kavitu varenyam.

సాధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం. భగవంతుణ్ణి అతి సులువుగా చేర్చే మార్గము నామస్మరణ. దానికి ఎటువంటి ప్రత్యేక సమయం ప్రాంతంతో పనిలేదు. అన్ని మతాలు నామస్మరణను అవలంబిస్తాయి. నామస్మరణ ఎంతటి కలుషితమైన మనసునైనా నిర్మలంగా మార్చగలదు. అటువంటి నామాన్ని ఉచ్చరించి భగవంతునికి సన్నిహితులై ఆనందాన్ని అనుభవించమని, నామస్మరణకు మించిన సులువైన మార్గం లేదని మన స్వామివారు 1988 అక్టోబర్ 17వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 4వ రోజు భక్తులకు వారి దివ్య ప్రసంగాన్ని అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్యోపన్యాసాన్ని విందాం.

0: దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను ప్రకృతిని ఆశ్రయించవలసి వస్తుంది. ఈ ప్రకృతి ఎవరి సొత్తు కాదు, ఇది భగవంతుని సొత్తు. భగవంతుడు సానుకూలుడు కాకుండినా ఏ మానవుడు కూడాను ఎట్టి కార్యమును కూడాను ఈ ప్రకృతిలో సాధించలేడు. ఏదో ఒక విధముగా ఈ కార్యము సాధింపబోనుటకై కొందరు ప్రయత్నించినప్పుడు ఇది విఫలమైపోతుంటారు. దీనికి చక్కని ఉదాహరణము రామాయణమే. భగవంతుడైన రాముని విస్మరించి సీతను పొందే నిమిత్తమై రావణుడు అనేక విధములైనటువంటి పాట్లు పడ్డాడు. రామానుగ్రహం లేక సీతను పొందుటకై చేసిన ప్రయత్నములన్నీ కూడాను విఫలమైపోయినవి. అదే కాక తన యొక్క జీవితమునే నాశనము గావించుకోవటమే కాక తన యొక్క సంతతిని, తన యొక్క బంధుబలము కూడాను రాజ్యమునే భస్మము గావించుకున్నాడు. భగవంతుడు సానుకూలుడు కావాలన్నా మానవుని యొక్క మనస్సు ఒక పద్మము వంటిది. ఈ పద్మము పైన మధుకరమును అనేటువంటి రెండు తుమ్మెదల వారి ఉంటాయి. ఇవి రెండు కూడాను రెండు పదములుగా విభజించినప్పుడు మధు కర అని రెండు పదములుగా ఏర్పడతాయి. మధు అనగా జలము, కరమనగా కిరణము, సూర్యకిరణము. ఈ పద్మమునకు క్రింద జలము, పైన సూర్యుడు, ఇరువురూ లేకుండా ఈ పద్మము ఏమాత్రం కూడాను జీవించలేదు. ఈ కరమనేటువంటి సూర్యుడు క్రింద ఉన్నటువంటి మధు అనేటువంటి జలమును పైకి తీసుకోవటం, తిరిగి కిందికి పంపటం జరుగుతూ ఉంటుంది. ఈ మధు కర అనేటువంటి రెండు తుమ్మెదలే రా మా అనేటువంటి స్వరూపములు.
1: టు బీస్ అగైన్
0: కనుక ఈ మధురమైనటువంటి ఈ మధుకరమనేటువంటి యొక్క భగవత్ నామమును ఎవరు హృదయపూర్వకముగా ప్రేమించి భావించి స్మరించరో వారికి ఏ విధమైనటువంటి బాధలు కూడాను ఉండవనేటువంటిదే కాక భగవంతుడు వారు హృదయవాసిగా ఏర్పడతాడనేటువంటిది కూడాను పరమ సత్యము. మానవ జీవితమునకు మహత్తరమైన ప్రక్రియ ఆత్మవిశ్వాసమే. ఈ నామము పైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగినప్పుడే ఈ నామిని పొందడానికి సాధ్యమవుతుంది. తరువ తరువ పుట్టు తరువున నలయంబు, తరువ తరువ పుట్టు దదిని వృతము, తరువ తరువ పుట్టు తనువున తత్వంబు అనగా రెండు చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాపిడి జరిగినప్పుడే ఇందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. పెరుగును చిలికినప్పుడే వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ చర్న్ ది కర్డ్స్ యూ కెన్ గెట్ బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
0: తనువును పరిశోధనలు చేసినప్పుడే అందులో ఒక తత్వము అనేటువంటి యొక్క భగవత్ నామము మనకు ఆవిర్భవిస్తుంది. అయితే ఈనాడు అట్టి భగవత్ నామతత్వమును గుర్తించేటువంటి వారు చాలా తక్కువ. అనివ్యము అశాశ్వతమైనటువంటి ఈ జగత్ సంబంధమైనటువంటి భోగభాగ్యముల నిమిత్తమై మానవుడు తన కాలమును, తన కాయమును, తన కర్మను కూడాను అర్పితం గావించుకుంటున్నాడు. ఇన్ని విధములుగా శ్రమించి తాను పొందే ఫలితమేమిటో చెప్పలేకపోతున్నాడు.

వ్యయముండగా చేయుచు జీవితంబు మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన

కాలమును ఈ విధముగా అపవిత్రము గావించి మనం పొందేటువంటి సుఖం ఏమిటో మనకే తెలియకపోతున్నది. దేవుని యొక్క లక్ష్యం ఏమిటో, గమ్యమేమిటో గుర్తించుకోలేకపోతున్నాడు. దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మానవత్వమును ధరించి దీని యొక్క గమ్యమును మనం గుర్తించుకొనకుండినా, దీని యొక్క లక్ష్యమును మనం విస్మరించినా మనము ఉద్భవించినటువంటి కారణమేమిటి, ఉద్భవించి ప్రయోజనమేమిటి? భగవంతుని నామమును నిరంతరము స్మరించినప్పుడే మన హృదయము మెత్తబడి భగవంతుని పాదమును ఒత్తుకునేటువంటి యొక్క ముద్దలు అనగా ప్రింట్స్ ఇందులో ఏర్పడుతూ ఉంటాయి. ఇట్టి నామచింతన లేకపోవటం చేతనే హృదయము గట్టిపడుతూ బుద్ధి సూటి అవుతూ జీవితమును వ్యర్థముగా ఆవింపు చేస్తున్నది. ఈనాటి మానవుని హృదయము మధురమైనటువంటిది గను, సున్నితమైనటువంటిది గను, మృదువైనటువంటిది గను మార్చుకోవాలి. ఇది కేవలం ఒక నామచింతన వల్ల తప్ప అన్య మార్గంలో ఇది మనకు లభ్యము కాదు. నామచింతన చేయుటకు ఏ విధమైనటువంటి మార్గమో, ఏ విధమైనటువంటి నిష్టలో అనేటువంటిది మనం యోచించనక్కరలేదు. ప్రేమతో కూడిన భావముతో భగవత్ నామమును ఉచ్చరించినప్పుడు ఇదియే అన్ని విధములైనటువంటి యొక్క సత్యమును, పవిత్రతను చేకూర్పు చేస్తుంది. దేశకాల పరిస్థితి ప్రభావమునకు మనం ఏమాత్రం కూడా లొంగనక్కరలేదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అని భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. తాను లేని స్థానము కాని, తనను కానటువంటి ఒక వస్తువు కాని ఈ జగత్తునందు కానరాదు. ఈ భగవంతుని యొక్క నామమునకు ప్రధానమైనటువంటి కారణాలు మనం విచారించాలి. వేదములు అనంతమైనటువంటివి, వీరిని నేర్చటం చాలా కష్టము. ఈ అనంత వేదముల నుండి ఆవిర్భవించినటువంటివే ఉపనిషత్తులు. వీటినే వేదాంతములని కూడా పిలుస్తూ వచ్చారు. ఈ వేదాంతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. భగవద్గీత అనగా కేవలము భగవంతుడు పాడిన పాట అని. ఈ పాట అనేటువంటిది భగవంతుని యొక్క నామంతో కూడినటువంటిదిగా ఉండాలి. సర్వవేద సారము, సర్వోపనిషత్ సారము, గీత యొక్క సారము భగవంతుని నామమే. ఈ నామమును మనం ఉచ్చరించినప్పుడే వేద ఉపనిషత్ భగవద్గీతలను కూడా మనం ఉచ్చరించినట్టు ఆరమవుతాం. సర్వోపనిషత్ సారమైనటువంటి యొక్క భగవద్గీతను నమ్ముకుని జీవించుటకై మనం అందించగా దీనిని అమ్ముకుని జీవిస్తున్నారు ఈనాటి మానవులు. కనుకనే ఈ భగవత్ నామం అనేటువంటిది కేవలము ఏదో ఒక తృప్తి నిమిత్తమై ఒక భగవంతుని అనేక నామముల్లో ఒక్క నామాన్ని మనం అనుభవించినట్టుగా మనం భావిస్తున్నాము. కాదు కాదు, సర్వశాస్త్రముల సర్వవేదముల యొక్క సారమే భగవత్ నామము. అట్టి నామమును వినగోరి, అట్టి నామమును పొందగోరి, అట్టి నామమును చేయగోరి గోపికలు అనేక విధములుగా కూడాను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చారు.

0: ఓ కృష్ణ, ఈ విధమైనటువంటి మాధుర్యముతో కూడినటువంటి యొక్క ఈ నామమును నిజముగా మానవులు ఉచ్చరించలేకపోతున్నారంటే ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు. తీరిక లేకపోయినప్పటికీ ఉపనిషత్తులు మనం పఠిస్తున్నాము. ఉపనిషత్తులు కేవలం ఒక దట్టమైన అరణ్యం వంటివి. ఈ అరణ్యమును దారి తప్పిన మనము గమ్యము చేరలేము. వేదములుగా ఇది శబ్ద ప్రమాణము. ప్రమాణములకు ఏమాత్రము కూడా ఆధారము లేదు. వేదము విష్ణుస్వరూపమని ఇతను అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు లభించేటువంటి వాడు కాదు. ఇంకా గీతనా, ఈ గీత యొక్క గానస్వరూపాన్ని మనము ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. ఈ గీతను కేవలము మనం ఆచరించి ఆనందించి స్మరించి భజించి ధరించి నిమిత్తమై అందించినటువంటిది. దురదృష్టవశాత్తు ఈనాడు గీతను పారాయణం చేయటంలోనే మన కాలమునంతా వ్యర్థం గావిస్తున్నాము. సారమును మనం నామరూపంలో మనం భజించాలి. ఇటువంటి నామస్మరణ అనేటువంటిది మానవునికి అతి సులభమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది. ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని భగవత్ నామమును హృదయపూర్వకంగా స్మరిస్తూ ఉంటుంటే అతని యొక్క హృదయము ఆనందములో మునిగిపోతుంది. ఇట్టి ఆనందము మరి ఏ విధమైనటువంటి మార్గమునందు కూడా మనకు లభ్యము కాదు. నారదుడు, తుమ్మురుడు, మీరా, చక్కుబాయి ఇత్యాది పరమ భక్తులందరూ కూడా నామముని ఆధారం చేసుకుని తమ యొక్క సంసారమనేటువంటి సాగరములో నావగా మార్చుకుని గట్టు చేరుతారు. నామము లేని జీవితము కాని, నామము లేని పదార్థము కాని నిజమైనటువంటి భక్తుడు ఏమాత్రం కూడా దానిని అంగీకరించడు. రావణ సంహారం తరువాత రాములు అయోధ్యకొచ్చి పట్టాభిషేకం కట్టుకున్న సమయంలో అనేక మందికి రాములు అనేక బహుమతులు అందిస్తూ వచ్చాడు. కానీ హనుమంతుని విషయంలో తాను ఏమాత్రం కూడాను ఈ విధమైనటువంటి శ్రద్ధను చూపలేదు. సీత జ్ఞప్తి చేసింది,
1: రఘుపతి కార్యం వీడే చిన కపి రాజసి కామణీతడయ్యా అగములు పొరికొని జగము

0: తినపుర వరసేయుండి తడయ్యా పరి పరి విధముల జానకి వెతకిన వైత పరాకృండి తడయ్యా రఘుపతి కార్యం వీడేర్చిన కపిరాజ శిఖామణి తడయ్యా.
1: ఇతరు కపిరాజ శిఖామణి రామకార్యముల ఉపల తన జీవితమునే అద్భుతం గావించినటువంటి వాడు, అతనికి ఏ విధమైనటువంటి బహుమానము అందించలేదే అన్నాడు. రాముడు చెప్పాడు, అతనికి నేను ఇచ్చేటువంటి ఒక పదార్థం నా దగ్గర ఏమాత్రము లేదు. సామాన్యమైనటువంటి మానవులకు ఏదో అంతో ఎంతో పదార్థముల ద్వారా వారు సంతృప్తి గరచవచ్చు. నా నామంతో లీనమైనటువంటి యొక్క హనుమంతులకు నన్ను నేనే ఇచ్చుకుంటానన్నాడు. కాని సభలోపల ఇంతమందిని ఈ విధంగా గౌరవించి ఒక హనుమంతునికి మాత్రమే ఈ ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని అందించలేదనుకుంటే అతనికి చాలా నొప్పించుకోవచ్చును అనేటువంటి ఉద్దేశంతో ఆ మెడలో ఉండినటువంటి యొక్క ముత్యాల హారం హనుమంతునికి ఇచ్చింది సీత. చాలా విలువైనటువంటిది ప్రాకృతంగా, కానీ ఆ మాలలో ఉన్నటువంటి యొక్క ముత్యములను ఒక్కొక్కటి కొరుకుతూ పారవేశాడు ఆ సభలోపల్నే. కానీ అందరూ అనుకున్నారు, అయ్యో ఈ కోతి బుద్ధి ఎక్కడ పోతుంది? విలువైనటువంటి ముత్యములంతా కూడాను తానేదో కొరకటము, చెవు దగ్గర పెట్టుకోవటము, పారవేయటము ఈ విధంగా చేస్తున్నాడని అందరు కూడాను చాలా కష్టపడ్డారు. విషయాన్ని గుర్తించినటువంటి సీత ప్రశ్నించింది, హనుమంత నీ యొక్క భావము నేను గుర్తించింది కానీ లోకులు గుర్తించలేదు, దీనికి కారణం చెప్పమని చెప్పింది. నా రోమరోమము రామనామముతో నిండినటువంటిది, అట్టి పరిస్థితి లోపల రామనామము లేనటువంటి యొక్క ఈ విలువైనటువంటి ముత్యమైన నాకు అక్కరలేదు, రాతితో సమానమన్నాడు. కనుకనే ఇంతటి మహాభక్తుడైపోయి రాముల్ని కూడాను సాధించినటువంటి మహా దీక్షుడైపోయి ఈ యొక్క ఒక్క నామాన్ని మాత్రమే తాను కోరుతూ వచ్చాడు, కానీ ఈ ప్రాకృతమైనటువంటి విలువైనటువంటి పదార్థములు తాను ఆశించలేదు. నామంతో సాధ్యం కానటువంటిది లోకంలో మరొక్కటి లేదు. ఈ నామాన్ని మనం ఏ రీతిగా మనం అనుభవించాలి? భగవంతుణ్ణి అఖండంగా వర్ణించటం చేత, అతన్ని అఖండంగా కీర్తించడం చేత భగవంతుడు మరింత మానవులకు అతి దూరమైపోతున్నాడు. భగవంతునికి వర్ణనలు కాని అతన్ని కీర్తించడం కాని అతనికి అంగీకరించడు. సహజమైనటువంటి యొక్క స్థాయి ఎందే ఆ భగవంతుని పొందడానికి ప్రయత్నించాలి. అతన్ని ఏ విధంగా మనం వర్ణించాలి, ఏ విధంగా మనం పిలవాలి? ఓ బృందావన సంచారి, ఏ మధురాపురి విహారి, ఏ దయామయ, ఏ కరుణానిధి, ఏ కోటి సూర్య క్రాంతితో చేరినటువంటి యొక్క స్వరూప అని వర్ణించినంత మాత్రం భగవంతుడు మనకు మరింత దూరం అవుతున్నాడు. మిత్రుడా, ఓ ప్రియతమా, ఓ బింబమా, నా స్వరూపమా, నన్ను అనుగ్రహించుమని కోరితనే పరమాత్ముడు సమీపిస్తుంటాడు. అతన్ని ఒక ప్రియుడిగా మనం విశ్వసించాలి, అతన్ని ఒక మిత్రుడిగా మనం విశ్వసించాలి, అతన్ని మనం యొక్క తోటి నీడిగా ఉండేటువంటి బింబంగా విశ్వసించాలి. ఆనాటి మహర్షులు, ఆనాటి యోగులు ఈ విధంగా వర్ణించడం చేతనే వందల వందల సంవత్సరములు అయినప్పటికీ భగవంతుడు వారిని సమీపించలేదు. గోపికలు కూడా అతను మహా చక్రవర్తి, అతను మహా గొప్పవాడు అనేటువంటి రీతిగా అతనికి రాజవేషమును వేసి అతని అలంకారం చేసి వర్ణించలేదు. గోపాల గోపాల గోపాల అతని సహజమైనటువంటి నామం చేతనే అతన్ని పిలుస్తూ అతనితో సంభాషణ జరుపుతూ అతని యొక్క అండదండలను పొందుతూ వచ్చారు. వారు భగవంతుణ్ణి వర్ణించకూడదు. కారణమేమిటి? వర్ణించినప్పుడు కొత్తవాడుగా తాను తయారవుతాడు. మనకు అతనికి అనేక జన్మం నుంచి సంబంధం ఉంటుండాలి. అతను మనకు పాతవాడే, మనము అతనికి పాతవారమే. పాతవారం కాదు, మానవ అనేటువంటి పదమునందే మనం పాతవారమనే అర్థాన్ని రూపొందింపచేస్తున్నది. మా కాదు, నవ కొత్త, కొత్త కాని వాడే మానవుడు అని చెప్తుంది. మనకు అనేక జన్మల లోపల అనేక తల్లులు, అనేక తండ్రులు, అనేక బిడ్డలుగా మనం ఉంటుంటాం. తల్లులను మనం కోల్పోయినామో, ఎన్ని తండ్రులను మనం కోల్పోయినామో, ఎన్ని బిడ్డలను కోల్పోయినామో, కానీ వారికి మనకు ఏ విధమైన సంబంధము లేదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ భగవంతుడు మాత్రము ఆనాడు నేడు ఏనాడైనా కూడా మన వెంటనే ఉంటున్నాడు. భగవంతుడు ఒక్కడే. కొత్త మిత్రుని మన ఇంటికి పిలిచినప్పుడు, కొత్త వ్యక్తులను మనం ఆహ్వానించినప్పుడు రండి, దయచేయండి, కూర్చోండి అనేటువంటి గౌరవ పదవులు మనం ఉపయోగపెడుతుంటాము. వారికి చాపలు వేయటము లేక కుర్చీలు అమర్చటము ఈ విధమైనటువంటి గౌరవాన్ని మనం అందిస్తుంటాము. అదే పాట స్నేహితుడైతే రారా, పోరా, కూర్చోరా అనేటువంటి రీతిగా మనం ఈ పదమును ఉపయోగపెడతాము. కనుక మన ఈ గౌరవం అంతా కూడా భగవంతుని మనకు కొత్తవాణిగా మనం చూసుకుంటున్నాము. అది మనలో ఉన్నటువంటి దోషం. భగవంతుడు నీ సన్నిహిత సంబంధుడు, నీ సన్నిహిత స్నేహితుడు. వాడిని ఈ విధంగా గౌరవించడం చేత మరి నాకు ఈ స్నేహం నాకు అక్కర్లేదని వెళ్లిపోతుంటాడు. మనసు విప్పి ప్రేమ చేత తనను ప్రాప్యాయంగా అతన్ని ఆహ్వానించాలి. కనుకనే ప్రాచీన భక్తులందరూ కూడాను భగవంతుని కేవలము ఏకవచనంగా వారిని అడుక్కుంటూ వారిని పిలుచుకుంటూ వారితో అనుభవాన్ని అనుభవిస్తూ వచ్చారు. రాజు కూడాను అట్లే రామచంద్రుని అనుభవిస్తూ వచ్చాడు.
2: రామచంద్ర ఇన్ దోస్ టర్మ్స్.

రా ఏకవచనం గాని ఒరే రామచంద్ర నన్ను బ్రోవరా, ఏ విధంగా ప్రేమతో బ్రోవరా అని పిలుస్తూ వచ్చాడు. రాముడు కనిపించినటువంటి సమయంలో కూడాను అతన్ని ఏకవచనంగానే సంబోధిస్తూ వచ్చాడు. ఎక్కడ నిన్ను వెతికేది? అంతర్బహిత్త సర్వవ్యాప్య నారాయణ స్థిత, ఎక్కడ చూచినా ఉండేటువంటి వాణ్ణి నిన్ను వెతికేది ఎక్కడరా? ఈ విధమైనటువంటి యొక్క ప్రేమ సంబంధమైనటువంటి దాంతో గౌరవం అనేటువంటిది అక్కడ ఏమాత్రము నిలచదు. ప్రేమ పెరుగుతుంది, గౌరవ భయములు తగ్గిపోతుంది. అనేక సంబంధాన్నే భగవంతుడు ఆశిస్తుంటాడు. ప్రేమ లేని మర్యాదలు అక్కరలేదు. ప్రేమనే ప్రేమనే ప్రేమనే. ఈ ప్రేమ చేత, భావం చేత, నామాన్ని స్మరించటం చేత భగవంతుడు సన్నిహితుడైపోతాడు. అయితే దీని యొక్క సన్నిహిత సంబంధాన్ని మనం కొంతవరకు యోచించాలి. నామమును స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ ఉండగా తన్మయత్తుడైపోతాడు, మత్తుడైపోతాడు, ఉన్మత్తుడైపోతాడు. ఈనాడు లోకంలో నిరంతరము నామస్మరణ చేస్తూ భగవంతుణ్ణి అనేక విధములుగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వారిని లోకులంతా చూచి ఇతను ఒక పిచ్చివాడు అనుకుంటారు. ఈనాడు లోకములో పిచ్చివారు పిచ్చివారు కాని వారు కూడాను సమంగానే ఉంటున్నారు. కొంత విచారించి చూస్తే పిచ్చివాడే ఉత్తముడిగా కనిపిస్తున్నాడు. పిచ్చివాడికి బాధ్యత తక్కువ, తక్కువ ఆచరిస్తాడు. కనుకనే పిచ్చివారు కానటువంటి తెలివితేటలు కలిగే వారి కంటే పిచ్చివాడే ఉత్తముడని కూడా మనం గుర్తించవచ్చు. పిచ్చి అనేటువంటి పదము కూడాను చాలా ముద్దైనటువంటి పదము. చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటుంటే అరే పిచ్చివాడా ఏమిటా నీ వాడుకోవటం అంటాడు తండ్రి. పిచ్చివాడా అనటము ముద్దైనటువంటి మాటనే కాని వాడు పిచ్చివాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట కాదు. ఈ జాబు రాలేదనో లేక పిల్లవాడు ఎట్టున్నాడనో భార్య ఏడుస్తుంటే పిచ్చిదానా, నేడో రేపు వస్తుంది ఎందుకు ఏడుస్తావు అంటాడు భర్త. పిచ్చిదానా అన్నంత మాత్రం భార్యకు పిచ్చి పట్టిపోలేదు, కానీ ఇది ఒక ముచ్చటైనటువంటి పదం ఉపయోగపెట్టుకోవటం. కనుక భగవంతుని నామంతో ఉన్మత్తుడైనటువంటి వాడిని పిచ్చివాడా పిచ్చివాడని పిలిచడము పిచ్చి కాదిది, వాడి ప్రేమతో పిలిచేటువంటి పదము. కనుక ఎవరేమీ పిలిచినప్పటికీ మనం లోకవాక్యములకు ఏమాత్రం కూడా మనం వెలవనక్కర్లేదు. మన యొక్క ప్రేమకు, మన యొక్క విశ్వాసమునకు, మన యొక్క సంకల్పమునకు సరైనటువంటి మార్గాన్ని మనం వెతుక్కుంటూ పోవాలి. లోకానికి వెలిస్తే మనకు లభించేదేముంది? ఈ విధంగా లోకానికి మనం ఏమాత్రం కూడా వెలవనక్కర్లేదు. ధైర్యముచ్చో ప్రేమచే విశ్వాసముచే భగవంతుని నామస్మరణ నిరంతరం కూడా మనం చేస్తూ రావాలి. ఈ ప్రేమ లోపల ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడిపోతుంది మనకు. ఎటువంటి సమయమునందు కూడాను భగవంతుని ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం గౌరవంగా మర్యాదగా మనం ఉపయోగించుకోవాలి. కానీ ఏకాంతమైనటువంటి సాధనలు ఎందు అతని ఏకత్వంగానే మనం భావించాలి. భగవంతునికి కృష్ణునికి సన్నిహిత సంబంధుడే, కానీ అతనికి భయంతో గౌరవంతో కేవలం ఒక విధమైనటువంటి గంభీరంతో అతన్ని చూస్తూ ఉండేటువంటి వాడు. ఆ విధంగా చూడటం చేత అతన్ని అంత సమీపించలేదు కృష్ణుడు. స్నేహితుడు మాత్రమే కాని సన్నిహితుడు కాదు. కృష్ణుడు కూడా చెప్పాడు, మధురవాసులు, ద్వారకవాసులు, లోకంలోని సమస్త ప్రజలు కూడాను నాకు ప్రేమ పాత్రులే, నాకు ప్రాణ సమానులే, కాని నా నామమును నిరంతరము స్మరించేటువంటి గోపికలు మాత్రము నా ప్రాణములే అన్నాడు. ప్రాణ సమానుల ప్రాణములకు ఎంత వ్యత్యాసం ఉంటుందో అది యోచించండి. ప్రాణ సమానం అనుకున్నప్పుడు ప్రాణం కాదు. ఎక్కువగా వర్షం కురిచి ఎక్కడ చూసినా కానీ నీరు కనిపిస్తుంటే అబ్బా సముద్రం వలె ఉంటుందని అనవచ్చునే కాని అది సముద్రం కాదు. అదే విధంగానే ప్రేమ పాత్రులుగాను ప్రేమ సమానులుగాను ప్రేమగాను ఉండేటువంటి దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంటుంది. పరిపూర్ణ ప్రేమతో నిండినటువంటి యొక్క మనిషికి పదములు కేవలం ఏకవచనంగానే వస్తుంటాయి. యశోద దగ్గరికి వచ్చాడు. నాయన నా గోపాలుడు ఎట్టున్నాడు మధురులు అని ప్రశ్నించింది యశోద. అమ్మా సకల శక్తి సంపన్నుడైనటువంటి యొక్క కృష్ణునకు ఏమి కొరత? ఆ మధురాపురి విహారి చక్కగానే ఉన్నాడు. మునిమానస సంచారి అతనికి ఏ కొరతలు లేవు. గోపీజన వల్లభుడు అతని ఏ యొక్క కష్టముడితోనా లేడు. ఆనందలోనుడు నిరంతరమే ఆనందంలే తాండవమాడుతుండాలి. ఈ విధంగా చెప్పేటువంటి జవాబులు యశోదకు ఏమాత్రం కూడా గిట్టలేదు. ఎవరా మధురాపురి విహారి? వారి పేరు నాకు అక్కర్లేదు. మునిమాన సంచారి ఎవరో నాకు తెలియదు. క్షేమ సమాచారం నేను ప్రశ్నించలేదు. నా గోపాలుని యొక్క క్షేమ సమాచారం నేను ప్రశ్నిస్తున్నాను. గోపాల గోపాల గోపాల ఆ నామం తప్ప అన్య బిరుదులు కాని అన్య వర్ణములు కాని ఆమె ఏమాత్రం కూడాను అంగీకరించేది కాదు.

బలరామ కృష్ణ బలరామ కృష్ణ అంతే తప్ప ఓ భగవంతుడా ఓ సాక్షాత్ స్వరూపుడా ఈ పదములు ఆమె ఏమాత్రం కూడా ఉచ్చరించేది. సహజమైన రుజునామాన్ని మనం ఉచ్చరించాలి. నామాలను ఎన్నో నామములు మనం చేస్తుంటాం, కేవలం మన తృప్తి కోసం చేయటమే. ఉన్నది ఒకే నామమే, అది గోపాల ఓ శ్రీరామ అనేటువంటివి పదములు. ఇట్టి సహజనామముతో ఉచ్చరించినటువంటి యొక్క మానవులకు సహజంగానే అతి శీఘ్రంగానే ప్రత్యక్షమవుతాడు భగవంతుడు. సహజ జీవులను ఉద్ధరించే నిమిత్తమై సహజనామమును ధరించి సహజమైనటువంటి ప్రేమతో సన్నిహితుడవుతాడు భగవంతుడు. తండ్రి గొప్ప అధికారిగా ఉండవచ్చును, అతనికి గొప్ప జీతములు రావచ్చును, అతనికి అనేక భవనములు ఉండవచ్చును, బ్యాంకులో లక్షలాది సంపత్తి ఉండవచ్చును, కానీ ఒక కుమారుడు వెళ్లి నాన్నా నాకు చొక్కా గుట్టించమంటే, నాన్న నీవింత గొప్పవాడు, నీకింత భవనములంతా ఉన్నాయి, నీకింత ఇన్కమ్లు వస్తుంది, నాకు ఒక చొక్కా గుట్టిస్తావా అని అడగడు. జీతం ఇస్తున్నారో లేదో నాకు అక్కర్లేదు, నీకు భవనములు ఉన్నాయో లేదో నాకు అక్కర్లేదు, నీకు నీ దగ్గర ఎంత ధనం ఉందో నాకు అక్కర్లేదు, నాకు చొక్కా కుట్టించు అనేటువంటి ఒక హక్కుతో అడిగేటువంటి ఒక స్వభావము ఈ యొక్క భగవంతుని నామం. సరళకు మనం భగవంతుని హక్కుతో అడగాలి. ఈ హక్కును సంపాదించుకోవటమే మన యొక్క ప్రేమ యొక్క తత్వము. పరిపూర్ణ ప్రేమను మనం పొందినప్పుడు ఆ హక్కు తమంతట తామే లభిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, మనం భగవంతుని పొందాలనుకుంటే ఏ శాస్త్రంలో, ఏ ఉపనిషత్తులో, ఏ వేదములో, ఏ యొక్క భగవద్గీతలో మనం వల్లించనక్కరలేదు. భగవంతుడు అతి సులభ ప్రియుడు. మన ధనకనక వస్తువాహనాదులకు లభించేటువంటి వాడు కాదు, కేవలం ప్రేమకు మాత్రమే అతను సన్నిహితుడవుతాడు. ఈ భగవంతుని పొందాలనుకుంటే ఎన్నో విధమైన పూజలు చేయవెక్కర్లేదు. ఇవన్నీ కేవలం కాలమును సార్థకం గావించుకునే నిమిత్తమే ఆచరించేటువంటి కర్మలు మాత్రమే. కర్మను పవిత్రం చేయించినప్పుడు కాలమును కూడాను పవిత్రం చేసిన వారం అవుతాం. ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధిని గావించేటువంటివే గాని ఈ కర్మలు భగవంతుని సన్నిహితం గావించేటువంటివి కాదు. ఒక్కటి మాత్రమే తన యొక్క సన్నిధికి లాక్కుని పోతుంది. ఆ ప్రేమను స్వార్థరహితమైనటువంటి ప్రేమగా మనం అభివృద్ధి చేసుకోవాలి, ప్రయోజనమైనటువంటి ప్రేమగా మనం అభివృద్ధి చేసుకోరాదు. ప్రేమకు ప్రేమనే సాటి. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ స్వరూపుని పొందడానికి ప్రేమనే ఆధారం కానీ మరొకటి కాదు. ప్రకాశించే చంద్రుని మనం చూడవాలంటే ఒక టార్చ్ లైటో, అరికని లైటనో, పెట్రోల్ లైటో తీసుకుని పోయి చంద్రుని చూడనక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశం ద్వారానే చంద్రుని చూడాలి. కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక అతని ప్రేమ ద్వారానే మనం పొందాలి. ప్రేమ లేని యజ్ఞ యాగాది కృతములు కాని, ప్రేమ లేని ధర్మాల తపస్సులు కాని ఇది కేవలం ఒక కృత్రిమైనటువంటివి. కనుకనే భగవంతుని సన్నిహితంగా నిరంతరం కూడా నాలోనే ఉండినటువంటి వాడిగా మనం విశ్వసించాలి. భగవంతుడా నీకు నాకు ఎడబాటు లేదు, నీవు వేరు నేను వేరు కాదు, నీ ప్రేమ నాయందు నా ప్రేమ నీయందు ఉంటున్నది. ప్రేమలు గడిచినప్పుడు మనం ఏకమైన వారమే కాని భిన్నమైన వారం కాదు. కనుకనే గోపతులు కూడా ఈ విధమైనటువంటి యొక్క నామము చేతనే ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని పొందగలుగుతూ వచ్చారు. ఏ కృష్ణ పుష్పంబువై నీవు పలుపుండు చుండిన తుమ్మెదమై మేము తిరు

0: పరచుకొని పారదని ఎనుసెలయేరునై.
1: ఈ విధమైన సంబంధాన్ని కోరినటువంటి వాడే నిజమైన భక్తుడు. ఈ భక్తి ఒక నామ చేత తప్ప మనకు దాంతో కట్టుబడదు. కనుక నామస్మరణ నామస్మరణ నామస్మరణం చాలా మంది ఒక సులభంగా కానీ ఒక విధమైనటువంటి ఒక దీనిగా కానీ భావిస్తుంటారు, ముఖ్యంగా కూడా విశ్వసిస్తుంటారు. నామము చెప్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి? వేదం చెప్పండి, భగవద్గీతలోని శ్లోకములు చెప్పండి అని అంటుంటారు. ఇప్పుడు నువ్వు చెప్పుకోకూడదని చెప్పడం కాదు, అది కూడా నువ్వు ప్రేమతోనే నీవు చెప్పాలి. వేదాన్ని నీవు చదవాలని ఆశించినప్పుడు అందులో భగవంతుని యొక్క ప్రేమ సంబంధమైనటువంటి యొక్క స్తోత్రమున్నాయనేటువంటి దృష్టితో నీవు చూడాలి. ప్రేమ లేనిటువంటిది మనం ఏమాత్రం కూడా నువ్వు అంగీకరించటకు వీలు కాదు.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురమును పొంగ ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: మా హృదయాలంతా కూడా నువ్వు ప్రేమరహితమైనటువంటివిగా ఉంటున్నాయి. ఇటువంటి ప్రేమరహితమైనటువంటి భూముల లోపల ప్రేమ జలమును పెట్టి దాన్ని మెత్తబరు. అందులో ప్రేమ మొక్కలే నాటు, ప్రేమ ఎరువే పోయి ప్రేమ వర్షమే కురిపించు, ప్రేమ నదులు ప్రవహించి నీలో ఐక్యమైపోతాయి. ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు. కనుకనే ఎన్ని విధములైనటువంటి యొక్క ధనధాన్యములు భగవంతునికి అర్పితం చేసినా కానీ అతను తాను అంగీకరించడు. అది ఏ తులాభారం యొక్క అంతరార్థము. విధములైనటువంటి ఆభరణములు వేసినప్పటికీ కృష్ణుడు కించిత్తైన కూడా కదలలేదు. రుక్మిణి వచ్చింది.

నక్షత్రము నా దేహము నీకు అర్పితము, పుష్పము నా యొక్క హృదయ పుష్పము, ఫలము నా మనోఫలము, తోయము నా ఆనంద బాష్పములు. ఒక నామముతో నీకు అర్పితం చేస్తున్నా, ఒక నామము చేత నీ సర్వమును అర్పితం గావించుకో. ప్రేమలేని అర్పితము తాను అంగీకరించడు. కనుకనే భగవంతుణ్ణి నామస్మరణ ప్రేమతో నామస్మరణ చేస్తుంటే ఇంతకంటే మించిన సులభ మార్గము ఈ కలియుగంలో మరొకటి లేదు. ప్రేమ స్వరూపులారా, ప్రేమ చేతనే నామస్మరణ చేత ఎటువంటి అమాయకులైనప్పటికీ, మూర్ఖులైనప్పటికీ, అజ్ఞానులైనప్పటికీ, విద్యావంతులైనప్పటికీ ప్రేమ సర్వులు ఎందు ఉండేటువంటిది, సర్వజీవుల వృక్షమునందు కూడాను ఫలించేటువంటిది ఆ ప్రేమ ఫలము. ఆ ఫలము పైన ద్వేషము, అసూయ, క్రోధము ఇత్యాది దట్టమైనటువంటి చర్మం కప్పుకొని ఉంటుండాలి. అందువల్లనే అందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు గోచరం కాకపోతుండాలి. ఎవరు దానిని వలిచి ఆ తోరును వదల్చి పారవేసినప్పుడే ఆ మధురమైన సారం మనకు లభ్యమవుతుంది. కనుక రాగద్వేషాది గుణములను మనం దూరం చేసి భగవంతుని రాగమనే మన గానంగా మనం తీసుకున్నామంటే, భగవంతుని నామమునే మనం ఆధారం చేసుకున్నామంటే, భగవంతుని నీవు వేరు వెళ్లి వెతకనక్కర్లేదు. అతను సన్నిహితుడై ఉంటాడు. సర్వత పాణిపాదం తస్తనతో చీ శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి, సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు. ప్రేమ స్వరూపులారా, ఒక చిన్న ఉదాహరణము. ఒక నిప్పు మనకు చెంతన పెట్టుకున్నాము, కానీ దాన్ని మనం అలక్ష్యంగా పెట్టుకున్నాము. అలక్ష్యంగా ఉంటున్నప్పుడు ఆ నిప్పు నుంచి ఒక నిమురు వచ్చింది, ఆ నిమురు నిప్పును కప్పింది. ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది? నిప్పు నుంచే వచ్చింది. నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది. అయితే నిప్పు లోపల ఉంది, పని ఊపినప్పుడే నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది. కనుక మన ఎందే కూడా ఆ దైవ రత్నం అనేటువంటి నామం మన ఎందే ప్రకాశిస్తూ ఉండాలి. ఆ నామరత్నం అనేటువంటి యొక్క కణమును మనం చూడవాలంటే మనం అలక్ష్యం చేశాము. అందువల్లనే మాయా అనేటువంటి నిమురు కప్పుకుంది. ఆ నామరత్వం మనలో లేకపోలేదు, ఉంది. ఆ మాయను దూరం నెట్టితే అదే ప్రకాశిస్తుంది. ఆ మాయను నెట్టటమే స్మరణ. ఆ నామస్మరణ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఆ నిమురు దూరం అయిపోతుంది. ఆ నామరత్వం మనకు కంటి కనిపిస్తుంది. దానితో సర్వానందమును మనం అనుభవిస్తాం. కనుక నామస్మరణ చేసి దైవాన్ని సన్నిహితంగా గావించుకోవటానికి సులభమైన మార్గం. మతములకు వారు కూడా దీనిని అంగీకరించినటువంటిది. సర్వమత సమన్వయమైనటువంటిది ఈ నామము. యోగము ప్రాణాయామం అనేటువంటి ఒక భారతీయులు తప్ప మిగతా క్రిస్టియన్స్ కానీ లేక ముస్లింలు కానీ పరిచయన్స్ కానీ ఇంకేటువంటి బుద్ధులు కానీ వారు ఎవరు కూడా దీనిని అంగీకరించరు. నామస్మరణ అనేటువంటిది క్రిస్టియన్స్ అంగీకరిస్తున్నారు, ముస్లింలు అంగీకరిస్తున్నారు, బుద్ధులు అంగీకరిస్తున్నారు, జురాస్ట్రియం వారు అంగీకరిస్తున్నారు, జైనులు అందిస్తున్నారు, సర్బులు కూడా అంగీకరిస్తున్నారు. కనుక వారి వారి మతానుగుణ్యంగా ఒక్కొక్క క్రిస్టియన్స్ కూడా ఒక మాలను పెట్టుకుని నామస్మరణ చేస్తుంటారు, ముస్లింలు కూడా ఒక మాలను పెట్టుకుని నామస్మరణ చేస్తుంటారు, సిక్కులు కూడా ఒక మాలను పెట్టుకుని నామస్మరణ చేస్తుంటారు. స్మరణ అనేటువంటిది తరుణోపాయం, సర్వమత సమ్మతము, సర్వమత సమన్వయం. ఇది నామే అందరినీ ఐక్యం గావిస్తుంది, సమైక్యతను గావించేటువంటి యొక్క శక్తి కలిగినటువంటిది నామం. ఈ నామాన్ని ఉచ్చరించి అతన్ని సన్నిహితుని గావించుకుని మీ యొక్క సంతోషము అనుభవించండి. ఇది సులభ మార్గము, ఇంతకంటే సులభ మార్గం మరొకటి లేదు.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో స్వామివారు 1988 అక్టోబర్ 17వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 4వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో భక్తులకు అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: భగవంతుని మీరు ప్రేమించి మిగిలిన సంబంధములను మీరు పోషించుకోండి. తప్పులేదు. ఏ పని చేసినా అది భగవత్కార్యముగా భావించండి. ఎవరిని చూసినా దైవముగా విశ్వసించండి. అందరియందు ఉన్నది మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఎవరినీ మనం తూలనాడరాదు. ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు. ఎవరితో మనం అధిక విశ్వాసముతో నుండరాదు. అందరి విశ్వాసములు భగవంతునిపై పెట్టండి. ఇది ఎన్నో దారాలు చేరిన బట్ట. అన్ని దారాలు చేరటం వలన చాలా బలంగా ఉంటున్నది. ఒక్కొక్క దారం విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో త్రుంచివేయవచ్చు. కాబట్టి అందరి ప్రేమను భగవంతునిపై పెట్టుకో. అందరినీ భగవత్స్వరూపకంగా విశ్వసించు. అందరినీ ప్రేమించు. అందరినీ భజించు. అందరినీ విశ్వసించు. అంతేగాని ఎవరినీ నమ్మరాదు. ఒక్క దైవమును మాత్రమే నమ్మాలి.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయి సంకీర్తనారవళి కార్యక్రమానికి స్వాగతం. మన దసరా ఉత్సవాల్లో భాగంగా ఈనాటి అలంకారం మహాలక్ష్మి స్వరూపం.

పల్లకీని నాట్యమయూరిలా పూలతో అలంకరించారు. పింఛము విప్పి పరవశమై తన ఒడిలో సాయినాథుని అలంకరించుకుని వేచి ఉన్నదా అనే రీతిలో చాలా అందంగా ఉంది. వంకాయ పువ్వు కలర్ అంగి, రోజా రంగు మేలిముసుకు చూస్తూ ఉంటే ఎందుకో కార్తికేయునిలాగా సాక్షాత్కరించేవారు. నెమలి వాహనం బయట కాంచి ఉంది కదా, నిన్న పార్వతీ పరమేశ్వరుడు, నేడు వారి ముద్దుల కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. స్వామి, ఓ సాయిదేవ, సర్వదేవతాతీత స్వరూపుడు నీవే కదా, అయినా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కళ అందము ఉట్టిపడుతుంటుంది. చకచకా సాగి పల్లకీ నెక్కేవారు. ఏమి సొగసు, ఏమి వర్చస్సు, ఏమి బంగారు తేజం చక్కగా అమరి ఉంది. బాలసాయి ముఖంలో పాలుగార బుగ్గలు, చిలిపి కన్నులు, దొండపండు లాంటి ఎర్రని పెదవుల మీద నవ్వులు రాలుస్తూ చేతిలో వేల్, సాక్షాత్తు కార్తికేయుడే, శివశక్తి బాల, శృంగారవేళ, హే శివశక్తి బాల అని కీర్తిస్తూ నడుస్తూ ఉంటే ముఖార విందంలో విభూతి రేఖల మధ్య చక్కని గంధపు బొట్టు అప్పుడే తీసిన చందనంలాగా తడిగా ఉండేది. షణ్ముఖునికి చందనాలంకారమంటే చాలా ఇష్టం. దానికి అనుగుణంగా ఉంది నేటి దర్శన భాగ్యం. జోలపాటలతో లాలిపాటలతో శ్రీవారు లోనికి వేంచేశారు, లోపలికి వచ్చారు. రోజు రోజుకి జనం ఎక్కువవుతున్నారు, ఆనందము హెచ్చవుతున్నది. హాల్లో జాగా సరిపోక కుంకుమ పూజలకు బయటే కూర్చునేవారు. పూజలు భజనలు చాలా ఘనంగా సాగుతున్నాయి. సాయి మహారాజ్ఞికి ఒక నిమిషం తీరిక కూడా లేదు. భోజనాల సమయంలో హాస్యాలలో కడుపుబ్బిపోతుంది. ఉత్సాహము కోలాహలము అంబర వీధినంటుతున్నాయి. స్వామితో సరిగ్గా మాట్లాడి సన్నిధిలో కూర్చుని 10 రోజులైంది. దగ్గరగా వారి ముఖచంద్ర బింబమును ఎప్పుడు చూద్దామా అని ఒకటే ఉబలాట పడేవారు.

కరుణాంబ గారి చెల్లెలు పాదమందిరంలో వారు ఉండిన రోజుల్లో ఒకసారి వర్తకుల గుంపొకటి వచ్చింది. తమకు అధిక ధనలాభం కలిగేలాగా అనుగ్రహించవలసిందని వారు స్వామిని ప్రార్థిస్తూ ఉండేవారు. వారు ఊరికి పోయే రోజున వారి ఎదుట స్వామి చేయి తిప్పి ఒక కొబ్బరికాయను సృష్టించారు. దానిని ఆడించి చూపించి, ఇందులో బంగారు లక్ష్మి ఉంది, దీనిని మీరు కొట్టకూడదు, అలాగే పెట్టి పూజిస్తే మీ కోరిక నెరవేరుతుంది అని స్వామి చెప్పారు. ఆ కొబ్బరికాయను ఆడించినప్పుడు చక్కగా శబ్దం వినిపించింది. వారు సంతోషించి స్వామికి నమస్కారం చేసుకుని వెళ్లిపోయారు. వాళ్లు మళ్లీ తిరిగి పుట్టపర్తి వచ్చారు. ఊరికి పోలేదా, మళ్లీ ఎందుకు వచ్చారు అని స్వామి వారిని అడిగారు. వాళ్లు దుఃఖపడుతూ జరిగిందంతా ఇలా స్వామికి మనవి చేసుకున్నారు. స్వామి, మేము పెనుకొండ చేరుకున్నాక ఆ కొబ్బరికాయలో బంగారు లక్ష్మి ఎలాగుంటుందో చూడాలన్న ఆతృత పెరిగింది. మనస్సును అరికట్టుకోలేక మీరు ఇచ్చిన ఆ కొబ్బరికాయను కొట్టేశాం. లోపల నుండి లక్ష్మీదేవి విగ్రహం బయటపడి పైకి ఎగిరి ఆకాశంలోకి మాయమైపోయింది. మా వల్ల పొరపాటైపోయింది స్వామి, క్షమించండి స్వామి, ఇక మీద ఇలా చెయ్యము, దయచేసి మాకు మళ్లీ ఆ లక్ష్మీ విగ్రహాన్ని ఇవ్వండి స్వామి అని వారు దుఃఖిస్తూ స్వామిని వేడుకున్నారు. నా ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకోలేదు, నేను చెప్పింది నిజమో కాదో అని మీరు సందేహించారు, కనుక ఇంక నేను ఇవ్వను అని స్వామి చెప్పేశారు. వాళ్లు పశ్చాత్తాపంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంశయాత్మ వినశ్యతి అంటారు అందుకే.

ఈనాటి సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని విని ఆనందించారని ఆశిస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి మన సాయి సంకీర్తనారవళి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరా.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 24వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

రథసారథియై బాబా ఈ లోకాన్ని రోగాలు, విపత్తులు, నిరాశ, నిస్పృహలు లేని మార్గంలో నడిపించడానికి నిశ్చయించుకున్నారు. ఆనందాన్ని గురించి చెబుతూ 1947 నాటికే బాబా తాను మానవాకారం ధరించి రావడంలో కల ముఖ్యోద్దేశం మానవత్వం వినాశనం చెందకుండా కాపాడి అందరికీ అన్ని చోట్ల ఆనందాన్ని కలుగజేయటమే అని చెప్పారు. ఈ సనాతన సారథి కూడా స్వామి సంకల్పంతో స్వామి అనుగ్రహ సూచకంగా వెలువడిన ఒక సాధనమీ. స్వామి అనుగ్రహం వల్ల ఆ రథచక్రాలపై వాలి నేను అక్కడ ఉండటం వల్లని ఆ రథచక్రాలు నడుస్తున్నాయనే భ్రమలో ఆనందించే కీటకంలాంటివాడిని. 1954 డొరోతి సేయర్స్ ఇలా రాశారు, నిరర్థకత్వము, విశ్వాసము లేని జీవనము, చెడు నడవడిక, ఆర్థిక పరంగా బాధ్యత లేకుండా ఉండటము, హద్దు మీరుతున్న దుష్ట స్వభావము, తన స్వభావమే సరైనదని భావించే మూర్ఖపు వ్యక్తిత్వము, హింస, వంధ్యత్వము, జీవితంపై గౌరవం లేకపోవటము, మితిమీరిపోయి హద్దులు లేని బహిరంగ శృంగారము, ప్రకటనలు, ప్రచారాల ద్వారా భాషను అవమానించటము, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసంతో ప్రజల మనస్సులను బలహీనపరచటం, ప్రజా జీవితంలో పెరిగిపోతున్న లంచగొండితనము, మేధావుల పట్ల అగౌరవము, కుల, మత, జాతి వైషమ్యాలు, తప్పుడు ప్రచారము, విశ్వాసఘాతుకత్వము, సొంతవారిపైన, దేశం పట్ల, స్నేహితుల పట్ల కూడా ద్రోహభావము, అరాచకత్వము, ఇవన్నీ కూడా నాగరిక పౌర సంబంధాలను నాశనం చేసి సంఘాన్ని నిర్జీవం చేసేటటువంటి విషయాలు. 1958 బాబా సంఘం నిర్జీవం కాకుండా సంఘం పునరుజ్జీవమునకు క్షుద్రశక్తుల నిర్మూలనము జరుగుతుందని హామీ ఇచ్చారు. నవలా రచయిత్రి డొరోతి సేయర్స్ సూచించిన లక్షణాలతో కూడిన నైతిక రుగ్మతలకు గల కారణం అహంకార ప్రకోపమనే భయంకరమైన విషక్రిమి అని స్వామి వివరించారు. విషతుల్యమైన అహంకారాన్ని ఆనందంలో ముంచినప్పుడు దాని విషప్రభావం అంతా పోయి బలవర్ధకమైన ఔషధంగా మారిపోతుందని స్వామి చెప్పారు. ఈ ఆనందం అనేటటువంటిది కేవలం పైకి వ్యక్తపరిచే భావం వంటిది కాదు, అది వచ్చిపోయేది కాదు, అది మానసికమైన తృప్తిని కలిగించేటటువంటి ఒకనొక అనుభూతి. భయము, చంచలత్వము, అసూయ, క్రోధం, గర్వం, నీచత్వం నుండి ఆనందం విముక్తి కలిగిస్తుంది. ఏకాత్మ అయిన పరమాత్మతో ఈ ఆనంద స్వరూపంలో మనం ఒక్కరిమే ఉంటాము ఒంటరిగా. సనాతన సారథి ద్వారా బాబా తాను ప్రస్తుత అవతారంలో నెరవేరుస్తున్న ముఖ్య ప్రయోజనాన్ని, ఉద్దేశాలని తెలియజేస్తుందని గుర్తుచేశారు. శ్రీ సత్యసాయి బాబా SSSB అంటే మొదటి ఎస్సు సంఘాన్ని ఉద్దేశించి ఉన్నది. సంఘాన్ని ప్రకాశవంతం చేయటానికి, వ్యక్తిగత ఉన్నతికి సాధనంగా సంఘ సమైక్యతను ఉపయోగించటం ద్వారా సంఘంలో ఒకడిగా, సంఘం ద్వారా పరమోన్నతి పొందడానికి ఉపకరిస్తుంది. రెండవ ఎస్ సంస్కృతిని సూచిస్తుంది. మానవ సహజ స్వభావమైన మానవత, ఉత్సాహము, రసస్ఫూర్తి మొదలైన భావాలను ఉన్నత స్థాయికి కొనిపోవడానికి కృషి చేసి వ్యక్తిగత పవిత్రత, మాధుర్యమును పెంపొందింపచేయటం ద్వారా సంఘంలో ఐకమత్యాన్ని, అన్యోన్యతను, మధురిమను కలగజేయడాన్ని సూచిస్తుంది. మూడవ ఎస్ సనాతనత్వాన్ని తెలియజేస్తుంది. అనాదిగా వస్తున్న మానవత్వపు విలువలను పెంపొందించటాన్ని సూచిస్తుంది. అన్ని ప్రాంతాలకు, అన్ని యుగాలకు చెందిన అనేక మంది తత్వవేత్తలు, సాధువులు, ఋషులు మొదలైన వారిచే కనుగొనబడిన, వర్ణించబడిన మానవత్వపు విలువలను పరిపూర్ణం చెయ్యటానికి, సంరక్షించడానికి సంకల్పించినట్లు బాబా తెలియజేశారు. ఇక ఆఖరి పదమైన బాబాలో మొదటి అక్షరం బి అనేది బ్లాక్ను తెలియజేస్తుంది. మొదటి మూడు ఎస్లు మానవ జీవితోద్ధరణకై స్వామి అవలంబిస్తున్న పథకాన్ని తెలియజేస్తూ ఉంటే, ఈ బి అనే అక్షరం దానికి సంబంధించిన ఏ ఇతర విషయాన్నైనా బ్లాక్డ్ అంటే అక్కరలేనిది అని తెలియజేస్తుంది. అవి తప్ప
మరే ఇతర విషయాలైనా అనవసరం, అప్రస్తుతం అని స్వామి అభిప్రాయం. కాబట్టి సనాతన సారథి ఈ మూడు అంశాలపైన ఆధారపడి ప్రచురింపబడుతున్నది. ఇందుకు సంబంధించిన ఏ విషయమైనా ప్రచురణకు అనర్హమే, అనవసరమే. 15 సంవత్సరాల తరువాత కూడా బాబా మాసపత్రిక సంపాదక వర్గాన్ని, ప్రచురణకర్తలను కూడా పత్రిక నిర్వహణలో అత్యంత శ్రద్ధ వహించవలసిందిగానూ, ఆకర్షణ కోసం అనవసర విషయాలను ప్రచురించవద్దని, లాభనష్టాల ప్రాతిపదికపై పత్రికను నడపవద్దని, మానవజాతి సమైక్యతకై కృషి చెయ్యమని హెచ్చరించారు. వారు మాకు మరొక బాధ్యతను కూడా అప్పగించారు. మానవుడు తనని తాను జయించుకోలేకపోతే విశ్వాన్నంతటినీ జయించి కూడా ఏమి తెలుసుకున్నానని చాటుకోగలడు? తనను గురించి తనకు ఎరుక లేనప్పుడు పరమాత్మను గురించి కూడా ఏం తెలుసుకోలేడు. ఈ సత్యాన్ని చాటి చెప్పి, ఈ సత్యాన్ని మానవ హృదయాల్లో ప్రతిష్ఠింపచేసి, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరిచేత సాధన చేయించటమే సనాతన సారథి యొక్క ముఖ్య లక్ష్యంగా ఉండాలని చెప్పారు. సత్యము, ధర్మము, ఈ రెండే మానవుడు ముఖ్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నించవలసిన విషయాలు. ఈ ప్రాకృతిక ప్రపంచం, శరీరం, మనస్సు, వీటిని గురించిన పరిజ్ఞానంపై విషయాలను గురించి తెలుసుకోవడానికి పరికరాలుగా ఉపయోగించవచ్చునేమో కాని, వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవలసినవి, తెలుసుకోదగ్గవి కేవలం సత్యము, ధర్మము అని రెండు విషయాలే. ఏ విషయానికి చెందిన జ్ఞానానికైనా మూలం ఆత్మ. ప్రతి వస్తువులోనూ ఆత్మే రూపుదిద్దుకుని విధి నిర్వహణ చేస్తుంది. ఈ అనుభూతి ప్రజలకు తెలియచేయటమే సనాతన సారథి ముఖ్యోద్దేశం. వ్యక్తిగత కార్యకలాపాలను క్రమబద్ధం చేసి సాంఘిక జీవన ప్రక్షాళనమని ముఖ్య కార్యక్రమాన్ని నెరవేర్చడానికై సాధకులందరినీ చేరదీయడం కోసం తన ప్రయత్నాలన్నింటినీ అంకితం చేస్తుంది. సనాతన సారథి సంతోషదాయిగా ప్రజలకు ఆనందాన్ని కలుగజేసి, ప్రేమసాయిగా వారిపై ప్రేమామృతాన్ని వర్షింపజేసి, సర్వజీవ సమైక్య వారధియై అద్వైతమే తన పరమావధిగా పురోగమించాలని స్వామి ఆశీర్వదించారు. నన్ను మీ వైపుకు, మిమ్మల్ని నా వైపుకు నడిపించగల వారధి సనాతన సారథి అని 1978లో బాబా తిరిగి పేర్కొన్నారు. సనాతన సారథి సంపాదకుడనే వస్త్రాలు ధరించగలగటమనేది ఎంతటి తపోఫలంగా లభించిందో. పత్రికను భక్తులు ప్రసాదంగా స్వీకరించేవారు. పోస్టుమ్యాన్ పత్రికను అందించగాని ఎంతో ఆనందంగా, స్వాగతపూర్వకంగా గ్రహించి పూజామందిరంలో భగవాన్ చిత్రపటం ముందుంచి ఎంతో భక్తి ప్రపత్తులతో, గౌరవభావంతో చదువుకునేవారు. అనతి కాలంలోనే పత్రిక కోసం చాచే చేతుల సంఖ్య పెరిగిపోవటంతో వార్షిక చందా 3 రూపాయలకు పెంచవలసి వచ్చింది. ప్రచారం చెయ్యటం, చందాలు సేకరించటం, వ్యాపార ప్రకటనల ద్వారా ధనాన్ని సేకరించటం, ఆఖరికి 1 సంవత్సరం కంటే అధిక చందా వసూలు చెయ్యటం కూడా బాబా ఇష్టపడేవారు కారు. భోజనం స్వీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకోవలసిన బాధ్యత పాఠకులది అనేవారు బాబా. చందా గడువు పూర్తయ్యేలోగా తిరిగి మరుసటి సంవత్సరపు చందా చెల్లించకపోతే పత్రిక పంపబడదు అని చందాదారులను హెచ్చరిస్తూ ఉత్తరం రాయటం అనే ప్రతిపాదనని కూడా బాబా పూర్తిగా వ్యతిరేకించారు. ఆ విషయం వారికే వదిలిపెట్టండి, పుస్తకం కోసం పడే ఆర్తే వారిని హెచ్చరిస్తుంది. సనాతన సారథి కోసం ఆతృతతో ఎదురుచూడాలి, స్వీకరించాలి, భద్రపరుచుకోవాలి, ఆతృతతో చదువుకోవాలి. కొత్త ప్రదేశంలో సహచరుని కోల్పోయినంత విచారం పత్రిక లభించకపోవటం అనేది కలిగించాలి. అంతేగాని మన నుండి ఎటువంటి హెచ్చరికలు వద్దని బాబా వారించారు. వ్యాపార ప్రకటనల కోసం ప్రచారం చెయ్యటం కూడా బాబా వ్యతిరేకించారు. మొట్టమొదటి సంచికలోని వాణిజ్య ప్రకటనలకు ఇందులో స్థలం లేదని ప్రకటిస్తూ బాబా అటువంటి ప్రకటనలు మనసును దుర్బలపరిచే కోరికలను రెచ్చగొడతాయని, అతిశయోక్తి ఆడంబరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుందని చెప్పారు. నేను సత్యస్య సత్యం, నేను సత్యములలో సత్యమును. సత్యం మానవరూపం ధరించి ఈ భూమిపై ఎందుకు అవతరించిందో తెలుసా? అందుకు జవాబు ఏమిటంటే, మానవునిలో సత్యాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలం అనే మొక్కను నాటటం కోసం,
మానవుని సత్యమార్గంలో ప్రవేశపెట్టడం కోసం, మానవుడు సత్యాన్ని చేరటానికి సహాయం చెయ్యటం కోసం ప్రేమతో హెచ్చరికలు చేసి, మానవజాతి ఔన్నత్యానికై కృషి చేసి జీవితాలను ప్రకాశవంతం చేయటమనే కానుకను చివరికి అనుగ్రహించడం కోసమే సత్యం అవతరించింది. సనాతన సారథే నా సంకల్ప ఫలితం, నా ఉత్సాహానికి ఆనందానికి ప్రతీక. నా అవతార లక్ష్యంలో నేనేదైనా చేయడానికి సంకల్పించినప్పుడు నా మార్గానికి ఏది అవరోధం కాజాలదు అంటూ 1962లో సనాతన సారథి వార్షికోత్సవ సందర్భంలో చేసిన దివ్య ప్రసంగంలో సెలవివ్వటమే కాకుండా, మాసపత్రిక అందించే సూచనలకు ప్రేరణకు పాఠకులు విలువను ఇవ్వాలని బాబా సలహా ఇచ్చారు. సనాతన సారథి ప్రారంభ సంచికలో కూడా ఇప్పుడు చెప్పబోతున్న గమనికను కూడా ముద్రించడం జరిగింది. దైవభక్తి, మత ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన రచనలు మాత్రమే పాఠకులు ప్రచురణకు పంపించాలి. చెప్పే విషయం గాని రాసే విషయం గాని ఆచరణలో స్వయంగా పెట్టగలిగిన వారే అటువంటి విషయాలను ప్రచురణకు పంపించాలి. రాజకీయమైన బహిరంగమైన విషయాలకు సంబంధించిన వార్తలుగాని అట్టి వార్తలపై వ్యాఖ్యలుగాని ప్రచురణకు పంపించరాదు. మొరటు పదజాలంగాని వ్యక్తిగత దూషణలుగాని రచనల్లో చోటు చేసుకొనరాదు అని ప్రకటించబడింది. మొదటి సంచికలో ప్రచురించబడిన ఈ ప్రకటనలోని స్వయంగా ఆచరణలో పెట్టగలిగిన విషయాలను గురించి మాత్రమే రాయాలని ఉన్న నిబంధనను చూసి తమ రచనలను పంపించడానికి వెనుకంజ వెయ్యవలసి వస్తోందని, సాహితీ రంగంలో తమకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉన్న కొంతమంది సాహితీవేత్తలు నాతో అన్నారు. తన దివ్య సందేశాలను, రచనలను ప్రజలకు అందజేయడానికి సనాతన సారథిని ముఖ్య సాధనంగా, అనుగ్రహంతో ఉపయోగించటం వల్ల పత్రికలో ఎక్కువ భాగం స్వామి దివ్య ప్రసంగాలు ఆక్రమిస్తాయి. మిగతా పేజీల్లో వేసే రచనలను బాగా ఏర్చి కూర్చి ప్రచురించవలసి ఉండేది. ఒకసారి ఒక సోదరుడు చాలా సుదీర్ఘమైన రచనలను కొన్ని ప్రచురణకు స్వీకరించవలసిందని పంపటంతో నేను వాటిని బాగా కుదించి వేయవలసి వచ్చింది. అతనికి ఈ విషయం ఎంత ఆగ్రహాన్ని కలిగించిందంటే నన్ను ఘోరంగా నిందిస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఎంత భరించలేని బాధ కలిగించింది అంటే, నేను వెంటనే తిరుగుటపాలో ఆ ఉత్తరాన్ని అతనికి వెనక్కి పంపించవలసి వచ్చింది తగు సమాధానంతో. అయితే నాకు తగిలిన బాణపు ములికి ఇదొక్కటే. నా పట్ల కనికరం వహించి క్షమతో, ఓర్పుతో నాతో ఎంతగానో సహకరించిన పాఠకులకు నా కృతజ్ఞత తప్పకుండా తెలియజేసుకోవాలి. ఇతరుల కంటే ఎక్కువగా నా లోపాలు నాకు తెలుసు కాబట్టి నేను ఎవరి మెప్పు కోసం గాని స్తుతి కోసం గాని ఎదురు చూడలేదు. నా జీవితంలో అనుక్షణము నేను నాలోని లోటుపాట్లతో పోరాటం సాగిస్తూనే ఉన్నాను. భగవాన్ ఎంతో దయతో, సహనంతో నా లోపాలను సవరించుకోవటానికి, పశ్చాత్తాపంతో దోషాలను దిద్దుకోవటానికి చాలా ప్రోత్సహించేవారు. చాలా నెలల వరకు సనాతన సారథి సగం తెలుగులోనూ సగం ఆంగ్లంలోనూ ప్రచురింపబడేది. కన్నడంలో కొద్దో గొప్పో సాహిత్యరంగంలో పేరు తెచ్చుకోగలిగిన నాకు తెలుగు దగ్గరకు వచ్చేసరికి భాష అవరోధంగా మారింది. నా తెలుగు వాక్యాలలో కన్నడ జాతీయాలు, సామెతలు, నుడికారాలు చోటు చేసుకుంటూ ఉండేవి. ఆ అలవాటును తుడిచివెయ్యాలని నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ పాఠకులు ఆశించినంత మేరకు నేను సఫలం కాలేకపోయాననే చెప్పుకోవాలి. బాబా ఎప్పుడైనా పుట్టపర్తి నుండి ఎక్కడికైనా వెళ్తే నేను ఆ గ్రామంలో మాధ్యమిక పాఠశాల అధ్యాపకుని వద్ద పెద్దబాల శిక్షతో కుస్తీ పట్టేవాడిని. కాని పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండేది కాదు. బాబా నన్ను తనతో కేవలం తెలుగులోనే సంభాషించమని పట్టుబట్టేవారు. ఇందువల్ల నేను కొన్నేళ్లు స్వామి వద్ద మూగగా ఉండిపోవలసి వచ్చేది. కొన్నాళ్ల తరువాత నేను ధైర్యం పుంజుకుని స్వామితో తెలుగులో మాట్లాడటం ప్రారంభించాను. అస్తవ్యస్తంగా ఉన్న నా భాషను సరిదిద్ది తెలుగు వ్యాకరణమంతా స్వామి నాకు బోధించేవారు. నేను అటువంటి పొరపాట్లను మళ్లీ చెయ్యకుండా ఉండాలనే ఉద్దేశంతో నా పొరపాట్లను బాబా చాలాసార్లు బహిరంగంగా ప్రజల ముందు ఎత్తిచూపి హాస్యం చేసేవారు. ఒకసారి బాబా రచనలోని ఒక వింత పదంతో నేను కుస్తీ పట్టవలసి వచ్చింది.
దాన్ని తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదం చెయ్యవలసి వచ్చింది. సంతపకోడీలు అనే ఆ పదం నాకు ఎంతకీ అర్థం కాక చాలా తికమకపడ్డాను. నాకు తెలిసినంతవరకు తెలుగులో బహువచనంకి లు అనే ప్రత్యయాన్ని వాడుతారు. అందువల్ల నేనా పదాన్ని సంతాప కోడీలుగా విడగొట్టి కోడీలు అంటే కోళ్లు అనే అర్థం చెప్పుకున్నాను. అయితే మరి ఈ సంతప అన్న పదానికి అర్థమేమిటి? నిఘంటువులో ఎక్కడా ఆ పదం ఛాయలు కనపడలేదు. ఆ గ్రామంలో కూడా ఎవరిని అడిగినా సరైన అర్థం చెప్పలేకపోయారు. ఇక తప్పనిసరిగా బాబా వద్దకు వెళ్లి, ఈ సంతప ఎవరు, అతనికి కోళ్లకి ఉన్న సంబంధమేమిటి అని భయంతో నట్టుతో అడిగాను. బాబా, ఏమైంది నీకివ్వాళా అంటూ నవ్వారు. సంతప కోడీలు అనే పదాన్ని ఆంగ్లంలో అనువదించాలి, అందుకోసమే అడిగాను అని చెప్పాను. అంతే, బాబా ఒకటే నవ్వు. నేను చేసిన పొరపాటేమిటంటే పదాన్ని రెండు నాలుగుగా విడగొట్టవలసింది మూడు మూడుగా విడగొట్టాను. అంటే సంత పకోడీలు అని చదువువలసిన పదాన్ని సంతప కోడీలు అని చదివి సంతప అనే వ్యక్తికి చెందిన కోళ్లు అని అర్థం చేసుకున్నాను. నిజానికి బాబా రాసింది సంతలో దొరికే పకోడీల గురించి. బాలవికాస్ ఉపాధ్యాయులతో గురువులతో ప్రసంగించినప్పుడు స్వామి నా ఈ పొరపాటును ఎత్తి చూపించి పదాలను సరిగ్గా ఉచ్చరించకపోవటం వల్ల జరిగే అనర్థాలను వాళ్లకు నొక్కి చెప్పేవారు. ఇక ప్రూఫ్లో దిద్దమంటే ముద్రారాక్షసుడితో కుస్తీయే. ఈ రాక్షసుడు సృష్టించే కొన్ని వాక్యాలు ప్రతినెలా నాకు కొన్ని రాత్రుళ్లు నిద్ర లేకుండా చేస్తూ ఉండేవి. అయితే నా టైపు స్క్రిప్టులు కూడా అలాగే తప్పుదోవ పట్టించేవిగా ఉండేవి. ప్రతి వరుస కూడా కొట్టివేతలు, దిద్దిరాతలతో సరిగా అర్థం కాక అంతగా భాషా ప్రావీణ్యం లేని మా కంపోజిటర్కు అదంతా దిద్దటం మహాప్రయాసగా ఉండేది. అచ్చు అక్షరాలు కూర్చి అమర్చిపెట్టే గ్యాలేషీల్స్ను నేను సరిదిద్ది తిరిగి ముద్రణకు ఇచ్చేవాడిని. ప్రెస్లో నన్ను వెంటాడుతున్న అచ్చుతప్పుల భూతం నా చేత నేను క్షమాపణతో సరిపెట్టుకోగలిగిన వాటికన్నా పెద్ద తప్పులు చేయించినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. ఆంగ్ల భాషలో లిపి ఒకే వరుసలో ఉంటుంది, అందువల్ల ముద్రారాక్షసుడికి తప్పులు సృష్టించే అవకాశం ఎక్కువ ఉండేది కాదు. కాని తెలుగు అక్షరాలు ఒత్తులు దీర్ఘాలు మొదలైన వాటితో మూడు వరుసల్లో రాయవలసి రావటం చేత తప్పులు చాలా దొర్లేవి. ఉదాహరణకు తత్వ అనే ఒక పదం తాకి తావొత్తు వావొత్తు అన్నీ కలిపి మూడు వరుసలు అయితే ఆంగ్లంలో తత్వ TATWA అని ఒకే వరుసలో రాయవచ్చు సులభంగా. అలాగే మే అనేది కూడా ఆంగ్లంలో MAY అయితే తెలుగులో మే అని ఒకలాగా మే అని మరొకలాగా రాయవలసి వస్తుంది. ఈ దీర్ఘాలు కొమ్ములు గుణింతాలు ఒత్తులు గందరగోళం వల్ల తెలుగులో తప్పులు దొరలడానికి అవకాశం ఎక్కువగా ఉండేది. ఈ రాక్షసుడు సృష్టించిన అనేక తమాషాల్లో ఒకటి తరచుగా బాబా తన ప్రసంగాల్లో ప్రస్తావించడం వల్ల చారిత్రాత్మకమైంది. తెలుగులో ఒకసారి ఋషికోటి అన్న పదం కాస్త ముద్రణలో బుషికోటిగా అచ్చయ్యింది. అది చదవటంలో బుష్కోటి బుష్కోటిగా మారింది. దాంతో రామునికి ఋషికోటి అంజలి ఘటించారు అని బాబా రాసిన వాక్యం కాస్త ఈ అచ్చుతప్పు వల్ల బుష్కోట్లు తొడుక్కుని ఋషులు అంజలి ఘటించినట్లుగా అర్థం వచ్చింది. ఇతరులు ఇలాంటి పొరపాట్లు చెయ్యకుండా ఉండటం కోసం బాబా తన ప్రసంగాల్లో ఈ సంఘటనను బాగా వర్ణించి చెప్పేవారు. అలా బాబా వర్ణించి చెప్తుంటే సభంతా నవ్వులతో నిండిపోయేది. నేనేమో ప్రాచీన భారత చరిత్ర అధ్యాపకుడిని, కేవలం స్వామి పరిహాసం చేస్తున్నారని అందరికీ తెలుసును కాబట్టి అదృష్టవశాత్తు నా గురించి ఎవరూ ఏమీ అనుకునేవారు కాదు. నా పొరపాట్లు ఎత్తిచూపి స్వామి నన్నిలా ఎగతాళి పట్టించినప్పుడల్లా నా తప్పుల్ని సవరించుకుని ఉల్లాసంగా ఉండేవాడిని, కాని బాధపడేవాడిని కాను. అయితే ఎంతో కాలం ఇలా తప్పులు చేసి పాఠకుల్ని ఇబ్బంది పెట్టే బారి నుండి స్వామి కాపాడారు. చాలా సంచికలు సాఫీగా ముద్రించబడుతూ వచ్చాయి.
ఒకసారి పత్రిక ముద్రణలో జరిగిన పొరపాటుకు కన్నడ ప్రాంతానికి చెందిన తెలుగు యువ కంపోజిటర్ బాధ్యుడు కావడంతో తెలుగు పత్రిక ముద్రణను హైదరాబాదుకు తరలించారు. కాని కంపోజిటర్ ఎవరైనా ముద్రణా లోపాలు తప్పనిసరి అని గుర్తించి ఆ ప్రయోగం విరమించుకున్నాను. సనాతన సారథి తెలుగు సంచికకు కూడా నేనే సంపాదకునిగా కొనసాగటం బాబా ప్రదర్శించిన మరొక అద్భుత లీల. ఒక సంవత్సరం పాటు నరసింహాచారి అనబడే అతను ముద్రణా యంత్రాన్ని నడిపించటంలో సహాయకుడిగా ఉండేవాడు. ఒకేసారి అతను రెండేసి పుటలను కష్టపడి తయారు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఆలస్యం అవుతున్నదని అనిపిస్తేనూ అతను అలసటగా ఉన్నప్పుడు నేను కూడా సహాయం చేస్తానంటే అతను సంతోషంగా ఒప్పుకునేవాడు. నిజంగా ఆ పని నాకు చాలా కష్టంగా అనిపించేది, కాని అతను మాత్రం హాయిగా భజన పాటలు పాడుకుంటూ సులభంగా పనిచేస్తూ ఉండేవాడు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉండటంతో పగలంతా మాత్రమే కాక రాత్రివేళల్లో కూడా కొన్ని గంటలు అస్సలు తీరుబడి లేకుండా బిజీగా పనిచేయాల్సి వచ్చేది. సనాతన సారథి రథానికి రథసారథికి మధ్య వారధి అని గ్రహించిన చందాదారులు యాత్రికులు తపాలా ద్వారా గాని స్వయంగా గాని పైకం చెల్లించేవారు. ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి పండుగకు చందాదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండేది. పండుగల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడానికి స్వామి సన్నిధికి వచ్చే వేలాది భక్తులు నెలకు ఒక్కసారైనా స్వామి దివ్యవాణి తమ ఇంటి తలుపు తట్టాలనే కోరికతో చంద్ర

వారసదారులుగా వెంటనే చేరిపోయేవారు. నరసింహాచారి, నేను రెండేళ్లపాటు ఈ కాడి భారాన్ని మోశాం. ప్రారంభ సంచికలో ప్రకటించిన విధంగా ప్రతీ నెల అన్ని కాపీలను 16వ తారీఖు కల్లా ప్రశాంతి నిలయం పోస్టాఫీసు నుండి పోస్టు చెయ్యాలని మాకు చాలా ఆతృతగా ఉండేది. కవరు కుడివైపున ప్రశాంతి నిలయం పోస్టాఫీస్ ముద్ర చూడగాని భక్తులు ఎంతో గౌరవభావంతో ఆహ్వానిస్తారని మాకు తెలుసు. కాని పత్రిక అంచులు కత్తిరించే సౌకర్యం మా దగ్గర ఉన్న ప్రెస్లో లేకపోవటం వల్ల ప్రతీ నెలా అచ్చైన పత్రికలను అంచులు కత్తిరించటం కోసం 100 మైళ్ల దూరాన ఉన్న బెంగుళూరు పంపవలసి వచ్చేది. కాబట్టి ప్రతీ నెలా ఈ అచ్చైన పత్రికలను అంచులు కత్తిరింపు కోసం ప్రశాంతి నిలయం నుండి బెంగుళూరు, బెంగుళూరు నుండి ప్రశాంతి నిలయం చేర్చవలసి వచ్చేది. ఈ అచ్చైన పత్రికలను అన్నింటినీ 2 పెద్ద పెట్టెల్లో పెట్టి ఎడ్లబండిలో బుక్కపట్నం చేర్చేవాళ్లం. అక్కడ వాటిని బస్సుపైన ఎక్కించి పెనుగొండ రైల్వే స్టేషన్కు 300 గజాల దూరంలో ఉన్న బస్టాండ్కు చేర్చాలి. అక్కడ బస్సుపైనుండి నరసప్ప అనే బలిష్ఠుడైన ఒక కూలీ నెత్తిపై పెట్టుకుని ఈ పెట్టెలను రైల్వే ప్లాట్ఫారం దాకా చేర్చేవాడు. అక్కడ స్టేషన్ నుండి బెంగుళూరు పాసింజర్ రైల్లో ప్రయాణించి 85 మైళ్ల దూరాన ఉన్న బెంగుళూరు ఈ పెట్టెలతో చేరేవాడిని. అక్కడ నుండి కూలీలు ఈ పెట్టెలను గుర్రబ్బండిపై చేర్చేవారు. కత్తిరించే యంత్రం ఉన్న ముద్రణాలయం వద్దకు అలా గుర్రపు బండీల్లో చేరుకుని కత్తిరించబడిన ప్రతులను తీసుకుని బెంగుళూరు పట్టణం సెంటర్లో ఉన్న ఒక భక్తుని ఇంటికి చేరేవాడిని. ఆ రాత్రికి అక్కడే నామకం. ఒక డజను మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి చిరునామాలు రాసి ఉన్న కవర్లలో ప్రతులను పెట్టేవారు. పోస్టు చేయడానికి పత్రికలను సిద్ధం చేశాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవాళ్లం. మళ్లీ ఉదయం గుర్రపు బండి, కూలీలు, రైలు ప్రయాణం, నరసప్ప, లెవెల్ క్రాసింగు, బుక్కపట్నం దాకా బస్సు ప్రయాణం, ఎడ్లబండిలో పుట్టపర్తిదాకా అలా ప్రయాణం చేసి చివరికి ప్రశాంతి నిలయం పోస్టాఫీసు చేరుకుని స్వామి పవిత్ర నామాన్ని చేర్చి సంచికలను 3000కు పైగా భక్తులకు ప్రసాదంగా పంపించేవాళ్లం. మరొక విషయం ఏమిటంటే 8 నెలలకు పైగా ఇక్కడ పోస్టాఫీసులో పోస్టు మాస్టర్గా కూడా నేనే పనిచేశాను. ప్రశాంతి నిలయానికి పోస్టాఫీసు మంజూరయ్యేదాకా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎవరో ఒక పింఛనుదారును కొద్ది కాలం పోస్టు మాస్టర్గా వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పోస్టు మాస్టర్ జనరల్ తలంచారు. నేను ఆ పనికి సమ్మతిని తెలియజేయడంతో నన్ను అధికారికంగా పోస్టు మాస్టర్గా నియామకం చేసి కొంత నెల భత్యం కూడా అందే ఏర్పాటు చేశారు. ఎంతో కష్టంతో కూడిన సాహస కార్యమైనప్పటికీ నాకీ ఉద్యోగం చాలా తృప్తిని కలిగించింది. నా మనసులో కూడా ఎటువంటి అవరోధమూ లేనందువల్ల పని చాలా సాఫీగా జరుగుతూ ఉండేది. లేకుంటే నాకు ఆ జీవితంలోని మాధుర్యం అంతా చెదిరిపోయి ఉండేది. ఈ మాసపత్రిక స్వామి అవతార బోధామృత వివరణ, విశ్లేషణ, వ్యాఖ్యానాలకు అంకితం చేయబడింది. మానవజాతి భగవంతుణ్ణి మరిచిపోయినప్పుడో, తిరస్కరించినప్పుడో మాత్రమే కాక భగవంతుడు తమలోని అంతర్గతంగా ఉన్నాడన్న సత్యాన్ని, ఆయనే మన యజమానిగా ఉండి మన ప్రతి శ్వాసలోనూ ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోయినప్పుడు కూడా భగవంతుడు ఆకారం దాల్చి స్వయంగా భూమిపై అవతరిస్తాడు. అవతారం యొక్క ప్రేమ, జ్ఞానం, శక్తి మొదలైన వాటితో అనుభవం పంచుకోవాలని ఉత్సాహపడే పాఠకుల కోసం అటువంటి యథార్థ సంఘటనలు కూడా కొన్ని ప్రచురింపబడుతూ ఉండేవి. ప్రకృతి ధర్మాలను కూడా అతిక్రమిస్తూ స్వామి అవతారం ప్రకటించే అద్భుతమైన లీలలు కొన్ని నా దృష్టికి వచ్చినప్పుడు అవన్నీ ప్రచురించాలనే ప్రలోభం ఆపుకోలేకపోయేవాణ్ణి. కాని అందుకు స్వామి అనుమతి లభించటం చాలా కష్టంగా ఉండేది. అయితే అటువంటి అద్భుత సంఘటనలు తమ శక్తిని చాటుకోవటానికో ప్రచారం కోసమో జరిగేవి కావని, లీలలు, అద్భుతాలు అని చెప్పబడే ఈ సంఘటనలు అప్రయత్నంగా వర్షించబడే తన ప్రేమకు చిహ్నాలని స్వామి వాదించేవారు. ఆయన వేరు, ఆయన మహిమ వేరు కాదు. ఆయన నుండి జనించేదే ఆ అద్భుతం. అద్భుతాలను సృష్టించటమో ప్రదర్శించటమో జరుగదని, అవి అప్రయత్నంగా ప్రకటితమవుతూ ఉంటాయని. ఎందుచేతనంటే స్వామి ప్రేమకు స్థలం, కాలనియమాలు, హద్దు లేవని చెప్పారు. స్వామి తర్కానికి అందని అద్భుత వ్యక్తి. ఒకసారి అర్నాల్డ్ షూమాన్ అనే

పాశ్చాత్యుడు సత్యాన్ని ఎరుకపరచమని కోరినప్పుడు బాబా, నీటిలో ఉండే చేప ఆకాశాన్ని అర్థం చేసుకోగలదా అని ప్రశ్నించారు. యథార్థాన్ని పరిశీలించకుండా ఏ వ్యక్తిగత అనుభవాన్ని సనాతన సారథిలో ప్రచురణకు స్వీకరించడానికి నేను సాహసించేవాడిని కాను. ఇటువంటి ప్రచురణలు మన ప్రచారం కోసమో, ఒక తత్వాన్ని ప్రజల్లో వ్యాపింపజేయడం కోసమో, లేక అలాంటి అనుభవాలను పొందిన వ్యక్తి అహంభావాన్ని ప్రోత్సహించటంగానో ఉంటుందని, అందువల్ల అటువంటి విషయాలు ప్రచురించవద్దని బాబా సలహా చెప్పేవారు. ఒకసారి కేరళలోని మంజి అర్నాల్డ్ షూమాన్ అనే పాశ్చాత్యుడు సత్యాన్ని ఎరుకపరచమని కోరినప్పుడు బాబా, నీటిలో ఉండే చేప ఆకాశాన్ని అర్థం చేసుకోగలదా అని ప్రశ్నించారు.

రామానందరావు అనబడే ఒక భక్తుడు బాబా తన ఇంటికి వచ్చారని, భజనలు వింటూ గంటల కొద్దీ కాలం గడిపారని, తాను కూడా స్వయంగా కొన్ని పాటలు పాడటమే కాకుండా కొంతమందికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారని రాశాడు. ఈ విషయం సనాతన సారథిలో ప్రకటించడానికి బాబాని ఎంతగానో ప్రార్థించి చివరికి సమ్మతి పొందాను. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, కేరళలో ప్రత్యక్షంగా రామానందరావు ఇంటికి వెళ్లిన రోజుని అదే సమయంలోనే బాబా అక్కడికి 600 మైళ్ల దూరంలోని వెంకటగిరి ప్యాలెస్లో బస చేసి, అక్కడికి 30 మైళ్ల దూరంలోని కాళహస్తిలో పెద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి ఆ రోజున రామానందరావుతో కూడా తనకు మధ్యాహ్నం కాళహస్తిలో పని ఉందని వెళ్లిపోవాలని చెప్పారుట. అయితే ఆ భక్తుడు పాపం కాళహస్తి అంటే పక్కనున్న మరో భక్తుడి ఇల్లేమో అనుకున్నాడట. కాని బాబాను రోడ్డుపై అనుసరించడానికి అతనికి అనుమతి ఇవ్వబడలేదు. తిరుగులేని సాక్ష్యాలతో రుజువైన అటువంటి సంఘటనలను తెలుసుకున్నప్పుడు నాలోని ఆనందానికి అవధి లేకుండా ఉండేది. అయితే ఇటువంటి అనుభవాలను ప్రచరించే ముందు ఆ అనుభవాన్ని పొందిన వారిలో ప్రతి ఒక్కరి నుండి అన్ని వివరాలను తెలుసుకుని అచ్చువేయించమని సలహా ఇచ్చేవారు. అమెరికన్ సొసైటీ సైకిక్ రీసెర్చ్ డైరెక్టర్ అయిన కార్లిస్ ఓసిస్ ఈ సంఘటన యొక్క పూర్వాపరాలను తెలుసుకోవాలని వెంకటగిరిలోనూ మంజేరిలోనూ బాబా జరిపిన ఈ ద్విపాత్రాభినయంలో పాలు పంచుకున్నవారిని కలుసుకుని నిజం తెలుసుకున్నాడు. తన విచారణ ఎంతో సత్ఫలితాలను ఇచ్చిందని అతను నాకు తెలియజేశాడు. స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసే బాబా అద్భుత మహిమను ప్రదర్శించే మరికొన్ని సంఘటనలకు దీన్ని కూడా జత చేశాడు. హోవర్డ్ మర్ఫట్ రాసిన సాయిబాబా అద్భుత మూర్తి అంటే సాయిబాబా మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ కూడా సనాతన సారథిలో ప్రచురించబడే ఇటువంటి సంఘటనలను ప్రత్యక్షంగా పరిశీలించి యథార్థం తెలుసుకున్న తరువాతనే తన పుస్తకంలో వివరించి ఉన్నాడు. ఉదాహరణకి మోర్ వండర్ క్యూర్స్ అనే అధ్యాయంలో మర్ఫెట్, నేను యథార్థాన్ని పరిశీలించడానికి నిశ్చయించుకున్నాను. సనాతన సారథిలో ప్రచురించబడ్డ జరిగిన సంఘటనలోని యథార్థాన్ని నిరూపిస్తూ అసలు వివరణతో కూడిన జవాబు ప్రొఫెసర్ నుండి అందుకున్నాను అంటూ తాను సంఘటనల్లోని యథార్థాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకున్నాక మాత్రమే రాసినట్లు తెలియజేశారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 24వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఆననం భయార్తి లోక కల్పకం భవాబ్ధి తారకామృతాభదివ్య నామ శోభితం మహానుభావమాదిదేవమాత్మయోగ బోధకం స్మరామి సత్య సాయినాథమీశ్వరం కృపాకరం స్మరామి దివ్య సాయినాథమీశ్వరం కృపాకరం సనాతనం జనావనాది దివ్య భావ సంయుతం సనా

శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పావనమై సర్వశుభప్రదమై మంగళప్రదమైన దేవీ నవరాత్ర మహోత్సవములలో స్వామి దివ్య తేజోమూర్తి అయి సాయి మాతగా భువనేశ్వరిగా త్రిభువనేశ్వరిగా త్రిమూర్ఛాత్మకమైనటువంటి రూపంలో దర్శనమిస్తారు స్వామి. ఆ స్వామి

పుణ్యమైన స్వామి సన్నిధిలో క్షేమము, ధైర్యము, దృఢమైన ఆరోగ్యము, వర సాహిత్యము, వాక్పటుత్వము కలిగించే ఆంజనేయ స్వామివారి దివ్యలీలలు తెలియచేసే రామాయణ అంతర్గత సుందరకాండ వైభవాన్ని మీ ముందు ఉంచుతాను. వాల్మీకి మహర్షి రామాయణమును రచిస్తే రామాయణములో ఐదవ కాండగా ప్రకాశించేది సుందర కాండము. సుందరకాండమును విన్న, ఆంజనేయ స్వామివారిని ఆరాధించిన అఖండ పుణ్య సంపద కలుగుతుంది, అష్టసిద్ధులు కలుగుతాయి. ఏమిటి ఆ అష్టసిద్ధులు అంటే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఇన్ని లక్షణములు కలుగుతాయి స్వామిని. రామాయణంలో ఉన్నటువంటి అనేకమైన కాండలలో సుందరకాండము శ్రేష్టమైనటువంటిది. దేనికని అంటే రామాయణ గగనతలంలో వెలసిన సుధాంశు బింబము ఈ సుందర కాండము. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల మధ్యలో తెల్లగా చందమామ వెలుగొందుతూ ఉంటాడు ప్రత్యేకించి. అలాగే రామాయణ గగనతలంలో వెలసిన సుధాంశు బింబము సుందర కాండము. రామాయణ కావ్యసుమంలో వెలసిన రసకింజిల్కము సుందర కాండము. సకల శుభములు కలగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తారు. సకల శుభములు కలగడానికి ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తారు. కార్యసిద్ధికి రక్షామణి ఇది, మారుతి మహిమకు నికషోపలము ఇది, భక్తి రసాయన దివ్య ఔషధము ఇది. రామచంద్ర ప్రభువు యొక్క సర్వకష్టములు పోగొట్టినటువంటి మహానుభావుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామివారు. అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధి దాటి రావణాసురునిచే అపహరింపబడినటువంటి సీతమ్మదాడ తెలుసుకుని రాగలిగిన ధీరుడెవ్వడు, వీరుడెవ్వడు, పరాక్రమవంతుడెవడు, శౌర్యవంతుడెవడు, సమయస్ఫూర్తి కలిగిన వాడెవడు, ధైర్యవంతుడెవడు, నవ వ్యాకరణ వేత్త ఎవరు? ఇన్ని ప్రశ్నల పరంపరలు ఉదయించినాయి. రామాయణ ప్రారంభంలో కూడా వాల్మీకి నారద మహర్షిని అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తారు. నా కావ్యమునకు నాయకుడు అవ్వాలి అంటే ఈ లోకమునందు శ్రీమంతుడు ఉన్నాడా, సత్యవంతుడు ఉన్నాడా, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురళనేని జయించగలిగిన వీరాధి వీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు, భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, సకల సుగుణ శోభితుడై వెలుగొందుతున్నటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలను కాపాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ సత్యసాయినాథుడు, ఆ రాముడే. ఈ రాముడై భూమిపై అవతరించినటువంటి సత్యసాయినాథుని యొక్క దివ్యరూపాన్ని ఆనాడు వర్ణించాడు సత్యరామునిగా. అలాగే లంకలోకి రాగలిగినటువంటి ధీరుడెవ్వడు? రాక్షసుల యొక్క బలమును నిర్జీవము చేయగలిగినటువంటి ధీరుడెవ్వడు? జాంబవంతుడనేటువంటి పేరు కలిగిన ఒక మహానుభావుడు తెలియచేశాడు, ఉన్నాడు. ఎవరు అంటే ఆయనయే ఆంజనేయుడు. అట్టివాడు ఆంజనేయుడు ఒక్కడే, గట్టివాడు హనుమంతుడు ఒక్కడే. అయితే ఆంజనేయ స్వామి వారిని అడగగానే అంగీకరించడు, పొగడాలి, స్తుతించాలి. ఆయన బలం ఆయనకు తెలియదు. ఆంజనేయ స్వామి వారికి శాపం వలన ఆయన బలం ఆయనకు తెలియదు. స్తుతించండి, పొగడండి అనగానే ఆంజనేయ స్వామి వారి చుట్టూ చేరి వానర సమూహమంతా ఆంజనేయుని అనేక రకాలుగా కీర్తించి స్తుతించారు మహానుభావుని. ఆంజనేయ మహానుభావ, లే, నిన్ను మించినటువంటి వీరాధి వీరుడు ఎవడున్నాడు? మనోజ

గగన మార్గంలో రివ్వున పెరిగినటువంటి ఆంజనేయుని దివ్య రూపాన్ని చూచారు వానర వీరులందరూ. ఏ విధంగా కరతాళ ధ్వనులు మారుమ్రోగుతున్నాయో అలాగే దేవతలందరూ పూలవానలు జలజల జలజల జలజల స్వామివారి శిరస్సు మీద కురిపించారు. గరుడ గంధర్వ కిన్నర కింపుర సిద్ధ సాధ్యానీకమంతా స్వామిని స్తుతించింది. శ్రీవాయుపుత్రాయ సిత వజ్రగాత్రాయ ఆనందదాయ తుభ్యం నమోస్తూ. శ్రీరామ భక్తాయ సితలోకనాథాయ ఆర్తావనాయ తుభ్యం నమోస్తూ. అవ్యాయ భవ్యాయ తుభ్యం నమోస్తూ. భవ్య పవనాత్మజాయ తుభ్యం నమోస్తూ. నిన్ను మించిన వీరుడు లేడని పొగుడుతూ ఉండగా గగన మార్గంలో ఆంజనేయ స్వామి తూర్పు దిక్కుగా తిరిగి తన తల్లిని తండ్రిని గురుదేవుని ఆరాధించారు. స్వామి కూడా తెలియచేసేది అదే. మొట్టమొదటి దైవము ఎవరు అంటే తల్లి, రెండవ దైవము ఎవరు అంటే తండ్రి, తరువాత గురువు, తరువాతనే దైవం. ఈ శాస్త్రము తెలిసినటువంటి మహానుభావుడు నవవ్యాకరణ వేత్త కనుకనే తల్లిదండ్రులను ఆరాధించి గురుదేవుడైన సూర్యభగవానుని మనస్సులో తలచి రామచంద్రమూర్తిని ఒక్కసారి మనస్సులో తలుచుకున్నాడట. ఆంజనేయ స్వామివారు సంగీతజ్ఞుడు, చక్కగా పాడతాడు మహానుభావుడు. ఆయనను మించినటువంటి గాయకుడు ఎవరూ లేరు. ఆంజనేయ స్వామివారి మించినటువంటి బలవంతుడు ఈ సృష్టిలో ఇంకెవరూ లేరు. రామ్ గగన మార్గంలో బయలుదేరాడు మహానుభావుడు. దక్షిణ దిశగా బయలుదేరి లంకా సామ్రాజ్యములోకి వెళ్లి చిన్న రూపాన్ని ధరించి గగన మార్గంలో రజనీకరుడు వెలుగుతూ ఉందే, రజనీకరుడు వెలుగుతూ ఉండగా గగన మార్గంలో రజనీచరుల కంటబడకుండా మెల్లగా పిల్లిలాగా ఉత్తర ప్రాకార ద్వారం చేరుకుంటూ కోటగోడలు అవలీలగ ఎగబ్రాకి లంకా సామ్రాజ్యంలో అంతటా చూచారు. అనేకమైన శివార్చనలు, విశాలమైన తిన్నని వీధులు, మత్స్య మకర లతాది పతాకలు, ఎత్తున ఎగిరే కోట బురుజులు, ఏడంతస్తుల తెల్లని మేడలు, ఎటుచూచిన తీర్చిన గుహములు, అద్భుతమైన లంక, మణిమయ సోపానములతో ప్రకాశించే లంకలో సీతమ్మ ఎక్కడ ఉన్నదని అంతటా వెతికినా కనబడలేదు. అంతఃపురంలో ప్రవేశించారు. ఒక దివ్య సుందర మూర్తి కనిపించాడు అంతఃపురంలో, ప్రేమ మందిరంలో శయన మండపంలో. ఎవరు ఆయన? మాషరాశీమివ వాల్మీకి మహర్షి అంటారు. రావణ బ్రహ్మ ఎలా ఉంటాడు అంటే మినువులన్నీ కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో అలా నల్లని ఆకారం కలిగి ఉన్నాడు రావణ బ్రహ్మ. మినుపరాశి వల్లె నల్లనివాడు, తీక్ష్ణ దృక్కుల లోహితాక్షుడు, రక్తచందన చర్చితగాత్రుడు, సంధ్యారుణ ఖన్న తేజోవంతుడు, సతుల కూడి మధు గ్రోలినవాడు, రతికేళి సలిపి సోలినవాడు. ఆశ్చర్యం కలిగింది. కొంచెం తల అటు దిప్పారు ఆంజనేయ స్వామి. శయన మండపం ప్రక్కనే ఒకనొక దివ్యసుందర మూర్తి శయనించి ఉన్నది. ఆమె ఎవరు అంటే గౌ

అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండె దివ్య మనోహరి. ఆమె నవరత్న ఖచిత భూషణధారిణి, నల్లువంకల కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని, చారురూపిణి, రాణులకు రాణి, పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి, లోకోత్తర సుందరి కనిపించింది ఆంజనేయ స్వామివారికి. ఆనందం కలిగింది. మండోదరిని చూచి సీత అని ఒక్కసారి భ్రమించారు ఆంజనేయ స్వామి. మండోదరిని చూచి సీత అని ఎందుకు అనుకున్నారు నవవ్యాకరణవేత్త మహాపండితుడు? పొరపాటు పడవచ్చునా అని మనకు అనుమానం కలగవచ్చు. మండోదరిని చూచి సీత అని అనుకునడానికి ఒక కారణం ఉన్నది. ఆమె ఎవరు అంటే, వాళ్ల నాన్న మండోదరి, వాళ్ల తండ్రి మయుడు లక్ష్మీదేవి భక్తుడు. ఆయనకు సంతానం లేదు. సంతానం లేని కారణం వలన ఆ మహానుభావుడు ఏం చేసేవాడు అంటే, రోజూ లక్ష్మీదేవిని పూజించేవాడు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ.

అడుగడుగున రామనామాన్ని జపించి చంపక వకుళ సువర్ణ చందన వృక్షాలు కళకళలాడుతూ ఉంటే అందమైన అశువకనిలో తెల్లవారు స్వామున తాను కూర్చున్న చెట్టు కిందకు చూచారు. గుండెగు భేలుమన్నది ఆంజనేయ స్వామివారికి. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును చూచాడు. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును చూచారు. పతి వియోగ శోకాగ్నిని రేగిన అంగారక పీడిత రోహిణిని చూచారు. మాటి మాటికి వేడి నిట్టూర్పుల పొగలు శగలు గ్రక్కే అగ్నిజ్వాలను చూచారు. పుణ్యము తరిగి శోకము అనేటువంటి సముద్రంలో పడిపోయిన ఒకనొక తారను చూచారు. కాకుల మధ్యలో ఉన్న కోకిలను చూచారు. దావానలం మండుతూ ఉంటే దావానలం మధ్యలో ఉన్న మంచి గంధపు చెట్టును చూశారు. సీతమ్మని గుర్తించి ఎలా తెలియచేసుకోవాలి అని తరుశాఖల మీద నుంచి రామాయణాన్ని గానం చేసిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండను విన్న, రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం కలుగుతుంది. దేనికని అంటే రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ అనగా అనగా దశరథుడని పేరు కలిగిన ఒక మహారాజున్నాడని తరుశాఖల మీద నుంచి రామగానాన్ని ఆలపించి అమ్మచంతకు విచ్చేసి నమస్కరించారు అంజలి ఘటించి.

పరమపవిత్రమైనటువంటి భగవాన్ బాబావారి యొక్క దివ్యానుగ్రహంతో సర్వదేవత అతీత స్వరూపుండేటువంటి సత్యసాయీశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో నేడు మనం సనాతన ఈ యొక్క సనాతనమైనటువంటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో మనం అంతా కూడా నిమగ్నమయ్యి యజ్ఞభృద్యజ్ఞ గృద్యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంతృద్యజ్ఞ గుక్య మన్న మన్నాదగే వచ యజ్ఞపురుష స్వరూపుండేనటువంటి మన సత్యసాయీశ్వరుని యొక్క ఆ యొక్క స్వరూపం యజ్ఞపురుషుని రూపంలో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, సత్యసాయినాథుడు కూడా ఈ యజ్ఞపురుషుని రూపంలో ఇక్కడికి 7 రోజులు ఉండి ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంలో అందరినీ లోక కళ్యాణపరంగా ఉండేటట్లుగా ఉద్ధరించడానికి స్వామివారు మనకి అనుగ్రహాన్ని ఈ యొక్క దేవీ శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో జరిగేటట్లుగా మీ అందరి యొక్క భక్తి శ్రద్ధల యొక్క ఫల విశేషం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగబోతున్నది. దానికి యజ్ఞపురుషుని రూపంలో స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ వేదస్వస్తిని వేదపారాయణ వింటూ వేదమే స్వామి స్వరూపము, స్వామే వేద పురుష స్వరూపంగా మనం అందరికీ తెలుసును. వేదపారాయణ అవుతుండగా యజ్ఞపురుషుడు వస్తున్నారు, నమస్కారం చేసుకోండి. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయినాథుని యొక్క దివ్యానుగ్రహంతో ప్రారంభం చేస్తున్నాం. అందరూ సాయి గాయత్రి చెయ్యమని ప్రార్థన 4 సార్లు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి.

0: ప్రచోదయాహం
1: ప్రవచ్చే సుతర సుతరసే నమ అగ్నే సంపారయానువ్యో అస్మాన్ స్వస్తిభిర్నిధృత్యాన్ విశ్వాః పూశ్చ పృథ్వే బహుళాన ఉర్వే భవతో కాయతనయాయ సింయో విశ్వానినో దుర్గః జాతవేదస్యన్ధున్ననావాదురితాతిపరిషి అగ్నే త్రిమన్మనసా గృహానోస్మాకం బోధ్యభితనూనా పృతనాచితకం సహమానముగ్రమగ్నిం హువేమ పరమాస్తథాస్థాతో సనః పరుషదతి దుర్గార్విశ్వాక్షామద్దేవో అతిదిరితాత్యగ్నిః రత్నోష

అస్మిన్ వర్తమాన వ్యావహారిక జాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాగిరే శరదృతో ఆస్మికమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరస్తు సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ విశేషణ విశిష్టాజాం శుభదిరో శ్రీమాన్ను పరమశివ గోత్రోద్భవస్య సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయీశ్వర.

ఉత్తరాన్ని ఉత్తరాణ్యం రాగ్రాన్ దర్భాన్ని

ప్రహర

మధ్యమ పరిధ్యమ స్పృశ్యా పురస్తాదూర్ధ్వే ఆఘారథమి ధావాద్ ధాతి మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసో

ృత్యా స్వజమలృత్యా బ్రహ్మాణమలృత్యాస్మిన్ పూర్వసంకల్ప ప్రకారేణ వేదపురుష సర్వదేవత అతీత స్వరూప భగవాను సత్యసాయి బాబా సంకల్పిత వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవాఖ్యే కర్మణి ఆఘారాఘారగితి దర్శ పూర్ణ మాసవత్తోస్మిం ఏకం వాయుకోణమారభ్య ఆగ్నేయకోణ పర్యంతం ప్రజాపతయ జగజన్న మమ ఈశానకోణ పర్యంతం.

0: అక్కల జగదన్నమాజ గణపతి గో హవామహే కవిన్ కవీనామ పమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద
1: శ్రీ
0: లక్ష్మీ గణపతయ జగదన్న బాబా ఓం ఏకం ద్వే

0: मानो रुद्राभिता दक्षस्त्रिदास्ताक्रतो सत्यसाई सद्गुरु परब्रह्मण गजन्न मम
1: సంభవ అప్రాజంగ చతుర్శతాక్షేత్రమే
0: నమశంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః అయోభవే చ దర్శపుణమాసాత్మనే దజ్జనేభ్యాం నమః వయస్కరాగి చ విరోధపదబంధాత్మనే అనామికాభ్యాం నమః నమశివాగి చ యోజిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః శివతరాగి చ సర్వయజ్ఞకర్తాత్మనే కృతలకరవృష్టాభ్యాం నమః నమశంభవే చ అగ్నిహోత్రాత్మనే మృతగాయ నమః అయోభవే చ శిరసే స్వాహ నమశ్శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే సిఖాయే వషట వయస్కరాయ చ యోగపదబంధాత్మనే అవజాయహం నమశివాయ చ జ్యోతిష్టోమాత్మనే సమేత్రగాయ వషట సుందరాయ చ సర్వయజ్ఞకర్తాత్మనే అస్త్రాయ భట ఆపాదనభస్తలాంగభువన బ్రహ్మాండమస్ఫురజ్యోతిష్ఫాటికమౌళి విలసత్పూర్ణేందు అస్తోగా ప్రదనగణేశమనిషం రుద్రానువాచాన్యపన్ శ్యాగేంద్రీప్సిత సిద్ధగే ధృతిపదం

ఓం నమో భగవత రుద్రాయ ఓం నమోస్వదే విశ్వాయ నమస్తే నమస్తే.

ಪ್ರದಶ್ಯ

నమః సమాన వ్యాధి నమ పతకే నమ.

నమస్వపద్ధ జాగ్రత్ భ్యశ్చ భో నమః స్వాహా.

ప్రయత్నమిందిరాజిగా

ప్రయాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ్రాగ

నమస్తాగజ్రవాక్యాగజస్వాహ్యాగజప్రవక్ష్యాగజస్వాహ్యాక్షయ స్వాహ.

క్షయత్రేరాజనవజాభిదేవతే స్వాహ మహారథమ రక్షకం మా నమః చంద్ర.

ప్రదిశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే.

ఏకాదశస్థ ప్రజ్ఞామధ్యేకాదశస్థాప్సుహృదో మహినేకాదశస్థ దేవాయ యజ్ఞమిమం.

ృత్యం వసామ విప్రదాగే స్వాహ విఖిలిత విలో

మరి మనందరం భక్తులమే అని అనుకుంటున్నాం కదా, మనకి ఆ భక్తుడు అనిపించుకునే స్థాయి ఉందా లేదా, ఆ లక్షణాలు మనకి ఉన్నాయా లేదా అనేది మనం తప్పకుండా విచారించవలసిన సమయం ఎంతైనా ఉంది. జీవితాన్ని గడుపుకుంటూ పోతే ఆ అవకాశం మనకి దొక్కదేమో అన్న భయం కూడా వేస్తుంది మనకి.

0: శ్రీరస్తో సమస్త మంగళానుభవంతో నిత్య శ్రీరస్తో నిత్య మంగళానుభవంతో సర్వదేవతాకాళీ
1: మహాలక్ష్మీ మహాసరస్వతీ రాజరాజేశ్వరీ భగవాన్ సాయి సద్గురు వరబ్రహ్మణే నమః కర్పూరానంద

0: భూమిర్భూమ్ నాద్యోర్విర్ ఉపప్రయంతో అధ్వరం
1: మంత్రం భోజేమాగ్నే ఆరే అస్మే చతుర్మదే అస్య ప్రత్నామనుద్యుతకం శుక్రం దుఃఖ్రయః పయస్సహస్రసామృషం అగ్నిర్మోర్ధా దివః క్రమోత్పతి పృథివ్యాలయం అపాకం రేతాకం సుజిన్వతి

నమస్కారం.

नमः संग्रहे द्रुभ्यो नमस्कार नमस्त क्षब्दावधकारे।

ಚಂದ್ರಸ್ಯಾಂದ್ರಿಯ ಚಂದ್ರಸ್ಯಾಂದ್ರಿಯ ಚಂದ್ರಸ್ಯಾಂದ್ರಿಯ

స్వాహేశ్వరంగ్రమ్ర

ಭಗವಾನ್ ಪ್ರಭು.

ప్రవృశ్యమే

్రతమానమతేమాధ్యేతయోరాయమస్తేర్య పూర్వశ్చేత్యా మనుష్యా ఇన్వామస్తేర్ణమిచ్చంతి కమదేవ.

സർവാൻ മനുഷ്യാൻ സംഭരണം.

ప్రజాపతిరేకస్వాయ్యాజాపతిరయజ్ఞాన్ సుదాగ్నిహోత్రం చాగ్నిష్టోం చ పౌర్ణమాసీ యోగ్యం చామావాస్యాం చాతురాత్రం చ తానుదమే దేవదగ్నిహోత్రమాసీ తావ నగ్నిష్టోమో యావత్ పౌర్ణమాసీ తావ నక్షోయావత్.

ప్రాణవాక్యాణవాక్యాశీర్గ్రామిక యజమాన్ యజ్ఞ శాశీర్గ్రామ భావ.

ప్రజాపత్యోయజ్ఞమయోయజ్ఞమాత్మ ధత్తే.

ప్రతిష్ట

ప్రణాళిక

ಸಾಧಾರಣ

ನಮಸ್ಕಾರ.

ಜೀವಂತಿಸ್ಯಾನಿಸ್ಯಾನಿಸ್ತಾ.

సాక్షాదేవ ప్రజాపతి.

ప్రజా

Hasta la

ಸಹಸ್ರಯೋಜನೆ ಬಿಲ್ಲಿ ಮಾತ್ರ ಯೋಜನಾ.

జంభయంతో శంభృగం రక్షాకంసనే.

ಕ್ಷತ್ರಸ್ಯಲ್ಪಮಸಿ ಕ್ಷತ್ರಸ್ಯ ಶ್ರೋತ್ರ ಯಜ್ಞ.

ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿ ಭಾವ ಸ್ವಾಮಿ.

అనేసి అంటే నిజమేరా నువ్వు చెప్పింది, వాడిని అలాగైనా నువ్వు అనుకున్నట్టే చెయ్యాలి, సరే నీ దుఃఖం పోవాలి అంటే నువ్వు ఆల్రెడీ ఇన్నిసార్లు వాడిని చంపావు అంటే ఎలా స్వామి, నీ మనసులో అనుకుంటున్న ప్రతిసారి వాడు చచ్చిపోతున్నాడు అంటే కర్మ చేసిన దానికన్నా, అంటే ఫిజికల్ గా మనం పని చేసిన దానికన్నా చెయ్యాలి అన్న ఆలోచన చేసిన దాంతో సమానం అని చెప్తున్నారు స్వామి. నేను వాడిని కొట్టాలి అన్న ఆలోచన నీకు వచ్చింది అంటే నీకు కొట్టినంత పని జరిగిపోయింది, దాని ప్రభావం కూడా నీకు వచ్చేస్తుంది. మనమేమనుకుంటాం, చేయలేదు కదా నాకు రాదు కదా అనుకుంటాం. కాబట్టి నువ్వు ఇప్పటికి 6 సార్లు చంపేవు అన్నప్పుడు అబ్బాయి అంటాడనమాట, నేను చంపలేదు కదా నా బాధ వల్ల నేను లోపల అనుకుంటున్నాను స్వామి అంటే, అది కూడా ఉండకూడదు బంగారు, ఆ బాధ కూడా నీ మనసులోంచి తీసేసుకో, క్షమించి వదిలేను స్వామి, నేను ఎట్టి పరిస్థితులు క్షమించలేను, ఇంత చేసిన వాడిని ఎలా క్షమించగలను, మీరైనా చెప్పండి. సరే ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు కళ్ళు మూసుకో అన్నట్టు స్వామి. ఓకే, నువ్వు ఎన్ని రకాలుగా ఆయన మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావో, కోపం, ద్వేషం, తిట్టు, కొట్టు, నీకేం కావాలో ఊహించుకుని ఎదురుగుండా అతను ఉన్నాడు కళ్ళు మూసుకున్నట్టు, కొడుతున్నాడు కొడుతున్నాడు కొడుతున్నాడు ఆయన ఎన్ని రకాలుగా, నీ అన్ని ఏదైతే ఆయన అనాలనుకుంటున్నాడో, నిజంగా వ్యక్తి ఎదురుగుండా ఉంటే ఎలాగా బిహేవ్ చేస్తాడో అలాగే చేస్తూ వెళ్ళాడు. అలా కొట్టగా కొట్టగా కొడుతూ కొడుతూ ఒక కొండ మీదకి పట్టుకెళ్ళిపోయాడు, ఆ కొండ చివరి నుంచి తోసేశాడు కూడా ఆ కోపంలో. ఇంకా పడిపోతూ పడిపోతూ ఆయన కొండ చివరిని పట్టుకుని వేలాడుతున్నాడు, ఇంకో కాలుతోటి ఆ చెయ్యి కూడా తోసేస్తే ఆయన కొండ మీంచి లోయలో పడిపోయి చచ్చిపోతాడు. ఇదంతా ఆయన ఊహలో ఊహించుకుంటున్నాడు అనేసి అంటే, అప్పుడు పడిపోబోతూ ఉంటే ఇంకా లాస్ట్ దెబ్బ కూడా వేసిద్దాం అనుకున్నప్పటికీ ఒక చంటి పాప ఆయన హృదయానికి ఇలాగా కరుచుకుని ఉన్నట్టు కనిపిస్తుంది తనకి. అయ్యో ఈ పాప ఏం చేసిన తప్పు, ఇప్పుడు ఈయన కానీ పడిపోయాడు అనుకో, ఈ పాపకు కూడా అపకారం జరుగుతుంది, ఆ పాప చచ్చిపోతుంది అనేసి అంతవరకు ద్వేషం కలిగిన వ్యక్తి అంతవరకు వీడిని తోసి చంపియాలనుకున్న ఆలోచన వెంటనే రివర్స్ అయిపోతుంది, ఎలాగైనా ఈయన కాప

0: ఉండాలి. ఎందుకంటే ఆ పాప చచ్చిపోకూడదు. నాకు ఆ పాపం మీద ఏం ద్వేషం లేదు, పాపం అనవసరంగా పాపం నేను ఎందుకు చంపాలి అని తోసిద్దే ఇంకా జారిపోతాను అన్నమాట. రివర్స్ గా చెయ్యి పట్టుకుని పైకి లాగి వాడిని ఎలాగైనా కాపాడాలన్న రివర్స్ ప్రయత్నం చేస్తూ ఉంటా అనమాట. ఎట్టకేళ్లకు అతన్ని పైకి లాగి సేఫ్ గా ఆ కొండ అంచు మీద కూర్చోబెట్టిన తర్వాత ఎంత రిలీఫ్ పొందుతా అంటే, అమ్మయ్యా నేను పాపం రక్షించాను. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఈ నేను ద్వేషిస్తున్నాను, వీడిని క్షమించలేను, వీడిని నేను ఎందుకు రక్షించానన్న ఆలోచన రాలేదు. ఆయన రక్షించింది ఎవరు? అతన్నే రక్షించాడు. ఇలా అవ్వగానే స్వామి ఆయన తడతారనమాట, ఏం బంగారు ఎందుకు చంపలేకపోయి ఆయనని. స్వామి నాకు తెలియదు అసలు ఎలాగైనా ఆయన రక్షించాలనిపించేసింది. ఆ పాప ఎవరు స్వామి? ఆ పాపకి నాకు ఏం వైరం లేదు, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాప అని. అప్పుడు స్వామి చెప్పారు, ఎక్కడా లేదురా, అది నీలో ఉన్న ప్రేమ ఆయనలో రిఫ్లెక్షన్ గా పాపలా కనిపించింది, కాబట్టి అదే ప్రేమను చూసి నువ్వు చంపలేకపోయావు. అది అందరిలో ఉండే భగవత్ తత్వమే ఆ చంటి పాప అని చెప్పాడు స్వామి. అది చూసినప్పుడు ఎంత ఎలా క్షమించకుండా ఉండగలవు, నీకు ఆ వ్యక్తి కనిపించలేదు, ఆ లోయలో పడిపోతున్న చంటి పాపే కనిపించింది. అలా నువ్వు అందరిలోని నీ రిఫ్లెక్షన్ అయిన ప్రేమతత్వాన్ని చూసావనుకో నీకు అది సాధ్యం కాదు అనుకోకర్లేదని చెప్పారు.
1: మనం ఇంతకు ముందర డిస్కస్ చేసుకున్న పాయింట్ లో ఇదే కదా వచ్చింది స్వప్న. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే ఆయన ఏది చేసినా మన మంచికే అనే భావన వస్తుంది. భగవంతుడు ఎప్పుడు మనకి చెడు చేయరు కదా. ఒక మనిషి ద్వారా మనకి కష్టం కలిగినా కూడా ఆ మనిషిలో కూడా నువ్వు భగవంతుణ్ణి కనుక చూసే అంత శక్తి ఆ సామర్థ్యం నీకుంటే ఆ కష్టం మనకి బాధని కలిగించదు. కష్టం కష్టంగానే ఉంటుంది కానీ తద్వారా వచ్చే బాధ మనకు ఉండదు. ఎందుకంటే నా స్వామి నాకు ఈ పరిస్థితి ఇచ్చారు, దీనిలో నుంచి ఇక్కడ నన్ను పెట్టారు, ఇలా నడిపిస్తున్నారు అనే నమ్మకం ఉంటే ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్తారు, ఆయనే బయటికి తీసుకొస్తారు. నా స్వామి నాకు కీడు చెయ్యరు, భగవంతుడు నాకు ఎప్పుడూ మేలే చేస్తాడు, ఏది చేసినా కూడా నా మంచి కోసమే అనే భావన కనుక మనకి కలిగితే అప్పుడు మనకి బహుశా క్షమించడం అనేది ఈజీ అవుతుందేమో కదా.
0: అంతే దశలో చూడండి ఎంత గొప్ప దేన్ని ఎంత చక్కగా నేర్పించారో కదా.
1: చాలా బాగుంది. ఎంత స్వామి నేర్పించే పద్ధతులు చాలా విశిష్టంగా ఉంటాయి స్వప్న. ఎంత చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అతిపెద్ద గొప్ప రహస్యాల లాగా చాలా సింపుల్ గా ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్తూ ఉంటారు. అలాగే మీరు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న మనం చూస్తున్న శ్లోకంలో నెక్స్ట్ పదం ఏమిటి అనేది చూస్తే సంతుష్ట సతతం. అంటే సతతం అంటే ఆల్వేస్, నిరంతరాయంగా, ఎప్పుడు, ఎల్లప్పుడు. సంతుష్ట అంటే సంతోషంగా ఉండగలడు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మరి అది ఎంత మటుకు సాధ్యం, ఎలా సాధ్యం అనేది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా గణేష్. ఎవరైనా దుఃఖంగా ఉండాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. ఎప్పుడు అందరూ ఆనందంగా ఉండాలనే అనుకుంటారు. భగవాన్ కూడా అదే చెప్తూ ఉంటారు కదా, మీరు ఆనంద స్వరూపులు అని చెప్తారు. స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు దీనికి. ఎవరైనా సరే ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే మనం వెళ్ళి నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడగంట. అదే ఎవరైనా బాధపడుతూ ఉంటే, విచారంగా ఉంటే ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతంట. ఎందుకు ఇప్పుడే అడుగుతాం, సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు అని ఎందుకు అడగం అంటే స్వామి చెప్తారు, ఎందుకంటే సంతోషం అనేది మీ నిజస్వరూపం, మీ స్వస్వరూపమే ఆనందం. అందుకని స్వస్వరూపంలో ఉన్నప్పుడు ఇలా ఎందుకున్నావని ఎవరు అడగాలి అనే ఆలోచన కూడా మనకి రాదుట. ఎదుటివాడు కష్టంలో బాధగా ఉన్నప్పుడే వెళ్ళి అడుగుతాంట. అటువంటి స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి ప్రాపంచిక బంధాల్లో పడిపోయి, మాయ అంటారు కదా, అందులో పడిపోయి కష్టం వస్తే ఏడవడం, బాధపడడం, సుఖం వస్తే ఆహా నాకు సుఖం వచ్చింది అని సంతోషించడం. మనకి ఈ రెండు మనం సరైన మార్గంలో ఉండాలంటే రెండింటిని వదిలేసుకోవాలి స్వప్న. ఒకటి ఆహా, ఇంకొకటి అయ్యో. ఆహా నాకు సుఖం, నేను సంతోషంగా ఉన్నా, అయ్యో నాకు కష్టం, నేను బాధలో ఉన్నా. ఈ రెండింటిని రెండింటినీ వదిలేసుకోవాలన్నమాట.
0: ఇంకోటి లలిత, దీనికి అంతటికీ మూల కారణం నాకు ఏమనిపిస్తుంది, తృప్తి ఉండాలి. ఆ సంతృప్తి ఉంటే అప్పుడు ఈ రెండు మనం ఎఫెక్ట్ చేయవు అనిపిస్తుంది.
1: కరెక్ట్ గా చెప్పారు స్వప్న. సంతృప్తి, ఎటువంటి పరిస్థితిలో అయినా, ఏది ఉన్నా లేకపోయినా కూడా సంతృప్తి ఉంటే జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుందండి. మనకి స్వామి ఒకసారి చెప్పారు, మీకు గణేష్ మీకు గుర్తుండే ఉంటుంది, రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం మనకి ఐడియల్ కదా. ఎన్నో యుగాల నుంచి కూడా ఎలా పర్ఫెక్ట్ గా ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అంటే రామరాజ్యం అనే చెప్తారు. ఆ విషయం చెప్తూ స్వామి ఒకసారి చెప్పారు, రామరాజ్యం అంటే అందరూ గొప్పవారు, అందరూ ధనవంతులు, అందరూ నూరేళ్లు జీవించేస్తారు, ఇటువంటిది కాదు. ఇది కాదు, రామరాజ్యం అంటే ప్రతి ఒక్కరూ సంతృప్తితో జీవించారు, ఉన్నదానిలో సంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే ఆ సంతృప్తే భగవంతుడి సాన్నిధ్యాన్ని ఇస్తుంది నీకు అని. ఈ విషయంగా ఒక చిన్న స్టోరీ, అంటే ఇప్పటిదాకా మనం భక్తులు ఎంతటి గొప్పటి గొప్ప భక్తులు ఉన్నారు భగవంతుడికి, వారు వీటన్నింటినీ ఎలా పాటిస్తూ వచ్చారు, వారి ద్వారా స్వామి మనకి ఎలా సందేశాన్ని ఇచ్చారనేది చూశాము. ఇప్పుడు మనం సాధారణంగా మానవ సహజం కదా, కొద్దిగా టెంప్టేషన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ అట్రాక్షన్స్ ఉంటాయి లైఫ్ లో. ఒక అడుగు తప్పుగా వేయడం జరిగినప్పుడు భగవంతుడు ఎంత క్విక్ గా రియాక్ట్ అయ్యి మనల్ని దారిలో పెట్టి మళ్లీ సరైన మార్గంలోకి తెస్తారు అనేది కూడా చూద్దాము. షిర్డి అవతారంలో ఆయనకున్న అనేకానేక భక్తుల్లో దాము అన్న అని ఒక గొప్ప భక్తుడు. ఆయన ఒకసారి ఇలాగే ఒక స్నేహితుడు వచ్చి, మనం వ్యాపారం చేద్దాం, బోలెడంత లాభం ఉంది అందులో, ప్రతి వ్యాపారం ఎంతో డబ్బులు గడించచ్చు అని ఆయనకి చెప్తారనమాట. మనందరం స్వామికి ఎలా లెటర్స్ ఇస్తామో అలాగే అప్పుడు ఆయన కూడా, మరి ఏది కావాలన్నా ఆయనకే కదా లెటర్ వెళ్తుంది, ఆయన కూడా బాబా గారికి శ్యామా పేరు మీద ఒక ఉత్తరం రాసి పంపించారట, ఇది పరిస్థితి, నువ్వు బాబాను అడిగి ఆయన ఏమని చెప్తారో చెప్పు, ఆయన చెప్తే అదే చేస్తా నేను. వారికి ఉన్న భక్తి శ్యామ ఆ ఉత్తరం తీసుకుని మసీదుకు వెళ్తారనమాట. ఉత్తరం చూడంగానే బాబా అడుగుతారట, ఏం రాస్తున్నాడు, ఏమెత్తు వేస్తున్నాడు వాడు, ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఆకాశానికి నిచ్చినేస్తున్నట్టున్నాడే, ఏం రాశాడు అని అని అడగంగానే శ్యామ అంటారట, దేవా ఎందుకు ఈ మాటలన్నీ, నువ్వు అనవసరమైన అలజడులు కలగజేసేది నువ్వే, అందరినీ ఇక్కడికి లాక్కొచ్చేది నువ్వే, కొంతమంది వారు స్వయంగా వస్తారు, కొంతమంది ఉత్తరాలు పంపిస్తారు, ఇందులో ఉన్నదంతా తెలిసి కూడా నన్నెందుకు చదవమంటావు, నీకే తెలుసు కదా ఏం రాయమంటావో చెప్పు అని. అంటే బాబా అంటారు, శ్యామ నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను, ఎందుకు వచ్చింది, నువ్వు అతను ఏం రాశాడో చదువు, విన్నాకే చెప్తాను అని హీ ఇన్సిస్ట్ ఆన్ రీడింగ్ దట్. సో శ్యామ ఉత్తరం చదువుతారు, ఇది సంగతి బాబా ఏం చేయమంటారు, అదంతా చాలా శ్రద్దగా వింటారనమాట బాబా గారు కూర్చుని, చాలా శ్రద్దగా విని ఆయన చెప్తాడు, సేటుకి పిచ్చెక్కిందని రాయి అని చెప్తారు, అతనికి ఉన్న భగవంతుడిచ్చిన సగం రొట్టెతోనే సంతోషంగా ఉండమని రాయి, సంతృప్తిగా జీవించమని రాయి, అనవసరంగా లక్షలు ఆర్జించాలని ఆయాస పడద్దని రాయి, ఆ భగవంతుడిచ్చిన దాంతో సంతృప్తితో జీవిస్తూ ఉండమని రాయి, ఏమీ లోటు ఉండదని రాయి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇలా ఉండమని చెప్పు అని. శ్యామ అదే రాసి పంపిస్తారు. ఇంకా ఇక్కడ దాము అన్నా వెయిట్ చేస్తున్నారు, అహ్మద్ నగర్ లో ఉండేవారు వారు, ఆయన వెయిట్ చేస్తున్నారు, బాబా ఏదో ఒకటి చెప్తారు, నేను వ్యాపారం చేసి బోల్డన్ సంపాదించేస్తాను అని. మనకందరికీ మరి అంటే స్వామి చెప్తూ ఉంటారు కదా, లక్ష్మిని కోరుకుంటారు లక్ష్మీనాథుణ్ణి మర్చిపోతూ ఉంటారు అని. అలా ఆయన కూడా అప్పట్లో ఆ పరిస్థితిలోనే ఉన్నారనమాట. ఈ లెటర్ వచ్చేసరికి కొద్దిగా నిరుత్సాహపడతారు, అయ్యో నేను నాకు అవకాశం పోయిందే బాబా ఒప్పుకోలేదు అని. శ్యామ లాస్ట్ లో ఒక లైన్ రాస్తారు, మేబీ నీకు అంతగా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే ఒక్కసారి నువ్వు స్వయంగా వచ్చి మాట్లాడితే బాబా ఒప్పుకోవచ్చు, నీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆయన అడగచ్చు అనేవి. సో ఆయన అహ్మద్ నగర్ నుంచి బయలుదేరి షిరిడి వస్తారు బాబాని పర్సనల్ గా కలిసి స్వయంగా అడుగుదాము అని చెప్పి. వచ్చి మసీదులో కూర్చుని బాబాకు పాద సేవ చేస్తుంటారు, కానీ ధైర్యం రావట్లేదు అనమాట అడగడానికి. ఆల్రెడీ వద్దని చెప్పారు కదా, మళ్లీ వెళ్లి ఆయన అడగడానికి ఈయనకి ధైర్యం చాలట్లా. చాలకుండా పాద సేవ చేస్తూ మనసులో అనుకుంటారు, బాబా ఒప్పుకుంటే బాగుండు, ఇది వ్యాపారం చేసుకుంటా నేను. బాబా ఆయన వైపు చూసి ఒకటే మాట అంటారు, ఇలాంటి లోక సంబంధమైన విషయాల్లో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఇందులోకి రాను. ఎప్పుడైతే ఆయన అంత ఖచ్చితంగా ఆయన అయిష్టాన్ని ప్రకటించారు, వద్దు అని చెప్పేశారు, ఇంకా దాము అన్న దాన్ని విరమించుకుంటారనమాట. అలా విరమించుకోవడం వల్ల ఆయనకి చాలా గొప్ప మేలు జరిగిందని కూడా తర్వాత ఆయన చెప్తారు. ఆ వ్యాపారంలో ఆయన నష్టపోకుండా బాబా నన్ను కాపాడారు అని చెప్పి, అది వేరే కథ అనుకోండి. కానీ ఇందులో మనం చూస్తే ఎంత క్లియర్ గా ఎంత స్పష్టంగా బాబా వారికి సందేశాన్ని పంపించారో చూడండి. ఆయన అది కూడా చెప్తారు, అతనికి బాగా సరి, హీఈస్ ఆల్రెడీ రిచ్, అంటే ఆయన సంపన్నుడు, ఇంకా సంపాదించాలని ఆశపడద్దని చెప్పని చెప్పల. అతనికి భగవంతుడిచ్చిన ఆ సహన్ రొట్టెతోనే సంతృప్తిగా ఉండమని చెప్పు అని చెప్తారు అనమాట. అంటే ఉన్నదానితో ఉన్నంతలో సంతృప్తిగా జీవించండి, లేని దానికోసం ఆరాట పడకండి, మీకు ఎప్పుడు ఏది కావాలో భగవంతుడు అందిస్తాడు అనే చక్కటి చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. అది కనుక మనం పాటిస్తే అసలు మనకి పరుగులు ఉరుకులు ఉండవేమో గణేష్.
2: అవునక్క, మీరు ఈ విధంగా చెప్తుంటే స్వామి భక్తులు ఒకరికి ఈ విధంగా బోధించిన వైనం ఒకటి గుర్తొస్తుంది. ఆయన మాథ్యూ సింక్లేర్. మాథ్యూ సింక్లేర్ చాలా సంపన్నులైన బిజినెస్ మ్యాన్. ఒకసారి స్వామి భక్తులైన చాలా విచిత్రమైన రీతిలో స్వామికి ఆయన భక్తులు అవడం జరిగింది. ఒకసారి భక్తుడైన తర్వాత ఆయన జీవి
1: అని చెప్తారు అనమాట. అంటే ఉన్నదానితో ఉన్నంతలో సంతృప్తిగా జీవించండి, లేని దానికోసం ఆరాట పడకండి, మీకు ఎప్పుడు ఏది కావాలో భగవంతుడు అందిస్తాడు అనే చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. అది కనుక మనం పాటిస్తే అసలు మనకి పరుగులు ఉరుకులు ఉండవేమో.
2: అవునక్క, మీరు ఈ విధంగా చెప్తుంటే

0: ఇష్టమైన స్థాయికి చేరిపోయింది అన్నమాట. కొన్నాళ్ళకి మన వెంకటరామన్ సార్ ఆయన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేయగా, ఆ ఇంటర్వ్యూలో జరిగిన పాయింట్స్ లో చాలా ముఖ్యమైన పాయింట్స్ రెండు మాత్రం చెప్పారు. ఈ సంతుష్ట సతతం అనేది, అంటే ఎప్పుడూ హ్యాపీగా కంటెంటెడ్ గా ఉండాలి, సంతృప్తితో ఉండాలి అన్నదానికి స్వామి ఆయనకి ఎలాగా బోధించారు అనేది ఆయన జీవితం ఒక ఉదాహరణ. ఎన్నో ప్రశ్నలు అడగటం జరిగింది ఆయన్ని. దాంట్లో మీ బిజినెస్ లో ఒకవేళ మీకు హెచ్చు తగ్గులు, ఓటమి గెలుపులు ఉన్నప్పుడు మీరు దాన్ని ఏ విధంగా మీరు పరిగణిస్తారు, ఏ విధంగా భావిస్తారు అంటే ఆయన చెప్పారు, సి బిజినెస్ ఆఫ్ బిజినెస్ అండ్ బిజినెస్ ఆఫ్ లైఫ్ రెండు ఒకటే నాకు. అంటే బిజినెస్ వేరు, లైఫ్ వేరు కాదు ఆయనకి. దీంట్లో ఎన్ని హెచ్చు తగ్గులున్నా, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా రెండు ఒకేలా నేను భావిస్తాను. ఆయన మొత్తం కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఆయన ఒక ఫాదర్ లాగా భావించేవారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఈయనే ఆయన వెళ్లి తీర్చేవారు అందరికీ. ఈయన యాక్చువల్ గా డైమండ్ మర్చెంట్, డైమండ్ మైన్స్ ఉన్నాయి ఆయనకి, గోల్డ్ మైన్స్ ఉన్నాయి ఈయనకి. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ మాటలు చెప్తున్నాడు అంటే మనం చాలా జాగ్రత్తగా స్వామి ఆయన్ని ఎలాగ మలిచారనేది మనకు తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో స్వామి ఆయనకి చెప్పిన విషయం, నీకేం కావాలో కోరుకో అనగారు అన్నారు స్వామి. సరే ఈయన కోరుకోవడం అది వేరే విషయం. స్వామి ఈయన భగవంతుడికి ప్రార్థిస్తున్నాడు, స్వామి మీకు నేను ఏం చేయగలను అని సింక్లేర్ స్వామికి విన్నపం అన్నమాట. మరి సంపన్నులు కదా, భగవంతుడికి ఇచ్చేటంత ఆలోచన ఆయనకు వచ్చింది. అప్పుడు స్వామి ఒకే ఒక్క మాట అన్నారు ఆయనతో, ఆల్వేస్ బి హ్యాపీ, అంటే ఏ సమయంలోనన్నా నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అదే. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ స్థాయికి ఆ సంపన్నుని తీసుకువెళ్లారు అంటే స్వామి ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ భావాన్ని ప్రేరేపించాలన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు స్వామి. అది దాటిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలాగ ఆల్వేస్ బి హ్యాపీ. కష్టమైన సమయంలో మనం మనసులో అలజడులు వస్తాయి మనకి, ఆ సమయంలో ఏం చేయాలి ఆనందంగా ఉండటానికంటే వాచ్ అన్నారు ఆయన సింక్లేర్ గారు. స్వామి నేర్పించిన పద్ధతి ఇది. ఏంటి వాచ్? వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ థాట్ అండ్ వాచ్ యువర్ హార్ట్. కష్టంలో ఉన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే వాచ్ యువర్ వర్డ్స్, సైలెంట్ గా ఉండు నువ్వు కష్టం వచ్చినప్పుడు, ఏమీ మాట్లాడుకు, అంటే ఇది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే అన్న భావంతో ఉండు. వాచ్ యువర్ యాక్షన్స్, ఆ సమయంలో ఎక్కువ ఆలోచించేసి యాక్షన్ లోకి దిగిపోకు, వెయిట్. అంటే స్వామి మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. ఒకరిని వెయిట్ అన్నారంటే దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎంతో అంతరార్థం ఉంటుంది. నువ్వేమి చేయకూడదు ఆ టైంలోని, గో బ్యాక్, సిట్ అండ్ రిలాక్స్. థాట్స్, WAT, థాట్స్ వచ్చినప్పుడు మనకి అనవసరమైన ఆలోచనలు ఏమొస్తున్నాయో దాన్ని అబ్జర్వ్ చేయమన్నారు ఆయన. స్వామి చెప్పిన చిట్కా ఇది, నీకు ఆ థాట్స్ లో ఏదైతే అనవసరమో దాని గురించి నువ్వు పట్టించుకోకు, ఏదైతే ఆ స్థితిలోంచి నిన్ను బయటికి తీసుకొస్తుందో దాని గురించి నువ్వు పటిష్టంగా ఆలోచించి ఉండు.
1: జనరల్లీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు గణేష్, మనం ఎస్పెషల్లీ కష్టంలో ఉన్నప్పుడు మన థాట్స్ ఎలా ఉంటాయంటే ఆ నిమిషంలో ఆ కష్టాని కోసం మనం ఏం చెయ్యొచ్చు అనే దానికంటే దేనివల్ల ఇది జరిగింది పాస్ట్ లోకి వెళ్ళిపోతాం, ఇలాగే జరిగితే ఏమవుతుంది ఫ్యూచర్ లోకి
0: వెళ్ళిపోతాం. ఆయన ఏం చెప్తున్నారంటే డోంట్ వర్రీ అబౌట్ ది పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ ది ఫ్యూచర్ అంటున్నారు ఆయన. ప్రెసెంట్ లో ఉండు, ఎందుకు ప్రెసెంట్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, కానీ ఆ ప్రజెంట్ గురించి కూడా నువ్వు ఎక్కువ ఆలోచించకు, జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్. అంటే దాన్ని అవని, అది కూడా భగవంతుడికి, అంటే గిఫ్ట్ భగవంతుడి చేతి నుంచి వచ్చిందంటే అది మంచిదా చెడదా లేకపోతే ఎందుకు ఇలా ఉంది అని ఆలోచన మనకుండదు, మనం ఎంజాయ్ చేస్తాం ఆ గిఫ్ట్ ని. ఆ ఎంజాయ్మెంటే చేయమని సింక్లేర్ గారు చెప్పారనమాట. సో అండ్ హార్ట్, మన హార్ట్ ఎలా ఉంది, అవతల పర్సన్ వైపు మనం కంపాషనేట్ గా మనం వ్యవహరించగలుగుతున్నామా లేదా, మనలో ఆ కరుణ అనేది ఉన్నాదా లేదా. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ హ్యాపీనెస్ నిత్యం ఉంటుందని ఆయన చెప్పారు. అంటే స్వామి ఏ స్థాయిలో భక్తుల జీవితాలను మారుస్తున్నారనేది ఈయన జీవితం ఒక మంచి ఉదాహరణ.
1: చాలా బాగుంది గణేష్, ఎంత సింపుల్ గా స్వామి ఎలా హ్యాండిల్ చేయాలనేది ఎంత ఈజీగా సింపుల్ గా నాలుగు స్టెప్పుల్లో చెప్పారు కదా, అది గనక మనం పాటించగలిగితే ఎప్పుడూ ఆనందంగానే ఉండగలం.
0: అంటే భగవంతుడు ఒక్కసారి

0: మనల్ని అలా స్పృశించాడంటే దానికి ఒక వేరే టచ్ వస్తుంది. అది విఆర్ నాట్ ది సేమ్. ఎవ్రీ మూమెంట్ వి ఆర్ చేంజింగ్ ఫ్రమ్ దట్ పాయింట్.
1: వన్స్ గాడ్ ఎంటర్స్ యువర్ లైఫ్ ఇస్ నెవర్ ద సేమ్.
2: అందుకే స్వామి చెప్పేస్తున్నారు అన్నమాట గీతలోని, యోగి యోగిలా ఉండు అంటున్నారు. అంటే యోగా చేయడం కాదు, యోగి అంటే
1: అంటే ఈ రోజుల్లో మనకి ఇద్దరు యోగా చేయడం లేదంటే హిమాలయాల్లో తపస్సులు చేసుకునే వాళ్ళే యోగులు అనుకుంటున్నా.
2: అది మన అపోహ. అది యోగి అంటే యోగ యుక్తుడై ఉండాలి అని. ఎవడు యోగ యుక్తుడు అంటే భగవంతుడి పైన నిరంతరం మనసు కలిగిన వాడు. చూడండి, ఇప్పుడు మనం అనుకున్న అన్నింటికీ సొల్యూషన్ అదే. చక్కగా స్వామి మీద మన దృష్టి మనసు కేంద్రీకరించబడి ఉన్నప్పుడు భగవంతుడి మీద ఇంక ఏది మనని బోదర్ చేయదు, దేనివల్ల మనం చెలించం. కాబట్టి చక్కగా నువ్వు యోగిలా ఉండరా, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని అంటున్నారు స్వామి.
1: చాలా బాగుంది. యోగిలాగా ఉండు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు సాధువులు సన్యాసులు వీరే యోగులు అనుకుంటాము, కానీ అలా కాదు. యోగి అంటే ఎప్పుడు ఒక మనిషి భగవంతునితో అనుసంధానమై ఉంటే ఎల్లప్పుడు ఆల్వేస్ అతడు యోగి కిందే కన్సిడర్ చేయబడతాడు, అతనే యోగి అని బాబా వారు ఒకసారి చెప్పారు. ఆయన ఇది చాలా విచిత్రమైన రీతిలో చెప్పారు. అంటే ఒక యోగిని తీసుకుని ఆరు ఒక సాధువుని తీసుకుని ఇలా ఉండకూడదు అని చెప్తూ మనకి నేర్పించారనమాట. స్వామి ఎప్పుడు అంతే కదా, స్వామి చెప్తూ ఉంటారు రెండు రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు మీ జీవితంలో, ఒకటి ఎలా ఉండాలి, రెండవది ఎలా ఉండకూడదు. ఇద్దరిని చూసి నేర్చుకోవాలి, ఇద్దరికీ కృతజ్ఞులమై ఉండాలి, ఇద్దరూ మనకి గురువులే కాబట్టి. అలా ఒకసారి బాబా వారి దగ్గరికి విజయానంద అనే సాధువు రావడం జరుగుతుంది స్వప్న. ఆయన సాధువులంటే ఎక్కడా ఉండరు కదా, ఒక చోట వాళ్ళు స్థిరంగా ఉండకూడదు, అందుకని వారు తిరుగుతూ ఉంటారు, దేశాటనం చేస్తూ ఉంటారు. ఆయన మానస సరోవరం వెళ్లాలని ఎంతగానో కోరుకుంటారన్నమాట, చాలా ఆశపడతారు వెళ్లాలి అని సంకల్పించుకుంటారు. దాని గురించి ఆ యాత్ర గురించి ఇది ఎప్పుడు దాదాపు 100-110 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడే మానస సరోవరం వెళ్లాలంటే కొద్దిగా కష్టమైన ప్రయాణం అంటారు. మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇలా వెళ్లాలి అని ఆయన సంకల్పించుకుని నలుగురితో చెప్తారు నేను వెళ్లాలనుకుంటున్నాను అంటే, అందరూ వారికి తోచిన సలహా సూచనలు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, మాటే కదా సలహా అంటే, ఏముంది మాట్లాడేయడమే. వారు చెప్తారు ఇలా ప్రతి కొన్ని 50 మైళ్ళకి ఒకసారి భాష మారిపోతుంది, ఉత్తర భారతదేశంలో అలా నడుచుకుంటూ వెళ్లడమే కదా, బస్సులు ట్రైన్లు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళడం, ఆ తర్వాత నడవటం. నేపాల్ ద్వారా వెళ్ళాలి, అక్కడేమో ప్రజలు అంత ఫ్రెండ్లీగా ఉండరు, ఓపెన్ గా ఉండరు. సో వాళ్ళ కొంచెం సంకోచ స్వభావం వల్ల వాళ్ళు మనకి కోఆపరేషన్ ఎక్కువ ఉండదు వాళ్ళ నుంచి, కొద్దిగా కష్టం ప్రయాణం అని చెప్పడం అని చెప్తారు అందరూ. అది విన్నాక ఆయనకి కొంచెం డిస్కరేజ్ అవుతారనమాట, అయ్యో ఇంత ఇటువంటి ప్రయాణం నేను చేయగలనా అని. ఆ ప్రయాణాన్ని మానేసుకుని షిరిడి వస్తారు. షిరిడి వచ్చి బాబాను చూస్తారు, బాబా చాలా నచ్చుతారు ఆయనకి, చాలా ఎంతో ప్రేమ బాబా అంటే అక్కడే ఉంటారు. కానీ బాబా మటుకు ఈయన చూసి కొద్దిగా కోప్పడతారు. అంటే ఆ రోజుల్లో స్వామి కొంచెం కోప్పడుతూ మనకి సందేశాన్ని ఇచ్చేవారు, కోప్పడుతూ నేర్పించారు. తల్లి కోపం కూడా ప్రేమే, తల్లితిట్లు దీవెనలు అంటారు కదా. ఆయన బాబా ఈయన్ని చూడంగానే ఈ సన్యాసితో మనకేమి పని లేదు, పనికి మాలిన సన్యాసి, ఇతన్ని ఇక్కడ రానియద్దు, దూరంగా ఉంచండి అని కోపడతారనమాట. ఆయన బాధపడతారు, అయ్యో నన్ను ఇలా అన్నారు బాబా. ఆ తర్వాత తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది స్వప్న, పిల్లలు తప్పు తెలుసుకునేదాకానే. ఆ తర్వాత బాబా ఆయన పిలిచి కూర్చోబెట్టుకుని చెప్తారు, చూడు నువ్వు మానస సరోవర యాత్ర చెయ్యాలని సంకల్పించుకున్నావు, ఒక్కసారి ఏదైనా సరే ఆధ్యాత్మికంగా లేదు భగవంతునికి సంబంధించింది, నీ నిత్య జీవితంలో లౌకికంగా నేను ఇది తినాలి అనుకుంటే వెంటనే వెళ్ళి తినేస్తావు కదా, దానికోసం ఎంత కష్టమైనా పడతారు, మరి ఆధ్యాత్మికతలో ఎందుకు కష్టానికి నువ్వు ఎందుకు దానికి భయపడుతున్నావు, భగవత్ సంబంధమైన ఏ విషయమైనా సరే సంకల్పించుకున్నాక ఎటువంటి ఆటంకాలున్నా అడ్డంకులున్నా కష్ట నష్టాలున్నా సాధించి తీరాలనే తపన ఉండాలి, అది ముఖ్యం. ఆ తపన నీకు ఎప్పుడైతే తగ్గుతుందో, ఎప్పుడైతే నువ్వు ఆ మార్గంలోంచి బయటకు వస్తావో, నువ్వు ఎలా సన్యాసి అవుతావు అని చెప్తారనమాట. అని చెప్పి ఆయన తప్పు ఆయన తెలుసుకునేలాగా చేస్తారు బాబా. ఆ తర్వాత ఆయనకి ఒక ఉత్తరం వస్తుంది ఇంటి నుంచి, వారి తల్లిగారికి ఒంట్లో బాగలేదు అని. ఇప్పుడు మనందరం స్వామి దగ్గర వెళ్లి అడిగినట్టే అప్పుడు కూడా ఆయన బాబా దగ్గరికి వెళ్లి అడుగుతారు, స్వామి బాబా ఇలా ఒక ఉత్తరం వచ్చింది, నేను వెళ్లి మా అమ్మని చూసి వస్తానంటే, ఒకసారి సన్యసించాక ఆ బంధాలన్నీ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉండి నీ సాధన నువ్వు చేసుకో, నీ తల్లిని చూసుకోవడానికి ఉన్నారు అక్కడ, దాని గురించి నువ్వు బెంగపడక్కర్లేదు అని చెప్పి ఆయన వెళ్లకుండా వెళ్లనియరు కూడా బాబా. దానికి వేరే కారణం ఉంది, అది వేరే సంగతి, అది వేరే కథ అనుకోండి. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే, యోగి అంటే ఎక్కడో హిమాలయాల్లో కూర్చుని, లేదు కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసాశ్రమం స్వీకరించి సాధువుగా మారితే యోగి కింద మారిపోతారా అంటే అది కాదు అర్థం. యోగి అంటే ఎవరైతే మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేసి జీవితాంతం ప్రతిక్షణం అలా జీవించగలుగుతారో ఆయన భావనలో ఆయనతో కలిసి, వారు సంసారం చేసుకుంటున్నా వాళ్లే యోగులు, సన్యసించినా వీరు యోగులు కాకపోవచ్చు అలా లేకపోతే అనే చిన్న చక్కటి చాలా గొప్ప విషయాన్ని చాలా చిన్న చిన్న సందర్భాల్లో స్వామి మనకి బాబా చూపించారు. ఆయనకి ఇంకొక భక్తులు ఉండేవారు గణేష్, ఆయన పేరు బాలాజీ నేవాస్కర్ అనుకుంటాను, బాలాజీ అంటారు. ఆయన చాలా చిన్న ఒక రైతు అనమాట షిరిడీలో. ఆయనకి సంసారం, పిల్లలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులు అందరితో కలిసి ఉండేవారు. ఆయన పని ఆయన చేసుకునేవారు, రోజు వచ్చి బాబా దర్శనం తీసుకునేవారు, తన పని తను చేసుకునేవారు. ప్రతి సంవత్సరం పంట ఇంటికి వచ్చాక, పంట చేతికి వచ్చాక మొత్తం పంట తీసుకొచ్చి బాబాకి ఇచ్చేసేవారు. ఇచ్చేసి బాబా ఇచ్చిన దాంతో తన కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆ కుటుంబానికి సరిపోయేటంతా బాబా ఇచ్చేవారు ఆ పంటల్లో ఇచ్చి, కానీ మొత్తం భగవంతుడికి అర్పించేసేవారు తెచ్చి. అలా జీవించారు ఆయన. నువ్వు సంసారిగా ఉన్నా కూడా ఎప్పుడైతే అనుక్షణం భగవంతుడితో బతకడం మొదలు పెడతావో అప్పుడు వారే యోగులు. మనకి జనక మహారాజు గురించి స్వామి ఎన్నిసార్లు చెప్పారు. అలా యోగి అంటే సరైన అర్థాన్ని బాబా ఇలా మనకి నేర్పించారు.
0: ఇలా చెప్తూ ఉంటే ఇందాక చెప్పారు హిమాలయాలకి వెళ్లి తపస్సు చేయడం అసలైన యోగం కాదు, అదొక్కటే యోగం కాదు. మనం నిత్యం భగవత్ కర్మలో భగవత్ చింతనలో మునిగినప్పుడు అదే యోగం అవుతుందనడానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తాను మీకు. స్వామి దగ్గర ఉండేటటువంటి ఎంతో మంది భక్తులు ఈ కోవకు చెందిన వాళ్ళు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేక మనం ఓవర్లుక్ చేస్తుంటాం అనమాట, ఓవర్సీ చేస్తుంటాం, అప్పుడప్పుడు మిస్ అయిపోతుంటాయి మనకి ఆ చిన్న చిన్న డీటెయిల్స్. ఒక చక్కని ఉదాహరణ స్వామి చెప్పింది, ఇది భాగ్య సార్ అని మాకు ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన చాలా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన లెక్చరర్ అనమాట, చాలా హై పొజిషన్ ఇంజనీర్ అయినా ఆ పొజిషన్ నుంచి ఎంబీఏ లెక్చరర్ గా స్వామి కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఎంతో ఉత్సుకత ఆయనకి, తపస్సు చేయాలి, నేను యోగం చేయాలి, ధ్యానం చేయాలి, ఆ స్పిరిచువల్ ఫెర్వర్ ఎక్కువ అనమాట. ఒకసారి స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన తన ఆశను వెళ్లిపుచ్చారనమాట, స్వామి నాకు ఇక్కడ ఇంకా ఉండాలని లేదు, నేను హిమాలయాలకు వెళ్లి నేను తపస్సు చేసుకుంటాను. అంటే తపస్సు చేసి ఏం చేస్తావు అని, స్వామి భగవంతుణ్ణి దర్శించుకుంటాను. మరి ఇప్పుడేం చేస్తున్నావు అని, అంటే భగవత్ సాన్నిధ్యంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆ మాయ వల్ల ఏమైపోతుందంటే అది మర్చిపోతాం మనం. అది గుర్తు చేయడానికి స్వామి చేస్తారు. స్వామి అప్పుడు అన్నారంట, నువ్వు ఏమీ హిమాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు, ఇక్కడ ఉండి నా విద్యార్థులకి నువ్వు పాఠాలు చెప్పు, అదే నీకు మోక్షాన్ని అందిస్తుంది అని చెప్పారు. హిమాలయాలకు వెళ్తే నీకు మోక్షం రాకుండా నేను చూసుకుంటాను. అంటే స్వామి అలా భయపడితేనే కదా అప్పుడప్పుడు భక్తులు లొంగుతారు. ఇది ఒక ఉదాహరణ. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ భాగ్య సార్ మాకు ఎంతో ఆదర్శవంతమైన ఒక లెక్చరర్ గా ఉన్నారు. ఇది ఒక విషయము. సాయి గీత చూసుకునే పెద్దిరెడ్డి గారు మనకి అద్భుతమైన ఉదాహరణ. ఆయన్ని ప్రతిరోజు మనం మనసులో గుర్తించుకుంటే స్వామిని గుర్తు తెచ్చుకున్నంత భావం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఆయన జీవితాన్ని మనం చూస్తే నెలకి 45 రూపాయలు మాత్రమే ఆయన ఖర్చు. ఆయన హెయిర్ కట్ ఆయనే చేసుకుంటారు, ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుంటారు, ఆయన సోపు. ఆ 45 రూపాయల్లో జీవితాన్ని గడపడం అనేది ఆ సీలింగ్ ఆన్ డిజైర్స్, ఎంత కావాలో అంతే ఆయన వాడుకుంటారు. అంతకన్నా యోగి లక్షణాలు ఇంక స్వామి ఏం చెప్తారండి. ఆయన జీవితం చూస్తే మనకి ఒక ఒక అద్దంలా కనిపిస్తుంది. యోగి పొంగవులు ఎలాగుండాలి అనే దానికి ఒక చక్కని ఉదాహరణ ఆయన. స్వామి కూడా ఎన్నో మార్లు ఆయన్ని సాయిగీత్తో పాటు కూడా ఆ ప్రేమను అందించడం మనందరం చూసే ఉన్నాము. ఇప్పటికీ కూడా ఆయన ప్రశాంతి రంగంలో ఉంటున్నారు. ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చివరిగా చెప్తున్నాను, ఇది వెంకటాచలం సార్ అని, ఈయన మా హాస్టల్లో కిచెన్ ఇన్ఛార్జ్. న్యూఢిల్లీలో ఆయన పనిచేస్తున్నప్పుడు ఈ 30-35 ఇయర్స్ బ్యాక్ స్వామి రోడ్డు మీద దర్శనం ఇస్తున్నారు భక్తులందరికి, ఆ లార్జ్ క్రౌడ్ కి. ఆ క్రౌడ్ లోంచి ఒక మూల నుంచి స్వామిని చూశారు ఆయన. స్వామి భగవంతుడు అన్న దృఢ నమ్మకం ఆయన కలిగిపోయి అప్పటికి ఆయన ప్రశాంతి నిలయం షిఫ్ట్ అయిపోయారు, ఫ్యామిలీ అంతటినీ వదిలేసి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఉత్తరం కూడా, ఒక కమ్యూనికేషన్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో లేకుండా చక్కగా స్టూడెంట్స్ ని ఆయన హాస్టల్లో ఉండి సేవించుకుంటున్నారు. హాస్టల్ బయటకు కూడా ఆయన ఎక్కువ రారు. ఆ 4 గోడల మధ్య భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ, ఈ భగవత్ స్వరూపులైన విద్యార్థుల్ని సేవించుకుంటూ ఆయన తన జీవితం గడుపుతున్నారంటే అందరికీ ఒక ఆదర్శవంతమైన లైఫ్ అయింది.
2: మరి గణేష్, ఇవన్నీ చెప్తూ యోగులు మన మధ్యలో కూడా ఉన్నారు, మనం చూస్తున్న వారిలోనే ఉన్నారని ఎంతో చక్కగా చెప్పారు. కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఈ యోగిగా మనం కూడా అవ్వాలి అంటే రెండింటిని పాటించాలన్నారు. అదే నెక్స్ట్ వచ్చే యథాత్మ దృఢ నిశ్చయ. యథాత్మ, ఎవరైతే మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటారో, అంటే చెలించనివ్వకుండా ఉంచుకుంటారో. ఇప్పుడు మీరు చెప్పిన యోగులందరినీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, వాళ్ళు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో చెలించిపోకుండా భగవంతుడి మీదే పెట్టుకున్నారు వాళ్ళ దృష్టిని, మనస్సుని. ఆటోమేటిక్ గా మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది అటువంటి దృఢ నిశ్చయం. ఇది తప్ప ఇంకో పదం లేదు, దీని ద్వారానే నేను నా జీవితాన్ని ధన్యం చేసుకోగలను. అలాంటి దృఢ నిశ్చయం కలిగి ఆ భగవంతుడి మీద అచంచలమైన మనసు పెట్టుకుంటే చాలు, అందరం యోగులం అవుతాం, అందరం మోక్షాన్ని సాధిస్తామని చెప్తున్నారు.
1: మరి అటువంటి దృఢ నిశ్చయము మనం ఏ విధంగా చేసుకోవాలి, దేని గురించి మనం దృఢ నిశ్చయం తీసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి కదా స్వప్న. మనం ఇందాక బాబా మనకి చెప్పినట్టు, ఏదైనా లౌకికంగా ప్రాపంచికంగా ఏమైనా సాధించాలనుకుంటే చాలా దృఢ నిశ్చయం ఉంటుంది మనకి. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా కొనుక్కోవాలి, ఇది తినాలి, వీరిని కలవాలి, ఇవన్నీ చాలా దృఢంగా నిశ్చయం చేసుకుంటాం.
2: ఎందుకంటే దాంట్లో ఉన్న సుఖం మనం రిజల్ట్ చూస్తూ చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా అనుకుంటాం, కాకపోతే టెంపరీ తాత్కాలికమైన సంగతి మర్చిపోతాం.
1: మరి ఇప్పుడు మీరు బెంగళూరు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఒక బస్సు ఎక్కాలి, లేదంటే ఒక ట్రైన్ ఎక్కాలి, 2 గంటలో 3 గంటలో ప్రయాణం చెయ్యాలి, బెంగళూరులో దిగాలి, కావాల్సిన ప్రదేశానికి వెళ్ళాలి. దీనికే ఇంత టైం పడుతూ ఉంటే భగవంతుడిని చేరాలంటే కొంచెం దృఢ నిశ్చయం ఉంచుకోవాలి కదా. మరి అటువంటి ఒక చిన్న కథను విందామా?
0: తప్పకుండా.
1: షిరిడి అవతారంలో కాశాబా దేశ్ముఖ్ అని ఒక భక్తుడు, వారు వారి తల్లి గారు సంగమనేరు నుంచి ఆ గ్రామ ప్రజలందరితో కలిసి షిరిడి వచ్చారు. ఇప్పుడు మనకి పర్తియాత్ర భక్తులు వస్తున్నారు కదా, అలాగే అప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఊళ్ళ నుంచి ఎంతో మంది ఒక గుంపుగా బాబావారి దర్శనం కోసం వచ్చేవారు అనమాట. వారితో కలిసి ఈవిడ కూడా వచ్చారు. ఈవిడ పేరు రాధాబాయి దేశ్ముఖ్. ఈవిడ స్వామిని చూసి, బాబాను చూసి ఆవిడకి ఎంత ప్రేమంటే ముస్సలావిడ. ఆవిడ బాబాని చాలా ప్రేమించిందనమాట చూసిన మొదటి క్షణంలోనే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందామా. అయితే ఆవిడ ఇంకా చాలా ఒక ఇదిగో దృఢ నిశ్చయం అలా నిశ్చయించుకుంది, ఈయన నా గురువు, ఈయనంటే నాకు ఎంతో ప్రేమ, ఈయన నుంచి నేను ఒక మంత్రోపదేశం పొంది ఆ మంత్రా జపం చేసుకుంటూ నేను తరిస్తాను. ఆల్రెడీ నేను నాకు వయసు అయిపోయింది, ఇక్కడైనా ఇప్పుడైనా నేను మొదలు పెట్టకపోతే ఎప్పటికీ మొదలు పెట్టి ఎలా చేరుకుంటాను, అది ఆ మంత్రోపదేశం నాకు ఈయనే చెయ్యాలి అని నిర్ణయించుకుని, సరే మరి భక్తుడు భగవంతుడు ఎలా అయితే మనల్ని వదిలిపెట్టడో అలాగే భక్తులు కూడా ఎంతో పట్టుదలతో ఉంటారు భగవంతుడి పట్ల, అంటే ఆయన చూసే నేర్చుకుంటాం కదా. అందుకని ఈవిడ కూడా కొద్దిగా పట్టుదల మనిషి అనమాట. ఎప్పటిదాకా బాబా ఎప్పటి వరకు నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించరో అప్పటి వరకు నేను నిరాహారంగా ఉంటాను అనే నిశ్చయం తీసుకుంటారు ఈవిడ. మరి పెద్ద ఆవిడ, 3 రోజులు గడిచిపోతాయి, ఈయనేమో ద్వారకామాయి నుంచి కదలడం లేదు, ఆవిడేమో బస్సులో ఆహారం తీసుకోకుండా అలాగే కూర్చుని ఉన్నారు. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా కంగారు పడుతున్నారు అనమాట. ఆవిడకి ఏమైనా అయితే అప్పుడు ఏమవుతుంది, మనకి అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఇంకా శ్యామ పరుగు పరుగున మనం అనుకున్నాం కదా ఏది చెప్పాలన్నా శ్యామ ద్వారా చెప్పాలి అని. శ్యామ పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఏం మొదలెట్టావు నువ్వు, ఇక్కడ నువ్వేమో ప్రశాంతంగా కూర్చుని ఉంటావు, అక్కడేమో భక్తుల్లో అలజడి పెరిగిపోతుంది. ఆ పెద్ద ఆవిడ, ఆవిడ ఎంతో చాలా పట్టుదల మనిషి ఆవిడ, ఆవిడ వదిలిపెట్టేలాగా లేదు, నువ్వు మంత్రోపదేశం చేయకపోతే ఏదో ఒకటి చెప్పి ఆవిడకి అంటే, బాబా అంటారు అలా ఏదో ఒకటి చెప్పడం ఏమిటి శ్యామ, నేనే ఆవిడతో మాట్లాడతాను, ఆవిడని తీసుకురండి అని చెప్తారు. ఆవిడ ఆవిడకి వెళ్లి చెప్తారు బాబా వారు పిలిచారు అని. చాలా సంతోషంగా వస్తుంది అనమాట ఆవిడ, బాబా నన్ను కరుణించారు ఇప్పటికీ అని. ఆవిడని దగ్గర కూర్చోబెట్టుకుని, తన ఎదురుగుండా కూర్చోబెట్టుకుని బాబా మాట్లాడుతున్నారు ఆవిడతో. ఆవిడ చేపట్టుకుని ఆయన చెప్తున్నారు, తల్లి నేను నీకే మంత్రోపదేశం చేయగలను, నేనే మంత్రోపదేశం తీసుకోలేదు, నాకు మంత్రాలు తెలియదు, అసలు నీకు మంత్రోపదేశం అవసరమే లేదు, అవసరం లేని దాన్ని నా నుంచి ఎందుకు కోరుకుంటున్నావు, ఏమీ అక్కర్లేదు, నువ్వు నీ గురువు మీద నమ్మకం పెట్టుకుని పవిత్రమైన మనస్సుతో నువ్వు చేసే కర్మల్ని చెయ్యి, చేసి ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించేయి, అది చాలు, అంత మటుకు నువ్వు చేస్తే మిగిలిందంతా ఆయనే చూసుకుంటారు, ఈ మార్గం చాలా సులభతరమైనది, ఎందుకు అనవసరంగా దేహాన్ని శ్రమ పెట్టుకుంటున్నావు, ఎందుకు భోజనం మానేశావు, ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ బాబా చెప్తారనమాట, ఏ సాధనలు నీకు అవసరం లేదు, శాస్త్రాలు చదువుకోక్కర్లేదు, అందులో ప్రావీణ్యత సంపాదించక్కర్లేదు, నీ గురువు మీద నీకు నమ్మకం విశ్వాసం పూర్తిగా ఉంచితే గురువే సర్వం చేస్తున్నాడు, గురువు ఇప్పుడు మనకి భగవంతుడే గురువు కింద వచ్చారు, గురువే సర్వం చేస్తున్నాడు అనే నమ్మకం ఉంటే నువ్వు ఆయన గొప్పతనం మీద ఆయన మహిమ మీద నువ్వు పూర్తి విశ్వాసంతో ఉంటే సర్వకార్యాలని ఆయనే నిర్వహిస్తాడు, సర్వం ఆయనే చూసుకుంటాడు. దృఢ నిశ్చయం అంటే స్వప్న ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈ గమ్యాన్ని చేరుకోవాలి అనే విషయంలో దృఢ నిశ్చయాన్ని మనం పెట్టుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవత్ సామీప్యం సాన్నిధ్యం సామీప్యం కూడా కాదు, భగవంతునితో ఐక్యం అయిపోవాలి, అది మన జీవిత పరమావధి, జీవిత ప్రతి ఒక్క జీవికి లక్ష్యం అదే. కొన్ని జీవులకి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క జీవికి, జన్మించిన ప్రతి జీవికి అంతిమ లక్ష్యం గమ్యం ఏంటంటే తిరిగి భగవంతుణ్ణి చేరుకోవడం. దాని మీద మనం దృఢంగా నిశ్చయించుకోవాలి, కాని ఏ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో రైల్లో వెళ్లాలా, బస్సులో వెళ్లాలా, కారులో వెళ్లాలా అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు మనకి,
2: భగవంతుడు ఏర్పాట్లు చేస్తాడట,
1: ఆయనే ప్లాన్ చేస్తారు, ఏ మార్గం ఎవరికి సూట్ అవుతుంది, ఏ మార్గంలో వెళ్తే ఎవరికి ఎవరు త్వరగా చేరుకోగలరు, ఎవరికి ఏది మంచిది అనేది మనకంటే ఆయనకే బాగా ఎక్కువగా తెలుసు. సో ఆ పనిని ఆయనకి వదిలిపెట్టేసి లక్ష్యం మీదే మనం దృష్టి పెట్టుకుని దృఢమైన నిశ్చయం చేసుకుని అలా మనం జీవిస్తూ ఉంటే స్వామి అన్ని చూసుకుంటారు, భగవంతుడే మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటారు. దృఢ నిశ్చయం అనే దానికి ఈవిడ కథ నాకు గుర్తొచ్చింది. సో ఎటువంటి దేనికోసమైతే మనం నిర్ణయించుకోవాలి అనేది మనం కొద్దిగా ఆలోచించి విచక్షణ జ్ఞానంతో ఆలోచించుకుని తెలుసుకోవాలేమో అని.
0: చాలా బాగుంది మీరు ఇలా చెప్తుంటే, నాకు ఒక సాధారణమైన భక్తుని కథ గుర్తొస్తుంది. ఆయన
1: భక్తుల్లో సాధారణం లేక భక్తులందరూ గొప్పవారు, ఎందుకంటే భక్తుల ద్వారానే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం.
0: చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నా సరే ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళు ఉన్నతమైన స్థానానికి చేరుకున్న వాళ్ళు. ఆయన ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో స్వీట్స్ సర్వ్ చేసే ఒక కౌంటర్ ఉంటుంది, ఆయన పేరు సుబ్బారెడ్డి. అసలు ఆయన జీవితాన్ని ఒక్కసారి మనం కదిలించి చూస్తే మీరు చెప్పినటువంటి ఈ దృఢ నిశ్చయం అనే దానికి ఒక చక్కని ఉదాహరణ నాకు అనిపిస్తుంది. ఈయన చిన్నప్పుడు చాలా బీద కుటుంబంలో నెల్లూరు ఆ సైడ్ లో వాళ్ళు ఉండేవారు, బీద కుటుంబం ఉండేవారు. ఈయన ఈ మేక పిల్లల్ని తోలుతూ కాలం గడిపేవాడు అనమాట. గడిపే టైంలో ఒకసారి బాగా చాలా జాగ్రత్తగా బాగా బలిసేటట్టు మేకలన్నింటిని చక్కగా ఆనందంగా మేపేవారు అనమాట. ఈయనకి ఎంత భక్తిభావం అంటే ఎప్పుడు భగవంతుని తలుచుకుంటూనే ఉంటారు ఆయన. ఆ ఒట్టేళ్ళ పిల్లల్ని ఈయన మేతకి తీసుకెళ్ళినా సరే, ఒకసారి ఏం జరుగుతుంది, ఈ ఒట్టేళ్ళ పిల్ల ఏదైతే మేక పిల్ల ఉంటుందో అది ఒకరికి అమ్మి వేయడం జరుగుతుంది. అమ్మి వేసిన తర్వాత రోజు ఆయన ఆ ఊరి గుండా వెళ్తుంటే ఆ ఒట్టేళ్ళ పిల్ల తాలూకు మాంసం అక్కడ కనిపిస్తుంది వేలాడిగట్టి. ఈయనకి చాలా బాధ కలుగుతుంది, అరే ఏంటి భగవంతుడు ఇలా చేశాడు నాకు, నేను చాలా తప్పు చేశాను, అంటే ఇంత మేత మేపింది నేను దీన్ని ఈ స్థితికి తీసుకురాడానిక అని, ఆ ఫ్యూ డబ్బుల కోసం నేను దీన్ని అమ్మేసి దీని జీవితాన్ని నేను అర్పించేశాను, నేను చాలా ఘోరమైన పాపం చేశానని చాలా ప్రాయశ్చిత్త పడతారాయన, నేను దీనికి పరిహారం కనిపిస్తేనే గాని భగవంతుడు నాకు దీన్ని ఎలాగోలా సార్ట్అవుట్ చేయాలి దీన్ని అన్న ఒక ఉద్వేగంతో భావంతో ఆయన తిండి మానేస్తాడు. నాకు భగవంతుడే ఒక దారి చూపించాలి, దీనికి ప్రాయశ్చిత్తం నాకు లభించాలి అంటే వాళ్ళ పిన్ని గారు స్వామి భక్తులు, ఆయన ఈ అబ్బాయి ఉన్న కండిషన్ ని గుర్తించి సరే నీకు హెల్ప్ చేసే ఒక ఆయన్ని చూపిస్తాను, ఆయన పుట్టపర్తిలో ఉంటారు, నువ్వు తప్పకుండా రావాలి కానీ ముందు తిను అంటారు. ఆయన ససేమిరా ఒప్పుకోరు, లేదు నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగితేనే గాని ఆయన నా వైపు వచ్చి చూసి నాకు అనుగ్రహం ఇస్తేనే గాని నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోను అని ఆయన డిసైడ్ చేసుకుని పుట్టపర్తికి ప్రయాణం అవుతారు. అప్పటికే వారం రోజులు అయిపోతుంది, ఆయన ఏం ముట్టుకోడు. ఆ ప్రాయశ్చిత్తం ఆ భావంతో ఆయన వస్తారు, ప్రశాంతి నిలయంలో అడుగు పెడతారు. ఇది దాదాపు 60-70 జరిగిన ఇన్సిడెంట్ అనమాట. స్వామి వీళ్ళింకా ప్రశాంతి నిలయం ఆ ఆవరణలోకి అడుగు పెడుతూనే స్వామి అక్కడి నుంచి మందిరంలోంచి బయటకు వచ్చి ఈయనకి అభయహస్తం ఇస్తారు. అప్పుడు ఆయన మనసులో కలిగిన ఆ భావం నేను నీకున్నాన్రా అన్న ఒక ధైర్యం స్వామికి ఇస్తారు. ఈయన ఎంత ఎంత మంచి భక్తుడు అంటే, ఎందుకు మంచి భక్తుడు అంటున్నాంటే, ఈయన నిరంతరం నామజపం చేసుకుంటారు. ఆ నామజపం చేసినప్పుడు అది రాత్రి కూడా భగవంతుడు, రాత్రి భగవంతుడికి రెస్ట్ కావాలి కదా, మరి నిరంతరం నేను జపం చేసుకుంటుంటే భగవంతుడికి రాత్రి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని జపం ఆపేస్తారు ఆయన. అంటే భగవంతుడికి ఇబ్బంది కలుగుతుంది అన్న భావంతో ఆయన సాధన వదులుకున్నారు. రెండోది, ఆయన ఎప్పుడు కూడా చెప్పులు వేసుకొని తిరగడం మనం చూడం. ఎందుకు అంటే అరే భూమాత మీద మనం అడుగు పెడుతున్నప్పుడు మన చెప్పులు ఎందుకు భూమాతకి తగలాలి, స్వామి బాధపడతారు అన్న భావంతో అప్పటి నుంచి ఆయన చెప్పులు వేసుకోవడం మానేస్తారు. అదే కాకుండా మనం నడిచేటప్పుడు ఎన్నో జీవరాశులు ఆ మనం అడుగు పెట్టడం వల్ల చనిపోతున్నాయి, అది జరగకూడదు అన్న భావంతో ఆయన చెప్పులు వేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. అంటే ఇలాంటి అద్భుతమైన ఆలోచన శక్తి స్వామి భక్తులకు ఇచ్చారంటే స్వామి ఏ విధమైనటువంటి భగవంతుడు మనం ఒకసారి మనం ఊహించుకోవచ్చక.
2: అది చాలా అరుదుగా, చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది అటువంటి భావం. మనందరికీ అలా కలగాలని అలాంటి వాళ్ళు మన మధ్యలో స్వామి పెడుతున్నారు. మరి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ మనసును స్వాధీనపరచుకోవాలి, లేకపోతే భగవంతుని మీద కేంద్రీకృతం చెయ్యాలి, దృఢంగా ఒక అల్టిమేట్ గోల్ వైపు వెళ్లాలని, అది మనకు కష్టం అవుతూ ఉంటుంది. ఎలాగ స్వామి అనుకుంటూ ఉంటే స్వామి ఇంకా ఈజీగా చెప్పేశారనమాట, మై అర్పిత మనోబుద్ధి. ఎందుకు నా టెన్షన్ పడతావు, నీ మనస్సుని బుద్ధిని. మనస్సు అంటే ఏంటి, ఆలోచనలు. బుద్ధి అంటే ఏంటి, ఇది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన, ఇది చెయ్యి చెయ్యకొని ఏదైతే నిర్ణయిస్తుందో
1: చారణ,
2: నిర్ణయాత్మకమైనది బుద్ధి. కాబట్టి ఈ రెండింటిని నాకు విడిచిపెట్టి నాకు అర్పించేసేవనుకో, నేనే పట్టుకెళ్తాను, ఏది మంచో నీకు అదే ఇస్తాను, ఏది మంచో అదే చేయిస్తాను అని ఈజీగా చెప్పేస్తాను అనమాట. కాబట్టి ఏ ఆలోచన వచ్చినా, ఏం పని చెయ్యాలన్నా ముందు థాట్ నాకు అర్పించేసే, లేకపోతే దాన్ని నాకు అర్పించేస్తే నేను తీసుకుంటాను. ఇంకా ఈజీగా మనకు స్వామి ఏం చెప్తారంటే, నువ్వు గమ్యం చేరడానికి ఎక్కడికో వెళ్లాలనుకుని ట్రైన్ ఎక్కావు, ఎక్కిన తర్వాత నీ లగేజ్ అంతా బుర్ర మీద పెట్టుకుని కూర్చున్నావట, నువ్వు పెట్టుకోక్కర్లేదు, ఆల్రెడీ ట్రైన్ ఎక్కాక నిన్ను ఆ లగేజ్ రెండింటినీ ట్రైనే మోస్తున్నది. నువ్వు బుర్ర మీద పెట్టుకుని టెన్షన్ పడేయకన్నా చక్కగా భర్త కింద పెట్టుకో, హాయిగా రిలాక్స్ అవ్వు. ఆల్రెడీ మనం స్వామిని పట్టుకున్నాం, భగవంతుని పట్టుకున్నాం, ఆయనకు అర్పించేశాం, ఆయనే మనం చేరుస్తారు. లగేజ్ ని కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ట్రిప్ ని ఎంజాయ్ చేయరా అంటున్నా అనమాట స్వామి. కాబట్టి మన మనస్సుని బుద్ధిని భగవంతుడికి అర్పితం చేసేసి ఆ భక్తి భావంలోకి ఆయన పట్టుకెళ్తారు అన్న భావం కలిగిందాం.
1: మనస్సుని బుద్ధిని భగవంతుడికి అర్పితం చేసేసి ఆయనకి కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి,
2: అంతే.
1: ఇంకా మన ఆలోచనలు అంటూ ఏమీ ఉండవు అక్కడ. మరి అటువంటి భక్తులు ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి.
2: ఉంటారు, మనం అలాగే అవుతాము, అంతే.
1: అదే ప్రార్థన స్వామికి. భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు, అన్ని నేర్పిస్తూ ఉన్నప్పుడు, అది నేర్చుకుని పాటించగలిగే భక్తులు కూడా ఉంటారు. అటువంటి ఒక భక్తుడి గురించి ఒక్కసారి తలుచుకుందాం అసలు.
2: తప్పకుండా.
1: షిరిడి అవతారంలో కాకా మహాజని అని ఒక భక్తులున్నారు. ఇదిగో మీరు చెప్తున్న లాంటి భక్తులే వారు కూడా. సరే, ముందు మనం మెయిన్ గా జరిగిన ఇన్సిడెంట్ లోకి వెళ్దాము. ఒకసారి ద్వారకామాయి మసీదుకి ముందరంతా భక్తులు వచ్చి కూర్చుంటూ ఉంటారు కదా ముందు. సో ఆ ముందు ప్రదేశం అంతా రాళ్లు తాపన చేస్తే భక్తులకి కొంచెం సౌకర్యంగా ఉంటుంది అనే ఒక మంచి ఆలోచనతో ఆ పనిని మొదలు పెట్టడం జరిగింది. జనరలీ బాబా ఒప్పుకోకుండా ఏ పని చెయ్యరు. సో బాబాని ఎంతో కష్టపడి ఒప్పించారు. బాబా కూడా ఒప్పుకున్నారు, సరే చేసుకోండి అన్నారు. ఆ రాళ్లు తాపడం చేస్తున్నారు. ఆ పనిలో ఇదిగో మన ప్రశాంతి నిలయంలో ఎంతో మంది సేవాదళ సభ్యులు వచ్చి ఎన్నో పనులు చేస్తున్నట్టే అప్పుడు కూడా బాబా వారి దగ్గర భక్తులందరూ కలిసి పనులు చేసేవారు. అలా పనిచేస్తున్న ఆ గుంపులో కాకా మహాజని కూడా ఉన్నారన్నమాట. కాకపోతే ఆ రోజు వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం గా ఉంది, అంటే వారికి కొద్దిగా డయేరియా వేదుల్లో అవుతున్నాయన్నమాట. ఆ విషయం బాబాకి చెప్పలా ఆయన. అక్కడ చూసారా మరి, చెప్పను కూడా చెప్పలా. నాకు నా పరిస్థితి ఎలా ఉందో నేను వెళ్ళి భగవంతుడికి చెప్పాలా? ఆయనకు తెలుసు కదా, ఆయనకు తెలిస్తే ఆయన ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ నేను వెళ్ళి సెపరేట్ గా చెప్పడం ఏమిటి అని ఆయన ఉద్దేశం అనమాట. చెప్పకూడదు అని కాదు, తెలిసిన మనిషికి మళ్ళీ చెప్పడం ఏమిటి, తెలిసిన భగవంతుడికి మళ్ళీ నేను వెళ్ళి అది విన్నవించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒకటైతే, రెండోది ఒకసారి తెలిసాక ఆయనే చూసుకుంటారనే నమ్మకం. ఆ రెండింటితో ఆయన పని చేసుకుంటున్నారు. కాకపోతే ఆయన ఏం చేశారంటే ఒక చిన్న మగ్లో నీళ్లు తీసుకుని ఒక మూల పెట్టుకున్నారనమాట, అవసరమైనప్పుడల్లా వెళ్లి వస్తూ ఉండాలి అని చెప్పి. ఈ లోపల బాబా లెండి తోటకి వెళ్లిన వారు వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చి ఇదంతా జరుగుతుంది, పనంతా జరుగుతుంది, రాళ్లు తాపం చేస్తున్నారు, అందరూ చాలా బిజీగా ఉన్నారు. రావడమే ఆయన చాలా కోపంగా వచ్చారనమాట. ఆ రోజుల్లో బాబా కొద్దిగా కోపగించేవారట. సో మనకి ఇప్పుడు ఈ విషయంలో కొద్దిగా డీవియేట్ అయ్యి చెప్పగలిగితే ఒక చిన్న విషయం చెప్పాలని ఉంది గణేష్. కస్తూరి గారు ఒకసారి భక్తులతో మాట్లాడుతూ చెప్తున్నారు, అవతారం ధరించి వచ్చినప్పుడల్లా భగవంతుడు ఏదో ఒక ఆయుధం తెచ్చుకుంటాడు కదా. రామావతారంలో కోదండం తెచ్చుకున్నారు, కృష్ణావతారంలో చక్రం తెచ్చుకున్నారు, మరి సత్యసాయి అవతారంలో మటుకు చిరునవ్వును తెచ్చుకున్నారు అని చెప్పారనమాట. చిరునవ్వుతో ఆయన చేయాల్సిన కార్యాలన్నీ సాధించేస్తున్నారని. అలా షిరిడి బాబా వారు కొద్దిగా కోపగిస్తూ అన్ని పనులు జరిపించుకునేవారు. సో ఆయన రావడమే చాలా కోపంగా వచ్చారనమాట. ఏం చేస్తున్నారు, ఒప్పుకున్నది ఆయనే, మళ్ళీ కోపగిస్తున్నది ఆయనే. అందరినీ తిడుతున్నారట, బాగా తిడుతున్నారట, నువ్వు సైతాన్వి, నువ్వు వాడివి, నువ్వు ఇలాగు అని స్వామి కూడా చెప్పారు. ఎప్పుడైనా బాబా కోపం వస్తే ఊరే సైతాన్ అని పిలిచేవారట అందరినీ, మన స్వామి దున్నపోదా అని పిలిచినట్టనమాట. అయితే అలా తిడుతున్నారు. ఆయన తిట్టడం మొదలెట్టేసరికి అందరూ పరుగులు పెట్టుకుంటూ పారిపోతున్నారు అనమాట. ఒక్కసారి బాబా కోపం వస్తే ఒక్కొక్కసారి కొద్దిగా తన్నులు కూడా తినేవారట భక్తులు, అందుకని పరిగెత్తి పారిపోతున్నారు. కాక మహాజనికి ఏం చేయాలో తెలియాల, ఆయన కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండేసరికి ఈ లోపల ఈయన రావడం, ఆయన చేయబట్టుకుని కూర్చోబెట్టడం కూడా జరిగిపోయింది. బాబా ఆయన చేయబట్టుకుని కూర్చోబెట్టేశారు. అక్కడ కూర్చోబెట్టేసి ఒక్క రకంగా తిడుతున్నారట, నువ్వల్లా, నువ్వు ఇలా ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అన్ని తిడుతున్నారు. తిడుతూ అక్కడ ఆ హడావిడిలో అక్కడ ఒక చిన్న సంచి ఎవరో మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆ సంచిలో ఏమో వేసిన గుళ్ళున్నాయి. సో బాబా తిట్టడం తిడుతున్నారు, పక్క నుంచి ఆ సంచి తీసుకుని అందులో నుంచి ఆ వేసిన గుళ్ళు తీసి పొట్టు కూడా నలిపేసేసి పొట్టు కూడా తీసి ఈయనకి ఇస్తున్నారు కాకా మహాజనికి, ఇది తినని చెప్పి. ఆయన పాపం ఈయన చేతిలో వేయడం, ఆయన తినడం కూడా జరిగిపోతుంది అనమాట. ఒకే టైంలో ఈయన తిట్టడం, పప్పుల్ని క్లీన్ చేసి ఆయన చేతిలో పెట్టడం, ఆయన చేతిలో పెట్టిన నోట్లో పెట్టుకుని తినడం, ఇవన్నీ ఏకకాలంలో జరుగుతున్నాయి. అంతా అయిపోయాక మంచినీళ్ళు పట్టరా అన్నట్ట, కాకా మహాజన్ని పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక కుండతో నీళ్లు తీసుకొచ్చారు. బాబా కొద్దిగా తాగి ఆ నీళ్లని మిగిలిన నీళ్లని ఈయనకి ఇచ్చి నువ్వు తాగని చెప్పారు. ఈయన తాగేశారు. తాగేసేయంగానే అప్పుడు బాబా శాంతించి, సరే ఇంకా నీ భేదులు పోయినట్టే పని చూసుకో అని చెప్పారట. అక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం స్వప్న, ఎవరైనా సరే డయేరియాతో బాధపడుతున్న వాళ్ళు వేరుశెనగ పప్పు తింటారా చెప్పండి, తింటారా? తిన్నవాళ్ళు పోనీ, వేరుశెనగ పప్పు తిన్న వెంటనే ఎవరైనా మంచినీళ్ళు తాగుతారా?
2: ఆయనకు ఆలోచన కూడా లేదు, నేను తినచ్చా తినకూడదా, నా పరిస్థితి ఇది అని కూడా ఆలోచన లేదు.
1: మై అర్పిత మనోబుద్ధి, ఆలోచన లేదు, తినచ్చా తినకూడదా, అసలు ఇది ఇస్తున్నారే అయ్యో ఏం చేద్దామనే ఆలోచన లేదు, ఇది తినచ్చా తినకూడదా అనే విచక్షణ కూడా లేదు. అక్కడ మనసు లేదు, బుద్ధి లేదు, రెండు బాబా బాబాకి అర్పించేశారు. ఇంకా ఆయన చూసుకునే విధానంలో విచిత్రమైన ఆయన పద్ధతిలో ఆయన కూడా వారిని హీ హెడ్ టేకెన్ కేర్ ఆఫ్ కాకా మహాజన్ ని వారిని చూసుకున్నారు. వారికి వచ్చిన చిన్న శారీరక రుగ్మతను కూడా తగ్గించారు. పని చక్కగా జరిగిపోయింది, రాళ్లు తాపన జరిగింది.
2: తిట్లన్నీ బేదులకు గాని వీలక్కాదన్నమాట.
1: అవును కదా స్వప్న,
2: అవి భరించలేక పారిపోయి.
0: ఇలా చెప్తుంటే నాకు ఒకే ఒక్క వాక్యం గుర్తొస్తుంది, కరిష్యే వచనంతవా. ఇది వీటన్నిటికీ ఒక సమరీ లాగా మనం చెప్పుకోవచ్చు. మరి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ, ఇంత మంచి శ్లోకం గీతాచార్యుల వారు మనకు అందించారు. షిరిడి సాయినాథుడు, సత్యసాయినాథుడు తమ భక్తుల అనుభవాల ద్వారా, తమ అనుగ్రహం ద్వారా మనకి అంత క్లిష్టమైనటువంటి ఆ శ్లోకాన్ని నిత్యం జరిగే అనుభవాల ద్వారా మనకి అర్థమయ్యేటట్టు, అరటిపండు ఒలిచిపెట్టినట్టు మనకి అందించడం జరిగింది. మరి ఇదే ఆలోచనని మనం ప్రతి నిత్యం
2: ఆచరణలో
0: పెట్టుకుని ఈ దసరా నవరాత్రుల్లో మన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడు చాలా ఎనర్జైజ్ అయి ఉంటాయి, ఎప్పుడూ రెడీగా ఉంటాయి అవి ఆ ఇన్పుట్స్ తీసుకోవటానికి. మరి ఇంత మంచి సమయంలో స్వామి మన చేత ఇన్ని మాటలు, ఇన్ని ఆలోచనలు మన నుంచి తెప్పిస్తున్నారంటే ఈ ఆలోచన మనకి కలిగించారు స్వామి. ఆ మంచి చేయాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అన్న ఆలోచన కూడా స్వామి మనకిచ్చి ఆచరించి చేసేటట్టు మనకి స్వామి ఆ శక్తినివ్వాలని స్వామికి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ భాగాన్ని మనం ముగిద్దాం. అవతార పరంపర సనాతన సందేశంలో ఈ నాలుగో భాగాన్ని ఇంతటితో ముగిస్తూ లలిత, సాయి దగ్గుపాటి, సాయి స్వప్న, గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నారు.
3: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో నాలుగవ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు, సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా నవరాత్రులలో భాగంగా శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొక మారు ఆహ్వానం. ఈ దేవీ నవరాత్రులలో మన ఆధ్యాత్మిక పురోగతికై మనం చేస్తున్న ఈ ప్రయత్నం స్వామివారు గమనిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అన్న దృఢమైన విశ్వాసంతో ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. మనకున్న ఎన్నో అంతఃశత్రువుల్ని మనం ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్లే ప్రయత్నం ఇది. మరి ఈనాడు మనం ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నామో అది చాలా ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైనది. అది కోరికలపై అదుపు. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నశ్రేయో నియమం వినా. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మన ఆలోచనకి, మనం తినే తిండికి, మనం చేసే పనికి, మనం ఆడే ఆటకి, మనం ఖర్చు పెట్టే డబ్బుకి, అన్నిటికీ ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లిమిట్. మరి స్వామి సంస్థలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈనాడు సంతృప్తిని పెంచుకోవడం ఎలా, ఈ కోరికలు ఏ విధంగా మనం తగ్గించుకోగలం. కోరికలు లేవు అని మనం అనటం లేదు, కోరికలు తగ్గించుకోవాలి. ఈ ప్రయత్నంలో మనం ముందుగా ఈ చిరు నాటకల్ని విందాము, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సాయిరాం.
1: హాయ్ వాసు, కమిన్ కమిన్, భలే టైంకి వచ్చావరా.
2: ఇచ్చుడు బోస్ అంటేనే హడావుడని ఊరికే అన్నారా, ఏమిటా ఎక్సైట్మెంట్?
1: ఎక్సైట్మెంటే, ఈ బ్రౌజర్ చూడు, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7G. ఏం ఫీచర్స్ ఉన్నాయి భయ్, మైండ్ బ్లోయింగ్. ఈ రోజే వెళ్ళి తీసేసుకోవాలి, డాడ్ రాగానే చెప్పి మాల్కి పోదాం.
2: అబ్బా ఎన్ని ఫోన్స్ కొంటావరా, మొన్నే కదా కొన్నాం.
1: అరే ఇది రాగానే అది పాతపడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి. నువ్వు కూడా కొత్తది కొనరా బాబు. మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు.
2: ఎక్కిరించని, నా మొబైల్ కి ఏమైంది, కాల్స్ మెసేజ్లు చేస్తున్నా, రిసీవ్ చేసుకుంటున్నా, అది చాలు.
1: బట్ యూఆర్ మిస్సింగ్ ది ఫన్ యార్. స్మార్ట్ ఫోన్ ఉంటే మ్యాజిక్, మూవీస్, వాట్సాప్, వాట్ నాట్, అన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫోన్ కాల్స్ తో మజా చేయొచ్చు.
2: వద్దురా నాయన, నన్ను ఇలా ఉండని, నువ్వు కూడా స్మార్ట్ ఫోన్ పిచ్చుతో డబ్బు వేస్ట్ చేయకు.
1: వాసు నువ్వు 18th century పుట్టాల్సిందిరా, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మోడర్న్ గా ఉండాలి. డబ్బుదేముంది
2: కావచ్చు, అది నువ్వు సంపాదిస్తున్నప్పుడు. ఇప్పుడైతే మీ నాన్నగారు కొనివ్వాల్సిందే కదా.
1: మా డాడ్ ఎప్పుడు కాదన్నారు, నువ్వే చూడు, అదిగో మాటల్లోనే వచ్చారు. హాయ్ డాడ్.
3: హాయ్ మై లార్డ్.
2: నమస్కారం అండి.
3: ఓ వాసు, హౌ ఆర్ యూ?
2: ఫైన్ సార్, థ్యాంక్ యూ.
1: డాడ్ డాడ్, ఈ బ్రోచర్ ఒక్కసారి చూడు.
3: ఏం బ్రోచరు? ఓ స్మార్ట్ ఫోన్స్ కంపెనీదా, గుడ్. బాగుంది.
1: ఎస్ డాడ్, చాలా బాగుంది కదా. ఈ మోడల్ లవ్లీ కలర్స్ లో కూడా దొరుకుతుంది. ఐ వానా బై ది స్టీల్ గ్రే మోడల్ డాడ్.
3: వాట్, మళ్ళీ ఇంకో మొబైల్ కొంటావా? ఇప్పుడున్నది ఏమైంది?
1: ఉందిలే, దీని ముందు అది అవుట్డేటెడ్ అయిపోయింది.
3: దానికేముంది, రోజుకో కొత్త మోడల్ తీసుకురావడం బిజినెస్ కి అవసరం. కొత్తగా వచ్చినవన్నీ కొనలేం కదా, నీ ఫోన్ కొని 3 నెలలు కూడా కాలేదు. అంతకు ముందున్న ఫోన్ కూడా ఫీచర్లు బాగోలేవని గోలపెట్టి 6 నెలలు తిరగకుండానే మార్చేశావు. ఇప్పుడు మరొకటి కావాలనడం ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్.
1: డాడ్ ప్లీజ్, ఐ వాంట్ ఇట్ డాడ్, ఇట్ ఈస్ సో కూల్.
3: కావచ్చు, కానీ కొత్తగా కనిపించినవన్నీ కావాలనుకోవడం మంచిది కాదు. ఈ వేళ ఇది కొంటావు, రేపటికి దీనికి తాతలాంటిది ఇంకోటి వస్తుంది, అది కూడా కొంటావా?
1: అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది.
3: అందుకని వాళ్లతో పాటు ఎగరాలనుకుంటే ఎలా? వాసు దగ్గర ఉన్నది పాత మోడలే కదా, అతనికేం తక్కువైంది?
1: దట్ ఈస్ హిస్ ప్రాబ్లం డాడ్, ఐ వాంట్ దిస్, ఫుల్ స్టాప్.
3: చూడు బోస్, కోరికలు గుర్రాల్లా పరుగెత్తుతోనే ఉంటాయి. ఒకటి తీరగానే మరో కోరిక పుట్టుకొస్తుంది. మనం వాటి వెనకాల పరిగెత్తకూడదు. నువ్వు ఇప్పటి నుంచే కోరికలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. లేదంటే రేపు నీ కాళ్ల మీద నిలబడ్డప్పుడు యు విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఎంత సంపాదించినా నీళ్ల ఖర్చు అయిపోయి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా కష్టమవుతుంది. అర్థం చేసుకో, పద భోజనం చేద్దాం.
1: నో డాడ్, నాకొద్దు, నేను తినను.
3: అలిగావా?
1: అలాగే అనుకోండి, నాకు ఆ ఫోన్ కావాలి అంతే. రేణు రేణు, గుడ్ న్యూస్.
4: మరో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా?
1: కొత్త ప్రాజెక్ట్ కాదు రేణు, కొత్త జాబ్. 6 నెలలుగా ట్రై చేస్తుంటే ఇప్పటి క్లిక్ అయింది. ఇప్పుడు వస్తున్న దానికి ఇంచుమించు రెట్టింపు జీతం.
4: వావ్, అయితే కాస్త పెద్దింట్లోకి మార్చొచ్చన్నమాట. ఎక్కడండి?
1: సారీ రేణు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఉద్యోగం గల్ఫ్ లో.
4: గల్ఫ్ లోనా?
1: అవును, వీసా రెడీ అవుతోంది. వచ్చే నెలే ప్రయాణం. 2 ఏళ్లు పూర్తయ్యాక క్వార్టర్స్ ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి.
4: ఏమండి, జీతం ఎక్కువ అని అంత దూరం పోవాలా?
1: వెళ్ళాలి. ఎప్పటికీ బావిలో కప్పలా ఉండిపోకూడదు, ఎదగాలి.
4: అవుననుకోండి, కానీ మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, బెంగ పెట్టుకుంటారు. నన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళిపోతానంటారేమిటి?
1: తప్పదోయ్, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కారులో తిరగచ్చు. అది నా డ్రీమ్.
4: ఆ పనేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా. వాటి కోసం ఆయన వాళ్ళందరినీ వదిలి మరో దేశం పోవాలా? మీరు మాత్రం మమ్మల్ని వదిలి ఉండగలరా?
1: ఏదైనా సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మరి 4 ఏళ్లంటే ఎంత, ఇట్టే గడిచిపోతాయి.
4: ఏమో గాని మీరు ఈ జాబ్ కి వెళ్లడం నాకు ఇష్టం లేదు.
1: బాగుంది, నీకు ఇష్టం లేదని మానేమంటావా?
4: మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మీకు ఎంతసేపు ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలన్న యావే. అందుకోసం ఎన్ని కంపెనీలో మారారు. అది తలుచుకున్నప్పుడల్లా మా పెద్దనాన్నగారు అబ్బాయి గుర్తుకొచ్చి భయమేస్తుంది. వాడు మీలాగే 10 జాబులు మారాడు, పెద్ద ఉద్యోగి అయ్యాడు. కానీ ఏం లాభం? రిసెషన్ టైంలో జాబ్ పోయింది, తక్కువ జాబ్ చేయలేడు. తన స్థాయికి తగ్గ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తరచూ జాబులు మారే నువ్వు కంపెనీకి లాయల్ గా ఉంటావని గ్యారంటీ లేదంటూ రిజెక్ట్ చేశారు.
1: నీవన్నీ పిచ్చి అనుమానాలు. అందరికీ అలాగే జరుగుతుందా?
4: జరగకపోవచ్చు. ఉన్న ఊళ్ళో స్నేహితుల బంధువుల మధ్య హాయిగా ఉన్నాం. ఇప్పుడు పెద్ద జాబు పెద్ద జీతం అని దేశం కాని దేశం పోవడం అంత అవసరమా? అది కూడా పిల్లం పిల్లల్ని ఒంటరిగా వదిలేసి. వద్దండి, మనం ఇక్కడే ఉందాం, ఉన్న దాంతో తృప్తిగా బతుకుదాం.
1: నువ్వేమైనా చెప్పు, అన్నిటికీ సరిపెట్టుకుని బతకడం నాకిష్టం లేదు.
4: నేను కూడా ఎదగాలనుకోవడం తప్పనడం లేదు, కానీ కోరికలకు అంతుండాలి కదా. సంసారం అన్నాక మీరు మీ ఒక్కరి గురించి ఆలోచించడం న్యాయమేనా? మా సంగతి కూడా ఆలోచించాలి కదా. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి ప్లీజ్.
1: సర్లే, ఆ సంగతి రేపు డిసైడ్ చేద్దాం. ఆకలి అవుతోంది, భోజనం చేద్దాం పద.
0: విన్నారు కదా ఈ చిరునాటికలు. మరి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలో మన స్వామి నుంచి తెలుసుకుందాం. స్వామి ఉపన్యాసాన్ని విందామా?
5: ఇవి ఆత్మస్వరూపులారా? ఆస్తి అనగా నిత్య జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభూతికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని కార్యములను నెరవేర్చుకోవటం, ఇది సహజమైనటువంటి ఆసక్తి. నిత్య జీవితంలో ప్రత్యక్షంగా అత్యవసరమైనటువంటివి తింటకు అన్నము, కట్టుటకు బట్ట, ఉండుటకు కొంప. చెవికిని కోరటము మానవుని సహజమైన ఆశ. ఈ ఆశ ఎందు కూడా 2 విధములైనటువంటి ఆశలు ఉన్నది. 1 సహజమైన ఆశ, 2 దురాశ. దురాశ అనగా ఏమిటంటే అవసరముతో ఊహించినటువంటి యొక్క దీన్ని ఆశించడమే దురాశ. ఈ మానవత్వం లోపల ఈ ఆశ కంటే దురాశని అధికంగా చలామణి అవుతున్నాయి. కనుకనే మానవుడు అమిత దుఃఖములకు, అమిత అశాంతికి గురి అవుతున్నాడు. తృప్తికి దూరం అవుతున్నాడు. అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు. కారణము దురాశలే. కోరికలు భరించినా అహంకారం, విఫలమైన క్రోధం. మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యమద్వారములు 3 ఉంటున్నాయి. కామక్రోధ లోభములే. ఈ యొక్క వాంఛలు అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక అదుపు తప్పి నడుస్తూ ఉంటున్నాయి. ఈ అదుపు తప్పి నడిచేటువంటి యొక్క ఈ కోరికలను కొంతవరకునైనా అదుపులో పెట్టుకుంటూ తగిన కృషి చేయాలి.
6: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ వ్యామోహం అధికమయ్యే కొలది బంధన కూడా కట్టిపోతుంది. ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు. ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుండాలి? నీ వాంఛనే నీకు బంధన, నీ కష్టములే నీకు బంధన, నీ కోరికలే నీ బంధన. కనుక నీ కోరికలు తగ్గించుకో. నిశ్చింతగా ఉంటాం. గట్టి అపాయం కూడా అపాయం కూడా కలగదు. కనుకనే మానవునికి కోరికలు తప్పే కొద్ది కూడాను మానవ శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. ఈ కోరికలు పెరుగుతూ పోతున్నాయి. ఏమిటి ఈ కోరికలు? ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది? ఏ కోరికలు లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు? నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు, నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు, ఫాలో మీ. కనుకని మీరు కూడా కోరికలు లేకుండా ఆనందమైనటువంటి హృదయం తోపల మీరు నిలిచి ఉండండి. కోరికలు మనల్ని బంధిస్తున్నాయి కాని బంధ విమోచన చేయటం లేదు. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి. ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి, మతి తప్పి, స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు. కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై ప్రయత్నములు చేయాలి.
0: స్వామి ఇన్ని చెప్తున్నారు, కాని మనం ఏ విధంగా మన ఆలోచన శక్తిని ఉపయోగించి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలి అన్న దీర్ఘమైన ఆలోచన చేయడం ఈ సమయంలో ఎంతో అవసరం. ముందుగా మనకి కావలసినటువంటివి ఏంటో తెలుసుకోవాలి జీవితంలో. నీడ్స్ అండ్ వాంట్స్ అంటారు, అవసరాలు కోరికలు. దీనికి చాలా థిన్ లైన్ ఉంటుంది. నిత్యావసరాలు ఏంటి? మనం తినే తిండి, రోటీ, కపడా, మకాన్ అని చాలా ఫేమస్ సేయింగ్ అది. ఎంతవరకు రిక్వైర్డో అంతవరకు ఉంచుకోవాలి. వద్దు అని మనం ఎప్పుడు చెప్పలేదు, స్వామి ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. మరి ఈ నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటో మనం క్లియర్గా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. ఈ ప్రయారిటీ, ముందు ఏది చేయాలి, ఏది చేస్తే మనకు మంచిది, ఏది చేస్తే మన జీవితం స్మూత్ గా సాగుతుంది అన్నది తెలుసుకోవాలి. ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారంటే కొడతారు అందరూ. అదే మెల్లమెల్లగా స్పీడ్ బ్రేకర్స్ ని అధిగమించుకుంటూ వస్తూ చిన్న చిన్న హీల్ రాక్స్ ఎక్కుతూ అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కాలంటే కుదరదు, అది అత్యాస అవుతుంది. అదేవిధంగా స్వామి ఈ కోరికలపై అదుపు కోసం వెరీ ఇంపార్టెంట్ ఎనాలజీ ఇస్తారు. ఆ ఎనాలజీ చెప్పులది. వినటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఏంటి చెప్పులు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు స్వామి అని. కానీ నిత్య జీవితంలో ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి మనకి ఇవ్వలేదు. ఒక చెప్పు గాని షూ గాని మనం కొనుక్కుంటాం, షాప్కి వెళ్తాం, కరెక్ట్ సైజు షూ మనం తీసుకోకపోతే ఒకవేళ తక్కువైతే ఏమవుతుంది? చాలా కష్టమవుతుంది నడవటం, మన కాలు అరికాలు కింద తగలటం, ఇబ్బంది కలుగుతుంది నడవటానికి. అదే పెద్ద షూ తీసుకుంటే అది దానికన్నా ఎక్కువైపోయి ఇటు అటు కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ షూ సైజో చెప్పుల సైజో మనం తీసుకుంటే అది ఫిట్ అయ్యి కంఫర్టబుల్ గా నడవటానికి ఉంటుంది. అదేవిధంగా మన కోరికలు కూడాని. జీవితంలో మనం కోరికల్ని ఈ విధంగా మాడ్యులేట్ చేసుకుంటూ రావాలి అంతే.
7: చక్కగా చెప్పారు గణేష్. స్వామి ఏది చెప్పినా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్ గా చాలా గొప్ప విషయాలని చెప్పేస్తూ ఉంటారు. మితిమీరిన కోరికల వలన మనకి జీవితంలో మనం కోల్పోయేది ఏమిటి అంటే సంతృప్తి. సంతృప్తి లేని జీవితం ఇంకా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది, అంతేగాని పూర్ణంగా ఉండదు. కంప్లీట్నెస్ మనకి ఫీల్ అవ్వదన్నమాట, మనం ఫీల్ అవ్వలేకపోతాం. సో సంతృప్తిగా బతికే మనుషులు వాళ్ళకి ఉన్నదాంతో అది కావాలి ఇది కావాలి అని గొప్ప గొప్ప కోరికలు, అచీవ్మెంట్స్ ఇవి లేకపోయినా మనసుకి శాంతితో బతుకుతారు. మనకి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతే కదా,
0: అంతే.
7: అది లేకపోతే ఎన్నున్న లాభం లేదు. ఆ మనశ్శాంతి దానివల్ల ఆరోగ్యం, ఆనందం అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ మనశ్శాంతి రావాలంటే మనకి సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే గణేష్, ఈ కోరికలు ఎక్కువ అవడం వల్ల మనలో ఇంకా మీరు అంత శత్రువులు అంటూ మొదలు పెట్టారు, అలాంటివి పెరిగే అవకాశం కూడా ఉంది.
0: అవకాశం లేదు, పెరుగుతాయి
7: పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటాను, లేదు నేను ఒక పెద్ద హై ఎండ్ కార్ కొనుక్కోవాలనుకుంటాను. దానికోసం నేచురల్లీ కష్టపడి పని చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పుట్అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అది ఒకటి, ఒక సైడ్ ఆఫ్ ఇట్. అయితే గ్రీడ్ అంటే లోభం అన్నమాట. ఇంకా నాకే కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనే ఆశ పెరిగిపోతుంది, అత్యాస.
0: ఫస్ట్ పాయింట్ ఇంకా కావాలి,
7: ఇంకా కావాలి. ఆ ఆశలు పెరిగిపోతాయి. అదే ఒక గొప్ప హర్డిల్ మనకి. దాన్ని మళ్లీ దాన్ని అధిగమించుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలంటేనే టైం పడుతుంది. అది కాకుండా దాంతో పాటు వచ్చే ఇంకొక చాలా డేంజరస్ విషయం ఏంటంటే ఈర్ష్య. నాకు కావాలి అనుకున్నది నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందనుకోండి, ఓ చూసావా వాళ్ళకు ఉంది అది నాకు లేదు, వాళ్లకు ఉంది అని ఈర్ష్యపడతాం, నాకు కూడా కావాలని అత్యాస పడతాం. ఈ రెండు దేనివల్ల వస్తున్నాయి అంటే కోరికలు ఎక్కువ అవడం వల్ల, ఉన్నదాంతో తృప్తిగా ఉండకపోవడం వల్ల.
0: అంటే స్వామి చెప్తూ ఉంటారు, మన ఆనందం అవతల వాడి ఇంప్రెషన్స్ మీద ఆధారపడిపోతుంది. ఈ మధ్య అవతల వాడు ఏమనుకుంటాడో, నా దగ్గర ఇది లేకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. ఆ క్రమంలో మన మనశ్శాంతి మనం కోల్పోతున్నాం. అరే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు సరిపోతుంది ఇది, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అన్న ఆలోచన మెల్లమెల్లగా తొలగిపోతుంది అనమాట మనసులోంచి.
7: అవును, వీటన్నిటికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, కోరికల్ని తగ్గించుకోవాలి అంటే ఒక సాధనం ఆర్ ఒక టూల్ మనకి కావాలి అంటే అది ఏంటి అని మనం ఆలోచించి చూస్తే సంతృప్తిని పెంపొందించుకోవాలి. వి నీడ్ టు డెవలప్ కంటెంట్మెంట్, ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. ఏమంటారు?
0: అంతే స్వామి, ఈ విషయంలో కొన్ని టిప్స్ ఇస్తారు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఏవైతే వాడుతున్నామో ఆ రిసోర్సెస్ ను మనం ఎక్కువగా వాడేయటం వల్ల ఈ ప్రకృతిలో మనకి అందించినటువంటి వనరులన్నీ అత్యంగా వాడటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సంభవిస్తున్నాయి.
7: అవసరానికి మించి వాడుతాం.
0: అదే మహాత్మా గాంధీ చెప్పారు కదా, నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈచ్ మ్యాన్స్ నీడ్స్ బట్ ఇట్ డస్ నాట్ కేటర్ టు ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్ అంటారు. ఇంకా కావాలి ఇంకా కావాలని నేచర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే పోతున్నాడు, గాని ఎప్పుడూ ఇది నాకు చాలు అన్న సంతృప్తి లేదన్నమాట.
7: లేదు. మనకి మీరు కూడా చదువుకున్నప్పుడు గుర్తుండే ఉంటుంది, ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆడమ్ స్మిత్ ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మొత్తం ఎకనామిక్స్ అంతా దాని మీదే బేస్ నడుస్తుంది. సో అది మనకి తెలిసినప్పుడు అన్లిమిటెడ్ వాంట్స్ ని ఎలా మనం టోటల్ గా క్లియర్ చేసుకోలేకపోవచ్చు, టోటల్ గా దాన్ని తీసేయలేకపోవచ్చు, కానీ ఎంత మటుకు తగ్గించుకోగలం, ఎలా తగ్గించుకోగలం, మనకి ఉన్నదాంతో జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి ఉన్న వాటిని అనేదైతే నేర్చుకోగలం కదా.
0: మీకు గుర్తుందో లేదా, మనం ఈ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లోని అసలు ప్రపంచంలో పరిస్థితి ఎలాగుంది అని మనం గూగుల్ చేసే ప్రయత్నం చేశాం. అప్పుడు ఈ వరల్డ్ ఎకనామెట్రిక్స్ వీళ్ళందరూ చూపించిన గ్రాఫ్స్ ఏంటంటే, మొట్టమొదటి గ్రాఫ్ యువర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ హ్యాపీనెస్. నాకు చూడంగానే అసలు మతిపోయింది. వై అన్ ఎకనామిక్స్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్ ఏంటంటే అక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రెండును. మన కోరికలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ది లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ ది వై యాక్సిస్ ఈస్ డిక్రీజింగ్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైతే ఇది తగ్గుతుందో ఒకటి ఎక్కుతుంది అన్నమాట.
7: సో మీరు చెప్పిందన్నమాట చూస్తే, ఆనందానికి మనం సంపాదించేదానికి, మన అచీవ్మెంట్స్ కి, లేదు మనకున్న ఆస్తిపాస్తులకి, మనం తిరిగే కార్ కి, వీటికి దానికి సంబంధం లేదేమో.
0: ఏం రిలేషన్ లేదు. సో ఈ వనరుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మొట్టమొదటి స్వామి చెప్పేది ఫుడ్ గురించి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఇస్ గాడ్ అని అన్నం బ్రహ్మ అంటారు స్వామి. మనకి కావలసినంత తింటే అది మన కడుపుకి మంచిది, మన శరీరానికి మంచిది. స్వామి సింపుల్ గా చెప్తారు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ స్వామి ఇస్తున్నారు. భోజనం చేసేటప్పుడంట, నా శరీరానికి నా పని నేను చేసుకోవటానికి కావలసినంత శక్తిని అందించేంత ఆహారం తీసుకుంటున్నానా లేదా, నాకు అవసరమైన దానికన్నా ఎక్కువ తిని తీసుకుని దాన్ని వృధా చేస్తున్నానా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అనే విషయం అన్నం బ్రహ్మ అంటారు స్వామి. మనకి కావలసినంత తింటే అది మన కడుపుకి మంచిది, మన శరీరానికి మంచిది. స్వామి సింపుల్ గా చెప్తారు, అతి తిండి

0: అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకుంటే, ఎక్కువగా తీసుకుని దాన్ని పారేయడం కన్నా ఎంత కావాలో అంత వేయించుకుని, ఒకవేళ ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే ఇంకొంచెం వేయించుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మనం ఈ గ్రాఫిక్స్ ఒకసారి మనం చూద్దాం, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది. మనం పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్తుంటాము, సగం తినేసి సగం పారేస్తూ ఉంటాం. మన మన మనసుకి మన కాన్షియన్స్ ఎప్పుడు ప్రిక్ చేస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించాం చాలా చోట్ల. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో 3.1 మిలియన్ చైల్డ్ డెత్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయట.
1: 3.1 మిలియన్
0: అనగా 45% మంది పిల్లలు. ఇది ఈ 2011 లో చేసిన గ్రాఫ్ అనమాట, ఇది ఈ నంబర్స్. మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోతున్నారు
1: 45%
0: మంది పిల్లలు. అది దాంతోపాటు, సో మరి ఇంత ఉన్నదంటే మనం ఎప్పుడైతే మితంగా తింటామో అది అవతల వాడికి ఎక్కడో ఎఫెక్ట్ చేస్తుంది కంపల్సరీగా.
1: తప్పకుండా గణేష్. ఇప్పుడు మన మీరన్నట్టు లెక్కలన్నీ చూస్తూ ఉంటే, మన వరల్డ్ పాపులేషన్ అంటే జనాభా అనేది 2050 ఇయర్ కల్లా 9 బిలియన్ అయిపోతుందంట. ఇప్పుడు 7.2 బిలియన్ ఉంది, 9 బిలియన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 9 బిలియన్ మందిని పోషించాలంటే ప్రస్తుతం మనకున్న ఫుడ్ సప్లై కంటే 50% ప్రొడక్షన్ ఎక్కువ చేయాలట. అంటే ఇప్పుడున్న దానిలో 50% ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే ఆ టైంకి 9 బిలియన్స్ మందికి భోజనం దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా బికాస్ ఆఫ్ అదర్ కాజెస్ మనకి ఉన్న ఫుడ్ ప్రొడక్షన్ లో 25% తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెంచడం పక్కన పెట్టండి, 25% తగ్గిపోతుంది అంటే 2015 కల్లా మనం 75% ల్యాక్ లో ఉంటాం. 9 బిలియన్ మందిని ఫీడ్ చేయడానికి, వాళ్ళకి భోజనం 2 పూటలా దొరకడానికి. మరి దీనికి మనం ఏం చేయగలం అంటే చాలా సింపుల్ గా అనిపిస్తాయి, కానీ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఇవి మొదలు పెడితేనే మీరు అన్నట్టు మొత్తం ప్రపంచానికి మంచి జరుగుతుంది. మనం చేసే ప్రతి పని దాని ఎఫెక్ట్ ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. ఒకటి, వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, మనం ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు, మన అవసరాలకు తగినట్టు, మన ఆశలకు తగినట్టు, అత్యాశ దురాశ అంటారు చూడండి, వాటి కోసం వాడేసుకున్నాం. అందువల్లే గ్లోబల్ వార్మింగ్ కదా, దానికి వేరే రీజన్ అంటూ ఏమీ లేదు, ఏకైక రీజన్. సో అట్ ఎ నేషనల్ లెవెల్ మన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అది గుర్తించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. మనం తినే, మీరన్నట్టు ఒక్క చపాతి 2 రోటీలు ఆర్డర్ చేసుకుంటాము, 1.5 తింటాం, 6 పారేస్తాం, ఇంకా నేను తినలేను అంటాం. కానీ ఆ ఒక్క రోటీ మన ప్లేట్లోకి రావడానికి ఒక రైతు 1 ఇయర్ కష్టపడతాడు. మనం నా డబ్బుని నేను వృధా చేస్తున్నాను, నేను సంపాదించుకునే కదా అనుకుంటాను, చాలా తేలిగ్గా తీసుకుంటా, కానీ ఒకరి కష్టాన్ని వృధా చేస్తున్నాం అక్కడ మనం. అది కూడా గుర్తుంచుకోవాలి మనం. మనం వేస్ట్ చేయకుండా ఉంటే మేబీ ఇంకొకరికి ఎవరికైనా భోజనం దొరుకుతుందేమో. ఆ ఆలోచన కనుక వస్తే బహుశా ఎవరూ ఏమీ వృధా చేసే అవకాశం మనకి ఉండదు.
0: అండ్ స్వామి మనం తినడానికి కూడా ఒక చిన్న టిప్ ఇస్తున్నారు, ఏ విధంగా మంచి ఈటింగ్ హ్యాబిట్స్ మనం పెంచుకోగలమో. దాంట్లో మనం తినే తిండిలోనంట 1/4 వాటర్ ఉండాలంట, ఇంకా 1/2 ఫుడ్ ఉండాలి, ఇంకొక 1/4 ఎంటీగా ఉండాలట.
1: అంటే బాగా తినేయకూడదు అనమాట, ఫుల్. ఇది చెప్తారు చూడండి, గొంతు దాకా తింటామని
0: పీకలమయ్యా తింటారా అంటారు పెద్దవాళ్ళు.
1: అవును, అలా కాకుండా. అదే స్వామి ఒకసారి ఒక డిస్కోర్స్ లో చెప్పారు, భోజనానికి కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటారో అంత తేలిగ్గా లేవాలి లేచేటప్పుడు కూడా అని. చాలా సున్నితంగా మితంగా తినండి అని చెప్తున్నారు అనమాట.
0: మనం ఇన్ని స్టాటిస్టిక్స్ చూసాము, కానీ అప్పుడప్పుడు మనకి కొంతమంది మేబీ, ఇది ఒక బ్లేమ్ కాదు, మైండ్ అంత చంచలంగా ఉంటుంది మనకి. ఇంకా కూడా ఇప్పటికి కూడా మనం రియలైజ్ అవ్వకపోతే, స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దీనికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది గాని వింటే మనం ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయాలి అన్న ఆలోచన మన మైండ్ కి రాదు. ఇది ధర్మక్షేత్రాలు జరిగింది. కారుణ్యానంద గారు కూడా స్వామి ఆ ట్రిప్ లో, స్వామితో పాటు ఆ ట్రిప్ లో ఉన్నారు
1: ముంబైలో.
0: ముంబైలో ధర్మక్షేత్ర స్వామి ఏదో పనిలో ఉన్నారు. కారుణ్యానంద గారు తన రూమ్ లో లాక్ చేసుకుని కిటికీ వైపు చూస్తున్నారంట. కిటికీలోంచి చూస్తుంటే ఆ ధర్మక్షేత్రకి అవతల ఉన్న ఆ బార్డర్ బౌండరీ దగ్గర ఇద్దరు పిల్లలు చెత్త కుండీలో మిగిలిపోయినటువంటి అన్నం మెతుకులు ఏరుకుని పాపం తింటున్నారట. అంటే ఎంత దీనమైన సీనో ఒక్కసారి ఆలోచించండి. అది వింటుంటేనే భయం.

0: వస్తుంది. అప్పుడు కారుణ్యానంద్ గారు అన్నారు, ఏంటి స్వామి ఇట్లాగా సాక్షాత్తు అవతారమూర్తి భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉండడం కాదు ఈ ప్రదేశంలో ఇప్పుడు సంచరిస్తున్నారు, ఇలా సంచరిస్తున్నటువంటి సమయంలో ఇలా పిల్లలు చిన్నపిల్లలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్నం కోసం అది కూడా అని ఒక ఆలోచన ఇట్లా పాస్ అయిందంట ఆయనకి. సడన్ గా ఏదో ట్యాప్ చేసిన శబ్దం, ఆయన ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిలబడ్డారు అక్కడ
1: ఆయన రూమ్ లో.
0: ఆయన అవాక్కైపోయాడు. అవాక్కైపోయి ఏంటి నా తలుపు గళ్ళం పెట్టుకున్నాను స్వామి లోపలికి ఎట్లా వచ్చారంటే, స్వామి నవ్వి నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, సాక్షాత్తు అవతారమూర్తి ఇక్కడ ఉండగా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆ పిల్లలకి అని ఆలోచిస్తున్నావు కదా, నిన్ను చెప్పనా అని చెప్పి స్వామి మొదలు పెడతారంట. పూర్వజన్మలోని వాళ్ళు ఎంతో ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ళకి ప్లేట్లో ఉన్న తిండిని సగం తిని సగం పారేసేవారు. ఆ విధంగా వాళ్ల కర్మ వల్ల వాళ్ళు ఈ దీనస్థితికి వచ్చి మిగిలిన అన్నాన్ని వాళ్ళు ఏరుకొని తినాల్సి వస్తుందని చెప్పారట. సో ఇంత భయంకరమైన స్థితికి మనం ఎవరూ దిగజారకూడదు అని మనసులో దృఢంగా అనుకుని స్వామికి ప్రార్థిద్దాం, ప్రార్థించి ఫుడ్ ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు.
1: అన్నం బ్రహ్మ అన్నారు కదా, సో భగవంతుడి స్వరూపంగా చూసే భోజనాన్ని ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అనే ఒక పట్టుదల, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఇంకా రెండవ దానికి వస్తే గణేష్, మనీ, డబ్బు. డబ్బుని ఏమాత్రం వృధా చేయడానికి స్వామి అస్సలు ఒప్పుకోరు. ఎంతో ఆయన ఎంతెంత ప్రాజెక్ట్స్ చేసినా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారట. డబ్బు విషయంలో చాలా పొదుపుగా, అవసరమైనంత మటుకు ఎంత ఖర్చు పెట్టినా కూడా అవసరానికి మించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంత జాగ్రత్తగా మసులుకునేవారట. స్వామి ఏది చేసినా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండడానికే కదా. డబ్బుని వృధా చేయడం అనేది ఒక రకంగా చూస్తే భగవంతుడిచ్చిన ఎనర్జీని వృధా చేయడమే. ఎందుకంటే డబ్బు మీ చేతిలోకి రావాలంటే మీరు ఖర్చు పెట్టాల్సిందేంటి, మీ తెలివితేటలు, మీ ఎనర్జీ, మీ టైం. ఇన్ని ఖర్చు పెడితేనే డబ్బు సంపాదించగలం.
0: అది హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి.
1: హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి, భగవంతుడి ఇచ్చిన స్కిల్స్ అండ్ టాలెంట్స్ కూడా ఖర్చు పెట్టాలి. కాలం భగవంతుడి స్వరూపం అంటారు, దాన్ని ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెడితేనే ఆ డబ్బు అనేది మన చేతిలోకి వస్తుంది. ఇన్ని ఖర్చు పెట్టి సంపాదించుకున్న డబ్బుని వృధా చేయడం అంటే ఇవన్నీ వృధా చేసినట్టే. సో ఆ డబ్బుల్ని ఎంత మాత్రం, అందులో ఎందుకు వృధా చేస్తున్నాం? మనకి అవసరాలకి డబ్బు వాడుకోవాలి కంపల్సరీ. ఈ ప్రపంచంలో మనం బతకాలంటే డబ్బు లేకుండా కష్టం, ఎందుకంటే మన నిత్యావసరాలకి డబ్బు కావాలి. అది కాకుండా అనవసరమైన వాటి దానికి ఉపయోగపడుతున్నామా అని ఒక క్షణం ఆలోచిద్దాం. మనం ఈ చిన్న నాటిక ఒకసారి ఆలోచిద్దాం.
0: తప్పకుండా.
1: మొబైల్ కావాలి పిల్లవాడికి, అబ్బాయికి మొబైల్ కావాలి, తండ్రిని అడుగుతున్నాడు ఎందుకు కావాలి, ఇది పాత పడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి, నువ్వు కూడా కొత్తది కొనరా బాబు, మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అంటున్నాడు. అంటే పాత పడిపోయిందని కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చిందని చెప్పి కొనుక్కోవడం, అవసరానికి కొనుక్కోవడమా? కాదు. ఇవాళ పాత పడిపోయింది, కొత్తది వచ్చింది, కొనుక్కుంటున్నాం, రెండు నెలల తర్వాత ఇంకో కొత్తది వస్తుంది, అప్పుడు ఇది పాత పడిపోతుంది. అంటే మనకి అక్కడ ప్రయారిటీ ఏంటి? కొత్తది నా దగ్గర ఉండాలి, అది నాకు అవసరమా లేదా అనే డిస్క్రిప్షన్ లేదు అక్కడ, ఆలోచన లేదు. అంతేకాదు, తను అలా కరెక్ట్ మార్గంలో లేడు, ఉండకపోవడమే కాకుండా తన ఫ్రెండ్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నీ దగ్గర కూడా పాతది ఉంది, నువ్వు కూడా అది పారేసి కొత్తది కొనుక్కో అని. అది అవసరమా అనే ఆలోచన లేదు. ఇంకొక మాట కూడా నాకు బాగా గుర్తుంది గణేష్, అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ ఉంటుంది అందుకని అని అని అంటాడనమాట. సో అక్కడ కూడా ఆలోచిస్తే అవసరం కొద్దీ కొనుక్కోవడం కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం కొనుక్కోవడం. మీరన్నట్టు ఇంకొకళ్ళ ఇంప్రెషన్స్ మన ఆనందానికి బేసిస్ గా ఉండకూడదు కదా. ఇప్పుడు అందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, నాకు చాలా ఎవరు అందరు, ఒకసారి ఆలోచిద్దాం, ఎవరు అందరు ఆ పిల్లవాడి పొజిషన్ లో మనం ఉండి ఆలోచిద్దాం. పోనీ నా ఫ్రెండ్సా, నా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, వాళ్ళందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి? ఇన్సల్టింగ్ గా ఉందంటే నీ దగ్గర లేటెస్ట్ మొబైల్ లేదని నిన్ను తక్కువగా చేసి చూసే వాళ్లతో నువ్వు అసలు ఆ కంపెనీలో ఉండడం నీకు అవసరమా అనే ఆలోచన మొదట రావాలి మనకి. అంతేగాని వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది, అందుకని నాకు అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టేసి కొనేసుకుంటాను అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్? అనేది మనం ఆలోచించుకోవాలి కదా. సో ఈ విషయాలన్నీ ఆలోచిస్తే మేబీ ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలేమీ కాదు గణేష్, ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయాలు అంతే. అదే స్వామి కూడా చెప్తారు, డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మనకు ఒక ఫిల్టర్ ఉందిట, ఒక టెస్ట్ అనమాట. దానికి ఆ ప్రశ్నకి సంతృప్తికరంగా సమాధానం మనం చెప్పుకోగలిగితే మీరు ఖర్చు పెట్టుకోండి అని. ఈ డబ్బుని నేను నా స్వార్థపూరిత ప్రయోజనాలకి లేదా పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి, నా అహంకారాన్ని ఈగోని తృప్తిపరచుకోవడానికి ఉపయోగపెడుతున్నానా అని ఒక క్వశ్చన్ వేసుకోమంటారు. ఆ క్వశ్చన్ వేసుకుని దానికి సమాధానం అవును అని వస్తే ఆ ఖర్చు అవసరమా అసలు, లేదు ఆ డబ్బును ఇంకేదైనా మంచి పనులకు ఉపయోగపెట్టచ్చా అనే ఆలోచన మొదలు పెట్టండి అని చెప్తారనమాట స్వామి. మరి ఎంత సింపుల్లో చూసారా, ఒక్క క్వశ్చన్
0: ఆలోచన దగ్గరే మనం
1: ఆపేస్తున్నాం. సో ఇది ఇలాగ చూసుకుంటే మనం బహుశా మనం ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది గణేష్, మన దగ్గర మనకు అవసరం లేని వస్తువుల్ని మనం ఇంకా సంపాదించని డబ్బుతో, అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వాటితో అనమాట, కొనుక్కుంటున్నంట. దేనికోసం? మనకి సంబంధం లేని వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం.
0: అంతే,
1: ఎంత ఫూలిష్ గా ఉందో చూసారా. సో డబ్బుని చాలా, మనీ ఈజ్ వెరీ సీక్రెట్, ఆ విషయం మనం మర్చిపోకూడదు. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ సీక్రెట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. నెక్స్ట్ ది టైమ్. ఇంకా టైం అయితే కాలాయన మహా కాలకాలాయన మహా, భగవంతుడే కాలం,
0: ఎవరికోసం ఆగదు,
1: ఎవరికోసం. స్వామి భగవంతుడు కాలస్వరూపుడు అని చెప్పడం ఎన్నో సార్లు విన్నాం మనం. అటువంటి పవిత్రమైన కాలాన్ని ఆయన మనకిచ్చారు, ఎంతో పవిత్ర, అంటే ఆయన హీ హాజ్ షేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ అస్ అనమాట. ఆయనే కాలం అయితే ఆ కాలాన్ని మనకి ఇచ్చారంటే ఎంత నమ్మకంతో ఆయన్ని ఆయన మనకి ఇచ్చుకున్నట్టే. మరి అంత పవిత్రమైన కాలాన్ని, అంత గొప్ప వరాన్ని, భగవంతుడిచ్చిన వరాన్ని మనం వృధా చేయొచ్చా అనేది కూడా ఆలోచించాలి. అదే మనకి చిన్న నాటకంలో, రెండో నాటకంలో మనకు కనిపిస్తుంది. అదేంటంటే టైం వేస్ట్ చేయడం అంటే టీవీలు చూడడం, సినిమాలకు వెళ్లడం, ఇదంతా మనకి జనరల్ గా వచ్చే ఒపీనియన్స్, ఇంప్రెషన్స్. కొద్దిగా డీప్ గా ఆలోచిద్దాం, ఇంకొంచెం దూరం వెళ్లి ఆలోచిస్తే టైం వేస్ట్ చేయడం అంటే అవసరమైన వాటి మీద కంటే, అంటే ప్రయారిటీ సరిగ్గా అర్థం చేసుకోకుండా అనేది ఆలోచించాలి. ఆ సమయంలో ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుని దాని మీద మనం కాలాన్ని వినియోగపరచవచ్చు. అంతేకాని మేబీ అన్ని అవసరాల కిందే కనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఏది ముఖ్యం. ఇప్పుడు ఈ రెండో నాటికలో చూడండి, భర్త అంటున్నాడు, మనం నాకు ఇలాగ ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తాను, వెళ్లి గల్ఫ్ లో పనిచేస్తాను, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కార్లో తిరగచ్చు, అది నా డ్రీమ్ అంటాడు. భార్య అంటుంది అనమాట, మన పిల్లలు ఇంకా చిన్నవాళ్లు బెంగ పెట్టుకుంటారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఇది. అలాగే అంటాడు, నువ్వు ఎన్నైనా చెప్పు కానీ ఇలా సరిపెట్టుకుని బతకడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని ఒకసారి చూద్దాం మనం, ఆ సిచ్యువేషన్ ని. సీఈఓ అవ్వాలనుకోవడం, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, జీవితంలో స్థిరపడాలి అనుకోవడంలో తప్పు లేదు,
0: తప్పులేదు.
1: అందరూ పడే, అదే అందరికీ ఉండే ఆశ.
0: ఆమె చెప్తారు కదా, ఎయిమ్ హై అని.
1: ఎయిమ్ హై, యా రైట్. సో ఆ ఆలోచన ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచన ఆ సమయంలో రావడం కరెక్టా కాదా అనేది ఒక క్షణం ఆలోచిస్తే, పిల్లలు చిన్నవాళ్లు, అంటే పెరుగుతున్న పిల్లలు వాళ్ళు, పిల్లలకి ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో, అంటే వాళ్ళు పెరిగే వయసులో తల్లి తండ్రి రక్షణ పోషణనే కాదు, అంటే తండ్రి సంపాదించే డబ్బే కాదు, తండ్రి ప్రెజెన్స్, ఆయన ద్వారా వచ్చే గైడెన్స్. తల్లి తండ్రులు వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసుంటారు మనకంటే, మనం ఎదిగే వయసులో వాళ్ల దగ్గర నుంచి వచ్చే ఆ గైడెన్స్ ఉంటుంది చూడండి, మార్గదర్శకత్వం. ఎవ్రీ కొడుకుకి తండ్రి రోల్ మోడల్ట, అటువంటి తండ్రిని, ఆ రోల్ మోడల్ ని చూస్తూ ఆయన గైడెన్స్ లో పెరగడం అనేది ప్రతి ఒక్క బిడ్డ హక్కు. అది మనం వాళ్ళ కోసం ఏదో చేస్తున్న పని కాదు, అది వాళ్ళ హక్కు, మన బాధ్యత. అటువంటి బాధ్యతను కొద్దిగా పక్కకు పెట్టి నేను వెళ్లి ఇప్పుడే సంపాదించుకుని వస్తాను అనడం కంటే, ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో వాళ్లతో పాటు గడిపి వాళ్ళని, వాళ్ళకి సరి అయిన మార్గదర్శకత్వాన్ని చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన మోరల్స్, ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఆఫ్ లైఫ్ నేర్పించి 2 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అయినా ఈయన వెళ్లి సంపాదించుకు రావచ్చు,
0: వాళ్ళు అర్థం చేసుకునే స్టేట్ కి వచ్చిన తర్వాత.
1: అది సో ఆ ఉద్యోగము ఎక్కడికి వెళ్లదు, సీఈఓ పదవి ఎక్కడికి వెళ్లదు, 4 ఏళ్ల తర్వాత కాకుండా 6 ఏళ్ల తర్వాత సీఈఓ అవ్వచ్చు, ఇంకొక 1 సంవత్సరం తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. దానివల్ల మనకి జీవితంలో పెద్దగా కోల్పోయేది ఏమైనా ఉందా అని ఆలోచిద్దాం. ఏముంది, కొద్దిగా లేట్ అవుతుంది అంతే, కానీ దానివల్ల మనం సంపాదించుకుంటున్నది ఏంటి అని ఆలోచిస్తే బిడ్డలకి తండ్రిగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. సో ఆ ప్రయారిటీ, ఏ టైంలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ పని అని తెలుసుకుని దాని మీద మనం టైం స్పెండ్ చేయాలి. కానీ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని పక్కకి నెట్టి సెకండరీ దాని మీద టైం స్పెండ్ చేసినా అది కూడా వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది.
0: సో మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు స్వామి భక్తులు కొమ్మారెడ్డి భాస్కరరావు గారని ఆయన అనుభవం ఒకటి గుర్తొస్తుంది. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ అన్నమాట, కానీ స్వామి సేవా సంస్థల్లో పనిచేయాలి అని ఎంతో తపన ఆయనకి. సో ఆయన సో రెండు క్లాష్ అవుతున్నాయి బేసికల్గా. ఒకసారి స్వామి దగ్గరికి ప్రశాంతిలనే వచ్చినప్పుడు ఇట్లాగా విన్నవించుకున్నారు స్వామికి, స్వామి ఇట్లాగా నేను డాక్టర్ ప్రొఫెషన్ ని విడిచిపెట్టేసి పూర్తిగా సర్వీస్ లోకి దిగిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై టైం ప్రాపర్లీ అని ఆయన స్వామికి విన్నవించుకున్నారు. స్వామి ఒప్పుకోలేదంట, సి నువ్వు మంచి డాక్టర్వి, మంచి డాక్టర్ అయినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి తీరాలి, ఒకవేళ నీకు క్లాషెస్ రెండు బ్యాలెన్స్ చేసుకో టైంని, దానికి ఎంతవరకు కేటాయిస్తావో కేటాయించి మిగిలిన టైంలో నువ్వు సర్వీస్ చేయి ఒకవేళ. చూడండి స్వామి ప్రయారిటీ గురించి ఎంత క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు. ఒకవేళ ఒక పరిస్థితిలో నీకు పేషెంట్ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ నీడ్స్ యూ అన్న సమయంలో నీకు ఇంకొక సర్వీస్ యాక్టివిటీ వచ్చిందంటే లీవ్ అవుట్ సర్వీస్, గో అండ్ అటెండ్ ది పేషెంట్, దట్ ఈజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ అని చెప్పారు. సో ఎంత ఫోకస్డ్ గా స్వామి ఉండాలో చెప్తున్నారన్నమాట, మన ధర్మం నిర్వర్తించి తీరాలి. సో ఈ విధంగా ప్రతి భక్తుడిని సరైన మార్గంలో పెట్టే
1: స్వామి ఎప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటారు. మనకి ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ వస్తే క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే స్వామి చెప్తారు, మనం దుర్వినియోగం చేస్తూనే ఉంటాం సమయాన్ని, ఎలాగూ అనవసరమైన మాటలు అవసరం లేని పనులు వీటిల్లో ప్రవేశిస్తూ మనం ఏం చేస్తున్నామంటేట. స్వామి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు చూడండి, మన దేహాన్ని అంటే మన భగవంతుడిచ్చిన దేహాన్ని జీవితాన్ని కాలానికి అప్పగించేస్తున్నాం.
0: కరెక్ట్,
1: కాలానికి అప్పగించేసి పోనీ దేనికోసం అప్పగిస్తున్నావు, మంచి పనులక, సర్వీస్, ఏదో
0: అనవసరమైన
1: విషయాలు అనమాట. అంతే ఆ విషయాలు మాట్లాడడం వల్ల, ఆ పనులు చేయడం వల్ల మనకి పెద్దగా మనం సాధిస్తున్నది ఏమీ లేదు అక్కడ. అలా కాకుండా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనం కాలాన్ని వాడుకోవాలి. మన జీవితం కోసం కాలాన్ని వాడుకోవాలి, కానీ కాలానికి మన జీవితాన్ని ఇచ్చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ప్రతి క్షణం ప్రతిరోజు మంచి పనులు మంచి ఆలోచనలు చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగపెడుతున్నానా లేదా అనే ఆత్మ పరిశీలన చేయడం ఎంతో ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. జీవితం మనకి స్వామి అన్ని ఇచ్చారు గణేష్, జీవితంలో అన్నిటితో పాటు జీవితాన్ని కూడా స్వామి ఇచ్చారు. ఈ జీవితం మనకి భగవంతుడిచ్చిన వరంట, ఈ జీవితాన్ని ఎలా గడుపుతున్నాం అనేది మనం భగవంతుడికి ఇచ్చే కానుకట. ఆ విషయం మర్చిపోకూడదు. మనం స్వామికి ఏమైనా ఇవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ గా ఇవ్వాలి దాన్ని.
0: అంతే అంటే మనం పుట్టిన దగ్గర నుంచి యాక్చువల్ గా టైం ఉన్నది అనుకుంటున్నాము, బట్ టైం అయిపోతుంది
1: అది మనకి తెలియదు.
0: పుట్టిన దగ్గర నుంచి కౌంట్ డౌన్ మొదలైంది,
1: వీఆర్
0: ఆల్వేస్ క్లోజ్ టు ది గ్రేవ్. సో స్వామి అందుకే గడిచిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, గడవలసింది ఎలాగో మీ చేతిలో లేదు, మీకు ఏమవుతుందో కూడా తెలియదు. అందుకే ఉన్న సమయాన్ని బీ ఇన్ ద ప్రెజెంట్, ఎందుకంటే ప్రెజెంట్ ఈస్ ద మోస్ట్ ప్రెజెంట్, భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ అది, దట్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్ అన్నారు. సో అప్పటికి ఆ సమయంలో ఏం చేయాలి అన్న దృష్టితో మనం మెలిగితే మనం ఈ కోరికలపై అరుపుని తప్పకుండా పెట్టుకోవచ్చు. ఈ వనరి ఏదైతే సమయం ఉన్నదో దాన్ని జాగ్రత్తగా
1: వాడుకోవచ్చు, వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా.
0: ఆ తర్వాత వచ్చేది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనర్జీ. ఈ ఎనర్జీ వేస్టేజ్ గురించి స్వామి ఎన్ని మార్లు చెప్పారంటే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్వామి ఒకసారి ఒక విద్యార్థితో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారంట. ఉన్నప్పుడు ఎందుకో స్వామి కన్ను ఎర్రగా ఉండడం ఆ అబ్బాయి గమనించాడు. గమనించి, స్వామి ఏంటి స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదంటే, అదేం లేదురా ఇదంతా పర్వాలేదు, పొద్దున్న నేను సబ్బుతో మొహం కడుక్కుంటూ ఉంటే నేను మీలా కాకుండా సబ్బంతా మొహానికి పూసుకుని అప్పటిదాకా ట్యాప్ క్లోజ్ చేసుకుని మొహం పూసుకున్న తర్వాత నేను ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు వేసుకుంటాను మొహం మీద, వాటర్ వృధా చేయను అని చెప్పి చెప్తున్నారట. మీరంతా ఏం చేస్తారు, ట్యాప్ ఓపెన్ చేసేసి సబ్బు పూసుకొని మొహం కడుక్కునేంత వరకు ట్యాప్ ఓపెన్ చేసి ఉంచుతారు. అది అట్టర్ వేస్టేజ్. సో నేను అలా చేసే టైంలోని ట్యాప్ ఆన్ చేద్దామని కళ్ళు ఇప్పాను, అప్పుడు సబ్బు కంట్లోకి వెళ్ళింది, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నది. దాని గురించి నువ్వేం వర్రీ అవ్వకు, వాటర్ వేస్ట్ చేయకండి అని స్వామి చెప్తారట.
1: ఎంత ఇది చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. పిల్లలకి జనరల్లీ ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది, పంపు తిప్పి వదిలేస్తూ ఉంటారు వాళ్ళు మొహం కడుకునేదాకా, బ్రషింగ్ చేసుకునేటప్పుడు అంతా. మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. అంటే పిల్లలకి ఎలా చెప్పచ్చు అనే విషయం చెప్తే విని అర్థం చేసుకునే వయసే. సో ఒక రోజు మేము ఇలాగే మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లో వచ్చినప్పుడు చెప్పానన్నమాట, స్వామి ఎంతో కష్టపడి అనంతపూర్ వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని గ్రామాల్లో తాగడానికి చుక్క నీళ్లు లేకుండా ఉంటే ఎంత కష్టపడితే స్వామి వాళ్ళకి ఇంటి దాకా నీళ్లు తీసుకెళ్లగలిగారు. భగవంతుడు దైవత్వం పక్కన పెట్టండి, ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనిషిగా వచ్చినందుకు మానవ రూపంలో స్వామి అవన్నీ ఫాలో అయ్యారు, ప్రతి రూల్ని ఫాలో అయ్యారు, గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఇంత పెద్ద వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎంతో కష్టపడి నీళ్లు ఇచ్చారు, అంత కష్టపడి స్వామి వాళ్ళకి ట్యాప్లో నీళ్లు తెప్పిస్తున్నారు, మనం ఇప్పుడు ఈ నీళ్లు వేస్ట్ చేయొచ్చా ఇలాగో. అప్పటి నుంచి మార్పు అనమాట. సో ఈ ఇలా చిన్న చిన్న విషయాల్లో మనం కొద్దిగా స్వామిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం, అది నేచురల్లీ వచ్చేస్తుంది, పెద్దగా కష్టపడి నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు.
0: అండ్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ఎనర్జీ కోసం చెప్తారు స్వామి, ఒక రేడియోతో కంపేర్ చేస్తున్నారు అనమాట. రేడియో ఎప్పుడైతే మనం ఆన్ చేసి ట్యూన్ చేస్తామో దాని వాల్యూమ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే అది పవర్ తీసుకుంటూ అది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది, అది ఆన్ అవుతూనే ఉంటుంది మనం విన్నా వినకపోయినా సరే, ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. సో మన బాడీ కూడా అదే విధంగా ఒక రేడియో లాంటిది అనమాట, అది కంటిన్యూస్ గా ఎనర్జీని ఉపయోగపెడుతూనే ఉంటుంది. ఒకసారి ఆన్ అయిన తర్వాత, వన్స్ వీఆర్ దేర్ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ ఈస్ ఆన్, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ట్యూన్డ్. సో మనం ఏ విధంగా ఏ డైరెక్షన్ లో మనం అది ఛానలైజ్ చేస్తామనేది స్వామి చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇఫ్ యూ ట్యూన్ యువర్ మైండ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ డూయింగ్ గుడ్ వర్క్, మంచి పని ఎప్పుడైతే చేస్తున్నామో దెన్ రేడియో సరిగ్గా పనిచేస్తుంది, మీకు ట్రాన్స్మిషన్ సరిగ్గా అవుతుంది, దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవచ్చు అనమాట దాన్ని. అందుకే స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఈ వనరులన్నీ మనం జాగ్రత్తగా మితంగా హితంగా వాడుకుంటే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరు, ఎవరన్నా కాన్ బనిగా కరోడ్పతి చూస్తుంటారు కదా అందరూ, అట్లా మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, హౌ కెన్ ఐ బికమ్ అ రిచ్ మ్యాన్? ఇట్స్ నాట్ బై అర్నింగ్ మనీ, ఇట్స్ నాట్ బై అర్నింగ్ కార్స్ అండ్ రిచెస్. లెస్ డిజైర్స్ ఉన్న మనిషి అతనే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని స్వామి చెప్తారు. ఒక స్టేట్మెంట్ లో స్వామి అన్ని ఫినిష్ చేసేస్తారు. అండ్ వెరీ వెరీ ఫేమస్ కొటేషన్ ఆఫ్ స్వామి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ అ ప్లెజర్. సో ఇది చెప్తుంటే ఒక్కసారి ఫైనల్ గా డిజైర్స్ ఉండొచ్చు కానీ దేనికి డిజైర్ ఉండాలని స్వామి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తారనమాట. డిజైర్ ఫర్ గాడ్, డిజైర్ ఫర్ గాడ్. ఇప్పుడు స్వామి ఒక 3-step స్టేట్మెంట్ చెప్తారు, గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్. ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే ఐ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, గాడ్ లాస్ట్. సో ఇఫ్ యువర్ ప్రయారిటీ ఇస్ గాడ్ ఇన్ ద బిగినింగ్, ఇఫ్ యూ డిజైర్ ఫర్ గాడ్, ఆటోమేటికల్లీ అన్ని ప్లేస్ లో పడిపోతాయి అనమాట. అండ్ దీనికి ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ తో మనం కంక్లూడ్ చేద్దాము, ఎందుకంటే ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద మనం మాటలు ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ అవసరం కాబట్టి మనం చెప్తున్నాము. ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి పిల్లలందరినీ పిలిచి డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ పంచిపెడుతున్నారంట. అంటే స్వామి ఆ ప్రదేశంలో లేరు ఆ సమయంలో, సీనియర్ స్టూడెంట్స్ చేత అది డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు. ఒక్కొక్కరికి షేవింగ్ సెట్స్, టాయిలెట్ కిట్స్, సబ్బులు, పర్ఫ్యూమ్లు, ఇలా అన్ని ఎలక్ట్రిక్ రేజర్స్, ఎన్నో ఐటమ్స్. అందరూ ఐటమ్స్ లో కూర్చొని పాపం పిల్లలు కదా, చూడండి ఆ చిన్న ఏజ్ లో స్వామి ఆ థాట్ ని వాళ్ళ మైండ్ లో వేస్తారనమాట. సో ప్రయారిటీస్ గాడ్ అని ఈ కోలాహలం జరుగుతోంది. సడన్ గా షన్ సౌండ్ వినిపించిందంట. వినిపిస్తే అప్పుడు అందరూ సైలెంట్ అయ్యి ఒకసారి ఇటువంటి చూస్తే ఆ కర్టెన్ వెనకాత నుంచి స్వామి వచ్చి చూస్తున్నారంట పిల్లలందరూ ఏం చేస్తున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, చూడండి రా, నేను ఇచ్చే క్రియేషన్ మీద మీకు మనసున్నది కానీ ఈ క్రియేటర్ కోసం ఎవరు అడగటం లేదు. నోబడీ వాంట్స్ ద క్రియేటర్, అందరు క్రియేషన్ గురించే పరిగెడుతున్నారు. నాకు ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలంటున్నారు కానీ నాకు స్వామి కావాలని ఎవరన్నా అడుగుతున్నారా అని అన్నారట. సో మనం ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా స్వామిని ప్రయారిటీగా పెట్టుకొని మన కోరికలు భగవంతుని కొరకు ఎంపిక చేసుకుని చాలా జాగ్రత్తగా భగవంతుణ్ణి ప్లీజ్ చేసే అవకాశం స్వామిని మనకి అందించమని ప్రార్థిస్తూ సాయిరాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీమతి బి అన్నపూర్ణ, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ జిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ ఘంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. ఈనాడు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు
2: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారందాలకు ప్రణామాలు. రేడియో సాయి శ్రోతలకు దసరా శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన ఈ దసరా సమయంలో జగజ్జన్య యొక్క దివ్య అవతార గాథలను కొన్నిటిని మనం చెప్పుకుందాం. సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమ నిశామై తదుత్పత్తిం విస్తరాతు గదతో మమ. పూర్వం సూర్యుని యొక్క కుమారుడైన సావర్ణి అనే ఆయన ఒక మనువుగా ఉండేవాడు. ఆయనకి ఆ మనుత్వం ఎలా వచ్చింది అనే విషయం మనం తెలుసుకుంటే మహామాయ యొక్క ప్రభావం ఎంత గొప్పది అనేది తెలుస్తుంది. స్వారోచిష మన్వంతరానికి పూర్వం సురథుడు అనే మహారాజు చైత్రవంశంలో పుట్టిన ఆయన ఉండేవాడు. ఆయన ప్రజల్ని బాగా పాలించేవాడు, తన సుకుమారులుగా పాలించేవాడు. అయితే అతనికి కొందరు శత్రువులు వచ్చారు. మన మానాన మనం ఉంటుంటే కూడా కొందరు మనని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్లను కోలా విధ్వంసులు అంటారు. వాళ్లు ఈ సురథుని పైన దండయాత్రకు వచ్చారు. పెద్ద యుద్ధం జరిగింది. అతడు యుద్ధం చేశాడు కానీ శత్రువులు ఇతని దేశాన్ని ఆక్రమించారు. ఇతని మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రులు అవతర వాళ్లతో చేతులు కలిపారు. దాంతో ఇతని యొక్క ధనాగారం, సైన్యం, తన పట్టణం అన్నీ శత్రువులకు స్వాధీనమైపోయాయి. ఆ రాజు వేటకి వెడుతున్నాను అనే వంకతో ఒంటరిగా గుర్రం ఎక్కి వనానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఆశ్రమంలో ఓ మహర్షి కనబడ్డాడు. ఆ మహర్షిని ఈయన గౌరవించాడు. ఈ మహారాజుని మహర్షి సత్కరించాడు. ఆశ్రమంలో ఉన్నాడు. అతని మనస్లోపల కలత కలుగుతోంది. మమకారం, నా రాజ్యం, నా ప్రజలు, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా రాజ్యాన్ని పూర్వం బాగా పాలించాను, ఇప్పుడు మరి ఇతరులు ఆక్రమించారు కదా, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ధర్మంగా పరిపాలిస్తారా? నా మంత్రి ఉన్నాడు, వాడు శూరహస్తి అనేవాడు, మదం కలవాడు. వాడిప్పుడు వైరులకు వశపడిపోయినాడు. వాడు నా దగ్గర ఉన్నట్టుగా భోగాలు అనుభవించగలుగుతాడా? పూర్వం నా అనుచరులందరూ ధనం, భోజనాలు మొదలైన వాడితో ఆనందంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటారు? ఆ వచ్చిన రాజులు వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెట్టేసి ధనాగారం అంతా పాడు చేస్తారేమో, ధనాగారం అంతా నాశనమైపోతుందేమో ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆశ్రమానికి ఒక వైశ్యుడు వచ్చాడు. ఆయన ఎవరు బాబు అని అడిగాడు. అడిగితే అతడు చాలా దుఃఖంగా ఉన్నాడు. ఏమిటి నీ దుఃఖం అడిగాడు మహారాజు. వైశ్యుడు చెప్పాడు, నన్ను సమాధి అంటారు, నేను వైశ్యుణ్ణి సంపన్నుణ్ణి, అయితే నా సంతానం భార్య ధనలోభం వలన నన్ను నెట్టేశారు. నా వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయింది, వాళ్ళు నా డబ్బు తీసేసుకున్నారు. నేను ఈ వనానికి వచ్చాను, చాలా దుఃఖంగా ఉన్నాను, నా బంధువులందరూ నన్ను వదిలేశారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకు బాగా బాధగా ఉంది, నా కొడుకులు కులాసాగా ఉన్నారా లేదా, నా వాళ్ళంతా ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచి వచ్చాడో ఎలాంటి వాళ్ళు ఎలా నడుస్తున్నారో ఏమిటో, అందుకోసం బాధపడుతున్నాను అన్నాడు ఆ వైశ్యుడు. రాజు అడిగాడు, ఏమయ్యా వాళ్ళు లోభంతో నిన్ను నెట్టేశారు కదా, వాళ్ళ మీద నీకు ఈ ప్రేమ ఏమిటి? వైశ్యుడు చెప్పాడు, నిజం చెప్పావు, కానీ ఏం చేయను, నా మనసు నా మాట వింటర్లేదు, వాళ్ళు నాపై ప్రేమ లేకుండా నెట్టేశారు ధనలోకంతో, కానీ నా మనస్సు వాళ్ళ మీదే ఆసక్తితో ఉంటుంది, ఏం చేయను, నేను మనసులో ప్రేమభావం ఉంది, వాళ్ళు దుర్మార్గులైనా ఏం చేయను, నేను ఈ కలత పోవటం లేదు, ఎలా చేస్తే ఈ మనసు కలత తొలగుతుందో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఆ రాజు ఈ వైశ్యుడు ఇద్దరు కూడా మహర్షి దగ్గరికి వెళ్లారు. వెళ్లి ఆయనతో మాట్లాడారు, అయ్యా మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాం, ఈ మనస్సు నా అధీనంలో లేకుండా దుఃఖాన్ని కలిగిస్తుంది, నాకు రాజ్యం పోయింది, కానీ ఆ రాజ్యం పైన రాజ్యంలో ఉండేవారిపైన మమత తొలగటం లేదు, ఏం తెలియనివాడి కింద, నాకు తెలిసినా సరే తెలియనివాడు బాధపడినట్టుగా బాధపడుతున్నాను. అలాగే ఈయనున్నాడు, ఈయన భార్యాపుత్రులు వదిలేశారు, అవమానించారు, కానీ అక్కడ ప్రేమతో బాధపడుతున్నాడు. ఇలా మేమిద్దరం చాలా దుఃఖంలో ఉన్నాం, అక్కడ దోషం ఉంది అని తెలిసిన మమకారం వలన మనసు అట లాగుతున్నది. మహాభాగా, తెలిసిన వాళ్ళకు కూడా ఈ మోహం ఏమిటి, వివేకం కలిగి ఉన్న ఈ అంధత్వం ఏమిటి, మూఢత్వం ఏమిటి? ఋషి అడిగాడు, జ్ఞానం అనేది ఒకటి ఉంది, సమస్త జంతువులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, ఈ విషయాలు మరి ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ లోకంలో పగటివేళ కొన్ని ప్రాణులకు కళ్ళు కనబడవు, కొన్ని ప్రాణులకు రాత్రి కనబడవు, మరికొందరు రాత్రి పగలు చూడగలుగుతారు. మనుష్యులు మాత్రమే జ్ఞానం కలవాళ్లు కాదు, పశువులు పక్షులు మృగాలు వాటి కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అయితే మనుష్యులకు జ్ఞానం విశేషంగా ఉంటుంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో పొరపడతాం. మనుషులకు మాత్రమే జ్ఞానం ఉంది అనుకోక్కర్లేదు, పక్షులు ఉంటాయి, ముక్కుతోటి ఈ గింజల్ని ఏరుకు వచ్చి ఆకలితో పీడింపబడే పిల్లలకు పెడుతుంటాయి. ఇలాగా మనుష్యులు, పెద్ద పుల్లు, మిగిలిన జంతువులు తమ సంతానంపై ప్రేమతో ఉంటాయి కదా. ఈ మమత్వం అనేది ఒక పెద్ద సుడిగుండం లాంటిది, మోహం అనేది ఒక పెద్ద గోతి లాంటిది, దీంట్లో అందరూ పడిపోతుంటారు. దీనికి కారణం మహామాయా ప్రభావం. ఈ మహామాయా ప్రభావం వల్లనే ఈ ప్రపంచం యొక్క స్థితి కలుగుతున్నది. ఈ విషయంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకప్పుడు జగత్పతే యోగ నిద్రలో ఉండిపోయినాడు. జగత్పతి అయిన హరే మహామాయ వలన నిద్రలో ఉన్నాడు అంటే ఇక ఇతరుల మాట చెప్పేదేంటి, జ్ఞానుల యొక్క మనస్సును కూడా ఆ భగవతి అయినటువంటి దేవి బలాత్కారంగా ఆకర్షించి మోహంలో పడవేస్తూ ఉంటుంది. ఆమె ఈ జగత్తును సృష్టిస్తోంది, చరాచరమైనటువంటి జగత్తు ఆమె సృష్టిస్తున్నది, ఆమె ప్రసన్నురాలై వరాలిస్తూ ఉంటుంది, ఆమె అనుగ్రహిస్తే మోక్షం కూడా ఇస్తుంది. ఆమె పరమ విద్య, ముక్తికి హేతు అవుతుంటుంది. అజ్ఞానులకు సంసార బంధాన్ని కూడా ఆ సర్వేశ్వరేశ్వరే కలిగిస్తూ ఉంటుంది అని మహర్షి చెప్పాడు. రాజుగారు అడిగారు, ఎవరా మహాదేవి, మీరు మహామాయ అంటున్నారే, ఆమె ఎప్పుడు పుట్టింది, ఆమె ఏం చేస్తుంది, ఆమె స్వభావం ఏమిటి, ఆమె స్వరూపం ఏమిటి, ఇదంతా వినాలి అనుకుంటున్నాను. ఆమె నిత్యురాలు అంటారు, జగత్తంతా ఆమె స్వరూపం అంటారు, ఆమె మళ్ళీ పుట్టడం ఏమిటి, దేవతల యొక్క కార్యాన్ని సిద్ధింపచేయడం కోసం ఆమె ఆవిర్భవిస్తుంది అని చెప్తారు. ఆమె వివరాలు చెప్పండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ ఋషి చెప్పడం ప్రారంభించారు, దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె పుట్టింది అంటారు. నిజానికి ఆమె నిత్యురాలే. ఒకప్పుడు ఈ జగత్తంతా సంపూర్ణ సముద్రమయంగా ఉన్నది, అంతా ఏకారణం. అప్పుడు అనేక సముద్రాలు లేవు, అంటే అంతా సముద్రమే అయిపోతే ఇంకే ఏకారణమే కదా, ఒకే సముద్రం. అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు, ఆదిశేషుపై పవళించి ఉన్నాడు కల్పాంతకాలం. ఆయన యొక్క ఈ చెవిలో ఉండే గులువు నుంచి ఇద్దరు ఘోరమైనటువంటి రాక్షసులు బయలుదేరారు. వాళ్ళని మధువు కైటభుడు అంటారు. వాళ్ళు వాళ్ళ స్వభావం అది, బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని అనుకున్నారు వాళ్ళు. విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళిద్దరు అసురులు, ఉగ్రమైన వాళ్ళు. జనార్దనుడు గాఢ నిద్రలో ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుడికి యోగ నిద్రను స్తోత్రం చేశాడు ఏకాగ్ర మనస్సుతోటి. అలా ధ్యానం చేస్తుంటే ఆ జగజ్ఞాన్ని అనుగ్రహించిందనమాట. అంటే ఈ మాయా నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఆయన్ని ఆవహించింది కనుక ఆ విశ్వేశ్వరిని, జగద్ధాత్రిని స్థితి సంహారాలు చేసేటువంటి ఆ నిద్రాదేవిని ధ్యానం చేశాడు ఆయన. త్వం స్వాహ త్వం సదా త్వం హి వషట్కార స్వర ఆత్మికా సుధా త్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థితాగా. ఓ జనని, నీవే స్వాహాదేవి, నీవే స్వధాదేవి, నీవే అమృతరూపిణివి, నీవే ప్రణవరూపిణివి, ఇలాగా ఆయన గొప్ప స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఆ తల్లి అనుగ్రహించింది. ఈయన ఏం కోరుతున్నాడు, జగత్స్వామి అయినటువంటి అచ్యుతనకు ఈ యోగ నిద్ర తొలగాలి, ఆయన మెళుకు రావాలి, మెళుకు వస్తే రక్షణ బాధ్యత కలిగిన ఆ స్వామి ఈ అసురులను సంహరిస్తాడు, అది ఆయన కోరిక. అప్పుడు ఆ నిద్రాదేవి అంటే తామసీ కళ అంటారు, ఆ జగజ్జన్లో సాత్వికీ కళ, రాజసీ కళ, తామసీ కళ ఉంది. ఈ తామసీ కళే యోగ నిద్రను కలిగించింది. ఆ తామసీ కళని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తిని మేలుకొల్పాలి, విష్ణుమూర్తి మధుకేటవులను సంహరించాలి. అప్పుడు ఏమైంది, ఆ విష్ణుమూర్తి యొక్క కళ్ళు, ముఖము, నాసిక, బాహువులు, హృదయం వీటన్నిటి నుండి ఆ శక్తి బయటకు వచ్చింది, ఎదురుగుండా నిలిచింది, బ్రహ్మదేవుని యొక్క ఎదుట నిలిచింది. దాంతో జగన్నాథుడైన జనార్దనుడు లేచాడు. ఆయన ఇంతవరకు ఆదిశిషుపై పడుకుని ఉన్నాడు. అతను ఎదురుగుండా కనబడ్డారు మధుకేటపులు, దుర్మార్గులు, అతి వీర్య పరాక్రమం కలవాడు. వాడు క్రోధంతో, ఎర్రటి కళ్లతో బ్రహ్మదేవుణ్ణి తినేయడానికి వచ్చేస్తున్నారు. అప్పుడు ఆ స్వామి లేచి వాళ్లతో యుద్ధం ప్రారంభించాడు. అది సృష్టి జరగని కాలం, ప్రళయకాలం. 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. అప్పుడు ఆయుధాలు ఏమున్నాయి, బాహువులతోనే యుద్ధం, కుస్తీ పడుతున్నారన్నమాట. వాళ్ళు అతి బలంతో ఉన్నారు, ఉన్మత్తులై ఉన్నారు, మహామాయా విమోహితులై ఉన్నారు. వాళ్ళు అన్నారు, వరం కోరుకో, ఇస్తామన్నారు. ఏంటి వరం ఇవ్వడం ఏంటి, వాళ్ళు అలా అన్నానికి ఒక కారణం ఉంది. తాము ఇద్దరు, ఎదుట ఉన్నవాడు ఒకడు, తమతో ఆయన అంత యుద్ధం చేస్తున్నాడు అని వరం కోరుకున్నారు. అంటే వెంటనే అవకాశం దొరికింది. భగవానుడు అన్నాడు, మీరు సంతోషించారా, వరం ఇస్తారా? సంతోషం. మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, ఎందుకంటే వేరే వరం ఏం కావాలి ఇప్పుడు. వాళ్ళు అనుకున్నారు, అరే మనం అతడేదో మహాయోధుడు యుద్ధం చేస్తున్నాడు అనుకున్నాం, మోసపోయాం, కనుక ఇతన్ని మనం పల్టీ కొట్టించాలి, ఎక్కడ చూసినా అంతా నీళ్లే కనబడుతున్నాయి, కనుక నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించు అడిగారు వాళ్ళు. ఆయన సరే అన్నాడు. ఆయన శంఖచక్ర గదాధారి, ఆయనకి శక్యం కాందే ఉంది. తన యొక్క తొడను బాగా పెద్దది చేశాడు. చేసి తన చక్రంతో వాళ్ళ శిరస్సుని నరికేశాడు. ఇలాగా బ్రహ్మగారు స్తోత్రం చేయడం వలన ఆ జగజ్జన్ని అవతరించిన అవతారం ఇది. దీన్ని మహాకాళి అవతారం అంటారు. అంటే ప్రకృతిలో తామసీకళ అన్నమాట. ఆమె యొక్క ప్రభావం ఇంకా చాలా ఉంది. సృష్టి ప్రారంభంలోనే, అంటే సృష్టి ఇంకా జరగడానికి పూర్వమే చూపిన ఒక గొప్ప అవతారం ఇది, మహాకాళీ రూపం. ఈ మహాకాళీ రూపం అనేది చాలా గొప్పది. ఈ కాళినే సాత్వికంగా ఆరాధించాడు రామకృష్ణ పరమహంస. విశేషం ఏంటంటే ఏ దేవతా రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా వ్యక్తి కోరిక లేకుండా, స్వార్థం లేకుండా, నిష్కామ భక్తితో ఆరాధించినట్లయితే దానివలన వాళ్ళు సిద్ధిని పొందగలుగుతారు. వ్యక్తి కోరికతో, స్వార్థంతో, లేదా ఇతరులకు హాని కలిగించాలి ఇలా కోరాడనుకోండి, దానివలన పరమ ప్రయోజనాన్ని పొందలేరు. శ్రద్ధగా ఆరాధన చేస్తే ఎంతో కొంత ఫలం కలుగుతుంది, కానీ పరమ ప్రయోజనాన్ని పొందడం శక్యం కాదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోదగినటువంటి అంశం. రామకృష్ణ పరమహంస ఆ మహానుభావుడు కోరిక లేకుండా నిష్కామ భక్తితో ఆరాధించడం వలన, ఈ మహాకాళి ఆరాధన వలననే ఆయనకి అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగింది, లోకానికి మార్గదర్శనం చేయగలిగాడు. కనుక వ్యక్తులు ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఆ రాజు, ఆ వైశ్యుడు, ఆ మహర్షి వలన ఈ అవతారం విన్నారు. ఈ అవతారమే కాదు, మరో రెండు అవతారాలను గురించి కూడా విన్నారు. ఆ అవతారాలు తర్వాత మనం చెప్పుకుంటాం. ఈ దేవీ అవతారాలు తెలుసుకోవడం వలన ఏమైంది, వాళ్లకు జ్ఞానోదయం కలిగింది. దేవి యొక్క మహాత్మ్యం చాలా గొప్పది. ఎన్ని గ్రంథాలు వర్ణించాయో, దేవీ భాగవతంలో దేవీ మహాత్మ్యమే 18,000 శ్లోకాల్లో వర్ణించారు. అలాగే మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం 700 శ్లోకాల్లో వర్ణించారు. దాన్ని సప్తశతి మహామంత్రము అంటారు. ఇది కాక కాళికా పురాణం అని మరో గ్రంథం ఉన్నది. ఇక్కడ కాళీదేవి మహాత్మ్యం ప్రత్యేకించి ఉంది. ఇవి కాకుండా తంత్ర గ్రంథాలు ఉన్నాయి. తంత్ర గ్రంథాల్లో దేవి ఆరాధించే పద్ధతి, దేవి యొక్క గొప్పతనం ఇవన్నీ చాలా బాగా వర్ణించడం జరుగుతుంది. ఈ గాథ, ఈ మహాత్మ్యం విన్న తర్వాత వాళ్ళకి సంతోషం కలిగింది. ఋషి ఏమని చెప్పాడంటే, ఆ తల్లి యొక్క ప్రభావం వలన ఈ జగత్తంతా ధరించబడుతోంది. ఆమె విష్ణుమాయా, ఆమె అనుగ్రహిస్తే విద్యను ప్రసాదిస్తుంది. విద్య అంటే బ్రహ్మ విద్య, జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది. కనుక మీరిద్దరు కూడా వివేకాన్ని పొందిన వారిని ప్రవర్తించండి. ఆ తల్లి ప్రభావం వలననే లోకం మోహంలో పడుతూ ఉంటుంది. ఆ తల్లిని శరణు వేడండి. ఆమెను ఆరాధించినట్లయితే భోగం, స్వర్గం, మోక్షం కూడా ప్రసాదిస్తుంది అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ సురధుడు మహర్షికి నమస్కారం చేసి, వివేకాన్ని పొందినవాడే, ఆయన వైరాగ్యాన్ని పొందాడు, ఎందుకంటే రాజ్యం పోయింది, అతి మమత చేత తాను బాధపడుతున్నాడు కనుక తాను వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయాలి అనుకున్నాడు. వైశ్యుడు కూడా ఆయన వెంట తపస్సు చేయడం కోసం వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు కోరిక ఏమిటంటే జగజ్జన్ని దర్శించాలి అని. వాళ్ళ దగ్గర ఏమున్నాయి అక్కడ వస్తువులు? ఏమండీ ఆరాధన చేసే వాళ్ళకి ఏవో వస్తువులు ఉంటాయి ఆ సన్నిహితంగా. అక్కడ నదిలో ఉండేటువంటి ఇసుకతో అమ్మవారి యొక్క మూర్తిని తయారు చేసుకుని వాళ్ళిద్దరూ అక్కడ తపస్సు ప్రారంభించారు. దేవి సూక్తాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ ఇసుకలోనే ఆ ఇసుకతోనే అమ్మవారి మూర్తిని చేసి అక్కడే ఆరాధిస్తున్నారు. పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తర్పణాలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు, మనసును స్వాధీనం చేసుకున్నారు, మనసుని దేవీమయం చేశారు. ఆ అమ్మగారి అమ్మవారికి వారు ఆరాధన చేస్తున్నారు. ఇలాగా ఆరాధిస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచాయి. అన్నాళ్ళు నియమంగా ఉన్నారన్నమాట. జగజ్జన్ని అనుగ్రహించింది, ఆమె ప్రత్యక్షమైంది. రాజా, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు లభిస్తుంది, నేను సంతోషించాను. అంటే రాజుగారికి మంచి రాజ్యం కావాలనుంది, తృప్తి కలగలేదు. పూర్వం రాజ్యం చేస్తుంటే మధ్యలో పోయింది కదా, అందువలన మధ్యలో రాజ్యం తొలగిపోకుండా నీ రాజ్యాన్ని పాలించాలి అని కోరుకున్నాడు. శత్రువులందరూ కూడా మరి తొలగిపోవాలి అని కూడా కోరుకున్నాడు. వైశ్యునికి మాత్రం పూర్తి జ్ఞానం కలిగిపోయింది. ఆయన, నాకు జ్ఞానం కావాలి, నాది నేను అనేటువంటి భావం తొలగిపోవాలి, అంటే అహంకార మమకారాలు తొలగిపోవాలి అని కోరుకున్నాడు. దేవి అన్నది, నాయనా తొందరలోనే నీ రాజ్యం నీకు లభిస్తుంది, శత్రువుల్ని నాశం చేస్తావు, అప్పుడు హాయిగా ఉంటావు. కొంతకాలం పరిపాలన చేశాక ఈ శరీరం వదిలాక రాబోయే జన్మలో నువ్వు వివస్వంతుని యొక్క కుమారుడు అవుతావు, అప్పుడు నిన్ను సావర్ణి అనే పేరుతో పిలుస్తారు. నువ్వు ఒక మనువు అవుతావు, మనువై చిరకాలం భూమిపైన ధర్మ పరిపాలన చేస్తావు అని చెప్పి వరం ఇచ్చింది ఆవిడ. వైశ్యను కూడా వరం ఇచ్చింది, ఆయన నువ్వు జ్ఞానం కావాలి అనుకుంటున్నావు కదా, నీకు జ్ఞానం లభిస్తుంది, అహంకార మమకారాలు తొలగిపోతాయి. అంటే జగజ్జన్య యొక్క ఆరాధన వలన భోగాలు కావలసిన వాళ్ళకి భోగాలు కలుగుతాయి, మోక్షం కావలసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఇది విశేషం. మామూలుగా అయితే భోగం మోక్షం ఇవి రెండు కూడా పొందడానికి దారులు పరస్పర విరుద్ధాలు, రెండు ఒక చోట ఉండవు. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. ఎందుకంటే భోగం కావలసిన వాళ్ళు భోగానుగుణమైన ప్రయత్నాలు చేస్తారు, మోక్షం కావలసిన వాళ్ళు సర్వసంగాలు వదులుకుని అహంకార మమకారాలు వదులుకుని సాధన చేస్తారు. కానీ జగజ్జన్య యొక్క అనుగ్రహం వలన భోగమోక్షాలు రెండూ సిద్ధిస్తాయి. ఇది ఇక్కడ విశేషం. ఆ జగజ్జన్ని వాళ్ళు ప్రార్థన చేశారు, దేవు వలన వరాలను పొందారు. పొంది ఆ సురథుడనేటువంటి మహారాజు మళ్లీ జన్మలో సూర్యుని వలన పుట్టాడు, అంటే సూర్యుని యొక్క కుమారుడిగా పుట్టాడు. అప్పుడు అతడు సావర్ణి అనేటువంటి మను అయ్యాడు. చూడండి, దేవీ ఆరాధన వలన ఎంత ప్రయోజనం ఉన్నదో. ఆ జన్మలో రాజ్యాన్ని పొందాడు, భోగాలు అనుభవించాడు, మళ్లీ జన్మలో మనువుగా కూడా ఆవిర్భవించాడు. మరి ఆ వైశ్యుడో సాక్షాత్తు మోక్షమే పొందాడు, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. కనుక దేవీ ఆరాధన అనేది అన్ని విధాల అనుకూలించేది. శంకర భగవత్పాదాచార్య వారు చెప్తారు అనంటే, అమ్మ ఏ తప్పు చేసినా క్షమిస్తుంది, బయట వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావంటారు, అమ్మ మాత్రం అలా మనసులో పెట్టుకోదు. అందుకని జగదాధారమైన పరమాత్మను తల్లిగా ఆరాధించినట్లయితే ఆ తల్లి తొందరగా అనుగ్రహిస్తుంది. అమ్మలో ఉండేటువంటి ఆ ప్రేమభావాన్ని ఆ జగజ్జననిగా దర్శించినట్లయితే ఆ జగజ్జన్ని ఏం చేస్తుంది, అనుగ్రహిస్తుంది అని. ఇలాగా ఆ తల్లి అనుగ్రహించి ఆమె అంతర్ధానాన్ని పొందింది. తర్వాత వీళ్ళు ఆ తల్లిని చాలా భక్తితో స్తోత్రం చేశారు, వరాన్ని పొందారు అనుకున్నట్టుగానే వాళ్లకు ఆ ప్రయోజనాలు కలిగాయి అని చెప్పని దేవి యొక్క అవతారాన్ని మార్కండే పురాణంలో సంగ్రహంగా చెప్పారు. ఇదే విషయాన్ని దేవి భాగవతం విస్తృతంగా వర్ణించారు. దేవి భాగవతంలో దేవి యొక్క అనేక అవతార గాథలు ఉన్నాయి. దేవికి చాలా అవతారాలు ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ అవతార గాథలు దేవి భాగవతంలో మనకు లభిస్తాయి. మరి మిగిలిన చోట్ల కొంచెం కొంచెంగా వర్ణన ఉంటుంది. కనుక ఆ జగజ్జన్ని ఆరాధించినట్లయితే ఇహం పరం అన్నీ లభిస్తాయి. దేవి భాగవతంలోనే కాకుండా మార్కండేయ పురాణంలో కూడా ఆ తల్లి యొక్క ఆరాధన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ ఆరాధనా పద్ధతుల్ని మనం అవలంబించినట్లయితే ఇహపరాలకు బెంగపడక్కర్లేదు. భారతీయులకు ఉండేటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే ఇక్కడ ఈ కల్పంలోనే కాదు అనేక కల్పాల్లో దేవి అవతరించింది. ఇప్పుడు మనకి నిన్న మొన్న భగవాన్ సత్యసాయిబాబా వారు అవతరించినట్లే ఎన్నోసార్లు ఇక్కడ భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాల వలన మనకు నిత్య జీవితంతో పాటుగా భగవంతుని పట్ల ఒక విశ్వాసం, ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం వలన సాధన చేస్తాం. జీవితంలో మనం ఎలా అయితే ధనం కోసం, భోగాల కోసం ప్రయత్నం చేస్తామో అలాగే భగవద్ అనుగ్రహం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా ఈ లోకంలో ఇబ్బందులు తొలగడం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందడం కోసం సాధన చేస్తూ ఉంటాం. ఈ సాధన చేయడం వలన మనకు జీవితంలో అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడో లేడో అనే భావన కాకుండా ఆయన ఉన్నాడు, మన అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసం వస్తుంది, అనుభూతి వస్తుంది. దాని ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అందుకే ఈ మార్కండేయ పురాణంలోనే ఆ తల్లిని గురించి ఇలా ప్రార్థించారు. దుర్గే స్మృతాహరసి దుఃఖమశేషజంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి ఖాతదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మా దుర్గమ్మ, నిన్ను స్మరిస్తే సకల ప్రాణులకు దుఃఖాన్ని తొలగిస్తావు. సామాన్యంగా దుఃఖంతో ఉన్నవాళ్ళు దుఃఖాన్ని తొలగడం కోసం, బాధలు తొలగడం కోసం ఆ దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. కనుక దుర్గే స్మృతాహరసి, ఆమెను స్మరిస్తేనే చాలు, ఆమె దుఃఖాలని తొలగిస్తుంది. అయితే కొందరు అనుకుంటారు ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తొలగడం కోసం భగవంతుడిని ఆరాధించాలి అని. అంతేకాదు, స్వస్థంగా ఏ ఇబ్బందులు లేని వాళ్ళు ఆ తల్లిని ఆరాధిస్తే వాళ్లకు మిక్కిలి శుభమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇది చాలా కష్టమైంది. యహలోకంలో కష్టాలు తీరడం అనేది అంత పెద్ద గొప్ప విషయం కాదు. అతి సూక్ష్మమైన బుద్ధిలో మార్పు వచ్చి మంచి ఆలోచనలు వచ్చి మంచి ప్రవర్తన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అసురులు కూడా తపస్సు చేశారు, మనకంటే చాలా ఎక్కువ తపస్సు చేశారు, ఎక్కువ ప్రయోజనాలని సాధించారు, కానీ సద్బుద్ధిని వాళ్ళు పొందలేకపోయారు. కనుక సద్బుద్ధి కావాలి అనే సంకల్పంతో, స్వస్థమైన మనస్సుతో ఏ ఇబ్బంది లేని వాళ్ళైనా సరే ఆ తల్లిని ఆరాధిస్తే ఏం చేస్తుంది, అతి శుభమైన మనస్సును ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మనకు లోకానికి మేలు కలిగించేవి. అలాంటి ఆలోచనలు వచ్చి వాటి ఆచరణలో పెడితే ఎంత లాభం చెప్పండి. అంతేకాదు, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు కొందరు, దుఃఖాలతో బాధపడేవాళ్ళు కొందరు, రోగాలతో బాధపడేవాళ్ళు కొందరు చాలా ఉన్నారు కదా. ఆ తల్లి బాధతో ఉండేవాళ్ళు అమ్మా తల్లి అనుగ్రహించు అని ప్రార్థిస్తే దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ఎందుకని అలా చేస్తుంది, తల్లి కనుక తల్లి పిల్లల్ని ఎలా రక్షించాలి అని చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఆమె చెప్పిన మాట కనుక ఆమెనే పట్టించుకోక ఆమెనే అనాథాశ్రమంలో చేర్చేటువంటి ఒక దుస్థితి ఈ కాలంలో ఉంది. అందుకని అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలనే పేరుతో అదో తప్పుగా అనిపించట్లా. ఏ తల్లిని ఇంట్లో పెట్టుకుని దేవతలే ఆరాధిస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందో, అటువంటి దేవతామూర్తి వంటి తల్లిని అనాథాశ్రమంలో చేర్చి వృద్ధాశ్రమంలో ఉందని ఇప్పుడు వారానికి రెండు వారాలకు ఒకసారి చూసొచ్చే కాలం వచ్చింది. చాలా దురదృష్టమే, ఈ దేశంలో అలా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు వేదం చెప్పింది ఏమని, తల్లిని దేవతగా ఆరాధించండి, వేదం స్పష్టంగా చెప్పింది. తండ్రిని దేవతగా ఆరాధించండి, గురువుని దేవతగా ఆరాధించండి, అతిథిని దేవతగా ఆరాధించండి అని చెప్పింది. ఆ చెప్పడం వలన మనకి స్కూళ్లలో బోర్డుల పైన అవి రాసి పసితనులను నేర్పేవారు. అటువంటిది అవన్నీ పోయి ఆరాధించడం మాట దేవుడు అరుగు, తిండి పెట్టడం కూడా బరువు అనుకుని వృద్ధాశ్రమంలో చేర్చడం ఏంటి, చాలా తప్పు కదా. కనుక అలా ఆరాధించవలసినటువంటి తల్లిని ఆరాధించాలి. జగజ్జన్ని మాట, జగజ్జన్ విషయం ఏంటి, ఆమె ఏం చేస్తుంది, దారిద్ర్యం తొలగిస్తుంది, దుఃఖం తొలగిస్తుంది, భయం తొలగిస్తుంది. ఎందుకంటే తల్లి కనుక ఆమె తప్పింకెవరికి దయాభావం ఉంటుంది. కనుక దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఎల్లప్పుడూ అందరికీ ఉపకారం చేయాలి, అందరికీ మేలు కలిగించాలి అని చెప్పి నీ కరగిపోయి ఉంటుంది ఆ మనస్సు. ఆ కరగిపోయిన ఆర్ద్రమైన మనస్సుతో లోకాన్ని ఉపకరిస్తుంది. అటువంటి ఆ జగజ్జన్నికి శిరస అభివాదనం చేస్తూ ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి.
0: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.
1: ఈ కార్యక్రమంపై మన శ్రోతల అభిప్రాయాలను కూడా అడుగుదాం గణేష్. మీరు మాకు listener@radiosai.org కి మీ అభిప్రాయాలను రాసి పంపించగలరు. సాయిరాం.

0: శరన్నవరాత్రి సందర్భంగా రేడియో సాయి ప్రత్యేక కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ ప్రేమపూర్వక శుభాభినందనలు. జంతునాం నరజన్మ దుర్లభం, మానవజన్మ ప్రత్యేకత మన మేధస్సులోనే ఉంది. మనిషి ఏ పనినైనా చక్కగా చేయాలంటే మంచి తెలివితేటలుండాలి. జీవితాన్ని సాఫీగా కొనసాగించడానికి ధారణాశక్తి, జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఎంతో అవసరం. వాటిని ప్రసాదించే మేధాదేవి వర్ణన్ను తెలిపే మంత్రమే మేధాసూక్తం. వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమంలో ఈనాడు మేధాసూక్తంలోని అంతరార్థం మొదటి భాగంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం పలుకుతున్నది మీ గణేష్,
2: భార్గవ్.
1: వేదాలలో జగన్మాత తత్వం మాట్లాడుకుంటున్నటువంటి ఈ తరుణంలో మనం శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెడుతున్నాం. మొదటి 3 రోజులు దుర్గాదేవి గురించి మనం ప్రస్తావించుకున్నాం. 2వ 3 రోజుల గురించి మనం శ్రీ సూక్తం లక్ష్మీదేవి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. చివరిగా మనం దసరా నవరాత్రులు ముగింపు సమయంలో చివరి 3 రోజులు మనం మేధాదేవి అనగా సరస్వతీదేవి గురించి మనం మాట్లాడుకుంటూ దాన్ని సూచించేటటువంటి ఒక సూక్తమైన మేధాసూక్తంలోకి మనం ప్రయాణం చేద్దాం. భార్గవ్, ముందుగా ఈ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మనం గణపతి ప్రార్థనతో మొదలు పెడదాం.

0: ఈ మేధా సూక్తాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే మొట్టమొదటిగా సూక్తము ఒక శాంతి మంత్రంతో మొదలవుతుంది. అంతేకాకుండా ఈ సూక్తం అయిన వెంటనే చివరగా ఇంకొక శాంతి మంత్రంతో, అది కూడా ఒక గాయత్రి మంత్రంతో ముగుస్తుంది. మరి ఇలా చాలా మంత్రాలు మనకి ఎదురవుతాయి. ఉదాహరణకి గణపతి అథర్వశీర్షం గాని, నారాయణ ఉపనిషత్తు
1: భద్రం కర్ణభీతో మొదలవుతుంది, భద్రం కర్ణభీతో మళ్ళీ ముగుస్తుంది. అలాగే మనకి పురుషోక్తం తీసుకుంటే తచ్చయోరవణీమహే, మళ్ళీ తచ్చయోరవణీమహే ఎండ్ అవుతుంది. అలాగా గణేష్ కరెక్ట్ అని చెప్పింది, చాలా కరెక్ట్ గా చెప్పేవి. ప్రతి మంత్రము చూస్తే నారాయణ ఉపనిషత్తు తీసుకో, ఎన్ని మంత్రాలు మనం తీసుకున్నా కూడా స్టార్టింగ్ ఒక శాంతి మంత్రం, జనరలీ ఎండింగ్ కూడా శాంతి మంత్రంతో ఎండ్ అవుతుంది. కొన్ని దగ్గరలో శాంతి మంత్రం లాగా ఓం శాంతి శాంతితో ఎండ్ అవుతుంది. అంటే దీనికి ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా?
0: అంటే మనం సముద్రంలోకి మనం దిగినప్పుడు ఒక ముత్యం కోసం వెతికేటప్పుడు మనకి ఏం దొరుకుతుంది భార్గవ్?
1: ముత్యం అంటే ముందు నీళ్ళు వస్తాయి కదా,
0: ఆ తర్వాత ఒక చిప్ప దొరుకుతుంది.
1: చిప్ప ఓపెన్ చేస్తే దాంట్లో ముత్యం ఉంటుంది.
0: అదేవిధంగా ఒక సూక్తం, మనం మొట్టమొదటిసారిగా దుర్గా సూక్తం చెప్పుకుంటున్నప్పుడు సూక్తం అనేది చాలా భావగర్భితంగా ఉంటుంది, దాంట్లో ఎంతో అంతరార్థం నిబిడీకృతమై ఉంటుంది అనుకున్నాం. మరి అటువంటి ఆణిముత్యాలు మనం సంపాదించాలి అంటే పైనటువంటి ఆ షెల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి. ఆ షెల్లే మనకి ఈ శాంతి మంత్రం అనుకోవచ్చు.
1: అంటే జాగ్రత్తగా షెల్ ఓపెన్ చేసి ముత్యాన్ని తీసి దాంతో మనకి ఏమైనా, మరి దానివల్ల మనం ఏ ప్రయోజనం పొందాలనుకున్నా పొందిన తర్వాత మళ్లీ

0: జాగ్రత్తగా పెట్టి మళ్ళీ షెల్ క్లోజ్ చేయాలి, అదేనా చెప్పేది? అంటే ఇప్పుడు మనకి ఐరన్ సేఫ్ లో మనం ఏమైనా పెట్టుకున్నాం, జనరలీ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు లేక ఏమైనా పూజలు చేసినప్పుడు అమ్మవారి చిన్న విగ్రహం లోపల ఉంటుంది, లేకపోతే ఉంటుంది, దాన్ని పెడతాం, జాగ్రత్తగా తీసి ఆ విగ్రహం తెచ్చి పూజ చేసి మళ్ళీ పెట్టిస్తాం, అలాగంటున్నావు నువ్వు.
1: మరి ఎందుకు ఈ శాంతి మంత్రం, అసలు ఈ శాంతి మంత్రం యొక్క ఉపయోగం ఏంటో మనం తెలుసుకుందాం.
0: అంటే శాంతి మంత్రము బాగా ఇది ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది. ప్రతి మంత్రానికి ముందర ఒక శాంతి మంత్రం లాగా పెడతాం. అంటే శాంతి మంత్రం అన్నా కూడా దాంట్లోని జనరలీ మీనింగ్ ఏంటంటే మంచి చూడాలి, నేను మంచి వినాలి, నా దేహం అంతా పుష్టిగా రోగరహితంగా ఉండాలి. అది కాకుండా ఉన్న మెయిన్ దేవతలందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని ఒక మంత్రం జనరలీ అదే ప్రేయర్ వస్తుంది. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే గణేష్, మనం మెయిన్ వేద మంత్రాలు అంటే దానిలో చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు అంటే అన్నిట్లోని స్వరబద్ధమైన ఇవి, అది కూడా మహర్షులు మంత్రద్రష్టాలైన మహర్షులు అందరూ దాన్ని వాళ్ళ సమాధి స్థితిలోని వాళ్ళ ధ్యాన స్థితిలోని తెలుసుకున్నారు. అలాంటి మంత్రాన్ని మనం జపించినప్పుడు లేకపోతే
1: ఉచ్చరించినప్పుడు
0: దాని నుంచి మనకి మంచి
1: ఫలితము
0: మంచి బెనిఫిట్స్ రావాలి అనుకున్నాం అనుకో, దానికోసం మనం రెడీగా ఉండాలి. అంటే మనం కూడా ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ భద్రం కర్ణేవి తీసుకున్నాం, స్థిరైరంగై ఈ స్తుష్టు వాగుంసస్తనూభి, అంటే అంగాలన్నీ స్థిరంగా ఉండాలి, నా దేహం పుష్టిగా ఉండాలి అని. అది శరీరం మే విచర్షణం ఇప్పుడు మనం చెప్తాం దీంట్లో కూడా. అంటే ఫస్ట్ మన దేహము మన కంట్రోల్లో మన అదుపులో ఉండాలి. ఎందుకంటే పతంజలి యోగ సూత్రాస్లోని పతంజలి మహర్షి కూడా చెప్తాడు స్థిర సుఖస్య ఆసనము అని. అంటే మనం ఏదైనా ఆధ్యాత్మిక సాధన ఏమైనా చేయడానికి మొదలెడితే ఫస్ట్ మన దేహం మనం కంట్రోల్
1: కంఫర్టబుల్
0: గా ఉండాలి. అది కాకుండా మనకి ఇప్పుడు అదే చెప్తారు అంటే అశ్వమేధ యాగం అంటారు. అశ్వమేధ యాగం ఎందుకంటే అశ్వం లాంటి మన మేధస్సు
1: మనస్సు
0: అశ్వం ఇప్పుడు ఎప్పుడు చలనమే, ఇప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉండదు, ఏదో ఒక పోర్షన్ ఏదో ఒక పార్ట్ భావం ఏదో ఒక భాగం మన దేహాన్ని మూవ్ చేస్తుంటుంది. అలాంటి అశ్వ లాంటి మేధాన్ని కంట్రోల్ చేయడం అశ్వమేధ యాగం అంటారు. సో అలాగే మన దేహము కంట్రోల్లో ఉండాలి, ఉంటే మనకి బెనిఫిట్ వస్తుంది దానివల్ల. రెండోది మనస్సు మనం ప్రశాంతంగా అచంచలంగా ఉంచుకుని మనం ఎప్పుడైతే ఆ మంత్రం జపం చేయడమో లేకపోతే మంత్రాన్ని ఉచ్చరణలోకి మనం దిగుతామో అప్పుడు దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి, అంటే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ భావంతో ఎప్పుడు మనం శాంతి మంత్రం చెప్తాం. ఇంకా నువ్వు ఇంకో విషయం చూస్తుంటావు, శాంతి మంత్రం అయిన తర్వాత 3 సార్లు శాంతి వస్తుంది ఎప్పుడు, జనరలీ మనం భజన పాడినా మనం మంత్రం ఎండ్ అయినా కూడా ఓం శాంతి శాంతి శాంతి 3 సార్లు. అంటే మన దేహము మన మనస్సు అది కాకుండా
1: మన ఆత్మ,
0: ఆత్మ అంటే బ్రహ్మాండం అంతా, అంటే అంతా శాంతంగా ప్రశాంతంగా సుఖశాంతులతో ఉండాలి అనే ఆ ప్రేయర్ కూడా దాంట్లో ఇమిడై ఉంటుంది. సో అది జనరలీ శాంతి మంత్రం చెప్పే ప్రయోజనం.
1: ఇంకా ఈజీగా అందరూ గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు, గేమ్స్ ఆడే ముందు మనం వార్మప్ చేస్తాం. వార్మప్ చేస్తే మనం గేమ్ ఆడేటటువంటి ఆ ఈజ్ ఏదైతే ఉందో సునాయాసంగా ఆడగలిగే అవకాశం దొరుకుతుంది మనకి.
0: అంటే మన మసిల్స్ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని
1: ఫ్లెక్సిబుల్ గా
0: ఉంటాయి, ఫ్రీ అవుతాయి.
1: సో మరి ఈ మేధాసూక్తం ఏదైతే ఉందో అది దేనికోసం మనం చాంట్ చేస్తామనేది చూసుకున్నట్లయితే అప్పుడు దాని ముందు వచ్చే శాంతి మంత్రము ఏమిటి, అది దేన్ని సూచిస్తుంది, దేనికి మనం వార్మప్ చేసుకుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో పేర్లోనే ఉన్నది మేధా సూక్తం, అంటే మేధాదేవిని మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాం. మేధాదేవి దేనికి నిదర్శనం అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మన ఇంటెలెక్ట్ అంటే బుద్ధికి,
0: బుద్ధి
1: జ్ఞాన వికాసానికి, అంతేకాకుండా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ మనకి ఏకాగ్రత అనేది చాలా అవసరం. అంటే నువ్వు 1-pointedness,
0: జ్ఞాపక శక్తి
1: ఒకటి. ఆ తర్వాత చూడండి, ఒకే దేవత ఇన్ని శక్తుల్ని మనకి ప్రసాదిస్తుంది, అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక విషయం చూసాం, ఆ విషయం చూసింది మనకి ఎంతసేపు గుర్తుంటుంది అంటే దాని ధారణ శక్తి,
0: ధారణ శక్తి
1: మెమరీ పవర్ అంటారు దాన్ని, అదొకటి. అంతేకాకుండా ఒక పని చేయాలి అంటే దాన్ని చాలా శ్రద్ధతో చేయాలి, అంతేగాని ఏదో చేయాలే అన్న భావంతో కాకుండా పరిపూర్ణమైనటువంటి కాన్సన్ట్రేషన్తో శ్రద్ధతో మనం అది చేస్తే అది జ్ఞానానికి దారితీస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు.
0: ఇంకోటి కూడా యోగా కర్మ సుకౌశలం అంటే ఏ కర్మ చేస్తున్నామో దాంట్లో మనం పర్ఫెక్ట్ గా కర్మ చేస్తే, అంటే మన మైండ్ కంప్లీట్ గా దాని మీద ఫోకస్ చేస్తే దాంట్లో సక్సెస్ మనకు వస్తుంది.
1: అంతేకాకుండా ఇంకొంచెం హయ్యర్ స్టేజ్ కి మనం వెళ్ళగలిగితే మామూలు కాన్సన్ట్రేషన్ కాకుండా కాంటెంప్లేషన్, స్వామి ఆ త్రీ స్టేజెస్ కూడా కాన్సన్ట్రేషన్ కాంటెంప్లేషన్ మెడిటేషన్ ఆ లెవెల్స్ లో మనం వెళ్ళినట్లయితే చక్కగా మన బుద్ధిని విచక్షణా శక్తి ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అన్న ఆ డిఫరెన్స్ మనం కనుక్కోగలిగితే అప్పుడు మనం మంచి దారిలో పయనించడానికి వీలవుతుంది. ఆ శక్తి మనకి మేధాదేవి అందిస్తుంది అన్నమాట.
0: దీన్ని కొంచెం ఇంకా ఈజీగా మనం చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ మంది ఇప్పుడు ఇంటర్నెట్ ఏజ్, అన్ని దగ్గర మన కంప్యూటర్స్ ఇంటర్నెట్ గూగుల్ అన్ని ఉన్నాయి మనకి. సో మనకి ఇప్పుడు మేధ అని ఏదో వేదము అని నేను టైప్ చేస్తే నాకు బోల్డ్ అని సైట్స్ వస్తాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్
1: ఓవర్లోడ్
0: అంటే ఓపెన్ చేస్తే దాదాపు 20 పేజీలు కూడా మనకి వేదం మీద అలా వస్తుంటాయి, దాంట్లో ఎన్నో హిట్స్ ఉంటాయి మనకి. అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంత ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం దాని నాలెడ్జ్ లాగా, అంటే ఇప్పుడు నేను వేదం విషయం నాకు ఏదో తెలుసుకోవాలనుకో, ఆ 20 పేజీలు 30 పేజీలు నేను ప్రింట్ ఇస్తే నాకు దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అది ఇన్ఫర్మేషన్ ఇస్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దానివల్ల నాకు ఏమి దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నాకు అర్థమైనట్టు నేను ఇంకోరికి చెప్పేటట్టు ప్రజెంట్ చేస్తే వేదం అంటే ఏంటో తెలియడానికి దానికి నాకు నా మైండ్ నేను ఉపయోగించాలి. అంటే ఇన్ఫర్మేషన్ అంతా బిట్స్ అలా వెదజల్లి ఉంటుంది, దానంతా ఒక ఒక హోల్ గా తెచ్చుకుని దానికి మీనింగ్ ఏంటో ఒక పేజ్ రాయగలిస్తే దాని మీద అది నాలెడ్జ్ లోకి నేను కన్వర్ట్ చేసుకున్నాను, ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ లో కన్వర్ట్ చేసుకున్నాను. ఆ కన్వర్షన్ ఆఫ్ నాలెడ్జ్ నువ్వు చెప్పినట్టు ధారణ శక్తి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇవన్నీ దాంట్లో పనికి వస్తాయి. ఇప్పుడు ఆ వేదము అనేది ఏమిటో నాకు నాలెడ్జ్ ఏంటో తెలిసింది. నాలెడ్జ్ తెలియడమే కాకుండా ఆ వేదంలోని అంతరార్థం కూడా ఏదో ఉంది. వేద్ అంటే విద్, విద్ అంటే తెలుసుకోవడం. ఏమిటి తెలుసుకోవడము? ఏం తెలుసుకోవడం అంటే ఏమిటి తెలుసుకోవడం వల్ల ఇంకేమి తెలుసుకో అక్కర్లేదు, దట్ విచ్ యు నో సో దట్ యు డోంట్ నీడ్ టు నో ఎనీథింగ్ ఎల్స్ అనే ఒక భావం నాలోని, అంటే ఇంటెలెక్చువల్లీ కాదు, అంటే ఏదో చెప్పేసినట్టు చెప్పడం కాదు, నాకు నేను గ్రహించి అర్థమై నాకు అంటే మనసారా నాకు పెర్ఫెక్ట్ గా అర్థమైనట్టు నేను తెలుసుకున్నాను అనుకో ఆ విషయం, అంటే నేను నా ఇంటెలెక్ట్ నా మేధాశక్తిని ఇంకా డీప్ గా ఉపయోగించానని అర్థం. దాని ఏంటంటే రిఫైన్డ్ ఇంటెలెక్ట్ అంటారు. ఆ రిఫైన్మెంట్ నా ఇంటెలెక్ట్ లో వచ్చింది, నేను వేదం అంటే ఏంటో తెలుసుకున్నాను, బాగా తెలుసుకున్నాను అంటే అది నెక్స్ట్ స్టేజ్ కి వచ్చింది. ఈ స్టేజ్ కన్నా ఇంకా పైకి మనం వెళ్ళాలి అంటే, ఇంకా ఎదగాలి అంటే ఆ వేదమే ఈ ప్రపంచానంతటికి మూలాధారం, అదే దీని అదే అన్నిటికీ బేసిస్ అని నేను తెలుసుకున్నాను అనుకో, అంటే నేను ఒకసారి జ్ఞానం వరకు చేరిపోయాను. ఆ జ్ఞానం వరకు చేరిపోవడం స్టేజ్ కూడా నేను నా మనసు ఉపయోగించి నా బుద్ధి నా ఏకాగ్రత
1: అన్ని
0: ఉపయోగించి చేస్తాం. సో మనకి నాలుగు స్టేజ్లు, ఇన్ఫర్మేషన్ విజ్డమ్, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్, రిఫైన్ ఇంటెలెక్ట్
1: విజ్డమ్,
0: ఈ నాలుగు నువ్వు చెప్పినట్టు బ్లాసమింగ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అన్నావు కదా,
1: అది వికసించడం
0: వికసించడం. ఆ స్టేజ్ కి మనం చేరాలి అంటే మనకి ఒక మంచి క్యాటలిస్ట్, మనకి మంచి హెల్ప్ చేసేది మేధాసూక్తం. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే నేను వేదము దాని మీనింగ్ అని ఒక విషయం నేను చెప్పాను. అంతేకాకుండా ఏ పనైనా మనం తీసుకునే, ఇప్పుడు ఆఫీస్ లో నేను పనిచేస్తున్నాను, ఆఫీస్ లో పని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని నేను దాన్ని ఒక విధంగా నేను
1: క్రోడీకరించి మనం అది అందించగలిగితే
0: అది నాలెడ్జ్ అవుతుంది. దాన్ని ఇంకా కొంచెం ఆ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు యోగ కర్మసు కౌశలం, ఆ పనే నేను ఇది స్వామి నీకు అర్పిస్తున్నాను, నీకోసం చేస్తున్నాను పని అంటే అది వర్షిప్ లోకి మారిపోయి అది విజ్డమ్ లోకి చేరుతుంది. సో ప్రతి పని మనం చేసేది ఇప్పుడు మన దైనిక జీవితంలోని అన్నిట్లోని మనకి ఈ మన మైండ్ ఉపయోగించాలి. అన్నిటికీ మనకి మేధాసూక్తం చాలా హెల్ప్
1: చాలా హెల్ప్ఫుల్. మరి అది మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపెట్టాలి అని చెప్తున్నారన్నమాట. మరి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ బుద్ధి ఏదైతే ఉందో, ఆ విచక్షణ శక్తి ఏదైతే ఉందో, దాన్ని సంపాదించడానికి మేధాసూక్తం మనం చాంట్ చేసుకోవచ్చు. మరి సరే, ఇది మైండ్ రిలేటెడ్ మొత్తం అంతా. ఈ మైండ్ ని మనం సరైన డైరెక్షన్ లో పెట్టాలి అంటే దాని వెనకాతల మనం కోశాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ అన్నమయ కోశ, తర్వాత ప్రాణమయ కోశ, అంటే ఈ రెండు మన దేహానికి సంబంధించినవి. సో దేహం సరిగ్గా ఉంటే అప్పుడు మన మనస్సు ప్రాపర్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. వివేకానందుల వారు చెప్పినట్టు మనం ఇంతకు ముందు కూడా ప్రస్తావించుకున్నాము, ఆకలితో ఉన్న వాడికి నువ్వు ఆధ్యాత్మికత బోధించలేవంటారు. మరి అందుకే స్వామి కూడా ఎప్పుడూ మనల్ని ఆకలితో ఉంచలేదు, బాగా తినిపించేవారు, అదే సమయంలో మంచి జ్ఞానాన్ని మనకు అందించేవారన్నమాట.
0: అంటే అదే కాకుండా ఆహారం తినిపించి మీ ఆహార విహారాలు కరెక్ట్గా ఉండాలి అని చెప్పారు. అంటే ఆహారం ఒక నోట్తో తీసుకునే ఆహారం కాదు,
1: అన్ని ఇంద్రియాలతో సేకరించేవి
0: ఆహారం కరెక్ట్గా ఉండాలి అని చెప్పారు.
1: అయితే మరి దీనికి ఈ మేధాసూక్తం కి ముందు వచ్చే శాంతి మంత్రం మనల్ని ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే మైండ్ కి ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా సెన్సెస్ ద్వారా
0: వస్తుంది,
1: మన దేహం ద్వారా వస్తాయి. సో అది ఎలా అవుతుంది అనేది మన శాంతి మంత్రంలో తెలుసుకుందాం.

0: ఇది ఇప్పుడు దీన్ని ఈ శాంతి మంత్రం మనం ఒక్కొక్కరుగా మనం పరిశీలిస్తే ఫస్ట్ యశ్చందసామృషభో విశ్వరూపః అంటే చాలా సార్లు స్వామి ఉపన్యాసాలు చెప్తారు వేదము అనే వర్డ్ కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి దాంట్లో శృతి ఆమ్నాయ నామాంనాయ అనే కాకుండా ఛందస్ కూడా ఒక పేరు ఎందుకు యశ్చందసా మృషభో అంటే ఛందాలన్నిటికీ వేదాలన్నిటికీ వృషభమైన అంటే పెద్దదైనది అంటే పెద్దది విషయం అంటే
1: ఉత్కృష్టమైనది
0: ఉత్కృష్టమైనది వృషభం అంటే యాక్చువల్లీ
1: రాజులాగా ఉంటుంది అన్నమాట
0: బుల్ బుల్ బుల్ కదా అంటే వృషభం అంటే రాజులా ఉంటుంది అని అన్నిటికీ పెద్దది బృహత్ అయినది ఏమిటి అంటే అది ఏమిటి అది అది అదే విశ్వం అంతా వ్యాపించింది దాని విషయం నేను చెప్తున్నాను అని శాంతి మంత్రం ఫస్ట్ వస్తుంది సో అది ఏంటో చెప్పగలవు గణేష్
1: ఓంకారం
0: కరెక్ట్ స్వామి కూడా చాలా చెప్తారు ఓంకారం అందుకే నేను అనుకోవడం మనకి ఇప్పుడు నువ్వు గమనిస్తే మనకి పొద్దున్న స్టార్ట్ అయ్యే ప్రోగ్రాం మందిరంలోని మనం ఫస్ట్ మనకి 5:20 మనకి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ 21 ఓంకారంతో స్టార్ట్ చేస్తారు స్వామి సో ఓంకారానికి స్వామి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అది కాకుండా మనం హాస్టల్లో సుప్రభాతం చేసే ముందు మనకి ఓంకారం చెప్తారు ఓంకారం అంత ముఖ్యమని స్వామి ఇన్సాల్ చెప్పారు సో ఆ ఓంకారం ఏదైతే ఈ వృషభం లాంటిదో ఏ అంటే వేదాలకి అది కాకుండా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో దాని విషయంలోని చెప్తారు
1: అండ్ ఈ విశ్వమంతా ఆ ఓంకారం నుండే ఆవిర్భవించబడింది ఓంకారం నుంచి
0: వచ్చింది యశ్చందసామృషభో విశ్వరూప ఛందోభ్యోద్యమృత సంబభూవ అంటే ఆ ఛందస్సు ఆ వేదంలోనున్న ఎసెన్స్ అమృతం అంటే ఆ వేదం నుంచి వచ్చిన అమృతం నుంచి ఆవిర్భవించింది అదేమిటో అది ఓంకారము దాని విషయంలో చర్చిస్తున్నాము
1: సమేంద్రో మేధయా స్పృణోతు
0: అది మా ఇంద్రియాలు మా మేధస్సుని బాగా
1: పెంపొందించాలి అమృతస్య దేవధారణో భూయాసం అంటే ఓ పరమాత్మ నాకు అమృతత్వ స్థితిని ఇమ్మని అడుగుతున్నావు అన్నమాట అంటే శరీరం మే విచర్షణం
0: శరీరం అంతా మనకి పుష్టిగా హెల్దీగా ఉండాలి
1: జిహ్వా మే మధుమత్తమా

0: ఇక్కడ స్వామి ఇన్సర్గా చెప్తారు, టాక్ స్వీట్లీ, టాక్ సాఫ్ట్లీ, ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ ఒబ్లైజ్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. స్వామి చాలా చెప్తారు ఇది వాక్ విషయంలో, మనం ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని. ఇంకా ఎప్పుడు ఇంకో విషయం కూడా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు మన మూతి ముందర మనం చేయి పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు మనకు తెలియకుండా మన మన నోట్ నుంచి కొన్ని రేణువులు వెళ్ళి పడవచ్చు వాళ్ళ మీద. అందుకు ఆ గౌరవం ఇచ్చి మాట్లాడాలి అని చేయి పెట్టుకుని మాట్లాడమని చాలాసార్లు స్వామి చెప్తాం.
1: జిహ్వామే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం,
0: అంటే ఎప్పుడు మంచి వినాలి మన కర్ణాలు అంటే మన చెవుల నుంచి.
1: బ్రహ్మణ కోశోసి మేధయా పిహిత,
0: పిహిత అంటే కప్పిస్తున్నట్టు, అంటే పిహిత అంటే ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మస్వరూపమైన దేవుణ్ణి ఈ మన మేధాశక్తి ఏదైతే ఉందో, అంటే మేధ అంటే ఇప్పుడు మనం వరల్డ్లీ ఇంటెలిజెన్స్, అది కప్పవేస్తుంది, దాన్ని కూడా తీసి మనకి చూపెట్టినట్టు చెయ్యి అని ఆ ఓంకారం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అడుగుతున్నాం.
1: శృతం మే గోపాయ,
0: అంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నాలోని జాగ్రత్తగా ఉంచు, అంటే నా నుంచి వెళ్ళిపోకుండా. ఎందుకంటే ఇప్పుడు చదివితే రేపు మర్చిపోకుండా, చదివిందంతా మాలో జాగ్రత్తగా మాకు అంటే జ్ఞాపక శక్తి బాగా ఉండాలి అని. సో ఇవన్నీ మనం చెప్పి, అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ మంత్రంలోకి అడుగు పెడతామో అప్పుడు ఆ మంత్రం మనం జపించింది, మన మంత్రం ఉచ్చరించిన పొటెన్సీ చాలా ఎక్కువ అవుతుంది.
1: సో ఇప్పుడు మనం స్వామి చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ సైలెంట్ సిట్టింగ్ అంటారు కదా, ఆ సైలెంట్ సిట్టింగ్ మనకి ధ్యానానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో మన ఆధ్యాత్మిక సాధనలో ఈ ధ్యానం చేసేటప్పుడు, అంటే మనం ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఫిజికల్ గా మనం ఫస్ట్ రెడీ అవ్వాలి. ఆ రెడీ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా చెప్పబడింది అనమాట. శరీరం బాగా పుష్టిగా ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది మన ఇంద్రియాలతో ఏవైతే మనం స్వీకరిస్తున్నామో మన బుద్ధిని డైరెక్ట్ చేయడానికి ఇంద్రియాలు ఉపయోగపడతాయి. దే ఆర్ ద విండోస్ ఫర్ అవర్ మైండ్. సో అది చెప్పిన తర్వాత జిహ్వ మన ఇంద్రియ కళ్ళు చెవులు నోటి నుండి వచ్చే మాటలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈ మేధస్ ఏదైతే ఉందో అది మనం స్వీకరించడానికి రెడీగా ఉన్నాం అన్నట్టు.
0: ఇప్పుడు శాంతివంతరం అయింది, ఇప్పుడు మనం మెయిన్ మంత్రానికి అడుగు పెడుతున్నాం మేధాసూక్తం అని.
1: సో మెయిన్ మంత్రంలోకి అడుగు పెట్టే ముందు భార్గవ్, నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది, మేబీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మరొకసారి గుర్తు తెచ్చుకుందాం ఆ కథ. త్రిపురాసుర సంహారం గురించి అందరూ వినే ఉంటారు. శివరాత్రి టైంలో చాలా శివుడి మహత్యంలో ఇది ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. మయాసురుడు ఆ త్రిపురాల్ని చక్కగా నిర్మించుకుని శివుడి దగ్గర నుంచి, విష్ణువు దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి అనుగ్రహం పొంది అది ఎప్పటికీ భస్మం చేయలేనటువంటి, నాశనం చేయలేనటువంటి ఆ మూడు పురాలు నిర్మించుకుని అది అలా గాలిలో మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎన్నో యుగాలకి ఒక్కసారి ఆ మూడు పురాలు ఒక స్ట్రెయిట్ లైన్ లో వస్తాయి.
0: అంటే వాళ్ళ ముగ్గురు రాక్షసులు ఉంటారు, వాళ్ళు ఆ పురాలకి అధిపతులు.
1: ముగ్గురు రాక్షసులు, తారకాసురుడు, విద్యున్మాలి, కమలాక్షుడు, వీళ్ళ ముగ్గురు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ తమ రాక్షస కృత్యాలతో చాలా ట్రబుల్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు మయాసురుడి చేత ఈ మొత్తం ఈ భవనాలు కట్టించుకుంటారు అన్నమాట.
0: ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి ఐరన్, మూడు ఇనుము, సిల్వర్ ఒకటి, ఇంకా బంగారం ఒకటి.
1: సో అందరూ దేవతలందరూ ప్రార్థిస్తారు మహాశివుడికి, పరమేశ్వర మీరిలా మమ్మల్ని రక్షించాలి, ఇది కేవలం మీ ద్వారానే అయ్యే కృత్యం ఇది, సో మీరు ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తే, అప్పుడు ఆ సమయం ఎప్పుడైతే ఆసన్నమైందో ఆ మూడు పురాలు ఒక లైన్ లో వస్తున్నాయో,
0: వాళ్ళు ఒక వరం తీసుకో అడుగుతారు. వరం ఏంటంటే మేము ఎప్పుడు చచ్చిపోకూడదు, అంటే అది కుదరదు అంటే ఏదైతే ఒక వరం అడుగుతారంటే ఈ మూడు పురాలు మూడు వేరే వేరే ప్లేన్ లో ఉంటాయి. అంటే చెప్పడం ఏంటంటే ఒకటి స్వర్గలోకం, ఒకటి భూలోకం, ఒకటి ఇంకో మూడు లోకాలు ఉంటాయి. అవి ఎప్పుడైతే ఒక లైన్ లోని కలిసి వస్తాయో ఆసారి శివుడు లాంటి వాడు ఎవరైతే వాటిని వాళ్ళ యారో తోటి ఎవరైతే కొడతాడో అప్పుడు అవి ధ్వంసం అవుతాయి, అప్పటికి అవ్వని శివుడు లాంటి

0: శివుడు ఇంకేమని లేడు.
1: మరి మొత్తం విశ్వమంతా ఏకమయ్యి ఆ ప్రయత్నంలో ఒక భాగమవుతారు. మరి పరమశివుడు తన పినాకాన్ని తీసుకుని ఆ బాణాన్ని వదలబోతుంటాడు. ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. మయాసురుడు పరమశివ భక్తుడు. మయాసురుడు ఆ త్రిపురాల్లో ఉండిపోతాడు. తనకి తెలుసు పరమశివుడు దీన్ని ధ్వంసం చేయబోతున్నాడని. కానీ తనకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక పరమశివుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఒకవైపు రాక్షసుల్ని నాశనం చేయాలి, ఇంకొక వైపు తన భక్తుణ్ణి కాపాడుకోవాలి. ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి ఎలాగవుతాయి అని పరమశివుడి ప్రణాళికలు ఇవన్నీ ఒక భాగమే. సో దానికి ఇందాక మనం యశ్చందసాం వృషభం అనుకున్నాం కదా, వృషభాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాము. అది పినాకాన్ని ఈ బాణాన్ని వదలబోతున్న సమయంలో
0: సంధానం చేసే ముందు
1: ఒక్కసారి శివుడు అలా చూస్తాడంట నంది వైపు. నంది పరమశివుణ్ణి చూసి పరమశివుడు ఏం ఆలోచిస్తున్నాడు, మయాసురుణ్ణి కాపాడాలి, ఆ త్రిపురాలో దగ్ధమవ్వాలి. మయాసురుణ్ణి కాపాడాలి అన్న ఆలోచన పట్టుకుని నందీశ్వరుడికి అర్థమయ్యి ఈ యారో కన్నా ముందు దూసుకుని వెళ్లి
0: దానికన్నా వేగంగా
1: ఆ పురాల్లోకి దూరి మయాసురుడిని పికప్ చేసుకుని వచ్చేస్తాడు. అప్పుడు ఆ యారో వెళ్లి ఆ త్రిపురాల్ని సంహరిస్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎంత సూక్ష్మ బుద్ధితో నంది ఆలోచిస్తున్నాడు, పరమశివుడికి ఏం కావాలో ఎలా అర్థం చేసుకున్నాడు అనేది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం చివరిగా మన బుద్ధి గాని మన ఇంటెలిజెన్స్ గాని మన జ్ఞానం గాని దేనికి ఉపయోగపడాలి? భగవంతుని సేవలో అది ఉపయోగపెట్టాలి, భగవంతుణ్ణి తెలుసుకునేందుకు ఉపయోగపరచాలి. మరి అలాంటి దాంట్లో
0: ఇప్పుడు నువ్వు పౌరాణికంలో ఒక కథ చెప్పావు, వినడానికి ఎంతో బాగుంది, ఎంత ఇంపుగా ఉంది. కానీ అది మనకి మన చుట్టూ ఎవరైనా ఇలాంటి భక్తులు ఉన్నారా అని అందరికీ ఒక కుతూహలం కలుగుతుంది కదా. అయితే మన చుట్టూ ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు మనం చూసిన వాళ్ళు అంటే ఆన్సర్ ఎస్ ఉన్నారు. అంటే మేమే చూసాం, మనందరికీ తెలిసిందే, శ్రోతలందరికీ తెలిసిందే సాయి గీత, అందరికి స్వామికి ఎంతో ప్రీతిపాత్రురాలు. సాయి గీత బుద్ధి అంత సూక్ష్మంగానే ఉంది అని మేము వినేవాళ్ళం. కానీ ఒకసారి మేము యాక్చువల్లీ ప్రాక్టికలీ చూసాం అది. అదేంటంటే ఆ టైం స్వామి ఎప్పుడు, ఇది 2099 ఆ సంవత్సరం టైం అప్పుడు, అప్పుడు స్వామి ఏం చేసేవారంటే శివరాత్రి అవుతూనే స్వామి సస్పెన్స్, శిల్పికృష్ణ కదా, 2-3 రోజుల్లో బృందావనానికి పయనం చేసేవారు. అక్కడికి వెళ్ళి అంటే సమ్మర్ టైం అంతా 3-4 మంత్స్ అక్కడే ఉండేవారు, గురుపుణి వరకు. అయితే ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్తారు అందరికీ ఒక పజిల్ అది, ఎవరికి స్వామి చెప్పేవారు కాదు, చాలా సస్పెన్స్ సైలెంట్లీ వెళ్ళిపోయారు. ఒకసారి ఏంటిదంటే అంటే జస్ట్ శివరాత్రి అయింది, ఒక రోజు 2 రోజు కూడా అయింది శివరాత్రి, అందరికీ ఆ క్వశ్చన్ ఎప్పుడు వెళ్తున్నారు స్వామి ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరికి తెలియదు. అయితే ఒకరోజు అంటే హాస్టల్లో అప్పుడు ఉండేవాళ్ళమే, హాస్టల్లోని అంటే నా రూమ్ గణేష్ నాకు గుర్తుంది, జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ రూమ్, అంటే మా రూమ్ నుంచి పైకి వస్తే ఎదురుకుండా సాయి గీత షెడ్ సాయి గీతతో మేము ఎప్పుడు రోజు హాయ్ చేసుకునేవాళ్ళం. అయితే ఆ రోజు పడుకున్న రాత్రి పొద్దున్న దగ్గర 4-4:30 టైంలోని చాలా డిస్టర్బెన్స్ చాలా సౌండ్ వినిపించింది సాయి గీత షెడ్ నుంచి. అయితే దానివల్ల మాకు మేల్కొచ్చింది, చూస్తే సాయి చాలా రెస్ట్లెస్ గా ఉంది, ఏదో స్టెయిన్ నాయిసెస్ ఏదో అరుస్తున్నది, ధ్వనిలు చేస్తున్నది ఏదో సంథింగ్. అయితే మాకు అర్థం ఇది ఏంటైందని, మాలోని ఒక హాస్టల్లో ఒక సీనియర్ బ్రదర్ ఏంటంటే ఆయనకు తెలిసిపోయింది, ఆయన వెళ్లి ఇమీడియట్లీ మాకు మెయిన్ హాస్టల్ బెల్ కొట్టాడు. బెల్ కొడితే ఏదో ఏదో పొద్దున్న 4 గంటలకు బెల్ కొడితే అందరికి ఆ థాట్ తోటి పడుకున్నారు స్వామి వెళ్తున్నారు, అందరికి స్వామి వెళ్ళిపోతున్నారేమో అనిపించి అందరూ వచ్చారు. అప్పుడే ఇంకో బ్రదర్ వచ్చి మా పిఏ సిస్టమ్ లోని అనౌన్స్ చేశాడు స్వామి బయలుదేరుతున్నారు అని. ఎలా అనౌన్స్ చేశాడు, ఏమిటి బేసిస్ ఏంటంటే సాయి గీత అక్కడ కాకలేస్తున్నది, సాయి గీత అక్కడ అంటే ఏదో ఏదో సౌండ్ చేస్తున్నదని చేసి పైకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తుండేది సాయి గీత. అయితే అప్పుడు మేము అందరూ పిల్లలందరూ బయటకు వచ్చేసి పొద్దున్న 4 గంటలంటే ట్రాక్ ప్యాంట్లు టీ షర్ట్లు పళ్ళు కూడా తొంగుకుండా అందరూ నిలిచిపోయారు అక్కడ. అయితే స్వామి నిజంగానే ఆ టైంలో నింటే ఆ సూక్ష్మ బుద్ధి సాయి గీత అంటే అక్కడ స్వామి బయలుదేరుతారంటే ఈమెకు తెలిసిపోయింది, ఇక్కడే తెలిసిపోయి పైకి వచ్చింది. అంటే మేము ఉన్నాము సాయి గీత కూడా ఉన్నాం, అందరు నుంచి వెయిట్ చేస్తున్నాం స్వామి కార్ వస్తుందని. స్వామి బయలుదేరి వచ్చారు గుర్తుంది, రెడ్ కలర్ బీఎండబ్ల్యూ కార్ లో వెళ్ళేవారు అప్పుడు స్వామి. కారు బయలుదేరుస్తున్నది, స్వామి ఫేస్ లో స్వామి సర్వాంతరమే కానీ మంచి నటన సూత్రధారి కూడా, ఎలాగా మీరందరూ ఎలా తెలిసిపోయింది నేను వెళ్తున్నాను అని ఒక ఫేస్ చేశారు. చాలా క్యూట్ గా ఉండేవారు స్వామి అప్పుడు. అంటే అది కాకుండా అప్పుడు చూసి ఆహా సాయి గీత వాళ్ళు తెలిసి ఉంటుంది అని అనుకుని అందరినీ బాగా బ్లెస్ చేసి సాయి గీతాన్ని కూడా, అంటే సాయి గీత దగ్గర కార్ ఆపి సాయి గీతాన్ని కూడా బ్లెస్సింగ్ ఇచ్చి అప్పుడు వెళ్లారు. అంటే సాయి గీత వల్ల మాకు స్వామి దర్శనం అయింది. ఇంకా స్వామి సస్పెన్స్ చేద్దాం అనుకునేది బ్రేక్ అయిపోయింది. అంటే డివోటీ ఉంటే, అంటే అనన్యమైన భక్తుడు ఉంటే మనకి దేవుడితో మనకి అనుసంధానం ఈజీగా అయిపోతుంది. అంటే నువ్వు చెప్పిన నంది విషయం చెప్పావు కదా, అంటే అలాంటి అది కూడా, అంటే హ్యూమన్ బీయింగ్ కాదు మీరు, అంటే జంతువులకి వాటికి కొంచెం ప్రజ్ఞ తక్కువ ఉంటుంది అంటారు, కానీ సాయి గీత అంటే భక్తురాలు. అందుకే చాలాసార్లు స్వామి కూడా ఆమె ఉపన్యాసంలో చెప్పారు ఆమె విషయం. అందుకు అలాంటి యూనియన్ ఉండేది స్వామితోటి సాయి గీతకి. అంటే మనం ఇప్పుడు మేధాసూక్తం చెప్పి మేధాసూక్తంలోని ఆ పరిపక్వత మనం పొందితే మనం ఆ
1: స్టేజ్ కి
0: వెళ్ళాలి, వెళ్ళగలగాలి. అంటే స్వామి ఇప్పుడు భౌతికంగా లేకపోయినా కూడా ప్రతి మూమెంట్ లోని ప్రతి మూమెంట్ లో స్వామి మన చేత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకి తెలిసిపోవాలి, తెలిసిపోయి మనం ఆ పని చెయ్యాలి.
1: సో మరి ఇది ఉపోద్ఘాతంగా మనం మేధాసూక్తంకి తీసుకుందాము. మరి శాంతి మంత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మరి రేపటి కార్యక్రమంలో మనం మేధాసూక్తంలోకి ప్రవేశిద్దాము. మొదటి శ్లోకాలు రేపు తెలుసుకుందాం. మరి ఈనాడు క్షమాప్రార్థనా మంత్రంతో మనం ముగించుకుందాం.
2: యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వరా. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వరా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష.

ఇంతవరకు మీరు వేదాలలో జగన్మాత తత్వంలోని మేధాసూక్త తాత్పర్య సహిత వివరణ మొదటి భాగాన్ని విన్నారు. ఈ సూక్త రెండవ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. సాయిరా.

సర్వాధారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మీ అందరికీ నా సాయిరా. ఈరోజు ఇంకా వన్ ఆర్ టూ ఇన్సిడెంట్ భక్తి వచ్చాయి దాని గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. మనము కొంచెం ద్వాపర యుగంకు పోతే కృష్ణుడు సహాదేవిని పిలిచి ఈ కురుక్షేత్ర వార్కు ముందర జరిగిన ఇన్సిడెంట్ ఇది. సహదేవా, నీవు పెద్ద జ్ఞాని, ఈ కురుక్షేత్ర పోర్ వార్ లేకుండా చేయడానికి వీలవుతుందా? యుద్దం లేకుండా చేయడానికి వీలవుతుందా అంటే, స్వామి చాలా ఈజీ, స్వామి చాలా ఈజీగా చేయవచ్చు స్వామి. ఎట్లా చేస్తావు చెప్పు అంటే, ఒక నాలుగైదు పనులు చేయాలి స్వామి, అది చేస్తే చాలు అన్నాడంటే, సరే చెప్పు చూస్తాము అంటే, ఫస్ట్ యుధిష్ఠిరుడిని బయట పంపించాలి, అంటే ఆ రాజ్యంలో ఉండకుండా బయట పంపించాలి. సెకండ్, భీముడు గదని టోటల్ గా బ్రేక్ చేయాలి, ఆయన చెయ్యి కాలు రెండు కొట్టాలి. అర్జునుడు కాండీబదారి, ఆ కాండీబం బ్రేక్ చేయాలి. ఇదన్నీ చేయడానికి ముందర పెద్ద పని ఏం చేయాలంటే, కృష్ణ నీ ఉన్నావు కదా, నిన్ను బాగా కట్టి ఒక జైల్లో వేయాలన్నాడంటే. కృష్ణుడు నవ్వి, సరే యుధిష్ఠిరుని అట్లా పంపించడానికి వీలవుతుంది, భీముడు అట్లా చేయడానికి వీలవుతుంది, అర్జునుడు కాండీబం కూడా బ్రేక్ చేస్తాను, ఇదన్నీ ఈజీ, కానీ నన్ను ఎట్లా నీవు ఇంప్రెషన్ చేస్తావు, అంటే నన్ను ఎట్లా కట్టావు అంటే, అప్పుడు చెప్పాడంటే, పక్కన నవ్వాడంటే సహదేవుడు. నవ్వి ఆయన చెప్పాడంటే, స్వామి ఫస్ట్ మూడే చాలా కష్టం స్వామి, అది చేయడానికి వీల్లేదు, కానీ మిమ్మల్ని కట్టాలంటే చాలా సింపుల్ స్వామి, ఈజీగా చేసేస్తాం అన్నారు. చేయి చూస్తాను అన్నప్పుడు ధ్యానంలో కూర్చున్నాడంటే, టోటల్ ఫోకస్ కృష్ణుడి దగ్గర చేశాడంటే, ఆ సెకండ్ కృష్ణుడు ఇట్లా అట్లా కదలకుండా, సహదేవా నన్ను వదలు సహదేవా అని చెప్పాడంటే కృష్ణుడు. ఎందుకంటే ఆయన భక్తి వచ్చాయి, ఆయన ఈజీగా బంధింపడవచ్చు, ఆ భక్తి ఉండాలి. ఈజీ అంటే రిలేటివ్లీ ఈజీ, మనం ప్రయత్నం చేస్తే తప్పక మనం చేస్తాం, అది ఆ పాజిటివ్ మైండ్ నాకు తప్పక ఉందండి, అది స్వామి దయాలో మన అందరికీ అది వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్ వస్తుంది, అదే పర్పస్ ఆఫ్ అవతార్ కదా, అవతార్స్ మిషన్ క్యాన్ నెవర్ ఫెయిల్. అట్లా ఉన్నప్పుడు తప్పక మనకి ఆ క్వాలిఫికేషన్ లేదంటే కూడా, స్వామి ఆ క్వాలిఫికేషన్ చేయి పాపం రా అని మమ్మల్ని తోసేస్తారు. సో ఎవరికి ఆ డౌట్ ఉండటానికి అక్కర్లేదు, తప్పక మోక్షం దొరుకుతుంది, తప్పక ప్రేమసాయి వచ్చినప్పుడు మనం ప్రేమసాయితో ఆడుతాం పాడుతాం బాగా ఎంజాయ్ చేస్తామని అనుకోండి, ఒక్కొక్క సెకండ్ తప్పక స్వామి ఇస్తారు, దాంట్లో ఏమీ డౌట్సే లేదు. ఇంకొక స్టోరీ చెప్పాలంటే, నేను ఒకనే ఒక ప్రశ్న మీ అందరి దగ్గర అడుగుతున్నాను, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? నేను ఇట్లా అడిగితే ఒకరొకరు ఒక్కొక్కరు చెప్పొచ్చు, నా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నా అమ్మనే చాలా ఎక్కువ ప్రేమిస్తాను, నా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, కొత్తగా పెళ్లి అయిన వాడు నా భార్య అంటే నాకు ఇష్టం అంటాడు, ఒక 10 ఇయర్స్ అయిన తర్వాత అది చేంజ్ అవుతుంది, అది డిఫరెంట్, కానీ ఏం చెప్తాడు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. కొంతమంది ఏం చెప్తారు, స్వామి అంటే నాకు చాలా ఇష్టం, స్వామినే నా ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పొచ్చు. అటువంటి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ నా నమస్కారం. అంటే లాస్ట్ స్టెప్ ఇది, స్వామినే నేను ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఒట్టి నోట్ల కాదు యాక్షన్లో అదన్నీ చేసి అట్లా ఉన్నవాళ్లు, వాళ్ళందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను కాంట్రడిక్ట్ చేస్తాను కదా, నేను ఈ ఎవరు అమ్మని ప్రేమిస్తానని చెప్పడమో, నాన్నని ప్రేమిస్తానని చెప్పడమో, వైఫ్ని ప్రేమిస్తానని చెప్పడమో, భర్తని ప్రేమిస్తానని చెప్పడమో, స్వామిని ప్రేమిస్తానని ఇదన్నీ చెప్పాను కదా, ఇదన్నీ నా యాంగిల్ నుంచి చెప్తాను. ఎంతో మంది స్వామినే లైఫ్ అని ఉన్నారు, నేను వాళ్ల గురించి మాట్లాడలేదు, కానీ ఎక్కువ పర్సంటేజ్ చూస్తే నేను స్వామిని ప్రేమిస్తాను అని చెప్తే కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ ఆన్సర్ ఏమంటే, నేను నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నేను నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నేను అమ్మని ప్రేమిస్తాను ఎందుకంటే ఆ అమ్మనే నాకు అన్ని పెట్టింది, నా నాన్నని ప్రేమిస్తానే ఆయనే నాకు అన్ని సౌకర్యాలు చేసి ఇచ్చారు, నేను స్వామిని ప్రేమిస్తాను, స్వామి నాకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు, స్వామి దేవుడిగా చూపించారు, అది ఇది. కానీ ఇదన్నీ నాకు ఏదో ఒక ఫ్రూట్, ఏదో ఒక వాళ్ళ యాక్షన్ వల్ల నాకు ఒక సంతోషం ఇదన్నీ దొరకడం వల్ల ఆ రియాక్షనే నేను వాళ్ళని ప్రేమించటం. సో యాక్చువల్ గా చూస్తే నేను నన్ను ప్రేమిస్తున్నాను. మళ్లీ ద్వాపర యుగంకు వెళ్తాం. నారదుడు కృష్ణుడు దగ్గర వచ్చి ఆయన అడిగారంటే, స్వామి మీ పైన టోటల్ విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరాదు ఉన్నారా స్వామి అంటే, ఉన్నారే, ఒక టెస్ట్ చేసేస్తాము,
అని చేసి ఒక పరీక్ష చేస్తామని చాలా హెడ్డేక్ ఉందప్ప, చాలా హెడ్డేక్ ఉందప్ప అని అరుస్తున్నాడు. తలనొప్పి తలనొప్పి చాలా తలనొప్పి ఉందన్నప్పుడు ఎంతో డాక్టర్స్ రాయల్ కింగ్ కదా ఆయన, అందరూ వచ్చి చేస్తారు లేదు ఇంకా అదే యాక్టింగ్, యాక్టింగ్ మాస్టర్ సత్యసాయి అంటే ఏమి, సాయి కృష్ణ అంటే ఏమి, వాళ్ళందరూ బ్రహ్మాండ యాక్టర్స్. సో స్వామి అయ్యో తలనొప్పి ఉంది నాకు భరించుకుంటూ పోతున్నాను అని యాక్ట్ చేస్తున్నాడంటే, అప్పుడు వీళ్ళందరూ నారదుడు మళ్ళీ స్వామి మీరే ఒక సొల్యూషన్ చెప్పండి అంటే, ఒక ప్యూర్ భక్తి ఉన్నవాడు ధూళి అది నా హెడ్ లో పెడితే నాకు ఇది హెడ్ఏక్ సరి అయిపోతుంది. రుక్మిణీదేవి ఉంది, సత్యభామ ఉంది, ద్రౌపదీదేవి ఉంది, అందరూ ఉన్నారు. ఉద్ధవుడు సాత్యకి అందరూ ఉన్నారు, ఫుల్ యాదవ కమ్యూనిటీ, బలరాముడు. కానీ వాళ్ళందరికీ అయ్యో నా ధూళి స్వామికి ఇస్తే నాకు పెద్ద పాపం వచ్చేస్తుంది కదా, ఎవ్వరియలేదు. అప్పుడు స్వామి దీనికి ఏమి పరిహారం అంటే, అప్పుడు స్వామి చెప్పారంటే, నీవు బృందావనం వెళ్ళు, గోపికలు ఉంటారు వాళ్ళ దగ్గర అడుగు అని. ఈ స్వామి చెప్పిన స్టోరీ, స్టోరీ కాదు ఫ్యాక్ట్, ఒక గ్రేట్ లెసన్. సో నారదుడు అక్కడ వెళ్ళి వెళ్లిన తక్షణమే గోపికలు అందరూ వచ్చి, స్వామి మీరు కృష్ణుడు చూసింటారు ఎట్లా ఉన్నారు కృష్ణుడు, నా కృష్ణుడు అదన్నీ అయిన తర్వాత, అమ్మా ఇట్లా పెద్ద ప్రాబ్లం అయిపోయిందమ్మా, ఆ ధూళి కావాలి, మీ పాదములను వచ్చిన ధూళి కావాలి, ఆ ఎవరికి భక్తి ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్పారంటే, ఒక అంతే వాళ్ళు రివర్ బెడ్డే కదా అక్కడ అని శాండ్, ఇప్పుడు ఉన్న తార్ రోడ్ సిమెంట్ రోడ్ అని లేదు కదా, అక్కడ మట్టిలో కాలు పెట్టి పెట్టి పెట్టి ఒక్కొక్కరు ఒక పెద్ద పెద్ద మూట ఇచ్చారంటే, ఏ మా ఫీట్ నుంచి తీసుకో మా ఫీట్ నుంచి తీసుకో. నారదు చెప్పినట్టే చాలా పెద్ద పాపం కాదమ్మా, ఆయన పరమాత్ముడు మీ ధూళి పాద ధూళి ఇస్తున్నారే అంటే, నాగదని ఏమి దీనివల్ల నరకం వస్తుందా, ఇంకా క్షీణమైన జన్మం వస్తుందా, మాకు అదన్నీ బాధ లేదు, మా కృష్ణుడు హెడ్ఏక్ తలనొప్పి సరి అవ్వాలి, దాని తప్ప వేరే ఏం లేదు మాకు, మాకు ఏమొస్తే పర్వాలేదు కానీ నా దేవుడు బాగా ఉండాలి అని. అంటే నారదుడు అన్ని తీసుకుపోవడానికి వీలు లేకుండా అన్ని బ్యాగ్స్లు మౌంటైన్ టైప్లో వచ్చేసిందంటే, అదే గోపిక భక్తి. అటువంటి గోపిక భక్తికి మా స్టూడెంట్ కూడా ఒక ఎగ్జాంపుల్. మా స్టూడెంటు కానీ చాలా గొప్పవాడు, 24 అవర్స్ స్వామితోనే స్పెండ్ చేయడానికి ఆయనకు అవకాశం దొరికింది. ఆయన పేరు రాధాకృష్ణ, స్వామి కార్ ఆయనే డ్రైవ్ చేస్తారు. స్వామి ఇస్ ఫిజికల్ కేర్ టేకర్, అఫ్కోర్స్ కేర్ టేకర్ మనం చెప్పకూడదు, ఆ మంచి అవకాశం స్వామి ఆయనకి ఇచ్చారు. అంటే స్వామి బట్టలు తీసి పెట్టడం, స్వామి రూమ్స్ క్లీన్ చేయటం, స్వామికి భోజనం పెట్టడం, అన్ని 24 అవర్స్ ఆయన స్వామితోనే ఉన్నవాడు. స్వామికి ఏది కావాలంటే, ఏ రాధాకృష్ణ అది, ఏ రాధాకృష్ణ ఇది అని. అంటే రాధాకృష్ణ అంటే అంత ప్రియం. స్వామి యాక్చువల్లీ 3 రూమ్ ఉంటుంది స్వామిది, మధ్యది బెడ్రూమ్, ఈ పక్కన జంక్ రూమ్ అంటాము, ఇంకొకటి బాత్రూమ్ పోవడానికి, అక్కడ కూడా అన్ని సామాన్లు అన్ని ఎక్కువ ఉంటుంది. స్వామి అక్కడ బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు ఈయన నెక్స్ట్ రూమ్ లో పడుకుంటాడు. అటువంటి మహానీయుడు. అంత స్వామి 24 అవర్స్ ఆయనకి ఛాన్స్ ఇస్తే కూడా హ్యూమిలిటీ టు ద కోర్, ఎవరి దగ్గర హార్ష్గా నాకు ఇంత ఛాన్స్ దొరుకుతుంది నేనే గ్రేట్, ఆయనకి మాకు దొరికిన ఛాన్స్ అంటే స్వామి ఒక్కొక్కరు ఛాన్స్ ఇస్తే నేను అది కంపేర్ చేస్తాను అనుకోదు, కానీ ఆయన నేచర్ ఎటువంటి నేచర్ ని చెప్పడానికి చెప్తాను. ఆయన ఒక మౌంటైన్ అంటే మేము కింద ఉన్న రాక్ ఉంటాము, విత్ రెస్పెక్ట్ టు ఛాన్స్ స్వామి దగ్గర తీసుకున్నది, కానీ మాతో మాట్లాడుకున్నప్పుడు అంత ప్రేమతో మాట్లాడతారు. నాకని ఒక 5-6 ఇయర్స్ పెద్దవాడు, స్వామి కాలేజీలో చదివి ఈ బెంగళూరుకు వెళ్లారని చెప్పాను కదా, ఆయన కూడా ఒక అబ్బాయి, కానీ ఆయన స్వామి పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామిని కారులో వదిలేసి మళ్లీ వెనక వస్తాడు కాలేజీ పోవాలని. ఎక్కడ స్వామి కారులో లాంగ్ డిస్టెన్స్, స్వామి ఎక్కడ పోతే రాధాకృష్ణ గారు ఉంటారు, స్వామి పక్కనే కూర్చుంటారు, స్వామి ఫ్లైట్లో వెళ్తే స్వామి పక్క సీట్ రాధాకృష్ణ సీట్, అట్లా 24 అవర్స్ స్వామి ఇది, స్వామి ఇది టోటల్ కేర్ టేకర్ ఆయనే. ఒకరోజు ఏమైందంటే, మామూలుగా బృందావన్ రొటీన్ ఎట్లా ఉందంటే, స్వామి ఒక 4:30, 4:45 కింద వస్తారు, ఆ కింద వచ్చిన తర్వాత పిల్లలతో కొంచెం మాట్లాడతారు, తర్వాత సాయిరాం షెడ్ అప్పుడు సాయిరాం షెడ్ సాయి రమేషాలు లేదు అక్కడ వెళ్లి దర్శనం ఇచ్చి మళ్లీ వెనక వస్తారు, ఒక 5:30, 5:40 వస్తారు, ఇంకొక 10-15 నిమిషాలు అక్కడ వీఏపీతో పిల్లలతో మాట్లాడి ఆ పోండి అంటారు, మేమందరూ రష్ చేసి ఆ భజన్ హాల్ కింద ఉన్న భజన్ హాల్లో కూర్చుంటాము. ఒక 6:00 to 7:15, 7:30 వరకు భజన స్వామి పాడతారు, స్వామి ఆ తాళం ఉడ్డన్ లో ఇట్లా చేస్తారు హరిదాస్ వాళ్ళందరూ అట్లా అది ఆడతారు, స్వామి స్పీచ్ ఇస్తారు, కొన్ని భక్తుల్ని పిలిచి మాట్లాడమని చెప్తారు, మా పిల్లల్ని మాట్లాడమని చెప్తారు, ఇదన్నీ జరుగుతుంది. స్వామి ఒక 7:00, 7:30 పైకి పోతారు, మళ్లీ డిన్నర్ కి 7:00 అట్లా వెళ్లిపోతారు. ఇట్లా ఉన్నప్పుడు ఒక కొత్త కారు ఒక మలేషియన్ డివోటీ స్వామికి అర్పితం చేయాలని తీసుకొచ్చాడు.
ఆ కార్డు చూసిన తర్వాత స్వామి చార్ల్స్ సాని చెప్పారు, విత్ మెన్ ఐఎమ్ అ మ్యాన్, విత్ ఉమెన్ ఐఎమ్ అ ఉమెన్, విత్ చైల్డ్ ఐ బికమ్ అ చైల్డ్. సో మమ్మల్ని అందరూ చూసి కొత్త కారు వచ్చిందిరా అని ఒక యాక్షన్ అది చేసి

రాధాకృష్ణ రారా ఒక రౌండ్ పోద్దాం, కొత్త కారు వచ్చింది అన్నారు స్వామి. సో రాధాకృష్ణ గారు కిందనే రారు, పైన ఉంటారు, స్వామి రూమ్ లోనే ఉంటారు. స్వామి పిలిస్తేనే కింద వస్తారు, ఎందుకంటే ఆ వంట గింట ఆయన కుక్ ఇది సెరిమని చేయాలి, ఏదో ఒక పని ఉంటుంది, స్వామి కార్యం ఏదో ఉంటుంది, అదని చేస్తూ ఉంటాడు ఆయన. రాధాకృష్ణ గారు వచ్చారు కింద, వచ్చి డ్రైవర్ సీట్ లో కూర్చున్నారు, స్వామి కూర్చిపోతున్నారు. అప్పుడు స్వామి కాల్ తీయటానికి ముందర ఒక అబ్బాయి చాలా ఫోర్స్ గా కార్ డోర్ ని క్లోజ్ చేశాడు. ఆ కక్కలు మనం చెప్తాం కదా, అది ఎగ్జాక్ట్ తెలుగులో ఏం పేరు చెప్తారని నాకు తెలీదు, ఆ ముండుగా ఉంటుంది కదా, అక్కడ ఫోర్స్ గా కొట్టేశాడు స్వామి కాల్ లోపల పెట్టడానికి ముందర, రైట్ లెగ్ యాక్చువల్ గా. కానీ ఎవరికేం తెలీదు, ఎందుకంటే స్వామి ఎక్స్ప్రెషన్ అని అంత బ్యూటిఫుల్ గా గుడాకేశ అంటే ఆయనకి ఏమి ఇది ఇదన్నీ ఏం లేదు కదా, అన్నారు అది ఫిజికల్ బాడీ పెయిన్, కాల్ లోపల పెట్టి దున్నపోతా అని నవ్వేశారు. బాగా నవ్వేసిపోయారు, ఎవరికి ఏం జరిగిందని తెలీదు. ఒక 5 o'clock స్వామి వెళ్లారు, 5:30 వచ్చేశారు. వచ్చిన తర్వాత ఆ పెయిన్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. స్వామి మాకెందుకు ఏం తెలియదు, ఈ రోజు భజన వద్దులే, నేను పని ఉంది, నేను పైకి పోతాను, మీరందరూ హాస్టల్ వెళ్లి భజన చేసుకోండి అన్నారు. సో స్వామి స్ట్రైట్ గా పైకి వెళ్లిపోయారు. అంటే ఏం డిఫరెన్స్ మాకు అప్పుడు కనిపించలేదు. స్వామి పైకి వెళ్లిన తర్వాత ఏమైంది, ఒక డాక్టర్ని పిలిచారు, అక్కడ ఆయన గురించి కూడా మాట్లాడతాను, డాక్టర్ హర్షపాని, ఒక జెమ్ ఆఫ్ డాక్టర్, ఆయన ఎప్పుడు బృందావనంకి వస్తాడు. ఆయన పిలిచి చూస్తే అక్కడ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ స్వామికి, ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఆ దున్నపోత, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, వేరేం చెప్పలేదు. ఆ కొట్టిన అబ్బాయి కూడా తెలియదు ఆయన స్వామి కార్ని అట్లా కాల్ని అట్లా తగిలిందని, ఆ అబ్బాయికి కూడా తెలియదు. సో ఆ డాక్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పేశారు, స్వామి 1 week మీరు నడవటానికి వీల్లేదు, దర్శనం అని ఇవ్వకూడదు స్వామి, అదని చెప్పేశారు స్వామితో. సరే అనేది ఒక స్లైట్ బ్యాండేజ్, అది క్రాప్ బ్యాండేజ్, అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్, అది దానికి ఏమేమి సృష్టి చేయాలో అని చేసి డాక్టర్ వెళ్లిపోయాడు. స్వామి ఒక 7:30 యాజ్ యూజువల్ 8 o'clock డైనింగ్ హాల్ నుంచి స్వామి బెడ్రూమ్ పోతారు. నేను అప్పుడు చెప్పినట్టు ఒక 200 steps స్వామి నడవాలి, 100 to 150 steps స్వామి నడవాలి. డైనింగ్ హాల్ నుంచి కింద ఒక 3 steps దిగాలి, మళ్లీ బెడ్రూమ్ పోవడానికి ఒక 4 steps ఎక్కాలి స్వామి. సో ఈ ప్లాస్టర్ ని అయిన తర్వాత స్వామి స్లోగా నడుస్తున్నారు, ఆ పెయిన్ బాగా కనిపిస్తుంది స్వామి మొహంలో. ఫస్ట్ స్టెప్ పడి ఆ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసారు. స్వామి వెనక ఉన్నాడు రాధాకృష్ణ, ఆయన ఏమో ముందర వచ్చాడు, ఏమో స్వామి ఏమో ఇట్లా చేస్తారే అని. కానీ మేమందరూ స్వామి మొహం చూసాము, నిజంగా మాకందరికి చాలా బాధ కలిగింది. రాధాకృష్ణ ఉన్నాడు, రాంబ్రహ్మం గారు ఉన్నారు, ఇంకా 4-5 మా కాలేజ్ టీచర్స్ ఇద్దరు ఉన్నారు, ఇంకా ఒక 3-4 పిల్లలు, నేను అందరూ ఉన్నాము. అందరికీ బాధ, అయ్యో ఇట్లా అయిపోయింది స్వామి, నడవటానికే చాలా కష్టపడుతున్నారే, ఇదన్నీ మా థాట్. రాధాకృష్ణ చూశాడు, ఒక్క స్టెప్ ఇచ్చిన అన్నారు స్వామి, భరించుకుండిపోయాడు, స్ట్రైట్ గా వెళ్లాడు. 50 kg తాజ్మహాలే కదా స్వామి, స్వామి ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు చూస్తే నేను 50 kg ఉంటాను అని. అట్లనే స్వామిని తీసుకున్నాడు. ఏ లోకనాథుడు ఈ లోకంని అట్లా తీసుకుని రక్షిస్తారో ఆ లోకనాథుడిని అట్లా తీసుకున్నాడు. సహాదేవుడి దగ్గర కృష్ణుడు ఏం చెప్పారు, వదలు సహాదేవా, నన్ను వదలు సహాదేవా, నన్ను వదలు సహాదేవా అని చెప్పాడు. ఇక్కడ రాధాకృష్ణతో వదలు రాధాకృష్ణ, రాధాకృష్ణ నన్ను వదలు, స్వామి వాజ్ ఫీలింగ్ షై అని అన్నమాట. ఎందుకంటే ఎవరు ఇంతవరకు స్వామిని అట్లా లిఫ్ట్ చేయలేదు. పాపంగా ఉన్నప్పుడు కరణం సుబ్బమ్మ గారు, ఈశ్వరమ్మ గారు తీసుకున్నారు, వాళ్లే ఆ భాగ్యం వాళ్లకు దొరికింది. ఇప్పుడు ఇక్కడ రాధాకృష్ణ గారికి ఏం మాట్లాడలేదు, నో స్వామి, లేదు స్వామి, అట్లనే తీసుకున్నాడు ఆ 200 steps. స్వామి ఏ వదలు రాధాకృష్ణ, వదలు రాధాకృష్ణ, దేవుడు భక్తుడి దగ్గర ప్రార్థన. కానీ ఎప్పుడు అన్ని మేము కోరినదన్నీ మీరు ఇయ్యట్లేదు కదా, సో మీరు కోరారు కదా, నేను ఇయ్యను అనుకున్నాడో ఏమో రాధాకృష్ణ. తీసుకున్నాడు స్వామి బెడ్రూమ్కి వెళ్లి స్వామిని పడుకుపెట్టాడు. 1 వారం బయట రాకూడదు భక్తుడు పరమాత్మ దగ్గర, పరమాత్మని అట్లా లిఫ్ట్ చేసి అక్కడ పెట్టి చేశారు. ఇక్కడ నేను మళ్లీ ఆ ప్రశ్న వేస్తాం, మేమందరూ ఉన్నాము అక్కడ, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, ద్రౌపది, అందరూ, సాత్యకి, ఉద్ధవుడు అందరూ ఉన్నారు అక్కడ. గోపికలే ఆ పాదధూళిక ఇచ్చారు. ఇక్కడ మామందరూ కూడా స్వామిని లిఫ్ట్ చేయాలని ఆశ ఉంది, కానీ ఎందుకు ఒట్టి రాధాకృష్ణకి ఆ గట్స్ వచ్చింది? అదే నేను చెప్తాను. నేను అంటే ఇంకా 5-6 ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు గురించి మాట్లాడలేదు. నా థాట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఆ థాట్ ప్రాసెస్ ఏమంటే, అయ్యో స్వామికి ఇంత బాధగా ఉంది, అట్లే పోయి తీసుకోవాలని ఉంది, కానీ నేను అట్లా తీసుకుంటే స్వామి కోపెడతారో, నన్ను బయట పంపించేస్తారో, ఇదన్నీ నా థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ లో
స్వామి నాపైన కోపం పడతారో, నన్ను బయట పంపిస్తారో, ఇదన్నే థాట్ తప్ప స్వామికి ఇంత నొప్పి ఉంది ఆ థాట్ లేదు నాకు. మేబీ ఉన్న 5-6 పీపుల్ గా అదే థాట్ ఉండవచ్చు, కానీ రాధాకృష్ణ ఒక్కడే. నేను చెప్పాను కదా, ఆయనకి అంత మంచి ఛాన్సెస్, 24 అవర్స్ స్వామితో ఉండటానికి వీలవుతుంది. అది క్షణంలో పోవచ్చు ఇట్లా లిఫ్ట్ చేస్తే, ఎందుకంటే స్వామి ఫైర్. ఒక్క సమయ క్షణచిత్తం క్షణపిత్తం శివుడిని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు అట్లనే శివుడిని డిస్క్రైబ్ చేస్తారు, క్షణచిత్తం క్షణపిత్తం. ఒక సమయం ఇదే రైటు, నెక్స్ట్ సమయం అది రైట్ ఉండదు. కానీ స్వామి ఏం చేస్తే సత్యం, ఏం చెప్తే సత్యం, ఏమి చేస్తే ధర్మం అని ఎవరు గుర్తించుకుంటారు? నన్ను బయట పంపిస్తారో, ఇదన్నే థాట్ తప్ప స్వామికి ఇంత నొప్పి ఉంది ఆ థాట్ లేదు నాకు. మేబీ ఉన్న 5-6 పీపుల్ కి అదే

ఆయన నుంచి సేవటానికి వీల్లవుతుంది. నాకు ఏమవుతే పర్వాలేదు స్వామి, నన్ను బయట పంపిస్తారా మీరు పంపించుకోండి, కానీ నాకు మీ బాధ ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు మీ పెయిన్ నాకు భరించడానికి వీల్లేదు కాదు స్వామి. ఆ పెయిన్ నాకు చాలా ఎక్కువ, బయట పోయి నేను ఎట్లా పోతానో దాని గురించి నాకేం ప్రాబ్లం లేదు. భక్తి, అందుకోసం ఆయనకి ఏం కాలేదు. 1 వీక్ తర్వాత స్వామి కింద వచ్చిన తర్వాత కూడా, కింద దర్శనం మామూలు దర్శనం అయిన తర్వాత కూడా ఒక 10 రోజులు, అప్పుడు దానికి ముందర ఎవరెవరు వస్తారో నీకు తెలిసా ఏమైందని, నాకు భరించకుండా నొప్పి ఉందని రాధాకృష్ణ అట్లే నన్ను తీసుకున్నాడురా, అంత ప్రేమతో స్వామి మాట్లాడారు. ఒక్కొక్క సెకండ్ అంత ప్రేమతో స్వామి మాట్లాడి ఓన్లీ రాధాకృష్ణ పురాణం. మనం అందులో దేవుడు పురాణం చెప్పాలి అంటాము, కానీ స్వామి 10-15 డేస్ అట్లనే రామబ్రహ్మం గారు జరిగినప్పుడు, రామబ్రహ్మం గారు ఇట్లా అయింది, రామబ్రహ్మంకి ఇట్లా అయింది అంటే దేవుడికి అందరూ మనం అందరూ బిడ్డలు. ఒక్క ఫస్ట్ ర్యాంక్ మన అబ్బాయి తీసుకుంటే అంతే, మీకు తెలుసు నా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ ఉన్నదే 2 పిల్లలు, దాంట్లో అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, కానీ అదన్నీ డిఫరెంట్. ఎవరు బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్, మ్యాథ్స్ సెంటం కొన్నారు అని చెప్తాము. ఇక్కడ ఈ సాయి తల్లి చెప్పాలా, వేయి తల్లి ప్రేమ కాదా, ఒక్కరొకరితో ఇట్లు జరిగింది తెలుసా నీకు, నాకు పెయిన్ భరించకుండా పోయానని రాధాకృష్ణ అట్లే నన్ను తీసిపోయారు. అటువంటి భక్తి రాధాకృష్ణ గారు భక్తి. నా ప్రశ్నలో ఎవరు కాదు నేను బాధ కలిగించింటే దయచేసి క్షమించండి. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, అంటే స్వామి ఎప్పుడు ఒక్కనే ఒక మాట చెప్తారు, బయట మనము ఏం చెడ్డతనం బయట వాళ్ల దగ్గర చూస్తామో అది అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అని స్వామి చాలాసార్లు చెప్పారు. మేబీ నేను స్వామిని అంత ప్రేమించలేదు, అందుకోసమే ఇది డౌట్గా మీ అందరి దగ్గర అడిగాను. మీరందరూ స్వామినే ప్రేమిస్తారంటే మీ అందరికీ నా నమస్కారం. ఎవరెవరు అట్లా ప్రేమించటం 100% లేదని అనుకున్న వాళ్ళందరూ నాతో కలిసి మనం స్వామితో ప్రార్థన చేసుకుంటాము, తప్పక మనం ఒకరోజు అవుతానండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకుంది, మనం అందరూ పలుచుకుని అది స్వామి అల్టిమేట్లీ అది ఎప్పుడు అది స్వామి స్పీచ్. ఒక 4 ఉంటే కూడా ఏం చెప్తారు, పవిత్రాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా అని చెప్తారు కదా. అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యూ అని ఎన్నిసారి మనకి చెప్పారు. ఆ లెవెల్కి పోవాలా అని ఆశిస్తూ, ఎందుకంటే నేను పోవాలా అని అనుకుంటాను, అందుకోసం ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఈ లెవెల్కి పైన ఉన్న వాళ్ళకి నా నమస్కారం, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి నా లెవెల్లో ఉన్న వాళ్ళకి ఉంటారు, కొంతమంది అట్లీస్ట్ ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళందరూ మనమందరూ కలిసి ప్రయత్నం చేసి, కలిసి అంటే నాట్ మింగ్లింగ్ విత్ ఈచ్ అదర్, స్వామి నీవు, నీవు స్వామి, స్వామి నీవు, ఇట్లనే వెళ్లి ఆ స్థితి మనమందరికి రావాలని ఆశిస్తూ స్వామితో ప్రే చేసుకుంటాను. ఇంకొక బ్యూటిఫుల్ అదే భక్తి వచ్చాయి చెప్పాలంటే, స్వామి ఇప్పుడు బృందావనంలో ఉన్నారు, పుట్టపత్తిలో పనిచేస్తారు కదా మా పిల్లలందరూ, తరీ బృందావనం వచ్చింది. ఒక అబ్బాయి ఒక సాటర్డే సండే ఆఫీస్ సండే లీవ్ ఇక్కడ, సో సాటర్డే స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్లాడు. సాటర్డే వెళ్లిన తర్వాత స్వామి ఆయన పిలిచి, ఏ మాట్లాడు పిల్లలతో అన్నారు. ఆయన సీనియర్ స్టూడెంట్, ఆయన మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. స్వామి ఆమెని ప్రెసెంట్ ఆమెనిషియంట్ అదన్నీ మామూలుగా ఆయన అనుభవాలు ఇదన్నీ చెప్పి చాలా ఎక్కువ చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత స్వామి చాలా సంతోషం, స్వామికి వెరీ హ్యాపీ, స్వామి వాజ్ వెరీ హ్యాపీ. ఈ హ్యాపీనెస్ తో స్వామి, నీకేం కావాలో చెప్పు, ఆయనతో బాగా అప్రిషియేట్ చేస్తారు, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అన్నారు స్వామి. అబ్బాయి, స్వామి పుట్టపత్తిలో మీరు లేకుండా చాలా బోర్ కొడుతుంది స్వామి, ఏమి లేదు స్వామి అక్కడ, జీవ ఆ కళనే లేదు స్వామి, దయచేసి మీరు రావాలి స్వామి అన్నప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి అందరితో చూసి, చూడరా మా పిల్లలు ఎప్పుడు ఇట్లనే, మనస్సేకం వచ్చేకం కర్మనీకం మహాత్మనహ, అది మా పిల్లలు ఎవరికి లేదు. ఇప్పుడే చెప్పాడు స్వామిని, స్వామి ఆమెని ప్రసెంట్ అండి, అంటే నేను పుట్టపత్తిలో కూడా ఉన్నాను కదా, కానీ ఈ అబ్బాయి చూడు ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఆ అబ్బాయి స్వామితో నమస్కారం చేసి, స్వామి ఒక మాట మాట్లాడవచ్చా స్వామి అని, మాట్లాడు అన్నప్పుడు, స్వామి యువర్ ఫిజికల్ ప్రెసెన్స్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యువర్ ఆమెని ప్రెసెన్స్ స్వామి అన్నాడంటే ఇంగ్లీష్లో. అంటే మీ ఫిజికల్ ప్రెసెన్స్ ఎంత అందం అంటే ఆమెని ప్రెసెన్స్లో అంత అందం లేదు స్వామి, మీరు ఉన్నారు అన్ని చోట్ల, కానీ ఈ దేహరీదిగా మిమ్మల్ని చూసి అంత ఆనందం మాకు కలుగుతుంది స్వామి, మీ ఫిజికల్ ప్రెసెన్స్ ఇస్ మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ వండర్ఫుల్ స్వామి, దానివల్లనే అట్లా నేను కోరాను స్వామి అన్నాడంటే. భక్తవత్సలుడు కదా, ఒక్క సెకండ్ స్వామి టోటల్గా మిల్ట్ అయ్యారు. యాక్చువల్గా అప్పుడు బృందావనంలో చాలా ఎక్కువ పని స్వామికి ఉంది, ఫిజికల్ యాక్టివిటీ స్వామిని ఉంటుంది కదా, ట్రస్ట్ అది ఇది బృందావన కన్స్ట్రక్షన్ అది ఇదని. అప్పుడు యాక్చువల్గా స్వామికి పుట్టపత్తికి రావడానికి డేట్స్ ఏమీ లేదు, అక్కడనే ఒక 1 మంత్ ఉంటారని అందరూ అనుకున్నాం. ఈ మాట విని, సరే సరే నీ వెళ్ళన్నారు, ఆ అబ్బాయి వెళ్లాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 5:00

బృందావనం నుంచి పుట్టపర్తికి వచ్చేశారు. ఇదే స్వామి ప్రేమ. ఒక్కడు ఒక్కడు భక్తితో పిలిస్తే తప్పగా అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ ఫిజికల్ ఫామ్ పోవటం ముట్టి కాదు, మనం ఎప్పుడు మాకు ఆ టోటల్ సరెండర్ వస్తుందో ఒక్కొక్క సెకండ్ మన ముందు ఆ ఫిజికల్ ప్రెసెన్స్ చూడటానికి అనుభవించడానికి వీలవుతుంది, తప్పగా అనుభవిస్తాం. నేను ఎప్పుడు ఈ పాజిటివ్నెస్ లనే మాట్లాడతాను, ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్. స్వామి వింటారు కదండి ఈ స్పీచెస్ అన్ని. మనకు అంత సిన్సియర్ గా లేకుండా పోతే కూడా అయ్యో పాపం ఒక్కొక్క మాటలు ఏదే చెప్తాడు, ఫోన్లే ఒక దర్శనం ఇచ్చేస్తాను అని ఇస్తారు. ఎందుకంటే కరుణామూర్తి, అవ్యాజ కరుణామూర్తి, ఆర్డినరీ కరుణామూర్తి కాదు. అవ్యాజ కరుణామూర్తి అంటే ఏమి, ఒక రీజన్ ఉంటేనే నేను నీకు కరుణ ఇస్తాను అట్లా కాదు. నా దయ, నీ ఈ పని చేశావా, ఈ మంచి కార్యం చేశావో దానికి ఈ ఫలితం ఇస్తాను అని చెప్పిన దేవుడు ఈ సత్యసాయిబాబా కాదు. నేను దేవుడినే చెప్పకూడదు. నేను మామూలుగా మాట్లాడినప్పుడు చెప్తాను సత్యసాయిబాబా దేవుడా అని ఒక ప్రశ్న అడిగితే నేనే చెప్తాను సత్యసాయిబాబా దేవుడు కాదు అంటాను. ఆయన దేవుడు కాదు, ఇది నేను చెప్పలేదు, ఆయనే చెప్పింది. మీరందరూ ఈ స్టోరీ వినింటారు, పెద్ద బుట్టమ్మ గారు స్టోరీ. ఆయమ్మ ఒక బుక్ రాసింది సత్యసాయి విరత కల్పం. అక్కడ ఆయమ్మ రాసిన చాలా పేజెస్ లో ఈ లైన్ ఒట్టి వస్తుంది, సర్వదేవ స్వరూప సత్యసాయిబాబా వారు. స్వామి వెళ్లి అది కరెక్ట్ చేసి సర్వదేవతాతీత స్వరూప సత్యసాయి అన్నారు. దేవుడుకు అతీతం సత్యసాయి. అంత కరుణామూర్తి తప్పక మనకు అనుగ్రహిస్తారు, దాంట్లో ఏమీ ఇది లేదు. అటువంటి కరుణామూర్తికి ఇంకొక లలితా సహస్రనామంలో నామావళి ఏమంటే నిరహంకారాయే. ఆయమకి అహంకారమే లేదు, స్వామికి అహంకారమే లేదు. మీరందరూ చూసింటారు స్వామి మాట్లాడినప్పుడు కూడా ఏదైతే సజెషన్ ఎలా అంటే స్వామి ఏం చెప్తారు, నా ఉద్దేశములో ఏ ఇట్లా చేయి నాకన్నీ తెలుసు. ఒక్కసారి కూడా ఎవరు వినరు, చాలా దగ్గర ఉన్న వాళ్ళు కూడా. నా ఉద్దేశములో నా అభిప్రాయములో అంటారు స్వామి. నా అభిప్రాయంలో ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అంటారు. మామూలుగా మా పైన ద్వేషం ఉన్న వాళ్ళని మనం అందరూ ఎట్లా ట్రీట్ చేస్తామని మీకు అందరికీ తెలుసు. ఆయన వస్తే కూడా దరిద్రుడు వస్తాడు అంటాం, ఏదో ఆయనతో మాట్లాడాలంటే కూడా లోపల ఫుల్గా వచ్చి బయట ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ ఇస్తాం, లోపల దరిద్రుడు వస్తాడే చచ్చిపోతే మంచిదని చెప్తాము. స్వామి దగ్గర వచ్చిన భక్తులు చాలా ఎక్కువ మంది, మీరు చూస్తే స్వామిని ద్వేషించి తర్వాతనే స్వామి దగ్గర వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇన్ఫాక్ట్ నా నాన్న కూడా, నేను చెప్పాను కదా అశ్వమేధ యజ్ఞం, ఫస్ట్ స్వామి దగ్గర పోవడానికి ముందర అన్ని చెడ్డ చెడ్డ మాటనే స్వామి గురించి. కానీ ఆ టైం వచ్చినప్పుడే నీవు ఆ రోజు ఇదన్నీ మాట్లాడావు కదా, నేను నిన్న చూడను, నా అనుగ్రహం ఏను ఎప్పుడు స్వామి చెప్పలేదు. ఆయన ప్రేమస్వరూపం, అదే నిరహంకారాయే నమః. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి ఈరోజు దాంతో ఫినిష్ చేస్తాం. మిస్సెస్ రతన్ లాల్ ఏమని గురించి మీరందరూ వినింటారు. స్వామికి భోజనం చేసి స్వామికి పెట్టడానికి ఈ అమ్మకి డైలీ ఒక ఛాన్స్. నిన్న కాఫీ ఇన్సిడెంట్లు కూడా చేశాను. ఆయమ్మ అంత ప్రేమ కాఫీ సీడ్స్ రోస్ట్ చేసి డైలీ మంచి కాఫీ స్వామికి ఇస్తుందని కూడా చెప్పాను. అమ్మ ఒక శివరాత్రి అప్పుడు కొన్ని పిల్లలతో స్వామి పరమకృప నేను ఆ గ్రూప్ లో ఉన్నాను. మిస్సెస్ రతన్లాల్, మిస్టర్ రతన్లాల్, కర్నల్ జోగారావు, ఇంకా ఒక 5-6 పిల్లలు అందరూ సడన్ గా స్వామి చెప్పారు ఊటీకి పోతామని. ఎవరికి తెలీదు మేము ఊటీకి బయలుదేరాము. ముదుమలై ఫారెస్ట్ దగ్గర వెళ్లాము, అక్కడ రెస్ట్ హౌస్ ఉంది. అక్కడ రెస్ట్ హౌస్ మధ్యాహ్నం భోజనం కోసం ఉన్నప్పుడు జోగారావు గారు సాక్య భక్తికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళిద్దరూ మాట్లాడటం మనం చూస్తే అంత ఆనందంగా ఉంటుంది. స్వామి జోగారావు గారు అంత బాగుంటుంది, స్వామి కస్తూరి గారు, స్వామి కారుణ్యానంద గారు, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కనల్ జోగారావు, కస్తూరి గారు, ఒక వికే నరసింహం ఉన్నారు, వీళ్ళందరూ స్వామితో మాట్లాడితే ఆ హాల్ ఫుల్గా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ మా అందరికీ స్టమక్ ఫుల్గా ఇది అయిపోతుంది. అట్లా బాగుంటుంది. వాళ్ళు అందరూ సాక్యభక్తికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. సాక్యభక్తి అంటే ఫ్రెండ్షిప్. అర్జునుడు కూడా అప్పుడప్పుడు ఈ జ్ఞానం వైరాగ్యం ఇదని మాట్లాడతారు. వీళ్ళందరికీ ఏం అక్కదని అక్కర్లేదు, ఒట్టి భక్తి భక్తి భక్తి దాంట్లో వచ్చేస్తుందిరా అని అని స్వామి వాళ్ళకి అట్లా నేర్పించారు. సో అట్లా బాగుంటుంది. ఈ కర్నల్ జోగారావు గారు చాలాసారి స్వామితో అడిగారంటే, స్వామి ఐ వాంట్ సీ యువర్ రియల్ ఫామ్, మీ రియల్ ఫామ్ మేము చూడాలని ఆశిస్తున్నాను స్వామి అని. అదే జోగారావు గారు కోరిక, అన్నిటికీ టైం రావాలి కదా. సో ఈ ముదుమలి ఫారెస్ట్కి వచ్చాము. కొంచెం లంచ్ అన్ని తీసుకున్న తర్వాత ఫోటో తీసుకుంటాము అన్నారు. రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు అప్పుడు. రాధాకృష్ణ అనే కార్ డ్రైవర్ ఆఫ్ స్వామి, ఆయన లేకుండా ఎట్లా అంటే, ఏ ఫంక్షన్ చేయాలంటే, ఇప్పుడు ఒక పెళ్లి కావాలంటే మంగళసూత్రం ఎంత ఇంపార్టెంటో అట్లే ఇంపార్టెంట్ రాధాకృష్ణ గారు. అప్పుడు పోలరైడ్ కెమెరా మీకు అందరికీ తెలుసు, ఒక్క నిమిషం ఫోటో తీసిన తక్షణమే ఆ ఫోటో వస్తుంది, కొంచెం ఇట్లా ఆరపెడితే ఫోటో వచ్చేస్తుంది. స్వామి ఒక ప్లేస్ లో నిలుచుకుని జోగారావు చూసి, జోగారావు నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా నేను ఎవరు అని. అవును స్వామి అవును స్వామి అన్నాడు ఆయన.
చెప్పిన తక్షణమే రాధాకృష్ణ ఒక ఫోటో తీయన్నారు. రాధాకృష్ణ స్వామి ఎక్కడ ఉంచుకున్నారంటే స్వామి ముందర ఒక రాక్ ఉంది, అది స్వామి ఫీట్ ని కవర్ చేస్తుంది. సో రతన్లాల్ గారు ఉన్నారు, మిస్టర్ రతన్లాల్ గారు, వాళ్ళిద్దరు నిచ్చుకున్నారు, మేమందరూ నిచ్చుకున్నాము, భర్త భార్య వాళ్ళిద్దరూ ఒక ప్లేస్ లో నిచ్చుకున్నారు, మేమందరూ నిచ్చుకున్నాము. ఈ అమ్మకి ఆ రాయిలు చూసి అయ్యో ఈ రాయి ఎక్కడ ఉంటే ఫోటో సరిగా రాదు అని ఒక దీంట్లో పరిగెత్తి వెళ్లింది ఆ రాయి తీయాలని. ఆ అమ్మ కింద దగ్గర వెళ్ళినప్పుడు స్వామికి చాలా కోపం వచ్చేసింది, యాక్టింగ్ చాలా కోపం వచ్చేసింది. ఈ స్వామి కోపం గురించి ఇంకొక ఎపిసోడ్ చెప్తాను. అంత కోపం చేయ పో చావు చావు నయావ్ నయావ్ని అరుస్తున్నారు స్వామి. ఆమెకి లైఫ్ లో ఫస్ట్ టైం అందరూ మా అందరికీ ఆ కోప ప్రసాదం ఎక్కువ దొరికింది, కానీ మిస్టర్ సత్యనారాయణ గారికి ఎప్పుడు దొరకలేదు. ఎందుకంటే ఆమె తల్లిని పర్ఫెక్ట్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ చెప్పిన వారు తల్లిని ఎప్పుడది తల్లి పైన కోప పెడతారా చేడు. అదే రామ నేను నిన్న చెప్పినట్టు రామావతారంలో ఒట్టి కైకేయి కౌసల్య, ఇక్కడ మళ్లీ దేవకి యశోద, కానీ సత్యసాయి అవతారంలో ఎన్నో తల్లి స్వామికి. అటువంటి తల్లిలో మిస్టర్ సత్యనారాయణ జ్వెల్ జెమ్ ఆఫ్ దట్ ఏమను. కానీ ఆ భక్తి విశ్వాసం స్వామి ఏం చెప్తే మంచిది చెప్తారని ఆమె వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఫోటో తీరా, నెక్స్ట్ మూమెంట్ ఇప్పుడు ఫోటో తీని ఒక ఫోటో మంచిగా పోజ్ ఇస్తారు భగవంతుడు. ఆ పోజ్ ఇచ్చాడు, ఆ ఫోటో స్వామి తీసుకుని దిస్ ఇస్ మై రియల్ ఫామ్ దిస్ ఇస్ మై రియల్ ఫామ్ అని చెప్పారు. అక్కడ మేము ఆ ఫోటోగ్రాఫ్లో ఏం చూసామంటే స్వామియే, స్వామికి మూడు హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఒకే ఫాము, ఎయిట్ ఆర్మ్స్, వెనక ఒక కవ్వు. అక్కడ ఏం కవ్వు లేదు, ఫోటోలో వచ్చింది కవ్వు. స్వామి అట్లనే అగ్ని నుంచి వస్తున్నారు. స్వామి ముందర నాలుగు కుక్కలు. స్వామి చెప్పి ఇదే నా రియల్ ఫామ్ అని చెప్పి ఆ దత్తాత్రేయ ఫుల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే స్వామి ఈస్ ద క్రియేటర్ సస్టైనర్ అండ్ డిస్ట్రాయర్. అదే దత్తాత్రేయ స్వరూపం కదా, ఇదన్నీ అయిపోయింది, ఇదే నా రియల్ ఫామ్, మీరందరూ అర్థం చేసుకోలేదు. ఆ రోజు చాలా వాల్యుబుల్ లెసన్స్ అన్ని ఇచ్చారు. ఇప్పుడు టైం లేదు, ఇంకొక తూరి వచ్చినప్పుడు సమయం దొరికినప్పుడు చెప్తాం. ఇదన్నీ చెప్పి ఇదే నా రియల్ ఫామ్, ఇక్కడ ఒక ఆస్పెక్ట్ చూసాం. అంటే ఏమి, హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఈ మాట మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. పరబ్రహ్మ స్వరూపం ఎంత ఎవరు స్వామి అని ఒక గ్లిమ్స్ అట్లా తెలిసింది. ఎదుని అయిన తర్వాత మిస్టర్ రతన్ లాల్ అక్కడ ఉన్నారు. రతన్ లాల్ తుమారా వైఫ్ కో బోలో, ఓ సమయ్ ఇదర్ ఆనా, ఓ టచ్ కి అనా బస్ హోతా, ఓ కాంట్ సేమ్ ఐసా బోలా. అంటే ఆయమ్మ స్టోన్ ముట్టింటే భస్మం అయిపోయి ఉంటుంది, అందుకోసమే నేను పో అని చెప్పాను, నీ భార్య అంతా చెప్పి బాధపడవద్దు అని చెప్పు. నిరహంకారాయే, ఇక్కడ నేనే క్రియేటర్, నేనే అన్ని, పరబ్రహ్మ స్వరూపం నేనే, ఇక్కడ తల్లిని కొంచెం అదే తప్పే మాకు లెసన్, ఏం బాధపడవద్దు అని చెప్పు. అది రతన్లాల్ దగ్గర చెప్పి మిస్టర్ సత్యనారాయణకు బోలో, మిస్టర్ సత్యనారాయణకు బోలో, ఇక్కడ ఇది ఫినిష్ కాలేదు. స్వామి ఊటికి వెళ్లారు, మేము అక్కడ 4-5 డేస్ ఉన్నాము. స్వామి బయట వస్తారు పొద్దున ఆయన రూమ్ నుంచి, వాళ్ళు మిస్టర్ రతన్లాల్ మిస్టర్ సత్యనారాయణ ఉంటారు. మిస్టర్ సత్యనారాయణ, ఓ టచ్ కి అనావు తూ భస్మ హోతా, ఓ కాంట్ సే ఐ సేప్ హమ్ ఐసా బోలా. అదే మళ్ళీ ఇదే, నీవు ముట్టింటే నీవు భస్మం అయిపోయి ఉంటావు, అందుకోసమే నేను అట్లా అరేవాను అర్చాను, ఏం అనుకోద్దు. నై స్వామి ఐసా కూర్చు నై స్వామి అంటుంది అమ్మ. బ్రేక్ఫాస్ట్కి వచ్చి బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు, అంటే రెస్ట్ రూమ్ స్వామి పర్సనల్ క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు, మిస్టర్ రతన్లాల్ నీవు టచ్ చేసింటే భస్మం అయిపోయి ఉంటావు. స్వామి చాలాసారి ఒక్కనే ఒకటి చెప్పారు, ద ఓన్లీ సర్టన్ థింగ్ విత్ మీ ఇస్ మై అన్సర్టెన్టీ అని స్వామి చెప్పారు, చాలాసారి చెప్పారు. కానీ ఈ 4 డేస్ ఊటీలో ఒక్క థింగ్ సర్టన్, మార్నింగ్ స్వామి వస్తే మిస్టర్ సత్యనారాయణ నీవు అది ముట్టింటే భస్మం అయిపోయి ఉంటావు, దానికోసమే అట్లా చెప్పాను. భోజనం అన్ని అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని సాయంకాలం వచ్చినప్పుడు, మిస్టర్ సత్యనారాయణ నీవు ముట్టింటే భస్మం అయిపోయి ఉంటావు, భస్మభూషితాంగ సాయి కదా, సో అది చెప్పి చెప్పి చెప్పి చెప్పి ఐసానై స్వామి. అదన్నీ ఏమి లేదు, అహంకారమే లేదు. ఇక్కడ ఎక్కడ అహంకారం? మిస్టర్ సత్యనారాయణ ఒకటి ఒకటి, అది ఆయన తర్వాత కూడా బుద్ధి లేదా నీకు, ఇక్కడ వచ్చి అది ముట్టింటావు, నీవు భస్మం అయిపోయింటావు అని ఎప్పుడు చెప్పిండవచ్చు? ప్రేమమూర్తి అట్లా కాదు, నీవు ముట్టింటే అట్లా అయిపోయి ఉంటుందమ్మా, అందుకోసమే నేను చెప్పాను బాధపడవద్దు. ఎవరు చెప్తారండి? అది ఏమి, ఒక్క సెకండ్ నేనే పరబ్రహ్మ స్వరూపం చూపించి నెక్స్ట్ సెకండ్ ఇట్లా ప్రేమ చూపించిన ఒకే కలియుగ దైవం సత్యసాయి తప్ప వేరే ఎవరు లేదు. ఇటువంటి సత్యసాయికి సాష్టాంగ నమస్కారములు, మనం అందరూ చేరతాం, ఏం బాధ లేదు అని ఒక నేను అష్యూరెన్స్ ఏమీ లేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది.
మనం పోతాం, కలిసిపోతాం, కలిసి మెలిసి అని స్వామి ఒక పాట కూడా రాశారు. అట్లా స్వామిని థింక్ చేసుకుని, స్వామిని థింక్ చేసుకుని స్వామితో తప్పగా స్వామి మనకి ఫిజికల్ దర్శన్, మళ్లీ లాస్ట్ బ్రెత్ పుడు స్వామి దర్శనం తప్పగా దొరుకుతుంది. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. పరబ్రహ్మ స్వరూపిణి, పరమానందదాయిని, సత్యసాయి పరమేశ్వరి పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలు. శ్రోతలందరికీ శుభకృత్నామ సంవత్సర శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. సర్వ సౌభాగ్యాలను అందించే భుక్తిముక్తి శక్తి ప్రదాయిని అయిన అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి వివిధ నామాలతో పూజించే మంగళకర సమయం దసరా నవరాత్రులు. ఈ పుణ్యదినాలలో ప్రతి క్షణమూ పవిత్రమే. భగవంతుని వైపు వేసే ప్రతి అడుగు లక్షింతలై మనలను ముందుకు తీసుకుని పోగల శక్తివంతమైన రోజులివి. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా భగవంతుని చేరే మార్గం మరింత సుగమమవుతుంది. నేటి నుండి 7 రోజులపాటు భాగవతంతో బాగవుదాం శీర్షికన సప్తాహ కార్యక్రమాన్ని శ్రోతలకు అందిస్తున్నాం. ఈనాటి మొదటి భాగంలో భాగవత పరిచయాన్ని మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.

0: ఆయత భక్తి మృక్కెద మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహ స్థాయికి దీనహీన జనతా ఫలదాయికి తల్లి గుండెలో హాయికి పుట్టపర్తి కలసాంబుది సాయికి సత్యసాయికిన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సత్యసాయి జగజ్జనని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ శుభకృత్నామ సంవత్సర శరన్నవరాత్రులకు శ్రోతలందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం.
1: సాయిరాం.
2: సాయిరాం.
1: అక్క, మనం ఒకసారి 2003 నవరాత్రుల్లో భాగంగా స్వామి తమ ఉపన్యాసాన్ని ఇస్తూ మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఈ శరన్ నవరాత్రులలో మనం ఏం చేయాలో చెప్తూ భగవత్తుడి ప్రేమ గురించి, ఆ భగవత్తత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని కూడా చెప్తూ నవవిధ భక్తి మార్గాలు, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, అర్చనం, సఖ్యం, ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆ భగవంతుని ప్రేమను మనం ఆస్వాదించాలి, తెలుసుకోవాలి. ఇది ఈ శరణ్ నవరాత్రుల్లో చేస్తే మనం చేసే సాధనకు ఎంతో మంచి ప్రతిఫలం లభిస్తుంది, మనం జీవితంలో పురోగమనం చెందుతాము అని ఆ ఉపన్యాసంలో స్వామి చెప్పారు. మనం ఈ దసరా సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రపంచమంతా వీక్షిస్తూనే ఉంది. ఈ గ్రాండ్ స్పెక్టికల్ ని పూర్ణచంద్ర సభామండపంలో ఎంతో వైభవంగా జరిగే ఈ మహోత్సవం జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆ సభా వేదిక మీద ఎన్నో కార్యక్రమాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. మధ్యలో రుద్రహోమం, ఏకాదశ రుద్రపారాయణం జరుగుతూ ఉంటుంది. మరొకవైపు కుడిచేతి వైపు మనం చూస్తే ఒక కార్నర్ కి లలితా సహస్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఇంకొంచెం అదే కుడివైపు కొంచెం ముందుకొస్తే సహస్ర లింగార్చన ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇంకా వేదిక మధ్యలోకి మనం మన దృష్టిని సరళించినట్లయితే వేద ఋత్విక్కులు చతుర్వేదాలని పఠిస్తూ ఉంటారు. ఒక పక్క ఈ రుద్రహోమం జరుగుతూ ఉండగా ఇంకొక పక్క సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు, ఆ సూర్యుణ్ణి ధ్యానిస్తూ. వెనకాతల ఒక ముగ్గురు పండితులు కూర్చుని ఇలా వ్యాసపీఠం పెట్టుకుని 3 అంశాలను వాళ్లు పఠిస్తూ ఉంటారు. అదేమిటి అని మనొకసారి చూస్తే, 1 దేవీ భాగవతం, 1 శ్రీమద్ రామాయణం, మరొకటి భాగవతం. ఎడంచేతివైపు ఆ చివరికి చూస్తే విద్యార్థులందరూ దేవీ సప్తశతి పారాయణం చేస్తూ ఉంటారు. మనం అనుకోవచ్చు, ఇన్ని విధాలుగా ఇన్ని కార్యక్రమాలు ఒకే వేదిక మీద ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు స్వామి చేయిస్తున్నారు అన్న ఆలోచన మనకొచ్చినట్లయితే, ఇన్ని విధాలుగా భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో భగవంతుణ్ణి చేరుకోవచ్చు మనం అని స్వామి మనకి ఒక దారి చూపిస్తున్నారు. సో దీంట్లో శ్రవణం అనేటటువంటి ఒక మార్గాన్ని మనం ఎంచుకుని ఆ 2003 ఉపన్యాసంలో శ్రవణం ద్వారా మనం ఎలా భగవంతుణ్ణి కీర్తించవచ్చు, భగవత్ స్మరణను చేసుకోవచ్చు అనేది మనం చెప్పుకుంటూ ఈ దసరా నవరాత్రులు, ఈ 7 కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
0: చాలా బాగుంది. ఇందులో భాగంగా మనం స్వామి మనకి అనుగ్రహించింది భాగవత సప్తాహాన్ని తీసుకుందాం. ఈ భాగవత సప్తాహాన్ని అంటే భాగవతంతో బాగవుదాం, అది పఠించడం ద్వారానైనా, వినడం ద్వారానైనా, దాన్ని తలుచుకోవడం ద్వారానైనా, ఈ భాగవతంతో బాగవుదాం అన్న సప్తాహాన్ని తీసుకుంటే అసలు ఎందుకు ఏ పారాయణం చూసినా, ఎప్పుడు చూసినా లలిత అది సప్తాహం కింద చేస్తూ ఉంటాం. అది మన ఉగాది తర్వాత శరణ నవరాత్రులు, 6 నవరాత్రుల్లో గాని ఈ నవరాత్రుల్లో గాని ఎంతో పవిత్రమైన గ్రంథాలను పఠించడం, ఈ భగవత్ తత్వాన్ని 7 పారాయణ చేస్తాం, లేకపోతే 7 వాటి గురించి చర్చలు జరుపుతాం. ఎందుకు అంటే ఆ 7 చాలా విశిష్టత ఉన్నది. మన జీవితంలో తీసుకుంటే గణేష్, అన్ని 7 జరుగుతాయి. సోమవారం మొదలుకొని ఆదివారం తీసుకుంటే 7, ఇంకేదైనా చేద్దామంటే 8వ రోజు అన్నదే లేదు. కాబట్టి ఏం చెయ్యాలన్నా 7 చెయ్యాలి. కాబట్టి ప్రతిరోజు మన జీవిత కాలంలో ఈ భగవత్ ఆరాధన, భగవత్ చింతన జరగాల్సింది. మనం చేయలేకపోతున్నప్పటికీ ఈ విశిష్టమైన రోజుల్లోనైనా సరే 7 రోజులు తీసుకుని భగవంతుడి గురించి ధ్యానిస్తే దానివైపు మనని నడిపిస్తారు, మంచి మార్గంలో నడవడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ సప్తాహాన్ని ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి ఆనవాయితీగా వస్తున్నది. ఈ భాగవతంతో బాగవుదాం అంటే ఎలాగ ఈ భాగవతాన్ని మనల్ని బాగు చేస్తుందో తెలుసుకుందాం. అసలు భాగవతం అంటే స్వామి చెప్తున్నారు, భాగవత ఇదం భాగవతం అంటే భగవంతుడి గురించి చెప్పేది భాగవతం. మరి భగవంతుడి గురించి చెప్పాలి అంటే, సరే భగవంతుడు గుణగణాలను చెప్పాలి అంటే, భగవంతుడు చాలా దయాస్వరూపుడు అంటే ఆ దయ ఎలా చూపించాడు? భక్తుడు అన్నవాడు లేకపోతే భగవంతుడు దయ ఎలా చూపించాడని చెప్పడానికి అవదు. భగవంతుడు గొప్పతనం చెప్పాలన్నా గుణం చెప్పాలన్నా ఆ భక్తుడు అన్నవాడు ఉండాలి. ఆయన జీవితంలో ఇలా జరిగింది, అప్పుడు ఇలాంటి కష్టం వచ్చింది, ఇలా తీర్చాడు, ఆర్తజన రక్షకుడు అని చెప్తున్నాం. ఆర్తితో ఒక జీవి పిలిచింది, లేకపోతే బాధతో పిలిచింది, శరణ్ వేడితే ఎలా పలికాడు భగవంతుడు, అప్పుడే భగవంతుడు యొక్క గొప్పతనం తెలుస్తుంది. భక్తుడు లేని భగవంతుడు లేడు, భగవంతుడు లేకపోతే భక్తుడే లేడు అనుకోండి. అందుకే స్వామి అన్నారు, భాగవతానాం ఇదం భాగవతం అని కూడా అన్నారు. అంటే భాగవతుల యొక్క, అంటే ఈ భక్తుల యొక్క చరిత్రను చెప్పేది కూడా భాగవతం. కాబట్టి ఇంతటువంటి ఈ లీలలన్నింటినీ అందించినటువంటి ఈ భాగవతం గురించి ఈ 7 రోజులు మనం చక్కగా మాట్లాడుకుని అసలు ఎలా దీన్ని ముందుకు వెళ్లాలి అన్నది తెలుసుకుందాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, బాగవుదాం అంటే మనం ఆల్రెడీ ఏదైనా పాడైన దాన్ని కదా బాగు చేస్తాం, లేకపోతే సరిగ్గా లేని దాన్ని సర్దుతాం. అంతా బాగుంటే దాన్ని సర్దడానికి బాగు చేయడానికి ఏముండదు. మరి మనం ఎక్కడ డీవియేట్ అయిపోయాము, ఎక్కడ మనం అనుకున్న దానికన్నా భిన్నంగా వేరే మార్గంలో వెళ్తున్నామని చూస్తే, ఎన్నో లక్షల జీవరాశులు జన్మ తీసుకున్న తర్వాత మానవ జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం, ఎటు నడవాలి అంటే మనం భగవంతుడి వైపు నడవాలి. మన జీవిత గమ్యం ఏంటి, ఎందుకు వచ్చామన్నది మనం తెలుసుకోవాలి. కానీ ఒక్కసారి అందరం ఆలోచించుకుందాం, నిజంగా మనం ఆ మార్గంలో నడుస్తున్నావా, తోవ తప్పామా? ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో, ఆ ఆలోచన ఇస్తామో, అప్పుడే తెలుస్తుంది కరెక్ట్, నేను తప్పు తోవలు వెళ్తున్నాను కాబట్టి రైట్ మార్గానికి రావాలి, అది బాగోదాం అంటే. ఈ ఎలాగే అంటే మనం చూడండి, మన ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు, ఇది చూడొద్దు, అది చూడొద్దు, ఇది తినద్దు, ఇలా ఉండద్దు అని అన్ని చెప్తూ ఉంటే మరి దేనికి ఇంద్రియాలు ఇచ్చినట్టు? అంటే ఏది చూడాలో అది చూడాలి, ఏది తినాలో అది తినాలి, ఏది వినాలో అది వినాలి. కాబట్టి మనం వాటి గురించి తెలుసుకుని ఏది చూడాలి, ఏది తినాలి, ఏది వినాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఈ విషయాల్లోని మనం తీసుకుని వెళ్లి ఆ డీవియేషన్స్ లోంచి ఇదమ్మ మార్గం ఇలా వెళ్తూ ఉంటే ఈ కష్టం వస్తుంది అని చెప్పేటటువంటి ఈ భక్తుల కథలు మనకి భాగవతంలో తెలియజేస్తాయి. కాబట్టి ఇవి మన జీవితంలోని జ్యోతుల్ని వెలిగించి మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఈ భాగవతంలోకి ముందుకు వెళ్తూ కూడా ఈ భక్తి యోగం ద్వారా, ఇందాక చెప్పినట్టు కర్మ, భక్తి, జ్ఞానం అనుకున్న వేరువేరుగా లేవు, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి పరిపక్వత చెందితే వచ్చినవే తప్పించి వేరేగా భక్తి యోగం లేదు, వేరేగా కర్మయోగం, జ్ఞానయోగం వేరువేరుగా లేవు. ఈ భక్తి యోగం ద్వారా కూడా మనం భగవంతుడిని చేరుకునే జ్ఞానాన్ని ఎలా పొందొచ్చో ఈ భాగవతంలో భక్తుల కథల ద్వారా మనం తెలుసుకుందాం.
2: చాలా బాగుంది స్వప్న, మన ప్రోగ్రామ్ కి స్వామి ఇచ్చిన టైటిలే చాలా బాగుంది, భాగవతంతో బాగవుదాం. మీరన్నట్టు మనం బాగవ్వాలంటే మనం ఎక్కడ తప్పు మార్గంలో ఉన్నామో తెలుసుకోవాలి అన్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం తప్పు మార్గంలో నడవాల్సిన అవసరం కూడా కాదు. అతి సర్వత్ర వజ్జయేత్ అంటారు, ఇంద్రియాలన్నీ ఉన్నది భగవంతుడు ఇచ్చింది, సృష్టిని ఇంత అందంగా ఆయన సృష్టించింది కూడా, ఆ ఇంద్రియాల ద్వారా సృష్టిని అనుభవించండి, జీవితాన్ని ఆనందంగా గడపండి అని. కాకపోతే ఎక్కడ ఆగాలి అనేది మనకు తెలియడం లేదు. ఇంద్రియాలని ఎక్కడ ఆపి వాటిని లోపలికి తీసుకెళ్లాలి అనే ఆ మూమెంట్ ని మనం గ్రాస్ప్ చేయలేకపోతున్నాం. సృష్టిలోనే ఈ అందంలో పడిపోయి, ఇంద్రియాల అనుభూతుల్లో పడిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. మనం వేగంగా వెళ్లేటప్పుడు ఆ వేగాన్ని తగ్గించడం కోసం స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు జీవితంలో ఒక కష్టం వస్తుంది. అక్కడ ఆగుతాం, వేగం తగ్గుతుంది, ఆలోచించుకుంటాం ఎందుకు వచ్చింది, ఏం జరుగుతుంది. అలాంటి ఆలోచనలో ఇంకా ఏ దారి లేనప్పుడు భగవంతుడు ఒక్కడే దారి అన్నట్టు. యాక్చువల్లీ మనకి భగవంతుడు ఒక్కడే దారి అని ప్రయాణం మొదలుపెట్టిన మనం ఏ దారి లేకపోతే ఇంకా ఆయన శరణు అనే పరిస్థితికి వచ్చేసామన్నమాట. సో అలా అయినా కూడా మనం ఆయన గురించి ఆలోచించాలని, నిజంగా మన గమ్యం ఏమిటో తెలుసుకోవాలనే తపనతో స్వామి మనకి ఇంతమంది భక్తుల ఉదాహరణలతో భాగవతాన్ని అందించారు. మరి అందుకని బాగవుదామంటే మనం చెడిపోయామని కాదు, మనల్ని మనం ఒక్కసారి మళ్లీ అంతర్ముఖంగా వెళ్లి ఆలోచించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే అని చెప్పొచ్చు. ఇంకా మరి గణేష్, ఇంత మంచి శుభ సమయంలో, చాలా పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల సమయంలో స్వామి ఇన్ని రకాలుగా పారాయణ చేయిస్తున్నారని చెప్పావు, ఈ టైంలోనే ఈ సప్తాహాలు ఈ భగవత్ గ్రంథాల పారాయణ జరగడానికి ఏమైనా ఒక స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందంటావా?
1: ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మనం ఈ భాగవత సప్తాహం చేద్దాము అని ఆలోచన వచ్చినప్పుడు చాలా మందికి ఈ సందేహం వచ్చింది. శరన్నవరాత్రులు జరుగుతున్నాయి, 7 రోజులు వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం జరుగుతుంది, మరి మీరు భాగవత సప్తాహం ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న చాలా మంది అడిగారు. సో అడిగిన దానికి మనం సమాధానం ఇవ్వటం వేరు, నేరుగా స్వామి నుంచి మనం ఆ అండర్స్టాండింగ్ ని తెలుసుకోవడం వేరు. మరి అది తెలుసుకుంటూ ఉండగా మొట్టమొదటి వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం 1962 జరిగింది. ఆ రోజు పూర్ణాహుతి రోజు స్వామి చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకుంటే మనం ఎందుకు భాగవతాన్ని తీసుకోవడం జరిగింది, ముఖ్యాంశంగా ఈ 7 రోజులు ఎందుకు భాగవతంపై మనం ఆలోచన నిలిపి ఆ భగవత్ కథను చదవాలి అన్న దృష్టిని మనం స్వామి చెప్పిన వాటి మీద ఒకసారి సారించితే మనకి అర్థమవుతుంది. స్వామి తమ ఉపన్యాసంలో ఏం చెప్పారంటే, ఐ కోట్ స్వామి, ఈ రోజున కల్లూరి వీరభద్ర శాస్త్రి భాగవతం గురించి ఉపన్యసించారు. దీనికి వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞానికి సంబంధం లేదని భావించకండి. భాగవతంలో ఉన్నది వేదసారమే. వేదములలో ఒక గీత, తరువాత మరొక గీతం, ఇంద్ర, వరుణ, మిత్ర అని అనేక నామములతో భగవంతుని వైభవమే చెప్పబడింది. అదంతా భక్తితో నిండిన ఉపాసనయే. అనేక విధములుగా పిలువబడినప్పటికీ ఉన్నది ఒకే ఒక్క భగవంతుడని వేదములు ప్రకటించినాయి కదా. వేదసారమైన భాగవతము అందరికీ అరిగే విధంగా ఉంటుంది, అంటే సామాన్యులకు సైతం అది అర్థమవుతోంది. ఇది వేద సాహిత్యంలో విడదీయరాని ఒక ముఖ్యమైన భాగమే. దీనివల్ల వేద శరీరం, అంటే సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం, మనోహరంగా విలసిల్లుతుంది. మరి ఇది చెప్పారు స్వామి. అసలు భాగవతంలో ఉన్న ఆ అందం ఎందుకు మనం భాగవతం చదవాలి అని స్వామి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలకు బొమ్మలు చూపించి అక్షరాలు నేర్పినట్లుగా భాగవతము క్షరమును, అంటే అశాశ్వతమైన దానిని చూపించి అక్షరమును, శాశ్వతమైన దానిని బోధిస్తుంది. స్థూలము అనుభవంలోకి లేకుండా సూక్ష్మమును మీరు పొందలేరు. జడమును ఉపకరణంగా స్వీకరించి చిత్ అనే ఉన్నత స్థాయికి ఎదిగితే జడం కూడా చైతన్యవంతమై రెండింటికి తారతమ్యం తెలియకుండా ఉంటుంది. ధ్యానంలో భావచిత్రం ఊహాచిత్రంగా మార్పు చెంది తరువాత అది సూక్ష్మమైన రూపం ధరిస్తుంది. అప్పుడే ధ్యేయము మీద మనస్సు నిలిచి అత్యున్నతమైన విశ్వ సౌందర్యము, జ్ఞానము, బలము పొందటానికి వీలవుతుంది. ఈ ఆధ్యాత్మిక విద్యలో చిన్న తరగతి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని పాఠములు నేర్చుకునటానికి భాగవతము సహాయపడుతుంది అని స్వామి తమ ఉపన్యాసంలో చెప్పారు. మరి అసలు ఎందుకు ఈ భాగవతం మనం చదవాలి అని మరొక ఉపన్యాసంలో స్వామి 1995 చెప్తూ ఈ విధంగా తమ ఉపన్యాసాన్ని అందించారు. అది చూద్దాం.
3: ఈ కలియుగమునందు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు.
4: Some people approach in this Kali age Ramakrishna Paramahamsa.
3: Swami, దైవాన్ని మీరు చూచారా అని ప్రశ్నించారు.
4: They questioned him, Swami, have you seen God?
3: చూచారు.
4: Yes, I have seen.
3: ఏ విధంగా చూచారు? ఏ రూపంలో చూచారు?
4: In what form have you seen God?
3: నన్ను నీవు నీవు నన్ను చూచినట్టుగా చూచాను.
4: Just as I see you, just as you see me, I have seen God.
3: అది ఎట్లా సాధ్యమవుతుంది అన్నారు.
4: Then they asked, how is it possible?
3: సాధ్యమవుతుంది.
4: Yes, it is possible.
3: ఆ దైవాన్ని చూడాలనే ఆరాధన, ఆ దైవాన్ని చూడాలనేటువంటి ఒక ఆరాటము నీలో లేదు.
4: The kind of yearning, pining for God is not there in you.
3: ప్రజలారా,
4: people,
3: ధనకనక వస్తు వాహనాదుల కోసమే మీరు అనేక విధములుగా తపిస్తున్నారు.
4: యు హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ ప్రాపర్టీ విత్ ద వెల్త్
3: ఆలు పిటర నిమిత్తమై అనేక విధములుగా మీరు శ్రమ పడుతున్నారు.
4: యు ఎగ్జర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ,
3: ఏ చిన్నది మొదలుకొని పెద్ద దాని వరకు నువ్వు కంటిన్యూ కాలుస్తున్నారు.
4: యు షెడ్ టియర్స్ ఫర్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ థింగ్,
3: ధనము కావాలని చెప్పి రాత్రి పగలు మీరు ఏడుస్తున్నారు.
4: ఫర్ మనీ యు క్రై డే అండ్ నైట్,
3: ఈ ఏడుపు దైవం కోసం ఏమైనా ఏడ్చారా?
4: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్?
3: యాచింత భువి పుత్రమిత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింత ధనధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే సా చింత భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్వచింత యమరాజ భీమ సదద్వార ప్రయాణే ప్రభో. యాచింత భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే, పుత్ర మిత్ర భరణంలో వ్యాపార నిమిత్తమై ఎన్ని విధములుగా నీవు వ్యామోహంతో ఉండి పరితపిస్తున్నావో.
4: జస్ట్ యాజ్ యు వరీ విత్ ఆల్ ది అటాచ్మెంట్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద ఫ్రెండ్స్ అండ్ ద బిజినెస్.
3: యాచింత ధన ధాన్య భోగ యశస్, ఈ ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై ఏ విధంగా నీవు చింతిస్తూ ఉన్నావో.
4: జస్ట్ యాజ్ యు థింక్ ఫర్ ద గ్రీన్ అండ్ ఫర్ రెప్యుటేషన్,
3: అందులో క్షణకాలమైన కూడాను సచింతా భూమి నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణే క్షణే, ఒక్క క్షణమైన కూడాను ఆ భగవంతుని యొక్క పాదముల నిమిత్తమై నీవు చింతిస్తున్నావా?
4: అవుట్ ఆఫ్ ఆల్ దాట్ హ్యావ్ యు ఎవర్ కాన్సన్ట్రేటెడ్ ఫర్ ఎ మోమెంట్ ఆన్ ది ఫీట్ ఆఫ్ గాడ్?
3: ఆ చింతను నీవు అనుభవిస్తావా? యమరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క ద్వారములు కూడాను తెరవబడతాయి నీకు.
4: ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్, the doors of God of death will also be opened.
3: నీవు పరితపించేది ప్రాకృతమైనటువంటి చింతలకు.
4: యు వరీ ఫర్ ద వరల్డ్,
3: కోరేది దైవ దర్శనము.
4: బట్ యు డిజైర్ గాడ్,
3: ఇది అసాధ్యము నాయన,
4: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
3: దేనిని కోరుతున్నావో దాని నిమిత్తమే నీ పరితపించు.
4: యు హావ్ టు వర్క్ ఫర్ దట్ వాట్ యు డిజైర్,
3: అప్పుడు నీకు ఆ దైవం నీకు లభ్యమవుతాడు.
4: దెన్ యు కెన్ ఎక్వైర్.
1: స్వామి చెప్పినట్లు ఈ సృష్టిలో ప్రతిదాని గురించి ఆలోచించే సమయం మనకి ఉన్నది, కానీ భగవంతుని గురించి ఆలోచించడానికి మన దగ్గర సమయం ఉండదు అని స్వామి ఎంతో ఆతృతగా, మన మీద ఎంతో ప్రేమతో, మీరు ఇది చదవండి మీరు బాగవుతారు అని స్వామి ఎంత ముందుగా చెప్పారో మనం తెలుసుకోవచ్చు. మరి భాగవతంలో భగవంతుని ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాము. మనం ఒక క్రికెట్ టీం గాని ఫుట్బాల్ టీం గాని దాంట్లోకి మనం ఎంపిక అవ్వాలి అంటే దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం ఎగ్జామ్ రాయాలి అంటే దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉద్యోగం సంపాదించాలి అంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అలాగే భాగవతం చదవాలి, భాగవతం వినాలి అంటే దానికి ఒక క్రైటీరియా పెట్టారు స్వామి, ఎలిజిబిలిటీ. అదేంటో తెలుసుకుందాం. త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, స్మరణిత్యమనిత్యతాం. త్యజ దుర్జన సంసర్గం అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చక్కగా స్వామి చెప్తూ ఉంటారు. భజ సాధు సమాగమం, ఆల్వేస్ బీ ఇన్ గుడ్ కంపెనీ. సత్పురుషులు మంచివారి మధ్యలో, భగవంతుని గురించి తలుచుకునే వారి మధ్యలో మనం ఉండాలి, వారి సాంగత్యంలో మనం ఉండాలి అని చెప్తున్నారు స్వామి. కురు పుణ్య మహోరాత్రం, ఎల్లప్పుడూ ఆల్వేస్ సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్ అని స్వామి చెప్తారు. ఈ విషయాల్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. స్మరణిత్యం అనిత్యతాం అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్న ఆ డిస్క్రిమినేషన్, విచక్షణ నిత్యం మనకి ఉన్నట్లయితే ఈ నాలుగు క్రైటీరియా మనకి ఎలిజిబిలిటీ పాయింట్స్గా పెట్టి స్వామి భాగవతం చదవండి అని స్వామి చెప్తున్నారు. ఇదంతా చాలా బాగుంది. భాగవతం భాగవతం అని గత 15 నిమిషాలుగా మనం మాట్లాడుకుంటున్నాము. అసలు ఈ భాగవతం ప్రపంచానికి ఇచ్చిందెవరు? ఆలోచన ఎలా వచ్చింది? ఆ విషయాలు చెప్తారా లలితక్క?
2: తప్పకుండా గణేష్. మనకి అందరికీ చాలా పరిచయమైన ఒక పేరు ఏంటంటే వ్యాసుల వారు. బహుశా మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక పేరు వ్యాస మహర్షి. వ్యాసో విష్ణు రూపాయ అంటారు, అంటే విష్ణు అంశతో పరాశర మహర్షికి వ్యాసుల వారు జన్మించారని. ఆయన చేసిన ఒక గొప్ప ఉపకారం జగతికి ఏంటంటే అఖండమైన వేదరాశిని మన సౌలభ్యం కోసం వేద విభజన చేసి నాలుగు భాగాలుగా ఆయన విభజించారు. అదే మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అది కాకుండా మహాభారతం అనే ఉద్గ్రంథాన్ని 100,000 శ్లోకాలతో రచించారు. అది కాకుండా 18 పురాణకర్త కూడా వ్యాసుల వారే. అందుకనే ఆయన్ని వేదవ్యాసులు అంటారు, వేద విభజన చేశారు కాబట్టి. అంత గొప్ప వ్యాస మహర్షి ఇన్ని పురాణాలను రాశారు. యాక్చువల్లీ గణేష్, మనకి పురాణాలని చాలా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న శ్లోకం చెప్తారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ అని. అంటే మద్వయం మత్స్య మార్కండేయ, భద్వయం భవిష్య భాగవత, భ్రత్రయం బ్రహ్మ బ్రహ్మవైవర్త బ్రహ్మాండ, వ చతుష్టయం వాయు వరాహ వామన విష్ణు, అ అగ్నిపురాణం, నా నారదీయ పురాణం, ప పద్మపురాణం, లిం లింగ పురాణం, గ గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్క స్కంద పురాణం. ఇవన్నీ కలిపి మనకి 18 పురాణాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది వేదవ్యాసుల వారి లైఫ్ లో కూడా. 17 పురాణాలను రాసేశారు, మహాభారతం రచించేశారు, వేద విభజన చేసేశారు. ఒక మనిషి జీవితకాలంలో ఎంత అచీవ్ చేయగలరో అంతకంటే చాలా ఎక్కువ అచీవ్ చేసేశారు ఆయన. చేసేశాక ఒకరోజు సాయంకాలం సమయంలో సరస్వతి నదీ తీరంలో కూర్చుని ఉన్నారంట. ఆయనకి మనసులో ఏదో ఒక అశాంతి, ఒక తెలియని లోటు, అసంతృప్తి. ఇన్ని చేశాను కానీ ఎక్కడో ఏదో ఇన్కంప్లీట్ గా మిగిలిపోయింది, నా జీవితానికి పరిపూర్ణత లేదు అనే ఫీలింగ్ ఆయన బాధిస్తోందన్నమాట. ఆ సమయంలో మొత్తం త్రిలోక సంచారి నారద మహర్షి ఎప్పుడు ఎవరికైనా ఎలా ఉపకారం చేయాలా అనే ఆలోచిస్తూ ఉంటారు పాపం. ఆయన వచ్చారు అక్కడికి. వచ్చి వ్యాసుల వారిని కలవడం, వారిద్దరికీ మధ్యలో ఈ చిన్న కాన్వర్సేషన్ జరగడం అయ్యింది. అప్పుడు నారద మహర్షి ఒక ప్రశ్న వేశారట, మహాభారతాన్ని రచించావు, సాక్షాత్తు గణపతిని రాతకాడుగా పెట్టుకున్నావు, ఒక్క క్షణం ఆగకుండా గంట ఆగకుండా భారతాన్ని రచింపజేశావు, బాగుంది. మహాభారతం జరుగుతున్న ఆ సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం ధరించి శ్రీకృష్ణమూర్తిగా మన మధ్యలో ఉన్నారు, మరి ఆ కృష్ణ అవతారం గురించి, ఆ భగవంతుడి గురించి ఎంత మటుకు చెప్పావు? మహాభారతంలో ఒక పాత్రగా మాత్రమే ఆయన తీసుకొచ్చావు. ఆయన భక్తుల భక్తి ప్రేమలు ఎటువంటివి, ఆయనకి వారి మీద ఉన్న అనుగ్రహం ఎలాంటిది అనేది ఏమైనా వివరించావా? లేదు కదా. ఎప్పటికైనా మనసుకి శాంతి దొరకాలంటే భగవంతుడి సాన్నిధ్యంలోనే దొరుకుతుంది. భగవంతుడి సాన్నిధ్యాన్ని మనం ఎలా అనుభవించగలం? ఆయన స్మరణ చేత, నామ జపం చేత, ఆయన తన సొంత మనుషుల గురించి తలుచుకోవడం ద్వారా. భగవంతుడికి సొంత మనిషి ఎవరు? ప్రపంచమంతా ఆయనే కదా ఆయన భక్తులు. ఎవరైతే ఆయన్ని తలుచుతూ ఉంటారో, ఎప్పుడు తలుస్తూ ఉంటారో, వారే ఆయన ఆయన ఇంటి మనుషులు అనమాట. మరి వాళ్ల గురించి ఏమైనా రాసేవా అని అడిగారట. అడిగితే అప్పుడు వ్యాసుల వారికి ఈ ఆలోచన వచ్చిందనమాట. నారద మహర్షి భాగవతుల కథలు, భగవత్ కథలు, భగవంతుని ప్రేమని తెలియజెప్పే కథలని రాయి. ఆ రకంగా మనకి భాగవత పురాణం అందించబడింది. సో వీ షుడ్ ఆల్ థ్యాంక్ నారద మహర్షి అండ్ వేద వ్యాసుల వారు ఇద్దరికీ కూడా. ఇలా భాగవతాన్ని రచించడం జరిగింది. ఆయన ఏం చేశారంటే, మనకి పురాణాల్లో కూడా పద్మపురాణం ఉత్తరాఖండంలో ఒక విశేషం చెప్తారు. పురాణాల్ని కూడా సత్వరజస్తమో గుణాల ఆధారంగా మూడు గణాలుగా విభజించారు. ఆ మూడింట్లో సత్వ ప్రధానమైన పురాణాలు ఏవి అంటే లిక పురాణం, విష్ణు పురాణం, పద్మపురాణంతో పాటు భాగవత పురాణాన్ని చాలా ప్రముఖంగా చెప్తారన్నమాట. ఇక వ్యాసుల వారు రచనలన్నీ అయిపోయాయి, మరి తాను రచించింది ఎవరి కోసం? లోకక్షేమం కోసం. లోకానికి అది చేరాలి కదా, చేరాలంటే చేర్చే వాళ్ళు ఉండాలి. అందుకని ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క మహర్షికి ఆయన అందించారు. ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయునికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వణ వేదాన్ని సుమంతునికి, ఇలా నాలుగు వేదాల్ని నలుగురు మహర్షులకి ఇచ్చారు. ఇక 17 పురాణాలని తీసుకుని వెళ్లి రోమహర్షణుడు అనే ఋషికి ఇచ్చారు. మనకి ఈ పేరు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన కొడుకు పేరు మనందరం విని ఉంటాం, సూత మహాముని. ఎన్నోసార్లు మనం విన్నాం కదా సౌనకాది మహర్షులకు సూత మహాముని వచ్చి ఈ పురాణాన్ని వినిపించారు అని. సో 17 పురాణాలని వారు చూసుకున్నారు. ఇక మిగిలింది భాగవతం. భాగవతం ఎవరి ద్వారా లోకానికి అందించబడాలి అని వ్యాసుల వారు ఆలోచించినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, భగవంతుడు నిర్గుణుడు, నిర్గుణుడైన భగవంతుడి గుణగణాల్ని తెలియజేస్తూ, నిరాకారుడైన భగవంతుడి రూపురేఖల్ని వర్ణిస్తూ, సృష్టి మొత్తం చరాచర సృష్టిలో అణువణువునా నిండిపోయిన భగవంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు, ఇక్కడికి వచ్చాడు అని వివరిస్తూ, అది కాకుండా ఆయన ప్రేమని, ఆ భగవంతుడికి భక్తుల మీద ఉన్న ప్రేమని, ఆయన ఏ చిన్న అవకాశం దొరికినా ఎంత అనుగ్రహాన్ని వర్షిస్తారు అనే ఆ భావాన్ని తెలియజెప్పాలి. అంతేకాకుండా మనకి ఎక్కడో ఎక్కడో కొద్ది మాత్రంగా ఉన్న అద్వైత భావన మీద ఉండే నమ్మకాన్ని కొంచెం కూడా తగ్గించకుండా ద్వైత భావంతో ఆయన చేసిన లీలల్ని వివరించాలి. మరి ఇన్ని చెయ్యాలంటే పరబ్రహ్మ తత్వాన్ని కూలంకషంగా అర్థం చేసుకున్న బ్రహ్మజ్ఞానికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనే ఒక నమ్మకంతో వ్యాసుల వారు భాగవత పురాణాన్ని మటుకు తన బిడ్డ అయిన సుఖ మహర్షికి అందించారట. సుఖ మహర్షి గొప్పతనం ఏంటనేది మనం తెలుసుకుందాము, కానీ ఆయనకి భాగవత ప్రాచుర్యం చేసే అవకాశం కలిగింది. ఇలా మనకి భాగవతం అందించబడింది.
1: చాలా బాగుందక్క. మరి భాగవతం ప్రపంచానికి అందించబడింది, యుగ యుగాల నుండి భాగవతం పారాయణాలు చేస్తూ వచ్చారు, వింటూ వస్తారు, దానివల్ల ఏం జరుగుతుంది, భాగవతం చదవటం వల్ల అనేటటువంటిది మనం తెలుసుకుంటూ, భాగవతం అనే ఒక పదంలో ఎంత నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉన్నదో, స్వామి కన్నా సాక్షాత్తు రచించిన వారికే, రాయించిన వారికి తెలుస్తుంది అది. మరి స్వామి ద్వారా ఈ భాగవత పదం గురించి మనం వివరంగా తెలుసుకుందాం.
5: అనేటువంటి వరుస పదములు ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి నుండి కూడా మనం చూస్తున్నాం.
6: సిమిలర్లీ ఫ్రమ్ స్పిరిచువల్ పర్సన్స్, ఫిలాసఫికల్లీ ఎండోర్డ్ పర్సన్స్ హు హియర్ టర్మ్స్ లైక్ డివోషన్, విజ్డమ్, రెనన్సియేషన్ అండ్ ఫిలాసఫికల్ విజన్,
5: వీటి యొక్క క్రమములకు కూడా కొన్ని అంతరార్థం ఉంటుంది.
6: దేర్ ఈస్ ఆల్సో an embedded inner significance in the way the words are uttered.
5: Bhakti snaro devu kaligistundi.
6: Devotion enables us in acquiring enlightenment.
5: Snarame vairagyamu chekurustundi.
6: And this wisdom actually secures us renunciation.
5: Ee vairagyame tattvajnanamu prabodhistundi.
6: And this renunciation actually gives us with that logical and
5: philosophical insight. చరించిన ముక్తి సౌధములో మనం చేరవచ్చు.
6: If we implement all these four things, we walk upon the four stepping stones, we will reach the mansion of liberation.
5: ఇందుకు భాగవతము ప్రత్యక్ష ప్రమాణం.
6: For this, the Bhagavad is a direct proof.
5: భాగవతం అనగా 5 అక్షరముల యొక్క పదము.
6: The word Bhagavata is made up of 5 alphabets.
5: Bha-ga-va-ta-mu.
6: Bha-ga-va-ta-mu. They are the 5 letters.
5: ఈ బకారం అనేటువంటి శబ్దము,
6: దిస్ బకార
5: భక్తి సాంకేతం,
6: ఇట్ ఈస్ ఎ సినానిమ్ ఫర్ డివోషన్.
5: గకారం అనేటువంటి శబ్దము జ్ఞానమునకు సాంకేతం.
6: దిస్ గకార సిగ్నిఫైస్ విజ్డమ్.
5: వకారము వైరాగ్యమునకు సాంకేతం.
6: వకార సిగ్నల్ ప్రొనన్సియేషన్.
5: తకారము తత్వమునకు సాంకేతం.
6: అండ్ తకార ఇంప్లైస్ ఫిలాసఫికల్ ఇన్సైట్.
5: ముకారమే భక్తికి మార్గం.
6: అండ్ ముకార ఇస్ ద పాత్వే ఫర్ లిబరేషన్.
5: కనుక భాగవతం అనేటువంటిది కూడా భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల చేత ముక్తిని అందించినటువంటిది. దీని అంతరార్థం
6: సో భాగవత ఈజ్ వన్ which actually secures us liberation by enduring us with devotion, wisdom, renunciation, philosophical vision.
5: ఇది భాగవతం నందు అనేక విధములైనటువంటి యొక్క మంత్రములను ప్రబోధిస్తూ ద్వాదశాక్షరి మంత్రాన్ని కూడా అందించాడు ప్రహ్లాదు.
6: Prarada, while uttering in the Bhagavata, gave us and adore us the 12-lettered Mahamantra, Varadakshari Mahamantra.
5: Dina Sukamu Ledu. Divya Kirti Yu Ledu. Pudami Chachi Chachi Chutti Putti. Puranamela Manam. Puttani Chavani. Throva Vetamu Kurta Chota Putti.
6: There is no joy in this world. There is no heaven in this world. Having been born, we should not die as a lifeless being. We should search the Lord.
5: Throva Vetamu Kurta Chota Putti. Ide Dwadasakshari Mantra.
6: We have to find out the right way to God. And that indeed is the 12-lettered mantra.
5: Throva Vetamu Kurta Chota Putti. Ini Panchakshara.
6: This third actually contains 12 letters. Throva Vetamuta Chota Putti.
5: Vetamu Kurta. కనుక ఈ 12 అక్షరములు కూడా ప్రధానమైనటువంటి మంత్రం.
6: దీస్ 12 లెటర్స్ కంటెయిన్ ఏ గ్రేట్ మంత్ర.
5: ఏ క్లోమం వెతకడం.
6: ఫార్ ఫార్ ఐ వి టు సర్చ్.
5: ఎక్కడ నుండి వచ్చినవో అక్కడికే తిరిగి పోవడం.
6: ఇట్ మీన్స్ టు గో టు యువర్ ప్లేస్ ఫ్రమ్ వేర్ వి హావ్ కమ్.
5: ఎక్కడి నుండి వచ్చాం.
6: ఫ్రమ్ వేర్ హావ్ వి కమ్.
5: బ్రహ్మం నుండి వచ్చాం.
6: వి హావ్ కమ్ ఫ్రమ్ బ్రహ్మన్.
5: కనుక బ్రహ్మముకే చేరాలి.
6: We have to reach there. Brahman itself.
5: వచ్చిన త్రోమనే పట్టుకుని మనం పోవాలి.
6: We have to guide ourselves along the way we have come.
5: అయితే బ్రహ్మ నుండి వచ్చామనేటువంటి యొక్క దీనికి ఆధారం ఏమి?
6: What is the proof that shows us that we have come from Brahma?
5: 15వ అధ్యాయం నందు 7వ శ్లోకములో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
6: In the 15th chapter of the Bhagavad Gita, in the 7th stanza, the Lord said, all the people are of my fragments.
5: Nayana, jeevudavaina neevu naa amsame.
6: O son, you are a fragment of mine.
5: Neevu anadi, you are
6: ageless, endless.
5: Neevu prakriti yokka amsam kaadu.
6: You are not an aspect of nature.
5: పంచభూతముల యొక్క అంశం కాదు.
6: యు ఆర్ నాట్ మేడ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
5: సాక్షాత్ నా అంశమే.
6: యు ఆర్ వెరీలీ ఎ ఫ్రాగ్మెంట్.
5: నా అంశమైన నీవు నన్ను చేరినంత వరకు కూడాను శాంతి సంతోషం నీకు పొందలేదు.
6: యు వాంట్ హార్వెస్ట్ ఎనీ పీస్ అట్ ఆల్ అన్లెస్ యు రీచ్ మీ బికాజ్ యు ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మైండ్.
5: బిడ్డ తల్లికి అంశము.
6: ద చైల్డ్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మదర్.
5: తల్లిని వదలి బిడ్డ బ్రతకలేదు.
6: The child cannot live below the mother.
5: Komma chettu amshamu.
6: The branch is an aspect of the tree.
5: Chettunu vadali komma bratukoledu.
6: It cannot live without the tree.
5: Chepa chalamunuku amshamu.
6: The fish is an aspect of the water.
5: Chalamunu minni vadali vadali chalamaina jeevinchaledu.
6: Separated from water, it can't survive.
5: Chalamu neevu naa amshamu. నన్ను నీవు బ్రతకలేదు.
6: యు ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మైండ్. యు కాంట్ డూ విదౌట్ మీ.
5: కనుక నన్ను చేరుటకు నీవు ప్రయత్నించు అన్నాడు.
6: యు హావ్ టు స్ట్రైవ్ హార్డ్ టు రీచ్ మీ.
0: స్వామి ఎంతో చక్కగా భాగవతం లోని ప్రతి అక్షరానికి భాగవతం ఏంటేంటి సూచిస్తాయి అని ఎంతో చక్కగా మనకి వివరించారు. మరి ఈ భాగవతం చదువుకోవడానికి లలిత ఎవరు చదవాలి, ఎలా చదవాలి అన్నది తెలుసుకుందాం. దీనికి కూడా ఒక పద్ధతి ఉన్నదా, ఎప్పుడు చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అంటే ముఖ్యంగా ప్రేమతో చదవాలి, ప్రీతితో చదవాలి. మనం దేని గురించైనా తెలుసుకోవాలి అంటే ముందు దానికి వెళ్లే మార్గాన్ని కనిపెట్టాలి అంటే దాని మీద ఇష్టం ఉండాలి. అప్పుడే దానికి మనంతటి మనంగా ఎవరైనా చెప్పిన దానికి మనకు అంత ఇష్టం ఉండదు. మనకు లోపల నుంచి వచ్చి అది ఇష్టంగా ఇక్కడికి వెళ్లాలి, ఇది తినాలి అని ఏదైనా అనుకుంటే ఆ ఇష్టం వల్ల మనం అన్ని చేస్తాం. అది ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, లేకపోతే ఎలా తెచ్చుకోవాలి అని. అలాగే ఈ భాగవతం కూడా ఆ భగవంతుడి మీద ప్రీతితో చెయ్యాలి. భగవంతుడి మీద ప్రేమనే భక్తి అని చెప్తాం కదా, కాబట్టి ఆ భక్తి ఉండాలి. దాంతో పాటు శ్రద్ధ ఉండాలట. శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పకూడదు, శ్రద్ధ లేని వాడు చదవకూడదు అంట. చదవడం అంటే వాళ్ళు ముందుకు వెళ్లలేరు. అసలు శ్రద్ధ అంటే మూడు రకాలైన నమ్మకాలను కలిపితేనే శ్రద్ధ అన్నారు. ఒకటి భగవంతుడి మీద నమ్మకం. మనం ఏదైతే విషయాన్ని మన గోల్ ఏదైతే ఉందో దాని మీద నమ్మకం ఉండాలి. ఆ భగవంతుడి దగ్గరికి మనం ఎవరు పట్టుకెళ్తారు? ఒక గురువు ద్వారానే వెళ్లగలం. కాబట్టి ఆ గురువు మీద నమ్మకం ఉండాలి. నా గురువు చెప్తున్న దాని మీద నేను గ్యారంటీ నేను వెళ్లగలను. ఆయన మీద నమ్మకం లేకపోతే డౌట్ ఉన్న ప్రతిసారి అక్కడ ఆగిపోతూ ఉంటాం. అలాగే గురువు ఎలా చెప్తారు మనకి, ఒక శాస్త్రాన్ని గాని ఒక ఏదైనా ఒక బేస్ ని తీసుకుని ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇందులో ఇలా ఉన్నది, ఇలా చెప్పబడ్డాయి, ఇలా చెయ్యాలి అని. కాబట్టి గురువు చెప్పిన శాస్త్రం మీద, గురువు మీద, ఎవరి గురించి చెప్తున్నారో ఆ భగవంతుడి మీద, ఈ మూడింటి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంటేనే దాని శ్రద్ధ అన్నారు. ఈ రెండు, శ్రద్ధ భక్తి, ఈ రెండు ఉన్నప్పుడే ఈ భాగవత పఠనం గాని శ్రవణం గాని దానివల్ల ప్రయోజనం ఉన్నది. లేకపోతే మనం ఒక డమ్మీల్లో కూర్చొని విన్నట్టే అనమాట. ఈ కుర్చీ స్పీకర్లు ఎలా ఉన్నాయో అవి వింటున్నాయి, మనం వింటున్నాం, అలా అవుతుంది. దాని ప్రభావం మన మీద ఉండదు. మరి స్వామి చెప్తారు అదంత ఈజీయా, అందరికీ ఇష్టం ఉంటుందా అని. ఏదైనా విషయాలు చెప్పండి, ఏదైనా తినాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఓ సినిమా చూడాలి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అది ప్రత్యేకించి ఎవరు కూరక్కర్లేదు. కానీ ఇలాంటి విషయం మీద శ్రద్ద లేకపోయినప్పటికీ స్వామి ఏం చెప్తున్నారంటే, కొంచెంగా ముందు కల్పించుకోవాలి, ఇష్టం ఏర్పరచుకోవాలి. పసిపిల్ల పుడుతుంది, పుట్టినప్పుడు ఏంటవుతుందంటే పాలు తాగని ఎవరు చెప్పక్కర్లేదు. స్వతహాగా జన్మత పుట్టగానే పాలు తాగాలని తెలిసిపోతుంది. ఆవు దూడ పుట్టగానే వదిలితే పొదుగు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి పాలు తాగుతుంది, ఎవరు నేర్పించక్కర్లేదు. కానీ ఇదే పిల్లవాడికి నడవడం మాట్లాడడం మనం కొంచెం కొంచెంగా నేర్పించాలి. ఇది జన్మత రాదు, ఆ శిక్షణ అన్నది ఇవ్వాలి. ఇస్తే అందులో వాళ్ళు డెవలప్ చేసుకుని నేర్చుకుంటారు. అలాగే భగవత్ కథల మీద ఆ ఆసక్తిని, దాన్ని కూడా కొంచెంగా మనం ఇష్టం చూపించి చెప్తాం కదా, తినగ తినగ వేము తీయనుండు అని. అది తింటూ ఉంటే తెలుస్తుంది, అది చేదైనప్పటికీ అది మనకి ఎంత మంచిది అని తెలిసినప్పుడు దాన్ని టేస్ట్ మనం అలవాటు చేసుకున్నట్టే ఈ భగవంతుడి మీద, భగవత్ కథల మీద ప్రీతి ఏర్పరచుకోవాలని స్వామి చెప్తారు. ఇంకోటి ఏంటంటే, ఈజీగా మనకి దొరికిన దానికన్నా, అంటే మార్గం తప్పిపోవడం ఈజీ. స్వామి చెప్తారు కదా, మంచి మార్గంలో నడవాలంటే ఎంతో కష్టపడి మనం ఎంతో డిసిప్లిన్ వేలో వెళ్లాలి. అదే దాన్ని డీవియేట్ అయిపోవాలంటే చాలా సులభం. అలా అవ్వకుండా వీటి శ్రద్ధ భక్తులతోటి ఒక శిక్షణ ఇచ్చుకుంటూ వెళ్లాలి. అలాగే ఇప్పుడు స్వామి ఈ పిల్లల ఎగ్జాంపుల్ చెప్తూ చెప్తారు, పాలు అలవాటు అయిపోయిన తర్వాత అన్నం తినమంటే మొట్టమొదటిసారి తల్లులందరికీ తెలుస్తుంది. పెడితే ఉమ్మేస్తూ ఉంటారు, ఏడుస్తారు, తినరు, గోల పెడతారు. అయినా తల్లి ఏం చేస్తుంది, ఫోన్లే పాలతో సరిపెట్టేద్దాం, వీటి జీవితాంతం పాలతో పెంచేద్దాం అనుకోదు. కొంచెం కొంచెంగా ఒక్కొక్క ముద్ద రకరకాల టేస్టులతోటి కలిపి పెట్టి అలా కొన్ని రోజులు పెట్టినప్పుడు ఏంటవుతుంది, పూర్తిగా పాలు మానేసి అన్నం తినే స్థాయికి ఆ పిల్లవాడిని రెడీ చేస్తుంది తల్లి. ఆ తర్వాత ఏ స్టేజ్కి వెళ్తాడంటే, అన్నం లేకపోతే నేను బతకలేను అన్న స్టేజ్కి వెళ్తాడు పిల్లవాడు. ఎక్కడ అన్నాన్ని ఇష్టపడని వాడు అన్నం లేకపోతే బతకలేని స్టేజ్కి వెళ్లాడు అంటే, ఆ కొంచెం కొంచెంగా దాన్ని అలవాటు చేయాలి. మనం భగవంతుని వైపు వెళ్లే మార్గంలో కూడా ఈ సాధనని కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాయింట్ జర స్టార్ట్ చేయాలి. దాని ముందుకు వెళ్తూ ఉంటే అది ప్రీతి ఏర్పడుతుంది, దాని మీద ఇష్టం ఏర్పడుతుంది, అదే జీవితంగా కూడా ఏర్పడుతుంది. మరి ఇలా దీన్ని చేస్తున్నాము. ఎవరు చదవాలి అంటే నలుగురు మనం చెప్పుకున్నాం. భగవంతుడి వైపు ఎవరు వస్తారు అంటే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్తితో ఏదైనా కష్టంలో ఉన్నవాళ్లే భగవంతుడి తిరుగుతారు ఇందాక చెప్పుకున్నట్టు. అలాగే అర్ధార్థులు, నాకు సంపద కావాలి జీవనం సాగించడానికి, ఆ అర్ధాన్ని అర్థించేవాడు కూడా భగవంతుడి వైపు తిరుగుతాడు. అలాగే జిజ్ఞాసు, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకునే ఆలోచన కలవాడు. జ్ఞాని, నాకు ఇది ఏది వద్దు, ఆ మోక్షం, ఆ ప్రశాంతత, ఆ పరమశాంతి పొజిషన్, ఆ ఆలోచనకు వెళ్లాలి, ఆ భగవంతుడితో ఐక్యం అవ్వాలి అన్న కోరిక కలగా వాడు కూడా భగవంతుని ధ్యానిస్తాడు. కానీ మనం చూస్తే అందరం ఆర్తితోనే మొదలవుతాం. స్టార్టింగే నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి అన్నది పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారం వల్ల స్టార్ట్ అవ్వచ్చు. కానీ నేను వాళ్ళందరం కూడా ఈ భగవత్ కథ శ్రవణం అంటే అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాడు భగవంతుడు. మనకి స్వామి చెప్తారు కదా, మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను, మీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తూ ఉంటాను. ఎందుకు అంటే అవి శాశ్వతం కాదని తెలిసినప్పటికీ, దానివల్ల మీరు ఇంకా డీవియేట్ అయిపోతారు, అది పెర్మనెంట్ కాదు అని తెలిసినప్పటికీ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, ఏది శాశ్వతమైనదో, మీరు ఏది కోరుకుంటే మంచిదో అది మీ చేత కోరుకునేటట్లు చేయడానికి మాత్రమే. కాబట్టి ఈ కోరికలన్నీ తీరుస్తూ ఆ అల్టిమేట్ ఆ ముక్తి గురించి మన ఆలోచనని మరల్చేటట్టు చేసేది కూడా భగవంతుడే. ఈ అన్ని రకాల్లో అన్ని స్టేజెస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ భాగవత కథలు చాలా ఉపయోగపడతాయి. వాళ్ళ జీవితాల్లో చేసి చూపించారు అందరూ, ఆ జీవితంలో వచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ముందుకు వెళ్లారన్నది ఈ భక్తుల కథలు చెప్తాయి. కాబట్టి వీరందరూ ఈ నాలుగు స్టేజుల్లో మనందరం కూడా అర్హులమే అని తెలుస్తుంది.
1: చాలా బాగుంది అక్క. మరి అప్పుడప్పుడు మనకి ఈ శ్రద్ధతో వినాలి, ఎలా చదివితే మనం భాగవతం అర్థమవుతుంది, ఇలాంటి కొన్ని డౌట్స్ మనకి రావచ్చు. స్వామి భాగవత వాహినిలో చక్కగా దీన్ని డిఫరెంట్ లెవెల్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్కరికి వారి వారి పరిపక్వత లెవెల్స్ వేరే వేరేగా ఉంటాయి. ఏ విధంగా వింటే, ఏ విధంగా చదివితే బాగుంటుందో అనేది స్వామి ఇలా చెప్తున్నారు. భాగవత వాహినిలో స్వామి, పఠనము కంటే కథాశ్రవణము అధిక రుచిని కలిగించును, లేక శ్రవణ పఠనలు కూడానూ చేరవచ్చును. శ్రవణముపై రుచి గలవారు ఒంటరిగా వినటం కంటే కొంతమంది జిజ్ఞాసులతో చేరి వినటం మంచిది. సామాన్య జిజ్ఞాసువులతో చేరి వినటం కంటే మహనీయుల జత చేరి వినుట మరింత మంచిది. మహనీయుల జతయుండి వినుట కంటే మహనీయుల నోటి నుండి వినుట మరింత ఫలము. మన పరీక్షన్ మహారాజు చేసినట్టు. ఎందుకనా, మహనీయులు అనుభవ స్వరూపులై ఆనంద భాష్పములతో వికసిత ముఖమున వివరించుచుండగా శ్రోతలు కూడా మరింత రససహితమై పరవశమును అందగలరు. ఎట్లనా, దుఃఖముతో కొందరు కుమిలి కుమిలి ఏడ్చుచుండ అట్టి వారలను చూచువారల కన్నులు యందును నీరు కారును. నవ్వుచున్న పిల్లలను చూచినా చూచువారలకు కూడాను నవ్వు వచ్చును. అటులనే రసపూరితమైన హృదయము గల మహనీయుల వచనములు శ్రోతల హృదయములను కూడాను రసభరితము చేయును. మహనీయుల చెంత చేరి స్వయముగా వారు చెప్పిన భగవత్ కథలను శ్రవణము చేయుట చేయ కలుగు లాభము ఎంత అంత అని తెలుపుట సాధ్యము కాదు అని స్వామి భాగవత వాహినిలో ఫస్ట్ లో చెప్తున్నారన్నమాట. మరి ఈ భాగవతము ప్రపంచానికి ఎవరు ఎవరికి అందించారు, ఏ విధంగా వచ్చింది, ఆ విషయాలు చెప్తారక్క.
2: అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ గణేష్. మనం ఇప్పుడు వ్యాసుల వారు సుఖ మహర్షికి భాగవతాన్ని అందించారని తెలుసుకున్నాం. అసలు సుఖ మహర్షి అంటే ఎవరో తెలుసుకోవాలి ముందుగా. ఆయన వ్యాసుల వారి కొడుకు. వ్యాసుల వారంతటి వారు పుత్ర వ్యామోహంలో పడి సుఖమహర్షిని, ఈయన సుఖమహర్షి పుట్టు విరాగి, ఆయన నిత్య సంచారి, అద్వైతి అనమాట. ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుడిని
1: భాగవత వాహిందో ఫస్ట్ లో చెప్తున్నారన్నమాట. మరి ఈ భాగవతము ప్రపంచానికి ఎవరు ఎవరికి అందించారు, ఏ విధంగా వచ్చింది, ఆ విషయాలు చెప్తారక్క.

0: భగవంతుడు వేరు కాదు అనే స్థాయికి చేరుకున్న బ్రహ్మజ్ఞాని. అటువంటి తన బిడ్డని వంశోద్ధరణ కోసం నువ్వు సంసారంలో ప్రవేశించాలి, నువ్వు నీకంటూ ఒక గృహస్థాశ్రమం ఉండాలి అని చెప్తారు వ్యాసులు వారు. అంటే ఆయన అంటారు, అంతా నేనే ఉన్నది, ఇక నేను మళ్లీ వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. ఆయన మీద ఉన్న వ్యామోహంతో వ్యాసుల వారు ఆయన వెనకాల పుత్ర పుత్ర అని పిలుస్తూ పరుగులు పెడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఏదైనా సరే మనం త్రికరణ శుద్ధితో, అంటే మన ఆలోచన ఏంటో మన మాట అదే వస్తుంది, మాటలో చెప్పిందే మనం ఆచరిస్తాం, అటువంటి భావంతో ఏవైనా పని చేయగలిగినప్పుడు అది మొత్తం మన పరిసరాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, దాని యొక్క ప్రభావం మన పరిసరాల మీద ఉంటుందన్నమాట. జనరల్ గా మనం ఆచరణ దాకా రాదు మన ఆలోచన, గొప్ప మహానుభావులు మటుకు అది చేసి చూపించగలిగిన వాళ్ళు ఉన్నారు. సుఖమహర్షి వారిలో ఒకరన్నమాట. ఆయన మనసులో అద్వైత భావన, బ్రహ్మ పరబ్రహ్మ తత్వం ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే, దాన్ని ఆయన ఆచరణలో ఎంతగా చూపించారంటే, వ్యాసుల వారు పుత్ర అని పిలిచినప్పుడు ఆయన చుట్టూ ఉన్న సృష్టి మొత్తం, పశుపక్ష్యాలు అలాగే చెట్టు చేమలు, అక్కడున్న నీళ్లు జలపాతాలు అన్ని ఓయని పలకరించాయంట, సమాధానం చెప్పాయట. అంటే సుఖమహర్షి అద్వైత భావన అంతగా రిఫ్లెక్ట్ అవుతోందన్నమాట. అందుకనే సుఖమహర్షిని సుఖ బ్రహ్మ అంటారు, ఆయన అలా పిలుస్తారు. ఇక ఈయన నిత్య సంచారి అని చెప్పుకున్నాం. ఇంకొక విషయం కూడా ఉంది గణేష్, మనం బంధాల్లో పడిపోకూడదు అనుకోవడం మన సాధన అయితే, ఇంకొకరు కూడా మన వల్ల బంధంలో పడకూడదు అనే ప్రయత్నంలో ఉండడం అన్నిటికంటే గొప్ప సేవ. ప్రపంచాన్ని మనం చేయగలిగే పెద్ద సేవ అదే. మరి అటువంటిప్పుడు సుఖమహర్షి ఏం చేసేవారంటే, ఆయన ఎక్కడా కూడా ఒక ఆవు నుంచి పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఒక్క క్షణం కూడా ఆ స్థలంలో ఉండేవారు కాదు, ఒక స్థలంలో స్థిరంగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఇక్కడ నేను ఉండిపోతే ఈ చుట్టూ ఉన్న జంతువులు గాని, పక్షులు గాని, మనుషులు గాని వాళ్ళు నాతో అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు, ఆ మోహంలోంచి బంధంలోంచి బయటికి రావడానికి వాళ్ళు ఎంతో సాధన చేయాల్సి వస్తుంది, నా వల్ల ఇంకొకరికి అటువంటి కష్టం కలగకూడదు అనే భావంతో వారు ఎక్కడా ఒక దగ్గర ఉండేవారు కాదు నిత్య సంచారి. అటువంటి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుని వెతుక్కుంటూ వచ్చారు. పరీక్షిత్ మహారాజు ఆయన్ని పిలవలేదు, రమ్మనమని అడగలేదు, ఆయనంతట ఆయనగా వెతుక్కుంటూ వచ్చారు. అంతటి మహానుభావుడు అంటే దానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. పరీక్షిత్ మహారాజులో అంత స్పెషాలిటీ ఏంటి, ఏంటి ఆయన గొప్పతనం, రాజనా పాండవుల మునిమనవడనా, ఎందుకు వచ్చారు? మనకి మనిషికి ఒక పెద్ద వరం ఉంది స్వప్న. మన జననం మరణం ఈ సమయాలు ముహూర్తాలు మనకు తెలియవు, భగవంతుడు మనకి తెలిసేలాగా చేయలేదు. అదే తెలిసిందనుకోండి ప్రపంచం చాలా డిఫరెంట్ గా ఉంటుందనే చెప్పొచ్చు. నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నాను, వచ్చిన వాళ్ళందరం వెళ్తామనేది తెలుసు, ఏ క్షణంలో వెళ్తామో ఎన్ని ఏళ్ళు ఉంటామో ఏమి తెలియదు. మనకి తెలిసిందల్లా నేను ఏం సాధించాలనుకుంటున్నాను అనేది మటుకే మనకు తెలుసు. నేను ఏది నిజానికి సాధించాలి అనేది కూడా మర్చిపోతాం. నా మనసులో నాకు పెట్టుకున్న గోల్స్ ఒకటే నాకు గుర్తుంటాయి. ఇలాంటి సమయంలో ఒక మనిషికి తాను ఒక ఇంకా కొద్ది సమయంలో, కొద్ది కాలంలో, కొన్ని రోజుల్లో చనిపోతున్నాను అని తెలిస్తే జనరల్లీ అతని రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి?
1: ముందు చాలా బాధపడతాడు, ఏం చేయాలో తెలియదు, అందులోంచి ఎలా బయటపడాలి, నేను ఎలా బతకాలి, బతకడానికి ఏం చేయాలని ఆలోచనలు వెతుక్కోవచ్చు.
0: వీలైతే ఇంకో 1000 ఏళ్ళు బతుకుదామని ట్రై చేస్తాము, లేదంటే నా భార్య పిల్లలు వాళ్లతో నా ఫ్యామిలీతో నేను ఈ కొద్ది సమయాన్ని గడపాలి, నేను ప్రేమించే వ్యక్తులతో ఉండాలి, నన్ను ప్రేమించే వ్యక్తి ఒకడున్నాడు ఈ జన్మలో కాదు ప్రతి జన్మలోనూ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉంటాడనే విషయం అప్పుడు కూడా గుర్తురాదు. ఇంకా వీళ్ళ కోసం ఇంకొంచెం ఏమైనా నేను చేయగలనా, ఇంకో ఇల్లు కొనిపెట్టేనా ఈ వారం రోజుల్లో, ఇంకొక కొంచెం బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయగలనా, నా కుటుంబం నేను వెళ్ళాక కంఫర్టబుల్ గా ఉండడానికి ఏం చేయాలి అని అప్పటికి కూడా మనం ఇదే ఆలోచనల్లో ఉంటాం. కానీ ఈ 7 రోజుల్ని భగవంతుడికి దగ్గర అయ్యేలాగా గడపడం ఎలా అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? పరీక్షిత్ మహారాజుకు వచ్చిందది. సామ్రాజ్యానికి రాజు, ఆయన చేసుకోవాలంటే చూసుకోవాలంటే ఎన్ని వందల పనులుంటాయి ఆయనకి. ఆయన ఏమనుకున్నారు, నాకున్న సమయం 7 రోజులు, ఈ 7 రోజుల్లో నేను భగవంతుడికి అతి దగ్గరగా అతి సమీపంగా వెళ్లేది ఎలా, దానికి నేను ఏం చెయ్యాలి, భగవద్ ధ్యానంలోనే 7 రోజులు గడపాలంటే నేను చేయాల్సిన పని ఏంటి అనేది ఆలోచించారు. ఆయనకి ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం సుఖబ్రహ్మ ఆయన దగ్గరకు వచ్చారు.

0: ఎప్పుడైనా కూడా మనం కొద్దిగా మనం ఆలోచించి చూస్తే మహర్షులు, భగవద్భక్తులు వీళ్ళు మనకి మన దాకా వచ్చారంటే, మనం ఎప్పుడైతే వారి ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు దేని మీద ఎప్పుడు ఫోకస్డ్ గా ఉంటారో దాని గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అటువంటప్పుడే మనం వాళ్ళని కలవగలం. అందుకని సుఖమహర్షి ఈయన్ని వెతుక్కుంటూ వచ్చారనమాట. వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజ్ చూడండి, అంతటి మహర్షి వచ్చి సుఖబ్రహ్మ వచ్చి ఎదురుగుండా కూర్చుంటే నేను ఇంది ఈ ఆపదల నుంచి ఎలా బయటపడాలని అడగల ఆయన. నేను చిరంజీవిగా నాకు వరం ఇచ్చేయని కూడా అడగల. ఆయన అడిగింది ఏంటంటే, స్వామి నేను ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలో నాకు తెలియదు మోక్షాన్ని చేరుకోవడానికి, కానీ ఎన్ని జన్మలు తీసుకున్నా ఏ జీవిగా జన్మించినా కూడా నాకు నాలుగు విషయాలు కావాలి, నాకు ఆ వరం ఇవ్వండి. ఏమిటి అంటే, భగవంతుడి స్మరణలో ఎప్పుడు ఉండాలి, నేను ఎప్పుడు నా ధ్యానం ఆయన మీదే ఉండాలి, ఆయన కథల్ని వినడానికి ఉత్సాహం ఉండాలి, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎక్కడైనా భగవత్ సంబంధమైన కార్యమైనా భగవత్ రూపమైన దేవాలయమైనా కనిపిస్తే పాదాలంటే దండం పెట్టే బుద్ధి ఉండాలి, భగవంతుడి సేవ చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. ఈ నాలుగు ఉంటే ఏ జీవిగా అయినా జన్మించడానికి ఎన్ని జన్మలైనా తీసుకోవడానికి నేను రెడీ అని చెప్తారనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, మన ఇందాక గణేష్ నువ్వు చెప్పావు నవవిధ భక్తి మార్గాలని, అందులో నాలుగింటిని అడిగేశారు, స్మరణం, పాదసేవనం, శ్రవణం, వందనం, నాలుగింటిని అడిగారనమాట. అది విని ఇంకా పొంగిపోయారు సుఖబ్రహ్మ. ఎంత మంచి, అసలు కోరాల్సిన కోరిక ఇది ఒకటే. ఏది ఇందాక మీరు అన్నారు, ఏది కోరాలో మీరు అది మీరు కోరుకునేలాగా చేస్తా, అప్పటిదాకా మీరు కోరినవన్నీ ఇచ్చేస్తా అని స్వామి అన్నారు.
1: అంటే అది కోరితే ఇంకా ఏది కోరక్కర్లేదు, అలాంటిది
0: ఇంకా కోరుకోవడానికి ఏమీ మిగలదు, అలాంటిది కోరావు నువ్వు నన్ను అని చెప్పి ఆయన ఒక చిన్న కథ చెప్తారు. 7 రోజులు టైం ఉంది నీకు. ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడు, అతను దేవతల వైపు నుంచి యుద్దం చేయడానికి స్వర్గలోకానికి వెళ్లాడు. అప్పట్లో యుద్దాలంటే అలా వందల సంవత్సరాలు గడిచేవి. అలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత దేవతలు యుద్దంలో గెలిచారు. ఖట్వాంగుడి వీరత్వానికి వాళ్ళు చాలా సంతోషించి, నీకో వరం ఇస్తాం, ఏం కావాలో అడుగు అని చెప్తారు. చెప్తే ఖట్వాంగుడు, నాకు వరాలు ఏమక్కర్లేదు కానీ నా ఆయుర్దాయం ఇంకెంతుందో చెప్తే సరిపోతుంది అంటే, వాళ్ళు చూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉంది నీ ఆయుర్దాయం అని చెప్తారు. అప్పుడు కూడా ఆయన దాన్ని పెంచమని అడుగురు. ఓ ఘడియ కాలం ఉంది కదా అని చెప్పి వచ్చేసేసి ఆయన రాజప్రాసాదానికి వచ్చి డైరెక్ట్ గా పూజ గదిలో కూర్చుని ఈశ్వరుడి మీద మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తూ ఆయన శరీరాన్ని వదిలేసి మోక్షాన్ని సాధిస్తారు
1: ఒక్క ఘడియలో.
0: ఇది చెప్పి సుఖబ్రహ్మ అంటారు, 7 రోజులుంది, ఇంక నీకు మళ్లీ జన్మ ఎందుకు, జన్మ రాకుండానే మోక్షాన్నే నువ్వు సాధించగలవు, దానికి మంచి మార్గం భగవంతుడి గురించి వినడం. భగవంతుడి గురించి ఎలా తెలుసుకుంటావు, భగవద్భక్తుల ద్వారానే తెలుసుకోగలవు. నీకు ఆ పదార్థం ఏమిటో తెలియదు, దాని గురించి ఎలా తెలుసుకుంటావు అంటే ఎవరైనా చెప్తే విని తెలుసుకోగలవు. ఇప్పుడు మీరు, మనం స్విట్జర్లాండ్ వెళ్లలేదు, వెళ్లి వచ్చిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఇలా ఉంటుంది, ఇంత బాగుంటుంది, అలా ఉంటుంది అని చెప్తే విని తెలుసుకుంటాం. ఏమీ లేకుండా ఎలా తెలుసుకుంటాం, దాని గురించి మనం మాట్లాడడానికి కూడా తెలియదు. అలాగే భగవంతుడిని చూసిన వారు, వారి గురించి తెలుసుకున్న వారు, వారి ప్రేమను అనుభవించిన వాళ్ళు, ఆయన ఆశీర్వాదాన్ని అందుకున్న వాళ్ళు, వీళ్ళందరి కథల్ని తెలుసుకుంటే ఆయన గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి భాగవత శ్రవణం చేయిస్తారు. సో మొదటిసారిగా సుఖబ్రహ్మ భాగవత శ్రవణం చేయించిన వ్యక్తి పరీక్షిత్ మహారాజ్ అనమాట. అలా శ్రవణం అక్కడ మొదలైంది, ఇక్కడ కంటిన్యూ అవుతుంది.
2: చాలా బాగుంది. మరి అప్పుడు పరీక్షిత్ మహారాజ్ అయితే ఆర్తితో మొదలు పెట్టాడు, నేను 7 రోజులు మాత్రమే ఉంటాను అని. చివరిగా ముముక్షు స్థాయికి వెళ్ళిపోయాడు ఆ 7 రోజుల్లో. మరి మన సంగతి ఏమిటి, ఎందుకు మనం చదవాలి అన్న ఆలోచన మనం ఒకసారి, మనకు చాలా టైం ఉందని మనం అనుకుంటూ ఉంటాం. దట్ ఈస్ వాట్ వి, ఆ మాయలోనే ఉంటాం. ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే జరుపుకుంటూ నెక్స్ట్ ఇంకా మన ఆయుర్దాయం పెరుగుతుంది అని అనుకుంటూ దాన్ని తగ్గుతుంది అన్న ఆలోచనలో మనం మర్చిపోతూ ఉంటాం.
0: పూజలు వెంటనే మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయం తెలియదు.
1: పూజలు, వ్రతాలు, నోలు చేసి ఇంకా ఎలాగా మన ఆయుర్దాయం పెంచుకోవాలి, ఇంకా ఎన్నాళ్ళు బాగా ఉండాలి అనుకుంటాం తప్ప ఉన్న సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలని దాని వైపు మనం ఆలోచించాలి.
2: ఈ భాగవత శ్రవణం చేస్తే చిన్నప్పటి నుంచి అది మంచిది. అది కూడా అక్క మీరు ఇందాక చెప్పినట్టు ఖట్వాంగుడి స్టోరీ చెప్తూ పరీక్షిత్ మహారాజుకి తన లైఫ్ ని ఖట్వాంగుడి లైఫ్ తో కోరిలేట్ చేసుకునే అవకాశం సుఖ మహర్షి కల్పించారు. అలాగే మనం కూడా, మనకేదైనా కష్టం వస్తే సరే, నా తోటి భక్తుడికి భగవంతుడు ఈ విధంగా సాయం చేశాడు, నాకు కూడా కష్టంలో భగవంతుడు వచ్చి తప్పకుండా కాపాడతాడు అనే ఒక నమ్మకం మనకు పెరుగుతుంది. అందుకు భాగవత కథలు చదవాలి అని మరి చెప్తూ ఉంటారు. అందుకే స్వామి అంటారు, నీకేదైనా ఇబ్బంది కలిగితే మనం దేర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం అని ఎప్పుడు చెప్పకూడదు. ఆ ప్రాబ్లం కి మనం చెప్పగలిగి ఉండాలి, ఐ హ్యావ్ అ బిగ్ గాడ్ విత్ మీ, నాకు అంత పెద్ద భగవంతుడు అండగా ఉన్నాడు అని చెప్పగలిగి ఉండాలి. సో ఆ విధంగా చెప్పినప్పుడు ఈ కథ విన్నందుకు, ఈ కథ చదివినందుకు పరిపూర్ణత లభిస్తుంది.
1: ఇంతవరకు భాగవతం ఎవరు రాశారు, ఎలా రాశారు, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది చెప్పుకున్నాము. ఈ వేదవ్యాసుల వారు సంస్కృతంలో రాసిన దానికి చక్కటి తెలుగులోని పోతన గారు మనకు అందించారు. సంస్కృతంలో అందరికీ మనకి ప్రతి చిన్న విషయం కూడా అర్థం అవడం చాలా కష్టం. ఆ భాషా పరిజ్ఞానం అందరికీ ఉండదు కాబట్టి మరి ఎంతో మధురమైన తెలుగులోని పోతన గారు అందించారు. ఆ పోతన గారి గురించి కొంచెం తెలుసుకుందాం లలిత.
0: పోతన గారి గురించి తెలుసుకునే ముందర ఇంకొకరి గురించి ఒక చిన్న మాట చెప్తాను. మన భక్తులు, సాయి భక్తులందరికీ చాలా పరిచితులు కరుణశ్రీ గారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ గారు. స్వామి దగ్గరికి ఎన్నోసార్లు వారు వచ్చి విద్వన్ మహాసభల్లో పాల్గొనడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఒకసారి వారు స్వామి మీద ఒక పద్యాలు రాసి దాన్ని ఒక పుస్తకం కింద ప్రింట్ చేయించి స్వామికి సమర్పించడానికి తీసుకొచ్చారన్నమాట. బహుశా 1990 అనుకుంటాను అక్టోబర్లో. సాయి సుధా లహరి అనే పుస్తకం తెచ్చి స్వామికి సమర్పించినప్పుడు స్వామి ఎంతో ఆనందించి బ్లెస్ చేసి వారికి 10,000 రూపాయలు ఇచ్చారట బహుమానం కింద. అయితే వారేమన్నారంటే, స్వామి నాకు డబ్బులు ఎందుకు స్వామి, నాకు మీ ఆశీర్వాదమే చాలు, నాకు డబ్బులు వద్దు అని చెప్పి ఆ ప్రేమకి ఉప్పొంగిపోతూ ఒక చిన్న పద్యం చెప్పారు. స్వామినొక్కసారి సంస్మరించిన చాలు, వెండి కొండ నవ్వుచుండినట్లు, గుండెలోన శివుడు తాండవమాడినట్లు, నిత్య శాంతిదాయి సత్యసాయి. అంటే ఆ పద్యం విన్న స్వామి ఎంతో ఆనందించి ఈ పద్యానికే 10,000 అన్నారంట. అలాంటి కరుణశ్రీ గారికి పోతన గారంటే ఎంత ఇష్టం అంటే, మీరన్నట్టు సంస్కృతం బాగుంటుంది, మాత అంటే చాలా గంభీరంగా పిలిచినట్టు ఉంటుంది కానీ అమ్మ అంటే అందంగా ఉంటుంది, మన అందరం కొద్దిగా రిలేట్ అవ్వగలం. అలా తెలుగులోకి భాగవతాన్ని ఆంధ్రీకరించి ఆయన మనందరికీ చాలా గొప్ప మేలు చేశారు. ఆ విషయాన్ని కవి పండితుడు, స్వయంగా పండితుడైన కరుణశ్రీ గారు చక్కగా గ్రహించారనమాట. పైగా పోతన్న గారి లైఫ్ ఎలాంటిదంటే చూసి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యే లైఫ్. కరుణశ్రీ గారు పోతన్న గారి గురించి ఏం చెప్పారనేది ఒక్కసారి చిన్న పద్యాలు ఆయన చెప్తారనమాట. ఘంటమో చేతిలోనిది ములుగర్రయో, చేసేది సేద్యమో లేక పద్యమో, మంచమీద నుంటివో లేక మంచమందో, నిలకడ ఇంటిలోనో లేక పంట పొలాలయందో, కలమో హలమో నీకేది ప్రియంబగునో అంటారు. అంటే పోతన గారు రైతు. సో ఆ విషయాన్ని పెట్టుకుని ఏం చెప్తున్నారన్నమాట, నీ చేతిలో ఉన్నది గంటమో ములుగర్రో, నువ్వు చేస్తూ రాస్తున్న సేద్యమో పద్యమో ఏమీ అర్థమవట్లా, అసలు నీకు అన్నిటికంటే ప్రీతికరమైనది ఏది అని అడుగుతున్నారు. అలాగే కవుల ఇమాజినేషన్ కి అంతుండదు, అండ్ వాళ్లకి ఆ భావనలు ఆ భావుకత ఉండబట్టి మనకి చాలా అందమైన కవిత్వము, మంచి మంచి గ్రంథాలు చదవడానికి దొరుకుతున్నాయన్నమాట. భగవంతుడి గురించి చెప్పేది కూడా ఒక కవే కదా. వ్యాసుల వారు స్వయంగా అంత మంచి మంచి వర్ణనలతో భాగవతాన్ని రాశారు కాబట్టే మనకి భగవంతుడి గురించి తెలిసిందే. ఇదే కరుణశ్రీ గారే ఒక చిన్న చమత్కారం చేశారు ఒక చిన్న పద్యంలో, అది కూడా ఒకసారి విందామా?
2: తప్పకుండా.
0: కాయలు కాచిపోయినవిలే అరచేతుల్, వ్రాతఘంటపు రాపిడి చేతను, కరకు నాగలి మేడిని పట్టి సేద్యమున్ సేయుట చేతను, కవి కృషి వల నీ వ్యవసాయ దీక్షకు ఆహాయని ఇంతలేసి కనులార్పక చూసిరే దివౌకసుల్ అని. ఈ పద్యంలో చిన్న చమత్కారం ఏంటంటే, దేవతల్ని అనిమిషులు అంటారు, వాళ్ళు రెప్పవేయరు. వాళ్ళు ఎందుకు రెప్పవేయరు అనే విషయాన్ని ఇందులో వివరిస్తున్నారనమాట కరుణశ్రీ గారు. నీ పోతన గారి గురించి చెప్తూ, మీ అరచేతుల్లో కాయలు కాసాయి కదా, అవి నాగలి పట్టుకుని సేద్యం చేయడం వల్ల, గంటం పట్టుకుని కవిత్వం భాగవతం రాయడం వల్ల అనేది తెలియక రెప్పలార్పకుండా తెలుసుకోవాలని దేవతలు చూసి చూసి వాళ్ళు అనిమిషులైపోయారు అని చెప్తున్నారు. ఇంత చక్కటి కవిత్వాన్ని మనకి అందించింది కరుణశ్రీ గారైతే, వారికి ఇన్స్పిరేషన్ పోతన గారు అవును కదా.
2: మనం చక్కగా ఈ పోతన గారి గురించి ఎలా రాశారు అని ఒక చిన్న పద్యం ద్వారా తెలుసుకున్నాము. భాగవతం రాసి బమ్మెర పోతన్న సహజ పాండితి విశారదుండు, పలుకు పలుకులోన నొలికెరా ముత్యాలు, లలిత సుగుడ జాడ తెలుగు బాల. చాలా అందంగా ఉంది ఈ పద్యము. కాని సంస్కృతంలో రాసినటువంటి ఈ భాగవతానికి ఆంధ్రీకరణ ఏ విధంగా పోతన గారు చేశారో ఆ విషయాలు చెప్తారక్క.
0: తప్పకుండా. ముందుగా పోతన్ గారి గురించి తెలుసుకుందాం. కరుణశ్రీ గారు పోతన్ గారిని ఎంతగా ఆరాధించేవారో ఇప్పటిదాకా విన్నాం కదా. అసలు పోతన్ గారిలో జీవితంలో అంత గొప్పతనం ఏంటి, అంత ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం ఏముంది అనేది చూద్దాం. ఈయన దాదాపు 1450-1510 సంవత్సరాల మధ్యలో పోతన్ గారు జీవించి ఉన్నారని ఒక అంచనా. ఆయన పుట్టింది తెలంగాణలోని బమ్మెరా అనే గ్రామంలోట. కేశున లక్కమాంబ అనే దంపతులకు ఆయన జన్మించారనమాట, శైవ కుటుంబంలో. అయితే ఆయన వృత్తిరీత్యా రైతు, ప్రవృత్తిరీత్యా కవి. ఇందులో విశేషం ఏంటంటే ఆయన ఒక ఏ గురువు దగ్గరికి వెళ్లి కవిత్వం చెప్పడం కానీ గ్రంథాలు కానీ గ్రామర్ కానీ ఇవన్నీ నేర్చుకున్న సంఘటనలు సందర్భాలు మనకు కనిపించవు. అందుకనే ఆయనకి తనంతట తానుగా వచ్చింది కవిత్వం అనేది. భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకోండి, ఆయనకి ఆ వరం ఇచ్చి మనందరికీ భాగవతం అనే వరాన్ని ఇచ్చారు స్వామి. అందుకనే ఆయన్ని సహజ కవి అంటారు. మీరు ఇందాక పద్యంలో చదివినట్టు గణేష్, సహజ కవి బమ్మెర పోతనామాత్యులు. ఇక ఒకసారి ఈయన నది ఒడ్డున కూర్చుని, ఈయనకి రామభక్తులు, రాముడు అంటే చాలా ఇష్టం పోతన గారికి, రామ ధ్యానంలో ఉన్నారు. ఉన్నప్పుడు రాముల వారు ప్రత్యక్షమయ్యారట. ఆయనకి దర్శన భాగ్యం ఇచ్చి రాముల వారు చెప్పారట, నువ్వు భాగవతాన్ని రచించు అని ఒక ఆజ్ఞనిచ్చారనమాట. అనగానే ఈయనకి ఇప్పుడు మనం ఒక పని మనకి చేయమని ఎవరైనా చెప్పగానే మనకు ఫస్ట్ వచ్చే ఆలోచన నేను చేయగలనా లేదా, నాకు ఆ కెపాసిటీ ఉందా లేదా, నాకు దానికి అర్హత ఉందా లేదా. కానీ భగవదాజ్ఞకి ఆలోచన ఉండకూడదు. పోతన గారు చేసింది అదే. ఆయన రాముల వారు వచ్చి రాయనగానే సరే, ఎందుకంటే రాసేది నేను కాదు, అందుకని నాకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి భాగవత రచన మొదలుపెట్టారు. ఆయనది ఒక రకంగా చూస్తే గణేష్ సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనుకోవచ్చు. ఎంత ఉన్నతమైన ఆలోచనలంటే, నాకు బ్రతకడానికి ఏం కావాలి, ఇది కావాలి. సంతృప్తితో బతకడం కంటే గొప్ప వరం ఇంకొకటి లేదనే చెప్పాలి. ఆయన అలా జీవించారు. ఎప్పుడైతే ఈయన భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారని తెలిసిందో, ఎంతో మంది రాజులు ఈయన దగ్గరికి వాళ్ల దూతల్ని పంపించారట, ఆ భాగవతాన్ని నాకు అంకితం ఇవ్వండి. అలాగే ఈయన ఉంటున్న ఆ ప్లేస్ కి సంబంధించిన రాజు కూడా ఎంతో ప్రెషర్ తెచ్చారనమాట ఈయన మీద, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, ధనధాన్యాలు, సంపదలు, స్వర్ణాభిషేకాలు, రత్నాలు, అన్ని ఏది కావాలంటే ఇస్తాను, జీవితానికి 10 తరాలకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, భాగవతాన్ని నాకు అంకితమయ్యే అని. అంటే ఈయన ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గొప్ప స్థితిమంతులు కాదనమాట, తినడానికి ఉండడానికి ఉన్నవాళ్లు అంతే. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నీకు ఇంత ఇస్తానంటే మనకు కొద్దిగా డిస్ట్రాక్షన్ వస్తుంది. భగవంతుడి మీద ఈయనకున్న ఫోకస్ ఎలాంటిదంటే, ఆ మాత్రం ఆ ఇసుమంత డిస్ట్రాక్షన్ కూడా ఆయనకి రాలేదు. ఆయన ఓ పద్యంలో అనుకుంటారు, ఆయనకి ఆయన రాసుకున్నారు, బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యను కూడులకిచ్చి అప్పడపు కూడు భుజించుట కంటే సక్కవుల్ హాలికులైననేమి అంటారు. మంచి కవులు రైతులైతే మాత్రం తప్పేంటి, నా భార్యాబిడ్డలకు కావలసిన 4 గింజల్ని నేనే పండించుకుంటాను, అలా మేము సంతృప్తిగానే జీవిస్తాం. కాని రాముల వారు స్వయంగా ఆజ్ఞనిచ్చి ఆయనంతటా ఆయన అడిగి రాయించుకుంటున్న ఈ గ్రంథం రాముడికి చెందుతుంది గాని ఇంకొక రాజుకెందుకు ఇస్తాను అంటారన్నమాట. అంతటి ఇందాక అనుకున్నట్టు రాసేది నేను కాదు, రాయించేది నేను కాదు, దీని మీద నాకేం హక్కు ఉంది అనుకుంటారు.
1: అంత శరణాగతి భావం అంటే అది ఎలా చేయాలో కార్యం తెలియనప్పటికీ కూడా ఎంతో ధైర్యం, నమ్మకం. ఎందుకంటే అడిగినవాడు చెప్పినవాడు రామభక్తుడు. అందుకే కదా ఇంత గొప్ప పద్యం వచ్చింది, మనందరం కూడా చెప్పుకుంటాం, పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదా వేరుండు గాథ పలుకగనేల అని పూర్తి శరణాగతితోటి ఆయన ఆ భావంతో మొదలుపెట్టి రాశారు కాబట్టి అందులో ప్రతి పదం, ప్రతి పద్యం చదువుతున్నప్పుడు మనం భగవంతుడికి అంత కరెక్ట్ అవ్వగలుగుతున్నాం, భగవద్భావనలో మనం మునిగిపోగలుగుతున్నాం. అంటే ఇక్కడ పూర్తిగా అనకూడదు కానీ రాముడే రాయించాడు కాబట్టి అది అలా ఉన్నది ఆ గ్రంథం.
0: ఆయన అదే భావనతో రాశారు కాబట్టి ఆ భావనే ఆ గ్రంథంలో నిండా ప్రతిఫలిస్తూ ఉంటుంది. మనం చదివినప్పుడు కూడా మనకు అదే భావన వస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, మనం శైవ కుటుంబంలో ఆయన జన్మించారు అనుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఆయన పుట్టింది శైవ కుటుంబంలో, మహాశైవి, కానీ ఆయనకి ఆయన రామభక్తులు, సహజంగా ఆయన రామభక్తులు. ఆ రాముల వారు వచ్చి ఆయన్ని రాయమని చెప్పిన గ్రంథం విష్ణు కథలు, విష్ణు భక్తులు విష్ణుమూర్తి గురించిన కథలు. ఇక ఆయన ఆరాధ్య దైవం ఎవరయ్యా అంటే అమ్మవారు. సో ఇక్కడ మొత్తం అన్ని రూపాలని అది నామాలని తీసుకొచ్చి ఒక పోత పోస్తే ఎవరో అది పోతను గారు అనమాట. అందుకని ఆయన భాగవతాన్ని కూడా ఆయన ఒక చక్కటి పద్యంతో, అమ్మవారి స్థుతితో మొదలుపెట్టారు స్వప్న. మనందరికీ చాలా పరిచయమైన పద్యమే ఇది. బహుశా ఆంధ్రదేశంలో ఈ పద్యం తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. అమ్మలదన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మ మనంబుల ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని అమ్మవారికి దండం పెట్టు. నాకు అలాంటి శక్తి నీవు తల్లి, శక్తిస్వరూపిణి, ఈ భాగవతాన్ని రచించడానికి కావలసిన శక్తిని ఇయ్యి అని చెప్పి ఆవిడ ప్రార్థనతో భాగవతం మొదలవుతుంది.
2: చాలా బాగుంది. మరి ఇంకొక పద్యం నాకు గుర్తొస్తుంది. మనకి ఈ భాగవతం చదవటం వల్ల ఏమొస్తుంది అంటే, జీవితంలో పరిపూర్ణత లభిస్తుంది, దానికి ఒక జీవిత సాఫల్యం చేకూరుతుంది. భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆ తన్మయత్వంలో మనం మునిగిపోతూ జీవితాన్ని గడపాలి, ఈ జీవితం ఇచ్చింది కేవలం భగవంతుడి గురించి ధ్యానించడం కోసమే అన్న దీంట్లో, చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువనేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. మరి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా ఆ శివుణ్ణి పూజించాలి, నోరారా ఆ కేశవుణ్ణి ప్రార్థించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం దేనికి, ఆ తల్లి కడుపు చేటుకి అని ఈ పద్యం చక్కగా చెప్తుంది. మరి ఈ భాగవతం చదివితే బాగవుతాము అని స్వామి చెప్పినట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటాను. మా ప్రొఫెసర్ అయినటువంటి చెల్లి జనార్దన్ గారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. ఆయనకి భాగవతం అంటే పిచ్చి, ఎప్పుడూ భాగవతం చదువుతూనే ఉంటారు, మా క్లాసులో కూడా భాగవత పద్యాలు చెప్తూ ఉంటారు. ఒకసారి మందిరంలో కూర్చున్నప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఆయన వివిధ రామాయణము భాగవతం అన్ని చదువుతూ ఉంటారు. ఒకసారి ఎందుకో ఆయన మనసుకు బాగా స్ఫురణ కలిగి భాగవతం చదువుదాము అన్న ఆలోచన మళ్లీ వచ్చింది. సరే ఎలాగో ఉపక్రమిస్తున్నాను, దానికి స్వామి అనుగ్రహం లభిస్తే ఇంకా బాగుంటుంది అని భాగవతం పుస్తకం పట్టుకుని దర్శనంలో కూర్చున్నారు. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని విద్యార్థుల దగ్గరికి ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చారు. ఈయన పైకెత్తి పుస్తకాన్ని పట్టుకుంటే స్వామి అడిగారు, ఏమిటిది అని. స్వామి ఇది భాగవతము అన్నారు. అంటే ఏమిటి అని అడిగారు. అడిగితే స్వామి ఇది భగవంతుని చరిత్ర. దెన్ స్వామి చెప్పారు, దిస్ ఈజ్ నాట్ హిస్టరీ, ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇది హిస్ స్టోరీ, అంటే అది భగవంతుని చరిత్ర అని ఎంతో చక్కగా చెప్పి లాస్ట్ లో ఒక సెంటెన్స్ చెప్పారు, భాగవతం చదివితే బాగవుతాం అని చెప్పి స్వామి ఆయనకు ఆశీర్వదించి భాగవతం చదువుకునే ఆ బ్లెస్సింగ్ ని ప్రసాదించి స్వామి ముందుకు వెళ్లిపోయారు. మరి మన కార్యక్రమం కూడా భాగవతం చదివితే బాగవుదాం అన్న దాంతో స్వామి ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితో మనం ప్రారంభించుకుంటున్నాం.
1: ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ భాగవతంలోని వివిధ భక్తులు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, అందరి గురించి మనం ప్రస్తావన తెచ్చి వారి చరిత్రలు చదివే సమయం సరిపోకపోవచ్చు. కొందరు భక్తుల గురించి తెలుసుకుందాం. ఒక స్వామి ఏం చెప్తారంటే, అంటే మీరు గొప్పవారు కావక్కర్లేదు, ఆ మంచి సద్గుణాలను పెంపొందించుకోండి, అప్పుడే మీ జన్మలు సార్థకం అవుతాయని ఒకసారి స్వామి చెప్తున్నారన్నమాట. 19 ఏళ్ల ప్రియవ్రతుడిని, తర్వాత 5 ఏళ్ల ధ్రువుణ్ణి ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నాం, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా. కాబట్టి దేనివల్ల వాళ్ళు ఇంత గొప్పతనాన్ని, ఇంత కీర్తిని సాధించారు అంటే వారి సద్గుణాల వల్ల. కాబట్టి ఈ భక్తులందరి గురించి రాబోయే 6 రోజుల్లో కూడా మనం చర్చించుకుందాం. గణేష్
2: అంటే భక్త ప్రహ్లాద, భక్త ధ్రువ, అన్న నామాలు వారు సంపాదించగలిగారు, సాక్షాత్తు భగవంతుడు వాళ్ళని భక్తుడు అని పిలవగలిగారు అంటే వాళ్ళు ఏ స్థాయికి రీచ్ అయి ఉంటారో ఈ కథల ద్వారా మనం తెలుసుకుందాం. మరి ఇంతటితో ఈనాటి మొదటి రోజు కార్యక్రమాన్ని మనం ముగిస్తూ ప్రేక్షక శ్రోతలందరి దగ్గర నుంచి మనం సెలవు తీసుకుంటూ స్వామికి మరొక మారు మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
3: ఇంతవరకు శ్రోతలు భాగవతంతో బాగవుదాం సప్తాహ కార్యక్రమంలోని మొదటిరోజు చర్చను విన్నారు. భాగవతమంటే ఏంటి, ఎప్పుడు ఎవరికి ఎవరు అందించారు అన్న విషయాలతో పాటు శ్రవణ పారాయణముల విధి విధానాలను ఈనాటి కార్యక్రమంలో వివరించారు. భాగవతంలోని కొందరి భక్తుల గాథలను వచ్చే 6 రోజులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 నెంబర్కి గాని రాసి పంపగలరు. సాయిరాం.

నిరంతర నామస్మరణతో చంచలమైన మనస్సును నిశ్చలం చేసి ఆ పరమాత్ముని దివ్యసుందర రూపాన్ని హృదయంలో దర్శించి పరమానందాన్ని పొందిన యోగి పుంగవులెందరో స్వర రాగతాళాల యోగంతో సంగీతాన్నే మోక్షమార్గంగా మార్చుకుని తమ మనస్సుని భగవంతుని యందు లయమునరించిన సత్పురుషులు ఎందరో తమ అమృత దృష్టితో జగత్తునంతటినీ రక్షించే మహర్షులు భక్తాగ్రగణ్యులు ఎందరో అటువంటి వారందరికీ విశ్వవ్యాప్తమైన కృతజ్ఞతను చాటి చెప్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

ఈశ్వరునకేది పుష్పంబు ఇష్టమగును. యజ్ఞవాటిని పాటింప ఏమి చేయూ.

0: ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట,
1: వాట్ ఈస్ ది ఫ్లవర్ దట్ గాడ్ లైక్స్, వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ దేర్ ఎట్ ది ఆల్టార్ ఆఫ్ దిస్ యజ్ఞ ఇన్ ద సాక్రిఫిషియల్ ఫైర్. ఇట్ ఈస్ ది సెన్సువల్ ప్లెజర్ దట్ హ్యాస్ గాట్ టు బి సాక్రిఫైస్డ్. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Krutayug Tretayugam nandu aanati maharshulu aneka vidhamainatvanti margamulu yandu yagnamulu kavistu vacharu.
1: Way back in Krutayuga and Tretayuga, the sages and the seers performed sacred rituals.
0: Vishwamitrudu yagnam salpadu.
1: We also heard of Vishwamitra performing yagna.
0: Bahyamaina laukikamaina prakrutamainatvanti rakshasulannu dunumadi yagnam samapti gavinchadu.
1: The yagna came to a conclusion after annihilating the wickedness and the cruelty and the demonic nature.
0: Dushtagurvamalanu దుష్టభావములను దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ యొక్క ఇంద్రియముల యొక్క పతితము, ఇంద్రియముల యొక్క దుర్మార్గము, ఇంద్రియముల యొక్క ఆవేదన అనేక విధములుగా మనం చూస్తూనే ఉన్నాం.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: However, they are all of your own making.
0: బాహ్యమైనటువంటిది.
1: They are external.
0: ప్రాకృతమైనటువంటివి.
1: They are worldly.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ది ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: The outward nature, the trend, represents the wicked, the cruel, bad qualities in man.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart or permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏమిటి? భగవాన్ అంటే ఏమి? దీని అర్థం?
1: What is the meaning of this word భగవంతుడు, భగవాన్?
0: భగవాన్
1: భగవాన్
0: బా అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: బా మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్,
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్,
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది బకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్, వాస్ట్నెస్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షెడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హాస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ ద రైట్ వన్ టు
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యుమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్
0: కనుక మన యందుండినటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విదిన్ ఈజ్ సో బ్రిలియంట్
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈజ్ సెడ్
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకును అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్
0: ఈ విధమైనటువంటి ప్రభుత్వ తత్వం అన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పాత్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్
0: కనుక ఈ భూతములనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutam anaga bhumi, prithvi.
1: Meaning the earth.
0: Modatidi. Dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinine ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ అస్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్స్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్డ్ అస్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్ is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు ఎందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు ఎందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిముల్లోకి సర్వమావృతిష్ఠతి దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదం లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశములు కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఏ సైంటిస్ట్ కూడా దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present.
0: దీనినే భారతీయులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: They are all the very forms of God.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వారికి సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: As it is possible, as it is not possible for the ordinary one to imagine the God and his form, they have assumed the forms of their own choice and started worshiping. కానీ
0: పంచభూతములు యందు ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతములు యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external
0: part. మన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి చెవులతో విన్నవి మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి
1: యొక్క
0: లక్షణాలే.
1: They are all the nature of the external.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటుంది.
1: బట్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఇన్నర్ పాత్ ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమోర్టల్ ఎప్పటికీ
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral
0: మానసిక సంబంధమైనటువంటి శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ద
0: కర్మకే. ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: The spirit is permanent.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes.
0: ఆచరించినది దేహమే.
1: And then it is the body that
0: ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes a total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and atma,
0: kevalam shariramlo maatrame anubhavinche samayam lopala,
1: if he just experiences with this body,
0: dinni pasittvamu annaru,
1: he comes down to the level of animality.
0: ee shariramu manasu renni cheri aatmanu visarjinchinappudu,
1: therefore when the body and the mind together give up the
0: atma, ee danavattvamu annaru,
1: and this is called the demonic nature.
0: Shariramunu manasunu tyajinchi,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్
0: ఆత్మాభిమానం మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానం అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ మేక్స్ యు ఎ డెమన్.
0: ఈ రెండింటినీ త్యజించి ఆత్మ యొక్క సంబంధమనే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ బోత్ దీస్ టూ అండ్ డెవలప్
0: అటాచ్మెంట్. మానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఇస్ రియల్లీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: ది త్రీ దట్ ఆర్ గిఫ్టెడ్,
0: సద్వినియోగపరిచి,
1: మస్ట్ బి ప్రాపర్లీ
0: సదాచారంలో ప్రవేశపెట్టి,
1: టేక్ టు రైట్ పాత్,
0: కాలకర్మకారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ ద అప్రోప్రియేట్ రైట్ వే.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్ట ప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: జస్ట్ యాజ్ ది మైండ్ ఇస్ గివెన్ యూ కెనాట్
0: దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటున్నాయి.
1: ద థింకింగ్ మస్ట్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు,
1: వాట్ ఈస్ టు బి డన్, వాట్ ఈస్ నాట్,
0: ఏది మంచి, ఏది చెడ్డ,
1: వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్
0: బ్యాడ్, అనే విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: వన్ మస్ట్ ఎంక్వైర్ విత్ ద మైండ్.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: ఆన్ ఎంక్వైరీ దాట్ యూ ఫైండ్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ అడాప్టెడ్.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమనే లక్ష్యంలో దుంచుకుని,
1: కీప్స్ ఆల్వేస్ ద బాడీ,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: అండ్ క్యారీస్ ఆన్ ద లైఫ్,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడా అనుభవిస్తూ ఉండటం,
1: అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద బాడీ ఆర్ ఇన్ ఎవ్రీ వే,
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చు పల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: the elders in the world also said,
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily in a free way, they call, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరము త్యజించి,
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి
1: ఫర్గెటింగ్ ఆర్ స్పిరిట్,
0: మనసు యొక్క తత్వమే ప్రాటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హీ ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్,
0: ఈ మనసు శరీరమును త్యజించి
1: అండ్ గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్, వన్ ఫాలోస్ ద సెల్ఫ్, హీ అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఈస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఈస్ దేర్ టు ఫంక్షన్.
0: మనసు విచారణ చేయాలి,
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలు తర్కించాలి,
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: ఈ తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి,
1: మైండ్ ఇన్వెస్టిగేట్,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్ టు
0: సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వీ డోంట్ ఫైండ్
0: దేహాభిమానంతోనే జీవితం అంతా గడుపుతున్నారు.
1: ద లైఫ్ ఈస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ది
0: బాడీ. ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: బట్ ఇట్ ఈస్ టెంపరీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ
0: మ్యాడ్ మంకీ. ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్, అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద త్రీ బాడీ, మైండ్,
0: ఆత్మ యొక్క కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటిని ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: What is that related?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the seven-day-long Veda Purusha Saptaha Gyana Yagnam, which is being held during the morning session in the Purnachandra Auditorium as a part of the Dashera celebrations at Prashanti Nilayam. The Purnachandra Hall will be opened for entry at around 7 a.m. The morning session in the Purnachandra Hall will conclude with Mangal Aarti at around 9:45 a.m., following which devotees can proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan, which will conclude with Maha Mangal Aarti. Those devotees who wish to witness the further proceedings of the Yagnam in the Purnachandra Hall can remain seated. Tomorrow is the second day of the Prashanti Vidwan Mahasabha, which is being conducted during the evening sessions of the Sai Kulwant Hall as a part of the Dashera celebrations in Prashanti Nilayam. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the proceedings of the Prashanti Vidwan Mahasabha will commence, comprising invocatory Vedam, talk by an erudite Telugu and Sanskrit scholar, Shatavadhani Dr. Palaparthi Shyamalananda Prasad Garu from Andhra Pradesh. We will then be blessed with Bhagwan's divine discourse. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా పూర్ణచంద్ర సభామండపంలో ఉదయం సమయాన జరుగుచున్న 7 రోజుల వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో రేపటి 2వ రోజున పూర్ణచంద్ర సభామండపం భక్తుల ప్రవేశార్థమై సుమారు ఉదయం 7 గంటలకు తెరువబడును. పూర్ణచంద్ర సభామండపంలో ఉదయం కార్యక్రమం సుమారు 9:45 మంగళహారతితో ముగియును. అనంతరం భక్తులు సాయి కులవంత్ సభామండపంలో స్వామివారి దివ్య దర్శనం గావించుకోవచ్చు. మహామంగళహారతితో స్వామివారి దివ్య దర్శనం ముగియును. పూర్ణచంద్ర సభామండపంలో మంగళహారతి అనంతరం యజ్ఞమును వీక్షించదలిచిన భక్తులు సభామండపంలో ఆశీనులే కొనసాగవచ్చు. ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా సాయి కులవంత్ సభామండపంలో సాయంకాలం సమయాన జరుగుచున్న ప్రశాంతి విద్వాన్ మహాసభలో రేపటి 2వ రోజున సాయి కులవంత్ సభామండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 ప్రశాంతి విద్వాన్ మహాసభ వేదముతో ప్రారంభమవుతుంది. తదుపరి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, తెలుగు మరియు సంస్కృత భాషలందు ప్రముఖ పండితులు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ప్రసంగిస్తారు. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం. భగవంతుణ్ణి అతి సులువుగా చేర్చే మార్గము నామస్మరణ. దానికి ఎటువంటి ప్రత్యేక సమయం ప్రాంతంతో పనిలేదు. అన్ని మతాలు నామస్మరణను అవలంబిస్తాయి. నామస్మరణ ఎంతటి కలుషితమైన మనసునైనా నిర్మలంగా మార్చగలదు. అటువంటి నామాన్ని ఉచ్చరించి భగవంతునికి సన్నిహితులై ఆనందాన్ని అనుభవించమని, నామస్మరణకు మించిన సులువైన మార్గం లేదని మన స్వామివారు 1988 అక్టోబర్ 17వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 4వ రోజు భక్తులకు వారి దివ్య ప్రసంగాన్ని అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్యోపన్యాసాన్ని విందాం.

0: దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను ప్రకృతిని ఆశ్రయించవలసి వస్తుంది. ఈ ప్రకృతి ఎవరి సొత్తు కాదు, ఇది భగవంతుని సొత్తు. భగవంతుడు సానుకూలుడు కాకుండా ఏ మానవుడు కూడాను ఎట్టి కార్యమును కూడాను ఈ ప్రకృతిలో సాధించలేడు. ఏదో ఒక విధముగా ఈ కార్యము సాధింపబోనుటకై కొందరు ప్రయత్నించినప్పుడు ఇది విఫలమైపోతుంటారు. దీనికి చక్కని ఉదాహరణము రామాయణమే. భగవంతుడైన రాముని విస్మరించి సీతను పొందే నిమిత్తమై రావణుడు అనేక విధములైనటువంటి పాట్లుపడ్డాడు. రామానుగ్రహము లేక సీతను పొందుటకై చేసిన ప్రయత్నములన్నీ కూడాను విఫలమైపోయినవి. అదే కాక తన యొక్క జీవితమునే నాశనము గావించుకోవటమే కాక తన యొక్క సంతతిని, తన యొక్క బంధుబలము కూడాను రాజ్యమునే భస్మము గావించుకున్నాడు. భగవంతుడు సానుకూలుడు కావాలన్నా మానవుని యొక్క మనస్సు ఒక పద్మము వంటిది. ఈ పద్మము పైన మధుకరమును అనేటువంటి రెండు తుమ్మెదల వారి ఉంటాయి. ఇవి రెండు కూడాను రెండు పదములుగా విభజించినప్పుడు మధు కర అని రెండు పదములుగా ఏర్పడతాయి. మధు అనగా జలము, కరమనగా కిరణము, సూర్యకిరణము. ఈ పద్మమునకు క్రింద జలము, పైన సూర్యుడు, ఇరువురూ లేకుండా ఈ పద్మము ఏమాత్రం కూడాను జీవించలేదు. ఈ కరమనేటువంటి సూర్యుడు క్రింద ఉన్నటువంటి మధు అనేటువంటి జలమును పైకి తీసుకోవటం, తిరిగి కిందికి పంపటం జరుగుతూ ఉంటాది. ఈ మధు కర అనేటువంటి రెండు తుమ్మెదలే రా మా అనేటువంటి స్వరూపములు. కనుక ఈ మధురమైనటువంటి ఈ మధుకరమనేటువంటి యొక్క భగవత్ నామమును ఎవరు హృదయపూర్వకముగా ప్రేమించి భావించి స్మరించరో వారికి ఏ విధమైనటువంటి బాధలు కూడాను ఉండవనేటువంటిదే కాక భగవంతుడు వారు హృదయవాసిగా ఏర్పడతారనేటువంటిది కూడాను పరమ సత్యము. మానవ జీవితములకు మహత్తరమైన ప్రక్రియ ఆత్మవిశ్వాసమే. ఈ నామం పైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగినప్పుడే ఈ నామిని పొందడానికి సాధ్యమవుతుంది. తరువ తరువ పుట్టు తరువున నలయంబు, తరువ తరువ పుట్టు దదిని వృతము, తరువ తరువ పుట్టు తనువున తత్వంబు. అనగా రెండు చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాపిడి జరిగినప్పుడే ఇందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. పెరుగును చిలికినప్పుడే వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ చర్న్ ది కర్డ్స్ యూ కెన్ గెట్ బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
0: తనువును పరిశోధనలు చేసినప్పుడే అందులో ఒక తత్వము అనేటువంటి యొక్క భగవత్ నామము మనకు ఆవిర్భవిస్తుంది. అయితే ఈనాడు అట్టి భగవత్ నామతత్వమును గుర్తించేటువంటి వారు చాలా తక్కువ. అనివ్యము అశాశ్వతమైనటువంటి ఈ జగత్ సంబంధమైనటువంటి భోగభాగ్యముల నిమిత్తమై మానవుడు తన కాలమును, తన కాయమును, తన కర్మను కూడాను అర్పితం గావించుకుంటున్నాడు. ఇన్ని విధములుగా శ్రమించి తాను పొందే ఫలితమేమిటో చెప్పలేకపోతున్నాడు.

దిలధారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబునొందితిరో ప్రీతిగా యోచ

కాలమును ఈ విధముగా అపవిత్రము గావించి మనం పొందేటువంటి సుఖం ఏమిటో మనకే తెలియకపోతున్నది. దేవుని యొక్క లక్ష్యం ఏమిటో, గమ్యమేమిటో గుర్తించుకోలేకపోతున్నాడు. దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మానవత్వమును ధరించి దీని యొక్క గమ్యమును మనం గుర్తించుకొనకుండినా, దీని యొక్క లక్ష్యమును మనం విస్మరించినా మనము ఉద్భవించినటువంటి కారణమేమిటి, ఉద్భవించే ప్రయోజనమేమిటి? భగవంతుని నామమును నిరంతరము స్మరించినప్పుడే మన హృదయము మెత్తబడి భగవంతుని పాదమును ఒత్తుకునేటువంటి యొక్క ముద్దలు అనగా ప్రింట్స్ ఇందులో ఏర్పడుతూ ఉంటాయి. ఇట్టి నామచింతన లేకపోవటం చేతనే హృదయము గట్టిపడుతూ బుద్ధి సూటి అవుతూ జీవితమును వ్యర్థముగా ఆవింపు చేస్తున్నది. ఈనాటి మానవుని హృదయము మధురమైనటువంటిది గను, సున్నితమైనటువంటిది గను, మృదువైనటువంటిది గను మార్చుకోవాలి. ఇది కేవలం ఒక నామచింతన వల్ల తప్ప అన్య మార్గంలో ఇది మనకు లభ్యము కాదు. నామచింతన చేయుటకు ఏ విధమైనటువంటి మార్గమో, ఏ విధమైనటువంటి నిష్టలో అనేటువంటిది మనం యోచించనక్కరలేదు. ప్రేమతో కూడిన భావముతో భగవత్ నామమును ఉచ్చరించినప్పుడు ఇదియే అన్ని విధములైనటువంటి యొక్క సత్యమును, పవిత్రతను చేకూర్పు చేస్తుంది. దేశకాల పరిస్థితి ప్రభావమునకు మనం ఏమాత్రం కూడా లొంగనక్కరలేదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అని భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. తాను లేని స్థానము కాని, తనను కానటువంటి ఒక వస్తువు కాని ఈ జగత్తునందు కానరాదు. ఈ భగవంతుని యొక్క నామమునకు ప్రధానమైనటువంటి కారణాలు మనం విచారించాలి. వేదములు అనంతమైనటువంటివి, వీరిని నేర్చటం చాలా కష్టము. ఈ అనంత వేదముల నుండి ఆవిర్భవించినటువంటివే ఉపనిషత్తులు. వీటినే వేదాంతములని కూడా పిలుస్తూ వచ్చారు. ఈ వేదాంతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. భగవద్గీత అనగా కేవలము భగవంతుడు పాడిన పాట అని. ఈ పాట అనేటువంటిది భగవంతుని యొక్క నామంతో కూడినటువంటిదిగా ఉండాలి. సర్వవేద సారము, సర్వోపనిషత్ సారము, గీత యొక్క సారము భగవంతుని సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. తాను లేని స్థానము కాని, తనను కానటువంటి ఒక వస్తు ఈ జగత్తునందు కానరాదు. ఈ భగవంతుని యొక్క నామమునకు ప్రధానమైనటువంటి కారణాలు మనం. వేదములు అనంతమైనటువంటివి, వీరిని నేర్చటం చాలా కష్టము. ఈ అనుభవించినటువంటివే ఉపనిషత్తులు.

భగవంతుని నామమే. ఈ నామమును మనం ఉచ్చరించినప్పుడే వేద ఉపనిషత్ భగవద్గీతలను కూడా మనం ఉచ్చరించిన ప్రారంభమవుతాం. ఉపనిష్టారమైనటువంటి యొక్క భగవద్గీతను నమ్ముకుని జీవించుటకై మనం అందించగా దీనిని అమ్ముకుని జీవిస్తున్నారు ఈనాటి మానవులు. కనుకని ఈ భగవత్ నామం అనేటువంటిది కేవలము ఏదో ఒక తృప్తి నిమిత్తమై ఒక భగవంతుని అనేక నామములలో ఒక్క నామాన్ని మనం అనుభవించినట్టుగా మనం భావిస్తున్నాము. కాదు కాదు, సర్వశాస్త్రముల సర్వవేదముల యొక్క సారమే భగవత్ నామము. అట్టి నామమును వినగోరి, అట్టి నామమును పొందగోరి, అట్టి నామమును చేయగోరి గోపికలు అనేక విధములుగా కూడాను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చారు.

0: ప్రార్థించారు.
1: వేద సారమంతదీసి నాద బ్రహ్మముగను మార్చి వేణువం

ఓ కృష్ణ, ఈ విధమైనటువంటి మాధుర్యంతో కూడినటువంటి యొక్క ఈ నామమును నిజముగా మానవులు ఉచ్చరించలేకపోతున్నారంటే ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు. తీరిక లేకపోయినప్పటికీ ఉపనిషత్తులు మనం పఠిస్తున్నాము. ఉపనిషత్తులు కేవలం ఒక దట్టమైన అరణ్యం వంటివి. ఈ అరణ్యములో దారి తప్పిన మనం గమ్యము చేరలేము. వేదమునగా ఇది శబ్ద ప్రమాణము. ప్రమాణములకు ఏమాత్రము కూడా ఆధారము లేదు. వేదము విష్ణుస్వరూపమని ఇతను అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు లభించేటువంటి వాడు కాదు. ఇంకా గీతనా, ఈ గీత యొక్క గానం స్వరూపాన్ని మనము ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. ఈ గీతను కేవలము మనం ఆచరించి ఆనందించి స్మరించి భజించి ధరించే నిమిత్తమై అందించినటువంటిది. దురదృష్టవశాత్తు ఈనాడు గీతను పారాయణం చేయటంలోనే మన కాలమునంతా వ్యర్థం గావిస్తున్నాము. ఆ సారమును మనం నామరూపంలో మనం భజించాలి. ఇటువంటి నామస్మరణ అనేటువంటిది మానవునికి అతి సులభమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది. ఏకాంతమైనటువంటి ప్రదేశమును కూర్చొని భగవత్ నామమును హృదయపూర్వకంగా స్మరిస్తూ ఉంటుంటే అతని యొక్క హృదయము ఆనందములో మునిగిపోతుంది. ఇట్టి ఆనందము మరి ఏ విధమైనటువంటి మార్గమునందు కూడా మనకు లభ్యము కాదు. నారదుడు, తుమ్మురులు, మీరా, చక్కుబాయి ఇత్యాది పరమ భక్తులందరూ కూడా నామముని ఆధారం చేసుకుని తమ యొక్క సంసారమనేటువంటి సాగరములో నామగా మార్చుకుని గట్టు చేరుతారు. నామము లేని జీవితము కాని, నామము లేని పదార్థము కాని నిజమైనటువంటి భక్తుడు ఏమాత్రం కూడాను దానిని అంగీకరించడు. రావణ సంహారం తరువాత రాములు అయోధ్యకొచ్చి పట్టాభిషేకం కట్టుకున్న సమయంలో అనేక మందికి రాములు అనేక బహుమతులు అందిస్తూ వచ్చాడు. కానీ హనుమంతుని విషయంలో తాను ఏమాత్రం కూడాను ఈ విధమైనటువంటి శ్రద్ధను చూపలేదు. సీత జ్ఞప్తి చేసింది, రఘుపతి కార్యం వీడేర్చిన కపి రాజసి కామణీతడయ్యా అగములు పురికొని జగముల

0: లోపల. ఇంతమందిని ఈ విధంగా గౌరవించి ఒక హనుమంతునికి మాత్రమే ఈ ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని అందించలేదనుకుంటే అతనికి చాలా నొప్పించుకోవచ్చును అనేటువంటి ఉద్దేశంతో ఆ మెడలో ఉండినటువంటి యొక్క ముత్యాల హారం హనుమంతునికి ఇచ్చింది సీత. చాలా విలువైనటువంటిది ప్రాకృతంగా, కానీ ఆ మాలలో ఉన్నటువంటి యొక్క ముత్యములను ఒక్కొక్కటి కొరుకుతూ కొరుకుతూ పారవేశాడు ఆ సభలోపల్లే. కానీ అందరూ అనుకున్నారు, అయ్యో ఈ కోటి బుద్ధి ఎక్కడ పోతుంది? విలువైనటువంటి ముత్యములంతా కూడాను తానేదో కొరకటము, చెవు దగ్గర పెట్టుకోవటము, పారవేయటము ఈ విధంగా చేస్తున్నాడని అందరు కూడాను చాలా కష్టపడ్డారు. విషయాన్ని గుర్తించినటువంటి సీత ప్రశ్నించింది హనుమంత, నీ యొక్క భావము నేను గుర్తించింది కానీ లోకులు గుర్తించలేదు, దీనికి కారణం చెప్పమని చెప్పింది. నా రోమరోమము రామనామముతో నిండినటువంటిది, అట్టి పరిస్థితి లోపల రామనామము లేనటువంటి యొక్క ఈ విలువైనటువంటి ముత్యమైన నాకు అక్కరలేదు, రాతితో సమానమన్నాడు. కనుకనే ఇంతటి మహాభక్తుడైపోయి రామును కూడాను సాధించినటువంటి మహా దీక్షుడైపోయి ఈ యొక్క ఒక్క నామాన్ని మాత్రమే తాను కోరుతూ వచ్చాడు, కానీ ఈ ప్రాకృతమైనటువంటి విలువైనటువంటి పదార్థములు తాను ఆశించలేదు. నామంతో సాధ్యం కానటువంటిది లోకంలో మరొక్కటి లేదు. ఈ నామాన్ని మనం ఏ రీతిగా మనం అనుభవించాలి? భగవంతుణ్ణి అఖండంగా వర్ణించటం చేత, అతన్ని అఖండంగా కీర్తించడం చేత భగవంతుడు మరింత మానవులకు అతి దూరమైపోతున్నాడు. భగవంతునికి వర్ణనలు కాని అతన్ని కీర్తించడం కాని అతనికి అంగీకరించడు. సహజమైనటువంటి యొక్క స్థాయి ఎందే ఆ భగవంతుని పొందడానికి ప్రయత్నించాలి. అతన్ని ఏ విధంగా మనం వర్ణించాలి, ఏ విధంగా మనం పిలవాలి? ఓ బృందావన సంచారి, ఏ మధురాపురి విహారి, ఏ దయామయ, ఏ కరుణానిధి, ఏ కోటి సూర్య క్రాంతితో చేరినటువంటి యొక్క స్వరూప అని వర్ణించినంత మాత్రమున భగవంతుడు మనకు మరింత దూరం అవుతున్నాడు. మిత్రుడా, ఓ ప్రియతమా, ఓ బింబమా, నా స్వరూపమా, నన్ను అనుగ్రహించుమని కోరితల్నే పరమాత్ముడు సమీపిస్తుంటాడు. అతన్ని ఒక ప్రియుడిగా మనం విశ్వసించాలి, అతన్ని ఒక మిత్రుడిగా మనం విశ్వసించాలి, అతన్ని మన యొక్క తోటి నీడిగా ఉండేటువంటి బింబంగా విశ్వసించాలి. ఆనాటి మహర్షులు, ఆనాటి యోగులు ఈ విధంగా వర్ణించడం చేతనే వందల వందల సంవత్సరములు అయినప్పటికీ భగవంతుడు వారిని సమీపించలేదు. గోపికలు కూడా అతను మహా చక్రవర్తి, అతను మహా గొప్పవాడు అనేటువంటి రీతిగా అతనికి రాజవేషమును వేసి అతని అలంకారం చేసి వర్ణించలేదు. గోపాల గోపాల గోపాల అతని సహజమైనటువంటి నామం చేతనే అతన్ని పిలుస్తూ అతనితో సంభాషణ జరుపుతూ అతని యొక్క అండదండలను పొందుతూ వచ్చారు. వారు భగవంతుణ్ణి వర్ణించకూడదు. కారణమేమిటి? వర్ణించినప్పుడు కొత్తవాడుగా తాను తయారవుతాడు. మనకు అతనికి అనేక జన్మం నుంచి సంబంధం ఉంటుండాలి. అతను మనకు పాతవాడే, మనము అతనికి పాతవారమే. పాతవారం కాదు, మా నవ అనేటువంటి పదం నందే మనం పాతవారమనే అర్థాన్ని రూపొందింపచేస్తున్నది. మా కాదు, నవ కొత్త, కొత్త కాని వాడే మానవుడు అని చెప్తుంది. మనకు అనేక జన్మల లోపల అనేక తల్లులు, అనేక తండ్రులు, అనేక బిడ్డలుగా మనం ఉంటుంటాము. తండ్రులను మనం కోల్పోయినామో, ఎన్ని తండ్రులను మనం కోల్పోయినామో, ఎన్ని బిడ్డలను కోల్పోయినామో, కానీ వారికి మనకు ఏ విధమైన సంబంధము లేదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ భగవంతుడు మాత్రము ఆనాడు నేడు ఏనాడైనా కూడా మన వెంటనే ఉంటున్నాడు. భగవంతుడు ఒక్కడే. కొత్త మిత్రుని మన ఇంటికి పిలిచినప్పుడు, కొత్త వ్యక్తులను మనం ఆహ్వానించినప్పుడు రండి, దయచేయండి, కూర్చోండి అనేటువంటి గౌరవ పదములు మనం ఉపయోగపెడుతుంటాము. వారికి చాపలు వేయటము లేక కుర్చీలు అమర్చటము ఈ విధమైనటువంటి గౌరవాన్ని మనం అందిస్తుంటాము. అదే పాట స్నేహితుడైతే రారా, పోరా, కూర్చోరా అనేటువంటి రీతిగా మనం ఈ పదములు ఉపయోగపెడతాము. కనుక మన ఈ గౌరవం అంతా కూడాను భగవంతుని మనకు కొత్తవాణిగా మనం చూసుకుంటున్నాము. అదే మనలో ఉన్నటువంటి దోషం. భగవంతుడు నీ సన్నిహిత సంబంధుడు, నీ సన్నిహిత స్నేహితుడు. వాడిని ఈ విధంగా గౌరవించడం చేత మరే నాకు ఈ స్నేహం నాకు అక్కర్లేదని వెళ్లిపోతుంటాడు. మనసు విప్పి ప్రేమ చేత తనను ప్రాప్యాయంగా అతన్ని ఆహ్వానించాలి. కనుకనే ప్రాచీన భక్తులందరూ కూడాను భగవంతుని కేవలము ఏకవచనంగా వారిని అడుక్కుంటూ, వారిని పిలుచుకుంటూ, వారితో అనుభవాన్ని అనుభవిస్తూ వచ్చారు. రాజు కూడాను అట్లే రామచంద్రుని అనుభవిస్తూ వచ్చాడు.
1: రామచంద్ర ఇందు

0: వచ్చిన పురవరసేయుండి తడయ్యా. పరిపరి విధముల జానకి వెతకిన వనిత పరాకృండి తడయ్యా. రఘుపతి కార్యం వీడేర్చిన కపిరాజ శిఖామణి తడయ్యా.
1: ఇతడు కపిరాజ శిఖామణి, రామకార్యమున తన జీవితమునే అద్భుతం గావించినటువంటి వాడు. అతనికి ఏ విధమైనటువంటి బహుమానము అందించలేదే అన్నాడు. రాముడు చెప్పాడు, అతనికి నేను ఇచ్చేటువంటి ఒక పదార్థం నా దగ్గర ఏమాత్రము లేదు. సామాన్యమైనటువంటి మానవులకు ఏదో అంతో ఎంతో పదార్థముల ద్వారా వారు సంతృప్తి గరచవచ్చు. నా నామంతో లీనమైనటువంటి యొక్క హనుమంతులకు నన్ను నేనే ఇచ్చుకుంటానన్నాడు. కానీ

0: రా రా ఏకవచనం గాని ఒరే రామచంద్ర నన్ను బ్రోవరా, ఏ విధంగా ప్రేమతో బ్రోవరా అని పిలుస్తూ వచ్చాడు. రాముడు కనిపించినటువంటి సమయంలో కూడాను అతన్ని ఏకవచనంగానే సంబోధిస్తూ వచ్చాడు.
1: రామందు వెదకుదురా, నిన్ను నేనుందు వెదకుదురా.
0: ఎక్కడ నిన్ను వెతికేది? అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ స్థిత, ఎక్కడ చూచినా ఉండేటువంటి వాణ్ణి, నిన్ను వెతికేది ఎక్కడరా? ఈ విధమైనటువంటి యొక్క ప్రేమ సంబంధమైనటువంటి దానితో గౌరవం అనేటువంటిది అక్కడ ఏమాత్రమూ నిలచదు. ప్రేమ పెరుగుతుంది, గౌరవ భయములు తగ్గిపోతుంది. అనేక సంబంధాన్నే భగవంతుడు ఆశిస్తుంటాడు. ప్రేమ లేని మర్యాదలు అక్కరలేదు. ప్రేమనే ప్రేమనే ప్రేమనే. ఈ ప్రేమ చేత, భావం చేత, నామాన్ని స్మరించటం చేత భగవంతుడు సన్నిహితుడైపోతాడు. అయితే దీని యొక్క సన్నిహిత సంబంధాన్ని మనం కొంతవరకు యోచించాలి. నామమును స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ ఉండగా తన్మయత్తుడైపోతాడు, మత్తుడైపోతాడు, ఉన్మత్తుడైపోతాడు. ఈనాడు లోకంలో నిరంతరము నామస్మరణ చేస్తూ భగవంతుణ్ణి అనేక విధములుగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వారిని లోకులంతా చూచి ఇతను ఒక పిచ్చివాడు అనుకుంటారు. ఈనాడు లోకములో పిచ్చివారు పిచ్చివారు కాని వారు కూడాను సమంగానే ఉంటున్నారు. కొంత విచారించి చూస్తే పిచ్చివాడే ఉత్తముడిగా కనిపిస్తున్నాడు. పిచ్చివాడికి బాధ్యత తక్కువ, తక్కువ ఆచరిస్తాడు. కనుకనే పిచ్చివారు కానటువంటి తెలివితేటలు కలిగిన వారి కంటే పిచ్చివాడే ఉత్తముడని కూడా మనం గుర్తించవచ్చు. పిచ్చి అనేటువంటి పదము కూడాను చాలా ముద్దైనటువంటి పదము. చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటుంటే అరే పిచ్చివాడా ఏమిటని వాడుకోవటం అంటాడు తండ్రి. పిచ్చివాడా అనటము ముద్దైనటువంటి మాటనే కాని వాడు పిచ్చివాడనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట కాదు. జాబు రాలేదనో లేక పిల్లవాడు ఎట్టున్నాడనో భార్య ఏడుస్తుంటే పిచ్చిదానా, నేడో రేపు వస్తుంది ఎందుకు ఏడుస్తావు అంటాడు భర్త. పిచ్చిదానా అన్నంత మాత్రమే భార్యకు పిచ్చి పట్టిపోలేదు. కానీ ఇది ఒక ముచ్చటైనటువంటి పదమును ఉపయోగపెట్టుకోవటం. కనుక భగవంతుని నామంతో ఉన్మత్తుడైనటువంటి వాడిని పిచ్చివాడా పిచ్చివాడని పిలిచడము పిచ్చి కాదు, ఇది వాడి ప్రేమతో పిలిచేటువంటి పదము. కనుక ఎవరేమీ పిలిచినప్పటికీ మనం లోకవాక్యములకు ఏమాత్రం కూడా మనం వెలవనక్కర్లేదు. మన యొక్క ప్రేమకు, మన యొక్క విశ్వాసమునకు, మన యొక్క సంకల్పమునకు సరైనటువంటి మార్గాన్ని మనం వెతుక్కుంటూ పోవాలి. లోకానికి వెలిస్తే మనకు లభించేదేముంది? ఈ విధంగా లోకానికి మనం ఏమాత్రం కూడా వెలవనక్కర్లేదు. ధైర్యముచో ప్రేమచే విశ్వాసంచే భగవంతుని నామస్మరణ నిరంతరం కూడా మనం చేస్తూ రావాలి. ఈ ప్రేమ లోపల ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడిపోతుంది మనకు. ఎటువంటి సమయంలో కూడాను భగవంతుని ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం గౌరవంగా మర్యాదగా మనం ఉపయోగించుకోవాలి. కానీ ఏకాంతమైనటువంటి సాధన యందు అతని ఏకత్వంగానే మనం భావించాలి. దేవుడు భగవంతునికి కృష్ణునికి సన్నిహిత సంబంధుడే, కానీ అతనికి భయముతో గౌరవంతో కేవలం ఒక విధమైనటువంటి గంభీరంతో అతన్ని చూస్తూ ఉండేటువంటి వాడు. ఆ విధంగా చూడటం చేత అతన్ని అంత సమీపించలేదు కృష్ణుడు. స్నేహితుడు మాత్రమే కాని సన్నిహితుడు కాదు. కృష్ణుడు కూడా చెప్పాడు, మధురవాసులు ద్వారకవాసులు లోకంలోని సమస్త ప్రజలు కూడాను నాకు ప్రేమ పాత్రులే, నాకు ప్రాణ సమానులే, కాని నా నామమును నిరంతరము స్మరించేటువంటి గోపికలు మాత్రం నా ప్రాణములే అన్నాడు. ప్రాణ సమానులు ప్రాణములకు ఎంత వ్యత్యాసం ఉంటుందో అది యోచించండి. ప్రాణ సమానం అనుకున్నప్పుడు ప్రాణం కాదు. అబ్బగా వర్షం కురిచి ఎక్కడ చూసినా కానీ నీరు కనిపిస్తుంటే అబ్బా సముద్రం వలె ఉంటుండదని అనవచ్చునే కాని అది సముద్రం కాదు. అదే విధంగానే ప్రేమ పాత్రులుగాను ప్రేమ సమానులుగాను ప్రేమగాను ఉండేటువంటి దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంటుంది. పరిపూర్ణ ప్రేమతో నిండినటువంటి యొక్క మనిషికి పదములు కేవలం ఏకవచనంగానే వస్తుంటాయి. యశోద దగ్గరికి వచ్చాడు. నాయన నా గోపాలుడు ఎట్టున్నాడు మధురులు అని ప్రశ్నించింది యశోద. అమ్మా సకల శక్తి సంపన్నుడైనటువంటి యొక్క కృష్ణునకు ఏమి కొరత? ఆ మధురాపురి విహారి చక్కగానే ఉన్నాడు. మునిమానస సంచారి అతనికి ఏ కొరతలు లేవు. గోపీజన వల్లభుడు అతని ఏ యొక్క కష్టముడితోనా లేడు. ఆనందలోనుడు నిరంతరమే ఆనందంలే తాండవమాడుతుండాలి. ఈ విధంగా చెప్పేటువంటి జవాబులు యశోదకు ఏమాత్రం కూడా గిట్టలేదు. ఎవరా మధురాపురి విహారి? వారి పేరు నాకు అక్కర్లేదు. మునిమాన సంచారి ఎవరో నాకు తెలియదు. క్షేమ సమాచారం నేను ప్రశ్నించలేదు. నా గోపాలుని యొక్క క్షేమ సమాచారం నేను ప్రశ్నిస్తున్నాను. గోపాల గోపాల గోపాల ఆ నామం తప్ప అన్య బిరుదులు కాని అన్య వర్ణములు కాని ఆమె ఏమాత్రం కూడాను అంగీకరించేది కాదు.

బలరామ కృష్ణ బలరామ కృష్ణ అంతే తప్ప ఓ భగవంతుడా ఓ సాక్షాత్ స్వరూపుడా ఈ పదములు ఆమె ఏమాత్రం కూడా ఉచ్చరించేది. సహజమైన రుచి నామాన్ని మనం ఉచ్చరించాలి. నామాల్లో ఎన్నో నామములు మనం చేస్తుంటాం, కేవలం మన తృప్తి కోసం చేయటమే. ఉన్నది ఒకే నామమే, అది గోపాల ఓ శ్రీరామ అనేటువంటివి పదములు. ఇట్టి సహజ నామముతో ఉచ్చరించినటువంటి యొక్క మానవులకు సహజంగానే అతి శీఘ్రంగానే ప్రత్యక్షమవుతాడు భగవంతుడు. సహజ జీవులను ఉద్ధరించే నిమిత్తమై సహజ నామమును ధరించి సహజమైనటువంటి ప్రేమతో సన్నిహితుడవుతాడు భగవంతుడు. తండ్రి గొప్ప అధికారిగా ఉండవచ్చును, అతనికి గొప్ప జీతములు రావచ్చును, అతనికి అనేక భవనములు ఉండవచ్చును, బ్యాంకులో లక్షలాది సంపత్తి ఉండవచ్చును, కానీ ఒక కుమారుడు వెళ్లి నాన్నా నాకు చొక్కా గుట్టించమంటే నాన్న నీవింత గొప్పవాడు, నీకింత భవనములంతా ఉన్నాయి, నీకింత ఇన్కమ్లు వస్తుంది, నాకు ఒక చొక్కా గుట్టిస్తావా అని అడగడు. జీతం ఇస్తున్నారో లేదో నాకు అక్కర్లేదు, నీకు భవనములు ఉన్నాయో లేదో నాకు అక్కర్లేదు, నీకు నీ దగ్గర ఎంత ధనం ఉందో నాకు అక్కర్లేదు, నాకు చొక్కా కుట్టించు అనేటువంటి ఒక హక్కుతో అడిగేటువంటి ఒక స్వభావము ఈ యొక్క భగవంతుని నామం. సరళకు మనం భగవంతుని హక్కుతో అడగాలి. ఈ హక్కును సంపాదించుకోవటమే మన యొక్క ప్రేమ యొక్క తత్వము. పరిపూర్ణ ప్రేమను మనం పొందినప్పుడు ఆ హక్కు తమంతట తామే లభిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, మనం భగవంతుని పొందాలనుకుంటే ఏ శాస్త్రంలో, ఏ ఉపనిషత్తులో, ఏ వేదములో, ఏ యొక్క భగవద్గీతలో మనం వల్లించనక్కరలేదు. భగవంతుడు అతి సులభ ప్రియుడు. మన ధనకనక వస్తువాహనాదులకు లభించేటువంటి వాడు కాదు, కేవలం ప్రేమకు మాత్రమే అతను సన్నిహితుడవుతాడు. ఈ భగవంతుని పొందాలనుకుంటే ఎన్నో విధమైనటువంటి పూజలు చేయవెత్తలేదు. ఇవన్నీ కేవలం కాలమును సార్థకం గావించుకునే నిమిత్తమే ఆచరించేటువంటి కర్మలు మాత్రమే. కర్మను పవిత్రం చేయించినప్పుడు కాలమును కూడాను పవిత్రం చేసిన వారం అవుతాం. ఈ కర్మలన్నీ కూడా చిత్తశుద్ధయే కర్మ, చిత్తశుద్ధిని గావించేటువంటివే గాని ఈ కర్మలు భగవంతుని సన్నిహితం గావించేటువంటివి కాదు. ఒక్కటి మాత్రమే తన యొక్క సన్నిధికి లాక్కుని పోతుంది. ఆ ప్రేమను స్వార్థరహితమైనటువంటి ప్రేమగా మనం అభివృద్ధి చేసుకోవాలి, ప్రయోజనమైనటువంటి ప్రేమగా మనం అభివృద్ధి చేసుకోరాదు. ప్రేమకు ప్రేమనే సాటి. భగవంతుడు ప్రేమస్వరూపుడు. ప్రేమస్వరూపుని పొందడానికి ప్రేమనే ఆధారం కానీ మరొకటి కాదు. ప్రకాశించే చంద్రుడిని మనం చూడవాలంటే ఒక టార్చ్ లైటో, అరికల్ లైటనో, పెట్రాస్ లైటో తీసుకుని పోయి చంద్రుడిని చూడనక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశము ద్వారానే చంద్రుడిని చూడాలి. కనుక భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక అతని ప్రేమ ద్వారానే మనం పొందాలి. ప్రేమ లేని యజ్ఞ యాగాది కృతములు కాని, ప్రేమ లేని ధర్మాల తపస్సులు కాని ఇది కేవలం ఒక కృత్రిమైనటువంటివి. కనుకనే భగవంతుని సన్నిహితంగా నిరంతరం కూడా నాలోనే ఉండినటువంటి వాడిగా మనం విశ్వసించాలి. భగవంతుడా నీకు నాకు ఎడబాటు లేదు, నీవు వేరు నేను వేరు కాదు, నీ ప్రేమ నాయందు నా ప్రేమ నీయందు ఉంటున్నది. ప్రేమను గడిచినప్పుడు మనం ఏకమైన వారమే కాని భిన్నమైన వారం కాదు. కనుకనే గోపికలు కూడా ఈ విధమైనటువంటి యొక్క నామము చేతనే ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని పొందగలుగుతూ వచ్చారు. ఏ కృష్ణ పుష్పంబువై నీవు పలుపుండు చుండిన తుమ్మెదమై మేము తిరుగచుందు, వృక్షంబువై నీవు వర్ధిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకుందు, వర సముద్రుడే నీవైన వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు అన

0: పరచుకొని పారదని ఎనుసెలయేరునై.
1: ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధాన్ని కోరినటువంటి వాడే నిజమైన భక్తుడు. ఈ భక్తి ఒక నామ చేత తప్ప మరొక దాంతో కట్టుబడదు. కనుక నామస్మరణ నామస్మరణ నామస్మరణం చాలా మంది ఒక సులభంగా కాని ఒక విధమైనటువంటి దీనిగా కాని భావిస్తుంటారు, ముఖ్యంగా కూడా విశ్వసిస్తుంటారు. నామము చెప్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి? వేదం చెప్పండి, భగవద్గీతలోని శ్లోకములు చెప్పండి అని అంటుంటారు. ఇప్పుడు నువ్వు చెప్పుకోకూడదని చెప్పడం కాదు, అది ఇప్పుడు నువ్వు ప్రేమతోనే నీవు చెప్పాలి. వేదాన్ని నీవు చదవాలని ఆశించినప్పుడు అందులో భగవంతుని యొక్క ప్రేమ సంబంధమైనటువంటి యొక్క స్తోత్రమున్నాయనేటువంటి దృష్టితో నీవు చూడాలి. ప్రేమ లేనిటువంటిది మనం ఏమాత్రం కూడా నువ్వు అంగీకరించటకు వీలు కాదు.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురమును పొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: మా హృదయాలంతా కూడా నువ్వు ప్రేమరహితమైనటువంటివిగా ఉంటున్నాయి. ఇటువంటి ప్రేమరహితమైనటువంటి భూముల లోపల ప్రేమ జలమును పెట్టి దాన్ని మెత్తబరు. అందులో ప్రేమ మొక్కలే నాటు, ప్రేమ ఎరువే పోయి ప్రేమ వర్షమే కురిపించు, ప్రేమ నదులు ప్రవహించి నీలో ఐక్యమైపోతాయి. ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు. కనుకనే ఎన్ని విధములైనటువంటి యొక్క ధనధాన్యములు భగవంతునికి అర్పితం చేసినా కానీ అతను తాను అంగీకరించడు. అది ఏ తులాభారం యొక్క అంతరార్థము. విధములైనటువంటి ఆభరణములు వేసినప్పటికీ కృష్ణుడు కించిత్తేనే కూడా కదలలేదు. రూపిణి వచ్చింది.

నక్షత్రమో నా దేహము నీకు అర్పితం, పుష్పమో నా యొక్క హృదయ పుష్పము, ఫలము నా మనోఫలం, తోయమో నా ఆనంద పాష్పములు. ఒక నామముతో నీకు అర్పితం చేస్తున్నా. ఒక నామము చేత నీ సర్వమును అర్పితం గావించుకో. ప్రేమలేని అర్పితము తాను అంగీకరించడు. కనుకనే భగవంతుణ్ణి నామస్మరణ, ప్రేమతో నామస్మరణ చేస్తుంటే ఇంతకంటే మించిన సులభ మార్గము ఈ కలియుగంలో మరొకటి లేదు. ప్రేమ స్వరూపులారా, ప్రేమ చేతనే, నామస్మరణ చేత ఎటువంటి అమాయకులైనప్పటికీ, మూర్ఖులైనప్పటికీ, అజ్ఞానులైనప్పటికీ, విద్యావంతులైనప్పటికీ ప్రేమ సర్వుల యందు ఉండేటువంటిది, సర్వజీవులు వృక్షమునందు కూడాను ఫలించేటువంటిది ఆ ప్రేమ ఫలము. ఆ ఫలము పైన ద్వేషము, అసూయ, క్రోధము ఇత్యాది దట్టమైనటువంటి చర్మం కప్పుకొని ఉంటుండాలి. అందువల్లనే అందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు గోచరం కాకపోతుండాలి. ఎవరు దానిని వలిచి ఆ తోరును వదల్చి పారవేసినప్పుడే ఆ మధురమైన సారం మనకు లభ్యమవుతుంది. కనుక రాగద్వేషాది గుణములను మనం దూరం చేసి భగవంతుని రాగమనే మన గానంగా మనం తీసుకున్నామంటే, భగవంతుని నామమునే మనం ఆధారం చేసుకున్నామంటే, భగవంతుడు నీవు వేరు వెళ్లి వెతకనక్కర్లేదు. అతను సన్నిహితుడై ఉంటాడు. సర్వత పాణిపాదం తస్తనతో చీ శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి, సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు. ప్రేమ స్వరూపులారా, ఒక చిన్న ఉదాహరణము. ఒక నిప్పు మనకు చెంతన పెట్టుకున్నాము, కానీ దాన్ని మనం అలక్ష్యంగా పెట్టుకున్నాము. అలక్ష్యంగా ఉంటున్నప్పుడు ఆ నిప్పు నుంచి ఒక నిమురు వచ్చింది, ఆ నిమురు నిప్పును కప్పింది. ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది? నిప్పు నుంచే వచ్చింది. నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివెచ్చింది. అయితే నిప్పు లోపల ఉంది, పని ఊపినప్పుడే నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది. కనుక మన ఎందే కూడా ఆ దైవ రత్నం అనేటువంటి నామం మన ఎందే ప్రకాశిస్తూ ఉండాలి. ఆ నామరత్నం అనేటువంటి యొక్క కణమును మనం చూడవాలంటే మనం అలక్ష్యం చేశాము. అందువల్లనే మాయా అనేటువంటి నిమురు కప్పుకుంది. ఆ నామరత్నం మనలో లేకపోలేదు, ఉంది. ఆ మాయను దూరం నెట్టితే అదే ప్రకాశిస్తుంది. ఆ మాయను నెట్టటమే స్మరణ. ఆ నామస్మరణ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఆ నిమురు దూరం అయిపోతుంది. ఆ నామరత్నం మనకు కంటి కనిపిస్తుంది. దానితో సర్వానందమును మనం అనుభవిస్తాం. కనుక నామస్మరణ చేసి దైవాన్ని సన్నిహితంగా గావించుకోవటానికి సులభమైన మార్గం. మతములకు వారు కూడా దీనిని అంగీకరించినటువంటిది సర్వమత సమన్వయమైనటువంటిది ఈ నామము. యోగము ప్రాణాయామం అనేటువంటి ఒక భారతీయులు తప్ప మిగతా క్రిస్టియన్స్ కానీ లేక ముస్లింలు కానీ పరిచయన్స్ కానీ ఇంకేటువంటి బుద్ధులు కానీ వారు ఎవరు కూడా దీనిని అంగీకరించరు. నామస్మరణ అనేటువంటిది క్రిస్టియన్స్ అంగీకరిస్తున్నారు, ముస్లింలు అంగీకరిస్తున్నారు, బుద్ధులు అంగీకరిస్తున్నారు, జురాస్ట్రియం వారు అంగీకరిస్తున్నారు, జైనులు అందిస్తున్నారు, సర్బులు కూడా అంగీకరిస్తున్నారు. కనుక వారి వారి మతానుగుణ్యంగా ఒక్కొక్క క్రిస్టియన్స్ కూడా ఒక మాలను పెట్టుకుని నామస్మరణ చేస్తుంటారు, ముస్లింలు కూడా ఒక మాలను పెట్టుకుని నామస్మరణ చేస్తుంటారు, సిక్కులు కూడా ఒక మాలను పెట్టుకుని నామస్మరణ చేస్తుంటారు. స్మరణ అనేటువంటిది తరమోపాయం, సర్వమత సమ్మతము, సర్వమత సమన్వయం. ఇది నామే అందరినీ ఐక్యం గావిస్తుంది, సమైక్యతను గావించేటువంటి యొక్క శక్తి కలిగినటువంటిది నామం. ఈ నామాన్ని ఉచ్చరించి అతన్ని సన్నిహితుని గావించుకుని మీ యొక్క సంతోషము అనుభవించండి. ఇది సులభ మార్గము, ఇంతకంటే సులభ మార్గం మరొకటి లేదు.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో స్వామివారు 1988 అక్టోబర్ 17వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 4వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో భక్తులకు అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. సాయిరాము.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: భగవంతుని మీరు ప్రేమించి మిగిలిన సంబంధములను మీరు పోషించుకోండి. తప్పులేదు. ఏ పని చేసినా అది భగవత్కార్యముగా భావించండి. ఎవరిని చూసినా దైవముగా విశ్వసించండి. అందరియందు ఉన్నది మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఎవరినీ మనం తూలనాడరాదు. ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు. ఎవరితో మనం అధిక విశ్వాసముతో నుండరాదు. అందరి విశ్వాసములు భగవంతునిపై పెట్టండి. ఇది ఎన్నో దారాలు చేరిన బట్ట. అన్ని దారాలు చేరటం వలన చాలా బలంగా ఉంటున్నది. ఒక్కొక్క దారం విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో త్రుంచివేయవచ్చు. కాబట్టి అందరి ప్రేమను భగవంతునిపై పెట్టుకో. అందరినీ భగవత్స్వరూపకంగా విశ్వసించు. అందరినీ ప్రేమించు. అందరినీ భజించు. అందరినీ విశ్వసించు. అంతేగాని ఎవరినీ నమ్మరాదు. ఒక్క దైవమును మాత్రమే నమ్మాలి.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయి సంకీర్తనారవళి కార్యక్రమానికి స్వాగతం. మన దసరా ఉత్సవాల్లో భాగంగా ఈనాటి అలంకారం మహాలక్ష్మి స్వరూపం.

పల్లకీని నాట్యమయూరిలా పూలతో అలంకరించారు. పింఛము విప్పి పరవశమై తన ఒడిలో సాయినాథుని అలంకరించుకుని వేచి ఉన్నదా అనే రీతిలో చాలా అందంగా ఉంది. వంకాయ పువ్వు కలర్ అంగి, రోజా రంగు మేలిముసుకు చూస్తూ ఉంటే ఎందుకో కార్తికేయునిలాగా సాక్షాత్కరించేవారు. నెమలి వాహనం బయట కాంచి ఉంది కదా, నిన్న పార్వతీ పరమేశ్వరుడు, నేడు వారి ముద్దుల కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. స్వామి, ఓ సాయిదేవ, సర్వదేవతాతీత స్వరూపుడు నీవే కదా, అయినా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కళ అందము ఉట్టిపడుతుంటుంది. చకచకా సాగి పల్లకీనెక్కేవారు. ఏమి సొగసు, ఏమి వర్చస్సు, ఏమి బంగారు తేజం చక్కగా అమరి ఉంది. బాలసాయి ముఖంలో పాలుగార బుగ్గలు, చిలిపి కన్నులు, దొండపండు లాంటి ఎర్రని పెదవుల మీద నవ్వులు రాలుస్తూ చేతిలో వేల్, సాక్షాత్తు కార్తికేయుడే, శివశక్తి బాల, శృంగారవేళ, హే శివశక్తి బాల అని కీర్తిస్తూ నడుస్తూ ఉంటే ముఖార విందంలో విభూతి రేఖల మధ్య చక్కని గంధపు బొట్టు అప్పుడే తీసిన చందనంలాగా తడిగా ఉండేది. షణ్ముఖునికి చందనాలంకారమంటే చాలా ఇష్టం. దానికి అనుగుణంగా ఉంది నేటి దర్శన భాగ్యం. జోలపాటలతో, లాలిపాటలతో శ్రీవారు లోనికి వేంచేశారు. లోపలికి వచ్చారు. రోజురోజుకి జనం ఎక్కువవుతున్నారు. ఆనందము హెచ్చవుతున్నది. హాల్లో జాగా సరిపోక కుంకుమ పూజలకు బయటే కూర్చునేవారు. పూజలు, భజనలు చాలా ఘనంగా సాగుతున్నాయి. సాయి మహారాజ్ఞికి ఒక నిమిషం తీరిక కూడా లేదు. భోజనాల సమయంలో హాస్యాలలో కడుపొబ్బిపోతుంది. ఉత్సాహము, కోలాహలము అంబర వీధిని అంటుతున్నాయి. స్వామితో సరిగ్గా మాట్లాడి సన్నిధిలో కూర్చుని 10 రోజులైంది. దగ్గరగా వారి ముఖచంద్రబింబమును ఎప్పుడు చూద్దామా అని ఒకటే ఉబలాట పడేవారు.

కరుణాంబ గారి చెల్లెలు పాత మందిరంలో వారు ఉండిన రోజుల్లో ఒకసారి వర్తకుల గుంపొకటి వచ్చింది. తమకు అధిక ధనలాభం కలిగేలాగా అనుగ్రహించవలసిందని వారు స్వామిని ప్రార్థిస్తూ ఉండేవారు. వారు ఊరికి పోయే రోజున వారి ఎదుట స్వామి చేయి తిప్పి ఒక కొబ్బరికాయను సృష్టించారు. దానిని ఆడించి చూపించి, ఇందులో బంగారు లక్ష్మి ఉంది, దీనిని మీరు కొట్టకూడదు, అలాగే పెట్టి పూజిస్తే మీ కోరిక నెరవేరుతుంది అని స్వామి చెప్పారు. ఆ కొబ్బరికాయను ఆడించినప్పుడు చక్కగా శబ్దం వినిపించింది. వారు సంతోషించి స్వామికి నమస్కారం చేసుకుని వెళ్లిపోయారు. వాళ్లు మళ్లీ తిరిగి పుట్టపర్తి వచ్చారు. ఊరికి పోలేదా, మళ్లీ ఎందుకు వచ్చారు అని స్వామి వారిని అడిగారు. వాళ్లు దుఃఖపడుతూ జరిగిందంతా ఇలా స్వామికి మనవి చేసుకున్నారు. స్వామి, మేము పెనుకొండ చేరుకున్నాక ఆ కొబ్బరికాయలో బంగారు లక్ష్మి ఎలాగుంటుందో చూడాలన్న ఆతృత పెరిగింది. మనస్సును అరికట్టుకోలేక మీరు ఇచ్చిన ఆ కొబ్బరికాయను కొట్టేశాం. లోపల నుండి లక్ష్మీదేవి విగ్రహం బయటపడి పైకి ఎగిరి ఆకాశంలోకి మాయమైపోయింది. మా వల్ల పొరపాటైపోయింది స్వామి, క్షమించండి స్వామి, ఇక మీద ఇలా చెయ్యము, దయచేసి మాకు మళ్లీ ఆ లక్ష్మీ విగ్రహాన్ని ఇవ్వండి స్వామి అని వారు దుఃఖిస్తూ స్వామిని వేడుకున్నారు. నా ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకోలేదు, నేను చెప్పింది నిజమో కాదో అని మీరు సందేహించారు, కనుక ఇంక నేను ఇవ్వను అని స్వామి చెప్పేశారు. వాళ్లు పశ్చాత్తాపంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంశయాత్మ వినశ్యతి అంటారు అందుకే.

ఈనాటి సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని విని ఆనందించారని ఆశిస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి మన సాయి సంకీర్తనారవళి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరా.

0: ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన
1: అంతవరకు సెలవు సాయిరాం.

శ్రీ ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 24వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

రథసారథియై బాబా ఈ లోకాన్ని రోగాలు, విపత్తులు, నిరాశ, నిస్పృహలు లేని మార్గంలో నడిపించడానికి నిశ్చయించుకున్నారు. ఆనందాన్ని గురించి చెబుతూ 1947 నాటికే బాబా తాను మానవాకారం ధరించి రావటంలో కల ముఖ్యోద్దేశం మానవత్వం వినాశనం చెందకుండా కాపాడి అందరికీ అన్ని చోట్ల ఆనందాన్ని కలుగజేయటమే అని చెప్పారు. ఈ సనాతన సారథి కూడా స్వామి సంకల్పంతో స్వామి అనుగ్రహ సూచకంగా వెలువడిన ఒక సాధనమి. స్వామి అనుగ్రహం వల్ల ఆ రథచక్రాలపై వాలి నేను అక్కడ ఉండటం వల్లని ఆ రథచక్రాలు నడుస్తున్నాయనే భ్రమలో ఆనందించే కీటకంలాంటివాడిని. 1954 డొరోతీ సేయర్స్ ఇలా రాశారు, నిరర్థకత్వము, విశ్వాసము లేని జీవనము, చెడు నడవడిక, ఆర్థిక పరంగా బాధ్యత లేకుండా ఉండటము, హద్దు మీరుతున్న దుష్ట స్వభావము, తన స్వభావమే సరైనదని భావించే మూర్ఖపు వ్యక్తిత్వము, హింస, వంధ్యత్వము, జీవితంపై గౌరవం లేకపోవటము, మితిమీరిపోయి హద్దులు లేని బహిరంగ శృంగారము, ప్రకటనలు, ప్రచారాల ద్వారా భాషను అవమానించటము, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసంతో ప్రజల మనస్సులను బలహీనపరచటం, ప్రజా జీవితంలో పెరిగిపోతున్న లంచగొండితనము, మేధావుల పట్ల అగౌరవము, కుల, మత, జాతి వైషమ్యాలు, తప్పుడు ప్రచారము, విశ్వాసఘాతుకత్వము, స్వంతవారిపైన, దేశం పట్ల, స్నేహితుల పట్ల కూడా ద్రోహభావము, అరాచకత్వము, ఇవన్నీ కూడా నాగరిక పౌర సంబంధాలను నాశనం చేసి సంఘాన్ని నిర్జీవం చేసేటటువంటి విషయాలు. 1958 బాబా సంఘం నిర్జీవం కాకుండా సంఘం పునరుజ్జీవమునకు క్షుద్రశక్తుల నిర్మూలనము జరుగుతుందని హామీ ఇచ్చారు. నవల రచయిత్రి డొరోతీ సేయర్స్ సూచించిన లక్షణాలతో కూడిన నైతిక రుగ్మతలకు గల కారణం అహంకార ప్రకోపమనే భయంకరమైన విషక్రిమి అని స్వామి వివరించారు. విషతుల్యమైన అహంకారాన్ని ఆనందంలో ముంచినప్పుడు దాని విషప్రభావం అంతా పోయి బలవర్ధకమైన ఔషధంగా మారిపోతుందని స్వామి చెప్పారు. ఈ ఆనందం అనేటటువంటిది కేవలం పైకి వ్యక్తపరిచే భావం వంటిది కాదు, అది వచ్చిపోయేది కాదు, అది మానసికమైన తృప్తిని కలిగించేటటువంటి ఒకనొక అనుభూతి. భయము, చంచలత్వము, అసూయ, క్రోధం, గర్వం, నీచత్వం నుండి ఆనందం విముక్తి కలిగిస్తుంది. ఏకాత్మ అయిన పరమాత్మతో ఈ ఆనంద స్వరూపంలో మనం ఒక్కరిమే ఉంటాము ఒంటరిగా. సనాతన సారథి ద్వారా బాబా తాను ప్రస్తుత అవతారంలో నెరవేరుస్తున్న ముఖ్య ప్రయోజనాన్ని, ఉద్దేశ్యాలని తెలియజేస్తుందని గుర్తుచేశారు. శ్రీ సత్యసాయి బాబా SSSB అంటే మొదటి ఎస్సు సంఘాన్ని ఉద్దేశించి ఉన్నది. సంఘాన్ని ప్రకాశవంతం చేయటానికి, వ్యక్తిగత ఉన్నతికి సాధనంగా సంఘ సమైక్యతను ఉపయోగించటం ద్వారా సంఘంలో ఒకడిగా, సంఘం ద్వారా పరమోన్నతి పొందడానికి ఉపకరిస్తుంది. రెండవ ఎస్ సంస్కృతిని సూచిస్తుంది. మానవ సహజ స్వభావమైన మానవత, ఉత్సాహము, రసస్ఫూర్తి మొదలైన భావాలను ఉన్నత స్థాయికి కొనిపోవడానికి కృషి చేసి వ్యక్తిగత పవిత్రత, మాధుర్యమును పెంపొందింపచేయటం ద్వారా సంఘంలో ఐకమత్యాన్ని, అన్యోన్యతను, మధురిమను కలగజేయడాన్ని సూచిస్తుంది. మూడవ ఎస్ సనాతనత్వాన్ని తెలియజేస్తుంది. అనాదిగా వస్తున్న మానవత్వపు విలువలను పెంపొందించటాన్ని సూచిస్తుంది. అన్ని ప్రాంతాలకు, అన్ని యుగాలకు చెందిన అనేక మంది తత్వవేత్తలు, సాధువులు, ఋషులు మొదలైన వారిచే కనుగొనబడిన, వర్ణించబడిన మానవత్వపు విలువలను పరిపూర్ణం చెయ్యటానికి, సంరక్షించడానికి సంకల్పం.

ప్రకటించినట్లు బాబా తెలియజేశారు. ఇక ఆఖరి పదమైన బాబాలో మొదటి అక్షరం బి అనేది బ్లాక్ను తెలియజేస్తుంది. మొదటి మూడు ఎస్లు మానవ జీవితోద్ధరణకై స్వామి అవలంబిస్తున్న పథకాన్ని తెలియజేస్తూ ఉంటే, ఈ బి అనే అక్షరం దానికి సంబంధించిన ఏ ఇతర విషయాన్నైనా బ్లాక్డ్ అంటే అక్కరలేనిది అని తెలియజేస్తుంది. అవి తప్ప మరే ఇతర విషయాలైనా అనవసరం, అప్రస్తుతం అని స్వామి అభిప్రాయం. కాబట్టి సనాతన సారథి ఈ మూడు అంశాలపైన ఆధారపడి ప్రచురింపబడుతున్నది. ఇందుకు సంబంధించిన ఏ విషయమైనా ప్రచురణకు అనర్హమే, అనవసరమే. 15 సంవత్సరాల తరువాత కూడా బాబా మాసపత్రిక సంపాదక వర్గాన్ని, ప్రచురణకర్తలను కూడా పత్రిక నిర్వహణలో అత్యంత శ్రద్ధ వహించవలసిందిగాను, ఆకర్షణ కోసం అనవసర విషయాలను ప్రచురించవద్దని, లాభనష్టాల ప్రాతిపదికపై పత్రికను నడపవద్దని, మానవజాతి సమైక్యతకై కృషి చెయ్యమని హెచ్చరించారు. వారు మాకు మరొక బాధ్యతను కూడా అప్పగించారు. మానవుడు తనని తాను జయించుకోలేకపోతే విశ్వాన్నంతటినీ జయించి కూడా ఏమి తెలుసుకున్నానని చాటుకోగలడు? తనను గురించి తనకు ఎరుక లేనప్పుడు పరమాత్మను గురించి కూడా ఏం తెలుసుకోలేడు. ఈ సత్యాన్ని చాటి చెప్పి, ఈ సత్యాన్ని మానవ హృదయాల్లో ప్రతిష్ఠింపచేసి, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరి చేత సాధన చేయించటమే సనాతన సారథి యొక్క ముఖ్య లక్ష్యంగా ఉండాలని చెప్పారు. సత్యము, ధర్మము, ఈ రెండే మానవుడు ముఖ్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నించవలసిన విషయాలు. ఈ ప్రాకృతిక ప్రపంచం, శరీరం, మనస్సు, వీటిని గురించిన పరిజ్ఞానంపై విషయాలను గురించి తెలుసుకోవడానికి పరికరాలుగా ఉపయోగించవచ్చునేమో కాని, వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవలసినవి, తెలుసుకోదగ్గవి కేవలం సత్యము, ధర్మము అనే రెండు విషయాలే. ఏ విషయానికి చెందిన జ్ఞానానికైనా మూలం ఆత్మ. ప్రతి వస్తువులోనూ ఆత్మే రూపుదిద్దుకుని విధి నిర్వహణ చేస్తుంది. ఈ అనుభూతి ప్రజలకు తెలియచేయటమే సనాతన సారథి ముఖ్యోద్దేశం. వ్యక్తిగత కార్యకలాపాలను క్రమబద్ధం చేసి సాంఘిక జీవన ప్రక్షాళనమని ముఖ్య కార్యక్రమాన్ని నెరవేర్చడానికై సాధకులందరినీ చేరదీయడం కోసం తన ప్రయత్నాలన్నింటినీ అంకితం చేస్తుంది. సనాతన సారథి సంతోషదాయిగా ప్రజలకు ఆనందాన్ని కలుగజేసి, ప్రేమసాయిగా వారిపై ప్రేమామృతాన్ని వర్షింపజేసి, సర్వజీవ సమైక్య వారధియై అద్వైతమే తన పరమావధిగా పురోగమించాలని స్వామి ఆశీర్వదించారు. నన్ను మీ వైపుకు, మిమ్మల్ని నా వైపుకు నడిపించగల వారధి సనాతన సారథి అని 1978లో బాబా తిరిగి పేర్కొన్నారు. సనాతన సారథి సంపాదకుడనే వస్త్రాలు ధరించగలగటమనేది ఎంతటి తపోఫలంగా లభించిందో. పత్రికను భక్తులు ప్రసాదంగా స్వీకరించేవారు. పోస్టుమ్యాన్ పత్రికను అందించగాని ఎంతో ఆనందంగా, స్వాగతపూర్వకంగా గ్రహించి పూజామందిరంలో భగవాన్ చిత్రపటం ముందుంచి ఎంతో భక్తి ప్రపత్తులతో, గౌరవభావంతో చదువుకునేవారు. అనతి కాలంలోనే పత్రిక కోసం చాచే చేతుల సంఖ్య పెరిగిపోవటంతో వార్షిక చందా 3 రూపాయలకు పెంచవలసి వచ్చింది. ప్రచారం చెయ్యటం, చందాలు సేకరించటం, వ్యాపార ప్రకటనల ద్వారా ధనాన్ని సేకరించటం, ఆఖరికి 1 సంవత్సరం కంటే అధిక చందా వసూలు చెయ్యటం కూడా బాబా ఇష్టపడేవారు కారు. భోజనం స్వీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకోవలసిన బాధ్యత పాఠకులది అనేవారు బాబా. చందా గడువు పూర్తయ్యేలోగా తిరిగి మరుసటి సంవత్సరపు చందా చెల్లించకపోతే పత్రిక పంపబడదు అని చందాదారులను హెచ్చరిస్తూ ఉత్తరం రాయటమనే ప్రతిపాదనని కూడా బాబా పూర్తిగా వ్యతిరేకించారు. ఆ విషయం వారికే వదిలిపెట్టండి, పుస్తకం కోసం పడే ఆర్తే వారిని హెచ్చరిస్తుంది. సనాతన సారథి కోసం ఆతృతతో ఎదురుచూడాలి, స్వీకరించాలి, భద్రపరుచుకోవాలి, ఆతృతతో చదువుకోవాలి. కొత్త ప్రదేశంలో సహచరుని కోల్పోయినంత విచారం పత్రిక లభించకపోవటం అనేది కలిగించాలి. అంతేగాని మన నుండి ఎటువంటి హెచ్చరికలు వద్దని బాబా వారించారు. వ్యాపార ప్రకటనల కోసం ప్రచారం చెయ్యటం కూడా బాబా వ్యతిరేకించారు. మొట్టమొదటి సంచికలోని వాణిజ్య ప్రకటనలకు ఇందులో స్థలం లేదని ప్రకటిస్తూ
బాబా అటువంటి ప్రకటనలు మనసును దుర్బలపరిచే కోరికలను రెచ్చగొడతాయని, అతిశయోక్తి ఆడంబరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుందని చెప్పారు. నేను సత్యస్య సత్యం, నేను సత్యములలో సత్యమును. సత్యం మానవరూపం ధరించి ఈ భూమిపై ఎందుకు అవతరించిందో తెలుసా? అందుకు జవాబు ఏమిటంటే, మానవునిలో సత్యాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలమనే మొక్కను నాటటం కోసం, మానవుని సత్యమార్గంలో ప్రవేశపెట్టడం కోసం, మానవుడు సత్యాన్ని చేరటానికి సహాయం చెయ్యటం కోసం ప్రేమతో హెచ్చరికలు చేసి, మానవజాతి ఔన్నత్యానికై కృషి చేసి జీవితాలను ప్రకాశవంతం చేయటమనే కానుకను చివరికి అనుగ్రహించడం కోసమే సత్యం అవతరించింది. సనాతన సారథి నా సంకల్ప ఫలితం, నా ఉత్సాహానికి ఆనందానికి ప్రతీక. నా అవతార లక్ష్యంలో నేనేదైనా చేయడానికి సంకల్పించినప్పుడు నా మార్గానికి ఏది అవరోధం కాజాలదు అంటూ 1962లో సనాతన సారథి వార్షికోత్సవ సందర్భంలో చేసిన దివ్య ప్రసంగంలో సెలవివ్వటమే కాకుండా, మాసపత్రిక అందించే సూచనలకు ప్రేరణకు పాఠకులు విలువను ఇవ్వాలని బాబా సలహా ఇచ్చారు. సనాతన సారథి ప్రారంభ సంచికలో కూడా ఇప్పుడు చెప్పబోతున్న గమనికను కూడా ముద్రించడం జరిగింది. దైవభక్తి, మత ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన రచనలు మాత్రమే పాఠకులు ప్రచురణకు పంపించాలి. చెప్పే విషయం గాని రాసే విషయం గాని ఆచరణలో స్వయంగా పెట్టగలిగిన వారే అటువంటి విషయాలను ప్రచురణకు పంపించాలి. రాజకీయమైన బహిరంగమైన విషయాలకు సంబంధించిన వార్తలు గాని అట్టి వార్తలపై వ్యాఖ్యలు గాని ప్రచురణకు పంపించరాదు. మొరటు పదజాలం గాని వ్యక్తిగత దూషణలు గాని రచనల్లో చోటు చేసుకొనరాదు అని ప్రకటించబడింది. మొదటి సంచికలో ప్రచురించబడిన ఈ ప్రకటనలోని స్వయంగా ఆచరణలో పెట్టగలిగిన విషయాలను గురించి మాత్రమే రాయాలని ఉన్న నిబంధనను చూసి తమ రచనలను పంపించడానికి వెనుకంజ వెయ్యవలసి వస్తోందని, సాహితీ రంగంలో తమకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉన్న కొంతమంది సాహితీవేత్తలు నాతో అన్నారు. తన దివ్య సందేశాలను రచనలను ప్రజలకు అందజేయడానికి సనాతన సారథిని ముఖ్య సాధనంగా అనుగ్రహంతో ఉపయోగించటం వల్ల పత్రికలో ఎక్కువ భాగం స్వామి దివ్యప్రసంగాలు ఆక్రమిస్తాయి. మిగతా పేజీల్లో వేసే రచనలను బాగా ఏర్చి కూర్చి ప్రచురించవలసి ఉండేది. ఒకసారి ఒక సోదరుడు చాలా సుదీర్ఘమైన రచనలను కొన్ని ప్రచురణకు స్వీకరించవలసిందని పంపటంతో నేను వాటిని బాగా కుదించి వేయవలసి వచ్చింది. అతనికి ఈ విషయం ఎంత ఆగ్రహాన్ని కలిగించిందంటే నన్ను ఘోరంగా నిందిస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఎంత భరించలేని బాధ కలిగించింది అంటే, నేను వెంటనే తిరుగుటపాలో ఆ ఉత్తరాన్ని అతనికి వెనక్కి పంపించవలసి వచ్చింది తగు సమాధానంతో. అయితే నాకు తగిలిన బాణపు ములికి ఇదొక్కటే. నా పట్ల కనికరం వహించి క్షమతో ఓర్పుతో నాతో ఎంతగానో సహకరించిన పాఠకులకు నా కృతజ్ఞత తప్పకుండా తెలియజేసుకోవాలి. ఇతరుల కంటే ఎక్కువగా నా లోపాలు నాకు తెలుసు కాబట్టి నేను ఎవరి మెప్పు కోసం గాని స్తుతి కోసం గాని ఎదురు చూడలేదు. నా జీవితంలో అనుక్షణము నేను నాలోని లోటుపాట్లతో పోరాటం సాగిస్తూనే ఉన్నాను. భగవాన్ ఎంతో దయతో సహనంతో నా లోపాలను సవరించుకోవటానికి, పశ్చాత్తాపంతో దోషాలను దిద్దుకోవటానికి చాలా ప్రోత్సహించేవారు. చాలా నెలల వరకు సనాతన సారథి సగం తెలుగులోనూ సగం ఆంగ్లంలోనూ ప్రచురింపబడేది. కన్నడంలో కొద్దో గొప్పో సాహిత్యరంగంలో పేరు తెచ్చుకోగలిగిన నాకు తెలుగు దగ్గరకు వచ్చేసరికి భాష అవరోధంగా మారింది. నా తెలుగు వాక్యాలలో కన్నడ జాతీయాలు, సామెతలు, నుడికారాలు చోటు చేసుకుంటూ ఉండేవి. ఆ అలవాటును తుడిచివెయ్యాలని నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ పాఠకులు ఆశించినంత మేరకు నేను సఫలం కాలేకపోయాననే చెప్పుకోవాలి. బాబా ఎప్పుడైనా పుట్టపర్తి నుండి ఎక్కడికైనా వెళ్తే నేను ఆ గ్రామంలో మాధ్యమిక పాఠశాల అధ్యాపకుని వద్ద పెద్దబాల శిక్షతో కుస్తీ పట్టేవాడిని. కాని పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండేది కాదు. బాబా నన్ను తనతో కేవలం తెలుగులోనే సంభాషించమని పట్టుబట్టేవారు. ఇందువల్ల నేను కొన్నేళ్లు స్వామి వద్ద మూగగా ఉండిపోవలసి వచ్చేది.
కొన్నాళ్ల తరువాత నేను ధైర్యం పుంజుకుని స్వామితో తెలుగులో మాట్లాడడం ప్రారంభించాను. అస్తవ్యస్తంగా ఉన్న నా భాషను సరిదిద్ది తెలుగు వ్యాకరణమంతా స్వామి నాకు బోధించేవారు. నేను అటువంటి పొరపాట్లను మళ్లీ చెయ్యకుండా ఉండాలనే ఉద్దేశంతో నా పొరపాట్లను బాబా చాలాసార్లు బహిరంగంగా ప్రజల ముందు ఎత్తిచూపి హాస్యం చేసేవారు. ఒకసారి బాబా రచనలోని ఒక వింత పదంతో నేను కుస్తీ పట్టవలసి వచ్చింది. దాన్ని తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదం చెయ్యవలసి వచ్చింది. సంత పకోడీలు అనే ఆ పదం నాకు ఎంతకీ అర్థం కాక చాలా తికమకపడ్డాను. నాకు తెలిసినంతవరకు తెలుగులో బహువచనంకి లు అనే ప్రత్యయాన్ని వాడుతారు. అందువల్ల నేనా పదాన్ని సంతాప కోడీలుగా విడగొట్టి కోడీలు అంటే కోళ్లు అనే అర్థం చెప్పుకున్నాను. అయితే మరి ఈ సంతప అన్న పదానికి అర్థమేమిటి? నిఘంటువులో ఎక్కడా ఆ పదం ఛాయలు కనపడలేదు. ఆ గ్రామంలో కూడా ఎవరిని అడిగినా సరైన అర్థం చెప్పలేకపోయారు. ఇక తప్పనిసరిగా బాబా వద్దకు వెళ్లి, ఈ సంతప ఎవరు, అతనికి కోళ్లకి ఉన్న సంబంధమేమిటి అని భయంతో నట్టుతో అడిగాను. బాబా, ఏమైంది నీకివ్వాళా అంటూ నవ్వారు. సంతప కోడీలు అనే పదాన్ని ఆంగ్లంలో అనువదించాలి, అందుకోసమే అడిగాను అని చెప్పాను. అంతే, బాబా ఒకటే నవ్వు. నేను చేసిన పొరపాటేమిటంటే పదాన్ని రెండు నాలుగుగా విడగొట్టవలసింది మూడు మూడుగా విడగొట్టాను. అంటే సంత పకోడీలు అని చదువువలసిన పదాన్ని సంతప కోడీలు అని చదివి సంతప అనే వ్యక్తికి చెందిన కోళ్లు అని అర్థం చేసుకున్నాను. నిజానికి బాబా రాసింది సంతలో దొరికే పకోడీల గురించి. బాలవికాస్ ఉపాధ్యాయులతో గురువులతో ప్రసంగించినప్పుడు స్వామి నా ఈ పొరపాటును ఎత్తి చూపించి పదాలను సరిగ్గా ఉచ్చరించకపోవటం వల్ల జరిగే అనర్థాలను వాళ్లకు నొక్కి చెప్పేవారు. ఇక ప్రూఫ్లు దిద్దమంటే ముద్రారాక్షసుడితో కుస్తీయే. ఈ రాక్షసుడు సృష్టించే కొన్ని వాక్యాలు ప్రతినెలా నాకు కొన్ని రాత్రుళ్లు నిద్ర లేకుండా చేస్తూ ఉండేవి. అయితే నా టైపు స్క్రిప్టులు కూడా అలాగే తప్పుదోవ పట్టించేవిగా ఉండేవి. ప్రతి వరుస కూడా కొట్టివేతలు, దిద్దిరాతలతో సరిగా అర్థం కాక అంతగా భాషా ప్రావీణ్యం లేని మా కంపోజిటర్కు అదంతా దిద్దటం మహాప్రయాసగా ఉండేది. అచ్చు అక్షరాలు కూర్చి అమర్చిపెట్టే గ్యాలేషీల్స్ను నేను సరిదిద్ది తిరిగి ముద్రణకు ఇచ్చేవాడిని. ప్రెస్లో నన్ను వెంటాడుతున్న అచ్చుతప్పుల భూతం నా చేత నేను క్షమాపణతో సరిపెట్టుకోగలిగిన వాటికన్నా పెద్ద తప్పులు చేయించినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. ఆంగ్ల భాషలో లిపి ఒకే వరుసలో ఉంటుంది, అందువల్ల ముద్రారాక్షసుడికి తప్పులు సృష్టించే అవకాశం ఎక్కువ ఉండేది కాదు. కాని తెలుగక్షరాలు ఒత్తులు దీర్ఘాలు మొదలైన వాటితో మూడు వరుసల్లో రాయవలసి రావటం చేత తప్పులు చాలా దొర్లేవి. ఉదాహరణకు తత్వ అనే ఒక పదం తాకి తావొత్తు వావొత్తు అన్నీ కలిపి మూడు వరుసలు, అయితే ఆంగ్లంలో తత్వ TATWA అని ఒకే వరుసలో రాయవచ్చు సులభంగా. అలాగే మే అనేది కూడా ఆంగ్లంలో MAY, అయితే తెలుగులో మే అని ఒకలాగా మే అని మరొకలాగా రాయవలసి వస్తుంది. ఈ దీర్ఘాలు కొమ్ములు గుణింతాలు ఒత్తులు గందరగోళం వల్ల తెలుగులో తప్పులు దొరలడానికి అవకాశం ఎక్కువగా ఉండేది. ఈ రాక్షసుడు సృష్టించిన అనేక తమాషాల్లో ఒకటి తరచుగా బాబా తన ప్రసంగాల్లో ప్రస్తావించడం వల్ల చారిత్రాత్మకమైంది. తెలుగులో ఒకసారి ఋషికోటి అన్న పదం కాస్త ముద్రణలో బుషికోటిగా అచ్చయ్యింది. అది చదవటంలో బుష్కోటి బుష్కోటిగా మారింది. దాంతో రామునికి ఋషికోటి అంజలి ఘటించారు అని బాబా రాసిన వాక్యం కాస్త ఈ అచ్చుతప్పు వల్ల బుష్కోట్లు తొడుక్కుని ఋషులు అంజలి ఘటించినట్లుగా అర్థం వచ్చింది. ఇతరులు ఇలాంటి పొరపాట్లు చెయ్యకుండా ఉండటం కోసం బాబా తన ప్రసంగాల్లో ఈ సంఘటనను బాగా వర్ణించి చెప్పేవారు. అలా బాబా వర్ణించి చెప్తూంటే సభంతా నవ్వులతో నిండిపోయేది. నేనేమో
ప్రాచీన భారత చరిత్ర అధ్యాపకుడిని కేవలం స్వామి పరిహాసం చేస్తున్నారని అందరికీ తెలుసును కాబట్టి అదృష్టవశాత్తు నా గురించి ఎవరూ ఏమీ అనుకునేవారు కాదు. నా పొరపాట్లు ఎత్తిచూపి స్వామి నన్నిలా ఎగతాళి పట్టించినప్పుడల్లా నా తప్పుల్ని సవరించుకుని ఉల్లాసంగా ఉండేవాడిని, కాని బాధపడేవాడిని కాను. అయితే ఎంతో కాలం ఇలా తప్పులు చేసి పాఠకుల్ని ఇబ్బంది పెట్టే బారి నుండి స్వామి కాపాడారు. చాలా సంచికలు సాఫీగా ముద్రించబడుతూ వచ్చాయి. ఒకసారి పత్రిక ముద్రణలో జరిగిన పొరపాటుకు కన్నడ ప్రాంతానికి చెందిన తెలుగు యువ కంపోజిటర్ బాధ్యుడు కావడంతో తెలుగు పత్రిక ముద్రణను హైదరాబాదుకు తరలించారు. కాని కంపోజిటర్ ఎవరైనా ముద్రణా లోపాలు తప్పనిసరి అని గుర్తించి ఆ ప్రయోగం విరమించుకున్నాను. సనాతన సారథి తెలుగు సంచికకు కూడా నేనే సంపాదకునిగా కొనసాగటం బాబా ప్రదర్శించిన మరొక అద్భుత లీల. ఒక సంవత్సరం పాటు నరసింహాచారి అనబడే అతను ముద్రణా యంత్రాన్ని నడిపించటంలో సహాయకుడిగా ఉండేవాడు. ఒకేసారి అతను రెండేసి పుటలను కష్టపడి తయారు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఆలస్యం అవుతున్నదని అనిపిస్తేనూ అతను అలసటగా ఉన్నప్పుడు నేను కూడా సహాయం చేస్తానంటే అతను సంతోషంగా ఒప్పుకునేవాడు. నిజంగా ఆ పని నాకు చాలా కష్టంగా అనిపించేది, కాని అతను మాత్రం హాయిగా భజన పాటలు పాడుకుంటూ సులభంగా పనిచేస్తూ ఉండేవాడు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉండటంతో పగలంతా మాత్రమే కాక రాత్రివేళల్లో కూడా కొన్ని గంటలు అస్సలు తీరుబడి లేకుండా బిజీగా పనిచేయాల్సి వచ్చేది. సనాతన సారథి రథానికి రథసారథికి మధ్య వారధి అని గ్రహించిన చందాదారులు యాత్రికులు తపాలా ద్వారా గాని స్వయంగా గాని పైకం చెల్లించేవారు. ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి పండుగకు చందాదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండేది. పండుగల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడానికి స్వామి సన్నిధికి వచ్చే వేలాది భక్తులు నెలకు ఒక్కసారైనా స్వామి దివ్యవాణి తమ ఇంటి తలుపు తట్టాలనే కోరికతో చందాదారులుగా వెంటనే చేరిపోయేవారు. నరసింహాచారి, నేను రెండేళ్లపాటు ఈ కాడి భారాన్ని మోశాం. ప్రారంభ సంచికలో ప్రకటించిన విధంగా ప్రతీ నెల అన్ని కాపీలను 16వ తారీఖు కల్లా ప్రశాంతి నిలయం పోస్టాఫీసు నుండి పోస్టు చెయ్యాలని మాకు చాలా ఆతృతగా ఉండేది. కవరు కుడివైపున ప్రశాంతి నిలయం పోస్టాఫీసు ముద్ర చూడగాని భక్తులు ఎంతో గౌరవభావంతో ఆహ్వానిస్తారని మాకు తెలుసు. కాని పత్రిక అంచులు కత్తిరించే సౌకర్యం మా దగ్గర ఉన్న ప్రెస్లో లేకపోవటం వల్ల ప్రతీ నెలా అచ్చైన పత్రికలను అంచులు కత్తిరించటం కోసం 100 మైళ్ల దూరాన ఉన్న బెంగుళూరు పంపవలసి వచ్చేది. కాబట్టి ప్రతీ నెలా ఈ అచ్చైన పత్రికలను అంచులు కత్తిరింపు కోసం ప్రశాంతి నిలయం నుండి బెంగుళూరు, బెంగుళూరు నుండి ప్రశాంతి నిలయం చేర్చవలసి వచ్చేది. ఈ అచ్చైన పత్రికలను అన్నింటినీ 2 పెద్ద పెట్టెల్లో పెట్టి ఎడ్లబండిలో బుక్కపట్నం చేర్చేవాళ్లం. అక్కడ వాటిని బస్సుపైన ఎక్కించి పెనుగొండ రైల్వే స్టేషన్కు 300 గజాల దూరంలో ఉన్న బస్టాండ్కు చేర్చాలి. అక్కడ బస్సుపైనుండి నరసప్ప అనే బలిష్ఠుడైన ఒక కూలీ నెత్తిపై పెట్టుకుని ఈ పెట్టెలను రైల్వే ప్లాట్ఫారం దాకా చేర్చేవాడు. అక్కడ స్టేషన్ నుండి బెంగుళూరు పాసింజర్ రైల్లో ప్రయాణించి 85 మైళ్ల దూరాన ఉన్న బెంగుళూరు ఈ పెట్టెలతో చేరేవాడిని. అక్కడ నుండి కూలీలు ఈ పెట్టెలను గుర్రబండిపై చేర్చేవారు. కత్తిరించే యంత్రం ఉన్న ముద్రణాలయం వద్దకు అలా గుర్రపు బండీల్లో చేరుకుని కత్తిరించబడిన ప్రతులను తీసుకుని బెంగుళూరు పట్టణం సెంటర్లో ఉన్న ఒక భక్తుని ఇంటికి చేరేవాడిని. ఆ రాత్రికి అక్కడే నా మకాం. ఒక 12 మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి చిరునామాలు రాసి ఉన్న కవర్లలో ప్రతులను పెట్టేవారు. పోస్టు చేయడానికి పత్రికలను సిద్ధం చేశాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవాళ్లం. మళ్లీ ఉదయం గుర్రపు బండి, కూలీలు, రైలు ప్రయాణం, నరసప్ప, లెవెల్ క్రాసింగు, బుక్కపట్నం దాకా బస్సు ప్రయాణం, ఎడ్లబండిలో పుట్టపర్తి దాకా అలా ప్రయాణం చేసి చివరికి ప్రశాంతి నిలయం పోస్టాఫీసు చేరుకుని స్వామి పవిత్ర నామాన్ని చేర్చి సంచికలను 3000కు పైగా భక్తులకు ప్రసాదంగా పంపించేవాళ్లం. మరొక విషయం ఏమిటంటే 8 నెలలకు పైగా ఇక్కడ పోస్టాఫీసులో పోస్టు మాస్టర్గా కూడా నేనే పనిచేశాను. ప్రశాంతి నిలయానికి పోస్టాఫీసు మంజూరు అయ్యేదాకా
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎవరో ఒక పింఛనుదారును కొద్ది కాలం పోస్టు మాస్టర్గా వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పోస్టు మాస్టర్ జనరల్ తలంచారు. నేను ఆ పనికి సమ్మతిని తెలియజేయడంతో నన్ను అధికారికంగా పోస్టు మాస్టర్గా నియామకం చేసి కొంత నెల భత్యం కూడా అందే ఏర్పాటు చేశారు. ఎంతో కష్టంతో కూడిన సాహస కార్యమైనప్పటికీ నాకీ ఉద్యోగం చాలా తృప్తిని కలిగించింది. నా మనసులో కూడా ఎటువంటి అవరోధమూ లేనందువల్ల పని చాలా సాఫీగా జరుగుతూ ఉండేది. లేకుంటే నాకు ఆ జీవితంలోని మాధుర్యమంతా చెదిరిపోయి ఉండేది. ఈ మాసపత్రిక స్వామి అవతార బోధామృత వివరణ, విశ్లేషణ, వ్యాఖ్యానాలకు అంకితం చేయబడింది. మానవజాతి భగవంతుణ్ణి మరిచిపోయినప్పుడో, తిరస్కరించినప్పుడో మాత్రమే కాక భగవంతుడు తమలోని అంతర్గతంగా ఉన్నాడన్న సత్యాన్ని, ఆయనే మన యజమానిగా ఉండి మన ప్రతి శ్వాసలోనూ ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోయినప్పుడు కూడా భగవంతుడు ఆకారం దాల్చి స్వయంగా భూమిపై అవతరిస్తాడు. అవతారం యొక్క ప్రేమ, జ్ఞానం, శక్తి మొదలైన వాటితో అనుభవం పంచుకోవాలని ఉత్సాహపడే పాఠకుల కోసం అటువంటి యథార్థ సంఘటనలు కూడా కొన్ని ప్రచురింపబడుతూ ఉండేవి. ప్రకృతి ధర్మాలను కూడా అతిక్రమిస్తూ స్వామి అవతారం ప్రకటించే అద్భుతమైన లీలలు కొన్ని నా దృష్టికి వచ్చినప్పుడు అవన్నీ ప్రచురించాలనే ప్రలోభం ఆపుకోలేకపోయేవాణ్ణి. కాని అందుకు స్వామి అనుమతి లభించటం చాలా కష్టంగా ఉండేది. అయితే అటువంటి అద్భుత సంఘటనలు తమ శక్తిని చాటుకోవటానికో ప్రచారం కోసమో జరిగేవి కావని, లీలలు అద్భుతాలు అని చెప్పబడే ఈ సంఘటనలు అప్రయత్నంగా వర్షించబడే తన ప్రేమకు చిహ్నాలని స్వామి వాదించేవారు. ఆయన వేరు, ఆయన మహిమ వేరు కాదు. ఆయన నుండి జనించేదే ఆ అద్భుతం. అద్భుతాలను సృష్టించటమో ప్రదర్శించటమో జరుగదని, అవి అప్రయత్నంగా ప్రకటితమవుతూ ఉంటాయని. ఎందుచేతనంటే స్వామి ప్రేమకు స్థలం, కాలనియమాలు, హద్దు లేవని చెప్పారు. స్వామి తర్కానికి అందని అద్భుత వ్యక్తి. ఒకసారి అర్నాల్డ్ షూమాన్ అనే పాశ్చాత్యుడు సత్యాన్ని ఎరుకపరచమని కోరినప్పుడు, బాబా, నీటిలో ఉండే చేప ఆకాశాన్ని అర్థం చేసుకోగలదా అని ప్రశ్నించారు. యథార్థాన్ని పరిశీలించకుండా ఏ వ్యక్తిగత అనుభవాన్ని సనాతన సారథిలో ప్రచురణకు స్వీకరించడానికి నేను సాహసించేవాడిని కాను. ఇటువంటి ప్రచురణలు మన ప్రచారం కోసమో, ఒక తత్వాన్ని ప్రజల్లో వ్యాపింపజేయడం కోసమో, లేక అలాంటి అనుభవాలను పొందిన వ్యక్తి అహంభావాన్ని ప్రోత్సహించటంగానో ఉంటుందని, అందువల్ల అటువంటి విషయాలు ప్రచురించవద్దని బాబా సలహా చెప్పేవారు. ఒకసారి కేరళలోని మంజేరి నుండి రామానందరావు అనబడే ఒక భక్తుడు బాబా తన ఇంటికి వచ్చారని, భజనలు వింటూ గంటల కొద్దీ కాలం గడిపారని, తాను కూడా స్వయంగా కొన్ని పాటలు పాడటమే కాకుండా కొంతమందికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారని రాశాడు. ఈ విషయం సనాతన సారథిలో ప్రకటించడానికి బాబాను ఎంతగానో ప్రార్థించి చివరికి సమ్మతి పొందాను. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, కేరళలో ప్రత్యక్షంగా రామానందరావు ఇంటికి వెళ్లిన రోజుని అదే సమయంలోనే బాబా అక్కడికి 600 మైళ్ల దూరంలోని వెంకటగిరి ప్యాలెస్లో బస చేసి, అక్కడికి 30 మైళ్ల దూరంలోని కాళహస్తిలో పెద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి ఆ రోజున రామానందరావుతో కూడా తనకు మధ్యాహ్నం కాళహస్తిలో పని ఉందని వెళ్లిపోవాలని చెప్పారుట. అయితే ఆ భక్తుడు పాపం కాళహస్తి అంటే పక్కనున్న మరో భక్తుడి ఇల్లేమో అనుకున్నాడట. కాని బాబాను రోడ్డుపై అనుసరించడానికి అతనికి అనుమతి ఇవ్వబడలేదు. తిరుగులేని సాక్ష్యాలతో రుజువైన అటువంటి సంఘటనలను తెలుసుకున్నప్పుడు నాలోని ఆనందానికి అవధి లేకుండా ఉండేది. అయితే ఇటువంటి అనుభవాలను ప్రచురించే ముందు ఆ అనుభవాన్ని పొందిన వారిలో ప్రతి ఒక్కరి నుండి అన్ని వివరాలను తెలుసుకుని అచ్చువేయించమని సలహా ఇచ్చేవారు. అమెరికన్ సొసైటీ సైకిక్ రీసెర్చ్ డైరెక్టర్ అయిన కార్లిస్ ఓసిస్ ఈ సంఘటన యొక్క పూర్వాపరాలను తెలుసుకోవాలని వెంకటగిరిలోనూ మంజేరిలోనూ బాబా జరిపిన ఈ ద్విపాత్రాభినయంలో పాలు పంచుకున్న వారిని కలుసుకుని నిజం తెలుసుకున్నాడు. తన విచారణ ఎంతో సత్ఫలితాలను ఇచ్చిందని అతను నాకు తెలియజేశాడు.
స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసే బాబా అద్భుత మహిమను ప్రదర్శించే మరికొన్ని సంఘటనలకు దీన్ని కూడా జత చేశాడు. హోవర్డ్ మర్ఫెట్ రాసిన సాయిబాబా అద్భుత మూర్తి అంటే సాయిబాబా మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ కూడా సనాతన సారథిలో ప్రచురించబడే ఇటువంటి సంఘటనలను ప్రత్యక్షంగా పరిశీలించి యథార్థం తెలుసుకున్న తరువాతనే తన పుస్తకంలో వివరించి ఉన్నాడు. ఉదాహరణకి మోర్ వండర్ క్యూర్స్ అనే అధ్యాయంలో మర్ఫెట్, నేను యథార్థాన్ని పరిశీలించడానికి నిశ్చయించుకున్నాను. సనాతన సారథిలో ప్రచురించబడ్డ జరిగిన సంఘటనలోని యథార్థాన్ని నిరూపిస్తూ అసలు వివరణతో కూడిన జవాబు ప్రొఫెసర్ నుండి అందుకున్నాను అంటూ తాను సంఘటనల్లోని యథార్థాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకున్నాక మాత్రమే రాసినట్లు తెలియజేశారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 24వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఓం శ్రీ సాయిరాం. శుభాంగశోభితాననం భయార్తిలోకకల్పకం భవాద్ధితారకామృతాభదివ్యనామశోభితం. శుభాంగశోభితాననం

మఖానుభావమాదిదేవమాత్మయోగబోధకం స్మరామి సత్యసాయినాథమీశ్వరం కృపాకరం స్మరామి దివ్యసాయినాథమీశ్వరం కృపాకరం సనాతనం జనావనాది దివ్యభావ సంయుతం

శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై సర్వశుభప్రదమై మంగళప్రదమైన దేవీ నవరాత్ర మహోత్సవములలో స్వామి దివ్య తేజోమూర్తి అయి సాయి మాతగా భువనేశ్వరిగా త్రిభువనేశ్వరిగా త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపంలో దర్శనమిస్తారు స్వామి. ఆ స్వామి ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మత్స్యన్ మహాసుందరీ

పుణ్యమైన స్వామి సన్నిధిలో క్షేమము, ధైర్యము, దృఢమైన ఆరోగ్యము, వర సాహిత్యము, వాక్పటుత్వము కలిగించే ఆంజనేయ స్వామివారి దివ్యలీలలు తెలియచేసే రామాయణ అంతర్గత సుందరకాండ వైభవాన్ని మీ ముందు ఉంచుతాను. వాల్మీకి మహర్షి రామాయణమును రచిస్తే రామాయణములో ఐదవ కాండగా ప్రకాశించేది సుందర కాండము. సుందరకాండమును విన్న, ఆంజనేయ స్వామివారిని ఆరాధించిన అఖండ పుణ్య సంపద కలుగుతుంది, అష్టసిద్ధులు కలుగుతాయి. ఏమిటి ఆ అష్టసిద్ధులు అంటే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాద్భవేత్. ఇన్ని లక్షణములు కలుగుతాయి స్వామిని. రామాయణంలో ఉన్నటువంటి అనేకమైన కాండలలో సుందరకాండము శ్రేష్టమైనటువంటిది. దేనికని అంటే రామాయణ గగనతలంలో వెలసిన సుధాంశు బింబము ఈ సుందర కాండము. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల మధ్యలో తెల్లగా చందమామ వెలుగొందుతూ ఉంటాడు ప్రత్యేకించి. అలాగే రామాయణ గగనతలంలో వెలసిన సుధాంశు బింబము సుందర కాండము. రామాయణ కావ్యసుమంలో వెలసిన రసకింజిల్కము సుందర కాండము. సకల శుభములు కలగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తారు. సకల శుభములు కలగడానికి ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తారు. కార్యసిద్ధికి రక్షామణి ఇది, మారుతి మహిమకు నికషోపలము ఇది, భక్తి రసాయన దివ్య ఔషధము ఇది. రామచంద్ర ప్రభువు యొక్క సర్వకష్టములు పోగొట్టినటువంటి మహానుభావుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామివారు. అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధి దాటి రావణాసురునిచే అపహరింపబడినటువంటి సీతమ్మదాడ తెలుసుకుని రాగలిగిన ధీరుడెవ్వడు, వీరుడెవ్వడు, పరాక్రమవంతుడెవడు, శౌర్యవంతుడెవడు, సమయస్ఫూర్తి కలిగిన వాడెవడు, ధైర్యవంతుడెవడు, నవవ్యాకరణ వేత్త ఎవరు? ఇన్ని ప్రశ్నల పరంపరలు ఉదయించినాయి. రామాయణ ప్రారంభంలో కూడా వాల్మీకి నారద మహర్షిని అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తారు. నా కావ్యమునకు నాయకుడు అవ్వాలి అంటే ఈ లోకమునందు శ్రీమంతుడు ఉన్నాడా, సత్యవంతుడు ఉన్నాడా, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురళనీని జయించగలిగిన వీరాధి వీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు, భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, సకల సుగుణ శోభితుడై వెలుగొందుతున్నటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలను కాపాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ సత్యసాయినాథుడు, ఆ రాముడే. ఈ రాముడై భూమిపై అవతరించినటువంటి సత్యసాయినాథుని యొక్క దివ్యరూపాన్ని ఆనాడు వర్ణించాడు సత్యరామునిగా. అలాగే లంకలోకి రాగలిగినటువంటి ధీరుడెవ్వడు? రాక్షసుల యొక్క బలమును నిర్జీవము చేయగలిగినటువంటి ధీరుడెవ్వడు? జాంబవంతుడనేటువంటి పేరు కలిగిన ఒక మహానుభావుడు తెలియచేశాడు, ఉన్నాడు. ఎవరు అంటే ఆయనయే ఆంజనేయుడు. అట్టివాడు ఆంజనేయుడు ఒక్కడే, గట్టివాడు హనుమంతుడు ఒక్కడే. అయితే ఆంజనేయ స్వామివారిని అడగగానే అంగీకరించడు, పొగడాలి, స్తుతించాలి. ఆయన బలం ఆయనకు తెలియదు. ఆంజనేయ స్వామివారికి శాపం వలన ఆయన బలం ఆయనకు తెలియదు. స్తుతించండి, పొగడండి అనగానే ఆంజనేయ స్వామివారి చుట్టూ చేరి వానర సమూహమంతా ఆంజనేయుని అనేక రకాలుగా కీర్తించి స్తుతించారు. మహానుభావుని, ఆంజనేయ మహానుభావ, లే, నిన్ను మించినటువంటి వీరాధి వీరుడు ఎవడున్నాడు? మనో

గగన మార్గంలో రివ్వున పెరిగినటువంటి ఆంజనేయుని దివ్యరూపాన్ని చూచారు వానర వీరులందరూ. ఏ విధంగా కరతాళధ్వనులు మారుమరుగుతున్నాయో అలాగే దేవతలందరూ పూలవానలు జలజల జలజల జలజల స్వామివారి శిరస్సు మీద కురిపించారు. గరుడ గంధర్వ కిన్నర కింపురస సిద్ధ సాధ్యానీకమంతా స్వామిని స్తుతించింది. శ్రీవాయుపుత్రాయ సిత వజ్రగాత్రాయ ఆనందదాయ తుభ్యం నమోస్తూ. శ్రీరామ భక్తాయ సితలోకనాథాయ ఆర్తావనాయ తుభ్యం నమోస్తూ. అవ్యాయ భవ్యాయ తుభ్యం నమోస్తూ. భవ్య పవనాత్మజాయ తుభ్యం నమోస్తూ. నిన్ను మించిన వీరుడు లేడని పొగుడుతూ ఉండగా గగన మార్గంలో ఆంజనేయ స్వామి తూర్పు దిక్కుగా తిరిగి తన తల్లిని తండ్రిని గురుదేవుని ఆరాధించారు. స్వామి కూడా తెలియచేసేది అదే. మొట్టమొదటి దైవము ఎవరు అంటే తల్లి, రెండవ దైవము ఎవరు అంటే తండ్రి, తరువాత గురువు, తరువాతనే దైవం. ఈ శాస్త్రము తెలిసినటువంటి మహానుభావుడు నవవ్యాకరణవేత్త కనుకొనే తల్లిదండ్రులను ఆరాధించి గురుదేవుడైన సూర్యభగవానుని మనస్సులో తలచి రామచంద్రమూర్తిని ఒక్కసారి మనస్సులో తలుచుకున్నాడట. ఆంజనేయస్వామి వారు సంగీతజ్ఞుడు, చక్కగా పాడతాడు మహానుభావుడు. ఆయనను మించినటువంటి గాయకుడు ఎవరూ లేరు. ఆంజనేయస్వామి వారి మించినటువంటి బలవంతుడు ఈ సృష్టిలో ఇంకెవరూ లేరు. రామ్ గగన మార్గంలో బయలుదేరాడు మహానుభావుడు. దక్షిణ దిశగా బయలుదేరి లంకా సామ్రాజ్యములోకి వెళ్లి చిన్న రూపాన్ని ధరించి గగన మార్గంలో రజనీకరుడు వెలుగుతూ ఉందే, రజనీకరుడు వెలుగుతూ ఉండగా గగన మార్గంలో రజనీచరుల కంటబడకుండా మెల్లగా పిల్లిలాగా ఉత్తర ప్రాకార ద్వారం చేరుకుంటూ కోటగోడలు అవలీలగా ఎగబ్రాకి లంకా సామ్రాజ్యంలో అంతటా చూచారు. అనేకమైన శివార్చనలు, విశాలమైన తిన్నని వీధులు, మత్స్య మకర లతాది పతాకలు, ఎత్తున ఎగిరే కోట బురుజులు, ఏడంతస్తుల తెల్లని మేడలు, ఎటు చూచిన తీర్చిన గృహములు, అద్భుతమైన లంక, మణిమయ సోపానములతో ప్రకాశించే లంకలో సీతమ్మ ఎక్కడ ఉన్నదని అంతటా వెతికినా కనబడలేదు. అంతఃపురంలో ప్రవేశించారు. ఒక దివ్య సుందర మూర్తి కనిపించాడు అంతఃపురంలో, ప్రేమ మందిరంలో శయన మండపంలో. ఎవరు ఆయన? మాషరాశీమివ వాల్మీకి మహర్షి అంటారు. రావణ బ్రహ్మ ఎలా ఉంటాడు అంటే మినువులన్నీ కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో అలా నల్లని ఆకారం కలిగి ఉన్నాడు రావణ బ్రహ్మ. మినుపరాశి వల్లే నల్లనివాడు, తీక్ష్ణ దృక్కుల లోహితాక్షుడు, రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, సతులకుండి మధు గ్రోలినవాడు, రతికేళి సలిపి సోలినవాడు. ఆశ్చర్యం కలిగింది. కొంచెం తల అటు దిప్పారు ఆంజనేయ స్వామి. శయన మండపం ప్రక్కనే ఒకనొక దివ్యసుందర మూర్తి శయనించి ఉన్నది. ఆమె ఎవరు అంటే

అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండె దివ్య మనోహరి. ఆమె నవరత్న ఖచిత భూషణధారిణి, నలువంకల కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని, చారురూపిణి, రాణులకు రాణి, పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి, లోకోత్తర సుందరి కనిపించింది ఆంజనేయ స్వామి వారికి. ఆనందం కలిగింది. మండోదరిని చూచి సీత అని ఒక్కసారి భ్రమించారు ఆంజనేయ స్వామి. మండోదరిని చూచి సీత అని ఎందుకు అనుకున్నారు నవవ్యాకరణవేత్త మహాపండితుడు? పొరపాటు పడవచ్చునా అని మనకు అనుమానం కలగవచ్చు. మండోదరిని చూచి సీత అని అనుకునడానికి ఒక కారణమున్నది. ఆమె ఎవరు అంటే, వాళ్ల నాన్న మండోదరి, వాళ్ల తండ్రి మయుడు లక్ష్మీదేవి భక్తుడు. ఆయనకు సంతానం లేదు. సంతానం లేని కారణం వలన ఆ మహానుభావుడు ఏం చేసేవాడు అంటే, రోజూ లక్ష్మీదేవిని పూజించేవాడు. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా.

లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే లక్ష్మీదేవి ప్రత్యక్షమై, భక్త నీకే వరం కావాలో కోరుకో అన్నది. అప్పుడు ఆయన, అమ్మా నాకు సంతానం లేదు, నీలాంటి అమ్మాయి నాకు కావాలి అన్నాడు. తథాస్తు అన్నది అమ్మ. ఎప్పుడైతే అలా అన్నదో, లక్ష్మీదేవి లాంటి అమ్మాయి మండోదరి, లక్ష్మీదేవియే సీతామాత. అందుకని రెండు పోలికలు ఒక్కసారి కనిపించి కర్ర

మండోదరుని చూచి గంతులు వేసి ఎక్కడా సీతమ్మ అని ఆనందించాడాయన. మండోదరుని చూచి సీతమ్మ అని భ్రమించి సీతను చూచాను సీతను చూచాను అనే ఆనందంతో ఒక్కసారి గంతులు వేసి పల్టీలు కొట్టి వాలము పట్టుకుని ముద్దులు పెట్టుకున్నాడు. చుచుంబ పుచ్చం సహజమైనటువంటి వానర చేష్టలన్నీ చేసి ఆనంద పారవశించింది. ఒక్కసారి అలా గంతులు వేస్తూ ఉండగా క్షణకాలము ఆలోచన వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని బుద్ధిమంతుడు అంటారు. భగవాన్ శ్రీశ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు తన యొక్క ప్రసంగములలో సందేశములలో బుద్ధి అనేటువంటి దానికి అనేకమైనటువంటి నిర్వచనములు చేశారు స్వామి. ఆంజనేయ స్వామి వారిని బుద్ధిమంతుడు అంటారు. బుద్ధి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే మానవుని యొక్క దేహము లోపల ఉన్నటువంటి అంతఃకరణములు అని నాలుగు ఉంటాయి. అంతఃకరణములు, అంతఃకరణములు అంటే అంతః అంటే లోపల, కరణములు అంటే పనిముట్లు. లోపల ఉన్నటువంటి మానవుని యొక్క పైకి కనిపించేటువంటి కళ్ళు ముక్కులు ఇవన్నీ ఇంద్రియములు అని పిలుస్తారు. లోపల పనిచేసేటువంటి వాటిని అంతఃకరణములు అంటారు. ఈ అంతఃకరణములలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఉంటాయి. ఈ నాలుగింటిని అంతఃకరణములు అంటారు. వాటిలో బుద్ధి అనేటువంటిది ఉన్నది. బుద్ధి అంటే అర్థమేమిటి అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని బుద్ధి అంటారు. తనంతట తాను నిర్ణయించుకొనగలగాలి ఏది మంచి ఏది చెడు, ఏది వినాలి ఏది వినకూడదు, ఏది అనాలి ఏది అనకూడదు, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయములను తనకు తాను తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. కనుక ఇలాంటి నిర్ణయములలో ఎవరు గొప్పవాడు అంటే ఆంజనేయ స్వామి వారు గొప్పవాడు. బుద్ధి

0: వరిష్టం. వరిష్టం అంటే మంచి శ్రేష్టమైనటువంటి వాడు, బుద్ధిమంతులలో గొప్పవాడు. నిర్ణయించుకుంటున్నాడట ఈమె సీతమ్మేనా అని భావించి, ఈమె ఎలా ఉన్నది, భోజనం చేసింది. సీతామాత రాముని విడిచిపెట్టి భోజనమును చెయ్యదు. నరామేణ విముక్తాస ఆంజనేయ స్వామి వారు అనుకుంటూ ఉన్నాడు ఆ మండోదరుని చూచి. ఈమె ఇలా ఉండదు కదా, సీతామాత రామచంద్రమూర్తి భార్య.
1: నరామేణ వియుక్త స్వత్తుమర్హతి భామినీ.

రామచంద్రమూర్తి భార్య రామచంద్రమూర్తిని విడిచిపెట్టి భోజనమును చేయదు, భూషణములను దాల్చదు. పరమపురుషుడైన రామచంద్రమూర్తిని మరచిపోయి పరపురుషుడైన రావణుని ప్రక్కన శయ్యనించదు. ఈమె ఎవరో సీతామాతతో పోలికలున్న మరొక కాంత కాని సీతమాత్రం కాదని అంతటా వెతకటం మొదలుపెట్టారు. వెతుకుతూ వెతుకుతూ ఎక్కడా కనకడపకపోయేటప్పటికీ దుఃఖం కలిగింది ఆంజనేయ స్వామి వారికి. కన్నుల వెంట జలజల జలజల బాష్పములు రాలినై. కష్టం కలిగినప్పుడు మొరబెట్టుకునవలసింది స్వామితోని. అందుకనే రెండు చేతులు జోడించి, స్వామీ, సీతామాత నా కంటికి కనపడలేదని కంటి వెంట జలజల జలజల నీళ్లు కారుస్తూ కలతగ నిలిచినారు కన్నీటి ధారలతో ఆంజనేయ స్వామి. పరమ పావనమై శక్తివంతమైనది, సుందరకాండలో గొప్పదైనటువంటిది, పారాయణ చేసుకుంటే కష్టములన్నీ పోగొట్టగలిగినటువంటి దివ్య పునీత సుందర మహోన్నత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఒకసారి అక్కడ పారాయణ చేశారు ఆంజనేయ స్వామి. ఆ శ్లోకం

నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య నమోస్తు రామాయ సలక్ష్మణాయ. శ్రీరామచంద్రమూర్తికి నమస్కారము, లక్ష్మణస్వామికి నమస్కారము, నా తల్లి జానకీదేవికి నమస్కారము, ఏకాదశ రుద్రులకు నమస్కారము, ఇంద్రునకు నమస్కారము, యమునకు నమస్కారము, అరుణునకు నమస్కారము, సూర్యునకు నమస్కారము, చంద్రునకు నమస్కారము, సకల మరుద్గణమునకు నమస్కారము. మనసార నమస్కారం చేశారు ఆంజనేయ స్వామి. పరమ పావనమైనటువంటి శ్లోకాన్ని మరొక్కసారి వినిపిస్తాను. ఈ శ్లోకము ఎక్కడైతే పారాయణ చేయబడుతుందో, ఈ శ్లోకము ఎక్కడైతే వినబడుతూ ఉంటుందో, కన్నుల వెంట దుఃఖముతో బాష్పములు రాలుతూ ఉంటే ఆ కష్టములన్నీ తొలగించగలిగిన శక్తివంతమైన మంత్రపూరితమైన మహాశ్లోకం.

అశోకవనం జ్ఞాపకం వచ్చింది. ఈ శ్లోక మహిమతో చెంగున అశోకవనంలోకి ప్రవేశించి రామనామాన్ని జపించాడు మహానుభావుడు.

అడుగడుగున రామనామాన్ని జపించి చంపక వకుళ సువర్ణ చందన వృక్షాలు కళకళలాడుతూ ఉంటే అందమైన అశోకనిలో తెల్లవారు స్వామున తాను కూర్చున్న చెట్టు కిందకు చూచాడు. గుండెగు భేలుమన్నది ఆంజనేయ స్వామివారికి. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును చూచాడు. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును చూచాడు. పతి వియోగ శోకాగ్నిని రేగిన అంగారక పీడిత రోహిణిని చూచాడు. మాటి మాటికి వేడి నిట్టూర్పుల పొగలు శగలు గ్రక్కే అగ్నిజ్వాలను చూచారు. పుణ్యము తరిగి శోకము అనేటువంటి సముద్రంలో పడిపోయిన ఒకనొక తారను చూచారు. కాకుల మధ్యలో ఉన్న కోకిలను చూచారు. దావానలం మండుతూ ఉంటే దావానలం మధ్యలో ఉన్న మంచి గంధపు చెట్టును చూశారు. సీతమ్మని గుర్తించి ఎలా తెలియచేసుకోవాలి అని తరుశాఖల మీద నుంచి రామాయణాన్ని గానం చేసిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండను విన్నా రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం కలుగుతుంది. దేనికని అంటే రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ అనగా అనగా దశరథుడని పేరు కలిగిన ఒక మహారాజున్నాడని తరుశాఖల మీద నుంచి రామగానాన్ని ఆలపించి అమ్మచెంతకు విచ్చేసి నమస్కరించారు అంజలి ఘటించి. అమ్మా నా పేరు హనుమంతుడంటారు, నేను రామదూతనై విచ్చేశానమ్మా, నీకేమీ భయము లేదని శ్రీరామచంద్రమూర్తి క్షేమముగా ఉన్నాడని తెలియజేశారు. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఆంజనేయ స్వామివారు మాట్లాడారు. శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను దీవించారమ్మా, లక్ష్మణస్వామివారు నీకు నమస్కారములు తెలియచేశారు అన్నారు. సౌమిత్రి నీకు వందనములిడే. ఇది ఔచిత్యంతో కూడినటువంటి సన్నివేశం. లక్ష్మణస్వామివారు సీతామాతకు నమస్కారం చేస్తూ ఉంటారు. సీతమ్మ ఆనందించింది ఎలా మాట్లాడాలో తెలిసినవాడని. దేనికని లక్ష్మణస్వామివారు వదినకు నమస్కారం చేసేవారు అంటే, తల్లులు ఐదుగురుంటారు. తల్లులు ఐదుగురు, కన్న తల్లి, గురువుగారి భార్య తల్లితో సమానం, అన్నగారి భార్య వదిన తల్లితో సమానం, అత్తగారు తల్లితో సమానం, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టినటువంటి వారు తల్లితో సమానం. అలాగే తండ్రులు ఐదుగురుంటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతీక్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవద్ అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 4వ భాగం

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ దసరా పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన

0: సందేశం కార్యక్రమానికి మీకందరికీ హార్దికమైన స్వాగతం. మీ అందరినీ స్వాగతిస్తున్నది మీ లలితా సాయి దగ్గుపాటి, సాయి స్వప్న, మీ గణేష్.
1: సాయిరామ్.
0: మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు అని స్వామి ఎన్నో మాటలు మనందరికీ చెప్పారు కదా. అంటే భక్తుడు ఎలా ఉండాలి అని స్వామి చాలాసార్లు మనకి ప్రస్తావించారు. ఇటీవల ఒకసారి నేను స్వామి ఉపన్యాసం వింటుంటే స్వామి అంటున్నారు, అప్పట్లో భగవంతుడి కోసం భక్తుడు పరిగెట్టేవాడట వెతుక్కుంటూ. కానీ ఈ కలియుగంలో ఏమైపోయిందంటే భగవంతుడు అసలైన భక్తుడి గురించి వెతుక్కుంటూ వస్తున్నాడట. మరి మనందరం భక్తులమి అని అనుకుంటున్నాం కదా, మనకి ఆ భక్తుడు అనిపించుకునే స్థాయి ఉందా లేదా, ఆ లక్షణాలు మనకి ఉన్నాయా లేదా అనేది మనం తప్పకుండా విచారించవలసిన సమయం ఎంతైనా ఉంది. జీవితాన్ని గడుపుకుంటూ పోతే ఆ అవకాశం మనకి దొక్కదేమో అన్న భయం కూడా వేస్తుంది మనకి. అలాంటి మహత్తరమైన అవకాశం స్వామి మనకిచ్చారు కాబట్టి ఈ సందర్భంలో మనం అసలు భక్తులకి ఉండవలసిన లక్షణాలు, స్వామి మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది ఒకసారి మనం సింహావలోకనం చేస్తే ఎన్నో మంచి మంచి అంశాలు మనకు తెలుస్తాయి. తెలవటమే కాకుండా స్వామి గురించి విభిన్న కోణాల్లో మనం ఆలోచించగలిగే అవకాశం మనకి దక్కుతుందనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఒక చిన్న కథతో మొదలు పెట్టుకుందాం. ఆ కథ, ఇది స్వామి చాలా తరచుగా చెప్పే కదా, అబూ బెన్ ఆడమ్. ఒకసారి తన దినచర్య అంతా పూర్తి చేసుకుని రాత్రికి ఇంటికి తిరిగి వచ్చిన అబూ బెన్ ఆడమ్ కి ఒక ఇద్దరు దేవదూతలు వస్తారట ఆయన ఇంటికి. ఇంటికి వస్తే ఆయన అడుగుతాడు, ఏంటమ్మా మీరిద్దరు ఏం చేస్తున్నారు అని అంటే, లేదు భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వారి పట్టికంతా మేము తయారు చేస్తున్నాము అని ఆ ఏంజల్స్ ఇద్దరు చెప్తారట, దేవదూతలిద్దరును. సరే అయితే నా పేరు దాంట్లో ఉందా అని అబూ బెన్ ఆడమ్ ప్రశ్నిస్తాడు వాళ్ళని. వాళ్ళు పాపం ఆ జాబితా అంతా చెక్ చేసుకుని, సారీ అమ్మా నీ పేరు దీంట్లో లేదు అంటే, అబూ బెన్ ఆడమ్ సరే అనుకుని పడుకుండి పోతాడు. అబూ బెన్ ఆడమ్ ప్రత్యేకత ఏంటంటే తనకు వచ్చిన ధనంలో ఎంతో మందికి సహాయం చేసి చేయూతను అందించే ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి. అతని గురించి స్వామి చెప్పారంటే అతను ఎంత మంచివాడై ఉంటాడో మనం ఊహించవచ్చు. కొన్ని రోజులు గడుస్తాయి. మరి కొన్ని రోజుల తర్వాత అబూ బెన్ ఆడమ్ మళ్లీ తన పని పూర్తి చేసుకుని రాత్రికి రాగానే మళ్లీ అదే దేవదూతలిద్దరూ ఇంకొక జాబితాను తిరగవేస్తూ ఉంటారు. అబూ బెన్ ఆడమ్ అడుగుతాడు, ఈసారి మీరు ఏం చూస్తున్నారమ్మా అని అడిగితే ఆ దేవదూతలు ఇద్దరు అంటారు, ఇప్పుడు భగవంతుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ జాబితా చూస్తున్నాము అని చెప్తారనమాట. అప్పుడు అబూ బెన్ ఆడమ్ అడుగుతాడు, అయితే తప్పకుండా ఆ జాబితాలో నా పేరుండదులే అనుకుని వాళ్ళిద్దరికి చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, తప్పు అబు, ఈ లిస్ట్ లో మొట్టమొదటి పేరు నీదే ఉంది అని వాళ్ళు చెప్తారనమాట. అబూ బెన్ ఆడమ్ చాలా సంతోషిస్తాడు. అంటే దీని నుంచి మనకి ఏమర్థం అవుతుంది, నిస్వార్థంగా ఎవరైతే ఇతరులకి సేవ చేస్తారో, భగవత్ సేవని పరుల సేవగా కూడా భావిస్తారో, వారు తప్పకుండా భగవంతుడి చేత ప్రేమించబడతారని ఈ చిన్న కథ మనకు చెప్తుంది. ఈ సేవ ఒకటే కాదు, ఇంకా ఎన్నో విధాలుగా భగవంతుని చేరే మార్గాలు స్వామే మనకి అందించారు. సో దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2: గణేష్, ఈ విషయం చెప్తుంటే స్వామి అంటారు కదా, మేము స్వామి భక్తులం లేకపోతే మేము దైవ భక్తులం, మీరు చెప్పుకోవడం కాదు భగవంతుడు చెప్పారు వీడు నా భక్తుడు అని, భగవంతుడి చేత మనం భక్తుడు అన్న పిలిపించుకుని ఆ భావంలోకి రావాలి అని. పాపం భగవంతుడు కూడా దానికి ఎలా ఉండాలో, ఆ భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో, ఎలాంటి భక్తులు తనకి ఇష్టమో కూడా గీతలో మనకి భక్తి యోగంలో చెప్పారు కాబట్టి లలిత ఆ శ్లోకం చూసుకుంటే మనందరికి ఈజీ అవుతుందేమో అనిపిస్తుంది.
1: చూద్దాం స్వప్న.
2: అంటే ఈ భక్తి యోగంలో చెప్తారనమాట, 12 శ్లోకం మొదలుకొని వచ్చే 7 శ్లోకాల్లోని ఒక 35 లక్షణాలు చెప్తారు. ఇవన్నీ కలిగి ఉంటే అటువంటి భక్తుడు నాకు ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు అని. కాబట్టి అవేంటో ముందుగా చూద్దాం. అందులో కొన్నింటిని ఈరోజు మనం చర్చించుకుందాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ.

0: మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. ఎలాంటి భక్తుడు నాకు ప్రియుడు అంటే, ఎవరైతే ఎవరి చేత ద్వేషింపబడకుండా ఉంటాడో, ఎవరిని ద్వేషించకుండా ఉంటాడో, అన్ని భూతాలని సమంగా చూస్తాడో, మిత్రత్వం కరుణ కలిగి ఉంటాడు, మమకారం అహంకారం లేకుండా సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తీసుకుని క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు, అలాంటి భక్తుడు నాకు ప్రియుడు అని చెప్తున్నారు. అంతేకాకుండా సంతుష్ట సతతం యోగి, నిరంతరం సంతృప్తి కలిగిన వాడు, ఏదో కొంతసేపు అలా కాకుండా నిరంతరం సంతృప్తి కలిగి. యోగి అంటే భగవంతునిపై మనసు కలిగిన వాడు యోగిట. సో అలాంటి యోగి యథాత్మ, ఎవడైతే మనస్సుని నిగ్రహించుకుంటాడో వాడు దృఢ నిశ్చయ, భగవంతుణ్ణి పొందాలి, నేనే ఆ భగవంతుణ్ణి అన్న తత్వాన్ని తెలుసుకుని, జ్ఞానాన్ని తెలుసుకుని ఈ జన్మరాహిత్యం పొందాలన్న దృఢ నిశ్చయం కలవాడు. మై అర్పిత మనోబుద్ధి, తన మనస్సుని బుద్ధిని నాకు అర్పించిన వాడు, వీడు నాకు ప్రియుడు అని చెప్తున్నారన్నమాట. ఇది మొత్తం శ్లోకం అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఆ గుణాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చు? భక్తులు ఎంతో మంది జీవితాల్లో వాళ్ళు నిరూపించారు కూడా, కాబట్టి అవన్నీ మనం చర్చించుకుంటే ఇంకా మనము మన తర్వాత తరాల వాళ్ళు కూడా ఆ స్వామికి ఇష్టమైన భక్తులుగా తయారవడానికి ఈజీ అవుతుంది. ముందుగా అద్వేష్ట అన్న పదాన్ని చూద్దాం. అంటే ఎవరి చేత ద్వేషించబడిన వాడు, అలాగే ఎవరిని ద్వేషించబడినవాడు. అద్వేష్ట సర్వభూతానాం. సర్వభూతానాం అంటే ఒక మనుషుల చేతనో, లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ చేతనో, లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గర అని భగవంతుడు చెప్పట్లేదు. సర్వభూతానాం అన్ని భూతాలు, అన్ని జీవుల నుంచి కూడా నువ్వు ద్వేషం కలగకుండా ఉండాలి, అన్ని జీవుల పట్ల నువ్వు ద్వేషం కలగకుండా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. ఇది ఎప్పుడు సాధ్యమని ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు ఎవరినైనా ఎందుకు ద్వేషిస్తాం అంటే వాళ్లల్లో ఉన్న మనల్ని, లేకపోతే వాళ్లలో ఉన్న భగవంతుని చూడలేనప్పుడే కదా. నిన్న మనం అనుకున్నాం, మనం అజ్ఞానంలో ఉండిపోయాం, బయట నుంచి చూసి ఆ లలిత నన్ను మాట అంది కదా అని చెప్పి నేను ఆ బయటనున్న భావాన్నే పట్టుకుంటున్నాను తప్ప, అంతర్లీనంగా లలితలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఏ తత్వం అయితే నాలో ఉందో అదే లలితలో ఉంది అనుకున్నప్పుడు, మీరు ఏ తప్పు చేసినప్పటికీ నేను తప్పును చూడకుండా ఆ లోపల ఉన్న తత్వాన్ని చూస్తాను. అదే జీసస్ కూడా చెప్తుంటారు కదా, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అని. సో ఆ రకమైన భావన మనం పెంచుకుంటూ పోతుంటే ఈ అద్వేష్ట అన్న సర్వభూతానం అన్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ అవుతుందేమో అనిపిస్తున్నది.
1: నిజమే స్వప్న, ప్రతి ఒక్కరిలోనూ పరమాత్ముడిని చూడగలిగితే అప్పుడు మనకి ఎవరితోనూ ఎటువంటి, ఎవరి మీద ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ రావేమో. అంటే ఇప్పుడు మీరన్నారు చూడండి, నన్ను ఒక మాట అంది లలిత అని నాకు కోపం వస్తుంది అని. అదే స్వామి వచ్చి మీతో చెప్పారనుకోండి, స్వప్న అమ్మ ఇది సంగతి ఇలా ఉండు అని, అప్పుడు మన మీకు కోపం రాదు, ఎంతో ఆనందిస్తారు. ఓ భగవంతుడు స్వయంగా నన్ను సరిదిద్దడానికి స్వామి ఇంత సమయం నా కోసం అని పెట్టుకుని నా మీద స్పెండ్ చేస్తున్నారు, నాతో ఇంత దగ్గరగా ఉన్నారు, నా గురించి ఇంత పట్టించుకుంటున్నారు అని ఎంతో ఆనందిస్తారు. ఎందుకు మనం ఈ భావాలకి లొంగిపోతున్నాము అంటే ఆకారాన్ని చూస్తున్నాం. అది భగవంతుడి ఆకారం, ఇది లలిత ఆకారం. ఆ ఆకారాన్ని చూసి అందులో ఉన్న అంతరార్థాన్ని మనం మర్చిపోతున్నాం, ఆత్మస్వరూపాన్ని గుర్తించడం లేదు, ఆకారంలోనే మిగిలిపోతున్నాం. అందువల్లే మనకి ఈ ఇన్ని పొలారిటీస్ అనమాట, డిఫరెంట్ ఫీలింగ్స్, ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే అయిష్టం, ఒకళ్ళు చెప్తే నచ్చుతుంది అదే మాట, ఇంకొకళ్ళు చెప్తే నచ్చదు, ఈ విధంగా ఉన్నాము. కానీ ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మని చూడగలిగితే, మీరన్నట్టు మనుషుల్లోనే కాదు ప్రతి జీవిలోనూ అన్నింటిలోనూ భగవత్ స్వరూపాన్ని చూడగలిగితే ఆయనకి నచ్చేలాగా ఉండగలం అని ఒక ఉండే అవకాశం ఉందని మీరంటున్నారు. తప్పకుండా అది జరుగుతుందని మన షిరిడి సాయి బాబా వారు ఒకసారి ఒక సందర్భంలో ఒక భక్తురాలి ద్వారా మనందరికీ తెలియజేశారు. మరి ఆ కథని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం మొదటి ఎపిసోడ్ లో అనుకుంటాను తర్కడ్ గారి భార్య గురించి, వారి ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాము. మొత్తం కుటుంబం అంతా షిరిడి బాబా వారి భక్తులు, ఆత్మారాం తర్కడ్, ఆయన భార్య, ఆయన కొడుకు అందరూ కూడా. ఒకసారి ఇలాగే మనం ఇలా పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనానికి వస్తున్నట్టు, అప్పట్లో కూడా భక్తులు షిరిడి వెళ్లి బాబా దగ్గర కొన్ని రోజులు గడిపి వారి దర్శనాన్ని పొంది అనుగ్రహాన్ని అనుభవించి వెనక్కి తిరిగి వెళ్లేవారన్నమాట. ఆ విధంగా తర్కడ్ గారి భార్య ఒకసారి షిరిడి వచ్చిన సందర్భంలో ఆవిడ కూడా ఎవరింట్లోనో బస చేశారు. మధ్యాహ్నం భోజనం సమయం అయింది. అందరికీ వారు భోజనాలు వడ్డిస్తున్నారు. అదే టైంలో ఒక కుక్క ఆ వీధిలో వీరి ఇంటి ముందుకు వచ్చి అరుస్తోందనమాట. అరుస్తూ ఉంటే ఈవిడ అది విని ఆవిడకి మనసులో పాప జాలన్నమాట. కుక్క వచ్చింది, అది కూడా పాప ఆకలేసి ఉంటుంది అని చెప్పి ఆవిడ తినే రొట్టెలో ఇంచి ఒక సహం పీస్ ఇలా కట్ చేసి ఆ కుక్క దగ్గరికి వెళ్లి కుక్క దగ్గర పెట్టేసేసి వచ్చి ఆవిడ మామూలుగా భోజనం చేసేస్తారు. కుక్క కూడా రొట్టె ముక్క తినేసి వెళ్లిపోతుంది. భోజనం అయిపోయింది తర్వాత మసీదుకి బాబా దర్శనానికి వెళ్తారు. ద్వారకామాయికి వెళ్లంగానే బాబా ఈవిడ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈవిడ రాగానే ఆయనకి ఎంతో ఆనందం. ఈవిడిని చూడంగానే చెప్తారు, అమ్మా ఈ రోజు నువ్వు నాకు కడుపు నిండా భోజనం పెట్టావు, నా చిత్తవృత్తులన్నీ శాంతించాయి, నాకు ఇప్పటిదాకా నువ్వు పెట్టిన భోజనం తిని చూడు నేను ఎలా త్రేన్పులు వస్తున్నాయో నాకు, ఇలాగే ఎప్పుడు నాకు భోజనం నాకు పెడుతూ ఉండు, నా గురించి ఆలోచిస్తూ ఉండు, కొద్దిగా నన్ను పట్టించుకుంటూ ఉండు అని. ఆవిడకి ఆశ్చర్యం అనమాట, బాబా నేనెప్పుడు మీకు భోజనం పెట్టాను అంటే ఆవిడ దృష్టిలో బాబాకి భోజనం పెట్టడం అంటే నాలుగు పదార్థాలు వండి తెచ్చి నైవేద్యం పెట్టడం, మనందరం కూడా అలాగే అనుకుంటాం కదా. నేనే ఇంకొకళ్ళ ఇంట్లో ఉంటున్నాను, నా భోజనానికి నేను వాళ్ల మీద ఆధారపడి ఉన్నాను, మీకు నేను ఎలా తీసుకొచ్చి పెట్టగలను అని ఆవిడ ఆశ్చర్యపోతున్నారనమాట. బాబా ఏదో మాట్లాడుతున్నారు, ఆయన మాటలు నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో అని ఆవిడ అనుకుంటారు. అయితే అప్పుడు బాబా చెప్తారు, లేదు నువ్వు ఈ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో ఒక కుక్క మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే నువ్వు తింటున్న రొట్టె ముక్కను తీసుకెళ్లి ఆ కుక్కకి పెట్టి వచ్చావు, అందులో ఉన్నది కూడా నేనే కదా, అది నాకే చేరింది, ఎప్పుడైతే నువ్వు ఒక జీవి ఆకలి తీరుస్తావో అది నైవేద్యం కింద నేనే గ్రహిస్తాను, ఇలాగే ఎప్పుడు ఇంకొకళ్ళ గురించి ఆలోచించి వారికి నువ్వు చేతనైనంతలో సహాయం చేస్తూ ఉండు, నన్ను మర్చిపోకు అని చెప్తారనమాట బాబా. ఆ నన్ను మర్చిపోకు అనే మాట చాలా ఇంపార్టెంట్ స్వప్న, ఎందుకంటే నన్ను అనేది బాబా ఆయన గురించి, ఆయన ఆకారం గురించి, ఆ అవతారం గురించి చెప్తున్నారా, లేక ప్రతి జీవిలో ఉన్న నన్ను గుర్తుపెట్టుకో అని చెప్తున్నారా అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలన్నమాట.
0: అదే ఇప్పుడు అంటే మంచి చేసినా చెడు చేసినా కూడా భగవంతుడికే చెందుతాయి. ఆ నన్ను గుర్తుపెట్టుకున్న దాంట్లో ఏంటంటే అది మర్చిపోవడం వల్లే మనకి సమస్యలు, మనం ఇన్ని దీనితోటి కలత చెందుతున్నాం కూడా. దీనికి మన స్వామి విద్యార్థి ఒక తన అనుభవం మనం తప్పకుండా తెలుసుకోవాలి గణేష్, మీకు కూడా తెలిసే ఉంటుంది. వై అరవింద్ అని స్వామి విద్యార్థి, ఫామ్ వై చక్కగా స్వామి తరచూ అబ్బాయితో ప్రతిరోజు మాట్లాడుతుండేవారు. అబ్బాయి కూడా ఎంతో ఆనందంగా స్వామితోటి ఆ సాంగత్యాన్ని అనుభవిస్తూ వచ్చేవాడనమాట. ఓసారి అబ్బాయికి ఏదో అవసరమైంది, ఇంకో విద్యార్థి దగ్గర ఏదో సహాయం కోరుతాడనమాట. అయితే ఆ అబ్బాయి నిరాకరిస్తాడు, లేదు నేను ఇవ్వలేను ఏదో సంథింగ్, దానివల్ల ఈ అబ్బాయి చేయవలసిన పని కొంచెం లేట్ ఆటంకం కలుగుతుంది అనమాట. అయ్యో ఇవ్వచ్చు కదా, దీనికి ఏముందా, ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇంకా బాగా చేసుకోగలను కదా అనుకుంటాడు. అనుకుని ఇంకా మరి అబ్బాయి ఎప్పటికీ ఎస్ చెప్పకపోతే వెనక్కి వచ్చేస్తాడు. వచ్చి హాస్టల్లో అలాగా పిల్లలు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, సో తన పనిలో నిమగ్నం అయిపోయి బట్టలు తీసుకుని వెళ్ళి బాత్రూమ్ లో ఉతుక్కుంటున్నాడు అనమాట. ఉతుక్కుంటూ వీడు ఎందుకు ఇలా చేశాడు, బట్టలు ఉతుకుతున్నంతసేపు వాడు ఇస్తే బాగుండేది కదా, దాంట్లో వాడికి పోయేదే ఉంది అని అబ్బాయిని తిట్టుకోవడం మొదలు పెట్టాడు అనమాట.
1: ఓహో
0: ఈ బట్టలు ఉతుకుతుంటే అదే ఫోర్స్ తోటి తన ఆలోచనలు వెళ్తున్నాయి, నోటితో కూడా అనలేదు, తన ఆలోచనలు ఎందుకు ఇలా చేశాడు, ఇలా కాకుండా నాకు సాయం చేసి ఉండొచ్చు కదా అని తిట్టుకుంటున్నాడు. అయిపోయింది బట్టలు ఉతుక్కోవడం కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ దర్శనంకి వచ్చాడు అనమాట. యథావిధిగా స్వామి వస్తారు, చాలా ఆతృతతో ఇప్పుడు నాతో ఏం మాట్లాడతారు, ఎలాగ నాతో ఉంటాను, వెరీ మచ్ ఎక్సైటెడ్. కానీ స్వామి వచ్చారు, కనీసం అబ్బాయి అక్కడ ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోయి అనమాట. అదేంటి స్వామిలా వెళ్ళిపోయారు అనుకుని పోన్లే వస్తున్నప్పుడు మాట్లాడతారేమనుకుంటే అప్పుడు కూడా ఇచ్చారు, ఓకే ఎవరో భక్తులు ఎక్కువ వచ్చి ఉంటారు అందుకే వాళ్ళతో బిజీగా ఉన్నారేమో నాతో మాట్లాడలేదు అనుకుంటారు. ఒక రోజు గడిచిపోతుంది, మళ్ళా మర్నాడు కూడా స్వామి ఇవాళ నాతో మాట్లాడతారు, నా వైపు చూస్తారు అని ఎంతో ఆతృతతో కూర్చుంటాడు. రెండో రోజు కూడా స్వామి అస్సలు తను అక్కడ కూర్చున్నట్టు కూడా పట్టించుకోడు, అబ్బాయి ఎవరో తెలుసన్నట్టు కూడా బిహేవ్ చేయరనమాట. అదేంటి స్వామి ఇలా చేస్తున్నారు అనుకుంటా. ఆ రోజు దర్శనం కూడా అలాగే అయిపోతుంది. మళ్ళా మూడు అప్పుడు ఎప్పుడైతే రెండు రోజులు వరుస పెట్టి అవుతున్నదో స్టూడెంట్స్కి ఆ అనుభవం ఉంటుంది, అంటే మనం ఏదో అంతర్లో అవలోకనం చేసుకోవాలి, స్వామి ఎందుకు మాట్లాడట్లేదు అన్నది అనుకుని ఆలోచిస్తాడు. స్వామికి నచ్చని పని ఏదైనా నేను చేశానా, లేకపోతే ఇంకే రకంగానే స్వామిని బాధ పెట్టుండొచ్చు. అందుకే స్వామి నాతో మాట్లాడలేదు అన్న విషయం రెండు రోజుల తర్వాత అర్థమైంది. పాపం అక్కడి నుంచి ఆలోచించుకుని ఎన్నో ఆలోచించాడు, నేను ఏం చేశాను, ఎక్కడికి వెళ్లాను, ఎవరితో మాట్లాడాను, ఎవరు నేను తిట్టానా, ఎవరితో వాదించానా అన్ని అనుకున్నాడు. ఏం తెలియలేదు. మూడో రోజు కూడా స్వామి వచ్చారు, మాట్లాడలేదు, కనీసం చూడను కూడా చూడలేదు. అప్పుడు ఆలోచించాడు, ఎవరెవరితో చిన్న క్లాష్ వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్లి సారీ చెప్పి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అయినా స్వామి మాట్లాడట్లేదు.
1: గణేష్, ఇవి ఉపనిషత్తుల్లో వేదసారం అంతా చెప్పారు అని చెప్తారు. మన స్వామికి ఒక సెపరేట్ ఉపనిషత్తు ఉంది కదా, ఏంటి చెప్పండి? ఇగ్నోర్ ఉపనిషత్. ఆయన మనల్ని దూరం పెట్టి మనకి మనమే ఉపనిషత్తులు రాసుకునేలాగా చేస్తున్నారు.
2: నేతి కాన్సెప్ట్ లో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నువ్వు ఏం తప్పు చేసావో సరిగ్గా నీకు తెలియజేస్తారు స్వామి.
0: అది కూడా మనంతటా మనమే తెలుసుకునేలా రీసెర్చ్ అంతా మంచైతే చేయిస్తారు. అప్పుడు అనుకున్నాడు అనమాట, అయ్యో అందరికీ సారీ చెప్పాను స్వామి, ఇంకేం నేను తప్పు చేయలేదు, ఇంకేంటి అని ఆలోచించుకుంటుంటే ఆ రోజు మధ్యాహ్నం భోంచేసి పడుకున్నప్పుడు ఒక థాట్ వచ్చిందనమాట. ఆ రోజు నేను 3-4 డేస్ క్రితం బట్టలు ఉతుకుతూ వాడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాడిని తిట్టుకున్నాను కదా అని చెప్పి పాపం వెళ్లి తిట్టలేదు, డైరెక్ట్ గా అబ్బాయిని అనలేదు, నోటితో తిట్టలేదు, భావనలో అనుకున్నాడు అనమాట. అనుకుని పాపం తన ఆలోచనలోనే అబ్బాయికి సారీ చెప్పుకుని, సారీ రా నేను ఇలా తప్పుగా అనుకున్నాను, మరి ఎప్పుడు ఇలా చేయనని చెప్పి స్వామికి కూడా సారీ చెప్పి, సరే నేను అన్ని తెలుసుకున్నాను నా తప్పు అనుకుని హ్యాపీలీ సాయంత్రం దర్శనంకి వెళ్తారు అనమాట. అప్పుడు సాయంత్రం స్వామి ఆయన దగ్గరికి వచ్చి నించొని అని అంటారు. అంటే స్వామి అంటే ఏమంటే, క్షమించండి స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, ఎవరిని తిట్టుకోను అని అనేసి అంటే, బాత్రూమ్ లో నేను లేననుకున్నావా అని అడిగట. చూడండి, బాత్రూమ్ లో బట్టలు దూతూ వెళ్లిన ఆలోచనకి స్వామి ఎలా చెప్తున్నారు అంటే, తప్పైపోయింది స్వామి, మరి ఎప్పుడు ఎలా చేయనంటే, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెయ్యి అందరి వైపు చూపిస్తూ చెప్పారట. ఎవరికి నువ్వు నమస్కరించినా, ఎవరితో ఎలా ఉన్నా అదే మంచి చేసిన ప్రతిదీ కేశవుడికే వస్తుంది. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని తన వైపు చూపించుకున్నారట. నీ మనసులో గాని ఎక్కడైనా తిరస్కార భావం, ద్వేషభావం ఏ జీవి మీద చూపించినా అది నాకే చెందుతుంది, నాకే వస్తుంది అని. అప్పుడు సారీ స్వామి, మరి ఎప్పుడు ఇలా చేయను అని. అంటే ఇంత చక్కగా ఇంత చిన్న విషయం ద్వారా చెప్పే భగవంతుడు ఎక్కడ దొరుకుతాడండి మనకి.
2: ఇది ఇలా చెప్తుంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒక సన్యాసి ఒక ఊరి గుండా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న కాలువ దగ్గర ఒక యువకులు కొంతమంది నవ్వుతూ హేళన చేస్తూ ఒక సౌండ్ వినిపిస్తుంది అతనికి. ఏమవుతుంది అక్కడ గందరగోళం అని ఇతను పరిగెట్టుకుని వెళ్లి అక్కడ చూస్తే బురదలోకి ఒక దూడ కూరుకుపోయి బాధపడుతూ ఉంటుంది. వీళ్ళంతా అది చూసి, ఆ సంఘటన చూసి చాలా నవ్వులాటగా వాళ్ళు భావించి ఆనందిస్తూ ఉంటారు. ఇతను ఆ దూడ పడుతున్న బాధ తట్టుకోలేక వెంటనే ఆ బురదలోకి దూకి తన బట్టలు డర్టీ అయిపోయినా సరే దాన్ని బయటికి తీసి దాన్ని చక్కగా కడిగి దానికి ఉపశమనం కలిగిస్తాడు. వీళ్ళంతా హేళన చేస్తూ ఈ సన్యాసిని అడుగుతారు, ఏంటయ్యా నువ్వేమన్నా పెద్ద త్యాగం చేసావా అంటే, నేనేం త్యాగం చేయలేదు, అది బాధపడుతూ ఉంటే నాలో బాధ మొదలైంది, అది ఎంత బాధపడుతుందో నాకు కూడా అంతే బాధ కలిగింది, ఆ బాధను నేను చూడలేక తట్టుకోలేక నేను దాన్ని రక్షించాలనుకున్నాను, అంతేగాని నాకు వేరే భావం ఏం లేదు అని చెప్పి దాన్ని రక్షించి వెళ్ళిపోతాడనమాట. స్వామి ఎంత చక్కగా ఇంత సులువుగా మనకు చెప్తారు, అవతల జీవికి కలిగిన కష్టానికి కూడా కష్టం కూడా మనకి కలిగిందన్న భావం మనకు కలిగినప్పుడు తప్పకుండా దానికి సేవ చేయాలి అన్న ఆలోచన మనలో ప్రారంభం అవుతుంది. అప్పుడు భగవంతుడు దాన్ని అబ్జర్వ్ చేసి ఆ వెరీ గుడ్ అని అంటాడు అన్నమాట.
1: కరెక్ట్. ఇప్పుడు మనకి అంటే ఎదుటి జీవికి కలిగిన కష్టం మనకి కలిగిన కష్టంగా భావిస్తే, మనకి ఎప్పుడైనా కష్టం కలిగితే దాన్ని వెంటనే ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తాం, దానికోసమే పరుగులు పెడతాం. అంతే ఆతృతతో ఎదురుగున్న మనిషి, ఎదుటి జీవి యొక్క కష్టాన్ని కూడా తీర్చాలి అని మనం చేసే ప్రయత్నం వల్ల భగవంతుడిని సంతోషపెట్టగలము.
0: అది ఇంకొక లెవెల్ పైనున్నది అనిపిస్తుంది లలిత, ఎందుకంటే భగవంతుణ్ణి ప్రీతి చెందించడం అంటే మూడో వ్యక్తిగా అనిపిస్తుంది. అందులో ఉన్నది నథింగ్ బట్ నేనే అన్న భావం అన్నది ఇంకా ఓన్లీ ఒకటే థాట్, అక్కడ ఉన్నదంతా నేనే, ఏం చేసుకున్నా నాకే చెందుతుందని.
2: ఇది మీరు చెప్తుంటే నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది. ఇది నిన్న మనం మాట్లాడుకున్నటువంటి వై శ్రీనివాస్ అన్న ఒకసారి నరేట్ చేశారు, తానేగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు ఒక విలేజ్ ని ఐడెంటిఫై చేసి అక్కడ సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఎంతో దుర్భరమైన కండిషన్ లో అది ఆ విలేజ్ ఉన్నదన్నమాట. వాళ్ళు చాలా ప్రణాళికలు వేసుకుని సరే స్వామికి చూపిద్దాము, ఈ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం, స్వామి ఆశీర్వాదం తీసుకుని దాన్ని ప్రారంభిద్దాం అన్న ఆలోచనతో వాళ్ళంతా గ్రూప్ గా స్వామి దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యాక్టివిటీ ఎంత నచ్చేసిందంటే స్వామికి, అప్ప ఆ క్షణం నుంచి నాకు ఒక అవకాశం ఇవ్వండిరా చేయడానికి, ఇది నేను టేకప్ చేస్తాను అని స్వామి వాళ్ళని ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే సేవ చేసే అవకాశం కోసం భగవంతుడు ఎంత తప్పిస్తున్నాడో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు పుట్టపర్తి వచ్చిన ప్రతిసారి కూడా ఆ ఎంతైందో చెప్పు, నేనే ఇస్తాను, ఆ సేవ చేసుకునే అవకాశం నాకివ్వు అని స్వామి అంతగా పుష్ చేస్తున్నారు అంటే మనకి సేవ చేయడానికి ఎంత ఆస్కారం ఉన్నదో మనం ఆలోచించుకోవాలి.
0: అందుకే మైత్రి కరుణ కూడా ఆ గుణాలు కలిగి ఉన్న వాడే నాకు ఇష్టమని ఈ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడంటే, వాళ్ళలో మనం మన్నే చూసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కరుణ వచ్చేస్తుంది. మీరు అన్నట్టు నేను ఈ బాధలోంచి ఎలా బయటికి రావాలని మనకి మనం ఎలా ప్రయత్నం చేసుకుంటామో వాళ్ళ కోసం కూడా అదే చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం సంకుచితంగా మన వరకు పరిమితం అయిపోయి ఈ నిర్మము నిరహంకార వచ్చినప్పుడు మమ మమకారం అంటే మమ నేను నాది అన్నదానికి మనం లిమిట్ అయిపోతున్నాం. కానీ ఇదే భావం చూడండి, నేను నాదే ఉండాలి, అది ఓన్లీ మన శరీరానికి మనకు సంబంధించిన వాళ్ళకి కాకుండా కొంచెం మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ఆ మమ మొత్తం సర్వంలోకి వెళ్ళిపోతే అదే భగవంతుని చూపించేస్తుంది. ఓ రకంగా మమకారం కూడా భగవంతుని చేర్చేస్తుంది ఈ భావంతో అనిపిస్తుంది నాకు. అంటే మన శరీరానికి మన మట్టుకు పరిమితం చేసుకోకుండా ఆ మమని సర్వభూతాల్లోనే ఉన్న మమని మనల్ని మనం చూసుకుంటే అదే భగవత్ తత్వమేమో, ఏదైతే అడ్డగిస్తున్నదో అదే మనకు విముక్తి కలిగిస్తుంది. నిర్మమ అంటే మనకి మనం పరిమితం చేసుకోకుండా మనలో ఉన్న భగవంతుడే అందరిలోనే ఉన్న నాలో ఉన్న నేను. స్వామి ఎప్పుడు అదే చెప్తారు కదా, ఈ పేరు అడిగితే ఆ నేను రామారావు, నేను లలిత, నేను స్వప్న, నాకు ఇది ఇష్టం. ప్రతి ఎవరిని అడిగినా నేను నేనే చెప్తారు, వేరే వర్డ్ అన్నది లేదు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాలంటే నేనే చెప్తారు. కాబట్టి అందరిలో ఉన్న ఆ నేనే మీరు గ్రహిస్తే ఆ మమే నేను భగవంతుడు అని చెప్తున్నారు అన్నమాట స్వామి. కాబట్టి ఈ విశాల భావంతో ఏదైతే నేను నాది అన్న భావం అహంకారం మన అడ్డగిస్తున్నదో దాన్నే మనం ఛేదించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తున్నది. అలాగే అహంకారం అంటే కర్తృత్వ భావం, నేను చేస్తున్నాను. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనుకుంటామో అంటే దానివల్ల వచ్చే మంచి మనని బంధిస్తుంది, అలాగే చెడు కూడా మనని బంధిస్తుంది. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఒక శిల్పి ఉంటారు, శిల్పి ఏంటంటే చాలా మంచి టాలెంట్ అతనికి. ఒక బొమ్మను కానీ చేస్తే అది నిజంగా మనిష బొమ్మ మనం తేల్చుకోలేమన్నమాట, అంత గొప్ప విద్య ఆయనకున్నది. ఆయన జీవితం అయిపోతున్నది, ఇంకా చివరి గడియలు వచ్చాయన్నమాట. కాబట్టి నేను ఈ చివరి గడియల్లోంచి కూడా ఎలాగైనా తప్పించుకోవాలని తనలాంటి మూడు బొమ్మలు తయారు చేసి పెట్టుకున్నాడు. పెట్టుకుని యమబట్లు వచ్చిన టైంకి ఏం చేశారంటే తను చచ్చిపోయిన వాళ్ళగా పడుకుని ఉన్నాడు. యమబట్లు వచ్చి పట్టుకెళ్ళాలి కదా, మూడు బొమ్మలు తిను ఎవరు అందులో ఒరిజినల్ తెలియట్లేదు అనమాట. సో వాళ్ళు వచ్చారు, చాలాసేపు అన్ని రకాలుగా పరీక్షించారు, ఏం తేల్చుకోలేక వెళ్ళిపోయారు. ఒకసారి అలాగా ఛాన్స్ పోతే ఇంక మళ్ళా హీల్ గెట్ లైఫ్ అనమాట. మళ్ళా అలా బతుకుతున్నాడు. ఇంకొన్నాళ్ళు అయింది, మళ్ళా ఇంకా చనిపోయే టైం వచ్చింది. మళ్ళా ఇదే ప్లాన్ వేశాడు, మళ్ళా మూడు బొమ్మలు చేశాడు, తను పడుకున్నాడు. ఈసారి కూడా యమబట్లు పట్టుకోలేకపోయారు. ఇలా రెండోసారి కూడా తను యమగండంలోంచి తప్పించుకున్నాడు. మూడోసారి కూడా అదే ఇది వచ్చిందనమాట. వస్తే పడుకున్నాడు. కొంతసేపు యమబట్లు వచ్చారు, చక్కగా పరిశీలించారు ఏది నిజమైంది ఏది నిజంగా బొమ్మ అని. కానీ అప్పుడు తెలియక ఒక యమబట్టు అంటాడనమాట, అవునరా ఇవన్నీ బాగా చేశాడు కానీ చేసిన వాడు ఎవడో చూడు, ఇక్కడ ఈ చిన్న తప్పు చేశాడు అన్నాడు. వెంటనే టింగ్మని లేచుకొచ్చాడు. ఆ ఏం తప్పు, నేను చేసిన దాంట్లో తప్పుందా అని. అక్కడ నేను అన్నాడు, నేను చేశానన్న భావన లేకుండా వాడు క్వైట్ గా ఉండగలిగితే ఈసారి కూడా
2: అవకాశం దొరికేది,
0: బంధించబడకుండా పాపం విముక్తి అయ్యేవాడు. కానీ అక్కడ ఏంటి వచ్చింది, తప్పు జరిగిందా, నేను చేసిన దాంట్లో తప్పుందా, ఎప్పుడైతే అహంకారం వచ్చిందో పట్టుబడిపోయాడు. అలాగే మనం కూడా నేను అంటే అది మంచిదావని చెడుదావని నేను చేస్తున్నానన్న భావం ఉంటేనే మనం బంధిస్తుంది. చేసేసి నా చేత చేయబడింది అనుకుంటే మనకి కర్తృత్వ భావం ఉండదు, దానివల్ల బంధం ఉండదని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది.
1: బాగుంది స్వప్న. అహంకారం మమకారం అంటే నేను నాది, ఈ రెండింటినీ వదులుకోగలిగితే మనం భగవద్ మార్గంలోకి ఇంకా మొదటి అడుగు వేసినట్టే, ఆ తర్వాత తీసుకెళ్లడం ఆయన పని. ఇదే విషయం ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కర్తృత్వ భావన లేకుండా చేసే ప్రతి పనికి కర్మఫలం మనకి అంటదు, అది దానికి ఫలితమే ఉండదు కదా. నేను చేయకపోతే ద రిజల్ట్ ఈజ్ నాట్ మైండ్ అంతే. ఈ విషయం ఎంతో మంది భక్తులు స్వప్న, భగవంతుడు ఇంత చక్కటి గొప్ప భగవంతుడికి అంతే చక్కటి భక్తులు కూడా ఉంటారేమో కదా. మరి ప్రతి అవతారంలోనూ ఆయనకి అటువంటి భక్తులు ఉంటూనే ఉన్నారు. ఒకసారి షిరిడి అవతారంలో కూడా చూద్దాము. ఒకసారి ఏం జరిగిందంటే, షిరిడి అనేది ఒక చిన్న గ్రామం అనేది ఆ విషయం మనకు తెలుసు. ఎక్కువగా నిరక్షరాస్యులు, పెద్దగా చదువుకునే వారు, గ్రామస్తులు పనిపాట చేసుకునేవారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కలరా కొంచెం ఎక్కువగా ఉంది ఆ రోజుల్లో. మరి కలరాన్ని అరికట్టడానికి, అంటే ఆ రోజుల్లో ఎక్కువగా మందులు అవి లేవు కదా, సో అవాయిడ్ చేయడం, దాన్ని అరికట్టడానికి, అది రాకుండానే చూసుకోవడం, ప్రివెన్షన్ అనమాట. వీళ్ళేం చేశారు, గ్రామస్తులందరూ కలిసి ఒక రెండు నియమాలు పెట్టుకున్నారు. ఒకటి, కట్టెల బళ్ళు ఏవి గ్రామం లోపలికి రాకూడదని. రెండోది, మేకల్ని గ్రామంలో హల్లాలు చేయకూడదు అని చెప్పి, వాటిని చంపకూడదు అని చెప్పి. సో ఈ రెండు దీనికి కలరాకి ఎటువంటి సంబంధం లేదు అనేది మరి బాబాకి తెలుసు, ఆయన ఏం పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన ఏంటంటే, సరే ఈ రెండు నియమాలని నేను ఉల్లంఘించి దీనికి దానికి సంబంధం ఏమీ ఉండదు అని చెప్పి వీళ్ళందరికీ నిరూపించాలి అని చెప్పి బాబా ప్రతిరోజు ఒక్కసారి వెలిగించి, ఆయన ద్వారకామాయిలో వెలిగించిన ధుని ఈ రోజుకు కూడా అలాగే ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. సో ప్రతిరోజు ఆయనకి కట్టెల అవసరం ఉండేది ధునిలో వేయడానికి. వీళ్ళేమో కట్టెల్ని గ్రామంలోకి రాకూడదని చెప్పి కట్టడి చేశారు. ఒక కట్టెల బండి వస్తే వీళ్ళందరూ కలిసి దాన్ని వెనక్కి పంపించేస్తున్నారు అనమాట, రావడానికి వీల్లేదు అని. గబగబా బాబా అక్కడికి వెళ్లి అది తీసుకెళ్లి మన ద్వారకామాయిలో పెట్టండి అని చెప్తారు. ఇంకా ఆయన ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు కదా, వాళ్ళు ఊరుకుంటారు. ఆ విధంగా ఆయన ఒక నియమాన్ని ఉల్లంఘించారు. ఉల్లంఘించడం అంటే ఇది దీనికి దానికి సంబంధం లేదు బాబు అని వాళ్ళకి చెప్పడం అనమాట. రెండోది కూడా మరి వాళ్ళకి చేసి చూపించాలి. ఎవరో ఒకరు ఒక బాగా ముసలిదైపోయిన ఒక మేకను తీసుకొచ్చి మసీదులో వదిలేసి వెళ్తారు. అలా చేస్తూ ఉండేవారట వాళ్ళకి, ఇంకా అవసరం లేనివి తీసుకొని మరి వాళ్ళకి, దే డోంట్ నాట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, బాబా అన్నింటినీ చూసుకుంటారులే అని చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్తారు. అది పాపం ఈ క్షణమా రే మరుక్షణమా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మేక అనమాట. బాబా అన్నారట, ఈ రోజు నేను పులావు చేస్తాను. ఆ రోజుల్లో బాబావారు స్వయంగా తను వండి భక్తులందరికీ వడ్డించేవారు. అది శాకాహారం అవ్వచ్చు, అదర్వైజ్ కూడా అవ్వచ్చు ఆ రోజుల దీని ప్రకారం. సో స్వామి అన్నారంట, నేను ఈరోజు పులావ్ చేస్తాను అని చెప్పి మరి మేకను చంపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు, ఈ ఆ ముస్సలి చావడానికి సిద్ధంగా ఉన్న మేకను అనమాట అని చెప్పి బడే బాబా అని ఒక మహమ్మదీయులు, బాబాకి చాలా దగ్గర భక్తులు, బాబాతో కలిసి ఉండేవారు, ఆయన్ని పిలిచి దీన్ని ఇలా చేద్దామనుకుంటున్నా పులావు, ఈ మేకని కొంచెం నాకు ఇది చేసి ఇస్తావా అంటే, ఆయన అంటట నేనెందుకు అనవసరంగా జీవహింస చేస్తాను, నేను చేయను బాబా అని చెప్పి వెళ్ళిపోతారు. ఎంతో దగ్గర భక్తుడు ఆయన. తర్వాత శ్యామ అని పిలుస్తారు. శ్యామ కూడా బాబాకి చాలా దగ్గర భక్తులు. వెళ్లి కత్తి తీసుకురా అని, ఈయన వెళ్లి రాధాకృష్ణ మాయ ఇంట్లో నుంచి కత్తి తీసుకొస్తారు. తీసుకొస్తే ఆవిడకి తెలుస్తుంది ఎందుకు తెప్పించారు కత్తి అని అడిగితే, వెంటనే ఆవిడొచ్చా కత్తి తీసుకుని వెళ్ళిపోతాను మళ్ళీ నేను ఇవ్వను ఇలాంటి పనులకి అని చెప్పి. శ్యామ ఇంకొకటి తీసుకొస్తాను బాబా అని చెప్పి గ్రామంలోకి వెళ్తాడు. ఎంతసేపటికి రాడు. ఇంకా బాబా స్టార్ట్స్ గెటింగ్ రెస్ట్లెస్ అనమాట. సో ఆయన అంటారు కాకా సాహెబ్ దీక్షిత్ అని, వీరు కూడా చాలా గొప్ప భక్తులు బాబాకి, ఆయన ఉంటారు అక్కడ. ఆయన్ని పిలుస్తారు, రా నీకు పని చెప్తానని చెప్పి. ఇది సంగతి మరి ఏమంటావు అంటే, సరే బాబా మీరు ఏది చెప్తే అదే అని ఆయన ఓ పెద్ద కత్తి తీసుకుని ధోతి అంతా పైకి బిగించి కట్టుకుని రెడీగా ఉంటారనమాట. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి జీవహింస అంటే ఏమిటో తెలియని మనిషి. ఎంతో పూజలు పునస్కారాలు ఈ విధంగా వారి కుటుంబంలో తరతరాలుగా సంప్రదాయం సాగుతూ వస్తుందనమాట. అటువంటి మనిషి ఈ పనికి సిద్ధపడ్డాడేంటని అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. మహమ్మదీయుడైన బడే బాబానే నేను చేయనన్నారు, మరి ఈ బ్రాహ్మణుడు ఎందుకు చేయడానికి ఒప్పుకున్నాడు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. సరే ఈయన రెడీగా ఉంటారు. బాబా అంటారు, దేనికి దేనికోసం వెయిట్ చేసినావు మరి సిద్ధంగా ఉన్నావా అని. నేను సిద్ధమే బాబా అని చెప్తారు. సరే అయితే కానీ అని చెప్తారు. ఆయన కత్తి పైకెత్తే టైంకి బాబా ఒక నిమిషం ఆగు అని చెప్పి ఆయన ఆపేస్తారు. ఆపేసి బాబానే అడుగుతారు, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టావు, ఏ రోజు నువ్వు జీవహింస అనేది ఎరగని వాడివి, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు, నేనేది చెప్తే చేసేయడమేనా అంటే, అప్పుడు ఆయన కత్తిని కింద పెట్టి బాబా పాదాలకి దండం పెట్టుకుని చెప్తారు, బాబా నువ్వు ఏది చెప్తావో అదే మాకు చట్టం, వేరే విషయం ఏమీ మాకు తెలీదు, నువ్వు చెప్పింది ఉచితమా కాదా, సరైనదా కాదా, నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే వాదన విచారం తర్కం ఇవన్నీ చేయడం నా పని కాదు, ఎందుకంటే నాతో చేయిస్తున్నది నువ్వే, నువ్వు ఏది చేయమని చెప్పావో అదే సరైనది మాకు అంతే, ఆ నమ్మకమే నాకున్నది, అందుకని నువ్వు చెప్పిన దానిని విచారించడం అనే ఆలోచన కూడా నాకు రాలేదు అని చెప్తారనమాట. అని చెప్తే బాబా చాలా సంతోషించి సరే నువ్వు వద్దు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను ఇది అని చెప్తాడు. పాప చివరికి ఆ మేకనేమి చెయ్యరు, ఆ మేక అలాగే ఉంటుంది. బాబా ఆ రోజు పొలావు వండడమే మానేశారట. ఇదంతా జరిగాక దీని నుంచి మనం ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే మనకి ఇదే విషయం అర్థమవుతుంది స్వప్న. అహంకారం నేను చేస్తున్నాను అనే భావన గనక కాకసాహెబ్ దీక్షిత్ గారికి ఉండుంటే ఆయన ఇటువంటి పని చేయడానికి సిద్ధమవ్వరు. దీనికి సంబంధించిన పాపపుణ్యాలు నాకే వస్తాయి అనే భావన కూడా వస్తుంది. నేను చేస్తున్నానంటే దాని ఫలితం కూడా నాదే. అటువంటి ఫలితాన్ని ఎవరు కోరుకోరు. అందులో ఆ రోజుల్లో అటువంటి ఆ సంఘంలో ఇంత నిష్ఠాగరిష్ఠులైన వంశంలో పుట్టి పెరిగిన వారు. రెండవది మమకారం. మీరు చెప్పినట్టు నిర్మమో నిరహంకార అహంకారం లేదు, మమకారం. నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, ఇటువంటి వంశంలో పుట్టాను, ఇంత సాధన చేస్తున్నాను. మన సాధన మీద కూడా మనకి మమకారం ఉండకూడదు అనమాట. ఎందుకంటే సాధన కూడా భగవంతుడికి దగ్గరవడానికి ఒక మార్గమే గాని లక్ష్యం కాదు. సో మన లక్ష్యం ఏమిటనేది మనం చూసుకుంటాం అంతేగాని దాన్ని చేర్చే మార్గం మీద కూడా మనకి మమకారం అనేది ఉండకూడదు. దాన్ని కూడా మనం ఇచ్చేయగలిగితే భగవంతుడికి ఇంకా మిగిలిందేం లేదు, ఏం మిగులుతుంది అక్కడ, మనమే మిగిలం. ఆయన ఆయన ఆయనలో ఐక్యం చేసుకుంటారు మనల్ని. జీవిత పరమావధి దాకా తీసుకెళ్లే బాధ్యత కంప్లీట్ గా ఆయనది అయిపోతుంది. ఆ అహంకారాన్ని మమకారాన్ని మనం వదులుకోగలిగితే మరి ఇటువంటి భక్తులందరూ మనకి ఉదాహరణలుగా ఉన్నారు. వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంది. ఇలాంటి భక్తుల్ని ఉపయోగించుకుని ఆయన పరికరాలుగా సాధనాలుగా వాడుకుని భగవంతుడు ఎంతో గొప్ప సందేశాన్ని మనకి అందిస్తూనే ఉన్నారు.
0: అంతేకాదు లలిత, అంటే ఇలాంటి సందిగ్ధంలో ఉండిపోయిన భక్తుడి వల్లే మనకు మొత్తం ఇవన్నీ బయటకు వచ్చాయని మనం గుర్తు చేసుకోవాలి. హీఈస్ నథింగ్, ఆయనే అర్జునుడు. ఈ మమకారంలో కూరుకుపోయిన అర్జునుడిని బయటికి తీసుకురావడం కోసమే వచ్చింది భగవద్గీత. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ జీవిత పర్యంతం కౌరవులు చేస్తున్న అన్యాయ అక్రమాలని దురాచారాలని అరికట్టడం కోసం ఎన్నో రకాలుగా అన్నదమ్ములుగా వీళ్లు వారించడానికి వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నం చేశారు. కృష్ణుడు కూడా ఎన్నో రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ అది అవనప్పుడు ఇంకా లాస్ట్ చెయ్యాల్సింది యుద్ధమే అని డిసైడ్ అయిపోయారు. వీళ్లు కూడా పాండవులు కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి దాన్ని ప్రిపేర్ అవుతూ వచ్చారు. ఎందుకంటే ఆప్షన్ పెట్టుకుని అవ్వకపోతే మనం ధర్మోద్ధరణ కోసం చెయ్యాల్సిందే యుద్ధం అని చెప్పి అన్ని తపస్సులు చేసి ఎన్నో వరాలు పొందిన అర్జునుడు, అలాంటి ధైర్యవంతుడైన అర్జునుడు చెప్తాడు, మా కృష్ణ నువ్వు నా పక్కనున్నావు, నేను విజయం సాధిస్తాను నమ్మకం కలిగిన అర్జునుడు యుద్ధం మొదలు పెట్టడానికి ముందు చెప్తాడనమాట. కృష్ణ రథాన్ని రెండు గ్రూప్స్ మధ్యలోకి పట్టుకెళ్ళి అక్కడ నిలబెట్టు అని కోరుతాడనమాట. అక్కడ పట్టుకెళ్ళినప్పుడు అంత ధైర్యవంతుడైన అర్జునుడు ఎదురుగుండా చూస్తాడు. పితామహుడైన భీష్ముడు, ద్రోణాచార్యుడు, గురువులు, సోదరులు, మొత్తం కుటుంబం వాళ్లు, మొత్తం తన రాజ్యంలో ప్రజలు అటుపక్క ఉంటారు. చూసి వెంటనే ఇంత ధైర్యం కూలబడిపోతాడనమాట. ఏమీ తెలియని ఒక దీనిలాగా కూలబడిపోయి నా వల్ల కాదు కృష్ణ నేను చేయలేనంటాడు. ఇది దీనికి కారణం ఏంటంటే నా వాళ్లు, నా పితామహుడు, నా రిలేటివ్స్ వీళ్ళని నేను చంపుకుంటానా అంటే ఆ మమకారం అహంకారమే అడ్డొస్తున్నది తనకి. వీళ్ళు నా వాళ్ళు అన్న ఇది వీళ్ళని నేను చంపుతున్నాను, ఈ పని నేను చేస్తున్నాను అన్న భావం ఉంది. రేపొద్దున దీనివల్ల ఎంత, అసలు మనం ఫస్ట్ చాప్టర్ చూసుకుంటే భగవద్గీతలో ఏంటి నాకు ప్రయోజనం ఏముంది, వీళ్ళందరినీ చంపి నేనేం సాధిస్తాను, ఎంత నిర్వీణ్యం అయిపోతాడంటే అందరినీ చంపి ఈ రక్తపాతంలోనే నేను బతికుండి సాధించేది ఏంటి, నేనేమైనా ఆనందం పొందగలనా, ఇది అవసరమా, వాళ్ళు పోతే పోని వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, మా మట్టుకు మేము ప్రశాంతంగా ఉంటాము అన్న భావంకి వచ్చేస్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఇంకా ఇదే టైము అర్జునుడికి బోధించాల్సింది. అంటే ఇక్కడ అర్జునుడు మాత్రం మనమేనమాట. మనం మన జీవితంలో ప్రతిసారి అలాగే కూలబడిపోతున్నాం. ప్రతి సిచ్యువేషన్ కి ఆ మంచికి చెడుకి మధ్యలోని మనం కూలబడిపోయినప్పుడు మనం యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్, లేదు నేను చేస్తున్నాను అనుకుంటున్నావు అప్పుడు. అసలు తర్వాత కూడా కృష్ణుడు ఎన్నో రకాలుగా అర్జునుడు చూపించి మమకారం వీడు నువ్వు చంపేదేంటి అని ఆ తర్వాత చూపిస్తాడనమాట. తన బాణం వెళ్లి చంపబోయేది బాణం తగలక ముందే శివుడు వచ్చి త్రిశూలంతో దాన్ని కొట్టేస్తాడనమాట. నువ్వు ఒక నిమిత్త మాత్రుడు, బయటకు కనిపించేది అర్జునుడు బాణం వేస్తున్నాడు చంపుతున్నాడు అంతే. కాబట్టి నువ్వు చేయటం లేదు, నీచే చేయించబడుతున్నది. కాబట్టి ఈ ఆలోచన ఈ పని అన్ని కూడా భగవంతుడే చేయిస్తున్నాడు అని పెట్టుకుని మమకారి ఎవరు నువ్వు అని మొత్తం నెక్స్ట్ యోగంకి వచ్చినప్పుడు సాంఖ్యయోగం, అసలు నువ్వెవరు అన్నది తెలుసుకో, అప్పుడు నువ్వు ఏమిటి చేస్తున్నావు, నువ్వేమిటి చెయ్యట్లేదు అన్నది నీకు తెలుస్తుందని మొత్తం భగవద్గీత అంతా కూడా ఈ రెండింటి వల్లే వచ్చింది. ఆ రెండింటిలో నుంచి మనని ఉద్ధరించడం కోసమే వచ్చింది అనిపిస్తుంది నాకు.
1: స్వామి కూడా చెప్తూ ఉంటారు కదా గణేష్, ఒక డాక్టర్ సర్జరీ చేసినప్పుడు అది బాగా జరిగినా బాగా జరగకపోయినా ద డెబిట్ అండ్ క్రెడిట్ గోస్ టు ద డాక్టర్. ఆయన చేసిన పరికరాలను ఎవరు వెళ్లి థ్యాంక్స్ చెప్పరు, ఆ నైఫ్ కి ఆ సిజర్స్ కి థ్యాంక్ యూ అని ఎవరు చెప్తారు. నువ్వు కేవలం పరికరానివి, నా చేతిలో ఉన్న పనిముట్టు మాత్రమే అనే విషయం గుర్తుంచుకో అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు కదా.
2: అవునండి అక్క, ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ అహంకారం వల్ల ఎలాగ మనం భగవంతుడి దగ్గర దెబ్బతింటాం అనేది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. విద్యార్థులు భక్తులు కూడా సతతం స్వామి సమక్షంలో ఉండటం వల్ల ఇది చాలా నేర్చుకుంటారు. ఎందుకంటే స్వామి ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టరు. ఆ సమయాన్ని సందర్భాన్ని స్వామి సృష్టిస్తారు ఆ ఆలోచన మనలో తీసుకురావడానికి, ప్రపంచానికి ఆ లెసన్ నేర్పించడానికి కూడా దాన్ని అలాగే అదే విధంగా సాల్వ్ కూడా చేస్తారు స్వామి.
0: అంటే మాయను ప్రేరేపించేది మాయను తొలగించేది రెండు భగవంతుడే.
2: ఈ సందర్భం ఏంటంటే ఒక విద్యార్థి చాలా మంచి భజన్ సింగర్, తను ఫ్రంట్ లైన్ లో కూర్చునేవాడు ప్రతిరోజు భజన్ పాడటానికి. ఒకసారి స్వామి తమ దివ్యోపన్యాసం ఇస్తున్నారు, హరిభజన వినా సుఖ శాంతి నహి భజన స్వామి దాంతో ఎండ్ చేస్తారు కదా ప్రతి డిస్కోర్స్. ఆ రోజు కూడా హరిభజన వినా సుఖ శాంతి నహి పాడుతున్నారు స్వామి. ఈయన ఈ అబ్బాయి వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ సింగర్స్ అనమాట. స్వామికి సడన్ గా ఏమైందంటే రెండో లైన్ లో మర్చిపోయారు స్వామి ఏ లైన్ పాడాలనేది,
1: మర్చిపోయినట్టు
2: నటించారు స్వామి. ఇటు అటు చూస్తున్నారు, తర్వాత లైన్ గుర్తు రావటం లేదు స్వామికి. అప్పుడు ఇదే అవకాశంగా పాపం ఆ అబ్బాయి తన ఇన్నోసెన్స్ లో ఇగ్నోరెన్స్ లో ఏదన్నా అనుకోండి, స్వామికి ఇలా మంబుల్ చేశాడు అనమాట ఈ లైన్ స్వామి అని. సో స్వామి అది అందుకొని పాపం కంటిన్యూ చేశారు. ఆ అబ్బాయి చాలా ఆనందించాడు. హాస్టల్ కి వెళ్లిన వెంటనే ఆ అబ్బాయిని అందరూ ఓ నువ్వు చాలా గ్రేట్ రా, ఇది ఇలాగా స్వామికి నువ్వు భజన అందించావు అని చాలా ఆనందపడ్డాడు.
1: సో నాటకంలో మొదటి అంకం స్టార్ట్ అయింది,
2: కొంచెం ఈగోని అలా బూస్ట్ అప్ చేశారు స్వామి. ఇంకొక 3-4 డేస్ తర్వాత స్వామి ఇంకొక ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఇంకొక ఉపన్యాసం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇదే ధోరణి, అదే లైన్ దగ్గర స్వామి ఆగిపోయారు. రెండోసారి కూడా ఆ అబ్బాయే ప్రాంప్ట్ చేశాడు స్వామిని, ఇప్పుడు ఇంక కాలర్ పైకి వెళ్తుంది అనమాట. మరి స్వామి స్లోగా సీన్ బిల్డప్ చేస్తున్నారు. ఈ అబ్బాయి ఇంకా ఆ తారాస్థాయికి వెళ్ళిపోయింది ఆ ఈగో. సరే ఇంకా స్వామికి నేనే అందిస్తున్నాను, ప్రతిసారి నేనే ఫ్రంట్ లైన్ లో కూర్చోవాలి, నేనే లీడ్ సింగర్ భజన్ సింగర్ అన్ని ఆలోచనలు వదులుతున్నాయి. ఆ మెదులుతునే సమయంలో స్వామి ఇంకా చాలు అన్న స్టేజ్కి వచ్చినప్పుడు స్వామి ఒకరోజు ఆ అబ్బాయికి లెసన్ టీచ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. డిస్కోర్స్ టైం కాదు ఇది, నార్మల్ భజన్ టైంలో స్వామి వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు, విద్యార్థులంతా అక్కడ భజన్ కోసం రెడీ అయి ఉన్నారు. ఒక భజన అవగానే స్వామి ఈ అబ్బాయి వైపు చూసి ఈ కృతి పాడరా అని స్వామి అడిగారనమాట ఆ అబ్బాయిని. ఈ అబ్బాయి త్యాగరాజ కృతులు కూడా చాలా బాగా పాడతారు, చాలా సింపుల్ సాంగ్ స్వామి అడిగింది. కానీ ఆ అబ్బాయి ఆలోచిస్తున్నాడు గాని ఒక్క నోట్ కూడా ఆ అబ్బాయికి గుర్తు రావటం లేదు. ఆ లైన్ లో మొదటి అక్షరం కూడా ఆయనకి జ్ఞప్తికి రావటం లేదనమాట. చాలా ట్రై చేశాడు ఎంతకీ అవటం లేదు. స్వామి వైపు చూస్తున్నాడు, ఆలోచించడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆ మొట్టమొదటి అక్షరం కూడా గుర్తు రావటం లేదు అబ్బాయికి. పాడు అన్న, ఏమీ గుర్తు రావటం లేదు. సరే ఇది కాదని స్వామి ఇంకొక పాట పేరు చెప్తారనమాట, అది కూడా చాలా సింపుల్ సాంగ్. ఆ అబ్బాయి కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద సింగర్ కదా, ఎంతకీ గుర్తు రావటం లేదు. ఫస్ట్ లైన్, ఫస్ట్ అక్షరం కూడా గుర్తు రావటం లేదు. ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు స్వామి మళ్ళీ ఇంకొక భజన్ అడిగారనమాట. అది కూడా చాలా సింపుల్ భజన్. పాపం మూడు సార్లు కదా స్వామికి అందించింది, ఆ మూడో అవకాశం కూడా స్వామికి, స్వామి అబ్బాయికి ఇచ్చారనమాట. సో మూడోసారి కూడా ఇంకా ఏమీ కుదరక మనసులో గట్టిగా ప్రే చేసుకున్నాడు అబ్బాయి, స్వామి నేను చేసింది తప్పు అని నాకు తెలిసింది. అంటే స్వామి ప్రేమ చూడండి ఎంత తొందరగా రియలైజ్ అయ్యేటట్టు చేస్తారు. ఎందుకంటే ఎక్కువ తన పిల్లల్ని బాధ పెట్టడం స్వామికి ఇష్టం ఉండదు. అందుకే ఈ రియలైజేషన్ తొందరగా వచ్చి స్వామి అంతా మీ చేతిలోనే ఉంది, తప్పైంది క్షమించండి అనగానే స్వామి వెంటనే అని ఇప్పుడు పాడు అన్నారండ. అనుకోని విధంగా అబ్బాయి ఎంతో చక్కగా ఫ్రీగా ఆ పాటను పాడటం జరుగుతుంది. తను ప్రాయశ్చిత్త పడడం, స్వామి పాదాల మీద పడి క్షమాపణ కోరడం అన్ని ఆ కను సైగల ద్వారా అయిపోయిందన్నమాట. అంటే స్వామి దగ్గర ఉన్నప్పుడు భగవంతుడికి చేరువు అవ్వాలి అంటే, మనం గత ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు ఈ వినయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హ్యూమిలిటీ మనకి ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు మనకి అంత దగ్గరగా ఉంటాడని ఈ ఉదాహరణ మనకు చెప్తుంది.
0: ఎప్పుడైతే అక్క చెప్పినట్టు మనం ఇన్స్ట్రుమెంట్ అనుకుంటే ఆటోమేటిక్ గా హ్యూమిలిటీ వినయం వచ్చేస్తుంది. మనం ఏం చెయ్యలేము, మన చేతిలో ఏమీ లేదు అన్న సంగతి అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా ఆ భావం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి తర్వాత పదానికి వెళ్దాం. సమ దుఃఖ సుఖ అంటే దుఃఖాన్ని సుఖాన్ని సమంగా తీసుకో. ఎంతో చక్కగా ఈజీగా చెప్పేస్తారు కానీ మనం దాంట్లోనే చాలా కొట్టుకుంటూ దానివల్లే ఎన్నో ప్రాబ్లమ్స్ లో కూడా మనం ఇరుక్కుంటున్నాం. అది ప్రతిరోజు ఉదయం లేచిందేంచి మనకి ఇదే పెద్ద సమస్య. మనం సుఖానికి పొంగిపోతూ ఉంటాం, దుఃఖానికి కుంగిపోతూ ఉంటాం. మరి దీన్ని సమంగా పెట్టుకోమంటున్నాడు భగవంతుడు. జీవితం అంటేనే సుఖ దుఃఖాల మయం, వీటిని సమంగా ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలాగా తీసుకోవాలి. పాపం అర్జునుడు కూడా అప్పుడు అదే అర్థం కాని విషయం. ఓ పక్క వీళ్ళు ఒక పక్క వాళ్ళు ఎన్నో ఆలోచనలతో సతమతం అయిపోతున్న సందర్భంలో భగవద్గీతని అందించాడు అర్జునుడికి. అన్ని చెప్తున్నాడు అనమాట, ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఆలోచించాలి, నువ్వు సుఖం దుఃఖం వస్తూ ఉంటే పోతూ ఉంటే నువ్వు కర్తృత్వ భావం లేదు, నువ్వు చేయట్లేదు అన్ని చెప్పాడు. మనం చెయ్యకపోయినా ఆ వచ్చిన భావాన్ని మనం పట్టుకుంటున్నాం. సుఖం వస్తే అమ్మయ్యా నాకు ఇది వచ్చింది, దుఃఖం వస్తే రెండింటినీ తీసుకోకు. నువ్వు సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తీసుకోవడం అంటే ఏంటంటే రెండు నువ్వు అనుభవించకూడదు, అలా తీసుకుని ఈక్వల్ గా ఈక్వల్ మైండెడ్నెస్ తో ఉండాలి అని చెప్తా అనమాట. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఏమిటి కృష్ణ జీవితం అంతా మేము ఇన్ని కష్టాలు పడ్డాము, వాళ్ళు చేసిన ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూనే వచ్చాం, మరి సుఖాన్ని దుఃఖాన్ని బ్యాలెన్స్ గా తీసుకోవడం అంటే ఏంటి, అడ్జస్ట్ అవ్వడమే కదా. దుఃఖం వచ్చింది, ఎవరో నిన్ను బాధ పెడుతున్నారు, ఓకే మనమే అడ్జస్ట్ అవుతాం. సుఖం వచ్చింది సరే, అలా ప్రతిదానికి మేమే ఎంతకని ఇలా సర్దుకుపోతూ దీనికి సమభావంలో వెళ్తాము. వాళ్ళు ఎప్పుడు బాధ పెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఇలా అడ్జస్ట్ అయిన వాళ్ళం మేమేంటి, ఇలా జీవితకాలం అంతా మేము అడ్జస్ట్ అవుతూనే ఉండాలా అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఎవడైతే సుఖాన్ని దుఃఖాన్ని ఈక్వల్ గా తీసుకుని ఆ బ్యాలెన్స్ మైండ్ లో ఉంటాడో వాడికి ఒక మంచి పదవి వస్తుందిరా అన్నారు. ఏమిటి కృష్ణ అంటే, మోక్షానికి అర్హత వస్తుంది అని చెప్పాడు. నువ్వు ఇంకేం చేసినా రాదు, నువ్వు ఏదైతే ఇంత సంసార చక్రంలో పడికొట్టుకుని నేను ఇందులోంచి విముక్తి, నువ్వు ఒక దుఃఖం వస్తేనే ఇప్పుడు తట్టుకోలేకపోతున్నావు, ఒక జన్మలో వచ్చిన దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాం నీ పక్కన భగవంతుని పెట్టుకుని. అలాంటిది ఎన్ని జన్మలు బట్టి నువ్వు ఏడుస్తున్నావో, ఇది వద్దు నాకు, నన్ను ఇందులోంచి బయటకు వెయ్యి, శాశ్వతమైన సుఖంలో ఉండాలి. ఎందుకు వద్దంటాడంటే, సుఖం ఏదైనా చూసుకోండి, లౌకికంగా ప్రాపంచికంగా వచ్చిన ప్రతి సుఖం టెంపరీ, ప్రతి దుఃఖం తాత్కాలికమే. అమ్మ దుఃఖం వచ్చింది, ఇంకా జీవితాంతం దుఃఖం అంటే అలా ఉండదు, అది అయిపోతుంది, ఒక చిన్న దుఃఖం ఒక చిన్న సుఖం అలాగే వస్తూనే ఉంటాయి. అవేంటంటే అమ్మయ్యా అని సుఖాన్ని అనుభవించేలోపు ఇంకో దుఃఖం వస్తుంది. అలా పడి లేచి ఎంతకని కొట్టుకుంటూ ఉంటారు. నీ ప్రార్థన వల్లే నీకు బోధ కూడా లభించిందని చెప్తాడు అనమాట. కాబట్టి నువ్వు ఇవి తట్టుకుంటూ వస్తూ దానికి అతీతంగా ఏం చేయమంటా అంటే, ఈ సుఖం వచ్చింది దీనికి దుఃఖం వచ్చిందని దూరంగా నుంచో నువ్వు చూస్తూ ఉండు. అలొచ్చింది వెళ్ళింది, నువ్వు కూర్చొని చూస్తున్నావు ఒడ్డు, నీకు ఎలా ఉంటుంది, ఆ లేచింది వచ్చింది వెనక్కి వెళ్ళిపోయింది ఇంకో అలా వస్తున్నది, అలా చూస్తుంటే అది నీకు టచ్ అవ్వదు. అలా నీ జీవితంలో వస్తున్న సుఖాన్ని దుఃఖాన్ని చూస్తూ ఉండను. చూస్తూ ఉంటే నాకేమిటి వస్తుంది కృష్ణ అంటే, నీకు ముక్తికి అర్హత వస్తుంది అని చెప్పాడు. ఎలా అర్హత వస్తుంది అంటే ఎలిజిబిలిటీ ఎలాగా అంటే మనం సాధన చేయగా చేయగా చేయగా మనం ఆ దిద్దుతూ ఆ తర్వాత కింద బేస్ లేకపోయినా మనం ఆ రాయగలం. అలా నేను సాక్షిని అనుకుంటూ ఉంటే యాక్చువల్ గా మనం చేసేవాళ్ళం కాదు, ఆ సాక్షిభూతమైన పరమాత్మ తత్వమే మనం అన్నది మనం తెలుసుకోవాలి. సడన్ గా ఢాంగ్ మన నేను పరమాత్మ తత్వం అని తెలుసుకోలేను. దాని ప్రయత్నం చేస్తూ ప్రిటెండ్ టెండ్ ఎండ్ అని స్వామి చెప్తూ ఉంటారు కదా, నేను అదే అని అనుకుంటూ ఉండండి, అదే మీరు అయిపోతారు అని. ఆ రకంగా నీకు మోక్షానికి నీ వైపు నువ్వు నడుస్తూ ఉంటావు, అర్హత వస్తుంది కాబట్టి బ్యాలెన్స్డ్ గా ఉండు అని చెప్తారు అనమాట.
1: చాలా బాగుంది స్వప్న. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి ఇంత చక్కగా వివరించి, ఇంత గారాబంగా అన్ని నేర్పించి, ఇంత టైం ఆయనతో ఇచ్చి, ఆయనకిచ్చి ఇవన్నీ నేర్పించారు, ఇవన్నీ చెప్పారు, బాగుంది. అయినా కూడా అర్జునుల వారికి వచ్చే సందేహాలు, ప్రశ్నలు, డౌట్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి వారికి. మరి అర్జునుడంతటి వారికే అలా జరిగినప్పుడు ఎంత తెలుసుకున్నా ఎంత చదువుకున్నా మనకి కూడా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు రావడం సహజమైన
0: ఎన్నో కాదలతే అన్ని సందేహాలు.
1: మరి అటువంటప్పుడు వాటిని తీర్చడానికి భగవంతుడు ఎన్ని రకాల మార్గాలను అనుసరిస్తారు, ఎన్ని రకాలుగా మనకి దాన్ని సందేహ నివృత్తి చేస్తారు అనేదానికి ఒక చక్కటి, చాలా విశిష్టమైన ఉదాహరణ ఒక సంఘటన అనమాట.
2: చెప్పండి.
1: ఇది చాలా కొద్దిగా మనకి స్ట్రేంజ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే భగవంతుడు ఒకసారి తన కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశాక, వన్స్ ఇట్ ఇస్ సెట్ ఇన్ టు మోషన్ అనమాట, ఎవరెవరి ద్వారా ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడి నుంచి ఆయన మనకి మన కోసం ఏం చేస్తూ ఉంటారనేది మనకు అసలు ఊహకు కూడా అందదు. ఒక్కొక్కసారి జరిగా కూడా అది నమ్మడానికి కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. అటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం.
0: తప్పకుండా.
1: షిరిడి సాయి అవతారంలో దాసగణు అని ఒక మంచి భక్తుడు ఉండేవారు బాబాకి. ఆయన వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఆ తర్వాత స్వామి గురించి తెలుసుకున్నాక ఆయన తన ఉద్యోగాన్ని విరమించుకుని ఇంకా స్వామి దగ్గర ఉండిపోయారనమాట, బాబా దగ్గర. ఆయన ఏం చేశారంటే, తను చాలా మంచి సింగర్ ఆయన హరికథలు ఇటువంటివన్నీ రాసి మొత్తం మహారాష్ట్ర దేశమంతా పర్యటించి బాబా గురించి హరికథలు చెప్పడం ద్వారా బాబా కీర్తిని అన్ని చోట్లకి వ్యాపింపచేయడంలో ఆయన ఒక పనిముట్టుగా సహకరించారనమాట. బాబాకి చాలా ఇష్టం ఆయన అంటే. మనకి ఒక సందర్భంలో ఎన్నో సార్లు బాబా ఆయన్ని రక్షించిన సందర్భాలున్నాయి, ఎన్నో గొప్ప అనుభవాలు ఆయనకి. ఆయన చాలా గొప్ప మంచి రైటర్ కూడా. సో ఆయనకి ఏంటంటే ఎన్నో శాస్త్రాలు చదువుకున్నారు. ఈశావాస్యోపనిషత్ అని ఒక ఉపనిషత్, దానికి మరాఠీలోకి అనువాదం రాయాలి, చందం రాయాలి అని ఆయనకి ఒక సంకల్పం కలిగింది. అసలు ఈశావాస్యోపనిషత్ అంటే ఏమిటో ముందు మనం తెలుసుకుంటే అది రాయటం ఎంత కష్టం అనే విషయం మనకు అర్థమవుతుంది. మన గణేష్ ఇక్కడే ఉన్నారు కాబట్టి తన్ను అడుగుదాం ఒకసారి. ఏం గణేష్?
2: ఉన్న ప్రాచుర్యంలో ఉన్న 11 ఉపనిషత్తుల్లో ప్రస్తుతము బృహదారణ్యక ఉపనిషత్తు అతి క్లిష్టమైనది, అతి పెద్దది కూడా. ఆ బృహదారణ్యక ఉపనిషత్తుకి కామెంటరీగా అంటే వ్యాఖ్యానంగా ఈశావాస్య ఉపనిషత్తు చెప్పబడింది అనమాట. అంటే సారాల్లోకెల్లా సారమైనది ఈశావాస్య ఉపనిషత్తు. అంటే దానికే రసాన్ని అందించడానికి షిరిడి బాబా మరి ఈ భక్తునికి అందించడానికి పూనుకున్నారంటే అది ఎంత ముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. మరి దాంట్లో మనకి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏ విద్యనైతే మనం తెలుసుకుంటే ఇతర ఏ విద్యలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో, ఏ జ్ఞానాన్నైతే మనం సముపార్జించినట్లయితే ఇంకే జ్ఞానమో మనకి అక్కర్లేదో, ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించాలి అని ఈశావాస్య ఉపనిషత్తు యొక్క సారాంశం అనమాట. సో దీన్ని బాబా వారు ఎలా అందించారో మనకు తెలుస్తుంది.
1: ఆ కాలంలో ప్రహ్లాదుడు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నారు. మరి ఈ రోజులో దాసుగణ్ణు ఏం చెప్పారో, ఆయనతో ఏ విధంగా బాబా ఆయనకు నేర్పించారో కూడా చూద్దాం. ఇటువంటి ఈశావాస్యోపనిషత్తుకి ఆయన మరాఠీలో అనువాదం చేసి ఒక కామెంటరీ రాశారట. రాయడం అయితే రాసేశారు. అంటే జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు అనేది మనం ముందు నుంచి అనుకుంటున్నామంటే, కానీ దాని అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోయాను అనే బాధ ఆయన్ని ఆయన మనసులో ఉండిపోయింది అనమాట. అది బాబా దగ్గర వెళ్లి చెప్పుకుని ఆయన తీరుస్తారు అనే ఆశతో కోరికతో షిరిడి వచ్చారు. బాబాకి చెప్పారు, స్వామి ఇలా నేను రాయడం అయితే రాశాను కానీ దాన్ని ఆ ఎసెన్స్ నేను గ్రహించలేకపోతున్నాను, ఇంకా అది ఒక ట్రాన్స్లేషన్ లాగా రాసేసాను అంతే అని చెప్తే బాబా చాలా తేలిగ్గా తీసుకుని దాన్ని చాలా ఆనందంగా నవ్వుతూ ఒక ఈజీగా అనమాట, అయ్యో దీనికోసం ఇంత కష్టపడుతున్నావా, దీని గురించి ఏమి బాధపడద్దు, నువ్వు వెనక్కి వెళ్లే దారిలో కాకా సాహెబ్ ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఒక అమ్మాయి ఉంది పని చేసుకుంటుండే అమ్మాయి, ఆ అమ్మాయి నీ సందేహం తీర్చేస్తుంది. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోతారు అనమాట. సంస్కృతంలో అది కూడా ఉపనిషత్తు, అందులో ఈశావాస్యోపనిషత్తు సారాంశాన్ని ఎలా తీరుస్తుంది ఎలా చేస్తుంది అని వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. బాబా ఏదో మాట్లాడారు, ఆయన ఇప్పుడు చెప్పడానికి దాటేస్తున్నారని కొంతమంది అనుకుంటారు, కానీ దాసగుండు మాత్రం అలా అనుకోరు. ఆయన బాబా వాక్కు వేదవాక్కు, తప్పక జరిగి తీరుతుంది అది అనే నమ్మకంతో షిరిడి నుంచి బయలుదేరి వెనక్కి వెళ్లేటప్పుడు ఆయన యాక్చువల్లీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇంటికి వెళ్తారు. వెళ్లి అక్కడ 2 రోజులు బస చేస్తారనమాట. విలీపార్లేలో వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటారు. ఆ రోజు మన్నాడు పొద్దున ఆయన లేచేసరికి ఒక మంచి పాట వినిపిస్తుంది ఆయనకి. ఒక చిన్న పిల్ల ఒక పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట దేని గురించి అంటే ఒక చీర గురించి. ఒక ఎర్ర చీర ఉంది, అది ఇంత బాగుంది, చూడ్డానికి ఇంత చక్కగా ఉంది, దాని మీద కుట్టుపని అంతా ఇంత అందంగా ఉంది, దాని అంచులు చివర్లకి ఇలా కుచ్చు కట్టు ఉంది, ఎంతో బాగుంది ఆ చీర అని ఒక చిన్న పిల్ల ఒక చీర గురించి వర్ణిస్తూ పాడే పాట అది. ఆ పాట విని ఈయన చాలా సంతోషం అనిపిస్తుంది, ఎంత బాగా పాడుతుందో అనుకుంటారు. అలా జరుగుతుంది. ఆ తర్వాత ఒక ఆయన రావు బహదూర్ కేవి ప్రధాన్ గారని ఒక ఆయన కూడా బాబావారి భక్తులు, ఆయన దాసగండు మహారాజ్ని కలవడానికి వచ్చి వారికి ఒక ధోవతుల చాపు తీసుకొచ్చి పంచలు అవి ఇస్తారనమాట. తాంబూలంలో ఇస్తే ఆయన దాసగండు అడుగుతారు, ఆ చిన్న పిల్లకి ఒక చీర కొని పెడతారా మీరు అని అడుగుతారు. ఎందుకంటే ఆ పాప చీర గురించి పాట పాడుతోంది, ఆయనకి చాలా నచ్చింది, ఒక చీర పాపకి ఇస్తే సంతోషిస్తుంది అని. తప్పకుండా నేను తప్పకుండా చేస్తానని చెప్పి ప్రధాన్ గారు ఒక మంచి చీర కొని ఆ చిన్న పిల్లకి ఇస్తారనమాట. ఇంకా ఆ పాప దాన్ని చూసి ఎంత సంతోషిస్తుందంటే, అంటే ఇంట్లో పని చేసుకునే పిల్ల వారు కొద్దిగా బీద స్థితిలో ఉంటారు, అటువంటి వారికి ఇంత చక్కటి చీర, అది కూడా తను ఏ చీర గురించి అయితే పాట పాడుతోందో అటువంటిదే వెన్ ఇమీడియట్లీ ఎవరో తెచ్చి ఇచ్చారంటే ఇంకా వాళ్ళ సంతోషం ఊహించండి మీరు, చాలా సంతోషిస్తుంది. మన్నాడు చీర కట్టుకుని వస్తుంది, వచ్చి పిల్లలందరితో కలిసి చక్కగా ఆడుకుంటుంది, అందరికంటే తన్నే బాగా పాటలు పాడడం చాలా ఉత్సాహంగా ఆడుకోవడం చేస్తుంది. ఇదంతా ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత మన్నాడు మళ్లీ ఆ చీర దాచేసుకుని మళ్లీ తన పాత బట్టలు వేసుకుని వచ్చి గిన్నెలు కడుక్కుంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది అనమాట. అది చూసి ఈయన చాలా ఈయనకి ఎంతో మెచ్చుకుంటారు, మనసులో ఆయనకి ఒక అప్రిసియేషన్. ఈ అమ్మాయి బీద పరిస్థితిలో ఉంది, జీవితంలో అన్ని ఉన్నాయా అంటే అలాంటిదేమీ లేదు, పని చేసుకుంటోంది, కష్టపడుతోంది, భోజనం సంపాదించుకుంటోంది, ఏదో చింకి పాత బట్టలు వేసుకుంటోంది, అయినా ఆ సంతోషం ఎంత సంతోషంగా ఉంది, సంతోష భావంతో ఉంది. ఇప్పుడు చీర కావాలనుకుంది, చీర వచ్చింది, ఆ చీరని పెట్టెలో పెట్టుకుని వచ్చి తన మామూలు పాత బట్టలే వేసుకున్నా కూడా సంతోషం మటుకు అదే. ఎందుకు ఆ సంతోషం అంటే నాకు అది ఉంది, ఆ పెట్టెలో ఆ వస్తువు ఉంది, నాకు కావలసిన వస్తువు నాకు దొరికింది, అది అక్కడ ఉంది అనే భావన ఆ అమ్మాయికి ఆ సంతోషాన్ని కలిగిస్తుంది. సంతోషం ఏమాత్రం తగ్గల, చీర కట్టుకున్నప్పుడు ఎలా ఉందో చింకి బట్టలు వేసుకున్నప్పుడు అదే సంతోషం. ఎందుకు నాకు అది ఉంది అనే నమ్మకం అనమాట. దాని గురించి ఆయన కొద్దిగా డీప్ గా ఆలోచించడం మొదలు పెడతారు. కొంచెం లోతుగా ఆలోచిస్తే సంతోషం దుఃఖం ఈ రెండు మన మనోవైఖరిని బట్టే ఉంటాయి. మన మనసు ఎలా ఉంటుందో మన భావం అలాగే ఉంటుంది, అదే ఫీలింగ్ తో మనం బతుకుతాము అనే విషయం ఆయనకి నెమ్మదిగా అర్థమవుతుందనమాట. అప్పుడు దాని గురించి ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్లి ఆలోచిస్తే ఆయన దాసగండు ఏం తెలుసుకుంటారంటే, భగవంతుడు అన్ని వైపుల నుంచి మనల్ని రక్షిస్తూనే ఉంటారు. మనకి ఏది కావాల్సినా, ఎప్పుడు కావాల్సి, ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. ఆయన అది పంపిస్తూ మనకి సమకూరుస్తూనే ఉంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈ 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అనమాట. ఆ బిడ్డ కావాలనుకున్నది వెంటనే ఆ బిడ్డకి చేరేలాగా చేశారా లేదా భగవంతుడు? అది ఎవరి ద్వారా, ఎవరు అడిగితే, ఎవరిచ్చారనేది ఆయన అన్ని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, 1000 చేతులతో 1000 కాళ్లతో పరిగెత్తుకొస్తారు, 1000 చేతులతో పనిచేస్తారు, 1000 తలలతో ఆలోచిస్తారు. సో ఇది ఆలోచిస్తూ దాని గురించి అంతర్మథనం జరుగుతూ ఉంటుంది దాసగణంలో. ఆయన అనుకుంటారు భగవంతుడు అన్ని వైపుల నుంచి మనల్ని కాపాడుతున్నాడు, మనకి కావాల్సిందల్లా సమకూరుస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ఇంకా బాధ అనేదే ఉండదు. ఎందుకంటే ఆ బిడ్డకి ఆ పెట్టెలో చీర ఉంది అనే భావన ఎలా సంతోషాన్ని, తనకి బట్టలు పాత వేసుకున్న ఆ సంతోషం ఎలా మిగిలిందో, నా భగవంతుడు నాకున్నాడు, నాకు కావాల్సిందల్లా ఆయన చూసుకుంటాడు అనే భావన, ఆ నమ్మకం మనలో ఉంటే ఇంకా మనకి దుఃఖం అనేదే ఉండదు. ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు స్వామి ఇస్తారు అనే సంతోషంతోనే, కష్టం వచ్చినా కూడా మనం సంతోషంతోనే ఉంటాము, కష్టం సుఖం అనేవి మనల్ని బాధించవు అని ఆలోచిస్తూ ఆయన అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. ఇక భగవంతుడు నాలుగు దిక్కులా ఉండి అన్ని వైపుల నుంచి ఎలా మనకి అన్ని సమకూరుస్తున్నారు అంటే, మళ్లీ ఈ సంఘటన ఆయనకు గుర్తొస్తుంది. ఆ బిడ్డ పాట పాడడం, నేను ఆ పాటను వినడం, నాకు ప్రధాన్ గారు బట్టలు తెచ్చివ్వడం, నేను వారిని అడగడం, వారు ఆ బిడ్డకు చీర తెచ్చివ్వడం, ఎంత ప్రాసెస్ జరిగింది ఈ మధ్యలో. మరి ఈ ప్రాసెస్ అంతా కూడా భగవంతుడు జరిపించిందే కదా. డైరెక్ట్ గా అక్కడ ఒక చీర మెటీరియలైజ్ చేసి బాబా తెచ్చి ఇవ్వలేరంటే ఇవ్వగలరు, కానీ అన్నింటిలోనూ ఆయనే ఉన్నారు, అందరిలోనూ ఆయనే ఉన్నారు. ఇంకా అలా చేయాల్సిన అవసరం ఆయనకేంటి? లలిత ద్వారా ఇస్తారు, గణేష్ ద్వారా ఇస్తారు, స్వప్న ద్వారా ఇస్తారు, ఎందుకంటే అన్ని ఆయనే. ఎప్పుడైతే ఆయనకి ఈ విషయం అర్థమవుతుందో దాసగణు గారికి, సర్వవ్యాపకత్వం, భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడు, అందరిలోనే కాదు అన్నింటిలో కూడా భగవంతుడే ఉన్నాడు, ప్రతి కణం భగవంతుడే అయితే విశ్వమంతా భగవంతుడే అనే విషయం ఆయనకి తెలుస్తుంది. ఆ విషయం అర్థమైనప్పుడు ఆయన అనుకుంటారనమాట, అందరిలోనూ ఉన్నవాడు భగవంతుడైతే వీళ్ళు నన్ను ఈ మాట అన్నారు అంటే నాకు బాధ ఉండదు, గణేష్ నన్ను పొగిడాడు అంటే నాకు సంతోషం ఉండదు, ఎందుకంటే నేను భగవంతుడే, వాళ్ళిద్దరూ భగవంతుడే, భగవంతుడే భగవంతుడిని పొగుడుతున్నాడు, భగవంతుడే భగవంతుడిని కరెక్ట్ చేస్తున్నాడు, ఇంకా నేననేదే లేదు అక్కడ. అప్పుడు ఇంకా కష్టమే ఉంది, సుఖమే ఉంది, వీళ్ళంటే ఇష్టమే ఉంది, వీళ్ళంటే కష్టమే ఉంది, కష్టం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు. ఏమీ లేని స్థాయికి మనం చేరుకోవాలంటే సర్వవ్యాపకత్వాన్ని, భగవంతుడి యొక్క సర్వాంతర్యామిత్వాన్ని తెలుసుకోవాలి అనే ఈశావాస్యోపనిషత్తులోని సారాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ గారింట్లో పనిచేసే నామ్య అనే పనిపిల్ల వాళ్ల చెల్లి వల్ల బావవారు దాసగణు మహారాజుకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. మరి మన స్వామి కూడా ఆయన తన అన్నగారికి రాసిన మొట్టమొదటి ఉత్తరంలో స్వామి ప్రస్తావించారట, సుఖ దుఃఖాలని సమంగా చూసే, సమానంగా భావించేవాడే నాకు నిజమైన భక్తుడు అని. భక్తుడికి ఒక మంచి డెఫినేషన్ స్వామి అన్నేళ్ల క్రితం అప్పుడే చెప్పేశారు మనకి. ఎలా సుఖ దుఃఖాలని సమానంగా భావించాలి అనేది షిరిడి సాయి అవతారంలో ఈ విధంగా ఈ భక్తుడి ద్వారా మనందరికీ కూడా సాయి బోధించడం జరిగింది. ఎంత మంచి ఇన్సిడెంట్ కదా
2: గణేష్. సర్వం యత్కింత జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత మాగ్రద కశ్య శుద్ధనం, అంటే ఆ కంప్లీట్నెస్ లోంచి వచ్చిన ఆ డ్రాప్ మళ్లీ ఆ కంప్లీట్నెస్ లోకి వెళ్ళిపోతుంది, ఆ రెండు వేరు కాదు, రెండు ఒకటే అన్న సారాంశము ఎంత చక్కగా చెప్పారు. అన్యదేవాహుర్ విద్యయ అన్యదా హుర విద్యయ, ఏ విద్యనైతే మనం నేర్చుకుంటామో ఆ నేర్చుకోవడం వల్ల మనకి ఏ జ్ఞానం అయితే వస్తుందో ఆ జ్ఞానం వల్ల మనం సతతం ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట.
1: చాలా బాగా
2: కంటెంట్మెంట్ అనేది మనకి తప్పకుండా కలుగుతుంది.
1: అదే అంటారు కదా, సముద్రంలో నేను ఒక నీటి బొట్టుని అనుకోవడం కంటే ఈ నీటి బొట్టులోనే సముద్రం అంతా ఇమిడిపోయి ఉంది అనుకుంటే సముద్రానికి నీటి బొట్టుకి తేడానే లేదు కదా.
2: మీరు ఇలా చెప్తూ ఉంటే స్వామి భక్తుల్లో ఎంతో మంది ఈ సమత్వాన్ని సాధించిన వాళ్ళు, స్వామి అనుగ్రహానికి పాత్రులైన వారు ఉన్నారు. వారిలో ఒకరు చెరుకుమిల్లి కామావధాని గారండి. ఒకసారి కామావధాని గారు ఎంతో పండితులు, ఘనాపాఠి ఆయన. సో ఆయన పాండిత్యం ముందు ఇంకెవరు ముందు తూగలేరన్నమాట. అలాంటి వారు స్వామికి భక్తులయ్యారంటే స్వామి ఎంతటి భగవంతుడో మనం ఆలోచించవచ్చు. ఒకసారి బృందావనంలో సమ్మర్ కోర్సు జరుగుతుండగా కుప్ప బైరాగి శాస్త్రి గారు ఆ సమ్మర్ కోర్సు కి హాజరవుతారు. ఒక సెషన్స్ స్టూడెంట్స్ తో గడుపుతున్నారు స్వామి. ఎప్పుడూ కూడా ఒక ఒక పాదం కామావధాని గారు స్వామికి పాదసేవ చేస్తూ ఉండేవారు. ఆ రోజు ఎడంవైపు కామావధాని గారు, కుడివైపు కుప్ప బైరాగి శాస్త్రి గారు ఇద్దరు ఉన్నారన్నమాట. కామావధాని గారు ఎంత వినయ సంపన్నులు అంటే స్వామి ఏం మాట్లాడినా ఏం చెప్పినా సరే వింటూ ఉంటారు తప్ప దానికి ఒక సమాధానం ఇవ్వటం, అవును స్వామి అవును స్వామి, ఇదే ఆయన ధోరణి. అంటే భగవంతుడు ఎదుట ఎంత జ్ఞానం ఉన్నా కూడా మనం మొట్టమొదటి శ్లోకంలో మనం ప్రణిపాతేన అది తెలుసుకున్నాం కదా. సో అది ఏ విధంగా చెయ్యాలి అనేది కామావధాని గారు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఆ రోజు కుప్పా బైరాగి మరి అందరికీ కూడా తెలియాలి కదా ఆ భక్తుడి గురించి. స్వామి ఇలాంటి అవకాశాలు దక్కించుకుని విద్యార్థులకి దగ్గరున్న విద్యార్థులకి నేర్పిస్తారు. ఇలాగా విద్యార్థులంతా అబ్జర్వ్ చేస్తున్నారు. కుప్పా బైరాగి శాస్త్రి గారు ఒకవైపు, కామావధాని గారు ఒకవైపు. కామావధాని గారి వైపు స్వామి చూడకుండా కుప్పా బైరాగి శాస్త్రి గారిని పిలిచి, బైరాగి శాస్త్రి కామావధానికి ఏం రాదు కదా అని అంటారు. అంటే మనం ఆ ప్లేస్ లో ఉంటే మనం ఏం ఆలోచిస్తాం,
0: కామావధానికి ఏమీ రాదు
2: ఏమీ రాదు అని ఆలోచిస్తాం. ఎందుకంటే మన మైండ్ లో ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి. కానీ కుప్పా బైరాగి శాస్త్రి గారు ఎంతటి మహానుభావులు ఆలోచించండి, కామావధాని గారి పట్ల ఎంత రిగార్డ్ ఆయన ఉన్నదో, గౌరవం ఉన్నదో, స్వామి మాట మీద ఎంత విలువ ఉన్నదో, అంటే స్వామి ఎప్పుడు తప్పు మాట్లాడరు అన్న ఆలోచన బైరాగి శాస్త్రి గారికి ఎంత ఉన్నదో ఆలోచించచ్చు. ఆయన ఒక్క క్షణం ఆలోచించి స్వామి వైపు తిరిగి, అవును స్వామి, కామావధాని గారికి ఏం రాదు అన్నీ వచ్చు అని చమత్కరించి ఆ మాటతో చూసినప్పుడు, అంటే ఈ మాట కామావధానికి ఏమి రాదు అన్నప్పుడు కూడా కామావధాని గారు అదే నవ్వు వదనంతో అదే పాదసేవ చేసుకుంటున్నారు తలెత్తకుండా. మన మైండ్ లో ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి. కానీ కుప్పా బైరాగి శాస్త్రి గారు ఎంతటి మహానుభావులు ఆలోచించండి, కామావధాని గారి పట్ల ఎంత రిగార్డ్ ఆయన.

0: గారు ఆయనకి ఏమి రాదు అన్నీ వచ్చు స్వామి అని అన్నప్పుడు కూడా అదే భావంతో ఆయన పాదసేవ చేసుకుంటూ తన పని తాను చేసుకుంటున్నారు. మనమైతే ఒకళ్ళు తిట్టారు ఒకళ్ళు పొగిడారు అన్న ఆ ద్వంద్వంలోకి వెళ్లిపోయి మనం ఉద్వేగానికి లోనవుతాం. అది లేకుండా స్వామి పాదాలు ఒకసారి పట్టుకుంటే ఆ భావన కూడా మనలో ఉండదని ఈ అనుభవం మనకి చెప్తుందండి.
1: చాలా బాగుంది గణేష్. అదే లలిత చెప్పింది, మీరు చెప్పింది, ఇవన్నీ చూస్తుంటే భగవంతుడు మనం అనుకున్నాం అవతార పరంపర అని, తర్వాత సనాతన సందేశం అని, షిర్డీబాబా వచ్చారు, స్వామి వచ్చారు, ఆ భగవద్గీత పుస్తకం తీసుకుంటారా అందులో భక్తుడు ఎలా ఉన్నాడో చెప్పాను చదువుకోండి అని అనలేదు. ఎంత ప్రేమ, ఎంత కరుణ, ప్రతి సిచ్యువేషన్ ని మళ్ళా కొత్తగా, మళ్ళా మన మనోభావాలకు అనుగుణంగా, ఇప్పటి తరం వాళ్ళకి అర్థమైనట్టుగా ప్రతి అవతారంలోని ఎంత ప్రేమతో మనకి అందించి మన సరిచేస్తున్నారు అనిపిస్తున్నది. ఒకటి ఇచ్చాను ఒక అవతారంలో, ఆ మాత్రం తెలియదా చదువుకుంటే మీకు అర్థం కాదా అని అన్నట్టుకుండా చాలా చక్కగా స్వామి అడుగడుగునా మనం చేపట్టుకుని నడిపిస్తున్నారు అనిపిస్తుంది. మరి ఇలా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము, వీటన్నింటికి కూడా మనం భగవంతుడిని అందరిలో చూసుకోవాలి అన్నీ చెప్తున్నాం, ఎవరిని ద్వేషించకూడదు అని. మరి ఇంతటి చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు శ్రోతలందరూ ఒక మంచి పాటను వినండి. ఈ పాట అనంతరం మళ్లీ మన సంభాషణ కొనసాగిద్దాం.

0: ఈ చక్కటి పాట అనంతరం శ్రోతలందరినీ మళ్ళా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, భగవంతుడికి ప్రీతిపాత్రులు అవ్వాలి అంటే మనం ఏ ఏ లక్షణాలు మనం అలవర్చుకోవాలో చూస్తున్నాం. ఇప్పుడు మనం క్షమ గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఆ క్షమించే గుణం కలవాడో వాడే నాకు ప్రియుడు అంటున్నారన్నమాట ఇక్కడ భగవంతుడు. మరి క్షమ అన్నది ఎంత కష్టం అండి, అంటే ఎంత తప్పు చేసినా వాళ్ళని క్షమించడం అన్నది భగవంతుడికే సాధ్యమేమో, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదనిపిస్తూ ఉంటుంది. కానీ స్వామి ఏం చెప్తుందంటే, లేదు మీ వల్ల అవుతుంది, ఏదైనా సాధనమున పనులు సమకూరు ధరలోనని ఏదైనా నువ్వు చేయగలవని చెప్తూ స్వామి మనకి ఎన్నో రకాలుగా అన్ని అవతారాల్లో కూడా భగవంతుడు మనకి దాన్ని సపోర్ట్ చేస్తూ మనలో ఆ గుణాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు అనిపిస్తుంది. ఈ క్షమ గురించి చెప్పుకున్నప్పుడు లలిత, స్వామి విద్యార్థి యొక్క స్వయం అనుభవం మనం తెలుసుకోవాలి. అది నిజంగా స్వామి ప్రేమకి ఎంత చక్కగా చెప్తారో, అసలు ముఖ్యంగా స్వామికి మనపైన ఉన్న క్షమాగుణం తలుచుకుంటేనే మనం క్షమాగుణం నేర్చుకుంటాం. ఎన్ని తప్పులు చేస్తున్నా ఇంకా ప్రేమతో క్షమిస్తూ పర్వాలేదు పర్వాలేదు, ఈ క్షణం నుంచైనా మారు, ఈ క్షణం నుంచైనా సరిచేసుకో, అందులోని మనకు ఒక ఒక చుక్కలోని వయ్యవంతు వచ్చినా సరే మనం అలవర్చుకుంటామేమో అనిపిస్తుంది. ఈ స్టూడెంట్ పేరేంటంటే ఇంద్రేశ్వర్ అనమాట. వాళ్ళు ఒక చాలా మంచి పొజిషన్ లో ఉన్న రాజకుటుంబం లోంచి వచ్చినవాడు, స్వామి దగ్గర చదువుకుంటున్నాడు. అనుకోకుండా ఆ అబ్బాయి ఇక్కడ విద్య కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎన్నో సమస్యలకు లోనై, బిజినెస్ పరంగా అన్నింటి పరంగా ఇబ్బందుల్లో ఉండి, అసలు అంతటి కుటుంబం బాగా ఇబ్బందుల్లో ఉన్న సందర్భం అనమాట అది. ఆ అబ్బాయికి తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవరైతే నమ్మకంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో అతనే ఈ దీనంతటికి మూల కారణం అనమాట. అంటే వెన్నుపోటు పొడిచినట్టు చేశాడు ఆయన. ఈ నమ్మిన వ్యక్తే వీళ్ళని మోసం చేయడం వల్ల వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎంతో బాధపడ్డాడు, అయ్యో మా పెద్దవాళ్ళందరూ ఆయన ఎంతలా నమ్మారు, అలాంటిది విశ్వాసంగా ఉండాల్సింది, మాకే ఇంత అపకారం చేయబట్టి మేము ఇలాంటి పరిస్థితికి వచ్చేసాం, కారణం ఇతనే కదా అని రోజు రోజుకి దుఃఖం పెరిగిపోతున్నది. మనకేంటంటే మన కష్ట సమయంలోని లేనిపోయిన ఆలోచనలు ఇంకా యాడాన్ అయ్యి ఇంకా దుఃఖాన్ని పెంచుతూ ఉంటాయి. మామూలుగా అయితే అంత ద్వేషం ఉండదేమో, కానీ మనం కష్టాన్ని భరిస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేక మనం ద్వేషం పెంచుకుంటూ పోతాం. కాబట్టి ఈయన కూడా అలాగే ఆ మనిషి మీద ఎవరైతే దీనికి కారణం అనుకున్నాడో, ఈ అబ్బాయి వెళ్లలేదు ఇక్కడ కాలేజీలోనే ఉన్నాడు, కానీ ఈ ఆలోచనలు అలా పేరుకుపోతున్నాయి, ఆయన వల్లే ఇలా అయింది, ఆయన వల్లే ఇలా అయింది, ఆయన వల్లే మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, నా కుటుంబం మేము అని అనుకుంటూ అలాంటి దుఃఖంలో ఉన్నాడనమాట. స్వామి ఓ రోజు దర్శనంలో వస్తుంటే ఈ అబ్బాయి యథావిధిగా మనసులో ఆయనే తిట్టుకుంటున్నాడు. స్వామి వచ్చి, 6 సార్లు చంపేవరా, ఇంకెన్నిసార్లు చంపుతావు అన్నారట. ఈ అబ్బాయికి అర్థం కాలేదు, అంటే వీణ్ణి చంపేయాలి, ఇంత పని చేసిన వాడిని వీణ్ణి చంపేయాలి, ఆ థాట్ అలా రన్ అవుతూనే ఉంది. అది స్వామి ఎక్నాలెడ్జ్ చేసి చెప్తున్నారు అనమాట. అయిన తర్వాత స్వామి అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిస్తే ఇంకా మరి బోరున, ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళాక ఇంకా బర్స్ట్ అయిపోయి, స్వామి ఇలా ఉంది పరిస్థితి అంటే మీరే చెప్పండి, అలాంటి వాడి మీద ద్వేషం కలగదా, వాడిని ఎలా క్షమిస్తాము అనేసి అంటే, నిజమేరా నువ్వు చెప్పింది, వాడిని ఎలాగైనా నువ్వు అనుకున్నట్టే చెయ్యాలి, సరే నీ దుఃఖం పోవాలి అంటే నువ్వు ఆల్రెడీ ఇన్నిసార్లు వాడిని చంపావు, అంటే ఎలా స్వామి నీ మనసులో అనుకుంటున్న ప్రతిసారి వాడు చచ్చిపోతున్నాడు, అంటే కర్మ చేసిన దానికన్నా, అంటే ఫిజికల్ గా మనం పని చేసిన దానికన్నా చెయ్యాలి అన్న ఆలోచన చేసిన దాంతో సమానం అని చెప్తున్నారు స్వామి. నేను వాడిని కొట్టాలి అన్న ఆలోచన నీకు వచ్చింది అంటే నీకు కొట్టినంత పని జరిగిపోయింది, దాని ప్రభావం కూడా నీకు వచ్చేస్తుంది. మనమేమనుకుంటాం, చేయలేదు కదా నాకు రాదు కదా అనుకుంటాం. కాబట్టి నువ్వు ఇప్పటికి 6 సార్లు చంపేవు అన్నప్పుడు అబ్బాయి అంటాడనమాట, నేను చంపలేదు కదా, నా బాధ వల్ల నేను లోపల అనుకుంటున్నాను స్వామి అంటే, అది కూడా ఉండకూడదు బంగారు, ఆ బాధ కూడా నీ మనసులోంచి తీసేసుకో, క్షమించి వదిలేను స్వామి, నేను ఎట్టి పరిస్థితులు క్షమించలేను, ఇంత చేసిన వాడిని ఎలా క్షమించగలను, మీరైనా చెప్పండి. సరే ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు కళ్ళు మూసుకో అన్నట్టు స్వామి. ఓకే, నువ్వు ఎన్ని రకాలుగా ఆయన మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావో, కోపం ద్వేషం తిట్టు కొట్టు నీకేం కావాలి ఊహించుకో, నీ ఎదురుగుండా అతను ఉన్నాడు కళ్ళు మూసుకున్నట్ట, కొడుతున్నాడు కొడుతున్నాడు కొడుతున్నాడు ఆయన ఎన్ని రకాలుగా, నీ అన్ని ఏదైతే ఆయన అనాలనుకుంటున్నాడో, నిజంగా వ్యక్తి ఎదురుగుండా ఉంటే ఎలాగా బిహేవ్ చేస్తాడో అలాగే చేస్తూ వెళ్ళాడు. అలా కొట్టగా కొట్టగా కొడుతూ కొడుతూ ఒక కొండ మీదకి పట్టుకెళ్ళిపోయాడు, ఆ కొండ చివరి నుంచి తోసేశాడు కూడా ఆ కోపంలో, ఇంకా పడిపోతూ పడిపోతూ ఆయన కొండ చివరిని పట్టుకుని వేలాడుతున్నాడు. ఇంకొక కాలుతోటి ఆ చేయకూడదు తోసేస్తే ఆయన కొండ మీంచి లోయలో పడిపి చచ్చిపోతాడు. ఇదంతా ఆయన ఊహలో ఊహించుకుంటున్నాడు అనేసి అంటే అప్పుడు పడిపోబోతూ ఉంటే ఇంకా లాస్ట్ దెబ్బ కూడా వేసిద్దాం అనుకున్నప్పటికీ ఒక చంటి పాప ఆయన హృదయానికి ఇలాగా కరుచుకుని ఉన్నట్టు కనిపిస్తుంది తనకి. అయ్యో ఈ పాప ఏం చేసిన తప్పు, ఇప్పుడు ఈయన కానీ పడిపోయాడు అనుకో ఈ పాపకు కూడా అపకారం జరుగుతుంది, ఆ పాప చచ్చిపోతుంది అనేసి అంతవరకు ద్వేషం కలిగిన వ్యక్తి అంతవరకు వీడిని తోసి చంపియాలనుకున్న ఆలోచన వెంటనే రివర్స్ అయిపోతుంది. ఎలాగైనా ఈయన కాపాడాలి, ఎందుకంటే ఆ పాప చచ్చిపోకూడదు, నాకు ఆ పాప మీద ఏం ద్వేషం లేదు, పాపం అనవసరంగా పాపం నేను ఎందుకు చంపాలి అని తోసిద్దే ఇంకా జారిపోతాను అని రివర్స్ గా చేయి పట్టుకుని పైకి లాగి వాడిని ఎలాగైనా కాపాడాలన్న రివర్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఎట్టకేళ్లకు అతన్ని పైకి లాగి సేఫ్ గా ఆ కొండ అంచు మీద కూర్చోబెట్టిన తర్వాత ఎంత రిలీఫ్ పొందుతా అంటే, అమ్మయ్యా నేను పాపను రక్షించాను. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఈయన నేను ద్వేషిస్తున్నాను, వీడిని క్షమించలేను, వీడిని నేను ఎందుకు రక్షించానన్న ఆలోచన రాలేదు. ఆయన రక్షించింది ఎవరు, అతన్నే రక్షించాడు. ఇలా అవ్వగానే స్వామి ఆయన తడతారనమాట, ఏం బంగారు ఎందుకు చంపలేకపోయావు ఆయనని. స్వామి నాకు తెలియదు అసలు ఎలాగైనా ఆయన రక్షించాలనిపించేసింది, ఆ పాప ఎవరు స్వామి, ఆ పాపకి నాకు ఏం వైరం లేదు, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాప అని. అప్పుడు స్వామి చెప్పారు, ఎక్కడా లేదురా, అది నీలో ఉన్న ప్రేమ ఆయనలో రిఫ్లెక్షన్ గా పాపలా కనిపించింది, కాబట్టి అదే ప్రేమను చూసి నువ్వు చంపలేకపోయావు, అది అందరిలో ఉండే భగవత్ తత్వమే ఆ చంటి పాప అని చెప్పాడు స్వామి. అది చూసినప్పుడు ఎంత ఎలా క్షమించకుండా ఉండగలవు, నీకు ఆ వ్యక్తి కనిపించలేదు, ఆ లోయలో పడిపోతున్న చంటి పాపే కనిపించింది, అలా నువ్వు అందరిలోని నీ రిఫ్లెక్షన్ అయిన ప్రేమతత్వాన్ని చూసావనుకో నీకు అది సాధ్యం కాదు అనుకోకర్లేదని చెప్పారు.
1: మనం ఇంతకు ముందర డిస్కస్ చేసుకున్న పాయింట్ లో ఇదే కదా వచ్చింది స్వప్న, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే ఆయన ఏది చేసినా మన మంచికే అనే భావన వస్తుంది. భగవంతుడు ఎప్పుడు మనకి చెడు చేయరు కదా. ఒక మనిషి ద్వారా మనకి కష్టం కలిగినా కూడా ఆ మనిషిలో కూడా నువ్వు భగవంతుణ్ణి కనుక చూసే అంత శక్తి ఆ సామర్థ్యం నీకుంటే ఆ కష్టం మనకి బాధని కలిగించదు. కష్టం కష్టంగానే ఉంటుంది కానీ తద్వారా వచ్చే బాధ మనకు ఉండదు. ఎందుకంటే నా స్వామి నాకు ఈ పరిస్థితి ఇచ్చారు, దీనిలో నుంచి ఇక్కడ నన్ను పెట్టారు, ఇలా నడిపిస్తున్నారు అనే నమ్మకం ఉంటే ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్తారు, ఆయనే బయటికి తీసుకొస్తారు. నా స్వామి నాకు కీడు చెయ్యరు, భగవంతుడు నాకు ఎప్పుడూ మేలే చేస్తాడు, ఏది చేసినా కూడా నా మంచి కోసమే అనే భావన కనుక మనకి కలిగితే అప్పుడు మనకి బహుశా క్షమించడం అనేది ఈజీ అవుతుందేమో కదా.
0: అంతే దశలో చూడండి ఎంత గొప్ప, దీన్ని ఎంత చక్కగా నేర్పించారో కదా.
1: చాలా బాగుంది. ఎంత స్వామి నేర్పించే పద్ధతులు చాలా విశిష్టంగా ఉంటాయి స్వప్న. ఎంత చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అతిపెద్ద గొప్ప రహస్యాలలాగా చాలా సింపుల్ గా ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్తూ ఉంటారు. అలాగే మీరు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న మనం చూస్తున్న శ్లోకంలో నెక్స్ట్ పదం ఏమిటి అనేది చూస్తే సంతుష్ట సతతం. అంటే సతతం అంటే ఆల్వేస్, నిరంతరాయంగా, ఎప్పుడు, ఎల్లప్పుడు. సంతుష్ట అంటే సంతోషంగా ఉండగలడు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మరి అది ఎంత మటుకు సాధ్యం, ఎలా సాధ్యం అనేది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. అందరూ సంతోషంగా ఉండాలనే అనుకుంటారు కదా గణేష్, ఎవరైనా దుఃఖంగా ఉండాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. ఎప్పుడు అందరూ ఆనందంగా ఉండాలనే అనుకుంటారు. భగవాన్ కూడా అదే చెప్తూ ఉంటారు కదా, మీరు ఆనంద స్వరూపులు అని చెప్తారు. స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు దీనికి. ఎవరైనా సరే ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే మనం వెళ్ళి నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడగంట. అదే ఎవరైనా బాధపడుతూ ఉంటే, విచారంగా ఉంటే ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతా. ఎందుకు ఇప్పుడే అడుగుతాం, సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు అని ఎందుకు అడగం అంటే స్వామి చెప్తారు, ఎందుకంటే సంతోషం అనేది మీ నిజస్వరూపం, మీ స్వస్వరూపమే ఆనందం. అందుకని స్వస్వరూపంలో ఉన్నప్పుడు ఇలా ఎందుకున్నావని ఎవరు అడగాలి అనే ఆలోచన కూడా మనకి రాదుట. ఎదుటివాడు కష్టంలో బాధగా ఉన్నప్పుడే వెళ్ళి అడుగుతాంట. అటువంటి స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం, మర్చిపోయి ప్రాపంచిక బంధాల్లో పడిపోయి, మాయంటారు కదా, అందులో పడిపోయి కష్టం వస్తే ఏడవడం, బాధపడడం, సుఖం వస్తే ఆహా నాకు సుఖం వచ్చింది అని సంతోషించడం. మనకి ఈ రెండు మనం సరైన మార్గంలో ఉండాలంటే రెండింటిని వదిలేసుకోవాలి స్వప్న. ఒకటి ఆహా, ఇంకొకటి అయ్యో. ఆహా నాకు సుఖం, నేను సంతోషంగా ఉన్నా, అయ్యో నాకు కష్టం, నేను బాధలో ఉన్నా. ఈ రెండింటిని రెండింటినీ వదిలేసుకోవాలన్నమాట.
0: ఇంకోటి లలిత, దీనికి అంతటికీ మూల కారణం నాకు ఏమనిపిస్తుంది, తృప్తి ఉండాలి. ఆ సంతృప్తి ఉంటే అప్పుడు ఈ రెండు మన ఎఫెక్ట్ చేయవు అనిపిస్తుంది.
1: కరెక్ట్ గా చెప్పారు స్వప్న. సంతృప్తి, ఎటువంటి పరిస్థితిలో అయినా ఏది ఉన్నా లేకపోయినా కూడా సంతృప్తి ఉంటే జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుందండి. మనకి స్వామి ఒకసారి చెప్పారు, మీకు గణేష్ మీకు గుర్తుండే ఉంటుంది, రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం మనకి ఐడియల్ కదా. ఎన్నో యుగాల నుంచి కూడా ఎలా పర్ఫెక్ట్ గా ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అంటే రామరాజ్యం అనే చెప్తారు. ఆ విషయం చెప్తూ స్వామి ఒకసారి చెప్పారు, రామరాజ్యం అంటే అందరూ గొప్పవారు, అందరూ ధనవంతులు, అందరూ నూరేళ్లు జీవించేస్తారు, ఇటువంటిది కాదు. ఇది కాదు, రామరాజ్యం అంటే ప్రతి ఒక్కరూ సంతృప్తితో జీవించారు, ఉన్నదానిలో సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆ సంతృప్తే భగవంతుడి సాన్నిధ్యాన్ని ఇస్తుంది నీకు అని. ఈ విషయంగా ఒక చిన్న స్టోరీ, అంటే ఇప్పటిదాకా మనం భక్తులు ఎంతటి గొప్ప భక్తులు ఉన్నారు భగవంతుడికి, వారు వీటన్నింటినీ ఎలా పాటిస్తూ వచ్చారు, వారి ద్వారా స్వామి మనకి ఎలా సందేశాన్ని ఇచ్చారనేది చూశాము. ఇప్పుడు మనం సాధారణంగా మానవ సహజం కదా, కొద్దిగా టెంప్టేషన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్, అట్రాక్షన్స్ ఉంటాయి లైఫ్ లో. ఒక అడుగు తప్పుగా వేయడం జరిగినప్పుడు భగవంతుడు ఎంత క్విక్ గా రియాక్ట్ అయ్యి మనల్ని దారిలో పెట్టి మళ్లీ సరైన మార్గంలోకి తెస్తారు అనేది కూడా చూద్దాము. షిర్డి అవతారంలో ఆయనకున్న అనేకానేక భక్తుల్లో దాము అన్న అని ఒక గొప్ప భక్తుడు. ఆయన ఒకసారి ఇలాగే ఒక స్నేహితుడు వచ్చి, మనం వ్యాపారం చేద్దాం, బోలెడంత లాభం ఉంది అందులో, ప్రతి వ్యాపారం ఎంతో డబ్బులు గడించచ్చు అని ఆయనకి చెప్తారనమాట. మనందరం స్వామికి ఎలా లెటర్స్ ఇస్తామో అలాగే అప్పుడు ఆయన కూడా, మరి ఏది కావాలన్నా ఆయనకే కదా లెటర్ వెళ్తుంది, ఆయన కూడా బాబా గారికి శ్యామా పేరు మీద ఒక ఉత్తరం రాసి పంపించారట. ఇది పరిస్థితి, నువ్వు బాబాని అడిగి ఆయన ఏమని చెప్తారో చెప్పు, ఆయన చెప్తే అదే చేస్తా నేను. వారికి ఉన్న భక్తి, శ్యామ ఆ ఉత్తరం తీసుకుని మసీదుకు వెళ్తారనమాట. ఉత్తరం చూడంగానే బాబా అడుగుతారట, ఏం రాస్తున్నాడు, ఏమెత్తు వేస్తున్నాడు వాడు, ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఆకాశానికి నిచ్చినేస్తున్నట్టున్నాడే, ఏం రాశాడు అని అని అడగంగానే శ్యామ అంటారట, దేవా ఎందుకు ఈ మాటలన్నీ, నువ్వు అనవసరమైన అలజడులు కలగజేసేది నువ్వే, అందరినీ ఇక్కడికి లాక్కొచ్చేది నువ్వే, కొంతమంది వారు స్వయంగా వస్తారు, కొంతమంది ఉత్తరాలు పంపిస్తారు, ఇందులో ఉన్నదంతా తెలిసి కూడా నన్నెందుకు చదవమంటావు, నీకే తెలుసు కదా ఏం రాయమంటావో చెప్పు అని. అంటే బాబా అంటారు, శ్యామ నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను, ఎందుకు వచ్చింది, నువ్వు అతను ఏం రాశాడో చదువు, విన్నాకే చెప్తాను అని హీ ఇన్సిస్ట్స్ ఆన్ రీడింగ్ దట్. సో శ్యామ ఉత్తరం చదువుతారు, ఇది సంగతి బాబా ఏం చేయమంటారు. అదంతా చాలా శ్రద్దగా వింటారనమాట బాబా గారు కూర్చుని, చాలా శ్రద్దగా విని ఆయన చెప్తాడు, సేటుకి పిచ్చెక్కిందని రాయి అని చెప్తారు. అతనికి ఉన్న భగవంతుడిచ్చిన సగం రొట్టెతోనే సంతోషంగా ఉండమని రాయి, సంతృప్తిగా జీవించమని రాయి, అనవసరంగా లక్షలు ఆర్జించాలని ఆయాస పడద్దని రాయి, ఆ భగవంతుడిచ్చిన దాంతో సంతృప్తితో జీవిస్తూ ఉండమని రాయి, ఏమీ లోటు ఉండదని రాయి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇలా ఉండమని చెప్పు అని. శ్యామ అదే రాసి పంపిస్తారు. ఇంకా ఇక్కడ దాము అన్నా వెయిట్ చేస్తున్నారు, అహ్మద్ నగర్ లో ఉండేవారు వారు, ఆయన వెయిట్ చేస్తున్నారు, బాబా ఏదో ఒకటి చెప్తారు, నేను వ్యాపారం చేసి బోల్డన్ సంపాదించేస్తాను అని. మనకందరికీ మరి అంటే స్వామి చెప్తూ ఉంటారు కదా, లక్ష్మిని కోరుకుంటారు లక్ష్మీనాథుణ్ణి మర్చిపోతూ ఉంటారు అని. అలా ఆయన కూడా అప్పట్లో ఆ పరిస్థితిలోనే ఉన్నారనమాట. ఈ లెటర్ వచ్చేసరికి కొద్దిగా నిరుత్సాహపడతారు, అయ్యో నేను నాకు అవకాశం పోయిందే, బాబా ఒప్పుకోలేదు అని. శ్యామ లాస్ట్ లో ఒక లైన్ రాస్తారు, మేబీ నీకు అంతగా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే ఒక్కసారి నువ్వు స్వయంగా వచ్చి మాట్లాడితే బాబా ఒప్పుకోవచ్చు, నీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆయన అడగచ్చు అనేవి. సో ఆయన అహ్మద్ నగర్ నుంచి బయలుదేరి షిరిడి వస్తారు, బాబాని పర్సనల్ గా కలిసి స్వయంగా అడుగుదాము అని చెప్పి వచ్చి మసీదులో కూర్చుని బాబాకు పాద సేవ చేస్తుంటారు. కానీ ధైర్యం రావట్లేదు అనమాట అడగడానికి, ఆల్రెడీ వద్దని చెప్పారు కదా, మళ్లీ వెళ్లి ఆయన అడగడానికి ఈయనకి ధైర్యం చాలట్లా. చాలకుండా పాద సేవ చేస్తూ మనసులో అనుకుంటారు, బాబా ఒప్పుకుంటే బాగుండు, ఇది వ్యాపారం చేసుకుంటా నేను. బాబా ఆయన వైపు చూసి ఒకటే మాట అంటారు, ఇలాంటి లోక సంబంధమైన విషయాలు చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఇందులోకి రాను. ఎప్పుడైతే ఆయన అంత ఖచ్చితంగా ఆయన అయిష్టాన్ని ప్రకటించారో వద్దు అని చెప్పేశారో ఇంకా దాము అన్న దాన్ని విరమించుకుంటారనమాట. అలా విరమించుకోవడం వల్ల ఆయనకి చాలా గొప్ప మేలు జరిగిందని కూడా తర్వాత ఆయన చెప్తారు. ఆ వ్యాపారంలో ఆయన నష్టపోకుండా బాబా నన్ను కాపాడారు అని చెప్పి, అది వేరే కథ అనుకోండి. కానీ ఇందులో మనం చూస్తే ఎంత క్లియర్ గా ఎంత స్పష్టంగా బాబా వారికి సందేశాన్ని పంపించారో చూడండి. ఆయన అది కూడా చెప్తారు, అతనికి బాగా సరి, హీఈస్ ఆల్రెడీ రిచ్ అంటే ఆయన సంపన్నుడు, ఇంకా సంపాదించాలని ఆశపడద్దని చెప్పని చెప్పల, అతనికి భగవంతుడిచ్చిన ఆ సహన్ రొట్టెతోనే సంతృప్తిగా ఉండమని చెప్పు అని చెప్తారు అనమాట. అంటే ఉన్నదానితో ఉన్నంతలో సంతృప్తిగా జీవించండి, లేని దానికోసం ఆరాట పడకండి, మీకు ఎప్పుడు ఏది కావాలో భగవంతుడు అందిస్తాడు అనే చక్కటి చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. అది కనుక మనం పాటిస్తే అసలు మనకి పరుగులు ఉరుకులు ఉండవేమో గణేష్.
2: అవునక్క, మీరు ఈ విధంగా చెప్తుంటే స్వామి భక్తులు ఒకరికి ఈ విధంగా బోధించిన వైనం ఒకటి గుర్తొస్తుంది. ఆయన మాథ్యూ సింక్లేర్. మాథ్యూ సింక్లేర్ చాలా సంపన్నులైన బిజినెస్ మ్యాన్. ఒకసారి స్వామి భక్తులైన చాలా విచిత్రమైన రీతిలో స్వామికి ఆయన భక్తులు అవ్వడం జరిగింది. ఒకసారి భక్తుడైన తర్వాత ఆయన జీవితంలో మరపురాని అనూహ్యమైన మలుపు తిరిగింది. అప్పటి నుంచి ఆయన జీవితం ఒక ఉత్కృష్టమైన స్థాయికి చేరిపోయిందన్నమాట. కొన్నాళ్లకి మన వెంకటరామన్ సార్ ఆయన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూలో జరిగిన పాయింట్స్ లో చాలా ముఖ్యమైన పాయింట్స్ రెండు మాత్రం చెప్పారు. ఈ సంతుష్ట సతతం అనేది, అంటే ఎప్పుడూ హ్యాపీగా కంటెంటెడ్ గా ఉండాలి, సంతృప్తితో ఉండాలి అన్నదానికి స్వామి ఆయనకి ఎలాగా బోధించారు అనేది ఆయన జీవితం ఒక ఉదాహరణ. ఎన్నో ప్రశ్నలు అడగటం జరిగింది ఆయన్ని. దాంట్లో మీ బిజినెస్ లో ఒకవేళ మీకు హెచ్చు తగ్గులు, ఓటమి గెలుపులు ఉన్నప్పుడు మీరు దాన్ని ఏ విధంగా మీరు పరిగణిస్తారు, ఏ విధంగా భావిస్తారు అంటే ఆయన చెప్పారు, సి బిజినెస్ ఆఫ్ బిజినెస్ అండ్ బిజినెస్ ఆఫ్ లైఫ్ రెండు ఒకటే నాకు. అంటే బిజినెస్ వేరు లైఫ్ వేరు కాదు ఆయనకి. దీంట్లో ఎన్ని హెచ్చు తగ్గులున్నా, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా రెండు ఒకేలా నేను భావిస్తాను. ఆయన మొత్తం కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఆయన ఒక ఫాదర్ లాగా భావించేవారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఈయనే ఆయన వెళ్లి తీర్చేవారు అందరికీ. ఈయన యాక్చువల్ గా డైమండ్ మర్చెంట్, డైమండ్ మైన్స్ ఉన్నాయి ఆయనకి, గోల్డ్ మైన్స్ ఉన్నాయి ఈయనకి. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ మాటలు చెప్తున్నాడు అంటే మనం చాలా జాగ్రత్తగా స్వామి ఆయన ఎలాగ మలిచారనేది మనకు తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో స్వామి ఆయనకి చెప్పిన విషయం, నీకేం కావాలో కోరుకో అనగారు అన్నారు స్వామి. సరే ఈయన కోరుకోవడం అది వేరే విషయం. స్వామి ఈయన భగవంతుడికి ప్రార్థిస్తున్నాడు, స్వామి మీకు నేను ఏం చేయగలను అని సింక్లేర్ స్వామికి విన్నపం అనమాట. మరి సంపన్నులు కదా, భగవంతుడికి ఇచ్చేటంత ఆలోచన ఆయనకు వచ్చింది. అప్పుడు స్వామి ఒకే ఒక్క మాట అన్నారు ఆయనతో, ఆల్వేస్ బీ హ్యాపీ, అంటే ఏ సమయంలోనన్నా నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అదే. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ స్థాయికి ఆ సంపన్నుల్ని తీసుకువెళ్లారు అంటే స్వామి ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ భావాన్ని ప్రేరేపించాలన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు స్వామి. అది దాటిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలాగ ఆల్వేస్ బీ హ్యాపీ. కష్టమైన సమయంలో మనం మనసులో అలజడులు వస్తాయి మనకి, ఆ సమయంలో ఏం చేయాలి ఆనందంగా ఉండటానికంటే వాచ్ అన్నారు ఆయన సింక్లేర్ గారు. స్వామి నేర్పించిన పద్ధతి ఇది. ఏంటి వాచ్? వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ థాట్ అండ్ వాచ్ యువర్ హార్ట్. కష్టంలో ఉన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే వాచ్ యువర్ వర్డ్స్, సైలెంట్ గా ఉండు నువ్వు కష్టం వచ్చినప్పుడు, ఏమీ మాట్లాడుకు, అంటే ఇది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే అన్న భావంతో ఉండు. వాచ్ యువర్ యాక్షన్స్, ఆ సమయంలో ఎక్కువ ఆలోచించేసి యాక్షన్లోకి దిగిపోకు, వెయిట్. అంటే స్వామి మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. ఒకరిని వెయిట్ అన్నారంటే దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎంతో అంతరార్థం ఉంటుంది. నువ్వేమి చేయకూడదు ఆ టైంలోని, గో బ్యాక్, సిట్ అండ్ రిలాక్స్. థాట్స్, డబ్ల్యూఏటీ, థాట్స్ వచ్చినప్పుడు మనకి అనవసరమైన ఆలోచనలు ఏమొస్తున్నాయో దాన్ని అబ్జర్వ్ చేయమన్నారు ఆయన. స్వామి చెప్పిన చిట్కా ఇది, నీకు ఆ థాట్స్ లో ఏదైతే అనవసరమో దాని గురించి నువ్వు పట్టించుకోకు, ఏదైతే ఆ స్థితిలోంచి నిన్ను బయటికి తీసుకొస్తుందో దాని గురించి నువ్వు పటిష్టంగా ఆలోచించి ఉండు.
1: జనరల్లీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు గణేష్. మనం ఎస్పెషల్లీ కష్టంలో ఉన్నప్పుడు మన థాట్స్ ఎలా ఉంటాయంటే, ఆ నిమిషంలో ఆ కష్టాన్ని కోసం మనం ఏం చెయ్యొచ్చు అనే దానికంటే దేనివల్ల ఇది జరిగింది పాస్ట్ లోకి వెళ్ళిపోతాం, ఇలాగే జరిగితే ఏమవుతుంది ఫ్యూచర్ లోకి
2: వెళ్ళిపోతాం. ఆయన ఏం చెప్తున్నారంటే, డోంట్ వరీ అబౌట్ ది పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ ది ఫ్యూచర్ అంటున్నారు ఆయన. ప్రెసెంట్ లో ఉండు, ఎందుకు ప్రెసెంట్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కానీ ఆ ప్రజెంట్ గురించి కూడా నువ్వు ఎక్కువ ఆలోచించకు, జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్. అంటే దాన్ని అవ్వని, అది కూడా భగవంతుడి అంటే గిఫ్ట్ భగవంతుడి చేతి నుంచి వచ్చిందంటే అది మంచిదా చెడదా లేకపోతే ఎందుకు ఇలా ఉంది అని ఆలోచన మనకుండదు, మనం ఎంజాయ్ చేస్తాం ఆ గిఫ్ట్ ని. ఆ ఎంజాయ్మెంటే చేయమని సింక్లేయర్ గారు చెప్పారనమాట. సో అండ్ హార్ట్, మన హార్ట్ ఎలా ఉంది, అవతల పర్సన్ వైపు మనం కంపాషనేట్ గా మనం వ్యవహరించగలుగుతున్నామా లేదా, మనలో ఆ కరుణ అనేది ఉన్నదా లేదా. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ హ్యాపీనెస్ నిత్యం ఉంటుందని ఆయన చెప్పారు. అంటే స్వామి ఏ స్థాయిలో భక్తుల జీవితాలను మారుస్తున్నారనేది ఈయన జీవితం ఒక మంచి ఉదాహరణ.
1: చాలా బాగుంది గణేష్, ఎంత సింపుల్ గా స్వామి ఎలా హ్యాండిల్ చేయాలనేది ఎంత ఈజీగా సింపుల్ గా 4 స్టెప్పుల్లో చెప్పారో కదా, అది గనక మనం పాటించగలిగితే ఎప్పుడూ ఆనందంగానే ఉండగలం.
2: అంటే భగవంతుడు ఒక్కసారి మనల్ని అలా స్పృశించాడంటే దానికి ఒక వేరే టచ్ వస్తుంది, అది విఆర్ నాట్ ది సేమ్. ఎవ్రీ మూమెంట్ విఆర్ చేంజింగ్ ఫ్రమ్ దట్ పాయింట్.
1: వన్స్ గాడ్ ఎంటర్స్ యువర్ లైఫ్ ఇస్ నెవర్ ది సేమ్.
0: అందుకే స్వామి చెప్పేస్తున్నారు అన్నమాట గీతలోని, యోగి యోగిలా ఉండు అంటున్నారు. అంటే యోగా చేయడం కాదు, యోగి అంటే
1: అంటే ఈ రోజుల్లో మనకి ఇద్దరు యోగా చేయడం లేదంటే హిమాలయాల్లో తపస్సులు చేసుకునే వాళ్ళే యోగులు అనుకుంటున్నాం,
0: అది మన అపోహ. అది యోగి అంటే యోగ యుక్తుడై ఉండాలి అని. ఎవడు యోగ యుక్తుడు అంటే భగవంతుడి పైన నిరంతరం మనసు కలిగిన వాడు. చూడండి ఇప్పుడు మనం అనుకున్న అన్నింటికీ సొల్యూషన్ అదే, చక్కగా స్వామి మీద మన దృష్టి మనసు కేంద్రీకరించబడి ఉన్నప్పుడు భగవంతుడి మీద ఇంక ఏది మనని బోదర్ చేయదు, దేనివల్ల మనం చెలించం. కాబట్టి చక్కగా నువ్వు యోగిలా ఉండరా, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని అంటున్నారు స్వామి.
1: చాలా బాగుంది. యోగిలాగా ఉండు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు సాధువులు సన్యాసులు వీరే యోగులు అనుకుంటాము, కానీ అలా కాదు. యోగి అంటే ఎప్పుడు ఒక మనిషి భగవంతునితో అనుసంధానమై ఉంటే ఎల్లప్పుడు ఆల్వేస్ అతడు యోగి కిందే కన్సిడర్ చేయబడతాడు, అతనే యోగి అని బాబా వారు ఒకసారి చెప్పారు. ఆయన ఇది చాలా విచిత్రమైన రీతిలో చెప్పారు. అంటే ఒక యోగిని తీసుకుని ఆరు ఒక సాధువుని తీసుకుని ఇలా ఉండకూడదు అని చెప్తూ మనకి నేర్పించారనమాట. స్వామి ఎప్పుడు అంతే కదా, స్వామి చెప్తూ ఉంటారు రెండు రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు మీ జీవితంలో, ఒకటి ఎలా ఉండాలి, రెండవది ఎలా ఉండకూడదు. ఇద్దరిని చూసి నేర్చుకోవాలి, ఇద్దరికి కృతజ్ఞులమై ఉండాలి, ఇద్దరు మనకి గురువులే కాబట్టి. అలా ఒకసారి బాబా వారి దగ్గరికి విజయానంద అనే సాధువు రావడం జరుగుతుంది స్వప్న. ఆయన సాధువులంటే ఎక్కడా ఉండరు కదా, ఒక చోట వాళ్ళు స్థిరంగా ఉండకూడదు, అందుకని వారు తిరుగుతూ ఉంటారు, దేశాటనం చేస్తూ ఉంటారు. ఆయన మానస సరోవరం వెళ్లాలని ఎంతగానో కోరుకుంటారనమాట, చాలా ఆశపడతారు వెళ్లాలి అని సంకల్పించుకుంటారు. దాని గురించి ఆ యాత్ర గురించి ఇది ఎప్పుడు దాదాపు 100-110 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడే మానస సరోవరం వెళ్లాలంటే కొద్దిగా కష్టమైన ప్రయాణం అంటారు, మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇలా వెళ్లాలి అని ఆయన సంకల్పించుకుని నలుగురితో చెప్తారు నేను వెళ్లాలనుకుంటున్నాను అంటే, అందరూ వారికి తోచిన సలహా సూచనలు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, మాటే కదా సలహా అంటే, ఏముంది మాట్లాడేయడమే. వారు చెప్తారు ఇలా ప్రతి కొన్ని 50 మైళ్ళకి ఒకసారి భాష మారిపోతుంది, ఉత్తర భారతదేశంలో అలా నడుచుకుంటూ వెళ్లడమే కదా, బస్సులు ట్రైన్లు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళడం, ఆ తర్వాత నడవటం. నేపాల్ ద్వారా వెళ్ళాలి, అక్కడేమో ప్రజలు అంత ఫ్రెండ్లీగా ఉండరు, ఓపెన్ గా ఉండరు. సో వాళ్ళ కొంచెం సంకోచ స్వభావం వల్ల వాళ్ళు మనకి కోఆపరేషన్ ఎక్కువ ఉండదు వాళ్ళ నుంచి, కొద్దిగా కష్టం ప్రయాణం అని చెప్పడం అని చెప్తారు అందరూ. అది విన్నాక ఆయనకి కొంచెం డిస్కరేజ్ అవుతారనమాట, అయ్యో ఇంత ఇటువంటి ప్రయాణం నేను చేయగలనా అని. ఆ ప్రయాణాన్ని మానేసుకుని షిరిడి వస్తారు. షిరిడి వచ్చి బాబాను చూస్తారు. బాబా చాలా నచ్చుతారు ఆయనకి, చాలా ఎంతో ప్రేమ బాబా అంటే అక్కడే ఉంటారు. కానీ బాబా మటుకు ఈయన చూసి కొద్దిగా కోప్పడతారు. అంటే ఆ రోజుల్లో స్వామి కొంచెం కోప్పడుతూ మనకి సందేశాన్ని ఇచ్చేవారు, కోప్పడుతూ నేర్పించారు. తల్లి కోపం కూడా ప్రేమే, తల్లితిట్లు దీవెనలు అంటారు కదా. ఆయన బాబా ఈయన్ని చూడంగానే ఈ సన్యాసితో మనకేమి పని లేదు, పనికి మాలిన సన్యాసి, ఇతన్ని ఇక్కడ రానియద్దు, దూరంగా ఉంచండి అని కోప్పడతారనమాట. ఆయన బాధపడతారు, అయ్యో నన్ను ఇలా అన్నారు బాబా. ఆ తర్వాత తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది స్వప్న, పిల్లలు తప్పు తెలుసుకునేదాకానే. ఆ తర్వాత బాబా ఆయన పిలిచి కూర్చోబెట్టుకుని చెప్తారు, చూడు నువ్వు మానస సరోవర యాత్ర చెయ్యాలని సంకల్పించుకున్నావు, ఒక్కసారి ఏదైనా సరే ఆధ్యాత్మికంగా లేదు భగవంతునికి సంబంధించింది, నీ నిత్య జీవితంలో లౌకికంగా నేను ఇది తినాలి అనుకుంటే వెంటనే వెళ్ళి తినేస్తావు కదా, దానికోసం ఎంత కష్టమైనా పడతారు, మరి ఆధ్యాత్మికతలో ఎందుకు కష్టానికి నువ్వు ఎందుకు దానికి భయపడుతున్నావు, భగవత్ సంబంధమైన ఏ విషయమైనా సరే సంకల్పించుకున్నాక ఎటువంటి ఆటంకాలున్నా అడ్డంకులున్నా కష్ట నష్టాలున్నా సాధించి తీరాలనే తపన ఉండాలి, అది ముఖ్యం. ఆ తపన నీకు ఎప్పుడైతే తగ్గుతుందో, ఎప్పుడైతే నువ్వు ఆ మార్గంలో నుంచి బయటకు వస్తావో, నువ్వు ఎలా సన్యాసి అవుతావు అని చెప్తారనమాట. అని చెప్పి ఆయన తప్పు ఆయన తెలుసుకునేలాగా చేస్తారు బాబా. ఆ తర్వాత ఆయనకి ఒక ఉత్తరం వస్తుంది ఇంటి నుంచి, వారి తల్లిగారికి ఒంట్లో బాగలేదు అని. ఇప్పుడు మనందరం స్వామి దగ్గర వెళ్లి అడిగినట్టే అప్పుడు కూడా ఆయన బాబా దగ్గరికి వెళ్లి అడుగుతారు, స్వామి బాబా ఇలా ఒక ఉత్తరం వచ్చింది, నేను వెళ్లి మా అమ్మని చూసి వస్తానంటే, ఒకసారి సన్యసించాక ఆ బంధాలన్నీ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉండి నీ సాధన నువ్వు చేసుకో, నీ తల్లిని చూసుకోవడానికి ఉన్నారు అక్కడ, దాని గురించి నువ్వు బెంగపడక్కర్లేదు అని చెప్పి ఆయన వెళ్లకుండా వెళ్ళనియరు కూడా బాబా. దానికి వేరే కారణం ఉంది, అది వేరే సంగతి, అది వేరే కథ అనుకోండి. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే, యోగి అంటే ఎక్కడో హిమాలయాల్లో కూర్చుని లేదు కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసాశ్రమం స్వీకరించి సాధువుగా మారితే యోగి కింద మారిపోతారా అంటే అది కాదు అర్థం. యోగి అంటే ఎవరైతే మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేసి జీవితాంతం ప్రతిక్షణం అలా జీవించగలుగుతారో ఆయన భావనలో ఆయనతో కలిసి, వారు సంసారం చేసుకుంటున్నా వాళ్లే యోగులు, సన్యసించినా వీరు యోగులు కాకపోవచ్చు అలా లేకపోతే అనే చిన్న చక్కటి చాలా గొప్ప విషయాన్ని చాలా చిన్న చిన్న సందర్భాల్లో స్వామి మనకి బాబా చూపించారు. ఆయనకి ఇంకొక భక్తులు ఉండేవారు గణేష్, ఆయన పేరు బాలాజీ నేవాస్కర్ అనుకుంటాను, బాలాజీ అంటారు. ఆయన చాలా చిన్న ఒక రైతు అనమాట షిరిడీలో. ఆయనకి సంసారం, పిల్లలు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరితో కలిసి ఉండేవారు. ఆయన పని ఆయన చేసుకునేవారు, రోజు వచ్చి బాబా దర్శనం తీసుకునేవారు, తన పని తను చేసుకునేవారు. ప్రతి సంవత్సరం పంట ఇంటికి వచ్చాక, పంట చేతికి వచ్చాక మొత్తం పంట తీసుకొచ్చి బాబాకి ఇచ్చేసేవారు. ఇచ్చేసి బాబా ఇచ్చిన దాంతో తన కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆ కుటుంబానికి సరిపోయేటంతా బాబా ఇచ్చేవారు ఆ పంటల్లో ఇచ్చి, కానీ మొత్తం భగవంతుడికి అర్పించేసేవారు తెచ్చి. అలా జీవించారు ఆయన. నువ్వు సంసారిగా ఉన్నా కూడా ఎప్పుడైతే అనుక్షణం భగవంతుడితో బతకడం మొదలు పెడతావో అప్పుడు వారే యోగులు. మనకి జనక మహారాజు గురించి స్వామి ఎన్నిసార్లు చెప్పారు. అలా యోగి అంటే సరైన అర్థాన్ని బాబా ఇలా మనకి నేర్పించారు.
2: ఇలా చెప్తూ ఉంటే ఇందాక చెప్పారు హిమాలయాలకి వెళ్లి తపస్సు చేయడం అసలైన యోగం కాదు, అదొక్కటే యోగం కాదు. మనం నిత్యం భగవత్ కర్మలో భగవత్ చింతనలో మునిగినప్పుడు అదే యోగం అవుతుందనడానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తాను మీకు. స్వామి దగ్గర ఉండేటటువంటి ఎంతో మంది భక్తులు ఈ కోవకు చెందిన వాళ్ళు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేక మనం ఓవర్లుక్ చేస్తుంటాం అనమాట, ఓవర్సీ చేస్తుంటాం, అప్పుడప్పుడు మిస్ అయిపోతుంటాయి మనకి ఆ చిన్న చిన్న డీటెయిల్స్. ఒక చక్కని ఉదాహరణ స్వామి చెప్పింది, ఇది భాగ్య సార్ అని మాకు ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన చాలా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన లెక్చరర్ అనమాట, చాలా హై పొజిషన్ ఇంజనీర్ అయినా ఆ పొజిషన్ నుంచి ఎంబీఏ లెక్చరర్ గా స్వామి కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఎంతో ఉత్సుకత ఆయనకి, తపస్సు చేయాలి, నేను యోగం చేయాలి, ధ్యానం చేయాలి, ఆ స్పిరిచువల్ ఫెర్వర్ ఎక్కువ అనమాట. ఒకసారి స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన తన ఆశను వెళ్లిపుచ్చారనమాట, స్వామి నాకు ఇక్కడ ఇంకా ఉండాలని లేదు, నేను హిమాలయాలకు వెళ్లి నేను తపస్సు చేసుకుంటాను. అంటే తపస్సు చేసి ఏం చేస్తావు అని, స్వామి భగవంతుడిని దర్శించుకుంటాను, మరి ఇప్పుడేం చేస్తున్నావు అని. అంటే భగవత్ సాన్నిధ్యంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆ మాయ వల్ల ఏమైపోతుందంటే అది మర్చిపోతాం మనం. అది గుర్తు చేయడానికి స్వామి చేస్తారు. స్వామి అప్పుడు అన్నారంట, నువ్వు ఏమీ హిమాలయాలకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇక్కడుండి నా విద్యార్థులకి నువ్వు పాఠాలు చెప్పు, అదే నీకు మోక్షాన్ని అందిస్తుంది అని చెప్పారు. హిమాలయాలకు వెళ్తే నీకు మోక్షం రాకుండా నేను చూసుకుంటాను. అంటే స్వామి అలా భయపడితేనే కదా అప్పుడప్పుడు భక్తులు లొంగుతారు. ఇది ఒక ఉదాహరణ. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ భాగ్య సార్ మాకు ఎంతో ఆదర్శవంతమైన ఒక లెక్చరర్ గా ఉన్నారు. ఇది ఒక విషయము. సాయి గీత చూసుకునే పెద్దిరెడ్డి గారు మనకి అద్భుతమైన ఉదాహరణ. ఆయన్ని ప్రతిరోజు మనం మనసులో గుర్తించుకుంటే స్వామిని గుర్తు తెచ్చుకున్నంత భావం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఆయన జీవితాన్ని మనం చూస్తే నెలకి 45 రూపాయలు మాత్రమే ఆయన ఖర్చు. ఆయన హెయిర్ కట్ ఆయనే చేసుకుంటారు, ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుంటారు, ఆయన సోపు. ఆ 45 రూపాయల్లో జీవితాన్ని గడపడం అనేది ఆ సీలింగ్ ఆన్ డిజైర్స్, ఎంత కావాలో అంతే ఆయన వాడుకుంటారు. అంతకన్నా యోగి లక్షణాలు ఇంక స్వామి ఏం చెప్తారండి? ఆయన జీవితం చూస్తే మనకి ఒక ఒక అద్దంలా కనిపిస్తుంది. ఆ యోగి పొంగవులు ఎలాగుండాలి అనే దానికి ఒక చక్కని ఉదాహరణ ఆయన. స్వామి కూడా ఎన్నో మార్లు ఆయన్ని సాయి గీత్తో పాటు కూడా ఆ ప్రేమను అందించడం మనందరం చూసే ఉన్నాము. ఇప్పటికీ కూడా ఆయన ప్రశాంతి రంగంలో ఉంటున్నారు. ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చివరిగా చెప్తున్నాను. ఇది వెంకటాచలం సార్ అని, ఈయన మా హాస్టల్లో కిచెన్ ఇన్ఛార్జ్. న్యూఢిల్లీలో ఆయన పనిచేస్తున్నప్పుడు ఈ 30-35 ఇయర్స్ బ్యాక్ స్వామి రోడ్డు మీద దర్శనం ఇస్తున్నారు భక్తులందరికి, ఆ లార్జ్ క్రౌడ్ కి. ఆ క్రౌడ్ లోంచి ఒక మూల నుంచి స్వామిని చూశారు ఆయన. స్వామి భగవంతుడు అన్న దృఢ నమ్మకం ఆయనకు కలిగిపోయి అప్పటికి ఆయన ప్రశాంత నిలయం షిఫ్ట్ అయిపోయారు, ఫ్యామిలీ అంతటినీ వదిలేసి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఉత్తరం కూడా, ఒక కమ్యూనికేషన్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో లేకుండా చక్కగా స్టూడెంట్స్ ని ఆయన హాస్టల్లో ఉండి సేవించుకుంటున్నారు. హాస్టల్ బయటకు కూడా ఆయన ఎక్కువ రారు. ఆ 4 గోడల మధ్య భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ, ఈ భగవత్ స్వరూపులైన విద్యార్థుల్ని సేవించుకుంటూ ఆయన తన జీవితం గడుపుతున్నారంటే అందరికీ ఒక ఆదర్శవంతమైన లైఫ్ అయింది.
0: మరి గణేష్, ఇవన్నీ చెప్తూ యోగులు మన మధ్యలో కూడా ఉన్నారు, మనం చూస్తున్న వారిలోనే ఉన్నారని ఎంతో చక్కగా చెప్పారు. కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఈ యోగిగా మనం కూడా అవ్వాలి అంటే రెండింటిని పాటించాలన్నారు. అదే నెక్స్ట్ వచ్చే యథాత్మ దృఢ నిశ్చయ. యథాత్మ, ఎవరైతే మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటారో, అంటే చెలించనివ్వకుండా ఉంచుకుంటారో. ఇప్పుడు మీరు చెప్పిన యోగులందరినీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో చెలించిపోకుండా భగవంతుడి మీదే పెట్టుకున్నారు వాళ్ళ దృష్టిని, మనస్సుని. ఆటోమేటిక్ గా మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది అటువంటి దృఢ నిశ్చయం. ఇది తప్ప ఇంకో పదం లేదు, దీని ద్వారానే నేను నా జీవితాన్ని ధన్యం చేసుకోగలను. అలాంటి దృఢ నిశ్చయం కలిగి ఆ భగవంతుడి మీద అచంచలమైన మనసు పెట్టుకుంటే చాలు, అందరం యోగులం అవుతాం, అందరం మోక్షాన్ని సాధిస్తామని చెప్తున్నారు.
1: మరి అటువంటి దృఢ నిశ్చయము మనం ఏ విధంగా చేసుకోవాలి, దేని గురించి మనం దృఢ నిశ్చయం తీసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి కదా స్వప్న. మనం ఇందాక బాబా మనకి చెప్పినట్టు ఏదైనా లౌకికంగా ప్రాపంచికంగా ఏమైనా సాధించాలనుకుంటే చాలా దృఢ నిశ్చయం ఉంటుంది మనకి. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా కొనుక్కోవాలి, ఇది తినాలి, వీరిని కలవాలి, ఇవన్నీ చాలా దృఢంగా నిశ్చయం చేసుకుంటాం.
0: ఎందుకంటే దాంట్లో ఉన్న సుఖం మనం రిజల్ట్ చూస్తూ చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా అనుకుంటాం, కాకపోతే టెంపరీ సంగతి మర్చిపోతాం.
1: మరి ఇప్పుడు మీరు బెంగళూరు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఒక బస్సు ఎక్కాలి, లేదంటే ఒక ట్రైన్ ఎక్కాలి, 2 గంటలో 3 గంటలో ప్రయాణం చెయ్యాలి, బెంగళూరులో దిగాలి, కావాల్సిన ప్రదేశానికి వెళ్ళాలి. దీనికే ఇంత టైం పడుతూ ఉంటే భగవంతుడిని చేరాలంటే కొంచెం దృఢ నిశ్చయం ఉంచుకోవాలి కదా. మరి అటువంటి ఒక చిన్న కథను విందామా?
2: తప్పకుండా.
1: షిరిడి అవతారంలో కాశాబా దేశ్ముఖ్ అని ఒక భక్తుడు, వారు వారి తల్లి గారు సంగమనేర నుంచి ఆ గ్రామ ప్రజలందరితో కలిసి షిరిడి వచ్చారు. ఇప్పుడు మనకి పర్తియాత్ర భక్తులు వస్తున్నారు కదా, అలాగే అప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఊళ్ళ నుంచి ఎంతో మంది ఒక గుంపుగా బాబావారి దర్శనం కోసం వచ్చేవారు అనమాట. వారితో కలిసి ఈవిడ కూడా వచ్చారు. ఈవిడ పేరు రాధాబాయి దేశ్ముఖ్. ఈవిడ స్వామిని చూసి, బాబాను చూసి ఆవిడకి ఎంత ప్రేమ అంటే ముస్సలావిడ ఆవిడ బాబాని చాలా ప్రేమించిందనమాట. చూసిన మొదటి క్షణంలోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందామా. అయితే ఆవిడ ఇంకా చాలా ఒక ఇదిగో దృఢ నిశ్చయం అలా నిశ్చయించుకుంది, ఈయన నా గురువు, ఈయనంటే నాకు ఎంతో ప్రేమ, ఈయన నుంచి నేను ఒక మంత్రోపదేశం పొంది ఆ మంత్రా జపం చేసుకుంటూ నేను తరిస్తాను. ఆల్రెడీ నేను నాకు వయసు అయిపోయింది, ఇక్కడైనా ఇప్పుడైనా నేను మొదలు పెట్టకపోతే ఎప్పటికీ మొదలుపెట్టి ఎలా చేరుకుంటాను, అది ఆ మంత్రోపదేశం నాకు ఈయనే చెయ్యాలి అని నిర్ణయించుకుని, సరే మరి భక్తుడు భగవంతుడు ఎలా అయితే మనల్ని వదిలిపెట్టడో అలాగే భక్తులు కూడా ఎంతో పట్టుదలతో ఉంటారు భగవంతుడి పట్ల, అంటే ఆయన చూసే నేర్చుకుంటాం కదా. అందుకని ఈవిడ కూడా కొద్దిగా పట్టుదల మనిషి అనమాట. ఎప్పటిదాకా బాబా ఎప్పటి వరకు నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించరో అప్పటి వరకు నేను నిరాహారంగా ఉంటాను అనే నిశ్చయం తీసుకుంటారు ఈవిడ. మరి పెద్ద ఆవిడ, 3 రోజులు గడిచిపోతాయి, ఈయనేమో ద్వారకామాయి నుంచి కదలడం లేదు, ఆవిడేమో బస్సులో ఆహారం తీసుకోకుండా అలాగే కూర్చుని ఉన్నారు. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా కంగారు పడుతున్నారు అనమాట. ఆవిడకి ఏమైనా అయితే అప్పుడు ఏమవుతుంది, మనకి అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఇంకా శ్యామ పరుగు పరుగున, మనం అనుకున్నాం కదా ఏది చెప్పాలన్నా శ్యామ ద్వారా చెప్పాలి అని, శ్యామ పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఏం మొదలెట్టావు నువ్వు, ఇక్కడ నువ్వేమో ప్రశాంతంగా కూర్చుని ఉంటావు, అక్కడేమో భక్తుల్లో అలజడి పెరిగిపోతుంది. ఆ పెద్ద ఆవిడ, ఆవిడ ఎంతో చాలా పట్టుదల మనిషి ఆవిడ, ఆవిడ వదిలిపెట్టేలాగా లేదు, నువ్వు మంత్రోపదేశం చేయకపోతే ఏదో ఒకటి చెప్పి ఆవిడకి అంటే, బాబా అంటారు అలా ఏదో ఒకటి చెప్పడం ఏమిటి శ్యామ, నేనే ఆవిడతో మాట్లాడతాను, ఆవిడ తీసుకురండి అని చెప్తారు. ఆవిడకి వెళ్లి చెప్తారు బాబా వారు పిలిచారు అని. చాలా సంతోషంగా వస్తుందన్నమాట ఆవిడ, బాబా నన్ను కరుణించారు ఇప్పటికీ అని. ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని తన ఎదురుగుండా కూర్చోబెట్టుకుని బాబా మాట్లాడుతున్నారు ఆవిడతో. ఆవిడ చేపట్టుకుని ఆయన చెప్తున్నారు, తల్లి నేను నీకే మంత్రోపదేశం చేయగలను, నేనే మంత్రోపదేశం తీసుకోలేదు, నాకు మంత్రాలు తెలియదు, అసలు నీకు మంత్రోపదేశం అవసరమే లేదు, అవసరం లేని దాన్ని నా నుంచి ఎందుకు కోరుకుంటున్నావు, ఏమీ అక్కర్లేదు, నువ్వు నీ గురువు మీద నమ్మకం పెట్టుకుని పవిత్రమైన మనస్సుతో నువ్వు చేసే కర్మల్ని చెయ్యి, చేసి ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించేయి, అది చాలు, అంత మటుకు నువ్వు చేస్తే మిగిలిందంతా ఆయనే చూసుకుంటారు, ఈ మార్గం చాలా సులభతరమైనది, ఎందుకు అనవసరంగా దేహాన్ని శ్రమ పెట్టుకుంటున్నావు, ఎందుకు భోజనం మానేశావు, ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ బాబా చెప్తారనమాట, ఏ సాధనలు నీకు అవసరం లేదు, శాస్త్రాలు చదువుకోక్కర్లేదు, అందులో ప్రావీణ్యత సంపాదించక్కర్లేదు, నీ గురువు మీద నీకు నమ్మకం విశ్వాసం పూర్తిగా ఉంచితే గురువే సర్వం చేస్తున్నాడు, గురువు ఇప్పుడు మనకి భగవంతుడే గురువు కింద వచ్చారు, గురువే సర్వం చేస్తున్నాడు అనే నమ్మకం ఉంటే నువ్వు ఆయన గొప్పతనం మీద ఆయన మహిమ మీద నువ్వు పూర్తి విశ్వాసంతో ఉంటే సర్వకార్యాలని ఆయనే నిర్వహిస్తాడు, సర్వం ఆయనే చూసుకుంటాడు. దృఢ నిశ్చయం అంటే స్వప్న ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇక్కడికి వెళ్లాలి, ఈ గమ్యాన్ని చేరుకోవాలి అనే విషయంలో దృఢ నిశ్చయాన్ని మనం పెట్టుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవత్ సామీప్యం సాన్నిధ్యం సామీప్యం కూడా కాదు, భగవంతునితో ఐక్యం అయిపోవాలి, అది మన జీవిత పరమావధి, జీవిత ప్రతి ఒక్క జీవికి లక్ష్యం అదే. కొన్ని జీవులకి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క జీవికి, జన్మించిన ప్రతి జీవికి అంతిమ లక్ష్యం గమ్యం ఏంటంటే తిరిగి భగవంతుణ్ణి చేరుకోవడం. దాని మీద మనం దృఢంగా నిశ్చయించుకోవాలి, కానీ ఏ మార్గంలో వెళ్లాలి, ఈ మార్గంలో రైల్లో వెళ్లాలా, బస్సులో వెళ్లాలా, కారులో వెళ్లాలా అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు మనకి,
3: భగవంతుడు ఏర్పాట్లు చేస్తాడట,
1: ఆయనే ప్లాన్ చేస్తారు, ఏ మార్గం ఎవరికి సూట్ అవుతుంది, ఏ మార్గంలో వెళ్తే ఎవరికి ఎవరు త్వరగా చేరుకోగలరు, ఎవరికి ఏది మంచిది అనేది మనకంటే ఆయనకే బాగా ఎక్కువగా తెలుసు. సో ఆ పనిని ఆయనకి వదిలిపెట్టేసి లక్ష్యం మీదే మనం దృష్టి పెట్టుకుని దృఢమైన నిశ్చయం చేసుకుని అలా మనం జీవిస్తూ ఉంటే స్వామి అన్ని చూసుకుంటారు, భగవంతుడే మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటారు. దృఢ నిశ్చయం అనే దానికి ఈవిడ కథ నాకు గుర్తొచ్చింది. సో ఎటువంటి దేనికోసమైతే మనం నిర్ణయించుకోవాలి అనేది మనం కొద్దిగా ఆలోచించి విచక్షణ జ్ఞానంతో ఆలోచించుకుని తెలుసుకోవాలేమో అని.
3: చాలా బాగుంది
2: మీరు ఇలా చెప్తుంటే, నాకు ఒక సాధారణమైన భక్తుని కథ గుర్తొస్తుంది. ఆయన
1: భక్తుల్లో సాధారణం లేక భక్తులందరూ గొప్పవారు, ఎందుకంటే భక్తుల ద్వారానే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం.
2: చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నా సరే ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళు ఉన్నతమైన స్థానానికి చేరుకున్న వాళ్ళు. ఆయన ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో స్వీట్స్ సర్వ్ చేసే ఒక కౌంటర్ ఉంటుంది, ఆయన పేరు సుబ్బారెడ్డి. అసలు ఆయన జీవితాన్ని ఒక్కసారి మనం కదిలించి చూస్తే మీరు చెప్పినటువంటి ఈ దృఢ నిశ్చయం అనే దానికి ఒక చక్కని ఉదాహరణ నాకు అనిపిస్తుంది. ఈయన చిన్నప్పుడు చాలా బీద కుటుంబంలో నెల్లూరు ఆ సైడ్ లో వాళ్ళు ఉండేవారు, బీద కుటుంబం ఉండేవారు. ఈయన ఈ మేక పిల్లల్ని తోలుతూ కాలం గడిపేవాడు అనమాట. గడిపే టైంలో ఒకసారి బాగా చాలా జాగ్రత్తగా బాగా బలిసేటట్టు మేకలన్నింటినీ చక్కగా ఆనందంగా మేపేవారనమాట. ఈయనకి ఎంత భక్తిభావం అంటే ఎప్పుడూ భగవంతుని తలుచుకుంటూనే ఉంటారు ఆయన. ఆ ఒట్టేలు పిల్లల్ని ఈయన మేతకి తీసుకెళ్ళినా సరే ఒకసారి ఏం జరుగుతుంది, ఈ ఒట్టేలు పిల్ల ఏదైతే మేక పిల్ల ఉంటుందో అది ఒకరికి అమ్మి వేయడం జరుగుతుంది. అమ్మి వేసిన తర్వాత రోజు ఆయన ఆ ఊరి గుండా వెళ్తుంటే ఆ ఒట్టేలు పిల్ల తాలూకు మాంసం అక్కడ కనిపిస్తుంది వేలాడిగట్టి. ఈయనకి చాలా బాధ కలుగుతుంది, అరే ఏంటి భగవంతుడు ఇలా చేశాడు నాకు, నేను చాలా తప్పు చేశాను, అంటే ఇంత మేత మేపింది నేను ఈ దీన్ని ఈ స్థితికి తీసుకురాడానిక అని ఆ ఫ్యూ డబ్బుల కోసం నేను దీన్ని అమ్మేసి దీని జీవితాన్ని నేను అర్పించేశాను, నేను చాలా ఘోరమైన పాపం చేశానని చాలా ప్రాయశ్చిత్త పడతారు ఆయన. నేను దీనికి పరిహారం కనిపిస్తేనే గానీ భగవంతుడు నాకు దీన్ని ఎలాగోలా సార్ట్అవుట్ చేయాలి దీన్ని అన్న ఒక ఉద్వేగంతో భావంతో ఆయన తిండి మానేస్తాడు. నాకు భగవంతుడే ఒక దారి చూపించాలి, దీనికి ప్రాయశ్చిత్తం నాకు లభించాలి. అంటే వాళ్ళ పిన్ని గారు స్వామి భక్తులు, ఆయన ఈ అబ్బాయి ఉన్న కండిషన్ ని గుర్తించి సరే నీకు హెల్ప్ చేసే ఒక ఆయన చూపిస్తాను, ఆయన పుట్టపర్తిలో ఉంటారు, నువ్వు తప్పకుండా రావాలి కానీ ముందు తిను అంటారు. ఆయన ససేమిరా ఒప్పుకోరు, లేదు నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగితేనే గాని ఆయన నా వైపు వచ్చి చూసి నాకు అనుగ్రహం ఇస్తేనే గాని నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోను అని ఆయన డిసైడ్ చేసుకుని పుట్టపర్తికి ప్రయాణం అవుతారు. అప్పటికే వారం రోజులు అయిపోతుంది, ఆయన ఏం ముట్టుకోడు. ఆ ప్రాయశ్చిత్తం ఆ భావంతో ఆయన వస్తారు ప్రశాంతి నిలయంలో అడుగు పెడతారు. ఇది దాదాపు 60-70 జరిగిన ఇన్సిడెంట్ అనమాట. స్వామి వీళ్ళు ఇంకా ప్రశాంతి నిలయం ఆ ఆవరణలోకి అడుగు పెడుతూనే స్వామి అక్కడి నుంచి మందిరంలోంచి బయటకు వచ్చి ఈయనకి అభయహస్తం ఇస్తారు. అప్పుడు ఆయన మనసులో కలిగిన ఆ భావం నేను నీకున్నాన్రా అన్న ఒక ధైర్యం స్వామికి ఇస్తారు. ఈయన ఎంత ఎంత మంచి భక్తుడు అంటే, ఎందుకు మంచి భక్తుడు అంటున్నాంటే, ఈయన నిరంతరం నామజపం చేసుకుంటారు. ఆ నామజపం చేసినప్పుడు అది రాత్రి కూడా భగవంతుడు, రాత్రి భగవంతుడికి రెస్ట్ కావాలి కదా, మరి నిరంతరం నేను జపం చేసుకుంటుంటే భగవంతుడికి రాత్రి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని జపం ఆపేస్తారు ఆయన. అంటే భగవంతుడికి ఇబ్బంది కలుగుతుంది అన్న భావంతో ఆయన సాధన వదులుకున్నారు. రెండోది, ఆయన ఎప్పుడు కూడా చెప్పులు వేసుకొని తిరగడం మనం చూడం. ఎందుకు అంటే అరే భూమాత మీద మనం అడుగు పెడుతున్నప్పుడు మన చెప్పులు ఎందుకు భూమాతకి తగలాలి, స్వామి బాధపడతారు అన్న భావంతో అప్పటి నుంచి ఆయన చెప్పులు వేసుకోవడం మానేస్తారు. అదే కాకుండా మనం నడిచేటప్పుడు ఎన్నో జీవరాశులు ఆ మనం అడుగు పెట్టడం వల్ల చనిపోతున్నాయి, ఆ జరగకూడదు అన్న భావంతో ఆయన చెప్పులు వేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. అంటే ఇలాంటి అద్భుతమైన ఆలోచన శక్తి స్వామి భక్తులకు ఇచ్చారంటే స్వామి ఏ విధమైనటువంటి భగవంతుడు మనం ఒకసారి మనం ఊహించుకోవచ్చక.
3: అది చాలా అరుదుగా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది అటువంటి భావం. మనందరికీ అలా కలగాలని అలాంటి వాళ్ళు మన మధ్యలో స్వామి పెడుతున్నారు. మరి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ మనసును స్వాధీనపరచుకోవాలి, లేకపోతే భగవంతుని మీద కేంద్రీకృతం చెయ్యాలి, దృఢంగా ఒక అల్టిమేట్ గోల్ వైపు వెళ్లాలని, అది మనకు కష్టం అవుతూ ఉంటుంది. ఎలాగ స్వామి అనుకుంటూ ఉంటే స్వామి ఇంకా ఈజీగా చెప్పేశారనమాట, మై అర్పిత మనోబుద్ధి. ఎందుకురా టెన్షన్ పడతావు, నీ మనస్సుని బుద్ధిని. మనస్సు అంటే ఏంటి? ఆలోచనలు. బుద్ధి అంటే ఏంటి? ఇది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన, ఇది చెయ్యి చెయ్యకొని ఏదైతే నిర్ణయిస్తుందో
1: విచారణ,
3: నిర్ణయాత్మకమైనది బుద్ధి. కాబట్టి ఈ రెండింటిని నాకు విడిచిపెట్టి నాకు అర్పించేసేవనుకో, నేనే పట్టుకెళ్తాను, ఏది మంచో నీకు అదే ఇస్తాను, ఏది మంచో అదే చేయిస్తాను అని ఈజీగా చెప్పేస్తున్నాను అనమాట. కాబట్టి ఏ ఆలోచన వచ్చినా ఏం పని చెయ్యాలన్నా ముందు థాట్ నాకు అర్పించేసే, లేకపోతే దాన్ని నాకు అర్పించేస్తే నేను తీసుకుంటాను. ఇంకా ఈజీగా మనకు స్వామి ఏం చెప్తారంటే, నువ్వు గమ్యం చేరడానికి ఎక్కడికో వెళ్లాలనుకుని ట్రైన్ ఎక్కావు, ఎక్కింతని లగేజ్ అంతా బుర్ర మీద పెట్టుకుని కూర్చున్నట. నువ్వు పెట్టుకోక్కర్లేదు, ఆల్రెడీ ట్రైన్ ఎక్కాక నిన్ను ఆ లగేజ్ రెండింటినీ ట్రైన్ మోస్తున్నది. నువ్వు బుర్ర మీద పెట్టుకుని టెన్షన్ పడే కన్నా చక్క భర్త కింద పెట్టుకో, హాయిగా రిలాక్స్ అవ్వు. ఆల్రెడీ మనం స్వామిని పట్టుకున్నాం, భగవంతుని పట్టుకున్నాం, ఆయనకు అర్పించేశాం, ఆయనే మనం చేరుస్తారు. లగేజ్ ని కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ట్రిప్ ని ఎంజాయ్ చేయరా అంటున్నా అనమాట స్వామి. కాబట్టి మన మనస్సుని బుద్ధిని భగవంతుడికి అర్పితం చేసేసి ఆ భక్తి భావంలోకి ఆయన పట్టుకెళ్తారు అన్న భావం కలిగిందా.
1: మనస్సుని బుద్ధిని భగవంతుడికి అర్పితం చేసేసి ఆయనకి కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి,
3: అంతే.
1: ఇంకా మన ఆలోచనలు అంటూ ఏమీ ఉండవు అక్కడ. మరి అటువంటి భక్తులు ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి.
3: ఉంటారు, మనం అలాగే అవుతాము, అంతే.
1: అదే ప్రార్థన స్వామికి. భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు, అన్ని నేర్పిస్తూ ఉన్నప్పుడు, అది నేర్చుకుని పాటించగలిగే భక్తులు కూడా ఉంటారు. అటువంటి ఒక భక్తుడి గురించి ఒక్కసారి తలుచుకుందాం అసలు.
3: తప్పకుండా.
1: షిరిడి అవతారంలో కాకా మహాజని అని ఒక భక్తులున్నారు. ఇదిగో మీరు చెప్తున్న లాంటి భక్తులే వారు కూడా. సరే, ముందు మనం మెయిన్ గా జరిగిన ఇన్సిడెంట్ లోకి వెళ్దాము. ఒకసారి ద్వారకామాయి మసీదుకి ముందరంతా భక్తులు వచ్చి కూర్చుంటూ ఉంటారు కదా ముందు. సో ఆ ముందు ప్రదేశం అంతా రాళ్లు తాపన చేస్తే భక్తులకి కొంచెం సౌకర్యంగా ఉంటుంది అనే ఒక మంచి ఆలోచనతో ఆ పనిని మొదలు పెట్టడం జరిగింది. జనరలీ బాబా ఒప్పుకోకుండా ఏ పని చెయ్యరు. సో బాబాని ఎంతో కష్టపడి ఒప్పించారు, బాబా కూడా ఒప్పుకున్నారు, సరే చేసుకోండి అన్నారు. ఆ రాళ్లు తాపడం చేస్తున్నారు. ఆ పనిలో ఇదిగో మన ప్రశాంతి నిలయంలో ఎంతో మంది సేవాదళ సభ్యులు వచ్చి ఎన్నో పనులు చేస్తున్నట్టే అప్పుడు కూడా బాబా వారి దగ్గర భక్తులందరూ కలిసి పనులు చేసేవారు. అలా పనిచేస్తున్న ఆ గుంపులో కాకా మహాజని కూడా ఉన్నారన్నమాట. కాకపోతే ఆ రోజు వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం గా ఉంది, అంటే వారికి కొద్దిగా డయేరియా వేదుల్లో అవుతున్నాయన్నమాట. ఆ విషయం బాబాకి చెప్పలా ఆయన. అక్కడ చూసారా, మరి చెప్పని కూడా చెప్పలా. నాకు నా పరిస్థితి ఎలా ఉందో నేను వెళ్ళి భగవంతుడికి చెప్పాలా? ఆయనకు తెలుసు కదా, ఆయనకు తెలిస్తే ఆయన ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ నేను వెళ్ళి సెపరేట్ గా చెప్పడం ఏమిటి అని ఆయన ఉద్దేశం అనమాట. చెప్పకూడదు అని కాదు, తెలిసిన మనిషికి మళ్ళీ చెప్పడం ఏమిటి, తెలిసిన భగవంతుడికి మళ్ళీ నేను వెళ్ళి అది విన్నవించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒకటైతే, రెండోది ఒకసారి తెలిసాక ఆయనే చూసుకుంటారనే నమ్మకం. ఆ రెండింటితో ఆయన పని చేసుకుంటున్నారు. కాకపోతే ఆయన ఏం చేశారంటే ఒక చిన్న మగ్లో నీళ్లు తీసుకుని ఒక మూల పెట్టుకున్నారనమాట, అవసరమైనప్పుడల్లా వెళ్లి వస్తూ ఉండాలి అని చెప్పి. ఈ లోపల బాబా లెండి తోటకి వెళ్లిన వారు వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చి ఇదంతా జరుగుతుంది, రాళ్లు తాపం చేస్తున్నారు, అందరూ చాలా బిజీగా ఉన్నారు, రావడమే ఆయన చాలా కోపంగా వచ్చారనమాట. ఆ రోజుల్లో బాబా కొద్దిగా కోపగించేవారట. సో మనకి ఇప్పుడు ఈ విషయంలో కొద్దిగా డీవియేట్ అయ్యి చెప్పగలిగితే ఒక చిన్న విషయం చెప్పాలని ఉంది గణేష్. కస్తూరి గారు ఒకసారి భక్తులతో మాట్లాడుతూ చెప్తున్నారు, అవతారం ధరించి వచ్చినప్పుడల్లా భగవంతుడు ఏదో ఒక ఆయుధం తెచ్చుకుంటాడు కదా. రామావతారంలో కోదండం తెచ్చుకున్నారు, కృష్ణావతారంలో చక్రం తెచ్చుకున్నారు, మరి సత్యసాయి అవతారంలో మటుకు చిరునవ్వును తెచ్చుకున్నారు అని చెప్పారు అనమాట. చిరునవ్వుతో ఆయన చేయాల్సిన కార్యాలన్నీ సాధించేస్తున్నారని. అలా షిరిడి బాబా వారు కొద్దిగా కోపగిస్తూ అన్ని పనులు జరిపించుకునేవారు. సో ఆయన రావడమే చాలా కోపంగా వచ్చారనమాట. ఏం చేస్తున్నారు, ఒప్పుకున్నది ఆయనే, మళ్ళీ కోపగిస్తున్నది ఆయనే, అందరినీ తిడుతున్నారట, బాగా తిడుతున్నారట. నువ్వు సైతాన్వి, నువ్వు వాడివి, నువ్వు ఇలాగు అని స్వామి కూడా చెప్పారు. ఎప్పుడైనా బాబా కోపం వస్తే ఊరే సైతాన్ అని పిలిచేవారట అందరినీ, మన స్వామి దున్నపోదా అని పిలిచినట్టనమాట. అయితే అలా తిడుతున్నారు. ఆయన తిట్టడం మొదలెట్టేసరికి అందరూ పరుగులు పెట్టుకుంటూ పారిపోతున్నారు అనమాట. ఒక్కసారి బాబా కోపం వస్తే ఒక్కొక్కసారి కొద్దిగా తన్నులు కూడా తినేవారట భక్తులు, అందుకని పరిగెత్తి పారిపోతున్నారు. కాక మహాజనికి ఏం చేయాలో తెలియాల, ఆయన కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండేసరికి ఈ లోపల ఈయన రావడం, ఆయన చేయబట్టుకుని కూర్చోబెట్టడం కూడా జరిగింది. బాబా ఆయన చేయబట్టుకుని కూర్చోబెట్టేశారు. అక్కడ కూర్చోబెట్టేసి ఒక్క రకంగా తిడుతున్నారట, నువ్వల్లా, నువ్వు ఇలా ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అన్ని తిడుతున్నారు. తిడుతూ అక్కడ ఆ హడావిల్లో అక్కడ ఒక చిన్న సంచి ఎవరో మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆ సంచిలో ఏమో వేసిన గుళ్ళున్నాయి. సో బాబా తిట్టడం తిడుతున్నారు, పక్క నుంచి ఆ సంచి తీసుకుని అందులో నుంచి ఆ వేసిన గుళ్ళు తీసి పొట్టు కూడా నలిపేసేసి పొట్టు కూడా తీసి ఈయనకి ఇస్తున్నారు కాక మహాజనికి, ఇది తినని చెప్పి. ఆయన పాపం ఈయన చేతిలో వేయడం, ఆయన తినడం కూడా జరిగిపోతుంది అనమాట. ఒకే టైంలో ఈయన తిట్టడం, పప్పుల్ని క్లీన్ చేసి ఆయన చేతిలో పెట్టడం, ఆయన చేతిలో పెట్టిన నోట్లో పెట్టుకుని తినడం, ఇవన్నీ ఏకకాలంలో జరుగుతున్నాయి. అంతా అయిపోయాక మంచినీళ్లు పట్టరా అన్నట్టు. కాకా మహాజన్ని పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక కుండతో నీళ్లు తీసుకొచ్చారు. బాబా కొద్దిగా తాగి ఆ నీళ్లని మిగిలిన నీళ్లని ఈయనకి ఇచ్చి నువ్వు తాగని చెప్పారు. ఈయన తాగేశారు. తాగేసేయంగానే అప్పుడు బాబా శాంతించి, సరే ఇంకా నీ భేదులు పోయినట్టే పని చూసుకో అని చెప్పారట. అక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం స్వప్న, ఎవరైనా సరే డయేరియాతో బాధపడుతున్న వాళ్ళు వేరుశెనగ పప్పు తింటారా చెప్పండి? తింటారా? తిన్నవాళ్ళు పోని, వేరుశెనగ పప్పు తిన్న వెంటనే ఎవరైనా మంచినీళ్ళు తాగుతారా?
3: ఆయనకు ఆలోచన కూడా లేదు, నేను తినచ్చా తినకూడదా నా పరిస్థితి ఇది అని కూడా ఆలోచన లేదు.
1: మై అర్పిత మనోబుద్ధి, ఆలోచన లేదు తినచ్చా తినకూడదా, అసలు ఇది ఇస్తున్నారే అయ్యో ఏం చేద్దామనే ఆలోచన లేదు, ఇది తినచ్చా తినకూడదా అనే విచక్షణ కూడా లేదు. అక్కడ మనసు లేదు బుద్ధి లేదు, రెండు బాబాకి అర్పించేశారు. ఇంకా ఆయన చూసుకునే విధానంలో విచిత్రమైన ఆయన పద్ధతిలో ఆయన కూడా వారిని, హీ హెడ్ టేకెన్ కేర్ ఆఫ్ కాకా మహాజన్ని, వారిని చూసుకున్నారు. వారికి వచ్చిన చిన్న శారీరక రుగ్మతను కూడా తగ్గించారు. పని చక్కగా జరిగిపోయింది, రాళ్లు తాపన జరిగింది.
3: తిట్లన్నీ బేదులకు గాని వీలక్కాదన్నమాట.
1: అవును కదా స్వప్న,
3: భరించలేక పారిపోయి.
2: ఇలా చెప్తుంటే నాకు ఒకే ఒక్క వాక్యం గుర్తొస్తుంది, కరిష్యే వచనంతవ. ఇది వీటన్నిటికీ ఒక సమరీ లాగా మనం చెప్పుకోవచ్చు. మరి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయే వచ, ఇంత మంచి శ్లోకం గీతాచార్యుల వారు మనకు అందించారు. షిరిడి సాయినాథుడు, సత్యసాయినాథుడు తమ భక్తుల అనుభవాల ద్వారా, తమ అనుగ్రహం ద్వారా మనకి అంత క్లిష్టమైనటువంటి ఆ శ్లోకాన్ని నిత్యం జరిగే అనుభవాల ద్వారా మనకి అర్థమయ్యేటట్టు, అరటిపండు ఒలిచిపెట్టినట్టు మనకి అందించడం జరిగింది. మరి ఇదే ఆలోచనని మనం ప్రతి నిత్యం
3: ఆచరణలో
2: పెట్టుకుని ఈ దసరా నవరాత్రుల్లో మన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడు చాలా ఎనర్జైజ్ అయి ఉంటాయి, ఎప్పుడూ రెడీగా ఉంటాయి అవి ఆ ఇన్పుట్స్ తీసుకోవటానికి. మరి ఇంత మంచి సమయంలో స్వామి మన చేత ఇన్ని మాటలు, ఇన్ని ఆలోచనలు మన నుంచి తెప్పిస్తున్నారంటే ఈ ఆలోచన మనకి కలిగించారు స్వామి. ఆ మంచి చేయాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అన్న ఆలోచన కూడా స్వామి మనకిచ్చి ఆచరించి చేసేటట్టు మనకి స్వామి ఆ శక్తినివ్వాలని స్వామికి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ భాగాన్ని మనం ముగిద్దాం. అవతార పరంపర సనాతన సందేశంలో ఈ నాలుగో భాగాన్ని ఇంతటితో ముగిస్తూ లలిత సాయి దగ్గుపాటి, సాయి స్వప్న, గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నారు.
4: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో నాలుగవ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు, సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి.

మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా నవరాత్రులలో భాగంగా శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొక మారు ఆహ్వానం. ఈ దేవీ నవరాత్రులలో మన ఆధ్యాత్మిక పురోగతికై మనం చేస్తున్న ఈ ప్రయత్నం స్వామివారు గమనిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అన్న దృఢమైన విశ్వాసంతో ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. మనకున్న ఎన్నో అంతఃశత్రువుల్ని మనం ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్లే ప్రయత్నం ఇది. మరి ఈనాడు మనం ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నామో అది చాలా ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైనది. అది కోరికలపై అదుపు. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నశ్రేయో నియమం వినా. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మన ఆలోచనకి, మనం తినే తిండికి, మనం చేసే పనికి, మనం ఆడే ఆటకి, మనం ఖర్చు పెట్టే డబ్బుకి, అన్నిటికీ ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లిమిట్. మరి స్వామి సంస్థలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈనాడు సంతృప్తిని పెంచుకోవడం ఎలా, ఈ కోరికలు ఏ విధంగా మనం తగ్గించుకోగలం. కోరికలు లేవు అని మనం అనటం లేదు, కోరికలు తగ్గించుకోవాలి. ఈ ప్రయత్నంలో మనం ముందుగా ఈ చిరు నాటకల్ని విందాము, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సాయిరాం.
1: హాయ్ వాసు, కమిన్ కమిన్. భలే టైంకి వచ్చావరా, ఇచ్చుడు.
2: బోస్ అంటేనే హడావుడని ఊరికే అన్నారా, ఏమిటా ఎక్సైట్మెంట్?
1: ఎక్సైట్మెంటే, ఈ బ్రోచర్ చూడు, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7G. ఏం ఫీచర్స్ ఉన్నాయి భయ్, మైండ్ బ్లోయింగ్. ఈ రోజే వెళ్ళి తీసేసుకోవాలి, డాడ్ రాగానే చెప్పి మాల్కి పోదాం.
2: అబ్బా, ఎన్ని ఫోన్స్ కొంటావురా, మొన్నే కదా కొన్నాం.
1: అరే ఇది రాగానే అది పాతపడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి. నువ్వు కూడా కొత్తది కొనరా బాబు. మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు.
2: ఎక్కిరించని, నా మొబైల్ కి ఏమైంది, కాల్స్ మెసేజ్లు చేస్తున్నా, రిసీవ్ చేసుకుంటున్నా, అది చాలు.
1: బట్ యూఆర్ మిస్సింగ్ ది ఫన్ యార్. స్మార్ట్ ఫోన్ ఉంటే మ్యాజిక్, మూవీస్, వాట్సాప్, వాట్ నాట్, అన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫోన్ కాల్స్ తో మజా చేయొచ్చు.
2: వద్దురా నాయన, నన్ను ఇలా ఉండని, నువ్వు కూడా స్మార్ట్ ఫోన్ పిచ్చుతో డబ్బు వేస్ట్ చేయకు.
1: వాసు, నువ్వు 18th century పుట్టాల్సిందిరా, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మోడర్న్ గా ఉండాలి. డబ్బుదేముంది
2: కావచ్చు, అది నువ్వు సంపాదిస్తున్నప్పుడు. ఇప్పుడైతే మీ నాన్నగారు కొనివ్వాల్సింది.

0: కదా.
1: మా డాడ్ ఎప్పుడు కాదన్నారు, నువ్వే చూడు. అదిగో మాటలోనే వచ్చారు. హాయ్ డాడ్.
2: హాయ్ మై లార్డ్.
1: నమస్కారం అండి.
2: ఓ వాసు, హౌ ఆర్ యూ?
1: ఫైన్ సార్, థ్యాంక్ యూ.
2: డాడ్ డాడ్, ఈ బ్రోచర్ ఒక్కసారి చూడు. ఏం బ్రోచరు? ఓ, స్మార్ట్ ఫోన్స్ కంపెనీదా? గుడ్, బాగుంది.
1: ఎస్ డాడ్, చాలా బాగుంది కదా. ఈ మోడల్ లవ్లీ కలర్స్ లో కూడా దొరుకుతుంది. ఐ వానా బై ది స్టీల్ గ్రే మోడల్ డాడ్.
2: వాట్, మళ్ళీ ఇంకో మొబైల్ కొంటావా? ఇప్పుడున్నది ఏమైంది?
1: ఉందిలే, దీని ముందు అది అవుట్డేటెడ్ అయిపోయింది.
2: దానికేముంది, రోజుకో కొత్త మోడల్ తీసుకురావడం బిజినెస్ కి అవసరం. కొత్తగా వచ్చినవన్నీ కొనలేం కదా. నీ ఫోన్ కొని 3 నెలలు కూడా కాలేదు. అంతకు ముందున్న ఫోన్ కూడా ఫీచర్లు బాగోలేవని గోలపెట్టి 6 నెలలు తిరగకుండానే మార్చేశావు. ఇప్పుడు మరొకటి కావాలనడం ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్.
1: డాడ్ ప్లీజ్, ఐ వాంట్ ఇట్ డాడ్, ఇట్ ఈస్ సో కూల్.
2: కావచ్చు, కానీ కొత్తగా కనిపించినవన్నీ కావాలనుకోవడం మంచిది కాదు. ఈవేళ ఇది కొంటావు, రేపటికి దీనికి తాత లాంటిది ఇంకోటి వస్తుంది, అది కూడా కొంటావా?
1: అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది.
2: అందుకని వాళ్లతో పాటు ఎగరాలనుకుంటే ఎలా? వాసు దగ్గర ఉన్నది పాత మోడలే కదా, అతనికేం తక్కువైంది?
1: దట్ ఈస్ హిస్ ప్రాబ్లం డాడ్, ఐ వాంట్ దిస్ ఫుల్ స్టాప్.
2: చూడు బోస్, కోరికలు గుర్రాల్లా పరుగెత్తుతోనే ఉంటాయి. ఒకటి తీరగానే మరో కోరిక పుట్టుకొస్తుంది. మనం వాటి వెనకాల పరిగెత్తకూడదు. నువ్వు ఇప్పటి నుంచే కోరికలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. లేదంటే రేపు నీ కాళ్ల మీద నిలబడ్డప్పుడు యు విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఎంత సంపాదించినా నీళ్ల ఖర్చయిపోయి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా కష్టమవుతుంది. అర్థం చేసుకో, పద భోజనం చేద్దాం.
1: నో డాడ్, నాకొద్దు, నేను తినను.
2: అలిగావా?
1: అలాగే అనుకోండి, నాకు ఆ ఫోన్ కావాలి అంతే. రేణు, రేణు, గుడ్ న్యూస్!
3: మరో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా?
1: కొత్త ప్రాజెక్ట్ కాదు రేణు, కొత్త జాబ్. 6 నెలలుగా ట్రై చేస్తుంటే ఇప్పటి క్లిక్ అయింది. ఇప్పుడు వస్తున్న దానికి ఇంచుమించు రెట్టింపు జీతం.
3: వావ్, అయితే కాస్త పెద్ద ఇంట్లోకి మార్చొచ్చన్నమాట. ఎక్కడండి?
1: సారీ రేణు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఉద్యోగం గల్ఫ్ లో.
3: గల్ఫ్ లోనా?
1: అవును, వీసా రెడీ అవుతోంది. వచ్చే నెలే ప్రయాణం. 2 ఏళ్లు పూర్తయ్యాక క్వార్టర్స్ ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి.
3: ఏమండి, జీతం ఎక్కువ అని అంత దూరం పోవాలా?
1: వెళ్ళాలి, ఎప్పటికీ బావిలో కప్పలా ఉండిపోకూడదు, ఎదగాలి.
3: అవుననుకోండి, కానీ మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, బెంగ పెట్టుకుంటారు. నన్ను పిల్లలను ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళిపోతానంటారేమిటి?
1: తప్పదోయ్, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కారులో తిరగచ్చు. అది నా డ్రీమ్.
3: ఆ పనేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా. వాటి కోసం ఆయన వాళ్ళందరినీ వదిలి మరో దేశం పోవాలా? మీరు మాత్రం మమ్మల్ని వదిలి ఉండగలరా?
1: ఏదైనా సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మరి 4 ఏళ్లంటే ఎంత, ఇట్టే గడిచిపోతాయి.
3: ఏమో గాని మీరు ఈ జాబ్ కి వెళ్లడం నాకు ఇష్టం లేదు.
1: బాగుంది, నీకు ఇష్టం లేదని మానేమంటావా?
3: మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మీకు ఎంతసేపు ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలన్న యావే. అందుకోసం ఎన్ని కంపెనీలో మారారు. అది తలుచుకున్నప్పుడల్లా మా పెద్దనాన్నగారు అబ్బాయి గుర్తుకొచ్చి భయమేస్తుంది. వాడు మీలాగే 10 జాబులు మారాడు, పెద్ద ఉద్యోగి అయ్యాడు. కానీ ఏం లాభం? రిసెషన్ టైంలో జాబ్ పోయింది, తక్కువ జాబ్ చేయలేడు. తన స్థాయికి తగ్గ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తరచూ జాబులు మారే నువ్వు కంపెనీకి లాయల్ గా ఉంటావని గ్యారంటీ లేదంటూ రిజెక్ట్ చేశారు.
1: ఇవన్నీ పిచ్చి అనుమానాలు. అందరికీ అలాగే జరుగుతుందా?
3: జరగకపోవచ్చు. ఉన్న ఊళ్ళో స్నేహితుల బంధువుల మధ్య హాయిగా ఉన్నాం. ఇప్పుడు పెద్ద జాబు, పెద్ద జీతం అని దేశం కాని దేశం పోవడం అంత అవసరమా? అది కూడా పిల్లం పిల్లల్ని ఒంటరిగా వదిలేసి. వద్దండి, మనం ఇక్కడే ఉందాం, ఉన్న దాంతో తృప్తిగా బతుకుదాం.
1: నువ్వేమైనా చెప్పు, అన్నిటికీ సరిపెట్టుకుని బతకడం నాకిష్టం లేదు.
3: నేను కూడా ఎదగాలనుకోవడం తప్పనడం లేదు, కానీ కోరికలకు అంతుండాలి కదా. సంసారం అన్నాక మీరు మీ ఒక్కరి గురించి ఆలోచించడం న్యాయమేనా? మా సంగతి కూడా ఆలోచించాలి కదా. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి ప్లీజ్.
1: సర్లే, ఆ సంగతి రేపు డిసైడ్ చేద్దాం, ఆకలి అవుతోంది, భోజనం చేద్దాం పద.
4: విన్నారు కదా ఈ చిరునాటికలు. మరి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలో మన స్వామి నుంచి తెలుసుకుందాం. స్వామి ఉపన్యాసాన్ని విందామా?
5: ఆత్మస్వరూపులారా,
0: ఆస్తి అనగా నిత్య జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభూతికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని కార్యములను నెరవేర్చుకోవటం, ఇది సహజమైనటువంటి ఆసక్తి. నిత్య జీవితంలో ప్రత్యక్షంగా అత్యవసరమైనటువంటివి తింటకు అన్నము, కట్టుటకు బట్ట, ఉండుటకు కొంప. వీటిని కోరటము మానవుని సహజమైన ఆశ. ఈ ఆశ ఎందుకు రెండు విధములైనటువంటి ఆశలు ఉన్నది. ఒకటి సహజమైన ఆశ, రెండవది దురాశ. దురాశ అనగా ఏమిటంటే అవసరముతో ఊహించినటువంటి యొక్క దీన్ని ఆశించడమే దురాశ. ఈ మానవత్వం లోపల ఈనాడు ఆశ కంటే దురాశని అధికంగా చలామణి అవుతున్నాడు. కనుకనే మానవుడు అమిత దుఃఖములకు, అమిత అశాంతికి గురి అవుతున్నాడు, తృప్తికి దూరం అవుతున్నాడు, అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు. కారణము దురాశలే. కోరికలు భరించినా అహంకారం, విఫలమైన క్రోధం. మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యమద్వారములు మూడుంటున్నాయి. కామక్రోధ లోభములే. ఈ యొక్క వాంఛలు అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక అదుపు తప్పి నడుస్తూ ఉంటున్నాయి. ఈ అదుపు తప్పి నడిచేటువంటి యొక్క ఈ కోరికలను కొంతవరకునైనా అదుపులో పెట్టుకుంటూ తగిన కృషి చేయాలి.
5: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ వ్యామోహం అధికమయ్యే కొలది బంధన కూడా కట్టిపోతుంది. ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు. ఈ బంధన ఎక్కడ నుంచి వస్తుండాలి? నీ వాంఛనే నీకు బంధన, నీ కష్టములే నీకు బంధన, నీ కోరికలే నీ బంధన. కనుక నీ కోరికలు తగ్గించుకో, నిశ్చింతగా ఉంటావు. ఎట్టి అపాయం కూడా అపాయం కూడా కలగదు. కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడా మానవ శాంతి కూడా పెరుగుతూ వస్తుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి. ఏమిటి ఈ కోరికలు? ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది? ఏ కోరికలు లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు? నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు, నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు, ఫాలో మీ. కనుకని మీరు కూడా కోరికలు లేకుండా ఆనందమైనటువంటి హృదయం తోపల మీరు నిలిచి ఉండండి. కోరికలు మనల్ని బంధిస్తున్నాయి గాని బంధ విమోచన చేయటం లేదు. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి. ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి, మతి తప్పి, స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు. కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై ప్రయత్నములు చేయాలి.
4: స్వామి ఇన్ని చెప్తున్నారు, కాని మనం ఏ విధంగా మన ఆలోచన శక్తిని ఉపయోగించి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలి అన్న దీర్ఘమైన ఆలోచన చేయడం ఈ సమయంలో ఎంతో అవసరం. ముందుగా మనకి కావలసినటువంటివి ఏంటో తెలుసుకోవాలి. జీవితంలో నీడ్స్ అండ్ వాంట్స్ అంటారు, అవసరాలు కోరికలు. దీనికి చాలా థిన్ లైన్ ఉంటుంది. నిత్యావసరాలు ఏంటి? మనం తినే తిండి, రోటీ, కపడా, మకాన్ అని చాలా ఫేమస్ సేయింగ్ అది. ఎంతవరకు రిక్వైర్డో అంతవరకు ఉంచుకోవాలి. వద్దు అని మనం ఎప్పుడు చెప్పలేదు, స్వామి ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. మరి ఈ నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటో మనం క్లియర్గా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. ఈ ప్రయారిటీ ముందు ఏది చేయాలి, ఏది చేస్తే మనకు మంచిది, ఏది చేస్తే మన జీవితం స్మూత్ గా సాగుతుంది అన్నది తెలుసుకోవాలి. ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారంటే కొడతారు అందరూ. అదే మెల్లమెల్లగా స్పీడ్ బ్రేకర్స్ ని అధిగమించుకుంటూ వస్తూ చిన్న చిన్న హీల్ రాక్స్ ఎక్కుతూ అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కాలంటే కుదరదు, అది అత్యాస అవుతుంది. అదేవిధంగా స్వామి ఈ కోరికలపై అదుపు కోసం వెరీ ఇంపార్టెంట్ ఎనాలజీ ఇస్తారు. ఆ ఎనాలజీ చెప్పులది. వినటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఏంటి చెప్పులు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు స్వామి అని. కానీ నిత్య జీవితంలో ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి మనకి ఇవ్వలేదు. ఒక చెప్పు గాని షూ గాని మనం కొనుక్కుంటాం, షాప్కి వెళ్తాం, కరెక్ట్ సైజు షూ మనం తీసుకోకపోతే ఒకవేళ తక్కువైతే ఏమవుతుంది? చాలా కష్టమవుతుంది నడవటం, మన కాలు అరికాలు కింద తగలటం, ఇబ్బంది కలుగుతుంది నడవటానికి. అదే పెద్ద షో తీసుకుంటే అది దానికన్నా ఎక్కువైపోయి ఇటు అటు కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ షూ సైజో చెప్పుల సైజో మనం తీసుకుంటే అది ఫిట్ అయ్యి కంఫర్టబుల్ గా నడవటానికి ఉంటుంది. అదేవిధంగా మన కోరికలు కూడాని. జీవితంలో మనం కోరికల్ని ఈ విధంగా మాడ్యులేట్ చేసుకుంటూ రావాలి అంతే.
6: చక్కగా చెప్పారు గణేష్. స్వామి ఏది చెప్పినా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్ గా చాలా గొప్ప విషయాలని చెప్పేస్తూ ఉంటారు. మితిమీరిన కోరికల వలన మనకి జీవితంలో మనం కోల్పోయేది ఏమిటి అంటే సంతృప్తి. సంతృప్తి లేని జీవితం ఇంకా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది, అంతేగాని పూర్ణంగా ఉండదు. కంప్లీట్నెస్ మనకి ఫీల్ అవ్వదన్నమాట, మనం ఫీల్ అవ్వలేకపోతాం. సో సంతృప్తిగా బతికే మనుషులు వాళ్ళకి ఉన్నదాంతో అది కావాలి ఇది కావాలి అని గొప్ప గొప్ప కోరికలు అచీవ్మెంట్స్ ఇవి లేకపోయినా మనసుకి శాంతితో బతుకుతారు. మనకి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతే కదా.
4: అంతే,
6: అది లేకపోతే ఎన్నున్న లాభం లేదు. ఆ మనశ్శాంతి దానివల్ల ఆరోగ్యం ఆనందం అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ మనశ్శాంతి రావాలంటే మనకి సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే గణేష్, ఈ కోరికలు ఎక్కువ అవడం వల్ల మనలో ఇంకా మీరు అంత శత్రువులు అంటూ మొదలు పెట్టారు, అలాంటివి పెరిగే అవకాశం కూడా ఉంది.
4: అవకాశం లేదు, పెరుగుతాయి
6: పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటాను, లేదు నేను ఒక పెద్ద హై ఎండ్ కార్ కొనుక్కోవాలనుకుంటాను. దానికోసం నాచురల్లీ కష్టపడి పని చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పుట్అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అది ఒకటి ఒక సైడ్ ఆఫ్ ఇట్. అయితే గ్రీడ్ అంటే లోభం అన్నమాట, ఇంకా నాకే కావాలి నాకు కావాలి నాకు కావాలి అనే ఆశ పెరిగిపోతుంది. అత్యాశ
4: ఫస్ట్ పాయింట్, ఇంకా కావాలి
6: ఇంకా కావాలి. ఆ ఆశలు పెరిగిపోతాయి, అది అదే ఒక గొప్ప హర్డిల్ మనకి. దాన్ని మళ్లీ దాన్ని అధిగమించుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలంటేనే టైం పడుతుంది. అది కాకుండా దాంతో పాటు వచ్చే ఇంకొక చాలా డేంజరస్ విషయం ఏంటంటే ఈర్ష్య. నాకు కావాలి అనుకున్నది నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందనుకోండి, ఓ చూసావా వాళ్ళకు ఉంది అది నాకు లేదు, వాళ్లకు ఉంది అని ఈర్ష్యపడతాం, నాకు కూడా కావాలని అత్యాశపడతాం. ఈ రెండు దేనివల్ల వస్తున్నాయి అంటే కోరికలు ఎక్కువ అవడం వల్ల, ఉన్నదాంతో తృప్తిగా ఉండకపోవడం వల్ల.
4: అంటే స్వామి చెప్తూ ఉంటారు, మన ఆనందం అవతల వాడి ఇంప్రెషన్స్ మీద ఆధారపడిపోతుంది. ఈ మధ్య అవతవాడు ఏమనుకుంటాడో, నా దగ్గర ఇది లేకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. ఆ క్రమంలో మన మనశ్శాంతి మనం కోల్పోతున్నాం. అరే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు సరిపోతుంది, ఇది ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అన్న ఆలోచన మెల్లమెల్లగా తొలగిపోతుంది అనమాట మనసులోంచి.
6: అవును, వీటన్నిటికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, కోరికల్ని తగ్గించుకోవాలి అంటే ఒక సాధనం ఆర్ ఒక టూల్ మనకి కావాలి అంటే అది ఏంటి అని మనం ఆలోచించి చూస్తే సంతృప్తిని పెంపొందించుకోవాలి. వి నీడ్ టు డెవలప్ కంటెంట్మెంట్, ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. ఏమంటారు?
4: అంతే స్వామి, ఈ విషయంలో కొన్ని టిప్స్ ఇస్తారు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఏవైతే వాడుతున్నామో ఆ రిసోర్సెస్ ను మనం ఎక్కువగా వాడేయటం వల్ల ఈ ప్రకృతిలో మనకి అందించినటువంటి వనరులన్నీ అత్యంగా వాడటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సంభవిస్తున్నాయి.
6: అవసరానికి మించి వాడుతాం.
4: అదే మహాత్మా గాంధీ చెప్పారు కదా, నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈచ్ మ్యాన్స్ నీడ్స్ బట్ ఇట్ డస్ నాట్ కేటర్ టు ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్ అంటారు. ఇంకా కావాలి ఇంకా కావాలని నేచర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే పోతున్నాడు, గానీ ఎప్పుడూ ఇది నాకు చాలు అన్న సంతృప్తి లేదన్నమాట.
6: లేదు, మనకి మీరు కూడా చదువుకున్నప్పుడు గుర్తునే ఉంటుంది, ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆడమ్ స్మిత్ ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మొత్తం ఎకనామిక్స్ అంతా దాని మీదే బేస్ నడుస్తుంది. సో అది మనకి తెలిసినప్పుడు అన్లిమిటెడ్ వాంట్స్ ని ఎలా మనం టోటల్ గా క్లియర్ చేసుకోలేకపోవచ్చు, టోటల్ గా దాన్ని తీసేయలేకపోవచ్చు, కానీ ఎంత మటుకు తగ్గించుకోగలం, ఎలా తగ్గించుకోగలం, మనకి ఉన్నదాంతో జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి ఉన్న వాటిని అనేదైతే నేర్చుకోగలం కదా.
4: మీకు గుర్తుందో లేదా మనం ఈ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లోని అసలు ప్రపంచంలో పరిస్థితి ఎలాగుంది అని మనం గూగుల్ చేసే ప్రయత్నం చేశాం. అప్పుడు ఈ వరల్డ్ ఎకనామెట్రిక్స్ వీళ్ళందరూ చూపించిన గ్రాఫ్స్ ఏంటంటే మొట్టమొదటి గ్రాఫ్ యువర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ హ్యాపీనెస్. నాకు చూడంగానే అసలు మతిపోయింది. వై అన్ ఎకనామిక్స్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్? ఏంటంటే అక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రెండును. మన కోరికలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ది లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ ది వై యాక్సిస్ ఈస్ డిక్రీజింగ్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఇది తగ్గుతుందో ఒకటి ఎక్కుతుంది అన్నమాట.
6: సో మీరు చెప్పిందన్నమాట చూస్తే ఆనందానికి, మనం సంపాదించేదానికి, మన అచీవ్మెంట్స్ కి, లేదు మనకున్న ఆస్తిపాస్తులకి, మనం తిరిగే కార్ కి, వీటికి దానికి సంబంధం లేదేమో.
4: రిలేషన్ లేదు. సో ఈ వనరుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మొట్టమొదటి స్వామి చెప్పేది ఫుడ్ గురించి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఇస్ గాడ్ అని అన్నం బ్రహ్మ అంటారు స్వామి. మనకి కావలసినంత తింటే అది మన కడుపుకి మంచిది, మన శరీరానికి మంచిది. స్వామి సింపుల్ గా చెప్తారు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ స్వామి ఇస్తున్నారు. భోజనం చేసేటప్పుడంట నా శరీరానికి, నా పని నేను చేసుకోవటానికి కావలసినంత శక్తిని అందించేంత ఆహారం తీసుకుంటున్నానా లేదా, నాకు అవసరమైన దానికన్నా ఎక్కువ తిని తీసుకుని దాన్ని వృధా చేస్తున్నానా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకుంటే, ఎక్కువగా తీసుకుని దాన్ని పారేయడం కన్నా ఎంత కావాలో అంత వేయించుకుని, ఒకవేళ ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే ఇంకొంచెం వేయించుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మనం ఈ గ్రాఫిక్స్ ఒకసారి మనం చూద్దాం, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది. మనం పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్తుంటాము, సగం తినేసి సగం పారేస్తూ ఉంటాం. మన మన మనసుకి, మన కాన్షియన్స్ ఎప్పుడు ప్రిక్ చేస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించాం చాలా చోట్ల. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో 3.1 మిలియన్ చైల్డ్ డెత్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయట.
6: 3.1 మిలియన్
4: అనగా 45% మంది పిల్లలు. ఇది ఈ 2011 లో చేసిన గ్రాఫ్ అనమాట. ఇది ఈ నంబర్స్ మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోతున్నారు
6: 45%
4: మంది పిల్లలు. అది దాంతోపాటు. సో మరి ఇంత ఉన్నదంటే మనం ఎప్పుడైతే మితంగా తింటామో అది అవతల వాడికి ఎక్కడో ఎఫెక్ట్ చేస్తుంది కంపల్సరీగా.
6: తప్పకుండా గణేష్. ఇప్పుడు మన మీరు అన్నట్టు లెక్కలన్నీ చూస్తూ ఉంటే మన వరల్డ్ పాపులేషన్ అంటే జనాభా అనేది 2050 ఇయర్ కల్లా 9 బిలియన్ అయిపోతుందంట. ఇప్పుడు 7.2 బిలియన్ ఉంది, 9 బిలియన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 9 బిలియన్ మందిని పోషించాలంటే ప్రస్తుతం మనకున్న ఫుడ్ సప్లై కంటే 50% ప్రొడక్షన్ ఎక్కువ చేయాలట. అంటే ఇప్పుడున్న దానిలో 50% ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే ఆ టైంకి 9 బిలియన్స్ మందికి భోజనం దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా బికాస్ ఆఫ్ అదర్ కాజెస్ మనకి ఉన్న ఫుడ్ ప్రొడక్షన్ లో 25% తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెంచడం పక్కన పెట్టండి, 25% తగ్గిపోతుంది అంటే 2015 కల్లా మనం 75% ల్యాక్ లో ఉంటాం. 9 బిలియన్ మందిని ఫీడ్ చేయడానికి, వాళ్ళకి భోజనం 2 పూటలా దొరకడానికి. మరి దీనికి మనం ఏం చేయగలం అంటే చాలా సింపుల్ గా అనిపిస్తాయి, కానీ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఇవి మొదలు పెడితేనే మీరు అన్నట్టు మొత్తం ప్రపంచానికి మంచి జరుగుతుంది. మనం చేసే ప్రతి పని దాని ఎఫెక్ట్ ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. ఒకటి వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనం ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు, మన అవసరాలకు తగినట్టు, మన ఆశలకు తగినట్టు, అత్యాశ దురాశ అంటారు చూడండి, వాటి కోసం వాడేసుకున్నాం. అందువల్లే గ్లోబల్ వార్మింగ్ కదా, దానికి వేరే రీజన్ అంటూ ఏమీ లేదు, ఏకైక రీజన్. సో అట్ ఎ నేషనల్ లెవెల్ మన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అది గుర్తించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. రెండోది అట్ ఎన్ ఇండివిజువల్ లెవెల్ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. మనం తినే, మీరు అన్నట్టు ఒక్క చపాతి 2 రోటీలు ఆర్డర్ చేసుకుంటాము, 1.5 తింటాం, 6 పారేస్తాం, ఇంకా నేను తినలేను అంటాం. కానీ ఆ ఒక్క రోటీ మన ప్లేట్ లోకి రావడానికి ఒక రైతు 1 ఇయర్ కష్టపడతాడు. మనం నా డబ్బుని నేను వృధా చేస్తున్నాను, నేను సంపాదించుకునే కదా అనుకుంటాను, చాలా తేలిగ్గా తీసుకుంటా, కానీ ఒకరి కష్టాన్ని వృధా చేస్తున్నాం అక్కడ మనం. అది కూడా గుర్తుంచుకోవాలి మనం. మనం వేస్ట్ చేయకుండా ఉంటే మేబీ ఇంకొకరికి ఎవరికైనా భోజనం దొరుకుతుందేమో. ఆ ఆలోచన కనుక వస్తే బహుశా ఎవరూ ఏమీ వృధా చేసే అవకాశం మనకి ఉండదు.
4: అండ్ స్వామి మనం తినడానికి కూడా ఒక చిన్న టిప్ ఇస్తున్నారు, ఏ విధంగా మంచి ఈటింగ్ హ్యాబిట్స్ మనం పెంచుకోగలమో దాంట్లో మనం తినే తిండిలోనంట 1/4 వాటర్ ఉండాలంట, ఇంకా హాఫ్ ఫుడ్ ఉండాలి, ఇంకొక 1/4 ఎంటీగా ఉండాలట.
6: అంటే బాగా తినేయకూడదు అనమాట, ఫుల్ ఇది చెప్తారు చూడండి గొంతు దాకా తింటామని.
4: పీకలమయ్యా తింటారా అంటారు పెద్దవాళ్ళు.
6: అవును, అలా కాకుండా. అదే స్వామి ఒకసారి ఒక డిస్కోర్స్ లో చెప్పారు, భోజనానికి కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటారో అంత తేలిగ్గా లేవాలి లేచేటప్పుడు కూడా అని. చాలా సున్నితంగా మితంగా తినండి అని చెప్తున్నారు అనమాట.
4: మనం ఇన్ని స్టాటిస్టిక్స్ చూసాము, కానీ అప్పుడప్పుడు మనకి కొంతమంది మేబీ, ఇది ఒక బ్లేమ్ కాదు, మైండ్ అంత చంచలంగా ఉంటుంది మనకి. ఇంకా కూడా ఇప్పటికి కూడా మనం రియలైజ్ అవ్వకపోతే స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దీనికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది గాని వింటే మనం ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయాలి అన్న ఆలోచన మన మైండ్ కి రాదు. ఇది ధర్మక్షేత్రాలో జరిగింది. కారుణ్యానంద గారు కూడా స్వామి ఆ ట్రిప్ లో, స్వామితో పాటు ఆ ట్రిప్ లో ఉన్నారు
6: ముంబైలో.
4: ముంబైలో ధర్మక్షేత్ర స్వామి ఏదో పనిలో ఉన్నారు. కారుణ్యానంద గారు తన రూమ్ లో లాక్ చేసుకుని కిటికీ వైపు చూస్తున్నారంట. కిటికీలోంచి చూస్తుంటే ఆ ధర్మక్షేత్రకి అవతల ఉన్న ఆ బార్డర్ బౌండరీ దగ్గర ఇద్దరు పిల్లలు చెత్త కుండీలో మిగిలిపోయినటువంటి అన్నం మెతుకులు ఏరుకుని పాపం తింటున్నారట. అంటే ఎంత దీనమైన సీనో ఒక్కసారి ఆలోచించండి. అది వింటుంటేనే భయం వేస్తుంది. అప్పుడు కారుణ్యానంద గారు అన్నారు, ఏంటి స్వామి ఇట్లాగా, సాక్షాత్తు అవతారమూర్తి భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉండడం కాదు ఈ ప్రదేశంలో ఇప్పుడు సంచరిస్తున్నారు, ఇలా సంచరిస్తున్నటువంటి సమయంలో ఇలా పిల్లలు చిన్నపిల్లలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్నం కోసం అది కూడా అని ఒక ఆలోచన ఇట్లా పాస్ అయిందంట ఆయనకి. సడన్ గా ఏదో ట్యాప్ చేసిన శబ్దం, ఆయన ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిలబడ్డారు అక్కడ
6: ఆయన రూమ్ లో.
4: ఆయన అవాక్కైపోయాడు. అవాక్కైపోయి ఏంటి నా తలుపుకి గళ్ళం పెట్టుకున్నాను స్వామి లోపలికి ఎట్లా వచ్చారంటే, స్వామి నవ్వి, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, సాక్షాత్తు అవతారమూర్తి ఇక్కడుండగా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆ పిల్లలకి అని ఆలోచిస్తున్నావు కదా, నిన్ను చెప్పనా అని చెప్పి స్వామి మొదలు పెడతారంట. పూర్వజన్మలోని వాళ్ళు ఎంతో ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ళకి ప్లేట్లో ఉన్న తిండిని సగం తిని సగం పారేసేవారు. ఆ విధంగా వాళ్ల కర్మ వల్ల వాళ్లు ఈ దీనస్థితికి వచ్చి మిగిలిన అన్నాన్ని వాళ్లు ఏరుకొని తినాల్సి వస్తుందని చెప్పారట. సో ఇంత భయంకరమైన స్థితికి మనం ఎవరూ దిగజారకూడదు అని మనసులో దృఢంగా అనుకుని స్వామికి ప్రార్థిద్దాం. ప్రార్థించి ఫుడ్ ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు.
6: అన్నం బ్రహ్మ అన్నారు కదా, సో భగవంతుడి స్వరూపంగా చూసే భోజనాన్ని ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అనే ఒక పట్టుదల, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఇంకా రెండవ దానికి వస్తే గణేష్, మనీ, డబ్బు. డబ్బుని ఏమాత్రం వృధా చేయడానికి స్వామి అస్సలు ఒప్పుకోరు. ఎంతో ఆయన ఎంతెంత ప్రాజెక్ట్స్ చేసినా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారట. డబ్బు విషయంలో చాలా పొదుపుగా, అవసరమైనంత మటుకు ఎంత ఖర్చు పెట్టినా కూడా అవసరానికి మించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంత జాగ్రత్తగా మసులుకునేవారట. స్వామి ఏది చేసినా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండడానికే కదా. డబ్బుని వృధా చేయడం అనేది ఒక రకంగా చూస్తే భగవంతుడిచ్చిన ఎనర్జీని వృధా చేయడమే. ఎందుకంటే డబ్బు మీ చేతిలోకి రావాలంటే మీరు ఖర్చు పెట్టాల్సిందేంటి, మీ తెలివితేటలు, మీ ఎనర్జీ, మీ టైం. ఇన్ని ఖర్చు పెడితేనే డబ్బు సంపాదించగలం.
4: అది హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి.
6: హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి, భగవంతుడు ఇచ్చిన స్కిల్స్ అండ్ టాలెంట్స్ కూడా ఖర్చు పెట్టాలి. కాలం భగవంతుడి స్వరూపం అంటారు, దాన్ని ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెడితేనే ఆ డబ్బు అనేది మన చేతిలోకి వస్తుంది. ఇన్ని ఖర్చు పెట్టి సంపాదించుకున్న డబ్బుని వృధా చేయడం అంటే ఇవన్నీ వృధా చేసినట్టే. సో ఆ డబ్బుల్ని ఎంత మాత్రం, అందులో ఎందుకు వృధా చేస్తున్నావు? మనకి అవసరాలకి డబ్బు వాడుకోవాలి కంపల్సరీ. ఈ ప్రపంచంలో మనం బతకాలంటే డబ్బు లేకుండా కష్టం, ఎందుకంటే మన నిత్యావసరాలకి డబ్బు కావాలి. అది కాకుండా అనవసరమైన వాటిని దానికి ఉపయోగపెడుతున్నామా అని ఒక క్షణం ఆలోచిద్దాం. మనం ఈ చిన్న నాటిక ఒకసారి ఆలోచిద్దాం.
4: తప్పకుండా.
6: మొబైల్ కావాలి పిల్లవాడికి, అబ్బాయికి మొబైల్ కావాలి, తండ్రిని అడుగుతున్నాడు ఎందుకు కావాలి, ఇది పాత పడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి, నువ్వు కూడా కొత్తది కొనరా బాబు, మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అంటున్నాడు. అంటే పాత పడిపోయిందని కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చిందని చెప్పి కొనుక్కోవడం, అవసరానికి కొనుక్కోవడమా కాదు. ఇవాళ పాత పడిపోయింది, కొత్తది వచ్చింది కొనుక్కుంటున్నాం, రెండు నెలల తర్వాత ఇంకో కొత్తది వస్తుంది, అప్పుడు ఇది పాత పడిపోతుంది. అంటే మనకి అక్కడ ప్రయారిటీ ఏంటి? కొత్తది నా దగ్గర ఉండాలి, అది నాకు అవసరమా లేదా అనే డిస్క్రిప్షన్ లేదు, అక్కడ ఆలోచన లేదు. అంతేకాదు తను అలా కరెక్ట్ మార్గంలో లేడు, ఉండకపోవడమే కాకుండా తన ఫ్రెండ్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ దగ్గర కూడా పాతది ఉంది, నువ్వు కూడా అది పారేసి కొత్తది కొనుక్కో అని. అది అవసరమా అనే ఆలోచన లేదు. ఇంకొక మాట కూడా నాకు బాగా గుర్తుంది గణేష్, అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ ఉంటుంది అందుకని అని అని అంటాడనమాట. సో అక్కడ కూడా ఆలోచిస్తే అవసరం కొద్దీ కొనుక్కోవడం కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం. మీరన్నట్టు ఇంకొకళ్ళ ఇంప్రెషన్స్ మన ఆనందానికి బేసిస్ గా ఉండకూడదు కదా. ఇప్పుడు అందరి దగ్గర ఉంది నా దగ్గర లేదు అని నాకు చాలా ఎవరు అందరు ఒకసారి ఆలోచిద్దాం, ఎవరు అందరు ఆ పిల్లవాడి పొజిషన్ లో మనం ఉండి ఆలోచిద్దాం పోని. నా ఫ్రెండ్సా, నా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర ఉంది నా దగ్గర లేదు, దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి? ఇన్సల్టింగ్ గా ఉందంటే నీ దగ్గర లేటెస్ట్ మొబైల్ లేదని నిన్ను తక్కువగా చేసి చూసే వాళ్లతో నువ్వు అసలు ఆ కంపెనీలో ఉండడం నీకు అవసరమా అనే ఆలోచన మొదట రావాలి మనకి. అంతేగాని వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది, అందుకని నాకు అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టేసి కొనేసుకుంటాను అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి కదా. సో ఈ విషయాలన్నీ ఆలోచిస్తే మేబీ ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలేమీ కాదు గణేష్, ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయాలు అంతే. అదే స్వామి కూడా చెప్తారు, డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మనకి ఒక ఫిల్టర్ ఉందిట, ఒక టెస్ట్ అనమాట. దానికి ఆ ప్రశ్నకి సంతృప్తికరంగా సమాధానం మనం చెప్పుకోగలిగితే మీరు ఖర్చు పెట్టుకోండి అని. ఈ డబ్బుని నేను నా స్వార్థపూరిత ప్రయోజనాలకి లేదా పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి, నా అహంకారాన్ని ఈగోని తృప్తిపరచుకోవడానికి ఉపయోగపెడుతున్నానా అని ఒక క్వశ్చన్ వేసుకోమంటారు. ఆ క్వశ్చన్ వేసుకుని దానికి సమాధానం అవును అని వస్తే ఆ ఖర్చు అవసరమా అసలు, లేదు ఆ డబ్బును ఇంకేదైనా మంచి పనులకు ఉపయోగపెట్టచ్చా అనే ఆలోచన మొదలు పెట్టండి అని చెప్తారనమాట స్వామి. మరి ఎంత సింపుల్లో చూసారా, ఒక్క క్వశ్చన్
7: ఆలోచన దగ్గరే మనం
6: ఆపేస్తున్నాం. సో ఇది ఇలాగ చూసుకుంటే మనం బహుశా మనం ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది గణేష్, మన దగ్గర మనకు అవసరం లేని వస్తువుల్ని మనం ఇంకా సంపాదించని డబ్బుతో, అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వాటితో అనమాట కొనుక్కుంటున్నంట. దేనికోసం? మనకి సంబంధం లేని వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం.
7: అంతే,
6: ఎంత ఫూలిష్ గా ఉందో చూసారా. సో డబ్బుని చాలా, మనీ ఈజ్ వెరీ సేక్రెడ్, ఆ విషయం మనం మర్చిపోకూడదు. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ సేక్రెడ్ షుడ్ నాట్ బి వేస్టెడ్. ఇంకా నెక్స్ట్ ది టైమ్. ఇంకా టైం అయితే కాలాయన మహా కాలకాలాయన మహా, భగవంతుడే కాలం,
7: ఎవరికోసం ఆగదు,
6: ఎవరికోసం. స్వామి భగవంతుడు కాలస్వరూపుడు అని చెప్పడం ఎన్నో సార్లు విన్నాం మనం. అటువంటి పవిత్రమైన కాలాన్ని ఆయన మనకిచ్చారు, ఎంతో పవిత్ర, అంటే ఆయన హీ హాజ్ షేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ అస్ అనమాట. ఆయనే కాలం అయితే ఆ కాలాన్ని మనకి ఇచ్చారంటే ఎంత నమ్మకంతో ఆయన్ని ఆయన మనకి ఇచ్చుకున్నట్టే. మరి అంత పవిత్రమైన కాలాన్ని, అంత గొప్ప వరాన్ని, భగవంతుడిచ్చిన వరాన్ని మనం వృధా చెయ్యొచ్చా అనేది కూడా ఆలోచించాలి. అదే మనకి చిన్న నాటకంలో, రెండో నాటకంలో మనకు కనిపిస్తుంది. అదేంటంటే టైం వేస్ట్ చేయడం అంటే టీవీలు చూడడం, సినిమాలకు వెళ్లడం, ఇదంతా మనకి జనరల్ గా వచ్చే ఒపీనియన్స్, ఇంప్రెషన్స్. కొద్దిగా డీప్ గా ఆలోచిద్దాం, ఇంకొంచెం దూరం వెళ్లి ఆలోచిస్తే టైం వేస్ట్ చేయడం అంటే అవసరమైన వాటి మీద కంటే, అంటే ప్రయారిటీ సరిగ్గా అర్థం చేసుకోకుండా టైం
7: సమయంలో ఏది ముఖ్యం
6: అనేది ఆలోచించాలి. ఆ సమయంలో ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుని దాని మీద మనం కాలాన్ని వినియోగపరచవచ్చు. అంతేకాని మేబీ అన్ని అవసరాల కిందే కనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఏది ముఖ్యం. ఇప్పుడు ఈ రెండో నాటికలో చూడండి, భర్త అంటున్నాడు, మనం నాకు ఇలాగ ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తాను, వెళ్లి గల్ఫ్ లో పనిచేస్తాను, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కార్లో తిరగచ్చు, అది నా డ్రీమ్ అంటాడు. భార్య అంటుంది అనమాట, మన పిల్లలు ఇంకా చిన్నవాళ్లు బెంగ పెట్టుకుంటారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఇది. అలాగే అంటాడు, నువ్వు ఎన్నైనా చెప్పు కానీ ఇలా సరిపెట్టుకుని బతకడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని ఒకసారి చూద్దాం మనం, ఆ సిచ్యువేషన్ ని. సీఈఓ అవ్వాలనుకోవడం, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, జీవితంలో స్థిరపడాలి అనుకోవడంలో తప్పు లేదు. అందరూ పడే అది అందరికి ఉండే ఆశ.
7: స్వామి చెప్తారు కదా ఎయిమ్ హై అని.
6: ఎయిమ్ హై, యా రైట్. సో ఆ ఆలోచన ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచన ఆ సమయంలో రావడం కరెక్టా కాదా అనేది ఒక క్షణం ఆలోచిస్తే, పిల్లలు చిన్నవాళ్ళు అంటే పెరుగుతున్న పిల్లలు వాళ్ళు, పిల్లలకి ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో అంటే వాళ్ళు పెరిగే వయసులో తల్లి తండ్రి రక్షణ పోషణనే కాదు, అంటే తండ్రి సంపాదించే డబ్బే కాదు, తండ్రి తండ్రి ప్రెజెన్స్, ఆయన ద్వారా వచ్చే గైడెన్స్. తల్లి తండ్రులు వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసుంటారు మనకంటే. మనం ఎదిగే వయసులో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ గైడెన్స్ ఉంటుంది చూడండి, మార్గదర్శకత్వం. ఎవ్రీ కొడుకుకి తండ్రి రోల్ మోడల్ట. అటువంటి తండ్రిని, ఆ రోల్ మోడల్ ని చూస్తూ ఆయన గైడెన్స్ లో పెరగడం అనేది ప్రతి ఒక్క బిడ్డ హక్కు. అది మనం వాళ్ళ కోసం ఏదో చేస్తున్న పని కాదు, అది వాళ్ళ హక్కు, మన బాధ్యత. అటువంటి బాధ్యతను కొద్దిగా పక్కకు పెట్టి నేను వెళ్లి ఇప్పుడే సంపాదించుకుని వస్తాను అనడం కంటే, ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో వాళ్లతో పాటు గడిపి వాళ్ళని వాళ్ళకి సరి అయిన మార్గదర్శకత్వాన్ని చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మోరల్స్, ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఆఫ్ లైఫ్ నేర్పించి రెండేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత అయినా ఈయన వెళ్లి సంపాదించుకు రావచ్చు.
7: వాళ్ళు అర్థం చేసుకునే స్టేట్ కి వచ్చిన తర్వాత
6: అది. సో ఆ ఉద్యోగము ఎక్కడికి వెళ్ళదు, సీఈఓ పదవి ఎక్కడికి వెళ్ళదు. నాలుగేళ్ల తర్వాత కాకుండా ఆరేళ్ల తర్వాత సీఈఓ అవ్వచ్చు, ఇంకొక సంవత్సరం తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. దానివల్ల మనకి జీవితంలో పెద్దగా కోల్పోయేది ఏమైనా ఉందా అని ఆలోచిద్దాం. ఏముంది, కొద్దిగా లేట్ అవుతుంది అంతే, కానీ దానివల్ల మనం సంపాదించుకుంటున్నది ఏంటి అని ఆలోచిస్తే బిడ్డలకి తండ్రిగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. సో ఆ ప్రయారిటీ, ఏ టైంలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ పని అని తెలుసుకుని దాని మీద మనం టైం స్పెండ్ చేయాలి, కానీ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని పక్కకి నెట్టి సెకండరీ దాని మీద టైం స్పెండ్ చేసినా అది కూడా వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది.
7: సో మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు స్వామి భక్తులు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారని ఆయన అనుభవం ఒకటి గుర్తొస్తుంది. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ అన్నమాట, కానీ స్వామి సేవా సంస్థల్లో పనిచేయాలి అని ఎంతో తపన ఆయనకి. సో ఆయన, సో రెండు క్లాష్ అవుతున్నాయి బేసికల్ గా. ఒకసారి స్వామి దగ్గరికి ప్రశాంతిలనే వచ్చినప్పుడు ఇట్లాగా విన్నవించుకున్నారు స్వామికి, స్వామి ఇట్లాగా నేను డాక్టర్ ప్రొఫెషన్ ని విడిచిపెట్టేసి పూర్తిగా సర్వీస్ లోకి దిగిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై టైం ప్రాపర్లీ అని ఆయన స్వామికి విన్నవించుకున్నారు. స్వామి ఒప్పుకోలేదంట, సి నువ్వు మంచి డాక్టర్వి, మంచి డాక్టర్ అయినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి తీరాలి, ఒకవేళ నీకు క్లాషెస్ రెండు బ్యాలెన్స్ చేసుకో టైం ని, దానికి ఎంతవరకు కేటాయిస్తావో కేటాయించి మిగిలిన టైంలో నువ్వు సర్వీస్ చేయి ఒకవేళ. చూడండి స్వామి ప్రయారిటీ గురించి ఎంత క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు. ఒకవేళ ఒక పరిస్థితిలో నీకు పేషెంట్ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ నీడ్స్ యూ అన్న సమయంలో నీకు ఇంకొక సర్వీస్ యాక్టివిటీ వచ్చిందంటే లీవ్ అవుట్ సర్వీస్, గో అండ్ అటెండ్ ది పేషెంట్, దట్ ఈజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ అని చెప్పారు. సో ఎంత ఫోకస్డ్ గా స్వామి ఉండాలో చెప్తున్నారన్నమాట, మన ధర్మం నిర్వర్తించి తీరాలి. సో ఈ విధంగా ప్రతి భక్తుడిని సరైన మార్గంలో పెట్టే
6: స్వామి ఎప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటారు. మనకి ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ వస్తే క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే స్వామి చెప్తారు, మనం దుర్వినియోగం చేస్తూనే ఉంటాం సమయాన్ని, ఎలాగూ అనవసరమైన మాటలు, అవసరం లేని పనులు వీటిల్లో ప్రవేశిస్తూ మనం ఏం చేస్తున్నామంటేట. స్వామి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు చూడండి, మన దేహాన్ని అంటే మన భగవంతుడిచ్చిన దేహాన్ని, జీవితాన్ని కాలానికి అప్పగించేస్తున్నాం.
7: కరెక్ట్,
6: కాలానికి అప్పగించేసి ఎందు పోనీ దేనికోసం అప్పగిస్తున్నావు, మంచి పనులక, సర్వీస్, ఏదో
7: అనవసరమైన
6: విషయాలు అనమాట. అంతే, ఆ విషయాలు మాట్లాడడం వల్ల, ఆ పనులలో ఆ పనులు చేయడం వల్ల మనకి పెద్దగా మనం సాధిస్తున్నది ఏమీ లేదు అక్కడ. అలా కాకుండా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనం కాలాన్ని వాడుకోవాలి. మన జీవితం కోసం కాలాన్ని వాడుకోవాలి, కానీ కాలానికి మన జీవితాన్ని ఇచ్చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ప్రతి క్షణం ప్రతిరోజు మంచి పనులు మంచి ఆలోచనలు చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగపెడుతున్నానా లేదా అనే ఆత్మ పరిశీలన చేయడం ఎంతో ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. జీవితం మనకి స్వామి అన్ని ఇచ్చారు గణేష్, జీవితంలో అన్నిటితో పాటు జీవితాన్ని కూడా స్వామి ఇచ్చారు. ఈ జీవితం మనకి భగవంతుడిచ్చిన వరంట, ఈ జీవితాన్ని ఎలా గడుపుతున్నాం అనేది మనం భగవంతుడికి ఇచ్చే కానుకట. ఆ విషయం మర్చిపోకూడదు. మనం స్వామికి ఏమైనా ఇవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ గా ఇవ్వాలి దాన్ని.
7: అంతే, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి యాక్చువల్ గా టైం ఉన్నది ఉన్నది అనుకుంటున్నాము, బట్ టైం అయిపోతుంది
6: అది మనకి తెలియదు.
7: పుట్టిన దగ్గర నుంచి కౌంట్ డౌన్ మొదలైంది,
6: వీఆర్
7: ఆల్వేస్ క్లోజ్ టు ది గ్రేవ్. సో స్వామి అందుకే గడిచిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, గడవలసింది ఎలాగో మీ చేతిలో లేదు, మీకు ఏమవుతుందో కూడా తెలియదు. అందుకే ఉన్న సమయాన్ని బీ ఇన్ ద ప్రజెంట్, ఎందుకంటే ప్రజెంట్ ఇస్ ద మోస్ట్ ప్రజెంట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది, దట్ ఈస్ ఆమ్ని ప్రజెంట్ అన్నారు. సో అప్పటికి ఆ సమయంలో ఏం చేయాలి అన్న దృష్టితో మనం మెలిగితే మనం ఈ కోరికలపై అరుపుని తప్పకుండా పెట్టుకోవచ్చు. ఈ వనరి ఏదైతే సమయం ఉన్నదో దాన్ని జాగ్రత్తగా
6: వాడుకోవచ్చు, వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా.
7: ఆ తర్వాత వచ్చేది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనర్జీ. ఈ ఎనర్జీ వేస్టేజ్ గురించి స్వామి ఎన్ని మార్లు చెప్పారంటే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్వామి ఒకసారి ఒక విద్యార్థితో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారంట. ఉన్నప్పుడు ఎందుకో స్వామి కన్ను ఎర్రగా ఉండడం ఆ అబ్బాయి గమనించాడు. గమనించి, స్వామి ఏంటి స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదంటే, అదేం లేదురా ఇదంతా పర్వాలేదు, పొద్దున్న నేను సబ్బుతో మొహం కడుక్కుంటూ ఉంటే నేను మీలా కాకుండా సబ్బు అంతా మొహానికి పూసుకుని అప్పటిదాకా ట్యాప్ క్లోజ్ చేసుకుని మొహం పూసుకున్న తర్వాత నేను ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు వేసుకుంటాను మొహం మీద, వాటర్ వృధా చేయను అని చెప్పి చెప్తున్నారట. మీరంతా ఏం చేస్తారు, ట్యాప్ ఓపెన్ చేసేసి సబ్బు పూసుకొని మొహం కడుక్కునేంత వరకు ట్యాప్ ఓపెన్ చేసి ఉంచుతారు, అది అట్టర్ వేస్టేజ్. సో నేను అలా చేసే టైంలోని ట్యాప్ ఆన్ చేద్దామని కళ్ళిప్పాను, అప్పుడు సబ్బు కంట్లోకి వెళ్ళింది, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నది, దాని గురించి నువ్వేం వర్రీ అవ్వకు, వాటర్ వేస్ట్ చేయకండి అని స్వామి చెప్పారట.
6: ఎంత ఇది చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. పిల్లలకి జనరల్లీ ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది, పంపు తిప్పి వదిలేస్తూ ఉంటారు వాళ్ళు మొహం కడుకునేదాకా, బ్రషింగ్ చేసుకునేటప్పుడు అంతా. మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. అంటే పిల్లలకి ఎలా చెప్పచ్చు అనే విషయం చెప్తే విని అర్థం చేసుకునే వయసే. సో ఒక రోజు మేము ఇలాగే మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లో వచ్చినప్పుడు చెప్పానన్నమాట, స్వామి ఎంతో కష్టపడి అనంతపూర్ వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని గ్రామాల్లో తాగడానికి చుక్క నీళ్లు లేకుండా ఉంటే ఎంత కష్టపడితే స్వామి వాళ్ళకి ఇంటి దాకా నీళ్లు తీసుకెళ్లగలిగారు. భగవంతుడు దైవత్వం పక్కన పెట్టండి, ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనిషిగా వచ్చినందుకు మానవ రూపంలో స్వామి అవన్నీ ఫాలో అయ్యారు, ప్రతి రూల్ని ఫాలో అయ్యారు, గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఇంత పెద్ద వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎంతో కష్టపడి నీళ్లు ఇచ్చారు. అంత కష్టపడి స్వామి వాళ్ళకి ట్యాప్లో నీళ్లు తెప్పిస్తున్నారు, మనం ఇప్పుడు ఈ నీళ్లు వేస్ట్ చేయొచ్చా ఇలాగో, అప్పటి నుంచి మార్పు అనమాట. సో ఈ ఇలా చిన్న చిన్న విషయాల్లో మనం కొద్దిగా స్వామిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం, అది నేచురల్లీ వచ్చేస్తుంది, పెద్దగా కష్టపడి నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు.
7: అండ్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ఎనర్జీ కోసం చెప్తారు స్వామి, ఒక రేడియోతో కంపేర్ చేస్తున్నారు అనమాట. రేడియో ఎప్పుడైతే మనం ఆన్ చేసి ట్యూన్ చేస్తామో దాని వాల్యూమ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే అది పవర్ తీసుకుంటూ అది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది, అది ఆన్ అవుతూనే ఉంటుంది మనం విన్నా వినకపోయినా సరే, ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. సో మన బాడీ కూడా అదే విధంగా ఒక రేడియో లాంటిది అనమాట, అది కంటిన్యూస్ గా ఎనర్జీని ఉపయోగపెడుతూనే ఉంటుంది. ఒకసారి ఆన్ అయిన తర్వాత, వన్స్ వీఆర్ దేర్ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ ఈస్ ఆన్, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ట్యూన్డ్. సో మనం ఏ విధంగా ఏ డైరెక్షన్ లో మనం అది ఛానలైజ్ చేస్తామనేది స్వామి చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇఫ్ యూ ట్యూన్ యువర్ మైండ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ డూయింగ్ గుడ్ వర్క్, మంచి పని ఎప్పుడైతే చేస్తున్నామో దెన్ రేడియో సరిగ్గా పనిచేస్తుంది, మీకు ట్రాన్స్మిషన్ సరిగ్గా అవుతుంది, దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవచ్చు అనమాట దాన్ని. అందుకే స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఈ వనరులన్నీ మనం జాగ్రత్తగా మితంగా హితంగా వాడుకుంటే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరు, ఎవరన్నా కాన్ బనిగా కరోర్పతి చూస్తుంటారు కదా అందరూ, అట్లా మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, హౌ కెన్ ఐ బికమ్ అ రిచ్ మ్యాన్? ఇట్స్ నాట్ బై అర్నింగ్ మనీ, ఇట్స్ నాట్ బై అర్నింగ్ కార్స్ అండ్ రిచెస్. లెస్ డిజైర్స్ ఉన్న మనిషి అతనే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని స్వామి చెప్తారు. ఒక స్టేట్మెంట్ లో స్వామి అన్ని ఫినిష్ చేసేస్తారు. అండ్ వెరీ వెరీ ఫేమస్ కొటేషన్ ఆఫ్ స్వామి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ అ ప్లెజర్. సో ఇది చెప్తుంటే ఒక్కసారి ఫైనల్ గా డిజైర్స్ ఉండొచ్చు కానీ దేనికి డిజైర్ ఉండాలని స్వామి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తారనమాట. డిజైర్ ఫర్ గాడ్, డిజైర్ ఫర్ గాడ్. ఇప్పుడు స్వామి ఒక త్రీ స్టెప్ స్టేట్మెంట్ చెప్తారు. గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్. ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే ఐ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, గాడ్ లాస్ట్. సో ఇఫ్ యువర్ ప్రయారిటీ ఇస్ గాడ్ ఇన్ ద బిగినింగ్, ఇఫ్ యూ డిజైర్ ఫర్ గాడ్, ఆటోమేటికల్లీ అన్ని ప్లేస్ లో పడిపోతాయి అన్నమాట. అండ్ దీనికి ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ తో మనం కంక్లూడ్ చేద్దాము, ఎందుకంటే ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద మనం మాటలు ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ అవసరం కాబట్టి మనం చెప్తున్నాము. ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి పిల్లలందరినీ పిలిచి డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ పంచిపెడుతున్నారంట. అంటే స్వామి ఆ ప్రదేశంలో లేరు ఆ సమయంలో, సీనియర్ స్టూడెంట్స్ చేత అది డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు. ఒక్కొక్కరికి షేవింగ్ సెట్స్, టాయిలెట్ కిట్స్, సబ్బులు, పర్ఫ్యూమ్లు, ఇలా అన్ని ఎలక్ట్రిక్ రేజర్స్, ఎన్నో ఐటమ్స్. అందరూ ఐటమ్స్ లో కూర్చొని పాపం పిల్లలు కదా, చూడండి ఆ చిన్న ఏజ్ లో స్వామి ఆ థాట్ ని వాళ్ళ మైండ్ లో వేస్తారనమాట. సో ప్రయారిటీస్ గాడ్ అని ఈ కోలాహలం జరుగుతోంది. సడన్ గా షన్ సౌండ్ వినిపించిందంట. వినిపిస్తే అప్పుడు అందరూ సైలెంట్ అయ్యి ఒకసారి ఇటువంటి చూస్తే ఆ కర్టెన్ వెనకాత నుంచి స్వామి వచ్చి చూస్తున్నారంట పిల్లలందరూ ఏం చేస్తున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, చూడండి రా, నేను ఇచ్చే క్రియేషన్ మీద మీకు మనసున్నది కానీ ఈ క్రియేటర్ కోసం ఎవరు అడగటం లేదు. నోబడీ వాంట్స్ ద క్రియేటర్. అందరు క్రియేషన్ గురించే పరిగెడుతున్నారు. నాకు ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలంటున్నారు, కానీ నాకు స్వామి కావాలని ఎవరన్నా అడుగుతున్నారా అని అన్నారట. సో మనం ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా స్వామిని ప్రయారిటీగా పెట్టుకుని మన కోరికలు భగవంతుని కొరకు ఎంపిక చేసుకుని చాలా జాగ్రత్తగా భగవంతుణ్ణి ప్లీజ్ చేసే అవకాశం స్వామిని మనకి అందించమని ప్రార్థిస్తూ సాయిరాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీమతి బి అన్నపూర్ణ, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ జిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ ఘంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. ఈనాడు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు,
8: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారందాలకు ప్రణామాలు, రేడియో సాయి శ్రోతలకు దసరా శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన ఈ దసరా సమయంలో జగజ్జన్య యొక్క దివ్య అవతార గాథలను కొన్నిటిని మనం చెప్పుకుందాం. సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమ నిశామై తదుత్పత్తి విస్తరాతు గదతో మమ. పూర్వం సూర్యుని యొక్క కుమారుడైన సావర్ణి అనే ఆయన ఒక మనువుగా ఉండేవాడు. ఆయనకి ఆ మనుత్వం ఎలా వచ్చింది అనే విషయం మనం తెలుసుకుంటే మహామాయ యొక్క ప్రభావం ఎంత గొప్పది అనేది తెలుస్తుంది. స్వారోచిష మన్వంతరానికి పూర్వం సురథుడు అనే మహారాజు చైత్రవంశంలో పుట్టిన ఆయన ఉండేవాడు. ఆయన ప్రజల్ని బాగా పాలించేవాడు, తన సుకుమారులుగా పాలించేవాడు. అయితే అతనికి కొందరు శత్రువులు వచ్చారు. మన మానాన మనం ఉంటుంటే కూడా కొందరు మనని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్లను కోలా విధ్వంసులు అంటారు. వాళ్లు ఈ సురథుని పైన దండయాత్రకు వచ్చారు. పెద్ద యుద్ధం జరిగింది. అతడు యుద్ధం చేశాడు కానీ శత్రువులు ఇతని దేశాన్ని ఆక్రమించారు. ఇతని మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రులు అవతల వాళ్లతో చేతులు కలిపారు. దాంతో ఇతని యొక్క ధనాగారం, సైన్యం, తన పట్టణం అన్నీ శత్రువులకు స్వాధీనమైపోయాయి. ఆ రాజు వేటకు వెడుతున్నాను అనే వంకతో ఒంటరిగా గుర్రం ఎక్కి రథానికి వనానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఆశ్రమంలో ఓ మహర్షి కనబడ్డాడు. ఆ మహర్షిని ఈయన గౌరవించాడు. ఈ మహారాజుని మహర్షి సత్కరించాడు. ఆ ఆశ్రమంలో ఉన్నాడు. అతని మనస్లోపల కలత కలుగుతోంది. మమకారం, నా రాజ్యం, నా ప్రజలు, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా రాజ్యాన్ని పూర్వం బాగా పాలించాను, ఇప్పుడు మరి ఇతరులు ఆక్రమించారు కదా, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ధర్మంగా పరిపాలిస్తారా? నా మంత్రి ఉన్నాడు, వాడు శూరహస్తి అనేవాడు, మదన్ కలవాడు, వాడిప్పుడు వైరులకు వశపడిపోయినాడు, వాడు నా దగ్గర ఉన్నట్టుగా భోగాలు అనుభవించగలుగుతాడా? పూర్వం నా అనుచరులందరూ ధనం, భోజనాలు మొదలైన వాడితో ఆనందంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటారు? ఆ వచ్చిన రాజులు వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెట్టేసి ధనాగారం అంతా పాడు చేస్తారేమో, ధనాగారం అంతా నాశనమైపోతుందేమో, ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆశ్రమానికి ఒక వైశ్యుడు వచ్చాడు. ఆయన ఎవరు బాబు అని అడిగాడు. అడిగితే అతడు చాలా దుఃఖంగా ఉన్నాడు. ఏమిటి నీ దుఃఖం అడిగాడు మహారాజు. వైశ్యుడు చెప్పాడు, నన్ను సమాధి అంటారు, నేను వైశ్యుణ్ణి, సంపన్నుణ్ణి, అయితే నా సంతానం, భార్య ధనలోభం వలన నన్ను నెట్టేశారు. నా వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయింది, వాళ్ళు నా డబ్బు తీసేసుకున్నారు. నేను ఈ వనానికి వచ్చాను, చాలా దుఃఖంగా ఉన్నాను, నా బంధువులందరూ నన్ను వదిలేశారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకు బాగా బాధగా ఉంది, నా కొడుకులు కులాసాగా ఉన్నారా లేదా, నా వాళ్ళంతా ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచో చెడో, ఎలాంటి వాళ్ళు, ఎలా నడుస్తున్నారో ఏమిటో, అందుకోసం బాధపడుతున్నాను అన్నాడు ఆ వైశ్యుడు. రాజు అడిగాడు, ఏమయ్యా వాళ్ళు లోభంతో నిన్ను నెట్టేశారు కదా, వాళ్ళ మీద నీకు ఈ ప్రేమ ఏమిటి? వైశ్యుడు చెప్పాడు, నిజం చెప్పావు, కానీ ఏం చేయను, నా మనసు నా మాట వింటర్లేదు, వాళ్ళు నాపై ప్రేమ లేకుండా నెట్టేశారు ధనలోభంతో, కానీ నా మనస్సు వాళ్ళ మీదే ఆసక్తితో ఉంటుంది, ఏం చేయను, నేను మనసులో ప్రేమభావం ఉంది, వాళ్ళు దుర్మార్గులైనా ఏం చేయను, నేను ఈ కలత పోవటం లేదు, ఎలా చేస్తే ఈ మనసు కలత తొలగుతుందో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఆ రాజు, ఈ వైశ్యుడు ఇద్దరు కూడా మహర్షి దగ్గరికి వెళ్లారు. వెళ్లి ఆయనతో మాట్లాడారు, అయ్యా మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాం, ఈ మనస్సు నా అధీనంలో లేకుండా దుఃఖాన్ని కలిగిస్తుంది, నాకు రాజ్యం పోయింది, కానీ ఆ రాజ్యం పైన, రాజ్యంలో ఉండేవారి పైన మమత తొలగటం లేదు, ఏం తెలియనివాడి కింద, నాకు తెలిసినా సరే తెలియనివాడు బాధపడినట్టుగా బాధపడుతున్నాను. అలాగే ఈయన ఉన్నాడు, ఈయన భార్యాపుత్రులు వదిలేశారు, అవమానించారు, కానీ అక్కడ ప్రేమతో బాధపడుతున్నాడు. ఇలా మేమిద్దరం చాలా దుఃఖంలో ఉన్నాం, అక్కడ దోషం ఉంది అని తెలిసిన మమకారం వలన మనసు అట లాగుతున్నది. మహాభాగా, తెలిసిన వాళ్ళకు కూడా ఈ మోహం ఏమిటి, వివేకం కలిగి ఉన్న ఈ అంధత్వం ఏమిటి, ఈ మూఢత్వం ఏమిటి? ఋషి అడిగాడు. జ్ఞానం అనేది ఒకటి ఉంది, సమస్త జంతువులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, ఈ విషయాలు మరి ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ లోకంలో పగటివేళ కొన్ని ప్రాణులకు కళ్ళు కనబడవు, కొన్ని ప్రాణులకు రాత్రి కనబడవు, మరికొందరు రాత్రి పగలు చూడగలుగుతారు. మనుషులు మాత్రమే జ్ఞానం కలవాళ్లు కాదు, పశువులు, పక్షులు, మృగాలు, వాటికి కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అయితే మనుష్యులకు జ్ఞానం విశేషంగా ఉంటుంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో పొరపడతాం. మనుషులకు మాత్రమే జ్ఞానం ఉంది అనుకోక్కర్లేదు. పక్షులుంటాయి, ముక్కుతోటి ఈ గింజల్ని ఏరుకు వచ్చి ఆకలితో పీడింపబడే పిల్లలకు పెడుతుంటాయి. ఇలాగా మనుష్యులు, పెద్ద పుల్లు, మిగిలిన జంతువులు తమ సంతానంపై ప్రేమతో ఉంటాయి కదా. ఈ మమత్వం అనేది ఒక పెద్ద సుడిగుండం లాంటిది, మోహం అనేది ఒక పెద్ద గోతి లాంటిది. దీంట్లో అందరూ పడిపోతుంటారు. దీనికి కారణం మహామాయా ప్రభావం. ఈ మహామాయా ప్రభావం వల్లనే ఈ ప్రపంచం యొక్క స్థితి కలుగుతున్నది. ఈ విషయంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకప్పుడు జగత్పతే యోగ నిద్రలో ఉండిపోయినాడు. జగత్పతి అయిన హరే మహామాయ వలన నిద్రలో ఉన్నాడు అంటే ఇక ఇతరుల మాట చెప్పేదేంటి? జ్ఞానుల యొక్క మనస్సును కూడా ఆ భగవతి అయినటువంటి దేవి బలాత్కారంగా ఆకర్షించి మోహంలో పడవేస్తూ ఉంటుంది. ఆమె ఈ జగత్తును సృష్టిస్తోంది. చరాచరమైనటువంటి జగత్తు ఆమె సృష్టిస్తున్నది. ఆమె ప్రసన్నురాలై వరాలిస్తూ ఉంటుంది. ఆమె అనుగ్రహిస్తే మోక్షం కూడా ఇస్తుంది. ఆమె పరమ విద్య, ముక్తికి హేతు అవుతుంటుంది. అజ్ఞానులకు సంసార బంధాన్ని కూడా ఆ సర్వేశ్వరేశ్వరే కలిగిస్తూ ఉంటుంది అని మహర్షి చెప్పాడు. రాజుగారు అడిగారు, ఎవరా మహాదేవి, మీరు మహామాయ అంటున్నారే, ఆమె ఎప్పుడు పుట్టింది, ఆమె ఏం చేస్తుంది, ఆమె స్వభావం ఏమిటి, ఆమె స్వరూపం ఏమిటి, ఇదంతా వినాలి అనుకుంటున్నాను. ఆమె నిత్యురాలు అంటారు, జగత్తంతా ఆమె స్వరూపం అంటారు. ఆమె మళ్ళీ పుట్టడం ఏమిటి? దేవతల యొక్క కార్యాన్ని సిద్ధింపచేయడం కోసం ఆమె ఆవిర్భవిస్తుంది అని చెప్తారు. ఆమె వివరాలు చెప్పండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ ఋషి చెప్పడం ప్రారంభించారు. దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె పుట్టింది అంటారు. నిజానికి ఆమె నిత్యురాలే. ఒకప్పుడు ఈ జగత్తంతా సంపూర్ణ సముద్రమయంగా ఉన్నది. అంత ఏకారణం అప్పుడు, అనేక సముద్రాలు లేవు. అంటే అంతా సముద్రమైపోతే ఇంకే ఏకారణమే కదా, ఒకే సముద్రం. అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. ఆదిశేషుపై పవళించి ఉన్నాడు. కల్పాంతకాలం. ఆయన యొక్క ఈ చెవిలో ఉండే గులువు నుంచి ఇద్దరు ఘోరమైనటువంటి రాక్షసులు బయలుదేరారు. వాళ్ళని మధువు, కైటభుడు అంటారు. వాళ్ళ స్వభావం అది, బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని అనుకున్నారు వాళ్ళు. విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళిద్దరు అసురులు, ఉగ్రమైన వాళ్ళు. జనార్దనుడు గాఢ నిద్రలో ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుడికి యోగ నిద్రను స్తోత్రం చేశాడు ఏకాగ్ర మనస్సుతోటి. అలా ధ్యానం చేస్తుంటే ఆ జగజ్ఞాన్ని అనుగ్రహించిందనమాట. అంటే ఈ మాయా నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఆయన్ని ఆవహించింది. కనుక ఆ విశ్వేశ్వరిని, జగద్ధాత్రిని స్థితి సంహారాలు చేసేటువంటి ఆ నిద్రాదేవిని ధ్యానం చేశాడు ఆయన. త్వం స్వాహ త్వం సదా త్వం హి వషట్కార స్వర ఆత్మిక సుధా త్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థితాగా. ఓ జనని, నీవే స్వాహాదేవి, నీవే స్వధాదేవి, నీవే అమృత రూపిణివి, నీవే ప్రణవ రూపిణివి, ఇలాగా ఆయన గొప్ప స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఆ తల్లి అనుగ్రహించింది. ఈయన ఏం కోరుతున్నాడు? జగత్స్వామి అయినటువంటి అచ్యుతనకు ఈ యోగ నిద్ర తొలగాలి, ఆయన మెళుకు రావాలి. మెళుకు వస్తే రక్షణ బాధ్యత కలిగిన ఆ స్వామి ఈ అసురులను సంహరిస్తాడు. అది ఆయన కోరిక. అప్పుడు ఆ నిద్రాదేవి అంటే తామసీ కళ అంటారు, ఆ జగజ్జనంలో సాత్వికీ కళ, రాజసీ కళ, తామసీ కళ ఉంది. ఈ తామసీ కళే యోగ నిద్రను కలిగించింది. ఆ తామసీ కళని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తిని మేలుకొల్పాలి, విష్ణుమూర్తి మధుకేటవుల్ని సంహరించాలి. అప్పుడు ఏమైంది, ఆ విష్ణుమూర్తి యొక్క కళ్ళు, ముఖము, నాసిక, బాహువులు, హృదయం వీటన్నిటి నుండి ఆ శక్తి బయటకు వచ్చింది, ఎదురుగుండా నిలిచింది, బ్రహ్మదేవుని యొక్క ఎదుట నిలిచింది. దాంతో జగన్నాథుడైన జనార్దనుడు లేచాడు. ఆయన ఇంతవరకు ఆదిశిషుపై పడుకుని ఉన్నాడు. అతను ఎదురుగుండా కనబడ్డారు మధుకేటపులు. దుర్మార్గుడే యోగ నిద్రను కలిగించింది. ఆ తామసీకళని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తిని మేలుకొల్పాలి, విష్ణుమూర్తి మధుకేటపులు.

వాడు క్రోధంతో ఎర్రటి కళ్ళతో బ్రహ్మదేవుణ్ణి తినేయడానికి వచ్చేస్తున్నారు. అప్పుడు ఆ స్వామి లేచి వాళ్లతో యుద్ధం ప్రారంభించాడు. అది సృష్టి జరగని కాలం, ప్రళయకాలం. 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. అప్పుడు ఆయుధాలు ఏమున్నాయి? బాహువులతోనే యుద్ధం, కుస్తీ పడుతున్నారన్నమాట. వాళ్ళు అతి బలంతో ఉన్నారు, ఉన్మత్తులై ఉన్నారు, మహామాయా విమోహితులై ఉన్నారు. వాళ్ళు అన్నారు, వరం కోరుకో, ఇస్తామన్నారు. ఏంటి వరం ఇవ్వడం ఏంటి? వాళ్ళు అలా అన్నానికి ఒక కారణం ఉంది. తాము ఇద్దరు, ఎదుట ఉన్నవాడు ఒకడు, తమతో ఆయన అంత యుద్ధం చేస్తున్నాడు అని వరం కోరుకున్నారు. అంటే వెంటనే అవకాశం దొరికింది. భగవానుడు అన్నాడు, మీరు సంతోషించారా, వరం ఇస్తారా? సంతోషం. మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, ఎందుకంటే వేరే వరం ఏం కావాలి ఇప్పుడు. వాళ్ళు అనుకున్నారు, అదే మనం అతడేదో మహాయోధుడు యుద్ధం చేస్తున్నాడు అనుకున్నాం, మోసపోయాం. కనుక ఇతన్ని మనం పల్టి కొట్టించాలి. ఎక్కడ చూసినా అంతా నీళ్లే కనబడుతున్నాయి, కనుక నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించు అడిగారు వాళ్ళు. ఆయన సరే అన్నాడు. ఆయన శంఖచక్ర గదాధారి, ఆయనకి శక్యం కాందే ఉంది. తన యొక్క తొడను బాగా పెద్దది చేశాడు. చేసి తన చక్రంతో వాళ్ళ శిరస్సుని నరికేశాడు. ఇలాగా బ్రహ్మగారు స్తోత్రం చేయడం వలన ఆ జగజ్జన్ని అవతరించిన అవతారం ఇది. దీన్ని మహాకాళీ అవతారం అంటారు, అవతారం అంటారు. అంటే ప్రకృతిలో తామసీకళనమాట. ఆమె యొక్క ప్రభావం ఇంకా చాలా ఉంది. సృష్టి ప్రారంభంలోనే, అంటే సృష్టి ఇంకా జరగడానికి పూర్వమే చూపిన ఒక గొప్ప అవతారం ఇది, మహాకాళీ రూపం. ఈ మహాకాళీ రూపం అనేది చాలా గొప్పది. ఈ కాళీనే సాత్వికంగా ఆరాధించాడు రామకృష్ణ పరమహంస. విశేషం ఏంటంటే ఏ దేవతా రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా వ్యక్తి కోరిక లేకుండా, స్వార్థం లేకుండా, నిష్కామ భక్తితో ఆరాధించినట్లయితే దానివలన వాళ్ళు సిద్ధిని పొందగలుగుతారు, సిద్ధిని పొందగలుగుతారు. వ్యక్తి కోరికతో, స్వార్థంతో, లేదా ఇతరులకు హాని కలిగించాలి ఇలా కోరాడనుకోండి, దానివలన పరమ ప్రయోజనాన్ని పొందలేరు. శ్రద్ధగా ఆరాధన చేస్తే ఎంతో కొంత ఫలం కలుగుతుంది, కానీ పరమ ప్రయోజనాన్ని పొందడం శక్యం కాదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోదగినటువంటి అంశం. రామకృష్ణ పరమహంస ఆ మహానుభావుడు కోరిక లేకుండా నిష్కామ భక్తితో ఆరాధించడం వలన, ఈ మహాకాళి ఆరాధన వలననే ఆయనకి అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగింది, లోకానికి మార్గదర్శనం చేయగలిగాడు. కనుక వ్యక్తులు ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఆ రాజు, ఆ వైశ్యుడు, ఆ మహర్షి వలన ఈ అవతారం విన్నారు. ఈ అవతారమే కాదు, మరో 2 అవతారాలను గురించి కూడా విన్నారు. ఆ అవతారాలు తర్వాత మనం చెప్పుకుంటాం. ఈ దేవీ అవతారాలు తెలుసుకోవడం వలన ఏమైంది? వాళ్లకు జ్ఞానోదయం కలిగింది. దేవి యొక్క మహాత్మ్యం చాలా గొప్పది. ఎన్ని గ్రంథాలు వర్ణించాయో, దేవీ భాగవతంలో దేవీ మహాత్మ్యమే 18,000 శ్లోకాల్లో వర్ణించారు. అలాగే మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం 700 శ్లోకాల్లో వర్ణించారు. దాన్ని సప్తశతీ మహామంత్రము అంటారు. ఇది కాక కాళికా పురాణం అని మరో గ్రంథం ఉన్నది. ఇక్కడ కాళీదేవి మహాత్మ్యం ప్రత్యేకించింది. ఇవి కాకుండా తంత్రగ్రంథాలు ఉన్నాయి. తంత్రగ్రంథాల్లో దేవి ఆరాధించే పద్ధతి, దేవి యొక్క గొప్పతనం ఇవన్నీ చాలా బాగా వివరించడం జరుగుతుంది. ఈ గాథ, ఈ మహాత్మ్యం విన్న తర్వాత వాళ్ళకి సంతోషం కలిగింది. ఋషి ఏమని చెప్పాడంటే, ఆ తల్లి యొక్క ప్రభావం వలన ఈ జగత్తంతా ధరించబడుతోంది. ఆమె విష్ణుమాయ, ఆమె

0: అనుగ్రహిస్తే విద్యను ప్రసాదిస్తుంది. విద్య అంటే బ్రహ్మ విద్య, జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది. కనుక మీరిద్దరూ కూడా వివేకాన్ని పొందిన వారిలై ప్రవర్తించండి. ఆ తల్లి ప్రభావం వలననే లోకం మోహంలో పడుతూ ఉంటుంది. ఆ తల్లిని శరణు వేడండి. ఆమెను ఆరాధించినట్లయితే భోగం, స్వర్గం, మోక్షం కూడా ప్రసాదిస్తుంది అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ సురధుడు మహర్షికి నమస్కారం చేసి, వివేకాన్ని పొందినవాడే ఆయన వైరాగ్యాన్ని పొందాడు. ఎందుకంటే రాజ్యం పోయింది, అతి మమత చేత తాను బాధపడుతున్నాడు, కనుక తాను వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయాలి అనుకున్నాడు. వైశ్యుడు కూడా ఆయన వెంట తపస్సు చేయడం కోసం వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు కోరిక ఏమిటంటే జగజ్జనుని దర్శించాలి అని. వాళ్ళ దగ్గర ఏమున్నాయి అక్కడ వస్తువులు? ఏమన్నా ఆరాధన చేసే వాళ్ళకి ఏవో వస్తువులు ఉంటాయి. ఆ సన్నిహితంగా అక్కడ నదిలో ఉండేటువంటి ఇసుకతో అమ్మవారి యొక్క మూర్తిని తయారు చేసుకుని వాళ్ళిద్దరూ అక్కడ తపస్సు ప్రారంభించారు. దేవీ సూక్తాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ ఇసుకలోనే, ఆ ఇసుకతోనే అమ్మవారి మూర్తిని చేసి అక్కడే ఆరాధిస్తున్నారు. పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తర్పణాలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు, మనసుని స్వాధీనం చేసుకున్నారు, మనసుని దేవీమయం చేశారు. ఆ అమ్మగారి అమ్మవారికి వారు ఆరాధన చేస్తున్నారు. ఇలాగా ఆరాధిస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచాయి. అన్నాళ్ళు నియమంగా ఉన్నారన్నమాట. జగజ్జన్ని అనుగ్రహించింది, ఆమె ప్రత్యక్షమైంది. రాజా, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు లభిస్తుంది, నేను సంతోషించాను. అంటే రాజుగారికి మంచి రాజ్యం కావాలనుంది, తృప్తి కలగలేదు. పూర్వం రాజ్యం చేస్తుంటే మధ్యలో పోయింది కదా, అందువలన మధ్యలో రాజ్యం తొలగిపోకుండా నేను రాజ్యాన్ని పాలించాలి అని కోరుకున్నాడు. శత్రువులందరూ కూడా మరి తొలగిపోవాలి అని కూడా కోరుకున్నాడు. వైశ్యునికి మాత్రం పూర్తి జ్ఞానం కలిగిపోయింది. ఆయన, నాకు జ్ఞానం కావాలి, నాది నేను అనేటువంటి భావం తొలగిపోవాలి, అంటే అహంకార మమకారాలు తొలగిపోవాలి అని కోరుకున్నాడు. దేవి అన్నది, నాయనా, తొందరలోనే నీ రాజ్యం నీకు లభిస్తుంది, శత్రువుల్ని నాశం చేస్తావు, అప్పుడు హాయిగా ఉంటావు. కొంతకాలం పరిపాలన చేశాక ఈ శరీరం వదిలాక రాబోయే జన్మలో నువ్వు వివస్వంతుని యొక్క కుమారుడు అవుతావు, అప్పుడు నిన్ను సావర్ణి అనే పేరుతో పిలుస్తారు. నువ్వు ఒక మనువు అవుతావు, మనువై చిరకాలం భూమిపైన ధర్మ పరిపాలన చేస్తావు అని చెప్పి వరం ఇచ్చింది ఆవిడ. వైశ్యను కూడా వరం ఇచ్చింది, నాయన నువ్వు జ్ఞానం కావాలి అనుకుంటున్నావు కదా, నీకు జ్ఞానం లభిస్తుంది, అహంకార మమకారాలు తొలగిపోతాయి. అంటే జగజ్జన్య యొక్క ఆరాధన వలన భోగాలు కావలసిన వాళ్ళకి భోగాలు కలుగుతాయి, మోక్షం కావలసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఇది విశేషం. మామూలుగా అయితే భోగం, మోక్షం ఇవి రెండు కూడా పొందడానికి దారులు పరస్పర విరుద్ధాలు, రెండు ఒక చోట ఉండవు. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. ఎందుకంటే భోగం కావలసిన వాళ్ళు భోగానుగుణమైన ప్రయత్నాలు చేస్తారు, మోక్షం కావలసిన వాళ్ళు సర్వసంగాలు వదులుకుని అహంకార మమకారాలు వదులుకుని సాధన చేస్తారు. కానీ జగజ్జన్య యొక్క అనుగ్రహం వలన భోగమోక్షాలు రెండూ సిద్ధిస్తాయి. ఇది ఇక్కడ విశేషం. ఆ జగజ్జన్ని వాళ్ళు ప్రార్థన చేశారు, దేవు వలన వరాలను పొందారు. పొంది ఆ సురథుడు అనేటువంటి మహారాజు మళ్లీ జన్మలో సూర్యుని వలన పుట్టాడు, అంటే సూర్యుని యొక్క కుమారుడిగా పుట్టాడు. అప్పుడు అతడు సావర్ణి అనేటువంటి మను అయ్యాడు. చూడండి, దేవీ ఆరాధన వలన ఎంత ప్రయోజనం ఉన్నదో. ఆ జన్మలో రాజ్యాన్ని పొందాడు, భోగాలు అనుభవించాడు, మళ్లీ జన్మలో మనువుగా కూడా ఆవిర్భవించాడు. మరి ఆ వైశ్యుడో సాక్షాత్తు మోక్షమే పొందాడు, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. కనుక దేవీ ఆరాధన అనేది అన్ని విధాల అనుకూలించేది. శంకర భగవత్పాదాచార్య వారు చెప్తారు ఏమంటే, అమ్మ ఏ తప్పు చేసినా క్షమిస్తుంది. బయట వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావంటారు, అమ్మ మాత్రం అలా మనసులో పెట్టుకోదు. అందుకని జగదాధారమైన పరమాత్మను తల్లిగా ఆరాధించినట్లయితే ఆ తల్లి తొందరగా అనుగ్రహిస్తుంది. అమ్మలో ఉండేటువంటి ఆ ప్రేమభావాన్ని ఆ జగజ్జననిగా దర్శించినట్లయితే ఆ జగజ్జనని ఏం చేస్తుంది, అనుగ్రహిస్తుంది అని. ఇలాగా ఆ తల్లి అనుగ్రహించి ఆమె అంతర్ధానాన్ని పొందింది. తర్వాత వీళ్ళు ఆ తల్లిని చాలా భక్తితో స్తోత్రం చేశారు, వరాన్ని పొందారు అనుకున్నట్టుగానే వాళ్లకు ఆ ప్రయోజనాలు కలిగాయి అని చెప్పని దేవి యొక్క అవతారాన్ని మార్కండేయ పురాణంలో సంగ్రహంగా చెప్పారు. ఇదే విషయాన్ని దేవీ భాగవతంలో విస్తృతంగా వర్ణించారు. దేవీ భాగవతంలో దేవి యొక్క అనేక అవతార గాథలు ఉన్నాయి. దేవికి చాలా అవతారాలు ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ అవతార గాథలు దేవి భాగవతంలో మనకు లభిస్తాయి. మరి మిగిలిన చోట్ల కొంచెం కొంచెంగా వర్ణన ఉంటుంది. కనుక ఆ జగజ్జన్ని ఆరాధించినట్లయితే ఇహం పరం అన్నీ లభిస్తాయి. దేవి భాగవతంలోనే కాకుండా మార్కండేయ పురాణంలో కూడా ఆ తల్లి యొక్క ఆరాధన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ ఆరాధనా పద్ధతుల్ని మనం అవలంబించినట్లయితే ఇహపరాలకు బెంగపడక్కర్లేదు. భారతీయులకు ఉండేటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే ఇక్కడ ఈ కల్పంలోనే కాదు అనేక కల్పాల్లో దేవి అవతరించింది. ఇప్పుడు మనకి నిన్న మొన్న భగవాన్ సత్యసాయిబాబా వారు అవతరించినట్లే ఎన్నోసార్లు ఇక్కడ భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాల వలన మనకు నిత్య జీవితంతో పాటుగా భగవంతుని పట్ల ఒక విశ్వాసం, ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం వలన సాధన చేస్తాం. జీవితంలో మనం ఎలా అయితే ధనం కోసం, భోగాల కోసం ప్రయత్నం చేస్తామో అలాగే భగవద్ అనుగ్రహం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా ఈ లోకంలో ఇబ్బందులు తొలగడం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందడం కోసం సాధన చేస్తూ ఉంటాం. ఈ సాధన చేయడం వలన మనకు జీవితంలో అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడో లేడో అనే భావన కాకుండా ఆయన ఉన్నాడు, మన అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసం వస్తుంది, అనుభూతి వస్తుంది. దాని ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అందుకే ఈ మార్కండేయ పురాణంలోనే ఆ తల్లిని గురించి ఇలా ప్రార్థించారు. దుర్గే స్మృతా హరసి దుఃఖమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి ఖాతదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మా దుర్గమ్మ, నిన్ను స్మరిస్తే సకల ప్రాణులకు దుఃఖాన్ని తొలగిస్తావు. సామాన్యంగా దుఃఖంతో ఉన్నవాళ్ళు దుఃఖాన్ని తొలగడం కోసం, బాధలు తొలగడం కోసం ఆ దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. కనుక దుర్గే స్మృతాహర్షి, ఆమెను స్మరిస్తేనే చాలు, ఆమె దుఃఖాలని తొలగిస్తుంది. అయితే కొందరు అనుకుంటారు ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తొలగడం కోసం భగవంతుడిని ఆరాధించాలి అని. అంతేకాదు, స్వస్థంగా ఏ ఇబ్బందులు లేని వాళ్ళు ఆ తల్లిని ఆరాధిస్తే వాళ్లకు మిక్కిలి శుభమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇది చాలా కష్టమైంది. యహలోకంలో కష్టాలు తీరడం అనేది ఎంత పెద్ద గొప్ప విషయం కాదు. అతిసూక్ష్మమైన బుద్ధిలో మార్పు వచ్చి మంచి ఆలోచనలు వచ్చి మంచి ప్రవర్తన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అసురులు కూడా తపస్సు చేశారు, మనకంటే చాలా ఎక్కువ తపస్సు చేశారు, ఎక్కువ ప్రయోజనాలని సాధించారు, కానీ సద్బుద్ధిని వాళ్ళు పొందలేకపోయారు. కనుక సద్బుద్ధి కావాలి అనే సంకల్పంతో, స్వస్థమైన మనస్సుతో ఏ ఇబ్బంది లేని వాళ్ళైనా సరే ఆ తల్లిని ఆరాధిస్తే ఏం చేస్తుంది, అతి శుభమైన మనస్సును ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మనకు లోకానికి మేలు కలిగించేవి. అలాంటి ఆలోచనలు వచ్చి వాటి ఆచరణలో పెడితే ఎంత లాభం చెప్పండి. అంతేకాదు, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు కొందరు, దుఃఖాలతో బాధపడేవాళ్ళు కొందరు, రోగాలతో బాధపడేవాళ్ళు కొందరు, చాలా ఉన్నారు కదా. ఆ తల్లి బాధతో ఉండేవాళ్ళు అమ్మా తల్లి అనుగ్రహించు అని ప్రార్థిస్తే దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ఎందుకని అలా చేస్తుంది, తల్లి కనుక తల్లి పిల్లల్ని ఎలా రక్షించాలి అని చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఆమె చెప్పిన మాట కనుక ఆమెనే పట్టించుకోక ఆమెనే అనాథాశ్రమంలో చేర్చేటువంటి ఒక దుస్థితి ఈ కాలంలో ఉంది. అందుకని అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి. వృద్ధాశ్రమాలనే పేరుతో అదో తప్పుగా అనిపించటల. ఏ తల్లిని ఇంట్లో పెట్టుకుని దేవత వలే ఆరాధిస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందో అటువంటి దేవతామూర్తి వంటి తల్లిని అనాథాశ్రమంలో చేర్చి వృద్ధాశ్రమంలో ఉందని ఇప్పుడు వారానికో రెండు వారాలకు ఒకసారి చూసొచ్చే కాలం వచ్చింది. చాలా దురదృష్టం. ఈ దేశంలో అలా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు వేదం చెప్పింది ఏమని, తల్లిని దేవతగా ఆరాధించండి. వేదం స్పష్టంగా చెప్పింది, తండ్రిని దేవతగా ఆరాధించండి, గురువుని దేవతగా ఆరాధించండి, అతిథిని దేవతగా ఆరాధించండి అని చెప్పింది. ఆ చెప్పడం వలన మనకి స్కూళ్లలో బోర్డుల పైన అవి రాసి పసితనులని నేర్పేవారు. అటువంటిది అవన్నీ పోయి ఆరాధించడం మాట దేవుడు ఎరుగు, తిండి పెట్టడం కూడా బరువు అనుకుని వృద్ధాశ్రమంలో చేర్చడం ఏంటి, చాలా తప్పు కదా. కనుక అలా ఆరాధించవలసినటువంటి తల్లిని ఆరాధించాలి. జగజ్జన్య మాట, జగజ్జన్య విషయం ఏమిటి, ఆమె ఏం చేస్తుంది, దారిద్ర్యం తొలగిస్తుంది, దుఃఖం తొలగిస్తుంది, భయం తొలగిస్తుంది. ఎందుకంటే తల్లి కనుక ఆమె తప్ప ఇంకెవరికి దయాభావం ఉంటుంది. కనుక దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఎల్లప్పుడూ అందరికీ ఉపకారం చేయాలి, అందరికీ మేలు కలిగించాలి అని చెప్పని కరగిపోయి ఉంటుంది ఆ మనస్సు. ఆ కరగిపోయిన ఆర్ద్రమైన మనస్సుతో లోకాన్ని ఉపకరిస్తుంది. అటువంటి ఆ జగజ్జన్యకి శిరస అభివాదనం చేస్తూ ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి.
1: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైరాం.
2: ఈ కార్యక్రమంపై మన శ్రోతల అభిప్రాయాలను కూడా అడుగుదాం గణేష్. మీరు మాకు listener@radiosai.org కి మీ అభిప్రాయాలను రాసి పంపించగలరు. సైరాం.

0: శరన్నవరాత్రి సందర్భంగా రేడియో సాయి ప్రత్యేక కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ ప్రేమపూర్వక శుభాభినందనలు. జంతునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మ ప్రత్యేకత మన మేధస్సులోనే ఉంది. మనిషి ఏ పనినైనా చక్కగా చెయ్యాలంటే మంచి తెలివితేటలుండాలి. జీవితాన్ని సాఫీగా కొనసాగించడానికి ధారణాశక్తి, జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఎంతో అవసరం. వాటిని ప్రసాదించే మేధాదేవి వర్ణన్ను తెలిపే మంత్రమే మేధాసూక్తం. వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమంలో ఈనాడు మేధాసూక్తంలోని అంతరార్థం మొదటి భాగంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం పలుకుతున్నది మీ గణేష్,
2: భార్గవ్.
1: వేదాలలో జగన్మాత తత్వం మాట్లాడుకుంటున్నటువంటి ఈ తరుణంలో మనం శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెడుతున్నాం. మొదటి 3 రోజులు దుర్గాదేవి గురించి మనం ప్రస్తావించుకున్నాం. 2వ 3 రోజుల గురించి మనం శ్రీసూక్తం లక్ష్మీదేవి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. చివరిగా మనం దసరా నవరాత్రులు ముగింపు సమయంలో చివరి 3 రోజులు మనం మేధాదేవి అనగా సరస్వతీదేవి గురించి మనం మాట్లాడుకుంటూ దాన్ని సూచించేటటువంటి ఒక సూక్తమైన మేధాసూక్తంలోకి మనం ప్రయాణం చేద్దాం. భార్గవ్, ముందుగా ఈ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మనం గణపతి ప్రార్థనతో మొదలు పెడదాం.

0: ఈ మేధా సూక్తాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే మొట్టమొదటిగా సూక్తము ఒక శాంతివంతనంతో మొదలవుతుంది. అంతేకాకుండా ఈ సూక్తం అయిన వెంటనే చివరగా ఇంకొక శాంతి మంత్రంతో, అది కూడా ఒక గాయత్రి మంత్రంతో ముగుస్తుంది. మరి ఇలా చాలా మంత్రాలు మనకి ఎదురవుతాయి. ఉదాహరణకి గణపతి అథర్వశీర్షం గాని, నారాయణ ఉపనిషత్తు
1: భద్రం కర్ణే భీతో మొదలవుతుంది, భద్రం కర్ణే భీతో మళ్ళీ ముగుస్తుంది. అలాగే మనకి పురుషోక్తం తీసుకుంటే తచ్చయోరావణీమహే మళ్ళీ తచ్చయోరావణీమహే ఎండ్ అవుతుంది. అలాగా గణేష్ కరెక్ట్ అని చెప్పింది, చాలా కరెక్ట్ గా చెప్పేవి. ప్రతి మంత్రము చూస్తే నారాయణ ఉపనిషత్తు తీసుకో, ఎన్ని మంత్రాలు మనం తీసుకున్నా కూడా స్టార్టింగ్ ఒక శాంతి మంత్రం, జనరలీ ఎండింగ్ కూడా శాంతి మంత్రంతో ఎండ్ అవుతుంది. కొన్ని దగ్గరలో శాంతి మంత్రం లాగా ఓం శాంతి శాంతితో ఎండ్ అవుతుంది. అంటే దీనికి ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా?
0: అంటే మనం సముద్రంలోకి మనం దిగినప్పుడు ఒక ముత్యం కోసం వెతికేటప్పుడు మనకి ఏం దొరుకుతుంది భార్గవ్?
1: ముత్యం అంటే ముందు నీళ్ళు వస్తాయి కదా,
0: ఆ తర్వాత ఒక చిప్ప దొరుకుతుంది.
1: చిప్ప ఓపెన్ చేస్తే దాంట్లో ముత్యం ఉంటుంది.
0: అదేవిధంగా ఒక సూక్తం, మనం మొట్టమొదటిసారిగా దుర్గా సూక్తం చెప్పుకుంటున్నప్పుడు సూక్తం అనేది చాలా భావగర్భితంగా ఉంటుంది, దాంట్లో ఎంతో అంతరార్థం నిబిడీకృతమై ఉంటుంది అనుకున్నాం. మరి అటువంటి ఆణిముత్యాలు మనం సంపాదించాలి అంటే పైనటువంటి ఆ షెల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి. ఆ షెల్లే మనకి ఈ శాంతి మంత్రం అనుకోవచ్చు.
1: అంటే జాగ్రత్తగా షెల్ ఓపెన్ చేసి ముత్యాన్ని తీసి దాంతో మనకి ఏమైనా, మరి దానివల్ల మనం ఏ ప్రయోజనం పొందాలనుకున్నా పొందిన తర్వాత మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పెట్టి మళ్ళీ షెల్ క్లోజ్ చేయాలి. అదేనా చెప్పేది?
0: అవును.
1: అంటే ఇప్పుడు మనకి ఐరన్ సేఫ్ లో మనం ఏమైనా పెట్టుకున్నాం, జనరలీ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు లేక ఏమైనా పూజలు చేసినప్పుడు అమ్మవారి చిన్న విగ్రహం లోపల ఉంటుంది, లేకపోతే దాన్ని పెడతాం, జాగ్రత్తగా తీసి ఆ విగ్రహం తెచ్చి పూజ చేసి మళ్ళీ పెట్టిస్తాం. అలాగంటున్నావు నువ్వు.
0: మరి ఎందుకు ఈ శాంతి మంత్రం, అసలు ఈ శాంతి మంత్రం యొక్క ఉపయోగం ఏంటో మనం తెలుసుకుందాం.
1: అంటే శాంతి మంత్రము బాగా ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రతి మంత్రానికి ముందర ఒక శాంతి మంత్రం లాగా పెడతాం. అంటే శాంతి మంత్రం అన్నా కూడా దాంట్లోని జనరలీ మీనింగ్ ఏంటంటే మంచి చూడాలి, నేను మంచి వినాలి, నా దేహం అంతా పుష్టిగా రోగరహితంగా ఉండాలి. అది కాకుండా ఉన్న మెయిన్ దేవతలందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని ఒక మంత్రం, జనరలీ అదే ప్రేయర్ వస్తుంది. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే గణేష్, మనం మెయిన్ వేద మంత్రాలు అంటే దానిలో చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు అంటే అన్నిట్లోని స్వరబద్ధమైన ఇవి, అది కూడా మహర్షులు, మంత్రద్రష్టాలైన మహర్షులు అందరూ దాన్ని వాళ్ళ సమాధి స్థితిలోని, వాళ్ళ ధ్యాన స్థితిలోని తెలుసుకున్నారు. అలాంటి మంత్రాన్ని మనం జపించినప్పుడు లేకపోతే
0: ఉచ్చరించినప్పుడు
1: దాని నుంచి మనకి మంచి
0: ఫలితము,
1: మంచి బెనిఫిట్స్ రావాలి అనుకున్నాం అనుకో, దానికోసం మనం రెడీగా ఉండాలి. అంటే మనం కూడా ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ భద్రం కర్ణేవి తీసుకున్నాం, స్థిరైరంగై ఈ స్తుష్టు వాగుంసస్తనూభి, అంటే అంగాలన్నీ స్థిరంగా ఉండాలి, నా దేహం పుష్టిగా ఉండాలి అని. అది శరీరం మే విచర్షణం ఇప్పుడు మనం చెప్తాం దీంట్లో కూడా. అంటే ఫస్ట్ మన దేహము మన కంట్రోల్లో, మన అదుపులో ఉండాలి. ఎందుకంటే పతంజలి యోగ సూత్రాస్లోని పతంజలి మహర్షి కూడా చెప్తాడు, స్థిర సుఖస్య ఆసనము అని. అంటే మనం ఏదైనా ఆధ్యాత్మిక సాధన ఏమైనా చేయడానికి మొదలెడితే ఫస్ట్ మన దేహం మనం కంట్రోల్
0: కంఫర్టబుల్
1: గా ఉండాలి. అది కాకుండా మనకి ఇప్పుడు అదే చెప్తారు, అంటే అశ్వమేధ యాగం అంటారు. అశ్వమేధ యాగం ఎందుకంటే అశ్వం లాంటి మన మేధస్సు,
0: మనస్సు
1: అశ్వం ఇప్పుడు ఎప్పుడు చలనమే, ఇప్పుడు ఒక దగ్గర
0: స్థిరంగా
1: ఉండదు. ఏదో ఒక పోర్షన్, ఏదో ఒక పార్ట్ భావం, ఏదో ఒక భాగం మన దేహాన్ని మూవ్ చేస్తుంటుంది. అలాంటి అశ్వలాంటి మేధాన్ని కంట్రోల్ చేయడం అశ్వమేధ యాగం అంటారు. సో అలాగే మన దేహము కంట్రోల్లో ఉండాలి, ఉంటే మనకి బెనిఫిట్ వస్తుంది దానివల్ల. రెండోది మనస్సు మనం ప్రశాంతంగా అచంచలంగా ఉంచుకుని మనం ఎప్పుడైతే ఆ మంత్రం జపం చేయడమో లేకపోతే మంత్రాన్ని ఉచ్చారణలోకి మనం దిగుతామో అప్పుడు దాని వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి, అంటే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ భావంతో ఎప్పుడు మనం శాంతి మంత్రం చెప్తాం. ఇంకా నువ్వు ఇంకో విషయం చూస్తుంటావు, శాంతి మంత్రం అయిన తర్వాత 3 సార్లు శాంతి వస్తుంది ఎప్పుడు, జనరలీ మనం భజన పాడినా మనం మంత్రం ఎండ్ అయినా కూడా ఓం శాంతి శాంతి శాంతి 3 సార్లు. అంటే మన దేహము, మన మనస్సు, అది కాకుండా
0: మన ఆత్మ,
1: ఆత్మ అంటే బ్రహ్మాండం అంతా, అంటే అంతా శాంతంగా ప్రశాంతంగా సుఖశాంతులతో ఉండాలి అనే ఆ ప్రేయర్ కూడా దాంట్లో ఇమిడై ఉంటుంది. సో అది జనరలీ శాంతి మంత్రం చెప్పే ప్రయోజనం.
0: ఇంకా ఈజీగా అందరూ గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడుతూ ఉంటారు, గేమ్స్ ఆడే ముందు మనం వార్మప్ చేస్తాం. వార్మప్ చేస్తే మనం గేమ్ ఆడేటటువంటి ఆ ఈజ్ ఏదైతే ఉందో సునాయాసంగా ఆడగలిగే అవకాశం దొరుకుతుంది మనకి.
1: అంటే మన మసిల్స్, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని
0: ఫ్లెక్సిబుల్ గా
1: ఉంటాయి, ఫ్రీ
0: అవుతాయి. సో మరి ఈ మేధాసూక్తం ఏదైతే ఉందో అది దేనికోసం మనం చాంట్ చేస్తామనేది చూసుకున్నట్లయితే, అప్పుడు దాని ముందు వచ్చే శాంతి మంత్రము ఏమిటి, అది దేన్ని సూచిస్తుంది, దేనికి మనం వార్మప్ చేసుకుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో పేర్లోనే ఉన్నది మేధా సూక్తం, అంటే మేధాదేవిని మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాం. మేధాదేవి దేనికి నిదర్శనం అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మన ఇంటెలెక్ట్ అంటే బుద్ధికి,
1: బుద్ధి
0: జ్ఞాన వికాసానికి, అంతేకాకుండా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ మనకి ఏకాగ్రత అనేది చాలా అవసరం. అంటే నువ్వు 1-pointedness, జ్ఞాపక శక్తి ఒకటి. ఆ తర్వాత చూడండి, ఒకే దేవత ఇన్ని శక్తుల్ని మనకి ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక విషయం చూసాం, ఆ విషయం చూసింది మనకి ఎంతసేపు గుర్తుంటుంది, అంటే దాని ధారణ శక్తి, మెమరీ పవర్ అంటారు దాన్ని, అదొకటి. అంతేకాకుండా ఒక పని చేయాలి అంటే దాన్ని చాలా శ్రద్ధతో చేయాలి, అంతేగాని ఏదో చేయాలే అన్న భావంతో కాకుండా పరిపూర్ణమైనటువంటి కాన్సన్ట్రేషన్తో శ్రద్ధతో మనం అది చేస్తే అది జ్ఞానానికి దారితీస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు.
1: ఇంకోటి కూడా యోగ కర్మ సుకౌశలం, అంటే ఏ కర్మ చేస్తున్నామో దాంట్లో మనం పర్ఫెక్ట్ గా కర్మ చేస్తే, అంటే మన మైండ్ కంప్లీట్ గా దాని మీద ఫోకస్ చేస్తే దాంట్లో సక్సెస్ మనకు వస్తుంది.
0: అవును. అంతేకాకుండా ఇంకొంచెం హయ్యర్ స్టేజ్ కి మనం వెళ్ళగలిగితే, మామూలు కాన్సన్ట్రేషన్ కాకుండా కాంటెంప్లేషన్, స్వామి ఆ 3 స్టేజెస్ కూడా, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్, ఆ లెవెల్స్ లో మనం వెళ్ళినట్లయితే చక్కగా మన బుద్ధిని విచక్షణా శక్తి ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అన్న ఆ డిఫరెన్స్ మనం కనుక్కోగలిగితే అప్పుడు మనం మంచి దారిలో పయనించడానికి వీలవుతుంది. ఆ శక్తి మనకి మేధాదేవి అందిస్తుంది అన్నమాట.
1: దీన్ని కొంచెం ఇంకా ఈజీగా మనం చెప్పాలంటే, ఇప్పుడు ప్రజెంట్ మంది ఇప్పుడు ఇంటర్నెట్ ఏజ్, అన్ని దగ్గర మన కంప్యూటర్స్, ఇంటర్నెట్, గూగుల్ అన్ని ఉన్నాయి మనకి. సో మనకి ఇప్పుడు మేధా అని ఏదో వేదము అని నేను టైప్ చేస్తే నాకు బోల్డ్ అని సైట్స్ వస్తాయి, చాలా ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అంటే ఓపెన్ చేస్తే దాదాపు 20 పేజీలు కూడా మనకి వేదం మీద అలా వస్తుంటాయి, దాంట్లో ఎన్నో హిట్స్ ఉంటాయి మనకి, అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంత ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం దాని నాలెడ్జ్ లాగా, అంటే ఇప్పుడు నేను వేదం విషయం నాకు ఏదో తెలుసుకోవాలనుకో, ఆ 20 పేజీలు 30 పేజీలు నేను ప్రింట్ ఇస్తే నాకు దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అదే అది ఇన్ఫర్మేషన్ ఇస్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దానివల్ల నాకేమి దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నాకు అర్థమైనట్టు నేను ఇంకోరికి చెప్పేటట్టు ప్రజెంట్ చేస్తే, వేదం అంటే ఏంటో తెలియడానికి దానికి నాకు నా మైండ్ నేను ఉపయోగించాలి. అంటే ఇన్ఫర్మేషన్ అంతా బిట్స్ అలా వెదజల్లి ఉంటుంది, దానంతా ఒక ఒక హోల్ గా తెచ్చుకుని దానికి మీనింగ్ ఏంటో ఒక పేజ్ రాయగలిస్తే దాని మీద, అది నాలెడ్జ్ లోకి నేను కన్వర్ట్ చేసుకున్నాను, ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ లో కన్వర్ట్ చేసుకున్నాను. ఆ కన్వర్షన్ ఆఫ్ నాలెడ్జ్ నువ్వు చెప్పినట్టు ధారణ శక్తి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇవన్నీ దాంట్లో పనికి వస్తాయి. ఇప్పుడు ఆ వేదము అనేది ఏమిటో నాకు నాలెడ్జ్ ఏంటో తెలిసింది. నాలెడ్జ్ తెలియడమే కాకుండా ఆ వేదంలోని అంతరార్థం కూడా ఏదో ఉంది. వేద్ అంటే విద్, విద్ అంటే తెలుసుకోవడము. ఏమిటి తెలుసుకోవడము? ఏం తెలుసుకోవడం అంటే, ఏమిటి తెలుసుకోవడం వల్ల ఇంకేమి తెలుసుకో అక్కర్లేదు, దట్ విచ్ యు నో సో దట్ యు డోంట్ నీడ్ టు నో ఎనీథింగ్ ఎల్స్ అనే ఒక భావం నాలోని, అంటే ఇంటెలెక్చువల్లీ కాదు, అంటే ఏదో చెప్పేసినట్టు చెప్పడం కాదు, నాకు నేను గ్రహించి అర్థమై నాకు నాకు అంటే మనసారా నాకు పెర్ఫెక్ట్ గా అర్థమైనట్టు నేను తెలుసుకున్నాను అనుకో ఆ విషయం, అంటే నేను నా ఇంటెలెక్ట్ నా మేధాశక్తిని ఇంకా డీప్ గా ఉపయోగించాను అని అర్థం. దాని ఏంటంటే రిఫైన్డ్ ఇంటెలెక్ట్ అంటారు. ఆ రిఫైన్మెంట్ నా ఇంటెలెక్ట్ లో వచ్చింది, నేను వేదం అంటే ఏంటో తెలుసుకున్నాను, బాగా తెలుసుకున్నాను అంటే అది నెక్స్ట్ స్టేజ్ కి వచ్చింది. ఈ స్టేజ్ కన్నా ఇంకా పైకి మనం వెళ్ళాలి అంటే, ఇంకా ఎదగాలి అంటే ఆ వేదమే ఈ ప్రపంచానంతటికీ మూలాధారం, అదే దీని అందరికీ
0: జ్ఞానం,
1: అదే అదే అన్నిటికీ బేసిస్ అని నేను తెలుసుకున్నాను అనుకో, అంటే నేను ఒకసారి జ్ఞానం వరకు చేరిపోయాను. ఆ జ్ఞానం వరకు చేరిపోవడం స్టేజ్ కూడా నేను నా మనసు ఉపయోగించి నా బుద్ధి నా ఏకాగ్రత
0: అన్ని
1: ఉపయోగించి చేస్తాం. సో మనకి నాలుగు స్టేజ్లు, ఇన్ఫర్మేషన్ విజ్డమ్, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్, రిఫైన్ ఇంటెలెక్ట్,
0: విజ్డమ్.
1: ఈ నాలుగు నువ్వు చెప్పినట్టు బ్లాసమింగ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అన్నావు కదా,
0: అది వికసించడం,
1: వికసించడం. ఆ స్టేజ్ కి మనం చేరాలి అంటే మనకి ఒక మంచి క్యాటలిస్ట్, మనకి మంచి హెల్ప్ చేసేది మేధాసూక్తం. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, అంటే నేను వేదము దాని మీనింగ్ అని ఒక విషయం నేను చెప్పాను. అంతేకాకుండా ఏ పనైనా మనం తీసుకునే, ఇప్పుడు ఆఫీస్ లో నేను పనిచేస్తున్నాను, ఆఫీస్ లో పని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని నేను దాన్ని ఒక విధంగా నేను
0: క్రోడీకరించి మనం అది అందించగలిగితే
1: అది నాలెడ్జ్ అవుతుంది. దాన్ని ఇంకా కొంచెం ఆ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు యోగ కర్మసు కౌశలం, ఆ పనే నేను ఇది స్వామి నీకు అర్పిస్తున్నాను, నీకోసం చేస్తున్నాను పని అంటే అది వర్షిప్ లోకి మారిపోయి అది విజ్డమ్ లోకి చేరుతుంది. సో ప్రతి పని మనం చేసేది ఇప్పుడు మన దైనిక జీవితంలోని అన్నిట్లోని మనకి ఈ మన మైండ్ ఉపయోగించాలి, అన్నిటికీ మనకి మేధాసూక్తం చాలా హెల్ప్,
0: చాలా హెల్ప్ఫుల్. మరి అది మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపెట్టాలి అని చెప్తున్నారన్నమాట. మరి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ బుద్ధి ఏదైతే ఉందో, ఆ విచక్షణా శక్తి ఏదైతే ఉందో, దాన్ని సంపాదించడానికి మేధాసూక్తం మనం చాంట్ చేసుకోవచ్చు. మరి సరే, ఇది మైండ్ రిలేటెడ్ మొత్తం అంతా. ఈ మైండ్ ని మనం సరైన డైరెక్షన్ లో పెట్టాలి అంటే దాని వెనకాతల మనం కోశాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ అన్నమయ కోశ, తర్వాత ప్రాణమయ కోశ, అంటే ఈ రెండు మన దేహానికి సంబంధించినవి. సో దేహం సరిగ్గా ఉంటే అప్పుడు మన మనస్సు ప్రాపర్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. వివేకానందుల వారు చెప్పినట్టు మనం ఇంతకు ముందు కూడా ప్రస్తావించుకున్నాము, ఆకలితో ఉన్న వాడికి నువ్వు ఆధ్యాత్మికత బోధించలేవంటారు. మరి అందుకే స్వామి కూడా ఎప్పుడు మనల్ని ఆకలితో ఉంచలేదు, బాగా తినిపించేవారు, అదే సమయంలో మంచి జ్ఞానాన్ని మనకు అందించేవారు అన్నమాట.
1: అంటే అదే కాకుండా ఆహారం తినిపించి మీ ఆహార విహారాలు కరెక్ట్గా ఉండాలి అని చెప్పారు. అంటే ఆహారం ఒక నోట్తో తీసుకునే ఆహారం కాదు,
0: అన్ని ఇంద్రియాలతో సేకరించేవి
1: ఆహారం కరెక్ట్గా ఉండాలి అని చెప్పారు.
0: అయితే మరి దీనికి ఈ మేధాసూక్తం కి ముందు వచ్చే శాంతి మంత్రం మనల్ని ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే మైండ్ కి ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా సెన్సెస్ ద్వారా
1: వస్తుంది,
0: మన దేహం ద్వారా వస్తాయి. సో అది ఎలా అవుతుంది అనేది మనం శాంతి మంత్రంలో తెలుసుకుందాం.
2: ఓ

0: ఇది ఇప్పుడు దీన్ని ఈ శాంతి మంత్రాన్ని మనం ఒక్కొక్కరుగా మనం పరిశీలిస్తే ఫస్ట్ యశ్చందసామృషభో విశ్వరూపః చాలా సార్లు స్వామి ఉపన్యాసాల్లో చెప్తారు వేదము అనే వర్డ్ కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి దాంట్లో శృతి ఆమ్నాయ నామాయ అనే కాకుండా ఛందస్ కూడా ఒక పేరు ఎందుకు యశ్చందసా మృషభో అంటే ఛందాలన్నిటికీ వేదాలన్నిటికీ వృషభం అయిన అంటే పెద్దది అయినది అంటే పెద్దది ఈ విషయం అంటే
1: ఉత్కృష్టమైనది
0: ఉత్కృష్టమైనది వృషభం అంటే యాక్చువల్లీ
1: రాజులాగా ఉంటుంది అనమాట
0: బుల్ కదా అంటే వృషభం అంటే రాజులా ఉంటుంది అని అన్నిటికీ పెద్దది బృహత్ అయినది ఏమిటి అంటే అదేమిటి అది అదే విశ్వం అంతా వ్యాపించింది దాని విషయం నేను చెప్తున్నాను అని శాంతి మంత్రం ఫస్ట్ వస్తుంది సో అది ఏంటో చెప్పగలవు గణేష్
1: ఓంకారం
0: కరెక్ట్ స్వామి కూడా చాలా చెప్తారు ఓంకారం అందుకే నేను అనుకోవడం మనకి ఇప్పుడు నువ్వు గమనిస్తే మనకి పొద్దున్న స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ మందిరంలోని మనం ఫస్ట్ మనకి 5:20 మనకి స్టార్ట్ అయ్యే ప్రోగ్రాము 21 ఓంకారంతో స్టార్ట్ చేస్తారు స్వామి సో ఓంకారానికి స్వామి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అది కాకుండా మనం హాస్టల్లో సుప్రభాతం చేసే ముందు మనకి ఓంకారం చెప్తారు ఓంకారం అంత ముఖ్యమని స్వామి ఇన్సార్లు చెప్పారు సో ఆ ఓంకారం ఏదైతే ఈ వృషభం లాంటిదో ఏ అంటే వేదాలకి అది కాకుండా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో దాని విషయంలోని చెప్తారు
1: అండ్ ఈ విశ్వమంతా ఆ ఓంకారం నుండే ఆవిర్భవించబడింది ఓంకారం నుంచి
0: వచ్చింది యశ్చంద విశ్వరూప యశ్చంద సామృషభో విశ్వరూప ఛందోభ్యో ద్యమృత సంబభూవ అంటే ఆ ఛందస్సు ఆ వేదంలోనున్న ఎసెన్స్ అమృతం అంటే ఆ వేదం నుంచి వచ్చిన అమృతం నుంచి ఆవిర్భవించింది అదేమిటో అది ఓంకారం దాని విషయంలో చర్చిస్తున్నాం
1: సమేంద్రో మేధయా స్పృణోతు
0: అది మా ఇంద్రియాలు మా మేధస్సుని బాగా
1: పెంపొందించాలి అమృతస్య దేవధారణో భూయాసం అంటే ఓ పరమాత్మ నాకు అమృతత్వ స్థితిని ఇమ్మని అడుగుతున్నావు అన్నమాట అంటే శరీరం మే విచర్షణం
0: శరీరం అంతా మనకి పుష్టిగా హెల్దీగా ఉండాలి
1: జిహ్వా మే మధుమత్తమా
0: ఇక్కడ స్వామి ఇన్సార్లో చెప్తారు అంటే టాక్ స్వీట్లీ టాక్ సాఫ్ట్లీ ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ ఒబ్లైజ్ స్పీక్ ఒబ్లైజింగ్లీ స్వామి చాలా చెప్తారు ఇది వాక్ విషయంలో మనం ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అని ఇంకా ఎప్పుడు ఇంకో విషయం కూడా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు మన మూతి ముందర మనం చేయి పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు మనకు తెలియకుండా మన మన నోటి నుంచి కొన్ని రేణువులు వెళ్ళి పడవచ్చు వాళ్ళ మీద అందుకు ఆ గౌరవం ఇచ్చి మాట్లాడాలి అని చేయి పెట్టుకుని మాట్లాడమని చాలా సార్లు స్వామి చెప్తాము
1: జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం
0: అంటే ఎప్పుడు మంచి వినాలి మన కర్ణాలు అంటే మన చెవుల నుంచి
1: బ్రహ్మణ కోశోసి మేధయా పిహిత
0: పిహిత అంటే కప్పిస్తున్నట్టు అంటే పిహిత అంటే ఆ బ్రహ్మము ఆ బ్రహ్మస్వరూపమైన దేవుణ్ణి ఈ మన మేధాశక్తి ఏదైతే ఉందో అంటే మేధ అంటే ఇప్పుడు మనం వరల్డ్లీ ఇంటెలిజెన్స్ అది కప్పవేస్తుంది దాన్ని కూడా తీసి మనకి చూపెట్టినట్టు చెయ్యి అని ఆ ఓంకారం ప్రబ్రహ్మ స్వరూపాన్ని అడుగుతున్నాం
1: శృతం మే గోపాయ
0: అంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నాలోని జాగ్రత్తగా ఉంచు అంటే నా నుంచి వెళ్ళిపోకుండా ఎందుకంటే ఇప్పుడు చదివితే రేపు మర్చిపోకుండా చదివిందంతా మాలో జాగ్రత్తగా మాకు అంటే జ్ఞాపక శక్తి బాగా ఉండాలి అని సో ఇవన్నీ మనం చెప్పి అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ మంత్రంలోకి అడుగు పెడతామో అప్పుడు ఆ మంత్రం మనం జపించింది మనం మంత్రం ఉచ్చరించిన పొటెన్సీ చాలా ఎక్కువ అవుతుంది
1: అవును సో ఇప్పుడు మనం స్వామి చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ సైలెంట్ సిట్టింగ్ అంటారు కదా ఆ సైలెంట్ సిట్టింగ్ మనకి ధ్యానానికి చాలా దగ్గరగా ఉంటుంది సో మన ఆధ్యాత్మిక సాధనలో ఈ ధ్యానం చేసేటప్పుడు అంటే మనం ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఫిజికల్ గా మనం ఫస్ట్ రెడీ అవ్వాలి ఆ రెడీ అవ్వడానికే ఈ ప్రాసెస్ అంతా చెప్పబడింది అనమాట శరీరం బాగా పుష్టిగా ఉండాలి ఫస్ట్ థింగ్ రెండోది మన ఇంద్రియాలతో ఏవైతే మనం స్వీకరిస్తున్నామో మన బుద్ధిని డైరెక్ట్ చేయడానికి ఇంద్రియాలు ఉపయోగపడతాయి దే ఆర్ ద విండోస్ ఫర్ అవర్ మైండ్ సో అది చెప్పిన తర్వాత జిహ్వ మన ఇంద్రియ కళ్ళు చెవులు నోటి నుండి వచ్చే మాటలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈ మేధస్ ఏదైతే ఉందో అది మనం స్వీకరించడానికి రెడీగా ఉన్నామన్నట్టు.
0: ఇప్పుడు శాంతివంతరం అయింది, ఇప్పుడు మనం మెయిన్ మంత్రానికి అడుగు పెడుతున్నాం మేధాసూక్తం అని.
1: సో మెయిన్ మంత్రంలోకి అడుగు పెట్టే ముందు భార్గవ్ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది, మేబీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆ కథ త్రిపురాసుర సంహారం గురించి అందరూ వినే ఉంటారు. శివరాత్రి టైంలో చాలా శివుడి మహత్యంలో ఇది ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. మయాసురుడు ఆ త్రిపురాల్ని చక్కగా నిర్మించుకుని శివుడి దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి అనుగ్రహం పొంది అది ఎప్పటికీ భస్మం చేయలేనటువంటి నాశనం చేయలేనటువంటి ఆ మూడు పురాలు నిర్మించుకుని అది అలా గాలిలో మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎన్నో యుగాలకు ఒక్కసారి ఆ మూడు పురాలు ఒక స్ట్రైట్ లైన్ లో వస్తాయి.
0: అంటే వాళ్ళ ముగ్గురు రాక్షసులు ఉంటారు, వాళ్ళు ఆ పురాలకి అధిపతులు.
1: ముగ్గురు రాక్షసులు తారకాసురుడు విద్యున్మాలి కమలాక్షుడు, వీళ్ళ ముగ్గురు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ తమ రాక్షస కృత్యాలతో చాలా ట్రబుల్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు మయాసురుడి చేత ఈ మొత్తం ఈ భవనాలు కట్టించుకుంటారు అన్నమాట.
0: ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి ఐరన్, మూడు ఇనుము, సిల్వర్ ఒకటి, ఇంకా
1: బంగారం
0: ఒకటి.
1: సో అందరూ దేవతలందరూ ప్రార్థిస్తారు మహాశివుడికి, పరమేశ్వర మీరు ఇలా మమ్మల్ని రక్షించాలి, ఇది కేవలం మీ ద్వారానే అయ్యే కృత్యం ఇది, సో మీరు ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అని చెప్తే, అప్పుడు ఆ సమయం ఎప్పుడైతే ఆసన్నమైందో ఆ మూడు పురాలు ఒక లైన్ లో వస్తున్నాయో.
0: అంటే వాళ్ళు ఒక వరం తీసుకో అడుగుతారు. వరం ఏంటంటే మేము ఎప్పుడు చచ్చిపోకూడదు, అంటే అది కుదరదు అంటే ఏదైతే ఒక వరం ఏడుతారంటే ఈ మూడు పురాలు మూడు వేరే వేరే ప్లేన్స్ లో ఉంటాయి. అంటే చెప్పడం ఏంటంటే ఒకటి స్వర్గలోకం, ఒకటి భూలోకం, ఒకటి ఇంకో మూడు లోకాలు ఉంటాయి. అవి ఎప్పుడైతే ఒక లైన్ లోని కలిసి వస్తాయో ఆసారి శివుడు లాంటి వాడు ఎవరైతే వాటిని వాళ్ళ యారో తోటి ఎవరైతే కొడతాడో అప్పుడు అవి ధ్వంసమవుతాయి, అప్పటికి అవ్వని. శివుడు లాంటి వాడంటే శివుడే, ఇంకెవరు లేదు.
1: మరి మొత్తం విశ్వం అంతా ఏకమయ్యి ఆ ప్రయత్నంలో ఒక భాగం అవుతారు. మరి పరమశివుడు తన పినాకాన్ని తీసుకుని ఆ బాణాన్ని వదలబోతుంటాడు. ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. మయాసురుడు పరమశివ భక్తుడు, మయాసురుడు ఆ త్రిపురాల్లో ఉండిపోతాడు. తనకి తెలుసు పరమశివుడు దీన్ని ధ్వంసం చేయబోతున్నాడని, కానీ తనకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక పరమశివుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఒకవైపు రాక్షసుల్ని నాశనం చేయాలి, ఇంకొక వైపు తన భక్తుడిని కాపాడుకోవాలి. ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి ఎలాగవుతాయి అని పరమశివుడి ప్రణాళికలు ఇవన్నీ ఒక భాగమే. సో దానికి ఇందాక మనం యశ్చందసాం వృషభం అనుకున్నాం కదా, వృషభాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాము. అది పినాకాన్ని ఈ బాణాన్ని వదలబోతున్న సమయంలో
0: సంధానం చేసే ముందు
1: ఒక్కసారి శివుడు అలా చూస్తాడంట నంది వైపు. నంది పరమశివుణ్ణి చూసి పరమశివుడు ఏం ఆలోచిస్తున్నాడు, మయాసురుణ్ణి కాపాడాలి, ఆ త్రిపురాలు దగ్ధమవ్వాలి, మయాసురుణ్ణి కాపాడాలి అన్న ఆలోచన పట్టుకుని నందీశ్వరుడికి అర్థమయ్యి ఈ యారో కన్నా ముందు దూసుకొని వెళ్లి
0: దానికన్నా వేగంగా
1: ఆ పురాల్లోకి దూరి మయాసురుడిని పికప్ చేసుకుని వచ్చేస్తాడు. అప్పుడు ఆ యారో వెళ్లి ఆ త్రిపురాల్ని సంహరిస్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎంత సూక్ష్మ బుద్ధితో నంది ఆలోచిస్తున్నాడు, పరమశివుడికి ఏం కావాలో ఎలా అర్థం చేసుకున్నాడు అనేది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం చివరిగా మన బుద్ధి గాని మన ఇంటెలిజెన్స్ గాని మన జ్ఞానం గాని దేనికి ఉపయోగపడాలి, భగవంతుని సేవలో అది ఉపయోగపెట్టాలి, భగవంతుణ్ణి తెలుసుకునేందుకు ఉపయోగపరచాలి. మరి అలాంటి దాంట్లో
0: ఇప్పుడు నువ్వు పౌరాణికంలో ఒక కథ చెప్పావు, వినడానికి ఎంతో బాగుంది, ఎంత ఇంపుగా ఉంది, కానీ అది మనకి మన చుట్టూ ఎవరైనా ఇలాంటి భక్తులు ఉన్నారా అని అందరికీ ఒక కుతూహలం కలుగుతుంది కదా. అయితే మన చుట్టూ ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు మనం చూసిన వాళ్ళు అంటే ఆన్సర్ ఎస్ ఉన్నారు. అంటే మేమే చూసాం, మనందరికీ తెలిసిందే, శ్రోతలందరికీ తెలిసిందే సాయి గీత, అందరికీ స్వామికి ఎంతో ప్రీతిపాత్రురాలు. సాయి గీత బుద్ధి అంత సూక్ష్మంగానే ఉంది అని మేము వినేవాళ్ళం, కానీ ఒకసారి మేము యాక్చువల్లీ ప్రాక్టికల్లీ చూసాం అది. అదేంటంటే ఆ టైం స్వామి ఎప్పుడు, ఇది 2099 ఆ సంవత్సరం టైం అప్పుడు, అప్పుడు స్వామి ఏం చేసేవారంటే శివరాత్రి అవుతూనే స్వామి సస్పెన్స్, శిల్పి కృష్ణ కదా, 2-3 రోజుల్లో బృందావనానికి పయనం చేసేవారు. అక్కడికి వెళ్ళి అంటే సమ్మర్ టైం అంతా 3-4 మంత్స్ అక్కడే ఉండేవారు, గురుపుణి వరకు. అయితే ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్తారు, అందరికీ ఒక పజిల్ అది, ఎవరికి స్వామి చెప్పేవారు కాదు, చాలా సస్పెన్స్ సైలెంట్లీ వెళ్ళిపోయారు. అయితే ఒకసారి ఏంటిదంటే, అంటే జస్ట్ శివరాత్రి అయింది, ఒక రోజు రెండో రోజు కూడా అయింది శివరాత్రి, అందరికీ ఆ క్వశ్చన్ ఎప్పుడు వెళ్తున్నారు స్వామి ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరికి తెలియదు. అయితే ఒకరోజు అంటే మేము హాస్టల్లో అప్పుడు ఉండేవాళ్ళని, హాస్టల్లోని అంటే నా రూమ్ గణేష్ నాకు గుర్తుంది, జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ రూమ్, అంటే మా రూమ్ నుంచి పైకి వస్తే ఎదురుకుండా సాయి గీత షెడ్, సాయి గీతతో మేము ఎప్పుడు రోజు హాయ్ చేసుకునేవాళ్ళం. అయితే ఆ రోజు పడుకున్న రాత్రి పొద్దున్న దగ్గర దగ్గర 4-4:30 టైంలోని చాలా డిస్టర్బెన్స్, చాలా సౌండ్ వినిపించింది సాయి గీత షెడ్ నుంచి. అంటే దానివల్ల మాకు మేల్కొచ్చింది, చూస్తే సాయి గీత చాలా రెస్ట్లెస్ గా ఉంది, ఏదో స్ట్రేన్ నాయిసెస్ ఏదో అరుస్తున్నది, ధ్వనిలు చేస్తున్నది ఏదో సంథింగ్. అయితే మాకు అర్థం ఇది ఏంటైందని, మాలోని ఒక హాస్టల్లో ఒక సీనియర్ బ్రదర్ ఏంటంటే ఆయనకు తెలిసిపోయింది, ఆయన వెళ్లి ఇమీడియట్లీ మాకు మెయిన్ హాస్టల్ బెల్ కొట్టాడు. బెల్ కొడితే ఏదో ఏదో పొద్దున్న 4 గంటలకు బెల్ కొడితే అందరికి ఆ థాట్ తోటి పడుకున్నారు స్వామి వెళ్తున్నారు, అందరికి స్వామి వెళ్ళిపోతున్నారేమో అనిపించి అందరూ వచ్చారు. అప్పుడే ఇంకో బ్రదర్ వచ్చి మా పిఏ సిస్టమ్ లోని అనౌన్స్ చేశాడు స్వామి బయలుదేరుతున్నారు అని. ఎలా అనౌన్స్ చేశాడు, ఏమిటి బేసిస్ ఏంటంటే, సాయి గీత అక్కడ కాకలేస్తున్నది, సాయి గీత అక్కడ అంటే ఏదో ఏదో సౌండ్ చేస్తున్నది అని చేసి పైకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తుండేది సాయి గీత. అయితే అప్పుడు మేము అందరూ పిల్లలందరూ బయటకు వచ్చేసి ఆ పొద్దున్న 4 గంటలు అంటే ట్రాక్ ప్యాంట్లు టీ షర్ట్లు పళ్ళు కూడా తొంగుకోండి అందరూ నిలిచిపోయారు అక్కడ. అయితే స్వామి నిజంగానే ఆ టైంలో నింటే ఆ సూక్ష్మ బుద్ధి సాయి గీత అంటే అక్కడ స్వామి బయలుదేరుతానంటే ఈమెకు తెలిసిపోయింది, ఇక్కడే తెలిసిపోయి పైకి వచ్చింది, అంటే మేము ఉన్నాము సాయి గీత కూడా ఉన్నాం, అందరు నుంచి వెయిట్ చేస్తున్నాం స్వామి కార్ వస్తుందని. స్వామి బయలుదేరి వచ్చారు గుర్తుంది, రెడ్ కలర్ బీఎండబ్ల్యూ కార్లో వెళ్ళేవాడప్పుడు స్వామి, కారు బయలుదేరి వస్తున్నది స్వామి ఫేస్ లోనే, స్వామి సర్వాంతరమే కానీ మంచి నటన సూత్రధారి కూడా, అందుకు ఎలాగా మీరందరూ ఎలా తెలిసిపోయింది నేను వెళ్తున్నాను అని ఒక ఫేస్ చేశారు, చాలా క్యూట్ గా ఉండేవారు స్వామి అప్పుడు. అంటే అది కాకుండా అప్పుడు చూసి ఆహా సాయి గీత వాళ్ళు తెలిసి ఉంటుంది అని అనుకుని అందరినీ బాగా బ్లెస్ చేసి సాయి గీతాన్ని కూడా అంటే సాయి గీత దగ్గర కార్ ఆపి సాయి గీతాన్ని కూడా బ్లెస్సింగ్ ఇచ్చి అప్పుడు వెళ్ళారు. అంటే సాయి గీత వల్ల మాకు స్వామి దర్శనం అయింది, ఇంకా స్వామి సస్పెన్స్ చేద్దాం అనుకునేది బ్రేక్ అయిపోయింది. అంటే డివోటీ ఉంటే అంటే అనన్యమైన భక్తుడు ఉంటే మనకి దేవుడితో మనకి అనుసంధానం ఈజీగా అయిపోతుంది. అంటే నువ్వు చెప్పిన నంది విషయం చెప్పావు కదా, అంటే అలాంటి అది కూడా అంటే హ్యూమన్ బీయింగ్ కాదు మీరు, అంటే జంతువులకి వాటికి కొంచెం ప్రజ్ఞ తక్కువ ఉంటుంది అంటారు, కానీ సాయి గీత అంటే భక్తురాలు, అందుకే చాలాసార్లు స్వామి కూడా ఆమె ఉపన్యాసంలో చెప్పారు ఆమె విషయం. అందుకు అలాంటి యూనియన్ ఉండేది స్వామితో సాయి గీత. అంటే మనం ఇప్పుడు మేధాసూక్తం చెప్పి మేధాసూక్తంలోని ఆ పరిపక్వత మనం పొందితే మనం ఆ
1: స్టేజ్ కి
0: వెళ్ళాలి, వెళ్ళగలగాలి. అంటే స్వామి ఇప్పుడు భౌతికంగా లేకపోయినా కూడా ప్రతి మూమెంట్ లోని ప్రతి మూమెంట్ లో స్వామి మన చేత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకి తెలిసిపోవాలి, తెలిసిపోయి మనం ఆ పని చెయ్యాలి.
1: సో మరి ఇది ఉపోద్ఘాతంగా మనం మేధాసూక్తంకి తీసుకుందాము. మరి శాంతి మంత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది, మరి రేపటి కార్యక్రమంలో మనం మేధాసూక్తంలోకి ప్రవేశిద్దాము. మొదటి శ్లోకాలు రేపు తెలుసుకుందాం. మరి ఈనాడు క్షమా ప్రార్థనా మంత్రంతో మనం ముగించుకుందాం.
2: యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వరా. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయా దాసోయమితి మామత్వా క్షమస్వ సాయీశ్వరా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం.

ఇంతవరకు మీరు వేదాలలో జగన్మాత తత్వంలోని మేధాసూక్త తాత్పర్య సహిత వివరణ మొదటి భాగాన్ని విన్నారు. ఈ సూక్త రెండవ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. సాయిరా.

సర్వాధారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మీ అందరికీ నా సాయిరాం. ఈరోజు ఇంకా వన్ ఆర్ టూ ఇన్సిడెంట్ భక్తి వచ్చాయి దాని గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. మనము కొంచెం ద్వాపర యుగంకు పోతే కృష్ణుడు సహాదేవిని పిలిచి ఈ కురుక్షేత్ర వార్కు ముందర జరిగిన ఇన్సిడెంట్ ఇది. సహదేవా, నీవు పెద్ద జ్ఞాని, ఈ కురుక్షేత్ర పోర్ వార్ లేకుండా చేయడానికి వీలవుతుందా, యుద్దం లేకుండా చేయడానికి వీలవుతుందా అంటే, స్వామి చాలా ఈజీ, స్వామి చాలా ఈజీగా చేయవచ్చు స్వామి. ఎట్లా చేస్తావు చెప్పు అంటే, ఒక నాలుగైదు పనులు చేయాలి స్వామి, అది చేస్తే చాలు అన్నాడంటే, సరే చెప్పు చూస్తాము అంటే, ఫస్ట్ యుధిష్ఠిరుడిని బయట పంపించాలి అంటే ఆ రాజ్యంలో ఉండకుండా బయట పంపించాలి. సెకండ్ భీముడు గదని టోటల్ గా బ్రేక్ చేయాలి, ఆయన చెయ్యి కాలు రెండు కొట్టాలి. అర్జునుడు కాండీబదారి, ఆ కాండీబం బ్రేక్ చేయాలి. ఇదన్నీ చేయడానికి ముందర పెద్ద పని ఏం చేయాలంటే, కృష్ణ నీ ఉన్నావు కదా, నిన్ను బాగా కట్టి ఒక జైల్లో వేయాలన్నాడంటే. కృష్ణుడు నవ్వి, సరే యుధిష్ఠిరుని అట్లా పంపించడానికి వీలవుతుంది, భీముడు అట్లా చేయడానికి వీలవుతుంది, అర్జునుడు కాండీబం కూడా బ్రేక్ చేస్తాను, ఇదన్నీ ఈజీ, కానీ నన్ను ఎట్లా నీవు ఇంప్రెషన్ చేస్తావు అంటే, నన్ను ఎట్లా కట్టావు అంటే, అప్పుడు చెప్పాడంటే, పక్కన నవ్వాడంటే సహదేవుడు. నవ్వి ఆయన చెప్పాడంటే, స్వామి ఫస్ట్ మూడే చాలా కష్టం స్వామి, అది చేయడానికి వీల్లేదు, కానీ మిమ్మల్ని కట్టాలంటే చాలా సింపుల్ స్వామి, ఈజీగా చేసేస్తాం అన్నారు. చేయి చూస్తానన్నప్పుడు ధ్యానంలో కూర్చున్నాడంటే, టోటల్ ఫోకస్ కృష్ణుడి దగ్గర చేశాడంటే, ఆ సెకండ్ కృష్ణుడు ఇట్లా అట్లా కదలకుండా, సహోదరదేవా నన్ను వదలు సహదేవా, సహదేవా నన్ను వదలు సహదేవా, వదలు సహదేవా అని చెప్పాడంటే కృష్ణుడు. ఎందుకంటే ఆయన భక్తి వచ్చాయి, ఆయన ఈజీగా బంధింపడవచ్చు, ఆ భక్తి ఉండాలి. ఈజీ అంటే రిలేటివ్లీ ఈజీ, మనం ప్రయత్నం చేస్తే తప్పక మనం చేస్తాం, అది ఆ పాజిటివ్ మైండ్ నాకు తప్పక ఉందండి, అది స్వామి దయాలో మన అందరికీ అది వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్ వస్తుంది, అదే పర్పస్ ఆఫ్ అవతార్ కదా, అవతార్స్ మిషన్ క్యాన్ నెవర్ ఫెయిల్. అట్లా ఉన్నప్పుడు తప్పక మనకి ఆ క్వాలిఫికేషన్ లేదంటే కూడా, స్వామి ఆ క్వాలిఫికేషన్ చే పాపం రా అని మమ్మల్ని తోసేస్తారు. సో ఎవరికి ఆ డౌట్ ఉండటానికి అక్కర్లేదు, తప్పక మోక్షం దొరుకుతుంది, తప్పక ప్రేమసాయి వచ్చినప్పుడు మనం ప్రేమసాయితో ఆడుతాం పాడుతాం బాగా ఎంజాయ్ చేస్తామని అనుకోండి, ఒక్కొక్క సెకండ్ తప్పక స్వామి ఇస్తారు, దాంట్లో ఏమీ డౌట్సే లేదు. ఇంకొక స్టోరీ చెప్పాలంటే, నేను ఒకనే ఒక ప్రశ్న మీ అందరి దగ్గర అడుగుతున్నాను, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? నేను ఇట్లా అడిగితే ఒకరొకరు ఒక్కొక్కరు చెప్పొచ్చు, నా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నా అమ్మనే చాలా ఎక్కువ ప్రేమిస్తాను, నా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, కొత్తగా పెళ్లి అయిన వాడు నా భార్య అంటే నాకు ఇష్టం అంటాడు, ఒక 10 ఇయర్స్ అయిన తర్వాత అది చేంజ్ అవుతుంది, అది డిఫరెంట్, కానీ ఏం చెప్తాడు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. కొంతమంది ఏం చెప్తారు, స్వామి అంటే నాకు చాలా ఇష్టం, స్వామినే నా ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పొచ్చు. అటువంటి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ నా నమస్కారం. అంటే లాస్ట్ స్టెప్ ఇది, స్వామినే నేను ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఒట్టి నోట్ల కాదు యాక్షన్లో అదన్నీ చేసి అట్లా ఉన్నవాళ్లు, వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు నేను కాంట్రడిక్ట్ చేస్తాను కదా, నేను ఈ ఎవరు అమ్మని ప్రేమిస్తానని చెప్పడమో, నాన్నని ప్రేమిస్తానని చెప్పడమో, వైఫ్ని ప్రేమిస్తానని చెప్పడమో, భర్తని ప్రేమిస్తానని చెప్పడమో, స్వామిని ప్రేమిస్తానని ఇదన్నీ చెప్పాను కదా, ఇదన్నీ నా యాంగిల్ నుంచి చెప్తాను. ఎంతో మంది స్వామినే లైఫ్ అని ఉన్నారు, నేను వాళ్ల గురించి మాట్లాడలేదు, కానీ ఎక్కువ పర్సంటేజ్ చూస్తే నేను స్వామిని ప్రేమిస్తాను అని చెప్తే కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ ఆన్సర్ ఏమంటే, నేను నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నేను నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నేను అమ్మని ప్రేమిస్తాను, ఎందుకంటే ఆ అమ్మనే నాకు అన్ని పెట్టింది, నా నాన్నని ప్రేమిస్తాను, ఆయనే నాకు అన్ని సౌకర్యాలు చేసి ఇచ్చారు. నేను స్వామిని ప్రేమిస్తాను, స్వామి నాకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు, స్వామి దేవుడిగా చూపించారు, అది ఇది. కానీ ఇదన్నీ నాకు ఏదో ఒక ఫ్రూట్, ఏదో ఒక వాళ్ళు యాక్షన్ వల్ల నాకు ఒక సంతోషం ఇదన్నీ దొరకడం వల్ల ఆ రియాక్షనే నేను వాళ్ళని ప్రేమించటం. సో యాక్చువల్ గా చూస్తే నేను నన్ను ప్రేమిస్తున్నాను. మళ్లీ ద్వాపర యుగంకు వెళ్తాం. నారదుడు కృష్ణుడు దగ్గర వచ్చి ఆయన అడిగారంటే, స్వామి మీ పైన టోటల్ విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరాదు ఉన్నారా స్వామి అంటే, ఉన్నారే, ఒక టెస్ట్ చేసేస్తాము
అని చేసి ఒక పరీక్ష చేస్తామని చాలా హెడ్డేక్ ఉందప్పా, చాలా హెడ్డేక్ ఉందప్పా అని అరుస్తున్నాడు. నేను స్వామిని ప్రేమిస్తాను, స్వామి నాకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు, స్వామి దేవుడిగా చూపించారు అది ఇది, కానీ ఇదని నాకు ఏదో ఒక ఫ్రూట్, ఏదో ఒక

ఎంతో డాక్టర్స్ రాయల్ కింగ్ కదా ఆయన, అందరూ వచ్చి చేస్తారో లేదు ఇంకా అదే యాక్టింగ్ యాక్టింగ్ మాస్టర్ సత్యసాయి అంటే ఏమి, సాయి కృష్ణ అంటే ఏమి, వాళ్ళందరూ బ్రహ్మాండ యాక్టర్స్. సో స్వామి అయ్యో తలనొప్పి ఉంది నాకు భరించకుండా పోతున్నానని యాక్ట్ చేస్తున్నాడంటే, అప్పుడు వీళ్ళందరూ నారదుడు మళ్ళీ స్వామి మీరే ఒక సొల్యూషన్ చెప్పండి అంటే, ఒక ప్యూర్ భక్తి ఉన్నవాడు ధూళి అది నా హెడ్లో పెడితే నాకు ఇది హెడ్ఏక్ సరి అయిపోతుంది. రుక్మిణీదేవి ఉంది, సత్యభామ ఉంది, ద్రౌపదీదేవి ఉంది, అందరూ ఉన్నారు. ఉద్ధవుడు, సాత్యకి, అందరూ ఉన్నారు, ఫుల్ యాదవ కమ్యూనిటీ, బలరాముడు. కానీ వాళ్ళందరికీ అయ్యో నా ధూళి స్వామికిస్తే నాకు పెద్ద పాపం వచ్చేస్తుంది కదా, ఎవ్వరియలేదు. అప్పుడు స్వామి దీనికి ఏమి పరిహారం అంటే, అప్పుడు స్వామి చెప్పారంటే, నీవు బృందావనం వెళ్ళు, గోపికలు ఉంటారు వాళ్ళ దగ్గర అడుగు అని. ఈ స్వామి చెప్పిన స్టోరీ, స్టోరీ కాదు ఫ్యాక్ట్, ఒక గ్రేట్ లెసన్. సో నారదుడు అక్కడ వెళ్ళి, వెళ్లిన తక్షణమే గోపికలు అందరూ వచ్చి, స్వామి మీరు కృష్ణుడు చూసింటారు ఎట్లా ఉన్నారు కృష్ణుడు నా కృష్ణుడు అదన్నీ అయిన తర్వాత, అమ్మా ఇట్లా పెద్ద ప్రాబ్లం అయిపోయిందమ్మా, ఆ ధూళి కావాలి, మీ పాదములను వచ్చిన ధూళి కావాలి, ఆ ఎవరికి భక్తి ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్పారంటే, ఒక అంతే వాళ్ళు రివర్ బెడ్డే కదా అక్కడ శాండ్ ఇప్పుడు ఉన్న తార్ రోడ్ సిమెంట్ రోడ్ అని లేదు కదా, అక్కడ మట్టిలో కాలు పెట్టి పెట్టి పెట్టి ఒక్కొక్కరు ఒక పెద్ద పెద్ద మూట ఇచ్చారంటే, ఏ మా ఫీట్ నుంచి తీసుకో మా ఫీట్ నుంచి తీసుకో. నారదు చెప్పినట్టే, చాలా పెద్ద పాపం కాదమ్మా, ఆయన పరమాత్ముడు మీ ధూళి పాద ధూళి ఇస్తున్నారే అంటే, నాగదని ఏమి దీనివల్ల నరకం వస్తుందా, ఇంకా క్షీణమైన జన్మం వస్తుందా, మాకు అదన్నీ బాధ లేదు, మా కృష్ణుడు హెడ్ఏక్ తలనొప్పి సరి అవ్వాలి, దాని తప్ప వేరే ఏం లేదు మాకు, మాకు ఏమొస్తే పర్వాలేదు కానీ నా దేవుడు బాగా ఉండాలి అని. అంటే నారదుడు అన్ని తీసుకుపోవడానికి వీలు లేకుండా అన్ని బ్యాగ్స్లు మౌంటైన్ టైప్లో వచ్చేసిందంటే, అదే గోపిక భక్తి. అటువంటి గోపిక భక్తికి మా స్టూడెంట్ కూడా ఒక ఎగ్జాంపుల్. మా స్టూడెంటు కానీ చాలా గొప్పవాడు, 24 అవర్స్ స్వామితోనే స్పెండ్ చేయడానికి ఆయనకు అవకాశం దొరికింది. ఆయన పేరు రాధాకృష్ణ, స్వామి కార్ ఆయనే డ్రైవ్ చేస్తారు, స్వామి ఫిజికల్ కేర్ టేకర్. అఫ్కోర్స్ కేర్ టేకర్ మనం చెప్పకూడదు, ఆ మంచి అవకాశం స్వామి ఆయనకి ఇచ్చారు. అంటే స్వామి బట్టలు తీసి పెట్టడం, స్వామి రూమ్స్ క్లీన్ చేయటం, స్వామికి భోజనం పెట్టడం, అన్ని 24 అవర్స్ ఆయన స్వామితోనే ఉన్నవాడు. స్వామికి ఏది కావాలంటే, ఏ రాధాకృష్ణ అది, ఏ రాధాకృష్ణ ఇది అని. అంటే రాధాకృష్ణ అంటే అంత ప్రియం. స్వామి యాక్చువల్లీ 3 రూమ్ ఉంటుంది స్వామి, ఇది మధ్యది బెడ్రూమ్, ఈ పక్కన జంక్ రూమ్ అంటాము, ఇంకొకటి బాత్రూమ్ పోవడానికి, అక్కడ కూడా అన్ని సామాన్లు అన్ని ఎక్కువ ఉంటుంది. స్వామి అక్కడ బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఈయన నెక్స్ట్ రూమ్లో పడుకుంటాడు. అటువంటి మహానీయుడు. అంత స్వామి 24 అవర్స్ ఆయనకి ఛాన్స్ ఇస్తే కూడా హ్యూమిలిటీ టు ద కోర్, ఎవరి దగ్గర హార్ష్గా నాకు ఇంత ఛాన్స్ దొరుకుతుంది నేనే గ్రేట్, ఆయనకి మాకు దొరికిన ఛాన్స్ అంటే స్వామి ఒక్కొక్కరు ఛాన్స్ ఇస్తే నేను అది కంపేర్ చేస్తాను అనుకోవద్దు, కానీ ఆయన నేచర్ ఎటువంటి నేచర్ని చెప్పడానికి చెప్తాను. ఆయన ఒక మౌంటైన్ అంటే మేము కింద ఉన్న రాకు ఉంటాము, విత్ రెస్పెక్ట్ టు ఛాన్స్ స్వామి దగ్గర తీసుకున్నది, కానీ మాతో మాట్లాడుకున్నప్పుడు అంత ప్రేమతో మాట్లాడతారు. నాకని ఒక 5-6 ఇయర్స్ పెద్దవాడు, స్వామి కాలేజీలో చదివి ఈ బెంగళూరుకు వెళ్లారని చెప్పాను కదా, ఆయన కూడా ఒక అబ్బాయి, కానీ ఆయన స్వామి పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామిని కారులో వదిలేసి మళ్లీ వెనక వస్తాడు కాలేజ్ పోవాలని. ఎక్కడ స్వామి కారులో లాంగ్ డిస్టెన్స్, స్వామి ఎక్కడ పోతే రాధాకృష్ణ గారు ఉంటారు, స్వామి పక్కనే కూర్చుంటారు, స్వామి ఫ్లైట్లో వెళ్తే స్వామి పక్క సీట్, రాధాకృష్ణ సీట్, అట్లా 24 అవర్స్ స్వామి ఇది, స్వామి ఇది టోటల్ కేర్ టేకర్ ఆయనే. ఒకరోజు ఏమైందంటే, మామూలుగా బృందావన్ రొటీన్ ఎట్లా ఉందంటే, స్వామి ఒక 4:30, 4:45 కింద వస్తారు, ఆ కింద వచ్చిన తర్వాత పిల్లలతో కొంచెం మాట్లాడతారు, తర్వాత సాయిరాం షెడ్ అప్పుడు సాయిరాం షెడ్ సాయి రమేషాలు లేదు అక్కడ వెళ్లి దర్శనమిచ్చి మళ్లీ వెనక వస్తారు, ఒక 5:30, 5:40 వస్తారు, ఇంకొక 10-15 నిమిషాలు అక్కడ వీఏపీతో పిల్లలతో మాట్లాడి ఆ పోండి అంటారు. మేమందరూ రష్ చేసి ఆ భజన్ హాల్ కింద ఉన్న భజన్ హాల్లో కూర్చుంటాము. ఒక 6:00 to 7:15, 7:30 వరకు భజన స్వామి పాడతారు, స్వామి ఆ తాళం ఉడ్డన్ లో ఇట్లా చేస్తారు హరిదాస్ వాళ్ళందరూ, అట్లా అది ఆడతారు, స్వామి స్పీచ్ ఇస్తారు, కొన్ని భక్తుల్ని పిలిచి మాట్లాడమని చెప్తారు, మా పిల్లల్ని మాట్లాడమని చెప్తారు, ఇదన్నీ జరుగుతుంది. స్వామి ఒక 7:00, 7:30 పైకి పోతారు, మళ్లీ డిన్నర్ కి 7:00 అట్లా వెళ్లిపోతారు. ఇట్లా ఉన్నప్పుడు ఒక కొత్త కారు ఒక మలేషియన్ డివోటి స్వామికి అర్పితం చేయాలని తీసుకొచ్చాడు. ఆ కార్ చూసిన తర్వాత స్వామి చార్ల్స్ సాని చెప్పారు, విత్ మెన్ ఐఎమ్ అ మ్యాన్, విత్ ఉమెన్ ఐఎమ్ అ ఉమెన్, విత్ చైల్డ్ ఐ బికమ్ అ చైల్డ్. సో మమ్మల్ని అందరూ చూసి కొత్త కారు వచ్చిందిరా అని ఒక యాక్షన్, అది

చేసి ఏ రాధాకృష్ణ రా రా రా ఒక రౌండ్ పోతాం, కొత్త కారు వచ్చింది అన్నారు స్వామి. సో రాధాకృష్ణ గారు కిందన్నీ రారు, పైననే ఉంటారు, స్వామి రూమ్లోనే ఉంటారు. స్వామి పిలిస్తేనే కింద వస్తారు, ఎందుకంటే ఆ వంట గింట ఆయన కుక్ ఇది సెరిమని చేయాలి, ఏదో ఒక పని ఉంటుంది, స్వామి కార్యం ఏదో ఉంటుంది, అదే చేస్తూ ఉంటాడు ఆయన. రాధాకృష్ణ గారు వచ్చారు కింద, వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు, స్వామి కూర్చిపోతున్నారు. అప్పుడు స్వామి కాల్ తీయటానికి ముందర ఒక అబ్బాయి చాలా ఫోర్స్ గా కార్ డోర్ ని క్లోజ్ చేశాడు. ఆ కక్కలు మనం చెప్తాం కదా, అది ఎగ్జాక్ట్ తెలుగులో ఏం పేరు చెప్తారని నాకు తెలీదు, ఆ ముండుగా ఉంటుంది కదా, అక్కడ ఫోర్స్ గా కొట్టేశాడు స్వామి కాల్ లోపల పెట్టడం ఆయన ముందర, రైట్ లెగ్ యాక్చువల్ గా. కానీ ఎవరికేం తెలీదు, ఎందుకంటే స్వామి ఎక్స్ప్రెషన్ అని అంత బ్యూటిఫుల్ గా గుడాకేశ అంటే ఆయనకి ఏమి ఇది ఇదన్నీ ఏం లేదు కదా, ఆ అన్నారు అది ఫిజికల్ బాడీ పెయిన్, కాల్ లోపల పెట్టి దున్నపోతా అని నవ్వేశారు. బాగా నవ్వేసిపోయారు, ఎవరికి ఏం జరిగిందని తెలీదు. ఒక 5 o'clock స్వామి వెళ్లారు, 5:30 వచ్చేశారు. వచ్చిన తర్వాత ఆ పెయిన్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. స్వామి మాకెందుకు ఏం తెలియదు, ఈ రోజు భజన వద్దులే, నేను పని ఉంది, నేను పైకి పోతాను, మీరందరూ హాస్టల్ వెళ్లి భజన చేసుకోండి అన్నారు. సో స్వామి స్ట్రైట్ గా పైకి వెళ్లిపోయారు. అంటే ఏం డిఫరెన్స్ మాకు అప్పుడు కనిపించలేదు. స్వామి పైకి వెళ్లిన తర్వాత ఏమైంది, ఒక డాక్టర్ని పిలిచారు, అక్కడ ఆయన గురించి కూడా మాట్లాడతాను, డాక్టర్ హర్షపాని, ఒక జెమ్ ఆఫ్ డాక్టర్, ఆయన ఎప్పుడు బృందావనంకి వస్తాడు. ఆయన పిలిచి అది చూస్తే అక్కడ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ స్వామికి. ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఆ దున్నపోతా, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, వేరేం చెప్పలేదు. ఆ కొట్టిన అబ్బాయి కూడా తెలియదు ఆయన స్వామి కార్ని అట్లా కాల్ని అట్లా తగిలిందని, ఆ అబ్బాయికి కూడా తెలియదు. సో ఆ డాక్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పేశారు, స్వామి 1 week మీరు నడవటానికి వీల్లేదు, దర్శనం అని ఇయ్యకూడదు స్వామి, అదన్నీ చెప్పేశారు స్వామితో. సరే అనేది ఒక స్లైట్ బ్యాండేజ్ అదే క్రాప్ బ్యాండేజ్ అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అది, దానికి ఏమేమి సృష్టి చేయాలో అని చేసి డాక్టర్ వెళ్లిపోయాడు. స్వామి ఒక 7:30 యాజ్ యూజువల్ 8 o'clock డైనింగ్ హాల్ నుంచి స్వామి బెడ్రూమ్కి పోతారు. నేను అప్పుడు చెప్పినట్టు ఒక 200 steps స్వామి నడవాలి, 100 to 150 steps స్వామి నడవాలి. డైనింగ్ హాల్ నుంచి కింద ఒక 3 step దిగాలి, మళ్లీ బెడ్రూమ్ పోవడానికి ఒక 4 steps ఎక్కాలి స్వామి. సో ఈ ప్లాస్టర్ని అయిన తర్వాత స్వామి స్లోగా నడుస్తున్నారు, ఆ పెయిన్ బాగా కనిపిస్తుంది స్వామి మొహంలో. ఫస్ట్ స్టెప్ పడి ఆ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసారు. స్వామి వెనక ఉన్నాడు రాధాకృష్ణ, ఆయనేమో ముందర వచ్చాడు, ఏమో స్వామి ఏమో ఇట్లా చేస్తారే అని. కానీ మేమందరూ స్వామి మొహం చూసాము, నిజంగా మాకందరికీ చాలా బాధ కలిగింది. రాధాకృష్ణ ఉన్నాడు, రాంబ్రహ్మం గారు ఉన్నారు, ఇంకా 4-5 మా కాలేజ్ టీచర్స్ ఇద్దరు ఉన్నారు, ఇంకా ఒక 3-4 పిల్లలు, నేను అందరూ ఉన్నాము. అందరికీ బాధ, అయ్యో ఇట్లా అయిపోయింది స్వామి, నడవటానికే చాలా కష్టపడుతున్నారే, ఇదన్నీ మా థాట్. రాధాకృష్ణ చూశాడు, ఒక్క స్టెప్ ఇచ్చిన అన్నారు స్వామి, భరించకుండా పోయాడు, స్ట్రైట్ గా వెళ్లాడు. 50 kg తాజ్మహాలే కదా స్వామి, స్వామి ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు చూస్తే నేను 50 kg ఉంటాను అని. అట్లనే స్వామిని తీసుకున్నాడు. ఏ లోకనాథుడు ఈ లోకంని అట్లా తీసుకుని రక్షిస్తారో ఆ లోకనాథుడిని అట్లా తీసుకున్నాడు. సహాదేవుడి దగ్గర కృష్ణుడు ఏం చెప్పారు, వదలు సహాదేవా, నన్ను వదలు సహాదేవా, నన్ను వదలు సహాదేవా అని చెప్పాడు. ఇక్కడ రాధాకృష్ణతో వదలు రాధాకృష్ణ, రాధాకృష్ణ నన్ను వదలు, స్వామి వాజ్ ఫీలింగ్ షై అని అన్నమాట. ఎందుకంటే ఎవరు ఇంతవరకు స్వామిని అట్లా లిఫ్ట్ చేయలేదు. పాపంగా ఉన్నప్పుడు కరణం సుబ్బమ్మ గారు, ఈశ్వరమ్మ గారు తీసుకున్నారు, వాళ్లే ఆ భాగ్యం వాళ్లకు దొరికింది. ఇప్పుడు ఇక్కడ రాధాకృష్ణ గారికి ఏం మాట్లాడలేదు, నో స్వామి, లేదు స్వామి, అట్లనే తీసుకున్నాడు ఆ 200 steps. స్వామి ఏ వదలు రాధాకృష్ణ, వదలు రాధాకృష్ణ, దేవుడు భక్తుడి దగ్గర ప్రార్థన. కానీ ఎప్పుడు అన్ని మేము కోరినదన్నీ మీరు ఇయ్యట్లేదు కదా, సో మీరు కోరారు కదా, నేను ఏను అనుకున్నాడో ఏమో. రాధాకృష్ణ తీసుకున్నాడు స్వామి బెడ్రూమ్కి వెళ్లి స్వామిని పడుకుపెట్టాడు. 1 వారం బయట రాకూడదు భక్తుడు పరమాత్మ దగ్గర, పరమాత్మని అట్లా లిఫ్ట్ చేసి అక్కడ పెట్టి చేశారు. ఇక్కడ నేను మళ్లీ ఆ ప్రశ్న వేస్తాం, మేమందరూ ఉన్నాము అక్కడ, రుక్మిణి, సత్యభామ, జాంభవతి, ద్రౌపది అందరూ, సాత్యకి, ఉద్ధవుడు అందరూ ఉన్నారు అక్కడ. గోపికలే ఆ పాద ధూళిక ఇచ్చారు. ఇక్కడ మామందరూ కూడా స్వామిని లిఫ్ట్ చేయాలని ఆశ ఉంది, కానీ ఎందుకు ఒట్టి రాధాకృష్ణకి ఆ గట్స్ వచ్చింది? అదే నేను చెప్తాను. నేను అంటే ఇంకా 5-6 మంది ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు గురించి మాట్లాడలేదు. నా థాట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఆ థాట్ ప్రాసెస్ ఏమంటే, అయ్యో స్వామికి ఇంత బాధగా ఉంది, అట్లే పోయి తీసుకోవాలని ఉంది, కానీ నేను అట్లా తీసుకుంటే స్వామి కోపడతారో, నన్ను బయట పంపించేస్తారో, ఇదన్నీ నా థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ లో
స్వామి నాపైన కోపపడతారో, నన్ను బయట పంపిస్తారో, ఇదన్నే థాట్ తప్ప స్వామికి ఇంత నొప్పి ఉంది ఆ థాట్ లేదు నాకు. మేబీ ఉన్న 5-6 పీపుల్కి అదే థాట్ ఉండవచ్చు, కానీ రాధాకృష్ణ ఒక్కడే. నేను చెప్పాను కదా ఆయనకి అంత మంచి ఛాన్సెస్, 24 అవర్స్ స్వామి ఉండటానికి వీలవుతుంది. అది క్షణంలో పోవచ్చు ఇట్లా లిఫ్ట్ చేస్తే, ఎందుకంటే స్వామి ఫైర్. ఒక్క సమయ క్షణచిత్తం క్షణపిత్తంని శివుడిని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళు అట్లనే శివుడిని డిస్క్రైబ్ చేస్తారు, క్షణచిత్తం క్షణపిత్తం. ఒక సమయం ఇదే రైట్, నెక్స్ట్ సమయం అది రైట్ ఉండదు. కానీ స్వామి ఏం చేస్తే సత్యం, ఏం చెప్తే సత్యం, ఏమి చేస్తే ధర్మం అని ఎవరు గుర్తించుకుంటారో వాళ్లే ఈ మాయ నుంచి సేవటానికి వీల్లవుతుంది. నాకు ఏమవుతే పర్వాలేదు స్వామి, నన్ను బయట పంపిస్తారా మీరు పంపించుకోండి, కానీ నాకు మీ బాధ ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు మీ పెయిన్ నాకు భరించడానికి వీల్లేదు కాదు స్వామి. ఆ పెయిన్ నాకు చాలా ఎక్కువ, బయట పోయి నేను ఎట్లా పోతానో దాని గురించి నాకేం ప్రాబ్లం లేదు. భక్తి అందుకోసమే ఆయనకి ఏం కాలేదు. 1 వీక్ తర్వాత స్వామి కింద వచ్చిన తర్వాత కూడా, కింద దర్శనం మామూలు దర్శనం అయిన తర్వాత కూడా ఒక 10 రోజులు, అప్పుడు దానికి ముందర ఎవరెవరు వస్తారో నీకు తెలుసా ఏమైందని, నాకు భరించకుండా నొప్పి ఉందని రాధాకృష్ణ అట్లే నన్ను తీసుకున్నాడు రా, అంత ప్రేమతో స్వామి మాట్లాడారు. ఒక్కొక్క సెకండ్ అంత ప్రేమతో స్వామి మాట్లాడి. ఓన్లీ రాధాకృష్ణ పురాణం, మనమందరూ దేవుడు పురాణం చెప్పాలంటాము, కానీ స్వామి 10-15 డేస్. అట్లనే రామబ్రహ్మం గారు జరిగినప్పుడు రామబ్రహ్మం గారు ఇట్లా అయింది, రామబ్రహ్మంకి ఇట్లా అయింది అంటే దేవుడికి అందరూ మనమందరూ బిడ్డలు. ఒక్క ఫస్ట్ ర్యాంక్ మన అబ్బాయి తీసుకుంటే అంతే, మీకు తెలుసో నా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ ఉన్నదే 2 పిల్లలు, దాంట్లో అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింటుంది, కానీ అదన్నీ డిఫరెంట్. ఎవరు బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్, మ్యాథ్స్ సెంటం కొన్నారు అని చెప్తాము. ఇక్కడ ఈ సాయి తల్లి చెప్పాలా, వేయి తల్లి ప్రేమ కాదా. ఒక్కరొకరు ఇట్లు జరిగింది తెలుసా నీకు, నాకు పెయిన్ భరించకుండా పోయానని రాధాకృష్ణ అట్లే నన్ను తీసిపోయారు. అటువంటి భక్తి రాధాకృష్ణ గారి భక్తి. నా ప్రశ్నలో ఎవరు కాదు నేను బాధ కలిగి చింటే దయచేసి క్షమించండి. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, అంటే స్వామి ఎప్పుడు ఒక్కనే ఒక మాట చెప్తారు, బయట మనము ఏం చెడ్డతనం బయట వాళ్ల దగ్గర చూస్తామో అది అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అని స్వామి చాలాసార్లు చెప్పారు. మేబీ నేను స్వామిని అంత ప్రేమించలేదు, అందుకోసమే ఇది డౌట్గా మీ అందరి దగ్గర అడిగాను. మీరందరూ స్వామినే ప్రేమిస్తారంటే మీ అందరికీ నా నమస్కారం. ఎవరెవరు అట్లా ప్రేమించడం 100% లేదని అనుకున్న వాళ్ళందరూ నాతో కలిసి మనం స్వామితో ప్రార్థన చేసుకుంటాము, తప్పక మనం ఒకరోజు అవుతానండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకుంది, మనం అందరూ పలుచుకుని అది స్వామి అల్టిమేట్లీ అది ఎప్పుడు అది స్వామి స్పీచ్. ఒక నలుగురు ఉంటే కూడా ఏం చెప్తారు, పవిత్రాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా అని చెప్తారు కదా. అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యూ అని ఎన్నిసారి మనకి చెప్పారు. ఆ లెవెల్కి పోవాలా అని ఆశిస్తూ, ఎందుకంటే నేను పోవాలని అనుకుంటాను, అందుకోసం ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఈ లెవెల్కి పైన ఉన్న వాళ్ళకి నా నమస్కారం, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి నా లెవెల్లో ఉన్న వాళ్ళకి ఉంటారు, కొంతమంది అట్లీస్ట్ ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళందరూ మనమందరూ కలిసి ప్రయత్నం చేసి, కలిసి అంటే నాట్ మింగ్లింగ్ విత్ ఈచ్ అదర్, స్వామి నీవు, నీవు స్వామి, స్వామి నీవు, ఇట్లనే వెళ్లి ఆ స్థితి మనమందరికీ రావాలని ఆశిస్తూ స్వామితో ప్రే చేసుకుంటాను. ఇంకొక బ్యూటిఫుల్ అదే భక్తి వచ్చాయి చెప్పాలంటే, స్వామి ఇప్పుడు బృందావనంలో ఉన్నారు, పుట్టపత్తిలో పనిచేస్తారు కదా మా పిల్లలందరూ, తరగతి బృందావనం వచ్చింది. ఒక అబ్బాయి ఒక సాటర్డే సండే ఆఫీస్ సండే లీవ్ ఇక్కడ, సో సాటర్డే స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్లాడు. సాటర్డే వెళ్లిన తర్వాత స్వామి ఆయన పిలిచి, ఏ మాట్లాడు పిల్లలతో అన్నారు. ఆయన సీనియర్ స్టూడెంట్, ఆయన మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. స్వామి ఆమెని ప్రెసెంట్ ఆమెనిషియంట్ అదన్నీ మామూలుగా ఆయన అనుభవాలు ఇదన్నీ చెప్పి చాలా ఎక్కువ చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత స్వామి చాలా సంతోషం, స్వామికి వెరీ హ్యాపీ, స్వామి వాజ్ వెరీ హ్యాపీ. ఈ హ్యాపీనెస్తో స్వామి, అయ్యి నీకేం కావాలో చెప్పు, ఆయనతో బాగా అప్రిషియేట్ చేశారు, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అన్నారు స్వామి. ఆ అబ్బాయి, స్వామి పుట్టపత్తిలో మీరు లేకుంటే చాలా బోర్ కొడుతుంది స్వామి, ఏమి లేదు స్వామి అక్కడ, జీవ ఆ కళనే లేదు స్వామి, దయచేసి మీరు రావాలి స్వామి అన్నప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి అందరితో చూసి, చూడరా మా పిల్లలు ఎప్పుడు ఇట్లనే, మనస్సేకం వచసేకం కర్మనేకం ఆత్మనః, అది మా పిల్లలు ఎవరికి లేదు. ఇప్పుడే చెప్పాడు స్వామిని, స్వామి ఆమెని ప్రెసెంట్ అండి, అంటే నేను పుట్టపత్తిలో కూడా ఉన్నాను కదా, కానీ ఈ అబ్బాయి చూడు ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఆ అబ్బాయి స్వామితో నమస్కారం చేసి, స్వామి ఒక్క మాట మాట్లాడవచ్చా స్వామి అని, మాట్లాడు అన్నప్పుడు, స్వామి
your physical presence is more beautiful than your omnipresence, Swami, అన్నాడట ఇంగ్లీష్ లో. అంటే మీ ఫిజికల్ ప్రెసెన్స్ ఎంత అందం అంటే ఆమెని ప్రెసెన్స్ లో అంత అందం లేదు స్వామి. మీరు ఉన్నారు అన్ని చోట్ల, కానీ ఈ దేహరీదిగా మిమ్మల్ని చూసి అంత ఆనందం మాకు కలుగుతుంది స్వామి. మీ ఫిజికల్ ప్రెసెన్స్ ఇస్ మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ వండర్ఫుల్ స్వామి, దానివల్లనే అట్లా నేను కోరాను స్వామి అన్నాడంటే. భక్తవత్సలుడు కదా, ఒక్క సెకండ్ స్వామి టోటల్ గా మిల్ట్ అయ్యారు. యాక్చువల్ గా అప్పుడు బృందావనంలో చాలా ఎక్కువ పని స్వామికి ఉంది. ఫిజికల్ యాక్టివిటీ సో మెనీ ఉంటుంది కదా, ట్రస్ట్ అది ఇది, బృందావన్ కన్స్ట్రక్షన్ అది ఇదని. అప్పుడు యాక్చువల్ గా స్వామికి పుట్టపత్తికి రావడానికి డేట్స్ ఏమీ లేదు, అక్కడనే ఒక వన్ మంత్ ఉంటారని అందరూ అనుకున్నాం. ఈ మాట విని, సరే సరే నీ వెళ్ళన్నారు, ఆ అబ్బాయి వెళ్లాడు, నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock బృందావనం నుంచి పుట్టపర్తికి వచ్చేశారు. ఇదే స్వామి ప్రేమ. ఒక్కడు ఒక్కడు భక్తితో పిలిస్తే తప్పగా అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ ఫిజికల్ ఫామ్ పోవటం బట్టి కాదు, మనం ఎప్పుడు మాకు ఆ టోటల్ సరెండర్ వస్తుందో ఒక్కొక్క సెకండ్ మన ముందు ఆ ఫిజికల్ ప్రెసెన్స్ చూడటానికి అనుభవించడానికి వీలవుతుంది, తప్పగా అనుభవిస్తాం. నేను ఎప్పుడు ఈ పాజిటివ్నెస్ లనే మాట్లాడతాను, ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్. స్వామి వింటారు కదండి ఈ స్పీచెస్ అన్ని. మనం అంత సిన్సియర్ గా లేకుండా పోతే కూడా, అయ్యో పాపం ఒక్కొక్క మాటలు ఏదే చెప్తాడు, ఫోన్లే ఒక దర్శనం ఇచ్చేస్తాను అని ఇస్తారు. ఎందుకంటే కరుణామూర్తి, అవ్యాజ కరుణామూర్తి, ఆర్డినరీ కరుణామూర్తి కాదు. అవ్యాజ కరుణామూర్తి అంటే ఏమి, ఒక రీజన్ ఉంటేనే నేను నీకు కరుణ ఇస్తాను అట్లా కాదు. నా దయ, నీ ఈ పని చేశావా, ఈ మంచి కార్యం చేశావు, దానికి ఈ ఫలితం ఇస్తాను అని చెప్పిన దేవుడు ఈ సత్యసాయిబాబా కాదు. నేను దేవుడినే చెప్పకూడదు. నేను మామూలుగా మాట్లాడినప్పుడు చెప్తాను సత్యసాయిబాబా దేవుడా అని ఒక ప్రశ్న అడిగితే నేనే చెప్తాను సత్యసాయిబాబా దేవుడు కాదు అంటాను. ఆయన దేవుడు కాదు, ఇది నేను చెప్పలేదు, ఆయనే చెప్పింది. మీరందరూ ఈ స్టోరీ వినింటారు, పెద్ద బుట్టమ్మ గారు స్టోరీ. ఆయమ్మ ఒక బుక్ రాసింది, సత్యసాయి వ్రత కల్పం. అక్కడ ఆయమ్మ రాసిన చాలా పేజెస్ లో ఈ లైన్ ఒట్టి వస్తుంది, సర్వదేవ స్వరూప సత్యసాయి బాబా వారు. స్వామి వెళ్లి అది కరెక్ట్ చేసి సర్వదేవతాతీత స్వరూప సత్యసాయి అన్నారు. దేవుడుకు అతీతం సత్యసాయి. అంత కరుణామూర్తి తప్పక మనకు అనుగ్రహిస్తారు, దాంట్లో ఏమీ ఇది లేదు. అటువంటి కరుణామూర్తికి ఇంకొక లలితా సహస్రనామంలో నామావళి ఏమంటే నిరహంకారాయే. ఆయమకి అహంకారమే లేదు, స్వామికి అహంకారమే లేదు. మీరందరూ చూసింటారు స్వామి మాట్లాడినప్పుడు కూడా ఏదైతే సజెషన్ ఎలా అంటే స్వామి ఏం చెప్తారు, నా ఉద్దేశములో ఏ ఇట్లా చేయి నాకన్నీ తెలుసు. ఒక్కసారి కూడా ఎవరు వినరు, చాలా దగ్గర ఉన్నవాళ్లు కూడా. నా ఉద్దేశములో, నా అభిప్రాయములో అంటారు స్వామి. నా అభిప్రాయంలో ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అంటారు. మామూలుగా మా పైన ద్వేషం ఉన్న వాళ్ళని మనం అందరూ ఎట్లా ట్రీట్ చేస్తామని మీకు అందరికీ తెలుసు. ఆయన వస్తే కూడా అయ్యో దరిద్రుడు వస్తాడు అంటాం, ఏదో ఆయనతో మాట్లాడాలంటే కూడా లోపల ఫుల్గా వచ్చే బయట ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ ఇస్తాం, లోపల దరిద్రుడు వస్తాడే చచ్చిపోతే మంచిదని చెప్తాం. స్వామి దగ్గర వచ్చిన భక్తులు చాలా ఎక్కువ మంది మీరు చూస్తే స్వామిని ద్వేషించి తర్వాతనే స్వామి దగ్గర వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇన్ఫాక్ట్ నా నాన్న కూడా, నేను చెప్పాను కదా అశ్వమేధ యజ్ఞం, ఫస్ట్ స్వామి దగ్గర పోవటానికి ముందర అన్ని చెడ్డ చెడ్డ మాటనే స్వామి గురించి. కానీ ఆ టైం వచ్చినప్పుడే, నీవు ఆ రోజు ఇదన్నీ మాట్లాడావు కదా, నేను నిన్న చూడను, నా అనుగ్రహమేను ఎప్పుడు స్వామి చెప్పలేదు. ఆయన ప్రేమస్వరూపం, అదే నిరహంకారాయే నమః. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి ఈరోజు దాంతో ఫినిష్ చేస్తాం. మిస్సెస్ రతన్ లాల్ ఏమని గురించి మీరందరూ వినింటారు. స్వామికి భోజనం చేసి స్వామికి పెట్టడానికి ఈ అమ్మకి డైలీ ఒక ఛాన్స్. నిన్న కాఫీ ఇన్సిడెంట్లు కూడా చేశాను. ఆయమ్మ అంత ప్రేమ కాఫీ సీడ్స్ రోస్ట్ చేసి డైలీ మంచి కాఫీ స్వామికి ఇస్తుందని కూడా చెప్పాను. అమ్మ ఒక శివరాత్రి అప్పుడు కొన్ని పిల్లలతో, స్వామి పరమకృప నేను ఆ గ్రూప్ లో ఉన్నాను, మిస్సెస్ రతన్లాల్, మిస్టర్ రతన్లాల్, కర్నల్ జోగారావు, ఇంకా ఒక 5-6 పిల్లలు అందరూ సడన్ గా స్వామి చెప్పారు ఊటీకి పోతామని. ఎవరికి తెలీదు మేము ఊటీకి బయలుదేరాము, ముదుమలై ఫారెస్ట్ దగ్గర వెళ్లాము. అక్కడ రెస్ట్ హౌస్ ఉంది, అక్కడ రెస్ట్ హౌస్ మధ్యాహ్నం భోజనం కోసం ఉన్నప్పుడు జోగారావు గారు సాక్య భక్తికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళిద్దరూ మాట్లాడటం మనం చూస్తే అంత ఆనందంగా ఉంటుంది. స్వామి జోగారావు గారు అంత బాగుంటుంది, స్వామి కస్తూరి గారు, స్వామి కారుణ్యానంద గారు, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కనల్ జోగారావు, కస్తూరి గారు, ఒక వీకే నరసింహం ఒకరు ఉన్నారు, వీళ్ళందరూ స్వామితో మాట్లాడితే ఆ హాల్ ఫుల్గా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ మా అందరికీ స్టమక్ ఫుల్గా ఇదో అయిపోతుంది. అట్లా బాగుంటుంది. వాళ్ళు అందరూ సాక్యభక్తికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. సాక్యభక్తి అంటే ఫ్రెండ్షిప్. అర్జునుడు కూడా అప్పుడప్పుడు ఈ జ్ఞానం వైరాగ్యం ఇదని మాట్లాడతారు. వీళ్ళందరికీ ఏమి అక్కదని అక్కర్లేదు, ఒట్టి భక్తి భక్తి భక్తి దాంట్లో వచ్చేస్తుంది రా అని. స్వామి వాళ్ళకి అట్లా నేర్పించారు.
సో అట్లా బాగుంటుంది. ఈ కర్నల్ జోగారావు గారు చాలాసారి స్వామితో అడిగారంటే, స్వామి ఐ వాంట్ టు సీ యూ రియల్ ఫామ్, మీ రియల్ ఫామ్ మేము చూడాలని ఆశిస్తున్నాను స్వామి అని. అదే జోగారావు గారు కోరిక, అన్నిటికీ టైం రావాలి కదా. సో ఈ ముదుమలి ఫారెస్ట్ కు వచ్చాము, కొంచెం లంచ్ అన్ని తీసుకున్న తర్వాత ఫోటో తీసుకుంటాం రాన్నారు. రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు అప్పుడు. రాధాకృష్ణనే కార్ డ్రైవర్ ఆఫ్ స్వామి, ఆయన లేకుండా ఎట్లా అంటే, ఏ ఫంక్షన్ చేయాలంటే, ఇప్పుడు ఒక పెళ్లి కావాలంటే మంగళసూత్రం ఎంత ఇంపార్టెంటో అట్లే ఇంపార్టెంట్ రాధాకృష్ణ గారు. అప్పుడు పోలరైడ్ కెమెరా మీకు అందరికీ తెలుసు, ఒక్క నిమిషం ఫోటో తీసిన తక్షణమే ఆ ఫోటో వస్తుంది, కొంచెం ఇట్లా ఆరపెడితే ఫోటో వచ్చేస్తుంది. స్వామి ఒక ప్లేస్ లో నిలుచుకుని జోగారావు చూసి, జోగారావు నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా నేను ఎవరు నేను ఎవరు అని. అవును స్వామి, అవును స్వామి అన్నాడు ఆయన. చెప్పిన తక్షణమే రాధాకృష్ణ ఒక ఫోటో తీయన్నారు. రాధాకృష్ణ స్వామి ఎక్కడ ఉంచుకున్నారంటే, స్వామి ముందర ఒక రాక్ ఉంది, అది స్వామి ఫీట్ ని కవర్ చేస్తుంది. సో రతన్ లాల్ గారు ఉన్నారు, మిస్టర్ రతన్ లాల్ గారు, వాళ్ళిద్దరూ నిలుచుకున్నారు, మేమందరూ నిలుచుకున్నాము, భర్త భార్య వాళ్ళిద్దరూ ఒక ప్లేస్ లో నిలుచుకున్నారు, మేమందరూ నిలుచుకున్నాము. ఈ అమ్మకి ఆ రాయిలు చూసి, అయ్యో ఈ రాయి ఎక్కడ ఉంటే ఫోటో సరిగా రాదు అని ఒక దీంట్లో పరిగెత్తి వెళ్లింది ఆ రాయి తీయాలని. ఆ అమ్మ దగ్గర వెళ్లినప్పుడు స్వామికి చాలా కోపం వచ్చేసింది, యాక్టింగ్ చాలా కోపం వచ్చేసింది. ఈ స్వామి కోపం గురించి ఇంకొక ఎపిసోడ్ చెప్తాను. అంత కోపం చేయ పో, చావు చావు, నయావు నయావు అని అరుస్తున్నారు స్వామి. ఆమెకి లైఫ్ లో ఫస్ట్ టైం అందరూ మా అందరికీ ఆ కోప ప్రసాదం ఎక్కువ దొరికింది, కానీ మిస్టర్ సత్యనలాల్ గారికి ఎప్పుడు దొరకలేదు. ఎందుకంటే ఆమె తల్లి, తల్లిని పర్ఫెక్ట్, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ చెప్పిన వారు తల్లిని ఎప్పుడు తల్లి పైన కోప పెడతారా చెడు. అదే రామ, నేను నిన్న చెప్పినట్టు రామావతారంలో ఒట్టి కైకేయి కౌసల్య, ఇక్కడ మళ్లీ దేవకి యశోద, కానీ సత్యసాయి అవతారంలో ఎన్నో తల్లి స్వామికి. అటువంటి తల్లిలో మిస్సెస్ రత్నలాల్ జ్వెల్ జెమ్ ఆఫ్ దట్ ఏం అను, కానీ ఆ భక్తి విశ్వాసం స్వామి ఏం చెప్తే మంచిది చెప్తారని ఆమె వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఫోటో తీరా, నెక్స్ట్ మూమెంట్ ఇప్పుడు ఫోటో తీని ఒక ఫోటో మంచిగా పోజ్ ఇస్తారు భగవంతుడు. ఆ పోజ్ ఇచ్చాడు, ఆ ఫోటో స్వామి తీసుకుని, దిస్ ఇస్ మై రియల్ ఫామ్, దిస్ ఇస్ మై రియల్ ఫామ్ అని చెప్పారు. అక్కడ మేము ఆ ఫోటోగ్రాఫ్లో ఏం చూసామంటే, స్వామియే, స్వామికి మూడు హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఒకే ఫాము, ఎయిట్ ఆర్మ్స్, వెనక ఒక కవ్వు. అక్కడ ఏం కవ్వు లేదు, ఫోటోలో వచ్చింది కవ్వు. స్వామి అట్లనే అగ్ని నుంచి వస్తున్నారు, స్వామి ముందర నాలుగు కుక్కలు. స్వామి చెప్పి, ఇదే నా రియల్ ఫామ్ అని చెప్పి ఆ దత్తాత్రేయ ఫుల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే స్వామి ఈస్ ద క్రియేటర్, సస్టైనర్ అండ్ డిస్ట్రాయర్. అదే దత్తాత్రేయ స్వరూపం కదా, ఇదన్నీ అయిపోయింది, ఇదే నా రియల్ ఫామ్, మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజు చాలా వాల్యుబుల్ లెసన్స్ అన్ని ఇచ్చారు. ఇప్పుడు టైం లేదు, ఇంకొక తూరి వచ్చినప్పుడు సమయం దొరికినప్పుడు చెప్తాం. ఇదన్నీ చెప్పి, ఇదే నా రియల్ ఫామ్. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ చూసాం, అంటే ఏమి, హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఈ మాట మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, పరబ్రహ్మ స్వరూపం ఎంత, ఎవరు స్వామి అని ఒక గ్లిమ్స్ అట్లా తెలిసింది. ఎదుని అయిన తర్వాత మిస్టర్ రతన్ లాల్ అక్కడ ఉన్నారు. రతన్ లాల్, తుమారో వైఫ్ కో బోలో, ఓ సమయ్ ఇదర్ ఆనా, ఓ టచ్ కి అనా బస్ హోతా, ఓ కాన్సేమ్ ఐసా బోలా. అంటే ఆయమ్మ స్టోన్ ముట్టింటే భస్మం అయిపోయి ఉంటుంది, అందుకోసమే నేను పో పో అని చెప్పాను, నీ భార్యతో చెప్పి బాధపడవద్దు అని చెప్పు. నిరహంకారాయే, ఇక్కడ నేనే క్రియేటర్, నేనే అన్ని, పరబ్రహ్మ స్వరూపం నేనే. ఇక్కడ తల్లిని కొంచెం అదే తప్పే మాకు లెసన్, ఏం బాధపడవద్దు అని చెప్పు. అది రత్నలాల్ దగ్గర చెప్పి, మిస్సెస్ రత్నలాల్కు బోలో, మిస్సెస్ రత్నలాల్కు బోలో, ఇక్కడ ఇది ఫినిష్ కాలేదు. స్వామి ఊటికి వెళ్లారు, మేము అక్కడ 4-5 డేస్ ఉన్నాము. స్వామి బయట వస్తారు పొద్దున ఆయన రూమ్ నుంచి, వాళ్లు మిస్టర్ రత్నలాల్, మిస్సెస్ రత్నలాల్ ఉంటారు. మిస్సెస్ రత్నలాల్, ఓ టచ్ కి అనావు తూ భస్మ హోతా, ఓ కాన్ సే ఐ సే హమ్ ఐసా బోలా. అదే మళ్లీ ఇదే, నీవు ముట్టింటే నీవు భస్మం అయిపోయి ఉంటావు, అందుకోసమే నేను అట్లా అరేవాను, అర్చాను, ఏం అనుకోద్దు. నై స్వామి, ఐసా కూర్చున్నాయి స్వామి అంటుంది అమ్మ. బ్రేక్ఫాస్ట్ కు వచ్చి బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు, అంటే రెస్ట్ రూమ్, స్వామి పర్సనల్ క్వార్టర్స్ వెళ్ళినప్పుడు, మిస్సెస్ రత్నలాల్, నీవు టచ్ చేసింటే భస్మం అయిపోయింటావు. స్వామి చాలాసారి ఒక్కనే ఒకటి చెప్పారు, ద ఓన్లీ సర్టన్ థింగ్ విత్ మీ ఇస్ మై అన్సర్టెన్టీ అని స్వామి చెప్పారు, చాలాసారి చెప్పారు. కానీ ఈ 4 డేస్ ఊటీలో ఒక్క థింగ్ సర్టన్, మార్నింగ్ స్వామి వస్తే, మిస్సెస్ రత్నలాల్, నీవు అది ముట్టింటే భస్మం అయిపోయింటావు, దానికోసమే అట్లా చెప్పాను.
భోజనం అన్ని అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని సాయంకాలం వచ్చినప్పుడు మిస్సెస్ రతన్లాల్ న్యూస్ ముట్టింటే భస్మం అయిపోయింటావు, భస్మభూషితాంగ సాయి కదా. సో అది చెప్పి చెప్పి చెప్పి చెప్పి ఐసానై స్వామి, అదన్నీ ఏమి లేదు, అహంకారమే లేదు. ఇక్కడ ఎక్కడ అహంకారం? మిస్సెస్ రతన్లాల్ ఒకటి ఒకటి, అది ఆయన తర్వాత కూడా బుద్ధి లేదా నీకు ఇక్కడ వచ్చి అది ముట్టింటావు, నీవు భస్మం అయిపోయింటావు అని ఎప్పుడు చెప్పిండవచ్చు? ప్రేమమూర్తి అట్లా కాదు, నీవు ముట్టింటే అట్లా అయిపోయింటుందమ్మా, అందుకోసమే నేను చెప్పాను బాధపడవద్దు. ఎవరు చెప్తారండి? అది ఏమి, ఒక్క సెకండ్ నేనే పరబ్రహ్మ స్వరూపం చూపించి నెక్స్ట్ సెకండ్ ఇట్లా ప్రేమ చూపించిన ఒకే కలియుగ దైవం సత్యసాయి తప్ప వేరే ఎవరు ఎవరు లేదు. ఇటువంటి సత్యసాయికి సాష్టాంగ నమస్కారములు, మనం అందరూ చేరతాం, ఏం బాధ లేదు అని ఒక నేను అష్యూరెన్స్ ఏమీ లేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మనం పోతాం, కలిసిపోతాం, కలిసి మెలిసి అని స్వామి ఒక పాట కూడా రాశారు. అట్లా స్వామిని థింక్ చేసుకుని స్వామిని థింక్ చేసుకుని స్వామితో తప్పగా స్వామి మనకి ఫిజికల్ దర్శన్, మళ్లీ లాస్ట్ బ్రెత్ పుడు స్వామి దర్శనం తప్పగా దొరుకుతుంది. సాయిరాం.

0: ఆయతభక్తి మ్రొక్కెద మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి, లోకరక్షణ విధాయికి, భక్త మనస్సరోరుహ స్థాయికి, దీనహీన జనతా ఫలదాయికి, తల్లి గుండెలో హాయికి, పుట్టపర్తి కలసాంబుది సాయికి, సత్యసాయికిన్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సత్యసాయి జగజ్జనని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ శుభకృత్నామ సంవత్సర శరన్నవరాత్రులకు శ్రోతలందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం.
1: సాయిరాం.
2: సాయిరాం.
1: అక్క, మనం ఒకసారి 2003 నవరాత్రుల్లో భాగంగా స్వామి తమ ఉపన్యాసాన్ని ఇస్తూ మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఈ శరన్ నవరాత్రులలో మనం ఏం చేయాలో చెప్తూ భగవత్తుడి ప్రేమ గురించి, ఆ భగవత్ తత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని కూడా చెప్తూ నవవిధ భక్తి మార్గాలు, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, అర్చనం, సఖ్యం, ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆ భగవంతుని ప్రేమను మనం ఆస్వాదించాలి, తెలుసుకోవాలి. ఇది ఈ శరణ్ నవరాత్రుల్లో చేస్తే మనం చేసే సాధనకు ఎంతో మంచి ప్రతిఫలం లభిస్తుంది, మనం జీవితంలో పురోగమనం చెందుతాము అని ఆ ఉపన్యాసంలో స్వామి చెప్పారు. మనం ఈ దసరా సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రపంచమంతా వీక్షిస్తూనే ఉంది. ఈ గ్రాండ్ స్పెక్టికల్ ని పూర్ణచంద్ర సభామండపంలో ఎంతో వైభవంగా జరిగే ఈ మహోత్సవం జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆ సభా వేదిక మీద ఎన్నో కార్యక్రమాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. మధ్యలో రుద్రహోమం, ఏకాదశ రుద్రపారాయణం జరుగుతూ ఉంటుంది. మరొకవైపు కుడిచేతి వైపు మనం చూస్తే ఒక కార్నర్ కి లలితా సహస్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఇంకొంచెం అదే కుడివైపు కొంచెం ముందుకొస్తే సహస్ర లింగార్చన ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇంకా వేదిక మధ్యలోకి మనం మన దృష్టిని సరళించినట్లయితే వేద ఋత్విక్కులు చతుర్వేదాలని పఠిస్తూ ఉంటారు. ఒక పక్క ఈ రుద్రహోమం జరుగుతూ ఉండగా ఇంకొక పక్క సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఆ సూర్యుణ్ణి ధ్యానిస్తూ వెనకాతల ఒక ముగ్గురు పండితులు కూర్చుని ఇలా వ్యాసపీఠం పెట్టుకుని 3 అంశాలను వాళ్లు పఠిస్తూ ఉంటారు. అవేమిటి అని మనం ఒకసారి చూస్తే, ఒకటి దేవీ భాగవతం, ఒకటి శ్రీమద్ రామాయణం, మరొకటి భాగవతం. ఎడంచేతివైపు ఆ చివరికి చూస్తే విద్యార్థులందరూ దేవీ సప్తశతి పారాయణం చేస్తూ ఉంటారు. మనం అనుకోవచ్చు, ఇన్ని విధాలుగా ఇన్ని కార్యక్రమాలు ఒకే వేదిక మీద ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు స్వామి చేయిస్తున్నారు అన్న ఆలోచన మనకు వచ్చినట్లయితే, ఇన్ని విధాలుగా భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో భగవంతుణ్ణి చేరుకోవచ్చు మనం అని స్వామి మనకి ఒక దారి చూపిస్తున్నారు. సో దీంట్లో శ్రవణం అనేటటువంటి ఒక మార్గాన్ని మనం ఎంచుకుని ఆ 2003 ఉపన్యాసంలో శ్రవణం ద్వారా మనం ఎలా భగవంతుణ్ణి కీర్తించవచ్చు, భగవత్ స్మరణను చేసుకోవచ్చు అనేది మనం చెప్పుకుంటూ ఈ దసరా నవరాత్రులు, ఈ 7 కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
0: చాలా బాగుంది. ఇందులో భాగంగా మనం స్వామి మనకి అనుగ్రహించింది భాగవత్ సప్తాహాన్ని తీసుకుందాం. ఈ భాగవత్ సప్తాహాన్ని అంటే భాగవతంతో బాగవుదాం, అది పఠించడం ద్వారానైనా, వినడం ద్వారానైనా, దాన్ని తలుచుకోవడం ద్వారానైనా, ఈ భాగవతంతో బాగవుదాం అన్న సప్తాహాన్ని తీసుకుంటే అసలు ఎందుకు ఏ పారాయణలు చూసినా, ఎప్పుడు చూసినా లలిత అది సప్తాహం కింద చేస్తూ ఉంటాం. అది మన ఉగాది తర్వాత శరణ నవరాత్రులు, 6 నవరాత్రుల్లో గాని ఈ నవరాత్రుల్లో గాని ఎంతో పవిత్రమైన గ్రంథాలను పఠించడం, ఈ భగవత్ తత్వాన్ని 7 పారాయణ చేస్తాం, లేకపోతే 7 వాటి గురించి చర్చలు జరుపుతాం. ఎందుకు అంటే ఆ 7 చాలా విశిష్టత ఉన్నది. మన జీవితంలో తీసుకుంటే గణేష్, అన్ని 7 జరుగుతాయి. సోమవారం మొదలుకొని ఆదివారం తీసుకుంటే 7 ఇంకేదైనా చేద్దామంటే 8 అన్నదే లేదు. కాబట్టి ఏం చెయ్యాలన్నా 7 చెయ్యాలి. కాబట్టి ప్రతిరోజు మన జీవిత కాలంలో ఈ భగవత్ ఆరాధన, భగవత్ చింతన జరగాల్సింది. మనం చేయలేకపోతున్నప్పటికీ ఈ విశిష్టమైన రోజుల్లోనైనా సరే 7 రోజులు తీసుకుని భగవంతుడి గురించి ధ్యానిస్తే దానివైపు మనని నడిపిస్తారు, మంచి మార్గంలో నడవడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ సప్తాహాన్ని ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి ఆనవాయితీగా వస్తున్నది. ఈ భాగవతంతో బాగవుదాం అంటే ఎలాగ ఈ భాగవతాన్ని మనల్ని బాగు చేస్తుందో తెలుసుకుందాం. అసలు భాగవతం అంటే స్వామి చెప్తున్నారు, భాగవత ఇదం భాగవతం అంటే భగవంతుడి గురించి చెప్పేది భాగవతం. మరి భగవంతుడి గురించి చెప్పాలి అంటే, సరే భగవంతుడు గుణగణాలను చెప్పాలి అంటే, భగవంతుడు చాలా దయాస్వరూపుడు అంటే ఆ దయ ఎలా చూపించాడు? భక్తుడు అన్నవాడు లేకపోతే భగవంతుడు దయ ఎలా చూపించాడని చెప్పడానికి అవదు. భగవంతుడు గొప్పతనం చెప్పాలన్నా గుణం చెప్పాలన్నా ఆ భక్తుడు అన్నవాడు ఉండాలి. ఆయన జీవితంలో ఇలా జరిగింది, అప్పుడు ఇలాంటి కష్టం వచ్చింది, ఇలా తీర్చాడు, ఆర్తజన్ రక్షకుడు అని చెప్తున్నాం. ఆర్తితో ఒక జీవి పిలిచింది, లేకపోతే బాధతో పిలిచింది, శరణ్ వేడితే ఎలా పలికాడు భగవంతుడు, అప్పుడే భగవంతుడు యొక్క గొప్పతనం తెలుస్తుంది. భక్తుడు లేని భగవంతుడు లేడు, భగవంతుడు లేకపోతే భక్తుడే లేడనుకోండి. అందుకే స్వామి అన్నారు, భాగవతానాం ఇదం భాగవతం అని కూడా అన్నారు. అంటే భాగవతుల యొక్క, అంటే ఈ భక్తుల యొక్క చరిత్రను చెప్పేది కూడా భాగవతం. కాబట్టి ఇంతటువంటి ఈ లీలలన్నింటినీ అందించినటువంటి ఈ భాగవతం గురించి ఈ 7 రోజులు మనం చక్కగా మాట్లాడుకుని అసలు ఎలా దీన్ని ముందుకు వెళ్లాలి అన్నది తెలుసుకుందాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, బాగవుదాం అంటే మనం ఆల్రెడీ ఏదైనా పాడైన దాన్ని కదా బాగు చేస్తాం, లేకపోతే సరిగ్గా లేని దాన్ని సర్దుతాం. అంతా బాగుంటే దాన్ని సర్దడానికి బాగు చేయడానికి ఏమి ఉండదు. మరి మనం ఎక్కడ డీవియేట్ అయిపోయాము, ఎక్కడ మనం అనుకున్న దానికన్నా భిన్నంగా వేరే మార్గంలో వెళ్తున్నామని చూస్తే, ఎన్నో లక్షల జీవరాశులు జన్మ తీసుకున్న తర్వాత మానవ జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం, ఎటు నడవాలి అంటే మనం భగవంతుడి వైపు నడవాలి. మన జీవిత గమ్యం ఏంటి, ఎందుకు వచ్చామన్నది మనం తెలుసుకోవాలి. కానీ ఒక్కసారి అందరం ఆలోచించుకుందాం, నిజంగా మనం ఆ మార్గంలో నడుస్తున్నావా, తోవ తప్పామా? ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో, ఆ ఆలోచన ఇస్తామో, అప్పుడే తెలుస్తుంది కరెక్ట్, నేను తప్పు తోవలు వెళ్తున్నాను కాబట్టి రైట్ మార్గానికి రావాలి. అది బాగోదాం అంటే ఈ ఎలాగే అంటే, మనం చూడండి, మన ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు. ఇది చూడొద్దు, అది చూడొద్దు, ఇది తినద్దు, ఇలా ఉండద్దు అని అన్ని చెప్తూ ఉంటే మరి దేనికి ఇంద్రియాలు ఇచ్చినట్టు? అంటే ఏది చూడాలో అది చూడాలి, ఏది తినాలో అది తినాలి, ఏది వినాలో అది వినాలి. కాబట్టి మనం వాటి గురించి తెలుసుకుని ఏది చూడాలి, ఏది తినాలి, ఏది వినాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఈ విషయాల్లోని మనం తీసుకుని వెళ్లి ఆ డీవియేషన్స్ లోంచి ఇదమ్మా మార్గం, ఇలా వెళ్తూ ఉంటే ఈ కష్టం వస్తుంది అని చెప్పేటటువంటి ఈ భక్తుల కథలు మనకి భాగవతంలో తెలియజేస్తాయి. కాబట్టి ఇవి మన జీవితంలోని జ్యోతుల్ని వెలిగించి మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఈ భాగవతంలోకి ముందుకు వెళ్తూ కూడా ఈ భక్తి యోగం ద్వారా, విందాలు చెప్పినట్టు కర్మ, భక్తి, జ్ఞానం అనుకున్న వేరువేరుగా లేవు, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి పరిపక్వత చెందితే వచ్చినవే తప్పించి వేరేగా భక్తి యోగం లేదు, వేరేగా కర్మయోగం, జ్ఞానయోగం వేరువేరుగా లేవు. ఈ భక్తి యోగం ద్వారా కూడా మనం భగవంతుడిని చేరుకునే జ్ఞానాన్ని ఎలా పొందొచ్చో ఈ భాగవతంలో భక్తుల కథల ద్వారా మనం తెలుసుకుందాం.
2: చాలా బాగుంది స్వప్న, మన ప్రోగ్రామ్ కి స్వామి ఇచ్చిన టైటిలే చాలా బాగుంది, భాగవతంతో బాగవుదాం. మీరు అన్నట్టు మనం బాగవ్వాలంటే మనం ఎక్కడ తప్పు మార్గంలో ఉన్నామో తెలుసుకోవాలి అన్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం తప్పు మార్గంలో నడవాల్సిన అవసరం కూడా కాదు. అతి సర్వత్ర వజ్జయేత్ అంటారు, ఇంద్రియాలన్నీ ఉన్నది భగవంతుడు ఇచ్చింది, సృష్టిని ఇంత అందంగా ఆయన సృష్టించింది కూడా, ఆ ఇంద్రియాల ద్వారా సృష్టిని అనుభవించండి, జీవితాన్ని ఆనందంగా గడపండి అని. కాకపోతే ఎక్కడ ఆగాలి అనేది మనకు తెలియడం లేదు. ఇంద్రియాలని ఎక్కడ ఆపి వాటిని లోపలికి తీసుకెళ్లాలి అనే ఆ మూమెంట్ ని మనం గ్రాస్ప్ చేయలేకపోతున్నాం. సృష్టిలోనే ఈ అందంలో పడిపోయి, ఇంద్రియాల అనుభూతుల్లో పడిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. మనం వేగంగా వెళ్లేటప్పుడు ఆ వేగాన్ని తగ్గించడం కోసం స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు జీవితంలో ఒక కష్టం వస్తుంది. అక్కడ ఆగుతాం, వేగం తగ్గుతుంది, ఆలోచించుకుంటాం ఎందుకు వచ్చింది, ఏం జరుగుతోంది. అలాంటి ఆలోచనలో ఇంకా ఏ దారి లేనప్పుడు భగవంతుడు ఒక్కడే దారి అన్నట్టు, యాక్చువల్లీ మనకి భగవంతుడొక్కడే దారి అని ప్రయాణం మొదలుపెట్టిన మనం ఏ దారి లేకపోతే ఇంకా ఆయనే శరణు అనే పరిస్థితికి వచ్చేసామన్నమాట. సో అలా అయినా కూడా మనం ఆయన గురించి ఆలోచించాలని, నిజంగా మన గమ్యం ఏమిటో తెలుసుకోవాలనే తపనతో స్వామి మనకి ఇంతమంది భక్తుల ఉదాహరణలతో భాగవతాన్ని అందించారు. మరి అందుకని బాగవుదామంటే మనం చెడిపోయామని కాదు, మనల్ని మనం ఒక్కసారి మళ్లీ అంతర్ముఖంగా వెళ్లి ఆలోచించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే అని చెప్పచ్చు. ఇంకా మరి గణేష్, ఇంత మంచి శుభ సమయంలో, చాలా పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల సమయంలో స్వామి ఇన్ని రకాలుగా పారాయణ చేయిస్తున్నారని చెప్పావు, ఈ టైంలోనే ఈ సప్తాహాలు ఈ భగవత్ గ్రంథాల పారాయణ జరగడానికి ఏమైనా ఒక స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందంటావా?
1: ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మనం ఈ భాగవత సప్తాహం చేద్దాము అని ఆలోచన వచ్చినప్పుడు చాలా మందికి ఈ సందేహం వచ్చింది. శరన్నవరాత్రులు జరుగుతున్నాయి, 7 రోజులు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం జరుగుతుంది, మరి మీరు భాగవత సప్తాహం ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న చాలా మంది అడిగారు. సో అడిగిన దానికి మనం సమాధానం ఇవ్వటం వేరు, నేరుగా స్వామి నుంచి మనం ఆ అండర్స్టాండింగ్ ని తెలుసుకోవడం వేరు. మరి అది తెలుసుకుంటూ ఉండగా మొట్టమొదటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం 1962 జరిగింది. ఆ రోజు పూర్ణాహుతి రోజు స్వామి చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకుంటే మనం ఎందుకు భాగవతాన్ని తీసుకోవడం జరిగింది, ముఖ్యాంశంగా ఈ 7 రోజులు ఎందుకు భాగవతంపై మనం ఆలోచన నిలిపి ఆ భగవత్కథను చదవాలి అన్న దృష్టిని మనం స్వామి చెప్పిన వాటి మీద ఒకసారి సారించితే మనకి అర్థమవుతుంది. స్వామి తమ ఉపన్యాసంలో ఏం చెప్పారంటే, ఐ కోట్ స్వామి, ఈ రోజున కల్లూరి వీరభద్ర శాస్త్రి భాగవతం గురించి ఉపన్యసించారు. దీనికి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞానికి సంబంధం లేదని భావించకండి. భాగవతంలో ఉన్నది వేదసారమే. వేదములలో ఒక గీత, తరువాత మరొక గీతం, ఇంద్ర, వరుణ, మిత్ర అని అనేక నామములతో భగవంతుని వైభవమే చెప్పబడింది. అదంతా భక్తితో నిండిన ఉపాసనయే. అనేక విధములుగా పిలువబడినప్పటికీ ఉన్నది ఒకే ఒక్క భగవంతుడని వేదములు ప్రకటించినాయి కదా. వేదసారమైన భాగవతము అందరికీ అరిగే విధంగా ఉంటుంది, అంటే సామాన్యులకు సైతం అది అర్థమవుతోంది. ఇది వేద సాహిత్యంలో విడదీయరాని ఒక ముఖ్యమైన భాగమే. దీనివల్ల వేద శరీరం అంటే సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం మనోహరంగా విలసిల్లుతుంది. మరి ఇది చెప్పారు స్వామి, అసలు భాగవతంలో ఉన్న ఆ అందం ఎందుకు మనం భాగవతం చదవాలి అని స్వామి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలకు బొమ్మలు చూపించి అక్షరాలు నేర్పినట్లుగా భాగవతము క్షరమును అంటే అశాశ్వతమైన దానిని చూపించి అక్షరమును శాశ్వతమైన దానిని బోధిస్తుంది. స్థూలము అనుభవంలోకి లేకుండా సూక్ష్మమును మీరు పొందలేరు. జడమును ఉపకరణంగా స్వీకరించి చిత్ అనే ఉన్నత స్థాయికి ఎదిగితే జడం కూడా చైతన్యవంతమై రెండింటికి తారతమ్యం తెలియకుండా ఉంటుంది. ధ్యానంలో భావచిత్రం ఊహాచిత్రంగా మార్పు చెంది తరువాత అది సూక్ష్మమైన రూపం ధరిస్తుంది. అప్పుడే ధ్యేయము మీద మనస్సు నిలిచి అత్యున్నతమైన విశ్వ సౌందర్యము, జ్ఞానము, బలము పొందటానికి వీలవుతుంది. ఈ ఆధ్యాత్మిక విద్యలో చిన్న తరగతి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని పాఠములు నేర్చుకునటానికి భాగవతము సహాయపడుతుంది అని స్వామి తమ ఉపన్యాసంలో చెప్పారు. మరి అసలు ఎందుకు ఈ భాగవతం మనం చదవాలి అని మరొక ఉపన్యాసంలో స్వామి 1995 చెప్తూ ఈ విధంగా తమ ఉపన్యాసాన్ని అందించారు. అది చూద్దాం.
3: ఈ కలియుగమునందు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు.
4: సమ్ పీపుల్ అప్రోచ్ ఇన్ దిస్ కలి ఏజ్ రామకృష్ణ పరమహంస.
3: స్వామి, దైవాన్ని మీరు చూచారా అని ప్రశ్నించారు.
4: దే క్వశ్చన్ హిమ్, స్వామి, హావ్ యు సీన్ గాడ్?
3: చూచారు.
4: Yes, I have seen.
3: ఏ విధంగా చూచారు? ఏ రూపంలో చూచారు?
4: In what form have you seen God?
3: నన్ను నీవు, నీవు నన్ను చూచినట్టుగా చూచాను.
4: Just as I see you, just as you see me, I have seen God.
3: అది ఎట్లా సాధ్యమవుతుంది అన్నారు.
4: సాధ్యమవుతుంది. Yes, it is possible.
3: ఆ దైవాన్ని చూడాలనే ఆరాధన, ఆ దైవాన్ని చూడాలనేటువంటి ఒక ఆరాటము నీలో లేదు.
4: The kind of yearning, pining for God is not there in you.
3: ప్రజలారా,
4: people,
3: ధనకనక వస్తు వాహనాదుల కోసమే మీరు అనేక విధములుగా తపిస్తున్నారు.
4: You have been struggling for property with a wealth.
3: ఆలుబిడ్డల నిమిత్తమై అనేక విధములుగా మీరు శ్రమపడుతున్నారు.
4: You exert for your family.
3: ఏ చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు నువ్వు కంటిన్యూ కాలుస్తున్నారు.
4: You shed tears for smallest to biggest thing.
3: ధనము కావాలని రాత్రి పగలు మీరు ఏడుస్తున్నారు.
4: For money you cry day and night.
3: ఈ ఏడుపు దైవం కోసం ఏమైనా ఏడ్చారా?
4: Do you ever cry for God?
3: యాచింత భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింత ధనధాన్య భోగ లాభే సదా జాయతే సా చింతా భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే కాసింత యమరాజ భీమ సదద్వార ప్రయాణే ప్రభో యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే పుత్ర మిత్ర భరణములు వ్యాపార నిమిత్తమై ఎన్ని విధములుగా నీవు వ్యామోహంతో ఉండి పరితపిస్తున్నావో.
4: జస్ట్ యాజ్ యూ వరీ విత్ ఆల్ ది అటాచ్మెంట్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ ద ఫ్రెండ్స్ అండ్ ద బిజినెస్
3: యాచింత ధన ధాన్య భోగ యశస్సు ఈ ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై ఏ విధంగా నీవు చింతిస్తూ ఉన్నావో.
4: జస్ట్ యాజ్ యూ థింక్ ఫర్ ద గ్రెయిన్ అండ్ ఫర్ రెప్యుటేషన్
3: అందులో క్షణకాలమైన కూడాను సాచింతా భూమి నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణే క్షణే ఒక్క క్షణమైన కూడాను ఆ భగవంతుని యొక్క పాదముల నిమిత్తమై నీవు చింతిస్తున్నావా?
4: అవుట్ ఆఫ్ ఆల్ దాట్ హావ్ యు ఎవర్ కాన్సన్ట్రేటెడ్ ఫర్ ఎ మోమెంట్ ఆన్ ది ఫీట్ ఆఫ్ గాడ్?
3: ఆ చింతను నీవు అనుభవిస్తావా? యమరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో భయంకరమైనటువంటి యొక్క ద్వారములు కూడాను తెరవబడతాయి నీకు.
4: ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ the doors of God of death will also be opened.
3: నీవు పరితపించేది ప్రాకృతమైనటువంటి చింతలకు.
4: You worry for the world.
3: కోరేది దైవ దర్శనము.
4: But you desire God.
3: ఇది అసాధ్యము నాయన.
4: It is impossible.
3: దేనిని కోరుతున్నావో దాని నిమిత్తమే నీ పరితపించు.
4: You have to work for that what you desire.
3: అప్పుడు నీకు ఆ దైవం నీకు లభ్యమవుతాడు.
4: Then you can acquire.
1: స్వామి చెప్పినట్లు ఈ సృష్టిలో ప్రతిదాని గురించి ఆలోచించే సమయం మనకి ఉన్నది, కానీ భగవంతుని గురించి ఆలోచించడానికి మన దగ్గర సమయం ఉండదు అని స్వామి ఎంతో ఆతృతగా, మన మీద ఎంతో ప్రేమతో, మీరు ఇది చదవండి మీరు బాగవుతారు అని స్వామి ఎంత ముందుగా చెప్పారో మనం తెలుసుకోవచ్చు. మరి భాగవతంలో భగవంతుని ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాము. మనం ఒక క్రికెట్ టీం గాని ఫుట్బాల్ టీం గాని దాంట్లోకి మనం ఎంపిక అవ్వాలి అంటే దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం ఎగ్జామ్ రాయాలి అంటే దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉద్యోగం సంపాదించాలి అంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అలాగే భాగవతం చదవాలి, భాగవతం వినాలి అంటే దానికి ఒక క్రైటీరియా పెట్టారు స్వామి, ఎలిజిబిలిటీ. అదేంటో తెలుసుకుందాం. త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, స్మరణిత్యమనిత్యతాం. త్యజ దుర్జన సంసర్గం అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చక్కగా స్వామి చెప్తూ ఉంటారు. భజ సాధు సమాగమం, ఆల్వేస్ బీ ఇన్ గుడ్ కంపెనీ. సత్పురుషులు, మంచివారి మధ్యలో, భగవంతుని గురించి తలుచుకునే వారి మధ్యలో మనం ఉండాలి, వారి సాంగత్యంలో మనం ఉండాలి అని చెప్తున్నారు స్వామి. కురు పుణ్య మహోరాత్రం, ఎల్లప్పుడూ ఆల్వేస్ సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్ అని స్వామి చెప్తారు. ఈ విషయాల్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. స్మరణిత్యం అనిత్యతాం అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్న ఆ డిస్క్రిమినేషన్, విచక్షణ నిత్యం మనకి ఉన్నట్లయితే ఈ నాలుగు క్రైటీరియా మనకి ఎలిజిబిలిటీ పాయింట్స్ గా పెట్టి స్వామి భాగవతం చదవండి అని స్వామి చెప్తున్నారు. ఇదంతా చాలా బాగుంది. భాగవతం భాగవతం అని గత 15 నిమిషాలుగా మనం మాట్లాడుకుంటున్నాము. అసలు ఈ భాగవతం ప్రపంచానికి ఇచ్చిందెవరు? ఆలోచన ఎలా వచ్చింది? ఆ విషయాలు చెప్తారా లలితక్క?
2: తప్పకుండా గణేష్. మనకి అందరికీ చాలా పరిచయమైన ఒక పేరు ఏంటంటే వ్యాసుల వారు. బహుశా మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలిసిన ఒక పేరు. వ్యాస మహర్షి, వ్యాసో విష్ణు రూపాయ అంటారు. అంటే విష్ణు వంశతో పరాశర మహర్షికి వ్యాసుల వారు జన్మించారని. ఆయన చేసిన ఒక గొప్ప ఉపకారం జగతికి ఏంటంటే, అఖండమైన వేదరాశిని మన సౌలభ్యం కోసం వేద విభజన చేసి నాలుగు భాగాలుగా ఆయన విభజించారు. అదే మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అది కాకుండా మహాభారతం అనే ఉద్గ్రంథాన్ని 100,000 శ్లోకాలతో రచించారు. అది కాకుండా 18 పురాణకర్త కూడా వ్యాసుల వారే. అందుకనే ఆయన్ని వేదవ్యాసులు అంటారు, వేద విభజన చేశారు కాబట్టి. అంత గొప్ప వ్యాస మహర్షి ఇన్ని పురాణాలను రాశారు. యాక్చువల్లీ గణేష్, మనకి పురాణాలని చాలా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న శ్లోకం చెప్తారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. అంటే మద్వయం మత్స్య మార్కండేయ, భద్వయం భవిష్య భాగవత, భ్రత్రయం బ్రహ్మ బ్రహ్మవైవర్త బ్రహ్మాండ, వ చతుష్టయం వాయు వరాహ వామన విష్ణు, అ అగ్నిపురాణం, నా నారదీయ పురాణం, ప పద్మపురాణం, లిం లింగ పురాణం, గ గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్క స్కంద పురాణం. ఇవన్నీ కలిపి మనకి 18 పురాణాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది వేదవ్యాసుల వారి లైఫ్ లో కూడా. 17 పురాణాలను రాసేశారు, మహాభారతం రచించేశారు, వేద విభజన చేసేశారు. ఒక మనిషి జీవిత కాలంలో ఎంత అచీవ్ చేయగలరో అంతకంటే చాలా ఎక్కువ అచీవ్ చేసేశారు ఆయన. చేసేశాక ఒకరోజు సాయంకాలం సమయంలో సరస్వతి నదీ తీరంలో కూర్చుని ఉన్నారంట. ఆయనకి మనసులో ఏదో ఒక అశాంతి, ఒక తెలియని లోటు, అసంతృప్తి. ఇన్ని చేశాను కానీ ఎక్కడో ఏదో ఇన్కంప్లీట్ గా మిగిలిపోయింది, నా జీవితానికి పరిపూర్ణత లేదు అనే ఫీలింగ్ ఆయన బాధిస్తోందన్నమాట. ఆ సమయంలో మొత్తం త్రిలోక సంచారి నారద మహర్షి ఎప్పుడు ఎవరికైనా ఎలా ఉపకారం చేయాలా అనే ఆలోచిస్తూ ఉంటారు పాపం ఆయన. ఆయన వచ్చారు అక్కడికి. వచ్చి వ్యాసుల వారిని కలవడం, వారిద్దరికీ మధ్యలో ఈ చిన్న కాన్వర్సేషన్ జరగడం అయ్యింది. అప్పుడు నారద మహర్షి ఒక ప్రశ్న వేశారట, మహాభారతాన్ని రచించావు, సాక్షాత్తు గణపతిని రాతకాడుగా పెట్టుకున్నావు, ఒక్క క్షణం ఆగకుండా గంట ఆగకుండా భారతాన్ని రచింపజేశావు, బాగుంది. మహాభారతం జరుగుతున్న ఆ సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం ధరించి శ్రీకృష్ణమూర్తిగా మన మధ్యలో ఉన్నారు, మరి ఆ కృష్ణ అవతారం గురించి, ఆ భగవంతుడి గురించి ఎంత మటుకు చెప్పావు? మహాభారతంలో ఒక పాత్రగా మాత్రమే ఆయన తీసుకొచ్చావు. ఆయన భక్తుల భక్తి ప్రేమలు ఎటువంటివి, ఆయనకి వారి మీద ఉన్న అనుగ్రహం ఎలాంటిది అనేది ఏమైనా వివరించావా? లేదు కదా. ఎప్పటికైనా మనసుకి శాంతి దొరకాలంటే భగవంతుడి సాన్నిధ్యంలోనే దొరుకుతుంది. భగవంతుడి సాన్నిధ్యాన్ని మనం ఎలా అనుభవించగలం? ఆయన స్మరణ చేత, నామ జపం చేత, ఆయన తన సొంత మనుషుల గురించి తలుచుకోవడం ద్వారా. భగవంతుడికి సొంత మనిషి ఎవరు? ప్రపంచమంతా ఆయనదే కదా. ఆయన భక్తులు ఎవరైతే ఆయన్ని తలుచుతూ ఉంటారో, ఎప్పుడు తలుస్తూ ఉంటారో, వారే ఆయన ఆయన ఇంటి మనుషులు అనమాట. మరి వాళ్ల గురించి ఏమైనా రాసేవా అని అడిగారట. అడిగితే అప్పుడు వ్యాసుల వారికి ఈ ఆలోచన వచ్చిందనమాట. నారద మహర్షి భాగవతుల కథలు, భగవత్ కథలు, భగవంతుని ప్రేమని తెలియజెప్పే కథలని రాయి. ఆ రకంగా మనకి భాగవత పురాణం అందించబడింది. సో వీ షుడ్ ఆల్ థ్యాంక్ నారద మహర్షి అండ్ వేదవ్యాసుల వారు ఇద్దరికి కూడా. ఇలా భాగవతాన్ని రచించడం జరిగింది. ఆయన ఏం చేశారంటే, మనకి ఈ పురాణాల్లో కూడా పద్మపురాణం ఉత్తరాఖండంలో ఒక విశేషం చెప్తారు. పురాణాల్ని కూడా సత్వరజస్తమో గుణాల ఆధారంగా మూడు గణాలుగా విభజించారు. ఆ మూడింట్లో సత్వ ప్రధానమైన పురాణాలు ఏవి అంటే, లింగ పురాణం, విష్ణు పురాణం, పద్మపురాణంతో పాటు భాగవత పురాణాన్ని చాలా ప్రముఖంగా చెప్తారన్నమాట. ఇక వ్యాసుల వారు రచనలన్నీ అయిపోయాయి, మరి తాను రచించింది ఎవరికోసం? లోకక్షేమం కోసం. లోకానికి అది చేరాలి కదా, చేరాలంటే చేర్చేవాళ్లు ఉండాలి. అందుకని ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క మహర్షికి ఆయన అందించారు. ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయునికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వణ వేదాన్ని సుమంతునికి, ఇలా నాలుగు వేదాల్ని నలుగురు మహర్షులకి ఇచ్చారు. ఇక 17 పురాణాలని తీసుకుని వెళ్లి రోమహర్షణుడు అనే ఋషికి ఇచ్చారు. మనకి ఈ పేరు తెలిసి ఉండకపోవచ్చు గాని ఆయన కొడుకు పేరు మనందరం విని ఉంటాం, సూత మహాముని. ఎన్నోసార్లు మనం విన్నాం కదా, సౌనకాది మహర్షులకు సూత మహాముని వచ్చి ఈ పురాణాన్ని వినిపించారు అని. సో 17 పురాణాలని వారు చూసుకున్నారు. ఇక మిగిలింది భాగవతం. భాగవతం ఎవరి ద్వారా లోకానికి అందించబడాలి అని వ్యాసుల వారు ఆలోచించినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, భగవంతుడు నిర్గుణుడు. నిర్గుణుడైన భగవంతుడి గుణగణాల్ని తెలియజేస్తూ, నిరాకారుడైన భగవంతుడి రూపురేఖల్ని వర్ణిస్తూ, సృష్టి మొత్తం చరాచర సృష్టిలో అణువణువునా నిండిపోయిన భగవంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు, ఇక్కడికొచ్చాడు అని వివరిస్తూ, అది కాకుండా ఆయన ప్రేమని, ఆ భగవంతుడికి భక్తుల మీద ఉన్న ప్రేమని, ఆయన ఏ చిన్న అవకాశం దొరికినా ఎంత అనుగ్రహాన్ని వర్షిస్తారు అనే ఆ భావాన్ని తెలియజెప్పాలి. అంతేకాకుండా మనకి ఎక్కడో ఎక్కడో కొద్ది మాత్రంగా ఉన్న అద్వైత భావన మీద ఉండే నమ్మకాన్ని కొంచెం కూడా తగ్గించకుండా ద్వైత భావంతో ఆయన చేసిన లీలల్ని వివరించాలి. మరి ఇన్ని చెయ్యాలంటే పరబ్రహ్మతత్వాన్ని కూలంకషంగా అర్థం చేసుకున్న బ్రహ్మజ్ఞానికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనే ఒక నమ్మకంతో వ్యాసుల వారు భాగవత పురాణాన్ని మటుకు తన బిడ్డ అయిన సుఖ మహర్షికి అందించారట. సుఖ మహర్షి గొప్పతనం ఏంటనేది మనం తెలుసుకుందాము, కానీ ఆయనకి భాగవత ప్రాచుర్యం చేసే అవకాశం కలిగింది. ఇలా మనకి భాగవతం అందించబడింది.
1: చాలా బాగుందక్క. మరి భాగవతం ప్రపంచానికి అందించబడింది, యుగ యుగాల నుండి భాగవతం పారాయణాలు చేస్తూ వచ్చారు, వింటూ వస్తారు, దానివల్ల ఏం జరుగుతుంది, భాగవతం చదవటం వల్ల అనేటటువంటిది మనం తెలుసుకుంటూ, భాగవతం అనే ఒక పదంలో ఎంత నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉన్నదో, స్వామి కన్నా సాక్షాత్తు రచించిన వారికే, రాయించిన వారికి తెలుస్తుంది అది. మరి స్వామి ద్వారా ఈ భాగవత పదం గురించి మనం వివరంగా తెలుసుకుందాం.
5: Similarly, from spiritual persons, philosophically endowed persons, we hear terms like devotion, wisdom, renunciation, and philosophical vision. There is also an embedded inner significance in the way the words are uttered.
6: భక్తి జ్ఞానోదయం కలిగిస్తుంది.
5: డివోషన్ ఎనబుల్స్ us in acquiring enlightenment.
6: జ్ఞానమే వైరాగ్యం చేకూరుస్తుంది.
5: And this wisdom actually secures us renunciation.
6: ఈ వైరాగ్యమే తత్వజ్ఞానమును ప్రబోధిస్తుంది.
5: And this renunciation actually gives us with that logical
6: సక్రమంగా మనం ఆచరించిన ముక్తి సౌధములో మనం చేరవచ్చు.
5: If we implement all these four things, we walk upon the four stepping stones, we will reach the mansion of liberation.
6: Induraku bhagavatamu pratyaksha pramanam.
5: For this, the Bhagavat is a direct proof.
6: Bhagavatam anaga 5 aksharamula yokka padamu.
5: The word Bhagavata is made up of 5 alphabets.
6: Bhagavatam. ఈ బకారం అనేటువంటి శబ్దము,
5: దిస్ బకార
6: భక్తికి సాంకేతం.
5: ఇట్ ఈస్ ఎ సినానిమ్ ఫర్ డివోషన్.
6: గకారం అనేటువంటి శబ్దము జ్ఞానముకు సాంకేతం.
5: దిస్ గకార సిగ్నిఫైస్ విజ్డమ్.
6: వకారము వైరాగ్యములకు సాంకేతం.
5: వకార సిగ్నల్ ప్రొనౌన్సియేషన్. And takara implies philosophical insight.
6: Mukarame bhuktiki margam.
5: And mukara is the pathway for liberation.
6: Kanuka bhagavatam anetundi kudanu bhakti gnana vairagya tattvam cheta muktini andinchinatundi ini antarasam.
5: So bhagavata is one which actually secures us liberation by endowing us with devotion, wisdom, renunciation, philosophical vision.
6: ఇదే భాగవతమునందు అనేక విధములైన మంత్రములను ప్రబోధిస్తూ ద్వాదశాక్షరి మంత్రాన్ని కూడా అందించాడు ప్రహ్లాదు.
5: ప్రహ్లాదు వాళ్ళందరి ఇన్ ద భాగవత గేవ్ అస్ అండ్ డోవర్ అస్ ద 12-lettered Mahamantra, Varadakshari Mahamantra.
6: Dina Sukamu Ledu. Divya Kirtiyu Ledu. Pudami Chachi Chachi Chutti Putti. Kurala Nela Manam. Puttani Chavani. Throw away the Mukulta Chutta Putti.
5: There is no joy in this world. There is no heaven in this world. Having been born, we should not die as a lifeless being. We should search the Lord.
6: Throw away the Mukulta Chutta Putti. Ide Dwadasakshari Mantra.
5: We have to find out the right way to God. And that indeed is the 12-lettered mantra.
6: Trova vedu kuruta dotta buddhi. Ini panchakshara.
5: This term actually contains 12 letters. Trova vedu kuruta dotta buddhi.
6: Vedu kuruta. Kanka ee panchakshara aksharam kuda pradhanamainatuvanti mantra.
5: These 12 letters contain a great mantra.
6: Ye trovam vedukata.
5: What path have we to search?
6: Ekkada nundi vachinavo akkadike tirigi povadu.
5: It means to go to a place from where we have come.
6: Ekkada nundi vacham?
5: From where have we come?
6: Brahmam nundi vacham.
5: We have come from Brahman.
6: Kanuka Brahmamuke cherali.
5: We have to reach there, Brahman itself.
6: Vachina trovane pattukoni manam povali.
5: We have to guide ourselves along the way we have come.
6: అయితే బ్రహ్మ నుండి వచ్చామనేటువంటి యొక్క దీనికి ఆధారం ఏంటి?
5: What is the proof that shows us that
6: అనేటువంటి మంత్రం?
5: These 12 letters contain a great mantra.
6: ఏ త్రోవం వెతకడం?
5: What path have we to search?
6: ఎక్కడ నుండి వచ్చినవో

0: సూత్రం ధర్మ
1: 15 అధ్యాయములందు 7 శ్లోకములో మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన.
0: ఇన్ ద 15th చాప్టర్ ఆఫ్ ద భగవద్గీత ఇన్ ద 7th స్టాండర్ ద లార్డ్ సెడ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఆఫ్ మై ఫ్రాగ్మెంట్.
1: నాయన జీవుడమైన నీవు నా అంశమే.
0: ఓ సన్, యు ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మైండ్.
1: నీవు అనాది, యు ఆర్
0: ఎండ్లెస్, ఎండ్లెస్.
1: నీవు ప్రకృతి యొక్క అంశం కాదు.
0: You are not an aspect of nature.
1: పంచభూతముల యొక్క అంశం కాదు.
0: You are not made of the five elements.
1: సాక్షాత్తు అంశమే.
0: You are verily a fragment.
1: నా అంశమైన నీవు నన్ను చేరునంత వరకు శాంతి సంతోషం నేను పొందలేదు.
0: You won't harvest any peace at all unless you reach me because you are a fragment of mine.
1: విద్య తల్లికి అంశము.
0: The child is an aspect of the mother.
1: తల్లిని వదలి విద్య బ్రతుకలేదు.
0: The child cannot live without the mother.
1: Komma chettu amshamu.
0: The branch is an aspect of the tree.
1: Chettunu vadali komma bratukaledu.
0: It cannot live without the tree.
1: Chepa chalamunu amshamu.
0: The fish is an aspect of the water.
1: Chalamunu minni minni vadali chalameeda jeevinchaledu.
0: Separated from water, it can't survive.
1: Chalame neevu na amshamu.
0: You're a fragment of mine. You can't do without me.
1: కనుక నన్ను చేరుటకై నీవు ప్రయత్నించు అన్నాడు.
0: You have to strive hard to reach me.
2: స్వామి ఎంతో చక్కగా భాగవతం లోని ప్రతి అక్షరానికి భాగవతం ఏంటేంటి సూచిస్తాయి అని ఎంతో చక్కగా మనకి వివరించారు. మరి ఈ భాగవతాన్ని చదువుకోవడానికి లలిత ఎవరు చదవాలి, ఎలా చదవాలి అన్నది తెలుసుకుందాం. దీనికి కూడా ఒక పద్ధతి ఉన్నదా, ఎప్పుడు చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అంటే ముఖ్యంగా ప్రేమతో చదవాలి, ప్రీతితో చదవాలి. మనం దేని గురించైనా తెలుసుకోవాలి అంటే ముందు దానికి వెళ్లే మార్గాన్ని కనిపెట్టాలి అంటే దాని మీద ఇష్టం ఉండాలి. అప్పుడే దానికి మనంతటి మనంగా ఎవరైనా చెప్పిన దానికి మనకు అంత ఇష్టం ఉండదు. మనకు లోపల నుంచి వచ్చి అది ఇష్టంగా ఇక్కడికి వెళ్లాలి, ఇది తినాలి అని ఏదైనా అనుకుంటే ఆ ఇష్టం వల్ల మనం అన్ని చేస్తాం. అది ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, లేకపోతే ఎలా తెచ్చుకోవాలి అని. అలాగే ఈ భాగవతం కూడా ఆ భగవంతుడి మీద ప్రీతితో చెయ్యాలి. భగవంతుడి మీద ప్రేమనే భక్తి అని చెప్తాం కదా, కాబట్టి ఆ భక్తి ఉండాలి. దాంతో పాటు శ్రద్ధ ఉండాలట. శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పకూడదు, శ్రద్ధ లేని వాడు చదవకూడదు అంట. చదవడంటే వాళ్ళు ముందుకు వెళ్లలేరు. అసలు శ్రద్ధ అంటే మూడు రకాలైన నమ్మకాలను కలిపితేనే శ్రద్ధ అన్నారు. ఒకటి భగవంతుడి మీద నమ్మకం. మనం ఏదైతే విషయాన్ని మన గోల్ ఏదైతే ఉందో దాని మీద నమ్మకం ఉండాలి. ఆ భగవంతుడి దగ్గరికి మనం ఎవరు పట్టుకెళ్తారు, ఒక గురువు ద్వారానే వెళ్లగలం. కాబట్టి ఆ గురువు మీద నమ్మకం ఉండాలి. నా గురువు చెప్తున్న దాని మీద నేను గ్యారంటీ నేను వెళ్లగలను. ఆయన మీద నమ్మకం లేకపోతే డౌట్ ఉన్న ప్రతిసారి అక్కడ ఆగిపోతూ ఉంటాం. అలాగే గురువు ఎలా చెప్తారు మనకి, ఒక శాస్త్రాన్ని గాని ఒక ఏదైనా ఒక బేస్ ని తీసుకుని ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇందులో ఇలా ఉన్నది, ఇలా చెప్పబడ్డాయి, ఇలా చెయ్యాలి అని. కాబట్టి గురువు చెప్పిన శాస్త్రం మీద, గురువు మీద, ఎవరి గురించి చెప్తున్నారో ఆ భగవంతుడి మీద, ఈ మూడింటి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంటేనే దాని శ్రద్ధ అన్నారు. ఈ రెండు, శ్రద్ధ, భక్తి, ఈ రెండు ఉన్నప్పుడే ఈ భాగవత పఠనం గాని శ్రవణం గాని దానివల్ల ప్రయోజనం ఉన్నది. లేకపోతే మనం ఒక డమ్మీల్లో కూర్చొని విన్నట్టే అనమాట. ఈ కుర్చీ స్పీకర్లు ఎలా ఉన్నాయో అవి వింటున్నాయి, మనం వింటున్నాం, అలా అవుతుంది. దాని ప్రభావం మన మీద ఉండదు. మరి స్వామి చెప్తారు అదంత ఈజీయా, అందరికి ఇష్టం ఉంటుందా అని. ఏదైనా విషయాలు చెప్పండి, ఏదైనా తినాలి, ఎక్కడికైనా వెళ్లాలి, ఓ సినిమా చూడాలి అంటే అందరికి ఇష్టం ఉంటుంది. అది ప్రత్యేకించి ఎవరు కూరక్కర్లేదు. కానీ ఇలాంటి విషయం మీద శ్రద్ధ లేకపోయినప్పటికీ స్వామి ఏం చెప్తున్నారంటే కొంచెంగా ముందు కల్పించుకోవాలి, ఇష్టం ఏర్పరచుకోవాలి. పసిపిల్ల పుడుతుంది, పుట్టినప్పుడు ఏంటవుతుందంటే పాలు తాగని ఎవరు చెప్పక్కర్లేదు. స్వతహాగా జన్మతో పుట్టగానే పాలు తాగాలని తెలిసిపోతుంది. ఆవు దూడ పుట్టగానే వదిలితే పొదుగు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి పాలు తాగుతుంది, ఎవరు నేర్పించక్కర్లేదు. కానీ ఇదే పిల్లవాడికి నడవడం, మాట్లాడడం మనం కొంచెం కొంచెంగా నేర్పించాలి. ఇది జన్మత రాదు, ఆ శిక్షణ అన్నది ఇవ్వాలి. ఇస్తే అందులో వాళ్ళు డెవలప్ చేసుకుని నేర్చుకుంటారు. అలాగే భగవత్ కథల మీద ఆ ఆసక్తిని, దాన్ని కూడా కొంచెంగా మనం ఇష్టం చూపించి చెప్తాం కదా, తినగ తినగ వేము తీయనుండు అని. అది తింటూ ఉంటే తెలుస్తుంది, అది చేదైనప్పటికీ అది మనకి ఎంత మంచిది అని తెలిసినప్పుడు దాన్ని టేస్ట్ మనం అలవాటు చేసుకున్నట్టే ఈ భగవంతుడి మీద, భగవత్ కథల మీద ప్రీతి ఏర్పరచుకోవాలని స్వామి చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈజీగా మనకి దొరికిన దానికన్నా, అంటే మార్గం తప్పిపోవడం ఈజీ స్వామి చెప్తారు.

0: కదా, మంచి మార్గంలో నడవాలంటే ఎంతో కష్టపడి మనం ఎంతో డిసిప్లిన్ వేలో వెళ్లాలి. అదే దాన్ని డీవియేట్ అయిపోవాలంటే చాలా సులభం. అలా అవ్వకుండా వీట శ్రద్ధ భక్తులతోటి ఒక శిక్షణ ఇచ్చుకుంటూ వెళ్లాలి. అలాగే ఇప్పుడు స్వామి ఈ పిల్లల ఎగ్జాంపుల్ చెప్తూ చెప్తారు, పాలు అలవాటు అయిపోయిన తర్వాత అన్నం తినమంటే మొట్టమొదటిసారి తల్లులందరికీ తెలుస్తుంది, పెడితే ఉమ్మేస్తూ ఉంటారు, ఏడుస్తారు, తినరు, గోల పెడతారు. అయినా తల్లి ఏం చేస్తుంది, ఓన్లీ పాలతో సరిపెట్టేద్దాం, వీటి జీవితాంతం పాలతో పెంచేద్దాం అనుకోదు. కొంచెం కొంచెంగా ఒక్కొక్క ముద్ద రకరకాల టేస్టులతోటి కలిపి పెట్టి అలా కొన్ని రోజులు పెట్టినప్పుడు ఏంటవుతుంది, పూర్తిగా పాలు మానేసి అన్నం తినే స్థాయికి ఆ పిల్లవాడిని రెడీ చేస్తుంది తల్లి. ఆ తర్వాత ఏ స్టేజ్కి వెళ్తాడంటే, అన్నం లేకపోతే నేను బతకలేను అన్న స్టేజ్కి వెళ్తాడు పిల్లవాడు. ఎక్కడ అన్నాన్ని ఇష్టపడని వాడు అన్నం లేకపోతే బతకలేని స్టేజ్కి వెళ్లాడు అంటే ఆ కొంచెం కొంచెంగా దాన్ని అలవాటు చేయాలి. మనం భగవంతుని వైపు వెళ్లే మార్గంలో కూడా ఈ సాధనని కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాయింట్ జర స్టార్ట్ చేయాలి. దాని ముందుకు వెళ్తూ ఉంటే అది ప్రీతి ఏర్పడుతుంది, దాని మీద ఇష్టం ఏర్పడుతుంది, అదే జీవితంగా కూడా ఏర్పడుతుంది. మరి ఇలా దీన్ని చేస్తున్నాము, ఎవరు చదవాలి అంటే నలుగురు మనం చెప్పుకున్నాం. భగవంతుడి వైపు ఎవరు వస్తారు అంటే
1: ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసు, జ్ఞాని.
0: ఆర్తితో ఏదైనా కష్టంలో ఉన్నవాళ్లే భగవంతుడు తిరుగుతారు ఇందాక చెప్పుకున్నట్టు. అలాగే అర్ధార్థులు, నాకే సంపద కావాలి, జీవనం సాగించడానికి ఆ అర్ధాన్ని అర్థించేవాడు కూడా భగవంతుడి వైపు తిరుగుతాడు. అలాగే జిజ్ఞాసు, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకునే ఆలోచన కలవాడు.
1: జ్ఞాని,
0: నాకిది ఏది వద్దు, ఆ మోక్షం, ఆ ప్రశాంతత, ఆ పరమశాంతి పొజిషన్, ఆ ఆలోచనకు వెళ్లాలి, ఆ భగవంతుడితో ఐక్యం అవ్వాలి అన్న కోరిక కలగా వాడు కూడా భగవంతుని ధ్యానిస్తాడు. కాని మనం చూస్తే అందరం ఆర్తితోనే మొదలవుతాం. స్టార్టింగే నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి అన్నది పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారం వల్ల స్టార్ట్ అవ్వచ్చు. కాని నేను వాళ్ళందరం కూడా ఈ భగవద్గీత శ్రవణం అంటే అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాడు భగవంతుడు. మనకి స్వామి చెప్తారు కదా, మీరు ఏది అడిగితే నేను ఇస్తాను, మీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తూ ఉంటాను. ఎందుకు అంటే అవి శాశ్వతం కాదని తెలిసినప్పటికీ, దానివల్ల మీరు ఇంకా డీవియేట్ అయిపోతారు, అది పెర్మనెంట్ కాదు అని తెలిసినప్పటికీ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, ఏది శాశ్వతమైనదో, మీరు ఏది కోరుకుంటే మంచిదో అది మీ చేత కోరుకునేటట్లు చేయడానికి మాత్రమే. కాబట్టి ఈ కోరికలన్నీ తీరుస్తూ ఆ అల్టిమేట్ ఆ ముక్తి గురించి మన ఆలోచనని మరల్చేటట్టు చేసేది కూడా భగవంతుడే. ఈ అన్ని రకాల్లో అన్ని స్టేజెస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ భాగవత కథలు చాలా ఉపయోగపడతాయి. వాళ్ల జీవితాలు చేసి చూపించారు, అందరూ ఆ జీవితంలో వచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ముందుకు వెళ్లారన్నది ఈ భక్తుల కథలు చెప్తాయి. కాబట్టి మీరందరూ ఈ నాలుగు స్టేజుల్లో మనందరం కూడా అర్హులమే అని తెలుస్తుంది.
2: చాలా బాగుంది అక్క. మరి అప్పుడప్పుడు మనకి ఈ శ్రద్ధతో వినాలి, ఎలా చదివితే మనం భాగవతం అర్థమవుతుంది, ఇలాంటి కొన్ని డౌట్స్ మనకి రావచ్చు. స్వామి భాగవత వాహినిలో చక్కగా దీన్ని డిఫరెంట్ లెవెల్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్కరికి వారి వారి పరిపక్వత లెవెల్స్ వేరే వేరేగా ఉంటాయి. ఏ విధంగా వింటే, ఏ విధంగా చదివితే బాగుంటుందో అనేది స్వామి ఇలా చెప్తున్నారు. భాగవత వాహినిలో స్వామి, పఠనము కంటే కథాశ్రవణము అధిక రుచిని కలిగించును, లేక శ్రవణ పఠనలు కూడాను చేరవచ్చును. శ్రవణముపై రుచి గలవారు ఒంటరిగా వినటం కంటే కొంతమంది జిజ్ఞాసులతో చేరి వినటం మంచిది. సామాన్య జిజ్ఞాసువులతో చేరి వినటం కంటే మహనీయుల జత చేరి వినుట మరింత మంచిది. మహనీయుల జతయుండి వినుట కంటే మహనీయుల నోటి నుండి వినుట మరింత ఫలము. మన పరీక్షన్ మహారాజు చేసినట్టు. ఎందుకనా, మహనీయులు అనుభవ స్వరూపులై ఆనంద భాష్పములతో వికసిత ముఖమున వివరించుచుండగా శ్రోతలు కూడా మరింత రససహితమై పరవశమును అందగలరు. ఎట్లనా, దుఃఖముతో కొందరు కుమిలి కుమిలి ఏడ్చుచుండ అట్టి వారలను చూచువారల కన్నులు యందును నీరు కారును. నవ్వుచున్న పిల్లలను చూచిన చూచువారలకు కూడాను నవ్వు వచ్చును. అటులనే రసపూరితమైన హృదయము గల మహనీయుల వచనములు శ్రోతల హృదయములను కూడాను రసభరితము చేయును. మహనీయుల చెంత చేరి స్వయముగా వారు చెప్పిన భగవత్ కథలను శ్రవణము చేయుట చేయగలుగు లాభము ఎంత అంత అని తెలుపుట సాధ్యము కాదు అని స్వామి భాగవత వాహినిలో ఫస్ట్ లో చెప్తున్నారన్నమాట. మరి ఈ భాగవతము ప్రపంచానికి ఎవరు ఎవరికి అందించారు, ఏ విధంగా వచ్చింది, ఆ విషయాలు చెప్తారక్క?
3: అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ గణేష్. మనం ఇప్పుడు వ్యాసుల వారు సుఖ మహర్షికి భాగవతాన్ని అందించారని తెలుసుకున్నాం. అసలు సుఖ మహర్షి అంటే ఎవరో తెలుసుకోవాలి ముందుగా. ఆయన వ్యాసుల వారి కొడుకు, వ్యాసుల వారంతటి వారు పుత్ర వ్యామోహంలో పడి సుఖమహర్షిని, ఈయన సుఖమహర్షి పుట్టు విరాగి, ఆయన నిత్య సంచారి, అద్వైతి అన్నమాట. ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుణ్ణి చూస్తూ నేను భగవంతుడు వేరు కాదు అనే స్థాయికి చేరుకున్న బ్రహ్మజ్ఞాని. అటువంటి తన బిడ్డని వంశోద్ధరణ కోసం నువ్వు సంసారంలో ప్రవేశించాలి, నువ్వు నీకంటూ ఒక గృహస్థాశ్రమం ఉండాలి అని చెప్తారు వ్యాసులు వారు. అంటే ఆయన అంటారు, అంతా నేనే ఉన్నది, ఇక నేను మళ్లీ వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. ఆయన మీద ఉన్న వ్యామోహంతో వ్యాసుల వారు ఆయన వెనకాల పుత్ర పుత్ర అని పిలుస్తూ పరుగులు పెడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఏదైనా సరే మనం త్రికరణ శుద్ధితో, అంటే మన ఆలోచన ఏంటో మన మాట అదే వస్తుంది, మాటలో చెప్పిందే మనం ఆచరిస్తాం, అటువంటి భావంతో ఏవైనా పని చేయగలిగినప్పుడు అది మొత్తం మన పరిసరాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, దాని యొక్క ప్రభావం మన పరిసరాల మీద ఉంటుందన్నమాట. జనరల్ గా మనం ఆచరణ దాకా రాదు మన ఆలోచన, గొప్ప మహానుభావులు మటుకు అది చేసి చూపించగలిగిన వాళ్ళు ఉన్నారు. సుఖమహర్షి వారిలో ఒకరన్నమాట. ఆయన మనసులో అద్వైత భావన, బ్రహ్మ పరబ్రహ్మ తత్వం ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే, దాన్ని ఆయన ఆచరణలో ఎంతగా చూపించారంటే, వ్యాసుల వారు పుత్ర అని పిలిచినప్పుడు ఆయన చుట్టూ ఉన్న సృష్టి మొత్తం, పశుపక్ష్యాలు అలాగే చెట్టు చేమలు, అక్కడున్న నీళ్లు, జలపాతాలు అన్ని ఓయని పలకరించాయంట, సమాధానం చెప్పాయట. అంటే సుఖమహర్షి అద్వైత భావన అంతగా రిఫ్లెక్ట్ అవుతోందన్నమాట. అందుకనే సుఖమహర్షిని సుఖ బ్రహ్మ అంటారు, ఆయన అలా పిలుస్తారు. ఇక ఈయన నిత్య సంచారి అని చెప్పుకున్నాం. ఇంకొక విషయం కూడా ఉంది గణేష్, మనం బంధాల్లో పడిపోకూడదు అనుకోవడం మన సాధన అయితే, ఇంకొకరు కూడా మన వల్ల బంధంలో పడకూడదు అనే ప్రయత్నంలో ఉండడం అన్నిటికంటే గొప్ప సేవ. ప్రపంచాన్ని మనం చేయగలిగే పెద్ద సేవ అదే. మరి అటువంటిప్పుడు సుఖమహర్షి ఏం చేసేవారంటే, ఆయన ఎక్కడా కూడా ఒక ఆవు నుంచి పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఒక్క క్షణం కూడా ఆ స్థలంలో ఉండేవారు కాదు, ఒక స్థలంలో ఉండే స్థిరంగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఇక్కడ నేను ఉండిపోతే ఈ చుట్టూ ఉన్న జంతువులు గాని, పక్షులు గాని, మనుషులు గాని వాళ్ళు నాతో అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు, ఆ మోహంలోంచి బంధంలోంచి బయటికి రావడానికి వాళ్ళు ఎంతో సాధన చేయాల్సి వస్తుంది, నా వల్ల ఇంకొకరికి అటువంటి కష్టం కలగకూడదు అనే భావంతో వారు ఎక్కడా ఒక దగ్గర ఉండేవారు కాదు నిత్య సంచారి. అటువంటి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుని వెతుక్కుంటూ వచ్చారు. పరీక్షిత్ మహారాజు ఆయన్ని పిలవలేదు, రమ్మనమని అడగలేదు, ఆయనంతట ఆయనగా వెతుక్కుంటూ వచ్చారు. అంత మహానుభావుడు అంటే దానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. పరీక్షిత్ మహారాజులో అంత స్పెషాలిటీ ఏంటి, ఏంటి ఆయన గొప్పతనం, రాజనా, పాండవుల మునిమనవడనా, ఎందుకు వచ్చారు? మనకి మనిషికి ఒక పెద్ద వరం ఉంది స్వప్న. మన జననం మరణం ఈ సమయాలు ముహూర్తాలు మనకి తెలియవు, భగవంతుడు మనకి తెలిసేలాగా చేయలేదు. అదే తెలిసిందనుకోండి ప్రపంచం చాలా డిఫరెంట్ గా ఉంటుందనే చెప్పొచ్చు. నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నాను, వచ్చిన వాళ్ళం అందరం వెళ్తామనేది తెలుసు, ఏ క్షణంలో వెళ్తామో, ఎన్ని ఏళ్ళు ఉంటామో ఏమి తెలియదు. మనకి తెలిసిందల్లా నేను ఏం సాధించాలనుకుంటున్నాను అనేది మటుకే మనకు తెలుసు. నేను ఏది నిజానికి సాధించాలి అనేది కూడా మర్చిపోతాం. నా మనసులో నాకు పెట్టుకున్న గోల్స్ ఒకటే నాకు గుర్తుంటాయి. ఇలాంటి సమయంలో ఒక మనిషికి తాను ఒక ఇంకా కొద్ది సమయంలో, కొద్ది కాలంలో, కొన్ని రోజుల్లో చనిపోతున్నాను అని తెలిస్తే జనరల్లీ అతని రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి?
0: ముందు చాలా బాధపడతాడు, ఏం చేయాలో తెలియదు, అందులోంచి ఎలా బయటపడాలి, నేను ఎలా బతకాలి, బతకడానికి ఏం చేయాలని ఆలోచనలు వెతుక్కోవచ్చు.
3: వీలైతే ఇంకో 1000 ఏళ్ళు బతుకుదామని ట్రై చేస్తాము, లేదంటే నా భార్య పిల్లలు వాళ్లతో, నా ఫ్యామిలీతో నేను ఈ కొద్ది సమయాన్ని గడపాలి, నేను ప్రేమించే వ్యక్తులతో ఉండాలి, నన్ను ప్రేమించే వ్యక్తి ఒకడున్నాడు ఈ జన్మలో కాదు ప్రతి జన్మలోనూ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉంటాడనే విషయం అప్పుడు కూడా గుర్తురాదు. ఇంకా వీళ్ళ కోసం ఇంకొంచెం ఏమైనా నేను చేయగలనా, ఇంకో ఇల్లు కొనిపెట్టేనా ఈ వారం రోజుల్లో, ఇంకొక కొంచెం బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయగలనా, నా కుటుంబం నేను వెళ్ళాక కంఫర్టబుల్ గా ఉండడానికి ఏం చెయ్యాలి అని అప్పటికి కూడా మనం ఇదే ఆలోచనలో ఉంటాం. కానీ ఈ 7 రోజుల్ని భగవంతుడికి దగ్గర అయ్యేలాగా గడపడం ఎలా అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? పరీక్షిత్ మహారాజుకు వచ్చింది అది. సామ్రాజ్యానికి రాజు, ఆయన చేసుకోవాలంటే చూసుకోవాలంటే ఎన్ని వందల పనులుంటాయి ఆయనకి. ఆయన ఏమనుకున్నారు, నాకున్న సమయం 7 రోజులు, ఈ 7 రోజుల్లో నేను భగవంతుడికి అతి దగ్గరగా అతి సమీపంగా వెళ్లేది ఎలా, దానికి నేను ఏం చెయ్యాలి, భగవద్ ధ్యానంలోనే 7 రోజులు గడపాలంటే నేను చేయాల్సిన పని ఏంటి అనేది ఆలోచించారు. ఆయనకి ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం సుఖబ్రహ్మ ఆయన దగ్గరకు వచ్చారు. ఎప్పుడైనా కూడా మనం కొద్దిగా మనం ఆలోచించి చూస్తే మహర్షులు భగవద్భక్తులు వీళ్ళు మనకి మన దాకా వచ్చారంటే మనం ఎప్పుడైతే వారి ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు దేని మీద ఎప్పుడు ఫోకస్డ్ గా ఉంటారో దాని గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అటువంటిప్పుడే మనం వాళ్ళని కలవగలం. అందుకని సుఖ మహర్షి ఈయన్ని వెతుక్కుంటూ వచ్చారనమాట. వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజ్ చూడండి, అంతటి మహర్షి వచ్చి సుఖబ్రహ్మ వచ్చి ఎదురుగుండా కూర్చుంటే నేను ఇంది ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలని అడగల ఆయన. నేను చిరంజీవిగా నాకు వరం ఇచ్చేయని కూడా అడగల. ఆయన అడిగింది ఏంటంటే, స్వామి నేను ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలో నాకు తెలియదు మోక్షాన్ని చేరుకోవడానికి, కానీ ఎన్ని జన్మలు తీసుకున్నా ఏ జీవిగా జన్మించినా కూడా నాకు 4 విషయాలు కావాలి, నాకు ఆ వరం ఇవ్వండి. ఏమిటి అంటే, భగవంతుడి స్మరణలో ఎప్పుడు ఉండాలి, నేను ఎప్పుడు నా ధ్యానం ఆయన మీదే ఉండాలి, ఆయన కథల్ని వినడానికి ఉత్సాహం ఉండాలి, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎక్కడైనా భగవత్ సంబంధమైన కార్యమైనా భగవత్ రూపమైనా దేవాలయమైనా కనిపిస్తే పాదాలంటే దండం పెట్టే బుద్ధి ఉండాలి, భగవంతుడి సేవ చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. ఈ 4 ఉంటే ఏ జీవిగా అయినా జన్మించడానికి ఎన్ని జన్మలైనా తీసుకోవడానికి నేను రెడీ అని చెప్తారనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన ఇందాక గణేష్ నువ్వు చెప్పావు నవవిధ భక్తి మార్గాలని, అందులో 4 అడిగేశారు, స్మరణం, పాదసేవనం, శ్రవణం, వందనం, 4 అడిగారనమాట. అది విని ఇంకా పొంగిపోయారు సుఖబ్రహ్మ. ఎంత మంచి, అసలు కోరాల్సిన కోరిక ఇది ఒకటే. ఏది ఇందాక మీరు అన్నారు, ఏది కోరాలో మీరు అది మీరు కోరుకునేలాగా చేస్తా, అప్పటిదాకా మీరు కోరినవన్నీ ఇచ్చేస్తా అని స్వామి అన్నారు.
0: అంటే అది కోరితే ఇంకా ఏది కోరక్కర్లేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, అలాంటిది
3: ఇంకా కోరుకోవడానికి ఏమీ మిగలదు, అలాంటిది కోరావు నువ్వు నన్ను అని చెప్పి ఆయన ఒక చిన్న కథ చెప్తారు. 7 రోజులు టైం ఉంది నీకు. ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడు. అతను దేవతల వైపు నుంచి యుద్దం చేయడానికి స్వర్గలోకానికి వెళ్లాడు. అప్పట్లో యుద్దాలంటే అలా వందల సంవత్సరాలు గడిచేవి. అలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత దేవతలు యుద్దంలో గెలిచారు. ఖట్వాంగుడి వీరత్వానికి వాళ్ళు చాలా సంతోషించి నీకు వరం ఇస్తాము, ఏం కావాలో అడుగు అని చెప్తారు. చెప్తే ఖట్వాంగుడు, నాకు వరాలు ఏమక్కర్లేదు కానీ నా ఆయుర్దాయం ఇంకెంతుందో చెప్తే సరిపోతుంది అంటే వాళ్ళు చూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉంది నీ ఆయుర్దాయం అని చెప్తారు. అప్పుడు కూడా ఆయన దాన్ని పెంచమని అడుగురు. ఓ ఘడియ కాలం ఉంది కదా అని చెప్పి వచ్చేసేసి ఆయన రాజప్రాసాదానికి వచ్చి డైరెక్ట్ గా పూజ గదిలో కూర్చుని ఈశ్వరుడి మీద మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తూ ఆయన శరీరాన్ని వదిలేసి మోక్షాన్ని సాధిస్తారు
0: ఒక్క ఘడియలో.
3: ఇది చెప్పి సుఖబ్రహ్మ అంటారు, 7 రోజులుంది, ఇంక నీకు మళ్లీ జన్మ ఎందుకు, జన్మ రాకుండానే మోక్షాన్నే నువ్వు సాధించగలవు, దానికి మంచి మార్గం భగవంతుడి గురించి వినడం. భగవంతుడి గురించి ఎలా తెలుసుకుంటావు, భగవద్ భక్తుల ద్వారానే తెలుసుకోగలవు. నీకు ఆ పదార్థం ఏమిటో తెలియదు, దాని గురించి ఎలా తెలుసుకుంటావు అంటే ఎవరైనా చెప్తే విని తెలుసుకోగలవు. ఇప్పుడు మీరు, మనం స్విట్జర్లాండ్ వెళ్లలేదు, వెళ్లి వచ్చిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఇలా ఉంటుంది, ఇంత బాగుంటుంది, అలా ఉంటుంది అని చెప్తే విని తెలుసుకుంటాం. ఏమీ లేకుండా ఎలా తెలుసుకుంటాం, దాని గురించి మనం మాట్లాడడానికి కూడా తెలియదు. అలాగే భగవంతుడిని చూసిన వారు, వారి గురించి తెలుసుకున్న వారు, వారి ప్రేమను అనుభవించిన వాళ్ళు, ఆయన ఆశీర్వాదాన్ని అందుకున్న వాళ్ళు, వీళ్ళందరి కథల్ని తెలుసుకుంటే ఆయన గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి భాగవత శ్రవణం చేయిస్తారు. సో మొదటిసారిగా సుఖబ్రహ్మ భాగవత శ్రవణం చేయించిన వ్యక్తి పరీక్షిత్ మహారాజ్ అనమాట. అలా శ్రవణం అక్కడ మొదలైంది, ఇక్కడ కంటిన్యూ అవుతుంది.
2: చాలా బాగుంది. మరి అప్పుడు పరీక్షిత్ మహారాజ్ అయితే ఆర్తితో మొదలు పెట్టాడు, నేను 7 రోజులు మాత్రమే ఉంటాను అని. చివరిగా ముముక్షు స్థాయికి వెళ్ళిపోయాడు ఆ 7 రోజుల్లో. మరి మన సంగతి ఏమిటి, ఎందుకు మనం చదవాలి అన్న ఆలోచన మనం ఒకసారి, మనకు చాలా టైం ఉందని మనం అనుకుంటూ ఉంటాం. దట్ ఈస్ వాట్ వి, ఆ మాయలోనే ఉంటాం. ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే జరుపుకుంటూ నెక్స్ట్ ఇంకా మన ఆయుర్దాయం పెరుగుతుంది అని అనుకుంటూ దాన్ని తగ్గుతుంది అన్న ఆలోచనలో మనం మర్చిపోతూ ఉంటాం.
3: పుట్టిన వెంటనే మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయం తెలీదు.
0: పూజలు వ్రతాలు నోలు చేసి ఇంకా ఎలాగా మన ఆయుర్దాయం పెంచుకోవాలి, ఇంకా ఎన్నాళ్ళు బాగా ఉండాలి అనుకుంటాం తప్ప ఉన్న సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలని దాని వైపు మనం ఆలోచించాలి.
2: ఈ భాగవత శ్రవణం చేస్తే చిన్నప్పటి నుంచి అది మంచిది. అది కూడా అక్క మీరు ఇందాక చెప్పినట్టు కట్వాంగుడి స్టోరీ చెప్తూ పరీక్షన్ మహారాజుకి తన లైఫ్ ని కట్వాంగుడి లైఫ్ తో కోరిలేట్ చేసుకునే అవకాశం సుఖ మహర్షి కల్పించారు. అలాగే మనం కూడా మనకు ఏదైనా కష్టం వస్తే సరే నా తోటి భక్తుడికి భగవంతుడు ఈ విధంగా సాయం చేశాడు, నాకు కూడా కష్టంలో భగవంతుడు వచ్చి తప్పకుండా కాపాడతాడు అన్న ఒక నమ్మకం మనకు పెరుగుతుంది. అందుకు భాగవత కథలు చదవాలి అని మనం చెప్తూ ఉంటారు. అందుకే స్వామి అంటారు, నీకేదైనా ఇబ్బంది కలిగితే మనం దేర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం అని ఎప్పుడు చెప్పకూడదు. ఆ ప్రాబ్లం కి మనం చెప్పగలిగి ఉండాలి, ఐ హ్యావ్ అ బిగ్ గాడ్ విత్ మీ, నాకు అంత పెద్ద భగవంతుడు అండగా ఉన్నాడు అని చెప్పగలిగి ఉండాలి. సో ఆ విధంగా చెప్పినప్పుడు ఈ కథ వినందుకు ఈ కథ చదివినందుకు పరిపూర్ణత లభిస్తుంది.
0: ఇంతవరకు భాగవతం ఎవరు రాశారు, ఎలా రాశారు, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది చెప్పుకున్నాము. ఈ వేదవ్యాసులు వారు సంస్కృతంలో రాసిన దానికి చక్కటి తెలుగులోని పోతన గారు మనకు అందించారు. సంస్కృతంలో అందరికీ మనకి ప్రతి చిన్న విషయం కూడా అర్థం అవడం చాలా కష్టం. ఆ భాషా పరిజ్ఞానం అందరికీ ఉండదు కాబట్టి మరి ఎంతో మధురమైన తెలుగులోని పోతన గారు అందించారు. ఆ పోతన గారి గురించి కొంచెం తెలుసుకుందాం లలిత.
3: పోతన గారి గురించి తెలుసుకునే ముందర ఇంకొకరి గురించి ఒక చిన్న మాట చెప్తాను. మన భక్తులు సాయి భక్తులందరికీ చాలా పరిచితులు కరుణశ్రీ గారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ గారు. స్వామి దగ్గరికి ఎన్నోసార్లు వారు వచ్చి విద్వన్ మహాసభల్లో పాల్గొనడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఒకసారి వారు స్వామి మీద ఒక పద్యాలు రాసి దాన్ని ఒక పుస్తకం కింద ప్రింట్ చేయించి స్వామికి సమర్పించడానికి తీసుకొచ్చారన్నమాట. బహుశా 1990 అనుకుంటాను అక్టోబర్లో. సాయి సుధా లహరి అనే పుస్తకం తెచ్చి స్వామికి సమర్పించినప్పుడు స్వామి ఎంతో ఆనందించి బ్లెస్ చేసి వారికి 10,000 రూపాయలు ఇచ్చారట బహుమానం కింద. అయితే వారేమన్నారంటే, స్వామి నాకు డబ్బులు ఎందుకు స్వామి, నాకు మీ ఆశీర్వాదమే చాలు, నాకు డబ్బులు వద్దు అని చెప్పి ఆ ప్రేమకి ఉప్పొంగిపోతూ ఒక చిన్న పద్యం చెప్పారు. స్వామినొక్కసారి సంస్మరించిన చాలు, వెండి కొండ నవ్వుచుండినట్లు, గుండెలోన శివుడు తాండవమాడినట్లు, నిత్య శాంతిదాయి సత్యసాయి. అంటే ఆ పద్యం విన్న స్వామి ఎంతో ఆనందించి ఈ పద్యానికే 10,000 అన్నారంట. అలాంటి కరుణశ్రీ గారికి పోతన గారంటే ఎంత ఇష్టం అంటే, మీరన్నట్టు సంస్కృతం బాగుంటుంది, మాతా అంటే చాలా గంభీరంగా పిలిచినట్టు ఉంటుంది కానీ అమ్మ అంటే అందంగా ఉంటుంది, మనం అందరం కొద్దిగా రిలేట్ అవ్వగలం. అలా తెలుగులోకి భాగవతాన్ని ఆంధ్రీకరించి ఆయన మనందరికీ చాలా గొప్ప మేలు చేశారు. ఆ విషయాన్ని కవి పండితుడు స్వయంగా పండితుడైన కరుణశ్రీ గారు చక్కగా గ్రహించారనమాట. పైగా పోతన గారి లైఫ్ ఎలాంటిదంటే చూసి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యే లైఫ్. కరుణశ్రీ గారు పోతన గారి గురించి ఏం చెప్పారనేది ఒక్కసారి చిన్న పద్యాలు ఆయన చెప్తారనమాట. ఘంటమో చేతిలోనిది ములుగర్రయో, చేసేది సేద్యమో లేక పద్యమో, మంచ మీద నుంటివో లేక మంచమందో, నిలకడ ఇంటిలోనో లేక పంట పొలాలయందో, కలమో హలమో నీకేది ప్రియంబగునో అంటారు. అంటే పోతన గారు రైతు. సో ఆ విషయాన్ని పెట్టుకుని ఏం చెప్తున్నారన్నమాట, నీ చేతిలో ఉన్నది గంటమో ములుగర్రో, నువ్వు చేస్తూ రాస్తున్న సేద్యమో పద్యమో ఏమీ అర్థమవట్లా, అసలు నీకు అన్నిటికంటే ప్రీతికరమైనది ఏది అని అడుగుతున్నారు. అలాగే కవుల ఇమాజినేషన్ కి అంతుండదు, అండ్ వాళ్ళకి ఆ భావనలు ఆ భావుకత ఉండబట్టి మనకి చాలా అందమైన కవిత్వము మంచి మంచి గ్రంథాలు చదవుకోవడానికి దొరుకుతున్నాయన్నమాట. భగవంతుడి గురించి చెప్పేది కూడా ఒక కవే కదా. వ్యాసుల వారు స్వయంగా అంత మంచి మంచి వర్ణనలతో భాగవతాన్ని రాశారు కాబట్టే మనకి భగవంతుడి గురించి తెలిసిందే. ఇదే కరుణశ్రీ గారే ఒక చిన్న చమత్కారం చేశారు ఒక చిన్న పద్యంలో, అది కూడా ఒకసారి విందామా?
2: తప్పకుండా.
3: కాయలు కాచిపోయిన విలే అరచేతుల్, వ్రాతఘంటపు రాపిడి చేతను, కరకు నాగలి మేడిని పట్టి సేద్యమున్ సేయుట చేతను, కవి కృషివల నీ వ్యవసాయ దీక్షకు ఆహాయని ఇంతలేసి కనులార్పక చూసి రే దివౌకసుల్ అని. ఈ పద్యంలో చిన్న చమత్కారం ఏంటంటే, దేవతల్ని అనిమిషులంటారు, వాళ్లు రెప్పవేయరు. వాళ్ళు ఎందుకు రెప్పవేయరు అనే విషయాన్ని ఇందులో వివరిస్తున్నారనమాట కరుణశ్రీ గారు. నీ కోతన గారి గురించి చెప్తూ, మీ అరచేతుల్లో కాయలు కాశాయి కదా, అవి నాగలి పట్టుకుని సేద్యం చేయడం వల్ల, ఘంటం పట్టుకుని కవిత్వం భాగవతం రాయడం వల్ల అనేది తెలియక రెప్పలార్పకుండా తెలుసుకోవాలని దేవతలు చూసి చూసి వాళ్ళు అనిమిషులైపోయారు అని చెప్తున్నారు. ఇంత చక్కటి కవిత్వాన్ని మనకి అందించింది కరుణశ్రీ గారైతే, వారికి ఇన్స్పిరేషన్ పోతారు గారు, అవును కదా?
2: మనం చక్కగా ఈ పోతన గారి గురించి ఎలా రాశారు అని ఒక చిన్న పద్యం ద్వారా తెలుసుకున్నాము. భాగవతం రాసి బమ్మెర పోతన్న సహజ పాండితి విశారదుండు, పలుకు పలుకులోన నొలికెరా ముత్యాలు, లలిత సుగుడ జాడ తెలుగు బాల. చాలా అందంగా ఉంది ఈ పద్యము, కానీ సంస్కృతంలో రాసినటువంటి ఈ భాగవతానికి ఆంధ్రీకరణ ఏ విధంగా పోతన గారు చేశారో ఆ విషయాలు చెప్తారక్క.
3: తప్పకుండా. ముందుగా పోతన గారి గురించి తెలుసుకుందాం. కరుణశ్రీ గారు పోతన గారిని ఎంతగా ఆరాధించేవారో ఇప్పటిదాకా విన్నాం కదా. అసలు పోతన గారిలో జీవితంలో అంత గొప్పతనం ఏంటి, అంత ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం ఏముంది అనేది చూద్దాం. ఈయన దాదాపు 1450-1510 సంవత్సరాల మధ్యలో పోతన గారు జీవించి ఉన్నారని ఒక అంచనా. ఆయన పుట్టింది తెలంగాణలోని బమ్మెర అనే గ్రామంలోట. కేశన లక్కమాంబ అనే దంపతులకు ఆయన జన్మించారనమాట, శైవ కుటుంబంలో. అయితే ఆయన వృత్తిరీత్యా రైతు, ప్రవృత్తిరీత్యా కవి. ఇందులో విశేషం ఏంటంటే ఆయన ఒక ఏ గురువు దగ్గరికి వెళ్లి కవిత్వం చెప్పడం కానీ గ్రంథాలు కానీ గ్రామర్ కానీ ఇవన్నీ నేర్చుకున్న సంఘటనలు సందర్భాలు మనకు కనిపించవు. అందుకనే ఆయనకి తనంతట తానుగా వచ్చింది కవిత్వం అనేది. భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకోండి, ఆయనకి ఆ వరం ఇచ్చి మనందరికీ భాగవతం అనే వరాన్ని ఇచ్చారు స్వామి. అందుకనే ఆయన్ని సహజ కవి అంటారు. మీరు ఇందాక పద్యంలో చదివినట్టు గణేష్, సహజ కవి బమ్మెర పోతన మాత్యులు. ఇక ఒకసారి ఈయన నది ఒడ్డున కూర్చుని, ఈయనకి రామ భక్తులు, రాముడు అంటే చాలా ఇష్టం పోతన గారికి, రామ ధ్యానంలో ఉన్నారు. ఉన్నప్పుడు రాముల వారు ప్రత్యక్షమయ్యారట, ఆయనకి దర్శన భాగ్యం ఇచ్చి రాముల వారు చెప్పారట, నువ్వు భాగవతాన్ని రచించు అని ఒక ఆజ్ఞనిచ్చారనమాట. అనగానే ఈయనకి ఇప్పుడు మనం ఒక పని మనకి చేయమని ఎవరైనా చెప్పగానే మనకు ఫస్ట్ వచ్చే ఆలోచన, నేను చేయగలనా లేదా, నాకు ఆ కెపాసిటీ ఉందా లేదా, నాకు దానికి అర్హత ఉందా లేదా. కానీ భగవదాజ్ఞకి ఆలోచన ఉండకూడదు. పోతన గారు చేసింది అదే, ఆయన రాముల వారు వచ్చి రాయనగానే సరే, ఎందుకంటే రాసేది నేను కాదు, అందుకని నాకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి భాగవత రచన మొదలుపెట్టారు. ఆయనది ఒక రకంగా చూస్తే గణేష్ సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనుకోవచ్చు. ఎంత ఉన్నతమైన ఆలోచనలంటే, నాకు బ్రతకడానికి ఏం కావాలి, ఇది కావాలి. సంతృప్తితో బతకడం కంటే గొప్ప వరం ఇంకొకటి లేదనే చెప్పాలి. ఆయన అలా జీవించారు. ఎప్పుడైతే ఈయన భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారని తెలిసిందో ఎంతో మంది రాజులు ఈయన దగ్గరికి వాళ్ల దూతల్ని పంపించారట, భాగవతాన్ని నాకు అంకితం ఇవ్వండి. అలాగే ఈయన ఉంటున్న ఆ ప్లేస్ కి సంబంధించిన రాజు కూడా ఎంతో ప్రెషర్ తెచ్చారనమాట ఈయన మీద, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, ధనధాన్యాలు, సంపదలు, స్వర్ణాభిషేకాలు, రత్నాలు, అన్ని ఏది కావాలంటే ఇస్తాను, జీవితానికి 10 తరాలకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, భాగవతాన్ని నాకు అంకితమయ్యే అంటే ఈయన ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గొప్ప స్థితిమంతులు కాదనమాట, తినడానికి ఉండడానికి ఉన్నవాళ్లు అంతే. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నీకు ఇంత ఇస్తానంటే మనకు కొద్దిగా డిస్ట్రాక్షన్ వస్తుంది. భగవంతుడి మీద ఈయనకున్న ఫోకస్ ఎలాంటిదంటే, ఆ మాత్రం ఆ ఇసువంత డిస్ట్రాక్షన్ కూడా ఆయనకి రాలేదు. ఆయన ఓ పద్యంలో అనుకుంటారు, ఆయనకి ఆయన రాసుకున్నారు, బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యను, కూడులకిచ్చి అప్పడపు కూడు భుజించుట కంటే సక్కవుల్ హాలికులైననేమి అంటారు. మంచి కవులు రైతులైతే మాత్రం తప్పేంటి, నా భార్యాబిడ్డలకు కావలసిన 4 గింజల్ని నేనే పండించుకుంటాను, అలా మేము సంతృప్తిగానే జీవిస్తాం. కాని రాముల వారు స్వయంగా ఆజ్ఞనిచ్చి ఆయనంతటా ఆయన అడిగి రాయించుకుంటున్న ఈ గ్రంథం రాముడికి చెందుతుంది గాని ఇంకొక రాజుకి ఎందుకు ఇస్తాను అంటారన్నమాట. అంతటి ఇందాక అనుకున్నట్టు రాసేది నేను కాదు, రాయించేది నేను కాదు, దీని మీద నాకు ఏం హక్కు ఉంది అనుకుంటారు.
0: అంత శరణాగతి భావం అంటే అది ఎలా చేయాలో కార్యం తెలియనప్పటికీ కూడా ఎంతో ధైర్యం, నమ్మకం. ఎందుకంటే అడిగినవాడు చెప్పినవాడు రాంబద్దడు. అందుకే కదా ఇంత గొప్ప పద్యం వచ్చింది, మనందరం కూడా చెప్పుకుంటాం, పలికేడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదా వేరుండు గాథ పలుకగనేలా అని పూర్తి శరణాగతితోటి ఆయన ఆ భావంతో మొదలుపెట్టి రాశారు. కాబట్టి అందులో ప్రతి పదం ప్రతి పద్యం చదువుతున్నప్పుడు మనం భగవంతుడికి అంత కరెక్ట్ అవ్వగలుగుతున్నాం, భగవద్భావనలో మనం మునిగిపోగలుగుతున్నాం. అంటే ఇక్కడ పూర్తిగా అనకూడదు కానీ రాముడే రాయించాడు కాబట్టి అది అలా ఉన్నది ఆ గ్రంథం.
3: ఆయన అదే భావనతో రాశారు కాబట్టి ఆ భావనే ఆ గ్రంథంలో నిండా ప్రతిఫలిస్తూ ఉంటుంది. మనం చదివినప్పుడు కూడా మనకు అదే భావన వస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, మనం శైవ కుటుంబంలో ఆయన జన్మించారు అనుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఆయన పుట్టింది శైవ కుటుంబంలో, మహాశైవి, కానీ ఆయనకి ఆయన రామభక్తులు, సహజంగా ఆయన రామభక్తులు. ఆ రాముల వారు వచ్చి ఆయన్ని రాయమని చెప్పిన గ్రంథం విష్ణు కథలు, విష్ణు భక్తులు, విష్ణుమూర్తి గురించిన కథలు. ఇక ఆయన ఆరాధ్య దైవం ఎవరయ్యా అంటే అమ్మవారు. సో ఇక్కడ మొత్తం అన్ని రూపాలని అది నామాలని తీసుకొచ్చి ఒక పోత పోస్తే ఎవరో అది పోతను గారు అనమాట. అందుకని ఆయన భాగవతాన్ని కూడా ఆయన ఒక చక్కటి పద్యంతో, అమ్మవారి స్థుతితో మొదలుపెట్టారు. స్వప్న, మనందరికీ చాలా పరిచయమైన పద్యమే ఇది. బహుశా ఆంధ్రదేశంలో ఈ పద్యం తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మ, మనంబుల ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని అమ్మవారికి దండం పెట్టు. నాకు అలాంటి శక్తి నీవు తల్లి, శక్తిస్వరూపిణి, ఈ భాగవతాన్ని రచించడానికి కావలసిన శక్తిని ఇయ్యి అని చెప్పి ఆవిడ ప్రార్థనతో భాగవతం మొదలవుతుంది.
2: చాలా బాగుంది. మరి ఇంకొక పద్యం నాకు గుర్తొస్తుంది. మనకి ఈ భాగవతం చదవటం వల్ల ఏమొస్తుంది అంటే జీవితంలో పరిపూర్ణత లభిస్తుంది, దానికి ఒక జీవిత సాఫల్యం చేకూరుతుంది. భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆ తన్మయత్వంలో మనం మునిగిపోతూ జీవితాన్ని గడపాలి, ఈ జీవితం ఇచ్చింది కేవలం భగవంతుడి గురించి ధ్యానించడం కోసమే అన్న దీంట్లో, చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువనేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. మరి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా ఆ శివుణ్ణి పూజించాలి, నోరారా ఆ కేశవుణ్ణి ప్రార్థించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం దేనికి, ఆ తల్లి కడుపు చేటుకి అని ఈ పద్యం చక్కగా చెప్తుంది. మరి ఈ భాగవతం చదివితే బాగవుతాము అని స్వామి చెప్పినట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటాను. మా ప్రొఫెసర్ అయినటువంటి చెల్లి జనార్దన్ గారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. ఆయనకి భాగవతం అంటే పిచ్చి, ఎప్పుడూ భాగవతం చదువుతూనే ఉంటారు, మా క్లాస్లో కూడా భాగవత పద్యాలు చెప్తూ ఉంటారు. ఒకసారి మందిరంలో కూర్చున్నప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఆయన వివిధ రామాయణము భాగవతం అన్ని చదువుతూ ఉంటారు. ఒకసారి ఎందుకో ఆయన మనసుకు బాగా స్ఫురణ కలిగి భాగవతం చదువుదాము అన్న ఆలోచన మళ్లీ వచ్చింది. సరే ఎలాగో ఉపక్రమిస్తున్నాను, దానికి స్వామి అనుగ్రహం లభిస్తే ఇంకా బాగుంటుంది అని భాగవతం పుస్తకం పట్టుకుని దర్శనంలో కూర్చున్నారు. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని విద్యార్థుల దగ్గరికి ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చారు. ఈయన పైకెత్తి పుస్తకాన్ని పట్టుకుంటే స్వామి అడిగారు, ఏమిటిది అని. స్వామి, ఇది భాగవతము అన్నారు. అంటే ఏమిటి అని అడిగారు. అడిగితే స్వామి, ఇది భగవంతుని చరిత్ర. దెన్ స్వామి చెప్పారు, దిస్ ఈజ్ నాట్ హిస్టరీ, ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇది హిస్ స్టోరీ, అంటే అది భగవంతుని చరిత్ర అని ఎంతో చక్కగా చెప్పి లాస్ట్ లో ఒక సెంటెన్స్ చెప్పారు, భాగవతం చదివితే బాగవుతాం అని చెప్పి స్వామి ఆయనకు ఆశీర్వదించి భాగవతం చదువుకునే ఆ బ్లెస్సింగ్ ని ప్రసాదించి స్వామి ముందుకు వెళ్ళిపోయారు. మరి మన కార్యక్రమం కూడా భాగవతం చదివితే బాగవుదాం అన్నదాంతో స్వామి ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితో మనం ప్రారంభించుకుంటున్నాం.
0: ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ భాగవతంలోని వివిధ భక్తులు, ఎంతో మంది భక్తులున్నారు. అందరి గురించి మనం ప్రస్తావన తెచ్చి వారి చరిత్రలు చదివే సమయం సరిపోకపోవచ్చు. కొందరు భక్తుల గురించి తెలుసుకుందాం. ఒక స్వామి ఏం చెప్తారంటే, ఆ అంటే మీరు గొప్పవారు కావక్కర్లేదు, ఆ మంచి సద్గుణాలను పెంపొందించుకోండి, అప్పుడే మీ జన్మలు సార్థకం అవుతాయని ఒకసారి స్వామి చెప్తున్నారన్నమాట. 19 ఏళ్ల ప్రియవ్రతుడిని, తర్వాత 5 ఏళ్ల ధ్రువుణ్ణి ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నాం, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా. కాబట్టి దేనివల్ల వాళ్ళు ఇంత గొప్పతనాన్ని, ఇంత కీర్తిని సాధించారు అంటే వారి సద్గుణాల వల్ల. కాబట్టి ఈ భక్తులందరి గురించి రాబోయే 6 రోజుల్లో కూడా మనం చర్చించుకుందాం గణేష్.
2: అంటే భక్త ప్రహ్లాద, భక్త ధ్రువ అన్న నామాలు వారు సంపాదించగలిగారు, సాక్షాత్తు భగవంతుడు వాళ్ళని భక్తుడు అని పిలవగలిగారు అంటే వాళ్ళు ఏ స్థాయికి రీచ్ అయి ఉంటారో ఈ కథల ద్వారా మనం తెలుసుకుందాం. మరి ఇంతటితో ఈనాటి మొదటి రోజు కార్యక్రమాన్ని మనం ముగిస్తూ ప్రేక్షక శ్రోతలందరి దగ్గర నుంచి మనం సెలవు తీసుకుంటూ స్వామికి మరొక మారు మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
4: ఇంతవరకు శ్రోతలు భాగవతంతో బాగవుదాం సప్తాహ కార్యక్రమంలోని మొదటి రోజు చర్చను విన్నారు. భాగవతం అంటే ఏంటి, ఎప్పుడు ఎవరికి ఎవరు అందించారు అన్న విషయాలతో పాటు శ్రవణ పారాయణముల విధి విధానాలను ఈనాటి కార్యక్రమంలో వివరించారు. భాగవతంలోని కొందరి భక్తుల గాథలను వచ్చే 6 రోజులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 నంబర్కి గాని రాసి పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను